Thank you.

మానస పరిశోధకాయ నమః. ఓం శ్రీ సాయి సాధకానుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమః. ఓం శ్రీ సాయి సకల సంశయ హరాయ

0: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మీరు 1984 మార్చి 23వ తేదీన పరీక్షా విధానాల సంస్కరణలపై జరిగిన సమావేశంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు అనుగ్రహించిన ఉపన్యాసాన్ని వింటారు.
1: దివ్యాత్మ స్వరూపుడైన అధ్యాపకులారా, మానవత్వం పూర్ణత్వం కావాలన్నా కేవలము లౌకికం నైతిక పరివర్తన ఒక్కటి మాత్రమే చాలవు. దీనికి ఆధ్యాత్మిక పరివర్తన కూడాను అత్యవసరము. శారీర, మానసిక, ఆత్మ ఈ మూడింటి యొక్క చేరికనే మానవత్వం. కేవలం శరీరం ఒక్కటి మాత్రమే ఉండినా ఇది పశుత్వమునకు కొనిపోతుంది. మనస్సు మానవత్వానికి కొనిపోతుంది, ఆత్మ దివ్యత్వాన్ని చేరుస్తుంది. కనుక మనస్సు, శరీరము, ఆత్మ ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క తత్వము మానవత్వం. ఇవి మూడు కూడాను దేనికి అది ప్రత్యేకంగా ఉండుటకు వీలు కాదు, ఉండలేవు. ఇది అన్యోన్యమైన సన్నిహిత సంబంధంతో కూడి ఉంటుంటాయి ఈ మూడు. అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము కలిగి ఉంటాయి. మనసే లేకుండినా దేహము ఏ విధమైనటువంటి యొక్క స్థితి ఎందు కూడాను నిర్ణయం చేసుకునలేదు. మనో దేహములు రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ఆత్మతత్వము అందుకొనడానికి సంసిద్ధమై ఉంటుంది. ఏ తర్వాత దేహం, మనస్సు, ఆత్మ మూడింటి యొక్క సమ్మిళితమే ఈ దివ్యత్వానికి మూల కారణము. నైతిక పరిణామం పొందవలనన్నా మొట్టమొదట మానవునకు ఆరోగ్యం అత్యవసరము. ఈ ఆరోగ్యమే లేకుండినా నైతిక పరిణామమునకు చాలా ప్రమాదం ఏర్పడుతుంది. నడత యొక్క పరిపూర్ణతయే నీతి. సర్వ విధములు ఎందుకూడను, సర్వరంగములు ఎందుకూడను మనస్సును మానవుడు అరికట్టినటువంటి సమయం నందే జీవితము పూర్ణత్వం ఏర్పడుతుంది. తనను తాను శాసించుకోగలిగినటువంటి వ్యక్తియే ఇతరులను శాసించడానికి అధికారి అవుతాడు. ఇంద్రియములను అన్ని విధములు కూడాను మనము కొంత స్వాధీనంలో ఉంచుకున్నప్పుడే జీవితము రాణిస్తుంది. ఈ ఇంద్రియములను అరికట్టునేటువంటి విధానమునకే సంస్కృతం నందు దమము అని చెప్పబడుతూ వచ్చింది. దమమును సాధించినటువంటి వాడే దాంతుడు అని చెప్పవచ్చు. దాంతుడు అనగా మనస్సును స్వాధీనం నందుంచుకున్నవాడు అని అర్థం. కనుక మనము నిత్య జీవితములో చదవవలనన్నా లేక ఆటలు ఆడవలనన్నా నిద్రించవలనన్నా భుజించవలనన్నా అన్ని రంగములు ఎందుకూడను ఈ దమమును అత్యవసరంగా మనం పాటించవలసి వస్తుంది. క్రమమే లేకుండినా జీవితము పెడమార్గం పడుతుంది. నిద్రించిన మొదలు మేలుకొనున్నంత వరకు కూడాను మనం ఏ విధమైనటువంటి క్రమమును మనం ఆచరిస్తున్నామో, మేలుకొన్న తర్వాత తిరిగి నిద్రించేంత వరకు కూడాను ఈ ప్రకృతి క్రమమును మనం అనుసరించవలసి వస్తుంది. భుజించడానికి కూడాను ఒక క్రమం అవసరం, ఆటలు ఆడడానికి కూడాను ఒక క్రమం అవసరం. దీనికి డిసిప్లిన్ అని మనం చెప్తూ వస్తున్నాం. ఏ విషయమునందు కూడాను డిసిప్లిన్ అనేటువంటిది లేకపోతే ఇదిలో ఏ విధమైనటువంటి యొక్క నైతిక పరిణామము మనం అందుకోలేము. జీవితము ఒక సత్యమనియు దీనికి ఒక లక్ష్యం ఉన్నదనియు గుర్తించాలి. ఈ లక్ష్యమును మనము విసర్జించినప్పుడు మనలో ఒక విధమైనటువంటి అలజడ చేకూరుతుంది. కనుక దీనికి కూడాను ఒక క్రమం ఉండుండాలి. నియమమును పూనినప్పుడే నిజమైనటువంటి యొక్క మానవత్వం ప్రకటితమవుతుంది. కనుక మొట్టమొదట మనము క్రమమును వదలకుండా ఆచరించాలి. ఈ క్రమమునందు అనేక విధములైనటువంటి క్రమములుంటున్నాయి. అయితే ఈ క్రమము ఒక దివ్యత్వమునకు మార్గరూపకంగా మనము చేకూర్చుకోవాలి. ఒకనొక సమయంలో గ్రీక్ దేశము లోపల మనం క్రమంను విసర్జించి నడచటం చేత పశుపక్షి మృగాదులు ఎందుకూడను తమ తమ ఫలితములకు విరుద్ధంగా ఏర్పడినటువంటి దీన్ని సుప్రీంకోర్టు వారు నిర్ణయం చేశారు. గ్రీక్ దేశంలో ఒక రైతు ఉండేటువంటి వాడు. అతను నిత్యము తన గోవుల ద్వారా పాలను పితికి మార్కెట్లో అమ్మేటువంటి వాడు. కానీ గవర్నమెంట్ నియమించినటువంటి ఒక దీనికి విరుద్ధంగా ఉండేటువంటివి ఆ పాలు. ఇది గవర్నమెంట్ ఒక కోర్టు లోపల ఈ విషయాన్ని కొంతవరకును విచారణ చేయాలని కోరారు. అప్పుడు జడ్జి తన పాలను పరీక్షించి ఈ పాలు సరి అయినటువంటివి కాదనియో, దీని ఏదో కల్తీ జరుగుతున్నదనియో వారు నిర్ణయించి అతనికి శిక్ష విధించారు. అప్పుడు ఈ రైతు అనేక విధములుగా కూడాను వాదించాడు, నేను ఎట్టి కల్తీ కూడాను జరగటం లేదు, ఇది పవిత్రమైనటువంటివి, శుద్ధమైనటువంటివి, కేవలం డైరెక్ట్ గా ఈ కౌ నుంచి తీసినటువంటి పాలు, ఇందులో ఎట్టి దోషమో లేదని వాదించాడు. ఈ రైతు వాదించేటువంటి వాదనను కొంతవరకు విని జడ్జి ఇది ఏదో కొంతవరకు కాలం తీసుకుని పరీక్షించడం మంచిదని తాను దీనిని నిర్ణయం చేశాడు. ఈ రైతు పాలు తెచ్చేటువంటి విధానాన్ని దినము కూడాను గుర్తిస్తూ వచ్చారు. దినము తెల్లవారుజామున 4 గంటలకే పితికేటువంటి వాడు, ఒక దినము 6 గంటలకి పితికేటువంటి వాడు, నిద్ర రాకుండా 3 గంటలకే పితికేటువంటి వాడు. ఈ విధంగా ఒక క్రమము లేకుండా ఈ పాలను పితకటం చేత గోవునందు కూడాను ఈ పాలు మార్పు చెందుతూ వచ్చింది. కనుక పవిత్రమైనటువంటి యొక్క గో చీరము కూడాను మార్పు చెందుటకు కారణమేటువంటి క్రమము తప్పటమే దీనికి మూల కారణమని నిర్ణయం చేశారు. మన కర్తవ్యాన్ని నిర్వర్తించేటువంటి విధానము లోపల క్రమాన్ని కూడాను మనం పాటించాలి. అధ్యాపకులు ఏ విధమైనటువంటి తన కర్తవ్యాన్ని తన క్రమమును ఆచరించాలి అనేటువంటి విధి విధానాన్ని కూడాను గుర్తించాలి. కేవలం క్లాసు లోపల పిల్లలకు పాటలు చెప్పటమే నా కర్తవ్యమని భావించరాదు. ఏ విధమైనటువంటి మార్గంలో బోధించిన పిల్లలకు హృదయానికి హత్తుకుంటుంది, చక్కగా అర్థం చేసుకోగలరు, దీనిని ఆచరించడానికి తగినటువంటి మార్గం ఏమిటి. కనుక ఈ విషయాలంతా కూడా చక్కగా తాను విచారించి తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ప్రయత్నించాలి. టైం టు టైం మనం క్లాసుకు ఏ టైంకు ఎప్పుడు పోవాలి అనేటువంటిది ఆ టైంకు కరెక్ట్ గా మనం అక్కడ క్లాసులో ప్రవేశించాలి. మనము ఈ 45 నిమిషములు కూడాను ఈ క్లాసులో మనం వాళ్ళకి టీచ్ చేయాలని ఏ విధంగా కూడాను కాలంను వ్యర్థం చేయకుండా ఆ యొక్క సబ్జెక్ట్ పైన ఆ నిర్ణయమైనటువంటి కాలాన్ని వినియోగించాలి. అదే విధంగానే పాఠములు చెప్పడంతో పాటు మనం ఆహారాన్ని భుజించటం కూడాను ఒక క్రమాన్ని మనం అనుసరించాలి. ఈ దేశమునకు అవసరమైనటువంటి విశ్రాంతిని కూడాను క్రమాన్ని అనుసరించాలి. మనము ఆటలాడుకోవటం కూడాను ఈ క్రమానికి తగినటువంటి రీతిగా మనం ఆటలాడుకోవాలి. కారణం ఏమిటనగా క్రమాన్ని మనం ఉల్లంఘించటం చేత మన యొక్క ఆరోగ్యం కూడాను దెబ్బతింటుంది. కనుకని మనము ఉన్నత ఆదర్శాలను కూడాను క్రమంలో ఉంచుకోవాలి. ముఖ్యంగా అధ్యాపకులకు విద్యార్థులకు ఉన్నత ఆశయములు అత్యవసరం. నిత్య జీవితం లోపల అన్ని రంగములు ఎందు కూడాను ఉన్నత ఆదర్శాన్ని కూడాను మనం అనుసరించడానికి ప్రయత్నించాలి. మీకు చాలా తెలిసినటువంటి విషయమే డార్విన్ అనేటువంటి ఒక శాస్త్రజ్ఞుడు. ఇతను ప్రపంచంలో కూడాను ఒక ప్రధానమైనటువంటి శాస్త్రజ్ఞుడని పేరు పొందినవాడు. ఇతను సామాన్యమైనటువంటి వ్యక్తిగా ప్రారంభమైంది. అయితే ఇతని జీవిత ప్రారంభం నుంచి తెలుసుకున్నప్పటి నుంచి కూడాను ఒక క్రమాన్ని తాను అనుసరిస్తూ వచ్చి ఇతను సామాన్యమైన కుటుంబంలో పుట్టినటువంటి వాడు. కానీ ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని అందుకోవాలని అమితమైనటువంటి అభిలాష కలిగినటువంటి ఇతనికి ఒక గురువు పైన ఒక లక్ష్యం కుదిరింది. హెన్స్లో అనేటువంటి ఒక గురువు పైన ఇతనికి విశ్వాసం కుదిరింది. అతను చాలా ఆదర్శవంతమైనటువంటి వాడు. నిరంతరం కూడాను అతని ఆశయాలను అతని యొక్క ప్రవర్తనను తాను గుర్తించుకుంటూ నడిచేటువంటి వాడు. క్రమక్రమేణ ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని కొంత తనకు పాటించేటప్పటికీ ప్రపంచంలో ఒక హెన్స్లో అనేటువంటి వాడి తేజస్సు అంతా ఇతనికి వచ్చి చేరిపోయింది. ఇది హెన్స్లో యొక్క ప్రతిబింబంగా కూడాను నిరూపిస్తూ వచ్చారు జనులు. అదే విధంగానే భారతదేశంలో వాల్మీకి నిరంతరము రామచింతన చేయుచు రామతత్వాన్ని చింతించటం చేత అతనిలో రామాయణం రాయగలిగాడు. రామ తేజస్సును ఆ వాల్మీకి అనుభవింపగలిగాడు. మనం ఒక జాగు రాయవలనన్నా మొట్టమొదటే విషయాలను మనలో చిత్రించుకుంటాం. ఏమి రాయాలి, ఏమి చెయ్యాలి, ఎట్లా రాయాలి అనేటువంటి విషయాన్ని మనలో సృష్టించుకుని తదుపరి దీనిని కాగితంలో చేస్తున్నాం. ఒక ఇల్లును మనం కట్టవలనన్నా ఎక్కడ డ్రాయింగ్ రూమ్ పెట్టాలి, ఎక్కడ డైనింగ్ హాల్ పెట్టాలి, ఎక్కడ కిచెన్ రూమ్ పెట్టాలి అని మొట్టమొదట మన హృదయంలో దీనిని నిర్మించుకుని తదుపరి ఒక కాగితంలో మనం చిత్రిస్తున్నాం. దీని యొక్క అంతరార్థం ఏమిటంటే మొట్టమొదట మనలో ఒక ఆదర్శాన్ని తీసుకుంటున్నాం. ఈ ఆదర్శాన్ని బాహ్య రూపంలో మనం అనుసరిస్తున్నాం, ఆచరింపచేస్తున్నాం. కనుక బహిర్ముఖమైనటువంటి ఈ జగత్తులో మనం చేసేటువంటి చిరిక్రియలు కాని, అనుభవించేటువంటి ఆనందములు కాని, లేక దీనికి ఆచరించేటువంటి యొక్క ప్రవర్తనలు కాని, అన్ని కూడాను మన అంతర్ముఖంలో ఉండినటువంటి యొక్క ఆదర్శాలనే మనం అనుభవిస్తున్నాం. మన మంచి కాని చెడ్డ కాని రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్, మన లోపల ఉండేటువంటి దాని యొక్క రిఫ్లెక్షనే తప్ప అన్యము కాదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి మార్పులను కలిగించుకోవడానికి ప్రయత్నించాలి.
2: అండ్ ఇన్ ట్యూన్ విత్ దిస్ వి షుడ్ ట్రై అండ్ స్ట్రైవ్ టు డు దట్ విచ్ ఇస్ గుడ్ అండ్ నోబుల్. Only when you have a certain set of a goal like this, you could be successful in your venture.
1: ee kramanni manam anusarinchatam cheta paripurnamainatundi aarogyanni kudanu manam andukoni paripurnamainatundi aanandanni kudanu manam anubhavinchavachchu. ee aarogyamunaku aangla bhashalo health ani cheptuntaru. Health anetundi helig anetundi dhatu nunchi puttinatundi. Helig ante emtante purnamainatundi ani oka artham, పవిత్రమైనటువంటిది అని మరొక అర్థము. ఈ పూర్ణమంటే ఏమిటి దీని అర్థం? అనగా మన దేహంలో ఉండినటువంటి యొక్క ప్రతి అంగము కూడాను మరొక అంగమును ఆశ్రయించే ఉంటుండాలి, ప్రతి నరము కూడాను ఇంకొక నరమును ఆశ్రయించే ఉంటుండాలి, దేహంలో ఉండినటువంటి ప్రతి ఒక్క సెల్ కూడాను ఇంకొక సెల్ను ఆశ్రయించే ఉంటుంది. కనుక ఇందులో అన్ని కూడాను పవిత్రంగా ఉండినప్పుడే పరిపూర్ణము అనేటువంటిది ఏర్పడుతుంది. అనగా శరీరము, మనస్సు, ఆత్మ ఈ మూడింటి యొక్క సమ్మిళితము పరిపూర్ణమై పవిత్రమై ఉంటుండాలి. ఎప్పుడు ఈ పవిత్రము లేకుండా పోతుందో అప్పుడే కొన్ని విధమైనటువంటి మార్పులు మనలో ప్రారంభమవుతాయి. కనుకనే మొట్టమొదట దేహమునకు, ఆత్మకు మధ్య ఉండినటువంటి మనస్సు రెండింటినీ చేకూర్చేటువంటి మైత్రి, మిత్రుడు అని ఏర్పడుతూ వచ్చింది. మనకు స్నేహం కలగవలనన్నా, ఉత్తమ స్నేహితుడు చిక్కవలనన్నా మనం బయట ప్రపంచంలో మనము వెతకనక్కరలేదు. అధ్యాపకులకు, విద్యార్థులకు నూతన పవిత్రమైనటువంటి యొక్క ఒక పుస్తకము గొప్ప మిత్రుడు. ఆధ్యాత్మిక మార్గమునందు జీవితాన్ని అంకితం గావించినటువంటి వారికి ఉత్తమ మనసు ఉత్తమ మిత్రుడు. దైవత్వాన్ని చింతించటం చేత మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి, ఈ పరిణామం ఏమిటి అని కూడా విచారించిన, నిరంతరము మనము దైవత్వాన్ని చింతించటం చేత దైవము యొక్క పూర్ణ తేజస్సు మన యందు కూడాను ప్రవేశిస్తూ ఉంటుండాలి. మనలో ఎట్టి మార్పులు, ఎట్టి భావములు కొన్ని కలుగుతుంటాయో అట్టి భావములను పురస్కరించుకుని మన ముఖము మారుతూ ఉంటాయి. ప్రతి మనసులో ఏదైనా బాధ అతన్ని బాధించుండే సమయంలో మిత్రుని దగ్గరికి పోయినప్పుడు, ఏమిటయ్యా ఈనాడు ఏమో చాలా విచారంగా ఉన్నావే అని, విచారంగా కనిపిస్తున్నావే అని కూడాను ప్రశ్నిస్తాడు. కారణమేమిటి? తన ఎందున్నటువంటి విచారణ చెప్పకపోయినప్పటికీ ఆ విచారం అనేటువంటిది ముఖములో తేజస్ రూపంలో ఆవిర్భవిస్తుంది. అదే విధముగానే మానవుని మనసు యందు ఒక ఆనందకరమైనటువంటి విషయాన్ని చింతించే విషయంలో తన యొక్క ముఖ వచ్చస్సు కూడాను ఆనందంతో చిందులు దొరుకుతూ ఉంటాది. కనుక మొట్టమొదట మనస్సు యొక్క పరివర్తన మానవునికి ప్రధానమైనటువంటిది. మొఘల చక్రవర్తులు పరిపాలన చేసే సమయం లోపల ఔరంగజేబు విషయం మీకు అందరికీ తెలుసును. షాజహాన్ ఔరంగజేబు యొక్క తండ్రి. ఔరంగజేబు లోపల ఒక దుర్గుణము, ఒక దుర్బుద్ధి ప్రారంభమైంది. ఎంతకాలమైనా తండ్రి రాజ్యమేలుతుంటే నేనిప్పుడు రాజ్యమేలాలి అనేటువంటి ఒక దుర్బుద్ధి అతనిలో ప్రారంభమై క్రమక్రమేణా తండ్రిని ఓడించి తరమగొట్టి ఆ రాజ్యమును తాను ఏలాలని ఒక దుస్సంకల్పం ఏర్పడింది. అన్యాయ, అక్రమ, అనాచారాన్ని కూడాను ఏమాత్రము చింతించక ప్రవేశపెట్టాడు. కట్టకడపటికి దుర్మార్గులను మిత్రులుగా చేసుకుని తండ్రిని ఓడించి చెరసాలలో పెట్టాడు. ఔరంగజేబుకు కార్నేషన్ జరిగింది. ఆ సందర్భం లోపల తన మిత్రులందరినీ కూడా కోర్టు చేసుకుని వారిలో కొంత సంభాషణలు ప్రారంభించారు. ఇప్పుడు తండ్రిని ఏ విధంగా మనము పూర్తి అనగా జీవితం నుంచి తనను వేరు చెయ్యాలి అనేటువంటి సంకల్పం కలిగింది. దుర్మార్గులైనటువంటి మిత్రులు తక్షణమే అతని శిరఛేదనం చెయ్యాలి అన్నారు. ఈ విషయం తండ్రికి తెలిసింది. షాజహాన్కు చాలా సంతోషించాడు. కుమారుని చేత అపజయం పొంది, కుమారుని చేత రాజ్యభ్రష్టుడై ఈ యొక్క చెరసాలలో జీవితం గడిపేదానికంటే శిరచ్ఛేదం చేసుకోవటం చాలా మంచిది అన్నాడు అనుకున్నాడు. ఇటువంటి యొక్క పనిష్మెంట్ కు నేను ఎదురు చూస్తున్నానని వార్త పంపించాడు షాజహాన్. అప్పుడు ఈ దుర్మార్గుడైనటువంటి ఔరంగజేబు ఈ విషయంలో కూడాను తండ్రికి తృప్తిపరిచినట్టు అవుతుంది, చీ ఈ మార్గంలో కూడాను తండ్రికి తృప్తిపరచకూడదు అని ఆ మార్గాన్ని వేరుగా మార్చుకున్నాడు. యావ జీవితం కూడాను చెరసాలలో పెట్టి ఒక తెలివితేటలు లేనటువంటి ఒక మూర్ఖుణ్ణి అతనికి ఒక స్నేహితునిగా అందించాలి అని నిర్ణయం చేసుకున్నాడు. అతనికి ఈ జడ్జిమెంట్ నిర్ణయం చేసి ఒక ఖురాను గ్రంథము, మూర్ఖుడైనటువంటి ఒక వ్యక్తిని అతనికి స్నేహము చేసి చెరసాలలో పెట్టాడు. అప్పుడు షాజహాన్ సంతోషించాడు. ఈ యొక్క ఏకాంత వాసము లోపల, ప్రశాంతమైనటువంటి ఈ జైలు లోపల ఖురాన్ను పఠించి నాకు ప్రియమిత్రుడైనటువంటి ఒక మిత్రునితో నా జీవితం గడిపినటువంటి ఇది ఎంత అదృష్టవంతమైనటువంటిది, ఇది కేవలం అల్లా యొక్క గ్రేస్ అని అనుకున్నాడు. తెల్లవారి లేచడం, ఖురాన్ను చదవటం, మిత్రునికి అనేక విధములుగా దానిని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పటం ప్రారంభించాడు. అయితే ఈ స్నేహితుడు ఏమీ మార్పు కలగటం లేదు. ఎంత పవిత్రమైన విషయాలు చెప్పినా తన ముఖం లోపల ఏ విధమైనటువంటి మార్పులో కనిపించటం లేదు. ఇది చూచాడు, చీచీ చీచీ ఇలాంటి మూర్ఖుడైనటువంటి మిత్రుడు నాకు లభించటము ఏ జన్మంలో చేసుకున్న పాపము అనుకున్నాడు. అప్పుడు ఈ దృష్టిని అంతర్ముఖం చేసుకుంటూ ప్రయత్నం చేశాడు. మొదటి మిత్రుడు నాకు శాంతి, రెండవ మిత్రుడు నాకు సఖ్యము, అనగా అదే ఒక ప్రేమ, మూడవ మిత్రుడు నాకు వాత్సల్యము, నాలుగవ మిత్రుడు నాకు అనురాగము, ఐదవ మిత్రుడు నాకు మధురము. ఈ ఐదు మిత్రులు కూడా చేరి నాకు ఏదో ఒక విధమైనటువంటి ఒక అంతరాత్మను కొంతవరకు మేల్కొల్పడానికి ప్రయత్నిస్తారు. నాకు ఈ ఐదింటి కంటే కూడా ప్రధానమైన మిత్రుడు మరొకడు ఉంటున్నాడు, అతనే నా మనస్సు. మనస్సును మైత్రిగా చేసుకున్నప్పుడు సర్వస్వం కూడాను అతనికి వశమవుతుంది. అప్పుడే నేను దాంతుడవుతాను, దాంతుడే కాదు వేదాంతుడవుతాను, వేదాంతంలో నేను ప్రశాంతిని పొందుతాను అని ఈ విధంగా నిర్ణయం చేసుకుని ఖురాన్ లోపల మనస్సును అంకితం చేసి ఆ ఖురాన్ అంతా తన హృదయం లోపల జీర్ణించుకున్నాడు. ఇదే విధముగానే మానవత్వం లోపల ఏ యొక్క విషయమును మనం చూస్తామో, ఏది ఉన్నతమైనటువంటి ఆదర్శమని మనం విశ్వసిస్తామో దానిలో మనం జీర్ణించుకోవాలి, జీర్ణమైపోవాలి. మనకిప్పుడు ఉడుకవుచున్నది, మన చేతిలో ఒక ఫ్యాన్ ఉంటుండాలి. ఈ విసనకరను మన వైపును త్రిప్పి ఆడించుకుంటే చక్కని గాలి మనకు లభిస్తుంది. ఈ విసనకరను బయట వైపును త్రిప్పి ఆడిస్తే మనకు గాలి ఏమి రాదు. గాలి అన్ని వైపులా ఉంటుండాలి, సర్వత్రా ఉంటుండాలి. ఈ సర్వత్రా ఉండేటువంటి గాలిని ఒకవైపున మనం మరల్చి దానిని ఆడించినప్పుడే ఆ గాలి మనకు అనుభూతిలోకి వస్తుంది. మనం ఈ విసనకరను ఆడించినా ఆడించకపోయినా గాలి ఉంది, గాలి విసనకరలో లేదు. అదే విధముగానే మన మనస్సు అనేటువంటిది ఒక విసనకర్ర వంటిది. మనం శాంతి సంతోషాలు అనుభవించవలనన్నా కేవలము ప్రకృతికి సంబంధమైనటువంటి యొక్క బయట వైపున దీనిని మరల్చినప్పుడు మనము నిజమైనటువంటి శాంతి సంతోషాలను అనుభవించలేము. దీనిని అంతర్ముఖం గావించుకొని తన వైపున మరల్చి ఈ మనస్సును కొంతవరకు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు ఈ గాలి మనకు సూటిగా తగులుతుంది. కనుకనే మనము ప్రతి విషయమునందు కూడాను ఒక క్రమాన్ని మనము ప్రధానమైన లక్ష్యంలో పెట్టుకోవాలి. ఇప్పుడు విద్యార్థులు ఉంటున్నారు, విద్యార్థుల యొక్క విషయం లోపల మనం ఏ రీతిగా ప్రవర్తించాలి, ఈ విద్యార్థుల దగ్గర మనము ప్రవర్తించవలసినటువంటి ప్రవర్తనను మనము విద్యార్థులుగా ఉండినటువంటి సమయంలో ఏ విధంగా ఉండినాము, అది రైట్ ఆర్ రాంగ్, మనం ఏ విధమైన ప్రవర్తన, దానిని మనం కొంతవరకు చింతించాలి. ఈనాడు అధ్యాపకుడుగా కావటం చేత విద్యార్థులను ధిక్కరించటము లేక శాసించటము, వారిని పనిష్మెంట్ చేయటము మనం చేస్తున్నాము. అయితే మనం విద్యార్థులుగా ఉండినప్పుడు మన అధ్యాపకుడు మనపైన ఈ విధంగా ప్రవర్తించినప్పుడు మనం ఏ విధమైనటువంటి స్థితిలో ఉండినాము అనేటువంటి దాన్ని మొట్టమొదటి నిర్ణయం చేసుకోవాలి. మన అధ్యాపకుడు మనల్ని పనిష్మెంట్ చేసినప్పుడు మనం ఈ అధ్యాపకుడిపైన ఏ విధమైనటువంటి మనస్సు మార్పు చేసుకున్నాము. కానీ ఈనాడు కూడాను మనం అట్టి పనిష్మెంట్ ను ఇతరులు ఇచ్చినప్పుడు ఆ పిల్లవాడి మనసు కూడాను మన వలె మార్పు చెందవచ్చును. ప్రతి ఒక్క విషయం నందు కూడాను సెల్ఫ్ కొనుక ఎంక్వైరీ చేయాలి. ఈ సెల్ఫ్ ఎంక్వైరీ మనం చేయకుండా మన స్థానాన్ని మాత్రమే ప్రధాన లక్ష్యంలో తీర్చుకొని ఆ చిన్న పిల్లవాడి యొక్క స్థానాన్ని మనము కేవలం మనకంటే ఒక కింద స్థాయిగా మనం భావించుకోవటం చేతని ఈ విధమైనటువంటి ఉడుకుదుడుకులకు కొంచెం గురి అవుతున్నాము. మహావాక్యం లోపల తత్ త్వం అసి అని మహావాక్యం. తత్ అనగా అది, త్వం అనగా నేను. అయితే దీనిని ఉపనిషత్తులు ఏ విధంగా చెప్పింది, ఉపనిషత్ Upa means samipam. Ni means krinda. Shat anaga kurcho. Anaga daggara samipamulo neevu krinda kurcho. Adi deeni yokka artham. Evariki daggara? Guruvuku daggara. Aithe guruvuku equal ga kurchovala kaadu krinda kurcho annadu. అంతరార్థం ఏమిటి? వినయ విధేయతలు ప్రకటించు అని అక్కడ అక్కడ నుంచి నీవు క్వశ్చన్ ప్రారంభించు. తొమ్ నుంచి క్వశ్చన్ రావాలి, తత్ నుంచి ఆన్సర్ పోవాలి. ఈ తత్ తొమ్ము రెండింటికి మధ్యలో అసి ఉంటుండాలి. అనగా ఈ క్వశ్చన్ కు తగినటువంటి ఆన్సర్, ఆన్సర్ కు తగినటువంటి యొక్క ఆనందము, ఈ రెండింటికి ఒక లింక్ ఉంటుండాలి. ఇది ఉపనిషత్తు యొక్క నిజమైనటువంటి అంతరార్థం. దైవత్వానికి సమీపమనేటువంటి యొక్క నిజతత్వాన్ని బోధించేటువంటిది, సమీపత్వాన్ని బోధించేటువంటి యొక్క తత్వమే ఉపనిషత్తు. అనగా దైవము సర్వత్రా ఉంటున్నాడు. ఇలాంటి సమీపత్వాన్ని ఉపనిషత్తు బోధించినప్పుడు మనము క్వశ్చన్ ఎక్కడ నుంచి వేయాలి, ఆన్సర్ ఎక్కడ నుంచి రావాలి, మనము క్వశ్చన్ వేసేటువంటి విధానంలో కూడాను ఒక క్రమాన్ని మనం అనుసరించాలి. కొన్ని కొన్ని బయట ప్రపంచంలో జరిగేటువంటి వాతావరణాన్ని పురస్కరించుకుని అనేక మంది అధ్యాపకులు కళాశాలలకు వచ్చి కొంత ఉపన్యాసాలు ఇచ్చి కొన్ని క్వశ్చన్స్ అడగండి అని చెప్తూ ఉంటారు. అది సహజం. దీనిని ఆధారం చేసుకుని అనేక మంది ఏదో కొన్ని రకమైనటువంటి క్వశ్చన్స్ ప్రారంభిస్తారు. నిన్నటి దినము మన ప్రొఫెసర్ నటరాజ్ కూడాను అదే మార్గాన్ని అనుసరించాడు. మన అధ్యాపకులు కూడాను బయట జరిగేటువంటి యొక్క వాతావరణాన్ని వీరు కూడాను అనుసరించారు. అయితే ఇక్కడ మనము ఒక విషయాన్ని చక్కగా విచారం చేయాలి. ఇది మన ఇన్స్టిట్యూట్ కు సరి అయిందా కాదా అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి. మీరు నిజంగా విషయాలు తెలుసుకోవాలా అనుకున్నప్పుడు వ్యక్తిగతంగా ఆ యొక్క పెద్దను చేరి మనము క్వశ్చన్స్ వేసి దాని సరి అయినటువంటి ఆన్సర్స్ మనం తీసుకోవటంలో వారికి తృప్తి, మనకు తృప్తి అవుతుంది. అట్లు కాకుండా మనము ప్రశ్నలు వేయటం చేత మనలో దాగినటువంటి మూడు విధములైనటువంటి బలహీనతను మనం ప్రకటించిన వారం అవుతాము. మొదటి బలహీనత ఏమిటంటే క్వశ్చన్ వేయటం లోపల ఏమీ తెలియని వాడు క్వశ్చన్ వేస్తాడు. అనగా దాని ఆన్సర్ తెలియనప్పుడే క్వశ్చన్ వేసి తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాడు. ఇది మొదటి బలహీనత, తనకేమీ తెలియదు అనేటువంటి ఒక బలహీనతను తాను ప్రకటన చేసుకుంది. రెండవది ఏమిటంటే నాకు అన్ని తెలుసును అనేటువంటిది పది మందికి తెలియలే అనేటువంటి ఉద్దేశంతో మరొక క్వశ్చన్ వేస్తాడు. ఇట్టి అహంకారం కూడాను ఒక బలహీనతే. మూడవ బలహీనత ఏమిటంటే నేను వేసిన క్వశ్చన్ కి ఇతను సరైనటువంటి జవాబు చెప్పుతాడా లేదా అని అతన్ని ఒక విధమైనటువంటి యొక్క ఉల్లంఘన చేసేటువంటి విధానంలో క్వశ్చన్ వేయడానికి ప్రయత్నిస్తాం. వ్యక్తిని కొంత నిరుత్సాహపరచడం కూడాను అది ఒక బలహీనతే. క్వశ్చన్ వేయటం అనేటువంటిది మన బలహీనతలను మనం బయట పెట్టుకునేటువంటి వారం అవుతున్నామే కాని నిజంగా మనము సరైనటువంటి స్థితిని మనం తెలుసుకున్న వారం కాదు. కనుక ఇలాంటి కొన్ని భావాలు కూడాను మన అధ్యాపకులు విచారణతో దాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు ముఖ్యంగా మానవత్వం పూర్ణత్వం కావాలంటే పవిత్రమైనటువంటి యొక్క నైతిక మార్గం ఒక్కటి మాత్రమే చాలదు. కేవలం గ్రంథ పరిచయం వల్ల అంతకంటే కాదు, మనము ప్రాక్టికల్ లోపల దాన్ని ప్రవేశపెట్టాలి. ఇప్పుడు పిల్లలకు ఎవరెవరికి ఏ ఇప్పుడు గ్రేడ్లు వచ్చేసినాయి, ఏ బిసిడి అని పెడుతున్నాం మనం. దీంట్లో మార్క్స్ ఎట్లా ఇవ్వాలి, ఏం చేయాలి అనేటువంటిది మనకు కొంతవరకు డౌట్ కలగవచ్చు. న్యాయంగా విచారణ చేస్తే ఈ డౌట్ కూడా ఏమాత్రం అవకాశాలు లేవు. ఈ క్వశ్చన్ కు పలాని ఆన్సర్ అనేటువంటిది తెలిసినటువంటి అధ్యాపకుడికి డౌటే ఉండదు ఎంత మార్క్స్ వేయాలా. క్వశ్చన్ కు సరి అయినటువంటి ఆన్సర్ తెలియనటువంటి అధ్యాపకుడికి ఎన్ని మార్క్స్ వేయాలా, ఏం చేయాలని డౌట్ పుడుతుంది. ఈ ఆన్సర్ కరెక్ట్ గా తెలిసింటే ఇది సరిగా ఉంది, ముక్కాలు రైట్, దీనికి ఎన్ని మార్కులు పెట్టామో ఆ మార్క్స్ లో ముక్కాలు మార్క్స్ దానికి వేయచ్చు. దాంట్లో విధానం కొంచెం మార్పు చేసినప్పుడు విషయమేమో కరెక్ట్ గా ఉండొచ్చు పెట్టాలి. ఇప్పుడు పిల్లలకు ఎవరెవరికి ఏ ఇప్పుడు గ్రేడ్లు వచ్చేసినాయి, ఏ బిసిడి అని పెడుతున్నాం మనం. దీంట్లో మార్క్స్ ఎట్లా ఇవ్వాలి, ఏం చేయాలి అనేటువంటిది

ఎన్ని మార్కులు పెట్టామో ఆ మార్క్స్ లో ముక్కాలు మార్క్స్ దానికి వేయచ్చు. దాంట్లో విధానం కొంచెం మార్పు చేసినప్పుడు విషయమేమో కరెక్ట్ గా ఉండొచ్చును, విధానం మార్పుగా ఉండవచ్చు. ఇప్పుడు విషయాన్ని మాత్రమే మనం తీసుకోవాలి కానీ విధానాన్ని మనం చూడకూడదు. అయితే ఒక్కొక్క సమయం లోపల ప్రాబ్లమ్ కరెక్ట్ గా వచ్చి ఉంటుంది, కానీ కొన్ని స్టెప్స్ కొంచెం మార్పులుగా ఉంటుంటాది. కనుక ఈ ఆన్సర్ ను లక్ష్యంలో పెట్టుకుని స్టెప్స్ పైన కొన్ని కొన్ని మార్క్స్ కొన్ని మేనేజ్ చేయడంలో అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన విధానంలో ఎట్లా ఉండేటంటే ఏ అనేటువంటి దాంట్లో లోపల 40 వచ్చినా 70 వచ్చినా ఒకటిగానే ఉంటుండాలి. ఎట్లా అంటే మ్యాథమెటిక్స్ లో 90% రావటం ఈజీ, కానీ హిస్టరీ ఫిజిక్స్ ఇలాంటి దాంట్లో ఈ 90% రావటం చాలా కష్టం. ఒక 50-45 మార్క్స్ వచ్చినాయంటే చాలా గొప్ప. కాబట్టి ఒక సబ్జెక్ట్ కు 45 మార్క్స్ వస్తే వాడు ఫస్ట్ క్లాస్ ఏలో వచ్చేస్తాడు, ఇంకోటి 90 వచ్చినా కూడా వాడు ఏలో వస్తున్నాడు. అయితే ఈ విధానాన్ని కొంతవరకును అధ్యాపకులే కొన్ని రకమైనటువంటి సమజాయిషి తీసుకోవాలి. ఈ విధమైనటువంటి యొక్క మన మార్పుల వల్ల పిల్లలలో కొంత కన్ఫ్యూజన్ కూడా బయలుదేరుతుంది. బలహీనమైనటువంటి పిల్లలకు కన్ఫ్యూజన్ కాదు ఫ్యూజే పోతుంది. ఇది పిల్లల్లోనే కాదు అధ్యాపకుల్లో కూడా అట్లా జరుగుతూ ఉంటుండాలి. దీని కొంతకాలం ఈ విధమైనటువంటి మార్పులతో కొంచెం అటు ఇటు కొంచెం ఊగుతుంది, కానీ క్రమక్రమేణా మనము దీన్ని ప్రాక్టీస్ చేస్తూ పోతే ఇది మనకు సులభమైన మార్గాన్ని అందిస్తుంది. మన విధానము చాలా నూతనమైనటువంటి విధానంగా ఉంటుండాలి. అయితే ఇది చాలా ఉన్నతమైనటువంటిది, ఉత్తమమైనటువంటి పద్ధతిగా ఉంటుండాలి. ఇది కేవలం ఒక డిగ్రీ తీసుకుని పోయేటువంటి ఒక ఉద్దేశంతో మనం చేయలేదు, డిగ్రీతో పాటు తన జీవిత పూర్ణత్వాన్ని కూడా అందించేటువంటి ఉద్దేశంతో కూర్చున్నది. జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకునేటువంటి విధానంలో మనం ఈ యొక్క విద్యను ఇమిడ్చుతుంటూ వచ్చాం. ఇది నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, రాజకీయ అన్ని రంగములు ఎందుకును ఇది సమర్థమైనటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని నిరూపిస్తుంది. కారణం ఏమిటంటే అవేర్నెస్ ఇస్ లైఫ్, అన్నింటి ఎందుకు వీడు ఉత్తీర్ణుడు కావాలి, తెలుసుకోవాలి. ఏ కొంత విషయం తెలియకపోయినప్పటికీ ఇందులో తనకు కొన్ని విధమైనటువంటి యొక్క అనుమానాలు ప్రారంభిస్తాయి. పద్ధతి పైన ఒక విధమైన విశ్వాసం బలపరచుకోవాలి. తెలుగులో కూడా చెప్తారు, నమ్ము జీవించు అంటారు. నమ్మకమే లేకపోతే ఆత్మవిశ్వాసం మనకు కుదరదు. ఆత్మవిశ్వాసం లేనటువంటి వాడు కొన్ని విధమంటే అనుమానగ్రస్తుడవుతాడు. అనుమానగ్రస్తునకు శాంతి ఉండదు. శాంతి లేని వాడికి సుఖం లభించదు. కనుక ఈ సుఖం అనేటువంటిది కేవలము ఒక నమ్మకం పైనే ఆధారపడి ఉంటుంది. మొట్టమొదట మనం ప్రతి విషయాన్ని కూడా మనం విశ్వసించాలి. కొంతమంది మనం భావిస్తుంటాము, మాకు అనుభవం వచ్చిన తర్వాత విశ్వసిస్తాము, అంతకుపూర్వం ఎట్లా మనం విశ్వసించేది అంటారు. నీవు ఆచరించిన తర్వాత అనుభవం వస్తుంది, కానీ ఆచరించక మునిపే అనుభవం ఎట్లా వస్తుంది? నాకేదైనా కూడా అనుభవం ఏర్పడిన తర్వాత నేను విశ్వసిస్తాననుకునేటువంటి విషయం ఎట్లా ఉందంటే, ఈత వచ్చిన తర్వాత నేను నీళ్లలో దుంకుతాను అన్నట్టుగా ఉంటుండాలి. స్విమ్మింగ్ రావాలంటే నీళ్లలో ముందు దుంకాలి కదా. నీవు వాటర్ లో నీళ్లలోనే దుంకక నీకు ఈత రావాలంటే ఎట్లా వస్తుంది? ఇకలో ఈత నేర్చుకోవడానికి వీలు కాదు. కనుక మనం మొట్టమొదట విశ్వాసంతో అందులో దుంకాలి. తదుపరి దానికి అనుభవం మనం తెచ్చుకోవాలి. కనుక కాన్ఫిడెన్స్ ఒక విషయం పైన కానీ, ఒక విద్యార్థి పైన కానీ, ఏ ఒక కార్యం పైన కానీ ఒక విశ్వాసంతో మనం దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి. తనను తాను విశ్వసించలేనటువంటి మానవుడు దేనిని విశ్వసించలేడు. కనుక మొట్టమొదట తనను విశ్వసించాలి. దానికి నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ప్రధానము అని. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం డెవలప్ చేసుకున్నప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పెంచుకున్నప్పుడే సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తాం. సెల్ఫ్ సాక్రిఫైస్ చేసినప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ కలుగుతుంది. పునాదే లేకుండా గోడలు కట్టడానికి వీలు కాదు. గోడలే లేకుండా రూఫ్ వేయడానికి సాధ్యం కాదు. రూఫే లేకపోతే మనం నివసించడానికి వీలు కాదు. కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒక ఫౌండేషన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్, సాక్రిఫైస్ రూఫ్, సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్. కనుక మన లైఫ్ అనేటువంటి దీంట్లోపల ఇవన్నీ ఒకదానికోటి చేరినటువంటివి కానీ ఒకదానికోటి భిన్నమైనటువంటివి కాదు. అన్నింటి యందు సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్ ఇది కామన్ గా ఉంటుండాలి. కనుక మనము టీచ్ చేసేటువంటి విషయం లోపల కూడాను ఆ విద్యార్థిలో కూడాను ఒక సెల్ఫ్ ను మనం రియలైజ్ చేయాలి. ఎందుకంటే ఆ సెల్ఫ్ సెల్ఫ్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి. అదే ఒకటి ఐ అనుకుంటాం మనం. ఐ అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే నాలోనే ఉంది అని కాదు, అందరి అందు ఉంటుండాలి. ఇక్కడ నేను ఎంచుకోను ఎవరి కస్తూరి అని కొన్ని ప్రశ్న వేస్తే అతను ఐ అంటాడు. సఫాయి అంటే ఐ ఐ అంటాడు. ఎవరు మహాజన్ అంటే అతను ఐ అంటాడు. ఎవరు హేమలత అంటే ఈమె నేను ఐ అంటుంది. కస్తూరి, సఫాయి, మహాజన్, హేమలత రూపనామములు వేరు వేరైనప్పటికీ జవాబు ఐ ఐ ఐ అందరి ఎందు ఐ అని వచ్చి ఐ ఈజ్ ఎవరి వేర్. ఈ ఏకాక్షర అయ్యని మనం గుర్తించాలంటే త్రిగుణాక్షరమైనటువంటి అయ్యని మనం కొంతవరకు లక్ష్యంలో

0: తెలుసుకోవాలి. ఈవైఈఐ ఒకటి ఉంది మరి. ఈవైఈఐ అనేటువంటిది శరీర మనస్సు ఆత్మలతో కూడినటువంటిది. ఏకాక్షర ఐ అనేటువంటి దానికి మనస్సు దేహము ఆత్మ ఏమాత్రము లేదు. ఈ అన్నిటికీ అతీతమై అమనస్కయమై ఉంటుండాలి. కనుక మనం కొన్ని రకములైనటువంటి యొక్క విధానాన్ని ఆధ్యాత్మికలో విచారణ చేస్తే ఐ అనేటువంటి యొక్క స్థానం నుంచి ఉయ్ అనేటువంటి ప్రదేశమునకు ప్రయాణం చేయటమే. వెస్ట్ నుండి సమష్టికి ప్రయాణమే. స్వం నుంచి సోహముకు ప్రయాణమే. ఇది ఒక విధంగా మనం విచారణ చేస్తే ఐ అండ్ యూ అనేటువంటి దాన్ని పెట్టుకుంటే ఐ అండ్ యు ఆర్ వన్ అని మనం అంటాము. ఇది పూర్తిగా విచారణ చేస్తే ఐ అండ్ యు ఆర్ వన్ ఇది కరెక్ట్ కాదు. ఐ అండ్ యు ఆర్ ఉయ్. మనం వన్ కావాలంటే ఏమైపోలా, ఉయ్ అండ్ ఉయ్ ఆర్ వన్ అయిపోతుంది. నీలోనా నేనున్నాను, నాలోనా నీవున్నావు, ఇది ఉయ్ అయిపోయింది. ఉయ్ అండ్ ఉయ్ ఆర్ వన్. ఎక్కడ పోయినా ఒక్కటే అయిపోతుంది. సెల్ఫ్ అనేటువంటిది అక్కడ ఉంది, ఇక్కడ ఉంటుండాలి. అయితే ఏది సెల్ఫిష్ అని పెట్టుకుంటే సెల్ఫ్లెస్నెస్ సెల్ఫ్ ఈజ్ రియల్ సెల్ఫ్ అన్నారు. సెల్ఫ్ అనేటువంటిది నేను అనేటువంటిది ఒక సెల్ఫిష్ గా ఉంటుండాలి. దేహాన్ని మనస్సును ఆధారం చేసుకుని నేను అని అంటున్నాము. శరీర మనస్సును ఆధారం చేసుకోకుండా ఉండినటువంటి సెల్ఫ్ అది రియల్ సెల్ఫ్ అని. ఇది క్రమక్రమేణా కొన్ని విధమైనటువంటి ఆచరణ ద్వారా కూడా మనం అర్థం చేసుకోవాలి. కనుక మనం చెప్పేటువంటి విధానం లోపల కూడాను పరిపూర్ణత్వాన్ని మనం కొంతవరకు అనుభవించి లేక అనుభవించడానికైనా ప్రయత్నం చేసి పిల్లలకు కొంచెం బోధించడానికి పూనుకోవాలి. నిజమైన ఆరోగ్యం అనేటువంటిది దేహంతో కూడినది మాత్రమే కాదు. నైతిక ప్రవర్తన అనేటువంటిది కూడాను కేవలం లౌకికతో కూడినటువంటిది కాదు. ఇవన్నీ కూడాను కొన్ని విధమైనటువంటి ప్రాణ సమ్మిళితమైనటువంటి యొక్క ప్రాణోపాధిగా ఉండేటువంటివి. ఈ లైఫ్ అనేటువంటిది కేవలం ఒక విధమైనటువంటి అర్థం చేసుకోవటానికి సాధ్యం కాదు. లైఫ్ అంటే ఏమిటి? ఒక జీవితము అంటున్నాం. ఈ లైఫ్ లోపల ఎన్నో విధమైనటువంటి ఉడుదురుకులు వస్తున్నాయి. నిజమైన లైఫ్ ఆత్మతో కూడినటువంటిదే నిజమైన లైఫ్. ఈ మన శరీరమును విభాగం చేసినప్పుడు కలిగినటువంటి యొక్క స్వరూపమే నిజమైన లైఫ్. ఇది పూర్ణ నిద్రావస్థ లోపల మన యొక్క వ్యక్తిత్వం అర్థమవుతుంది. స్వప్నంలోనైనా కూడా కొన్ని విధమైనటువంటి సూక్ష్మ అనుభూతులు మనం వెంటాడుతుంటాయి. కానీ సుషుప్తి యందు ఈ సూక్ష్మాకారములు కూడా మనకు గోచరించవు. కూడా ఏదో ఒక అనుభవించేటువంటి యొక్క ఏకత్వం అనేటువంటి యొక్క ఐ ఉంటుండాలి. చిన్న ఉదాహరణ మనం తీసుకో, కన్నులు గట్టిగా మూసుకొని నీవేం చూస్తున్నావు అని ప్రశ్నించినప్పుడు ఏమీ కనిపించడం లేదు, ఒట్టి చీకటి ఉంటుండాలి అని జవాబు వస్తుంది. అయితే ఈ డార్క్నెస్ ని చూచేవాడెవరు? చూడండి ఇది డార్క్ అని ఎట్లా చెప్తున్నావు? కనుక అక్కడ డార్క్ ను కూడా చూచేవాడు ఒకడు ఉండటం వల్లనే ఏమీ కనిపించడం లేదు, ఒట్టి చీకటి. ఆ చీకటి ఎట్లా కనిపిస్తుండాలి? ఎవరు చూస్తున్నారు? కేవలం డార్క్నెస్ అంటే అన్నిటికీ సాక్షిభూతమైనటువంటిది ఒకటి ఉంటుండాలి. ఈ విధమైనటువంటి యొక్క ఆన్సర్ ను చక్కగా జగత్తును చాటే నిమిత్తమై ఒకనొక సమయంలో బాలకృష్ణుడు యశోద దగ్గర కూడాను ఒక చిలుపు చేష్టలు చేస్తూ ఈ సత్యాన్ని చాటుతూ వచ్చాడు. సాయంకాలం 5 గంటలు కావచ్చింది. అమ్మా ఆకలి ఆకలి, పాలివ్వవే పాలివ్వవే అని వచ్చాడు. తల్లి చెప్పింది వేళగాని వేళలో ఇవ్వకూడదు, రాత్రికి ఇస్తాను అన్నది. రాత్రి అంటే ఏమిటమ్మా అర్థము అన్నాడు. చీకటి అయిన తర్వాత ఏమీ కనిపించిన సమయంలో అది రాత్రి అంటారు అని. కళ్ళు గట్టిగా మూసుకున్నాడు, ఇప్పుడు చీకటిగా ఉంది, రాత్రి అయింది, ఇవ్వవే పాలు ఇవ్వవే అన్నాడు. అనగా కన్నులు మూసుకున్నంత మాత్రం రాత్రి అవుతుందా? ఇదే చీకటికి ఒక చిహ్నంగా భావిస్తూ వచ్చారు. అమ్మా చీకటి అనేటువంటిది జగత్తులో లేదు, చీకటిలో వెలుతురు ఉంది, వెలుతురులో చీకటి ఉంది. ఒకటి మనకు గోచరించే సమయంలో రెండోది మనకు గోచరించదు, ఒకటికి ఒకటి అభావమై ఉంటుంటాది. ఇవి రెండు కూడాను భిన్నమైనటువంటి యొక్క సమయంలే కాని ఇవి రెండు ఒక్కటేను అన్నాడు. ఇప్పుడు చాలా వెలుతురుగా ఉంటుండాలి మన యొక్క స్థాయిలో. అయితే నక్షత్రాలు లేవా? ఇప్పుడు కూడా నక్షత్రాలు ఉన్నాయి. వెలుతురు అధికంగా ఉండటం చేత అవి కనిపించటం, రాత్రి నక్షత్రాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ చీకటిగా ఉండటం చేత నక్షత్రాలు మనకు, చీకటిలో వెలుతురు ఉంది, వెలుతురులో చీకటి ఉంటుండాలి. బాల్యంలో వృద్ధాప్యం ఉంది, వృద్ధాప్యంలో బాల్యం ఉంది, దుఃఖంలో దుఃఖం ఉంది, దుఃఖంలో సుఖం ఉంది. ఒకటి కనిపించే సమయంలో రెండవది మనకు కనిపించదు, ఒకటి ఫలించిన తర్వాత రెండవది మనకు కనిపిస్తుంది. దానికి చెప్పారు కష్ట సుఖములు రెండును కలిసి ఉండు, దీని విడదీయనెవ్వరి వశము, సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము. కష్టము ఫలించనేని సుఖం అట అందరు. కష్టము ఫలించిన తర్వాత అదే మనకు సుఖము. దాని ఫలితము మరొక దాన్ని అందిస్తుంది. జగత్తునందు ఈ విధంగా విచారణ చేస్తే ఏకోహం బహుశ్యాం, ఉన్నది ఒక్కటే అనేకంగా మనకు గుర్తింపబడుతున్నాయి. కనుక ఈ జీవిత తత్వాన్ని మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి. ఈ విద్యలన్నీ కూడాను కేవలము ప్రాకృత సంబంధమైనటువంటి విద్యలు. అయితే అనిత్యము అసత్యమైనటువంటి విద్యలలో సత్యము ఉన్నదా అని మనం క్వశ్చన్ వేసుకోవచ్చు. అసత్యమని అనిపించేటువంటి యొక్క విద్యలు ఎందుకూడను సత్యం కూడాను సమ్మిళితమై ఉంటుండాలి. ఇప్పుడు దేహము అనిత్యము, దేహము నీటి బుడగ, మైండ్ ఒక మ్యాడ్ మంకీ, కోరికల యొక్క సమ్మిళితమైన మూట, ఇవి రెండు మిథ్యమే అని వేదాంతం చెబుతుంది. ఈ మిథ్యమైనటువంటి మనోబుద్ధులు దేహములంతా కూడాను సత్యమైనటువంటి దివ్యత్వాన్ని ఎట్లు చేకూరుస్తున్నాయి? కనుక మిథ్యమైనటువంటి ఆధారం చేతనే సత్యాన్ని కూడా నువ్వు గుర్తించడానికి వీలుంది. ఒక చిన్న ఉదాహరణ, మనకు ఒక భయంకరమైన స్వప్నం వచ్చింది. ఆ భయంకరమైనటువంటి స్వప్నము లోపల ఒక్కతూరి మన కెవ్వును అర్చేసేస్తాం. ఈ అర్చేటప్పటికి జాగ్రత్తలో వచ్చి పడిపోయాం. కాబట్టి స్వప్నము కూడాను జాగ్రత్తకు మేల్కొల్పింది. అనేక మంది చెబుతుంటారు ఈ యొక్క స్వప్నానికి కారణం ఏమిటి అని అడుగుతుంటారు. కొంతమంది ఆహారం జీర్ణం కాకపోవటం చేత స్వప్నం వస్తుంది అని, కొంత నీకు జాగ్రత్తలో నీవు అధికంగా చింతించటం చేత స్వప్నంలో నీకు ఆ విధమైనటువంటి ప్రతిబింబాలు వస్తుంటాయి. ఒక్కొక్క రకమైనటువంటి యొక్క ఆన్సర్ చెప్తూ వస్తుంటారు. కానీ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే స్వప్నానికి ఏది కారణం అంటే నిద్రనే కారణం. కనుక మన యొక్క జీవితం యొక్క సమస్యలకంత మూల కారణం ఏమిటంటే డిజైరే దీనికి మూల కారణం. ఈ డిజైర్స్ ను కొంతవరకు మనం అదుపులో పెట్టుకుంటూ పోవాలి. మన జగత్ కళ్యాణమైనటువంటి యొక్క విషయం లోపల మన విద్యార్థులను ప్రవేశపెడుతూ రావాలి. మనలో అనేక విధమైనటువంటి సమస్యలు చెలరేగుతుంటాయి. మనము ఉద్యోగాలు చేయటం కానీ లేక పిల్లలకు బోధించడం కానీ కేవలం మన జీవనోత్సాహం కోసం కాదు, పిల్లల యొక్క భవిష్యత్తును కూడా కొంచెం లక్ష్యంలో పెట్టుకోవాలి. ఒక్కొక్క అధ్యాపకుడు ఏ 5 మందినైనా కూడా ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దినప్పుడు జగత్తుకు ఎంతో సేవ చేసిన వారం అవుతాం. మనకు అన్నీ తెలుసుననేటువంటి యొక్క దీనికి మనం ఏమాత్రం కూడా గురి కారాదు. తెలియనటువంటివి ఎన్నో ఉండవచ్చును. మనకు తెలియనటువంటి విషయాలు తెలిసిన వారితో మనం తెలుసుకోవాలి. మనకు తెలిసిన విషయాలు తెలియని వారికి తెలియజేయాలి. లైఫ్ అంటే కేవలం వన్ వే ట్రాఫిక్ కాదు, గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్, ఇచ్చుకొని పుచ్చుకోవాలి. కనుక ప్రతి వారి ఎందుకూడను ఏ పవిత్రమైనటువంటి విధి ఉంటుండాలో ఏమిటో అది మనం గుర్తించడం చాలా అసాధ్యం. ఎవరేమి చెప్పినా కూడాను మన జీవితానికి అవసరమైతే వాటిని అంతా మనం స్వీకరించాలి. ఇప్పుడు ఒక చిన్న విషయం చూడండి. ఒక మొక్కను తెచ్చి మనం భూమిలో నాటినాం. భూమిలో నాటడం చేత అది పెరుగుతూ వచ్చింది. దానికి చక్కగా గాలి వచ్చేటట్టుగా మనం ఏర్పాటు చేశాము. పెరగడానికి శక్తి ఉండేటట్టుగా ఎరువును వేశాము, నీళ్లు పోసాము. అది గాలిలో మట్టిలో నీటితో అనేక విధమైనటువంటి ఎరువుతో బాగా నిండి ఉంటుండది మొక్క. అయితే ఈ మొక్క గాలి కావటం లేదు, ఈ మొక్క ఎరువు కావటం లేదు, ఈ మొక్క నీరు కావటం లేదు, ఈ మొక్క భూమి కావటం లేదు. భూమిలోని సారాన్ని, నీటిలోని సారాన్ని, ఎరువులోని సారాన్ని, గాలిలోని ప్రాణవాయువు తీసుకుని తన స్వశక్తితో తాను అభివృద్ధి అవుతుంది. లైఫ్ అనేటువంటి మొక్కను మనము 10 మందితో చేరినప్పుడు 10 మందిగా మనం కాకూడదు. మన స్వభావాన్ని మనం పెట్టుకుని 10 మంది దగ్గర ఉన్నటువంటి మంచినంతా మనం స్వీకరించాలి. ఒకరైపోవాలి. దీనిని వేదాంతంలో బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు. దీనిని మనం చింతిస్తూ పోతామో దానిగా మనం మార్పు పొందుతాం. హనుమంతుడు అనేక విధములుగా రామ రామ రామ రామ అనేటువంటి రామచింతన చూతిని తాను కూడాను రోమరోమము రామనామం అయిపోయింది. దేనిని మనము దుర్భావములు చింతిస్తే మనం కూడా దుర్భావంతోనే కూడిపోయి, మనం మంచిని చింతిస్తే మనం మంచిగా రూపొందుతాం. కనుక బి గుడ్, డూ గుడ్ అండ్ సీ గుడ్, దిస్ ఇస్ ది వే టు గాడ్. ఈ మంచితనంతో మనం ఎంతనైనా మనం సాధించవచ్చు. మన స్థాయిలు మారవచ్చునే కానీ వ్యక్తిత్వం మారడానికి వీలు. చిన్న తక్షణమే చైల్డ్ అని పిలుస్తాం మనం, అదే 10 ఇయర్స్ కు బాయ్ అని పిలుస్తాము, 30 ఇయర్స్ కు మ్యాన్, అదే 75 ఇయర్స్ గ్రాండ్ ఫాదర్ అంటాం. కానీ చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే. కాల మార్పు చేత రూప మార్పులు, దాని సంబంధ మార్పులు ఏర్పడుతున్నాయి. ఈనాడు మనం అధ్యాపకులుగా ఉండవచ్చు, దీనికి పూర్వం మనం విద్యార్థులము. పూర్వపు సంగతిని మనం మరవరాదు. ఆ విద్యార్థి స్థాయి నుండి ఉపాధ్యాయ స్థాయికి వచ్చాము. మనం ఉపాధ్యాయ స్థాయి ఎందుండి కూడాను విద్యార్థుల స్థాయిని లక్ష్యంలో పెట్టుకోవాలి. ఇప్పుడే మన అధ్యాపకుల యొక్క వృత్తిని సక్రమంగా చేసిన వారం. కనుక ప్రతిదానికి కూడాను మన యొక్క పూర్వపు వృత్తాంతాన్ని కూడాను మరవరాదు. పూర్వపు వృత్తాంతాన్ని మనం హృదయంలో పెట్టుకుని ప్రస్తుత వృత్తాంతంలో దీన్ని ప్రవేశపెట్టాలి. ఒక సామెత ఉండేది తెలుగులోది, అత్త కొట్టింది పాత కుండ అంటారు, కోడలు తొక్కింది కొత్త కుండ అంటారు. ఇప్పుడు ఎట్లా ఉందంటే మన యొక్క పరిస్థితి, దారిలో ఒక టంబ్లర్ ఉంటుంటారు, అది అత్తనే పోతూ దానికి ఏమైనా కాలితో కొట్టేసేస్తే కోడలపై నేరుస్తుంది. ఏమిటి, నువ్వు దోవలో పెట్టడం ఎంత తప్పు పని చేశావు అని కోడల్ని నేరుస్తుంది. అదే గ్లాసు కోడలేగిన కొట్టేసేసి కండు కనపట్టలేదా నీకు, దాన్ని ఎట్లా కొట్టినావు అని అరుస్తుంది. ఈ రెండింటి కూడా కోడలే కారణమవుతుంది కాని అత్త కారణం కాదు. అదే విధంగానే పిల్లలు సరైనటువంటి దీంట్లో ఉండినా పిల్లలకే వస్తుంది, కాకపోయినా పిల్లలకే వస్తుంది. ఇది టీచర్స్ ఎక్కడ ఉంది తప్పు అని గుర్తించడం ఎవరూ సాధ్యం కాదు. ఇది అత్త స్థాయిలో ఉంటుంటుంది, ఉపాధ్యాయుల స్థాయి. కనుక మనము పిల్లలను సరైనటువంటి స్థితికి రావాలంటే మొట్టమొదటి మనం కూడా కొంచెం సరైన స్థితిలో ఉంటాం. అధ్యాపకుని యొక్క శక్తి సామర్థ్యములంతా కూడాను విద్యార్థుల వల్ల ప్రకటితం కావాలి. భోజరాజు సమయం లోపల కూడాను పిల్లలను పరీక్షించి ఆ గురువు ఎలాంటి వాడో తాను గుర్తించడానికి ప్రయత్నించేవాడు. గురువులకు వాదోపవాదం పెట్టేటువంటి వాడు కాదు అతను. ఆ గురువు యొక్క శిష్యుణ్ణి ఈ గురువు యొక్క శిష్యుణ్ణి పిలిచి వీరిలో వాదోపవాదములు వేసి ఏ శిష్యుడు గెలుస్తాడో అతను గురువు గెలిచినట్టుగా ఉండేది. సంస్థ లోపల, మన ఇన్స్టిట్యూట్ లోపల మన విద్యార్థులు గురువుల యొక్క ప్రతిబింబాలుగా రూపొందాలి. మన విద్యార్థుల ద్వారా యావత్ విశ్వానికి కూడాను ఈ సత్యాన్ని చాటడానికి కృషి చేయాలి. ఏది మనం విద్యార్థులకు బోధిస్తున్నామో దానిని మొట్టమొదట మనం ఆచరించి వారికి నిరూపించాలి. మనం ఎలాంటి దానిని అనుసరిస్తే అలాంటి ఫలితమే మనకు లభిస్తుంటుంది. ఒక చిన్న ఉదాహరణ, ఇది ఒక కొబ్బరి చెట్టు. ఇది సహజమైనటువంటి ఒక కొబ్బరి చెట్టు. ఇది ఒక కోకోనట్ ట్రీ యొక్క షాడో. ఈ కోకోనట్ ట్రీ లోపల కూడాను కోకోనట్స్ కనిపిస్తున్నాయి, షాడో లోపల కూడాను కోకోనట్స్ కనిపిస్తున్నాయి. అయితే నువ్వు షాడో కోకోనట్ ట్రీని నువ్వు ఎక్కడానికి ప్రయత్నం చేస్తే షాడో కోకోనట్స్ నీకు చేతికి లభించవు. అయితే నీవు రియల్ కోకోనట్ లోపల కూడా నీ యొక్క ప్రతిబింబం ఉండదు. అక్కడ నువ్వు రియల్ కోకోనట్ ట్రీని నీవు ఎక్కితే షాడో కోకోనట్ ట్రీని కూడా నువ్వు ఎక్కుతుంటావు. నీవు రియల్ కోకోనట్ ట్రీని ఎక్కి రియల్ కోకోనట్ ట్రీస్ కోసుకుంటే నీ షాడో పోయి షాడో కోకోనట్ ట్రీని ఎక్కి షాడో కాయిన్స్ కోసుకుంటుండాలి. కనుక షాడోను షాడో కోకోనట్ ట్రీస్ కోస్తుండాలి. రియల్ కోకోనట్ ట్రీ ఎక్కినప్పుడు రియల్ కోకోనట్ ట్రీస్ కోస్తున్నాయి. ఏ దీనిలోని ఉంటే రెండింటి ఎందు నువ్వు కనిపించగలవో దానిని మనం మొదలెక్కాలి. నీవు కేవలం షాడోనే పోతే రియల్ దీంట్లో నీవు కనిపించవు. నీవు సత్యాన్ని గుర్తించేసేస్తే అసత్యంలో కూడా నీవు ప్రకటితం అవుతావు. ఇకంలో నీవు కేవలం ఒక మార్గాన్ని అవలంబిస్తే పరంలో దీనికి ఏమాత్రము, పరాన్ని నీవు లక్ష్యంలో పెట్టుకుంటే ఇహంలో కూడా నీ యొక్క ప్రతిబింబం ఉంటుంది. ఇక నే రెండు విద్యలు మనం గుర్తించాలి. ఇహమున సుఖింప హేమతారక విద్య, పరమున సుఖింప బ్రహ్మ విద్య. ఈ ధర్మ విద్యను కూడా మనం గుర్తించినప్పుడే బ్రహ్మ విద్య మనకు అర్థమవుతుంది. కనుక ఈ ధర్మ విద్యలో కూడా కొన్ని విధమైనటువంటి నిబంధనలు, కొన్ని నియమములు ఉండటం చేత మనము అనుభవగలైనటువంటి ప్రొఫెసర్ నటరాజన్ ఇట్లాంటి వారంతా కూడా మన ఇన్స్టిట్యూట్కు రావటము, కొంత మనకు తెలియనటువంటి విషయాలు వారికి తెలియజెప్పటము, వారికి తెలియనటువంటి విషయాలు మనతో నేర్చుకోవటము, ఇవి రెండింటి ఎందుకు సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవటం చేత మన విద్య కూడాను ఎంతైనా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ వర్క్ షాప్ సెమినార్స్ అనేటువంటి ఇలాంటివంతా కూడా అప్పుడప్పుడు మనకు కొంతవరకు జరుగుతుంటాం, అత్యవసరం. ఇది మిగతా సంస్థల లోపల ఇలాంటివంత జరగటం లేదు. మిగతా ఇన్స్టిట్యూట్ లోపల సెమినార్స్ జరుగుతూనే ఉంటుంటాయి, కానీ ఇవంతా ఒక విధమైనటువంటి పిక్నిక్ గా వారు భావిస్తూ వస్తుంటారు. అక్కడంతా నిర్ణయాలు జరుగుతుంది గాని ప్రాక్టికల్ లేక చేర్చడం లేదు. ఒక వేలు ఖర్చు పెట్టి ఈ విధంగా కూడాను కొన్ని సమావేశాలు జరిపి కేవలము ఒక విధమైనటువంటి కాలంను దుర్వినియోగం చేస్తుంటారు. కానీ మన ఇన్స్టిట్యూట్ లో జరిగేటువంటి సెమినార్లంతా సార్థకమవుతున్నాయి. ఇక్కడ చేరినటువంటి అధ్యాపకులు కూడాను చాలా శ్రద్ధ భక్తులతో చేరి ఏదో తెలియనటువంటి విషయాలు తెలుసుకుని భవిష్యత్తులో దీన్ని సాధ్యమైనంత వరకు కూడాను జగత్తుకు అందించాలనేటువంటి ఉత్తమ భావములతో కూడినటువంటి వాళ్ళే. ఇక్కడికి వచ్చేటువంటి అధ్యాపకులు కూడాను మన వాతావరణాన్ని సమన్వయం చేసుకుని మన వాతావరణంతో కూడినటువంటి వారిగా వస్తున్నారు. అలాంటి రెండింటి యొక్క సన్నిహిత సంబంధం చేరినప్పుడే ఈ విషయం కూడా సమన్వయం అవుతుంది. చెప్పేటువంటి వారి ఎందో లేక వినేటువంటి వారి ఎందో ఏ అభిప్రాయ భేదములు ఉండినా కూడాను ఇది సార్థకం కాదు. ఒక పాత్ర పెట్టి పైన ఒక పాత్ర నుంచి మనం ఆయిల్ వేసినప్పుడు పై పాత్ర కొంచెం ఆడిన ఈ యొక్క ఆయిల్ కింద పడిపోతుంది, కింద పాత్ర కొంచెం ఆడించిన ఆయిల్ కింద పడిపోతుంది. పైది వేసేది కదలకూడదు, దాన్ని పోయించుకునేది కూడాను కదా. రెండు కూడా స్టడీగా ఉండినప్పుడే ఈ ఆయిల్ ఒకదా నుంచి ఒకటి చేరుతుంది. కనుక ఇన్స్టిట్యూట్ లో చెప్పేటువంటి వారి యొక్క హృదయం కూడాను నిండుకుండగా కదలక ఉంటుండాలి. మన వినేటువంటి అధ్యాపకులకు హృదయాలు కూడాను స్టడీగా ఉంటుండాలి. అయితే స్టడీగా ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు. స్లో అండ్ స్టడీ విన్ ది రేస్. అది రెండు కూడా ఉండినప్పుడే దీన్ని మనం సాధించగలము. విన్నాము కదా అని ఒకే తురి మనం హేస్ట్ చేయకూడదు, తొందరపడకూడదు. కనుకనే చెప్పారు హేస్ట్ మేక్స్ వేస్ట్, వేస్ట్ మేక్స్ వరీ, సో డు నాట్ మీన్ ఏ హరీ అని. మనం తొందర పడకుండా శాంతంగా దీనిని ఆచరణలో పెట్టుకుని పోయి తగినటువంటి విద్యార్థులుగా తయారు చేసి మీరు సత్కీర్తిని పొంది ఈ జగత్ వ్యాప్తి అయినటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని కూడాను జగత్తుకు పిల్లల ద్వారా అందించి ఈ విధమైనటువంటి సమావేశాలు ఇంకా మున్ముందుకు అధికంగా జరిపించి మీరు కూడాను ఇలాంటి నాయకులుగా తయారైపోయి దేశానికి ఆదర్శాన్ని అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఇంతవరకు మీరు ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1984 మార్చి 23వ తేదీన పరీక్షా విధానాల సంస్కరణలపై జరిగిన సమావేశంలో భగవాన్ బాబావారు అనుగ్రహించారు.

ప్రపంచమంతయు మంచి చెడ్డలతో కూడి ఉంటుంది, సుఖదుఖాలతో కూడి ఉంటున్నది, మానాభిమానాలతో కూడి ఉంటున్నది, జయాపజయాలతో కూడి ఉంటున్నది. ఈ ద్వంద్వములతో కూడిన ప్రకృతి అందు ఏది మంచి, ఏది చెడ్డ, ఏది చేయ తగినది, ఏది చేయ తగనిది అనే విచారణ మనము చెయ్యాలి. ఈ డిస్క్రిమినేటివ్ పవర్ మానవులకు ప్రధానమైనది. లేకపోతే మానవుడు పశువనే చెప్పవచ్చు. మనము మనసును ఆధారం చేసుకోరాదు, బుద్ధిని అనుసరించాలి. మనసును అనుసరించినంతకాలము మనము మాధవులుగా తయారు కాము. ఏనాడు బుద్ధిని అనుసరించుతమో ఆనాడే మనము మానవత్వము నుండి దివ్యత్వానికి ప్రవేశించగలము.

0: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలకి స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ దివ్యోపన్యాసాల ముందు ఆశువుగా భావగర్భితమైన చక్కని తేట తెలుగు పద్యాలను పాడతారు. అవి భక్తుల హృదయాలకు ఎంతగానో హత్తుకుంటాయి. స్వామికి కవిత్వం అంటే ఎంతో మక్కువ. 14/12/2004 తేదీన ప్రశాంతి నిలయంలో స్వామి దివ్య సన్నిధిలో తెలుగు కవి సమ్మేళనం జరిగింది. ఈ కవి సమ్మేళనంలో ప్రసిద్ధులైన కవులు పాల్గొన్నారు. స్వామి దివ్య సన్నిధిలో పొందిన ఆనందాన్ని, అనుభవాల్ని వారి కవితలలో వ్యక్తపరిచారు. ఆ కవి సమ్మేళనంలో వారు స్వామికి సమర్పించిన పద్య కుసుమాలను మీరు వినండి. ఆ ఆనందాన్ని అనుభవించండి.
1: దీనజన బంధువు, కరుణా సింధువు, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారి చరణ కమలాలకు సాష్టాంగ ప్రణామాలు. ధర్మ సంస్థాపన ధ్వర నిర్వహణ వైభవ ప్రధితాయ తుభ్యం నమోస్తు. ధర్మ సంస్థ

40 సంవత్సరాల క్రితం మా పినతండ్రి గారు కర్ణశ్రీ గారితో పాటు స్వామివారి దివ్య దర్శనం చేసుకుంటాం సంభవించింది. తదాదిగా 40 సంవత్సరాలు తపస్సు చేస్తున్నాను. స్వామి, ఈ సభకు ముందు ఒక 15 రోజుల క్రితం తెల్లవారుజామున స్వప్నంలో సాక్షాత్కరించి అభయముద్రతో నాకు సాక్షాత్కరించి అనుగ్రహించారు స్వామి.

0: శ్రీకరమై సమస్తమత సేవితమై పరమాత్మ తత్వ బోధాకృతియై చిరాచిర చరాచర సృష్టి రహస్య వేదియ వేద్యమై శ్రీకరమై సమస్తమత సేవితమై పరమార్థ తత్వ బోధాకృతియై చిరాచిర చరాచర సృష్టి రహస్య వేద్యమై లోక విలోకర ప్రణవలోచనమై ప్రభవించే సాయి బాబా కరుణారసార్ణవ శివంకర సుందర సత్యసాయి సంకువు చక్రమున్ శిలువ చంద్ర కళాభిదలన్నీ స్వామి ప్రేమాంక సరోజ పత్రములయై విలసిల్లెను వేషభాషలాటంకముకావు ఆతని కడాని కటాక్షములో తరించగా శంకలు వంకలున్ కలివిషాదములన్నీయు తీర్చుకోవగా శంకువు చక్రమున్ శిలువ చంద్రకళాభిదలన్నీ స్వామి ప్రేమాంకమను జపత్రములయ్యి విలసిల్లును వేషభాషలాటంకము కావు ఆతని కడాని కటాక్షములో తరించగా శంకలు వంకలున్ కలి విషాదములన్నీయు తీర్చుకోవగా వేషభాషలాటంకము కావు ఆకలి తీర్చడి అన్నదానము కన్న నిన్న దానము లేదన్నవాడు ఆకలి తీర్చడి అన్నదానము కన్న నిన్న దానము లేదన్నవాడు దప్పి తీర్చడి జలధారలందించుట కన్న ధర్మము లేదన్నవాడు దళితుల పతితుల దరిచేర్చి కాసుట దళితుల పతితుల దరిదేర్చి సాకుట కన్న వ్రతము లేదన్నవాడు దళితుల పతితుల దరిజేర్చి సాకుట కన్న వ్రతము లేదన్నవాడు వికలాంగులకు సర్వవిధ సహాయము చేసి ఆదుకొనుటే పుణ్యమన్నవాడు పలుకు పలుకున సత్యము చిలుకువాడు చిదమలానంద క్షేత్రాల సేద్యకాడు పుట్టపర్తిని కైలాసపురము చేసి ఇలను పాలించు సత్యసాయీషుడితడు పలుకు పలుకున సత్యము చిలుకువాడు చిదమలానంద క్షేత్రాల సేద్యకాడు పుట్టపర్తిని కైలాసపురము చేసి ఇలను పాలించు సత్యసాయీషుడితడు సాయిబాబా కనుసన్నలో సంపూర్ణ విద్యాలయాలెన్ను వెలిసి నిలిచే సత్యసాయి కరస్పరిశతో శాస్త్రీయ వైద్యాలయాలు ప్రవర్ధమయ్యే భగవాను సాయిబాబా సన్నిధే భగవాను సాయిబాబా సన్నిధే సుప్రశాంతి నిలయ భక్తి సౌధమయ్యే స్వామి విశ్వప్రేమ సందేశమే దేశ దేశాలలో జ్ఞానదీపమయ్యే అతని సంకల్ప సృష్టి భక్తాంతరాళ కామనలు తీర్చు కల్పవృక్షము ఓలే అతని సంకల్ప సృష్టి భక్తాంతరాళ కామనలు తీర్చు కల్పవృక్షము ఓలే ఆయురారోగ్య సౌభాగ్యదాయక ఆత్మశక్తియే భగవాన్ సత్య స్వామి స్వామి 36 దేశాలు తిరిగినాను అటు జపాన్ ఆస్ట్రేలియా మొదలు ఇటు అమెరికా దాకా మలేషియా దాకా అని చూశాను కాబట్టి అన్ని దేశాల్లో స్వామిని చూశాను నేను మీరు ఒక దేశంలో చూసిన వాళ్ళు ఉన్నారు రెండు దేశాల్లో ఉన్నారు కానీ నేను అనేక దేశాల్లో చూసిన స్వామి అందుకే స్వామి విశ్వప్రేమ సందేశమే దేశ దేశాలలో జ్ఞానదీపమై అతని సంకల్ప సృష్టి భక్తాంతరాళ కామనలు తీర్చు కల్పవృక్షం ఓలే ఆయురారోగ్య సౌభాగ్యదాయక ఆత్మశాంత శక్తియే భగవాన్ సత్యసహమి స్వామి. 79 ఏళ్ల జీవితము పండించన్ జయాంభోనిధుల్, 79 ఏళ్ల జీవితము పండించన్ జయాంభోనిధుల్, కబ్బంబుల్ 10,000 వ్రాసినను ఒక్కాణింప సాధ్యంబుగాదబ్బో. ఎందరు రాస్తే ఏమి రా, స్వామి వాళ్ళు చూస్తున్నాడు మౌనమూర్తి. కబ్బంబుల్ 10,000 వ్రాసినను ఒక్కాణింప సాధ్యంబు కాదబ్బో, ఆతని మానవత్వభర ప్రేమావేశ దివ్యత్వముల్. పబ్బంబొక్కటే, పండుగ ఒకటే, పబ్బంబొక్కటే సత్యసాయి హితములు పాటించి జీవించుటే. అందుకే ఇక్కడున్నారు పండిన ముదుసరులైనను, కండబలము గుండెబలము కలిగిన ప్రతిభోద్దండులునైనను బాబా అండన పసికందులే, బాబా అండన పసికందులే చిదాత్మాద్యుతులే. పండిన ముదుసరులైనను, కండబలము గుండెబలము కలిగిన ప్రతిభోద్దండులునైనను బాబా అండన పసికందులే చిదాత్మద్యుతులే. శ్రీకరమై సమస్తమత సేవితమై పరమాత్మతత్వ బోధాకృతి అయి చిరాచిర చరాచర సృష్టి రహస్యవేద్యమై లోక విలోకనా ప్రణవలోచనమై ప్రభవించే సాయిబాబా కరుణారసార్ణవ శివంకర సుందర సత్యసాయి. శివంకర సుందర
1: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదారవిందాలకు నమస్కారం.
0: భక్తి నదులు కోటి ముక్తి జలధి చేరు సంగమంబు పేరు సత్యసాయి. భక్తి నదులు కోటి ముక్తి జలధి చేరు సంగమంబు పేరు సత్యసాయి. సకల మానవులకు శాంతి ప్రేమలు పంచు పుణ్యభూమి పేరు పుట్టపర్తి. పుట్టపర్తిలో పూల చెట్టునై పుట్టిన చాలు

పుట్టపర్తిలో పూల చెట్టునై పుట్టిన చాలు, పావురాయినై సాయి బోధలను విన్నా చాలు. వటప

నీ పుట్టబర్తి మట్టి పైన కాలు పెట్టగానే పుట్టింది మంచికనే బుద్ధి పుట్టే సాయి, ఒట్టి పిచ్చి దురల వాట్లు ఒట్టిపోయే సామి, గట్టి మంచి తలపులెన్నో గుడ్నె తత్తెనోయి. పుట్టబర్తి మట్టి పైన కాలు పెట్టగానే పుట్టింది మంచికనే బుద్ధి పుట్టే సాయి. సిగరెట్లు మానెనొకడు, సిగపట్లు మానెనొకడు, పేకాట మానెనొకడు, పెడదారి మానెనొకడు, కట్నాలు మానెనొకడు, కబ్జాలు మానెనొకడు, కాపీలు మానెనొకడు, కూపీలు మానెనొకడు. మందు రోగం వదిలింది కొందరికి, మాయ రోగం వదిలింది అందరికీ మాకందరికీ. నీ పుట్టబర్తి మట్టి పైన కాలు పెట్టగానే పుట్టింది మంచికనే బుద్ధి పుట్టే సాయి, ఒట్టి పిచ్చి దురల వాట్లు ఒట్టిపోయే సామి, గట్టి మంచి తలపులెన్నో గుండె దట్టెనోయి. నియమాలు గలిగెనొకడు, నియభక్తుడయ్యనొకడు, జనసేవ చేసెనొకడు, తన ప్రేమ పంచెనొకడు, ఘనయోగి అయ్యనొకడు, సుజ్ఞాని అయ్యనొకడు, ఉపకారి అయ్యనొకడు, ఉపదేశముందెనొకడు. జంజాటం వదిలింది కొందరికి, జన్మధన్యమయ్యింది అందరికీ మాకందరికీ. నీ పుట్టబర్తి మట్టి పైన కాలు పెట్టగానే పుట్టింది మంచికనే బుద్ధి పుట్టే సాయి.

నీ పేరేనే కట్టిన ఇంటికి ఓ పుట్టబర్తి సత్యసాయి బాబా, నువ్వే నా జీవితాన శోభ. నీ పేరే పెట్టామా పాపకి, నీ పేరే పెట్టామా బాబుకి.

0: పదధూళికి ప్రతి మనిషి అవుతాడు విష్ణు తులసి. విశ్వరూపమెత్తి వివరించినప్పుడు గీత కొంతసేపు కృష్ణమూర్తి సేవ ధర్మబోధ చేయగా మనసాయి విశ్వరూపమెప్పుడు విడబోడు. బాబావారి సన్నిధిలో సింహ సదృశులు సింహాలు ఉన్నాయి. ఇప్పుడు నౌ యాన్ ఇంగ్లీష్ టైగర్ ఈస్ కమింగ్ టు గెట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ భగవాన్. ఇది ఒక శార్దూల పద్యం. తెలుగులో శార్దూల ఛందస్సులో గణయతి ప్రాసలన్నీ పాటిస్తూ ఇంగ్లీష్లో రాసినటువంటి పద్యం ఇది. ఇంగ్లీష్ టైగర్. ఐ ప్రే యూ మిరకిల్ వరల్డ్ ట్రినిటీ ఆల్ మైటీ ఐడెంటిటీ. ఐ ప్రూవ్ సింప్లిసిటీ డివైన్ ఎబిలిటీ హానెస్టీ ఈక్వాలిటీ. ఐ ప్రామిస్ పుటపర్తి సాయి వెనవర్ ఐ మూవ్ బై ప్యూరిటీ. ఎప్రూవ్ మీ ఎనదర్ డివోటి ఫరెవర్ ఎండ్లెస్ మెగాచారిటీ. ఈ పద్యం సాయిబాబా వారి అనుగ్రహంతో వచ్చింది. నిన్న కవి సమ్మేళనం జరిగితే ఈ పద్యం లేదు. రాత్రి రావి చెట్టు కింద ఉంటే ఇంగ్లీష్లో పద్యం ఏదన్నా రాయమని జీవి సుబ్రహ్మణ్యం గారు అన్నారు. బాబా వారి ఆదేశానుసారం వారు చెప్పారు నాకు అని అనుకుంటున్నాను. అది రాత్రి రాసింది 11:30. ఇంకోటి చతుర్భాషా కందం. నాలుగు పాదాలు ఒక్కొక్క పాదం ఒక్కొక్క భాషతో. ఎల్లాం కడవుల్ నీదాన్ సల్లలితాద్భుత మహత్వ సద్గురు భగవన్. మొదటిది తమిళం, రెండవది సంస్కృతం, రెండవ పాదం, మూడవ పాదం ఇంగ్లీషు, నాలుగవ పాదం హిందీ. ఎల్లాం కడవుల్ నీదాన్ సల్లలితాద్భుత మహత్వ సద్గురు భగవన్. ఫుల్ ఆఫ్ లవ్ అండ్ సర్వీస్ దిల్లగతా హై ప్రపంచ దేశ్యనోంక.
1: నీ పద్యావళులాలకించు చెవుల్

సాయి భగవాన్ మా జీవితాల్లో గురువు దైవం. చేయి పట్టుకుని వేలు పట్టుకుని నడిపిస్తున్న తల్లి. ఎప్పుడు ఇక్కడికి వచ్చిన పాదముల చెంత కూర్చొని పెట్టుకుని ఎన్నో బుద్ధులు నేర్పిన తల్లి. ఒకటి రెండు చెప్పి ఒక విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షులుగా చేసిన ఈ పరమాత్మ, నీవెప్పుడు విద్యార్థివిని మర్చిపోకు, విద్యార్థులే నా ప్రాణం. ఆయన మమ్మల్ని విద్యార్థులుగా భావించి మా ప్రాణాలు నింపిన తత్వాన్ని ఒకటిని చెప్తాను. నేను మహాకవిని కాదు. రామాయణం ఉపన్యాసం చెబుతూ ఉంటే స్వామి దర్శనానికి ఒకసారి వచ్చాను. నీవు శ్లోకాలు చదివి తాత్పర్యాలు చెప్తావా, లేక సామాన్య మానవులలో రామాయణ తత్వం ఇంకే సామాన్యమైన తత్వాలను మహత్తరంగా చెప్తావా? స్వామి, మీరు చెప్పిన మాట నాకు అర్థం కాలేదు. గురుదేవులు, ఎట్లా చెప్పాలనో చెప్పండి. మూడు మాటల్లో చెప్తున్నారు విను. రాముడు ముగ్గురు స్త్రీలను అయోధ్యను వదిలి అక్కడికి సీతాంబవారి దగ్గరికి వెళ్లేంత వరకు ముగ్గురు స్త్రీలు అన్నారు. మొదట తాటకి తమోగుణాన్ని చంపు. అహల్య ఉద్ధరించాడు, రజోగుణాన్ని సంస్కరించు. సీతను స్వీకరించాడు, సాత్విక గుణాన్ని స్వీకరించు. నీ జీవితంలో ఈ మూడడుగులు వేస్తే నా దగ్గరికి రాగలవు. ఇంతకంటే గొప్ప తత్వం మూడు ముక్కల్లో ఎవరు చెప్తారు? కట్టె కొట్టె తెచ్చ అన్న రామాయణం మూడు మాటల్లో ఎవరు చెప్పారో మాకు తెలియదు, కానీ స్వామి ఒక్క శ్లోకం చదివినప్పుడు ఇందులో రామాయణం ఉందిరా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వీధసి రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. భక్తితో ఈ శ్లోకం చదివితే జ్ఞాననేత్రం విప్పారు. ఈ శ్లోకంలో ఆరు విశేషణాలు ఎందుకున్నాయి? ఒక్కొక్క విశేషణంలో ఆరు కాండల్లో ఉన్న శ్రీరామచంద్రుని యొక్క తత్వం చెప్పబడింది. గురువు, జ్ఞాననేత్రం తెరవటం అంటే ఇది. ఒకసారి స్వామి, మేము చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాము. స్వామి అప్పుడు వచ్చారు. చిన్నపిల్లలు పడుకుంటున్నటువంటి బెడ్స్ దగ్గర నుంచి వారి పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో మాకు చెప్పి ఏదైనా ఒక పద్యం చదవరా, చిన్నపిల్లలకు పనికొచ్చేవి అని ఒక చదివితే, హరియన్ను రెండక్షరములు హరియించును పాతకం అంబుజనాభ హరిని నామ మహత్వము హరిహరి పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ. చిన్నప్పుడు ఐదో తరగతి నుంచి చదువుకున్నటువంటి పద్యం ఇది. 50 ఏళ్లు వచ్చిన తర్వాత ఈ గురువు దగ్గరికి ఈ పద్యం చదివితే రెండు ప్రశ్నలు వేశారు. ఇందుట్లో హరి అనే పదం ఎన్నిసార్లు వాడారు? మేమెన్నడూ ఆలోచించలేదు. హరి ఇంచు చేసి హరి మీద ఇంచు ప్రయోగం చేశారే కాబట్టి 6 సార్లు హరినామం చేస్తే హరిషడ్వర్గాలు పోతాయి. ఇదొక సూత్రం చెప్పారు. రెండవది, ఇందుట్లో భగవన్నామం ఎన్నిసార్లు చేయబడింది? 9 సార్లు చేయబడింది. కంద పద్యం చిన్నది, అందుట్లో రెండు తత్వాములు ఈవుడయ్యున్నవి అని చెప్పారు. ఇటువంటివి ఎంతైనా చెప్పచ్చు. ఒక్కటి చెప్పి ఆ స్వామి ఈరోజు తెలుగు విశ్వవిద్యాలయం, అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటానికి స్వామి దయతో అంగీకరించారు. దీనికి ఒక అవినాభావ సంబంధం ఉంది. తెలుగు విశ్వవిద్యాలయం పేరు కలిగిన విశ్వవిద్యాలయం, తెలుగు అనే పేరు కలిగింది. మన ఆంధ్రులందరం కూడా స్వామిని దేవునిగా భావించడమే కాకుండా మన మాతృభాష అయినటువంటి తెలుగులో 176 దేశాలలో తెలుగు పలికేటట్లు విశ్వ భాషగా చేసినటువంటి మహత్తరమూర్తి ఆయన. ఒకనాడు సంస్కృతం దేవభాష, దేవతలు మాట్లాడిన భాష. భగవాన్ సాక్షాత్తుగా తెలుగు మాట్లాడటం చేత ఈరోజు అందరూ కూడా తెలుగును దేవభాషగా భావిస్తున్నారు. ఈ తెలుగు దేవభాషగా భావించినటువంటి ప్రపంచవ్యాప్తంగా తెలుగును వ్యాప్తి చేసి తెలుగును దేవభాషగా నిలిపిన ఈ అవతారం నిజానికి తెలుగు జాతి మర్చిపోకూడదు. స్వామి వాక్కులు ఎంతకాలం ఉంటాయో అంతకాలం తెలుగు భాష. ఒకనాడు ఈ భూమి మీద భగవంతుడు తెలుగు మాట్లాడుతూ తన జీవిత సందేశాన్ని అందించారు అన్న శాశ్వతమైన ఒక కీర్తి ఈ జాతికి అందించారు.
ఇట్టి మహాత్ముని పాదాల చెంత మనం అంకితమై జన్మ జన్మాలు కూడా ఆ సేవను చేసుకోవటానికి పూనుకోకపోయినట్టయితే మన జాతి కృతజ్ఞతా జాతి అనిపించుకుంటుంది. స్వామి ఎంత దయాళు అంటే, ఒకసారి భక్తుడు నేనే, ఒకసారి స్వామి ఈ సేవ నాకు జన్మ జన్మాలకు అందించు స్వామి అని అంటే, స్వామి చెప్పిన ఒక్క మాట, గురువు చెప్పిన ఒక్క చిన్న మాట సైతం మనకు ఎంత మంత్రోపదేశంగా ఉంటుందో. జన్మ జన్మలకు ఈ సేవ సాగునట్లు వరమునడిగితి స్వామి, జన్మ జన్మలకు నీ సేవ సాగునట్లు వరమునడిగితి స్వామిని, వరదుడు అనియే జన్మలింకేల బంగారు, జన్మలింకేల బంగారు చాలునింకా సాయి దర్శనము ఇహపర సాధనంబు. అట్టి సాయి దర్శనము ఇహపర సాధనం చేసుకోవటానికి తెలుగు ప్రజల పక్షాన, ప్రపంచంలో నివసిస్తున్న తెలుగు వారి అందరి పక్షాన, ఆంధ్రప్రదేశ్ పక్షానే కాదు, తెలుగువారు సోదరులని భావించే సాయి కుటుంబ పక్షాన, ఎవరు స్వామి దగ్గరికి వచ్చి వారిని సేవిస్తారో వారు చెబుతున్న మాటలు ఇది. బంగారు జన్మలింకేలా చాలు, సాయి దర్శనము ఇహపర సాధనం. మేము తెలుగు విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్ తెలుగు సెంటర్ అనే పేరుతో ఒక శాఖ నడుపుతూ 20 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ సందర్భంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఒక్కసంగా చెబుతాం, ఇంటర్నేషనల్ తెలుగు సెంటర్ అనే మాట తెలుగు విశ్వవిద్యాలయానికి వర్తిస్తుందా, సత్యసాయి విశ్వవిద్యాలయానికి వర్తిస్తుందా అన్నది. బహుశా మేము ఇక్కడికి వస్తున్నాము అంటే, ఈరోజు స్వామి దగ్గరికి వస్తున్నామంటే ఒక పిల్ల తల్లి దగ్గరికి వస్తున్నట్లు. ఆ పరిపూర్ణమైన ఆశీర్వాదాలను మా విశ్వవిద్యాలయానికి మా అందరికీ ఇచ్చి స్వామి దగ్గరికి వచ్చి ఈ సేవ చేసుకోవటానికి మాకు సహాయపడినటువంటి పెద్దలందరికీ, వీరికంటికి మూలకారకుడై ప్రేమతో పిలిచి సేవ చేసుకో బంగారు అని పిలిచినటువంటి ఆ మాతృమూర్తి, ఆ పితృమూర్తి, ఆ దైవమూర్తి, ఆ గురుమూర్తి భగవాన్ బాబా చరణారవిందాలకు కృతజ్ఞతాబద్దమైనటువంటి నమస్సులు అందిస్తూ ఈ మహత్తరమైన అవకాశం మా తెలుగు వారికి సంవత్సరానికి 1-3 సార్లు మాకు ఇచ్చినట్లయితే, కోరిక ఇది మాత్రమే, 80 ఏళ్లు స్వామికి పూర్తి అయిన సంతోషాన్ని తెలుగువారు 80 మంది కళాకారులతో ఇటువంటి సభలు ఆంధ్రప్రదేశ్లోనూ మీ సమూహంలో జరుపుకోవటానికి మాకు పరిపూర్ణమైన ఆశీర్వాదం ఇవ్వమని భగవంతుని కోరుతున్నాను. ఈ బిడ్డలందరూ ఏ భాష చదువుకుంటున్నా స్వామి భాష మంగళహారతిలోనైనా కనీసం పాడుతున్నారు కాబట్టి మనందరం తెలుగు బిడ్డలం. ఇటువంటి అవకాశాన్ని కల్పించిన మా సత్యసాయి పరమాత్మకు హృదయపూర్వకమైనటువంటి కొద్ది చిదాభంగా తెలుపుతూ మాకు మరు పుట్టుక లేని పుణ్యాన్ని తెలుగు వారికి ఇవ్వమని ప్రార్థిస్తూ కృతజ్ఞతాబద్ధమైన నమస్కారం చేస్తున్నాను.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల

సకలతత్వ బోధకుడు, సర్వజ్ఞుడు భగవాన్ బాబావారికి ప్రణామాలు అర్పిస్తూ శ్రీ సత్యసాయి తెలుగు శ్రోతలకు సాయిరాం. జగన్నాటక సూత్రధారితో కలిసి భక్తులు రూపొందించిన నాటకాలను వీక్షించే అదృష్టాన్ని పొందారు స్వర్ణలత గారు. ఈనాటి అంతరంగ తరంగాలు, ఆనందలహర్లు స్వర్ణలత గారి పరిచయ కార్యక్రమంలో నాలుగవ భాగాన్ని అందిస్తున్నాము. విని ఆనందించి

అలాగే సినిమాలు కూడా స్వామి దగ్గర చాలా బాగుండి. సినిమా అంటే ఆ రోజుల్లో డబ్బా వచ్చిందనేవారు, సినిమా డబ్బా. ఏమిటంటే సినిమాలు ఒకసారి సక్కుబాయ్ వస్తుంది, సతీ సక్కుబాయ్ అని సినిమా వేశారు. స్వామి ఏం చేశారు, ముందరే టమకేయటంలో ఫస్ట్ స్వామి మన అంటారు కానీ ఏం చేశారు, ఇదిగో తొందరగా భోజనాలు చేసుకుని వచ్చేసేయండి అంటే రాత్రంతా వేసేవారు స్వామి సినిమా. ఏంటంటే అది ముక్కలు ముక్కలకు వస్తాయి కదా, అవన్నీ కంప్లీట్ గా అయ్యే వరకు సినిమా అయ్యే వరకు ఎవరు కదిలేవాళ్ళు కాదు. స్వామి తొందరగా భోజనాలు చేసుకుని వచ్చేయండి అంటే బుక్కపట్నం నుంచి బండి వేసుకుని వచ్చేవాళ్ళు అందరూ, కొత్త చెరువు నుంచి అన్ని బండి వేసుకుని వచ్చేస్తే కూర్చొని ఆ సినిమా చూసేవాళ్ళు అనమాట. సినిమా అయ్యే వరకు స్వామి కూడా కూర్చునేవారు అనమాట. మరి బుర్రకథ చెప్పాలంటే స్వామికి ఎంత ఇష్టం అంటే బుర్రకథ చెప్పేటంతసేపు మొదలు పెడితే లేట్గా మొదలెట్టేవాళ్ళు. అందరు భోజనాలు చేసుకుని, అంత వ్యవసాయం కదా ఇటు పక్కంతా, అందరు పొలాల్లో పనులు చేసుకుని వచ్చిన తర్వాత అతి సామాన్యంగా ఐసుకలో కూర్చొని, ఆ పెద్ద లైట్లే ఉండేది కాదు అక్కడ, ఒక ట్యూబ్ లైట్ ఏదో పెట్టేసేవారు బుర్రకథ పెడుతుంటే, ఆ బుర్రకథ చెప్తున్నంతసేపు స్వామి మొదట్లో కూర్చొని తల ఊపుకుంటా వాళ్ళని ఎంత ఎంకరేజ్ చేసేవాళ్ళు అంటే అసలు వాళ్ళు అసలు వాళ్ళ పాత్రలు మర్చిపోయి స్వామిలో లీనమైపోయి చేసేవాళ్ళు అనమాట. అట్లాగా మా ఊర్లో ఇట్లాగే చేస్తారు తెల్లవారిపోతుంది అని చెప్పేసి ఎదుటివాళ్ళు చెప్పారు, రండి స్వామి పోయి పడుకుందరు కానంటే అయ్యో నేను పడుకుంటే ఎట్లా, వాళ్ళు ఆడుతున్నారు కదా వాళ్ళతో పాటు ఉన్నాం పాపం అనేవారు. మా పెద్దక్క పెళ్లికి స్వామి పెళ్లి కొడుకు లిస్టు తీసుకెళ్తే స్వామి అందులో పెళ్లి కొడుకు ఫలానా అతను ఇతను మంచివాడని స్వామి టిక్ చేసేవారు ఆ రోజుల్లో. మిగతా వాళ్ళకి ఎవరికి ఎలాంటి ఫాల్ట్ ఉందో మనకు చెప్పేసేవారు మొదట్లోనే. సరే ఈ పెళ్లి కొడుకు అంటే బావగారికి అన్ని క్వాలిటీస్ బాగున్నాయని చెప్పి సెలెక్ట్ చేశారు. తర్వాత ఆ పెళ్లికి తాంబూలాలు తీసుకున్న తర్వాత వెంటనే అమ్మవాళ్ళు ఇక్కడికి వచ్చారు స్వామి దగ్గరికి. పుట్టబడుతూ వస్తూనే స్వామి గబగబా అమ్మని అక్కని ముందరే ఇంటర్వ్యూ రూమ్లోకి తీసుకెళ్లిపోయారు. తీసుకెళ్లిపోయి అమ్మ వాళ్ళు వైట్ శారీస్ కట్టుకున్నారు, వెంకటగిరి శారీస్. ఇందులో పెళ్లి కూతురు ఎవరు అని హాస్యం చేసి అవి జోక్ చేశాను అంతేనేమని చెప్పేసి మళ్ళా నేను ఇప్పుడు సూత్రం తీసేస్తున్నా అన్నారు. అమ్మ స్వామి చేయి పట్టేసుకుని, అదేంటి స్వామి ఇంకా నెల రోజులు ఉంది కదా ఇప్పుడే సూత్రం తీస్తున్నారు, ఎందుకంటే అప్పుడు మనకు బిజీ అయిపోతాం కదా పెళ్లి కూతురు వాళ్ళం కదా మనం, అందుకని ఇప్పుడే తీసి పెట్టేస్తున్నా అన్నారు. ఇంత పెద్ద సూత్రం తీసేసి మధ్యలో కెంపు ఉంది తను తీసి పక్కన పెట్టేశారు. పెట్టేసిన బట్టలు తీసుకుని పెడుతున్నమాట. అమ్మకి ఏం చేశారంటే ఒక వంకాయ రంగులో ఉండి చీర, దానికి ఇంత పెద్ద బార్డర్ బ్లాక్ ఉంది పెడితే అమ్మ ఏంటంటే రెండు పక్కలా ఉండే బట్టలే కట్టుకుని చీరలు కట్టుకునేవారు. ఒక పక్క వాళ్ళు కట్టరు అనమాట, వాళ్ళ జమీలో అలవాటది. అట్లాగే ఉంటే పట్టు చీరే కట్టేవారు ఎక్కడికి వచ్చినా. మా సాయంత్రం అయితేనే వెంకటకి చీరలు కట్టుకునేవారు. స్వామికి అది చాలా ఇష్టం అలా ఉండటం, పొద్దున్న కట్టింది సాయంత్రం కట్టకూడదు స్వామి దృష్టిలో, అప్పటికప్పుడే ఫ్రెష్ గా ఉండాలి. ఈ చీర చూపించి స్వామి ఏం చేశారంట, అమ్మ ఇంజనీర్ అమ్మ ఇది వంకాయ రంగు అసలు పెద్దగా ఇష్టం ఉండదు కదా, దీనికి బ్లాక్ బార్డర్, ఎందుకంటే కాశీ కొండప్ప అని మనకి పట్టు చీరలు ఇచ్చేవారు స్వామికి. ఆయన దగ్గర ఇవి రెండే శారీస్ ఉన్నాయంట అందుకని తీసుకున్నాను, మరేం పర్వాలేదు బ్లాక్ అయినా నేనున్నాను కదా బ్లాక్ మీకేం చేయదు, వన్ సైడ్ అని చెప్పి మీరు ఫీల్ అవ్వద్దు, ఇంకొకసారి మంచిది ఇస్తాను, వన్ సైడ్ అని చెప్పి కట్టుకోకుండా ఉండద్దు వెంటనే కట్టేసుకోండి, దీంతోనే కన్యాదానం చేయమన్నారు. అట్లా పెట్టేసి అక్కకేమో డబుల్ సైడ్ బార్డర్ ఉండేది లైట్ బ్లూ కలర్ ఇచ్చారు. ఇచ్చేసి స్వామి చీరలు ఇవ్వటం కూడా కాశీకొండప్పకి కబురు పెట్టేవారు. ఎదురుగుండానే మన గోపురం గేట్ దగ్గర ఉంటదనమాట. ఆయన కూడా పెద్ద వ్యాపారి, ధర్మవరం చీరలు అమ్ముతుంటే ఆయనకేం చేశారు, మొట్టమొదట ఏం పెద్దగా వ్యాపారం లేదు ఉంటే స్వామి దగ్గరికి వెళ్లి ఇంత వెండి విగ్రహ దీపారాధనలు సురా ఇవి రెండే శారీస్ ఉన్నాయంట అందుకని తీసుకున్నాను, మరేం పర్వాలేదు బ్లాక్ అయినా నేనున్నాను కదా బ్లాక్ మీకేం చేయదు, వన్ సైడ్ అని చెప్పి మీరు ఫీల్ అవ్వద్దు, ఇంకొకసారి మంచిది ఇస్తాను.

వ్యాపారం లేదు. ఉంటే స్వామి దగ్గరికి వెళ్ళి ఇంకెంతసేపు వెండి విగ్రహ దీపారాధనలు సృష్టించి ఇచ్చి, ఇంకా నీ నేను దీపం వెలిగిస్తున్నాను, మీకు ఇంకా బాగా ఎత్తుకుంటుందని వ్యాపారం అని చెప్పారట. ఆ రోజు నుంచి స్వామి ఎన్ని చీరలో తీసుకునేవారు అనమాట. స్వామి ఆర్డర్ చేసినట్టుగా ఆయన తీసుకురావటం, స్వామి కొనుక్కుపోవటం అనమాట. ఎవరికో ఒక పెళ్లి కూతురు పెట్టుకుంటా ఉండేవారు. అట్లానే వెంకటగిరి చీరలు వాళ్ళు ఇచ్చేవారు స్వామి దగ్గరికి, మన ఇంట్లో ఇచ్చేవారు అనమాట. పెద్ద మూట వేసుకొస్తే ముందర అన్ని సారీస్ స్వామి ఓపెన్ చేసి, ఇది నెరవు ఉందా, ఇది ఆరుగజాలు ఉందా, ఇది పళ్ళు ఉందా అని చెప్పి అన్ని చూసి సెలెక్ట్ చేసుకుని మొత్తం తీసుకునేవారట. తీసుకున్నాక ఆయన కాశీకొండప్ప ఉండేవాడు, ఆయన దగ్గర వచ్చేసి, ఆయా మీకు ఈ చీరల విలువ ఎంత అయిందో చెప్పండి అంటే, ఏం లేదేంటి స్వామి మీకే కదా అని చెప్పేసి అంటే, గురవయ్య అనమాట ఆయన, కాసా గురవయ్య అని ఆయన ఉంటే, గురవయ్య వీటికి ఎంత అయిందో చెప్పమంటే, వద్దులేండి స్వామి పర్వాలేదు కాసినే కదా చెప్పంటే, అదేంటి మీరు ఇంత కష్టపడి ఎండనక వాననక నేతగాళ్ళు నేస్తున్నారు, ఆ చీరలు తీసుకొచ్చి నాకు ఇచ్చారు కాబట్టి మీకు ఇంత అయింది కదా, దీని మీద ఇది లాభం అని స్వామి కరెక్ట్ చెప్పి వాళ్ళకి లాభంతో సహా వేసి ఇచ్చేవారు అనమాట. ఆ చీరలు ఎంత బాగా ఇచ్చేవారంటే, ఒకసారి సడన్ గా చీరలు లేవు అంటే, అరే ఇవాళ కొంతమంది వస్తున్నారు మనకి, ఎవరన్నా చీరలు పెడితే బాగుండు కదా వాళ్ళకి అని అంటే, అమ్మ మన ఇంట్లో మీరు వల్ల ఉండేది, మా పెట్టిలో తీసుకొచ్చిన ఒక అర్ధసం చీరలు తీసుకెళ్లి పైన పెట్టేదాన్ని నేను, పెడితే స్వామి ఏం చేసేవారు అటు తీసి మొత్తం ఓపెన్ చేసి చూసుకునేవారు. ఇది షార్ట్ బార్డర్ కదా, ఇది లైట్ కలర్ ఉంది, ఇది డార్క్ కలర్ ఉంది అని చూసేసి అన్ని ఫోల్డ్ చేసి మళ్ళా, మీరు ఆడపిల్లలు బోళ్ళు మంది ఉన్నారు కదా, మీరు కట్టుకోండి ఇవన్నీ, నేను మళ్ళీ ఇంకోటి తీస్తున్నాను వాళ్ళకు వచ్చేసినవి అని చెప్పి మళ్ళా మాకు బ్లెస్ చేసి అవి ఇచ్చేసి వేరే శారీస్ తీసుకెళ్లి ఆ వచ్చిన డివోటీస్కి మళ్లీ పెట్టేవారు అనమాట. స్వామి చీరలు ఇవ్వటంలో, చీర సెలెక్ట్ చేయడంలో స్వామికి మించి ఇంకెవరు ఉంటారనమాట. మనకి ఏది కలర్ ఇష్టమో ఆ కలర్ ఇస్తారు స్వామి. పెళ్లిళ్ళకి స్వామి అందరినీ కూడా ఆధారంగా తీసుకుంటారు, కానీ అందరి దగ్గర అభిప్రాయాలు తీసుకుని ఫైనల్ డిసిషన్ ఎలా తీసుకుంటారో అట్లాగా చేసేవారు. ఒకసారి చిట్టెమ్మంటే స్వామి మేనగోడలకి ఒక సంబంధం చూస్తున్నారు అనమాట. అమ్మని నాన్నగారిని రమ్మన్నారు. వచ్చిన తర్వాత అనంతపూర్లో అబ్బాయి కలెక్టర్ గా ఉన్నారు, చిన్న కలెక్టర్, చాలా బాగున్నాడు ఆ అబ్బాయి, మంచివాడు, వెళ్ళి చూసి రండి మాట్లాడండి అన్నారు ముందర. సరే అమ్మ నాన్నగారు కారు ఎక్కబోతున్నారు, ఈలోగా మళ్లీ స్వామి కబురు పెట్టేశారు, అయ్యోయో వెళ్ళొద్దు మనం అని చెప్పి మళ్ళీ ఇంటర్వ్యూ రూమ్ లో పిలిచేసి మళ్ళీ పిలిచారనమాట. పిలిచేసి మన క్యాస్ట్ కాదంట పాపం, అతను వేరే క్యాస్ట్ అంట అని చెప్పేసి స్వామి అన్నారు. క్యాస్ట్ కూడా స్వామి చాలా బాగా పట్టించుకునేవారు అనమాట. చిట్టమ్మతో పెళ్లి చేయాలని, చిట్టమ్మ పెళ్లి చేయాలని, ఇంకా అట్లానే రెండు మూడు సంబంధాలు చూసి, అయ్యో అది వద్దు అబ్బాయి పెద్దగా చదవలేదు అని, ఇంకా అబ్బాయి మంచి బుద్ధిమంతుడు కాదని ఇంకొక పెళ్లి కొడుక్కి పేర్లు పెట్టి తీసేసి తర్వాత ఈయన చేశారనమాట. ఈయన పోస్ట్ గ్రాడ్యుయేట్ అని, లెక్చరర్ అని. అందులో స్వామికి నచ్చిన విశేషం ఏంటంటే, ఆ పెళ్లి కొడుక్కి ఎక్కువసేపు పొద్దున్న లేచి ధ్యానం చేసుకునేవారట. ధ్యానప్రియుడు కదా స్వామి, అందుకనే ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారనమాట. పెళ్లి చేసి మళ్ళీ హైదరాబాద్ ఏదో పంపించినట్టున్నారు. స్వామి చాలా సంతోషపడేవారు, వాళ్ళు వస్తే చాలు సంతోషంగా ఇన్వైట్ చేసుకునేవారు అనమాట. వైట్ ఫీల్డ్ లో స్వామి చిట్టమ్మ పెళ్లి చేశారు. పెళ్లి చేసినప్పుడు అమ్మ మామూలుగా వెళ్లారనమాట వైట్ ఫీల్డ్కి. కల్లోనే చెప్పేవారు, బయలుదేరండి అంటే చాలు అమ్మ కార్కి ఫుల్ ట్యాంక్ నిండా పెట్రోల్ కొట్టేసి దాన్ని తీసుకుని వెళ్ళిపోయేవారు. అవి వస్తూనే స్వామి ఇన్వైట్ చేసుకునేవారు. ఇక్కడ పుట్టపర్తిని వైట్ ఫీల్డ్ వెళ్ళారు. వైట్ ఫీల్డ్కి వెళ్తూనే చిట్టమ్మకి పెళ్లి జరుగుతా ఉంది, పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. అమ్మని పిలిచి పెద్ద ముత్తేదిగా ఆ అమ్మాయిని అలంకరించి బొట్టు గాలిని పెట్టడం అన్ని కూడా అమ్మతో చేయించారంట. అట్లానే పెళ్లి సంబంధ సంబరాలన్నింటినీ అమ్మని దగ్గరుండి చూసుకోమన్నారు. జాయ్ ఐస్ క్రీమ్ అప్పుడు కొత్తగా పెట్టారనమాట. జాయ్ ఐస్ క్రీమ్ వాళ్ళతో చెప్పేసి ఒక్కొక్కరికి, పెళ్లి కొడుకు వాళ్ళ ఎందరు కూడా మరి మర్యాదలు చాలా తక్కువ చేయకూడదు కదా, అందుకని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐస్ క్రీమ్ కాదు, ఆరేసి ఐస్ క్రీమ్ ఇప్పించేవారు అమ్మతో. అలాగే గోల్డ్ స్పాట్, గోల్డ్ స్పాట్ ఇచ్చారు కదా తాగడానికి, పాప దాకా మంచినీళ్ళు ఏం తాగుతారు, అందుకని గోల్డ్ స్పాట్లు 4, 5, 6. స్వామి ఇప్పుడే కదా టిఫిన్ తిన్నా ఉంటే, అయ్యో భోజనాలు లేట్ అయిపోతాయి మళ్ళీ ఎట్లాగా, అందుకని చెప్పేసి ఇవి తాగేసేయండి అనేవారంట. అటు దగ్గరుండి వాళ్ళందరికీ కూడా, పెళ్లి కొడుకు వాళ్ళకి, మా స్వామి భక్తులందరికి కూడా అన్ని అరేంజ్ చేసేవారు అనమాట. మరి ఫస్ట్ వైట్ ఫీల్డ్ ఓపెనింగ్ చేసుకుంది కూడా అమ్మతోనే, పెద్ద గేట్ ఓపెన్ చేయించుకున్నారు. ఆ ఓపెన్ చేసినప్పుడు ఎట్లా అంటే, అమ్మతోనే రిబ్బన్ కటింగ్ చేయించారు. దగ్గరుండి కత్తరించి ఆ రిబ్బన్ కట్ చేసి, స్వామే చేయొచ్చు కదా చక్కగా, స్వామి మీరు చేయండి అంటే, కాదమ్మా మీరు పెద్దవారు మీరు చేయండి, పిల్లలతో ఉన్నారు కదా అని అమ్మతో చేశారు. అట్లానే డమ్మీ హార్సెస్ అనే ఒక డాన్స్ చేస్తారు కదా, అదే

0: హార్సెస్ లాగా పెట్టుకుని మధ్యలో మనిషి ఉండి డాన్స్ చేస్తారు. అది పాతకాలం నుంచి వచ్చినటువంటి ఒకలాంటి నాట్య ప్రదర్శన. దానికి ఏంటంటే ఇక ఈ కాలానికి వచ్చేసేప్పటికీ ఆదరణ తగ్గిపోయింది. ఆదరణ తగ్గిన స్వామి అన్ని వైపులా చూసుకుంటారు కదా పాపం అన్నారు. పాపం వాళ్ళకి డమ్మీ హార్సెస్ వాళ్ళకి ఆదరణ లేదు, ఇంక మీదట ఆదరణ వచ్చేలాగా నేను చేస్తాను అని చెప్పి ఆ రోజున ఆ ఓపెన్ అయిన తర్వాత పెద్ద గేట్ దగ్గర నుంచి లోపలికి వస్తా స్వామి, స్వామి అమ్మ రామరమ్మ గారు రాజారెడ్డి గారు వీళ్ళందరితో పాటు ఆ డమ్మీ హార్సెస్ అటు ఇటు వచ్చారనమాట. ఆ హార్సెస్ అటు ఇటు ఊపుకుంటా ఆ సన్నాయి పెట్టుకుని మెల్లగా స్వామి వాటితో పాటు వచ్చారు. ఆ తర్వాత మనం ఎన్నో సినిమాల్లో కూడా డమ్మీ హార్సెస్ ప్రోగ్రామ్స్ మనం గమనిస్తూ ఉంటాం అనమాట. ఆ రకంగా స్వామి వాడిని ఎంకరేజ్ చేసి వాడిని పునఃప్రతిష్ఠ చేసినట్టుగా పైకి లాగారనమాట. అమ్మ ఏం చేశారంటే రెండో అక్కకి ఫస్ట్ ఒక ఆడపిల్ల పుట్టింది, స్వామి పేరు పెడతారు కదా తీసుకొచ్చిన తర్వాత. మొదట పేరు పెట్టలేదు, అట్లాగా జనాల్లో కూర్చుంటే సరే ఇంకెందుకులే టైం వేస్ట్ అని చెప్పేసి అమ్మ ఏం చేశారు, అక్కడ నాగేంద్రుడు పుట్ట ఉండేది మనకి, ఆ ఇప్పుడు నాగేంద్రుడు విగ్రహాలన్నీ పెట్టిన చోట, ఆ పుట్ట దగ్గర ఏం చేశారంటే చిత్రావతి రోడ్లో ఒకదాన్ని పిలుచుకొచ్చేసి పాపకి తలనీలా తీసేసారు. తీసేసిన తర్వాత స్నానం చేసేసి చిత్రావతిలో స్నానం చేసేసి తీసుకొచ్చి ఇంటర్వ్యూ రూమ్ లో పెట్టారు. స్వామి ఇంకా చూడాలి, చిందులు వేసుకుంటా, ఏంటి ఇంజనీర్ అమ్మ ఇక్కడ తలనీలాలు పెట్టేశారు, వద్దన్నాను కదా అన్నారు. ఏం పర్లేదులేండి స్వామి, అటంతా బోల్డ్ ఖాళీ స్థలం ఉంది అంటే, ఇప్పుడు మన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు పెట్టిన చోట అదంతా ఖాళీ స్థలం అనమాట, అక్కడ షెడ్ వేసేసేద్దామండి స్వామి, ఈ తలనీలన్నీ అక్కడ తీసేసుకుంటారు అంటే, అమ్మ వద్దమ్మా ఇప్పటికే తిరుపతిలో పెట్టే నేను ఇప్పటికీ బాధపడుతున్నాను, ఇంకా ఇక్కడ కూడా ఎక్కడ పెట్టే తలనీలాలు వద్దు తల్లి ఇక్కడ వద్దు వద్దు. పర్వాలేదులేండి స్వామి, ఆ ఒక్క ఐటమ్ పెడితే సరదాగా అందరికీ బాగుంటది కదా, మీ దగ్గర మొక్కు తీర్చుకుని సంతోషం ఉంటది మాకు తృప్తిగా ఉంటది కదా అంటే, వద్దమ్మా ఇంజనీర్ అమ్మా నా మాట విని తల్లి ఈసారికి వద్దులే ఇక్కడ వద్దులే అని చెప్పేసి దగ్గరుండి ఇంకా పుట్ట కూడా మాయమైపు మళ్ళీ అది అంత కన్స్ట్రక్ట్ చేసేసారనమాట. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ తలనీలాలు తీయటం అనమాట. ఆ తర్వాత పాపకి తలనీలాలు తీసాము రెడీ స్వామి. అప్పుడు మన చిన్న క్యాంటీన్ ఉండేది కదా, అందరు అటుకులతో పాయసం చేయించేసి పాపకి పరమాన్నం పెట్టించారనమాట. స్వామి దేనికి తక్కువ చేరుగు మరి, గ్రేప్స్ చిన్న ద్రాక్ష అంటే అప్పుడు బెంగళూరు నుంచి వచ్చాయి స్వామికి, అవి ఇచ్చేసి ఆ పాప తింటానికి కూడా పెట్టారనమాట. అట్లా ప్రైమరీ స్కూల్స్ కి చిన్న పిల్లలకు కూడా స్వామి స్కూల్ ఓపెన్ చేసుకున్నారు. అమ్మ ఒకటే గోల్ పెట్టేశారు, ఎందుకు స్వామి అంత పసిపిల్లల్ని తీసుకొచ్చి ప్రీ స్కూల్ ప్రైమరీ స్కూల్ అంట పెడతారు ఇక్కడ, ఆ పసిపిల్లలు ఇంటి దగ్గర ఉండి ఆ అమ్మ వాళ్ళు పడుకుని ఆడుకునే పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ హాస్టల్లో పెట్టి ఎందుకు స్వామి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఎంతసేపును అమ్మని నాన్నని, ఎందుకు స్వామి వదిలేండి తీసేయండి అంటే, కాదు ఇంజనీర్ అమ్మ వాళ్ళు ఇక్కడ చదివితే ఎంత బాగుంటుందో, ముందు ముందు రాగల కాలానికి భవిష్యత్తులో మంచి స్టూడెంట్స్ అవుతారు, రాగల కాలానికి భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా మంచి పౌరులుగా మనకి కనిపిస్తారు వాళ్ళందరూ అన్నారు. నిజంగానే అప్పుడు వాళ్ళకి అలరించడానికి ఎట్లా అంటే అమ్మ నాన్న అడుగుతారని ఊటి నుంచి 64 రకాల పక్షులు తీసుకొచ్చారట, ఒక్కొక్కటి ఒక రకం ఒక రంగులు ఎంత బాగున్నాయంటే అవి అన్ని పంజరాల్లో పెడుతుంటే వాటిని చూస్తా మనమే మైమరిచిపోతాం అన్నట్టు. పిల్లలైతే నోట్లో వెలేసుకుని నిలబడిపోతారు. ఒక పక్కనేమో దెమళ్ళు, ఒక పక్కన కుందేళ్లు, అన్ని రకాల కుందేళ్లు తీసుకొచ్చి పెట్టారు. ఎందుకు స్వామి ఇవన్నీ కూడా పిల్లల కోసం కాదు, ఇవన్నీ చేయలేరు మళ్ళీ చేసుకోవద్దు, ఇవన్నీ నీట్ గా పెట్టడం ఎంత కష్టం స్వామి అంటే, పర్వాలేదమ్మా వాళ్ళు చేస్తున్నారు, చేసేవాళ్ళు ఉన్నారు మనకి చేస్తారు, మనకి ఇది ఉంచుదాము అని చెప్పి అవన్నీ ఉంచారు. చాలా సంవత్సరాలు ఉన్నాయి అవన్నీ కూడా. పక్షులన్నీ కూడా చాలా బాగుండేవి, మాట్లాడే రామచిలుకలు మరి గోరువంకలు ఏవేవో ఉండేవి అనమాట. తర్వాత మామూలుగా పాడేవి అన్ని. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉండాలి, మన ఊరికే చదువుకోమంటే ఎట్లా ఉంటుంది అని. తర్వాత స్కూల్స్ లో పిల్లలు ఆడుకోవడానికి స్కిప్పింగ్ అని ఎలిఫెంట్ లాగా ఉండే స్కానింగ్ స్కేటింగ్ నిచ్చెనలు అవన్నీ కూడా ఇమ్మీడియట్ గా అప్పటికప్పుడు పెట్టించుకున్నారు స్వామి దగ్గరుండి. అవి పెట్టి వాళ్ళతో పాటు పిల్లల్ని పైకెక్కించి స్వామి దగ్గరుండి వాళ్ళ కిందకి లాగి అవి ఆడిచ్చి అప్పుడు మళ్ళా తన బయటలో అప్పటికి వెళ్ళిపోయేవారు అనమాట. స్వామి నిజంగానే ఘన వైద్యులు దివ్య వైద్యులు. వైద్యులుగా స్వామి ఎంతమందికో ఎన్నో చేశారు. స్వామి మాట పలుకుతోనే చేసేసేవారు, అలాగే కొంతమందికి ఇంజెక్షన్స్ ఇచ్చేసారు. అమ్మకి ఒకసారి ఇంటర్వ్యూ రూమ్ లో ఏ బాగోకుండా ఉంటే స్వామి ఒక సృష్టించి ఒక బాటిల్ సృష్టించారు, పెన్సిలిన్ బాటిల్ ఇది అన్నారు. పెన్సిలిన్ బాటిల్ దాంట్లో నుంచి మెల్లగా కింద నుంచి పైకి మెడిసిన్ ఉద్భవించింది. ఉద్భవించిన తర్వాత ఇట్లా దాన్ని ఊపేసి ఇట్లా అన్నారు, ఒక సిరంజ్ వచ్చింది దాంతో నీళ్ళలోకి మెడిసిన్ అంతా తీసి అమ్మకి ఇక్కడ ఇచ్చేసి పాయిజన్ అంతా నేను తీసేస్తానమ్మా, ఇది పాయిజన్ పోగొట్టేస్తుంది, మీరంతా హెల్త్ బాగుంటుంది అని చెప్పేసి. అప్పుడు బాగా స్వెల్లింగ్ వచ్చింది అనమాట అమ్మకి, ఎందుకో వస్తే అదంతా తీసేసి మామూలుగా అయిపోతుందని మెడిసిన్ సృష్టించి పెట్టారనమాట. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ మామూలుగా నార్మల్ అయిపోయారు. ఎన్ని అందరికి అలా ఇచ్చారు. అట్లనే మా నాలుగో తమ్ముడు ఇప్పుడు రిటైర్డ్ సూపర్ ఇంజనీర్ రైల్వేస్, తనకి చిన్నప్పుడు సృష్టించి స్వామి ఏం చేశారంటే మన గ్రాన్యూల్స్ లాగా మన బొరుగుల్లాగా ఉండేటటువంటి మెడిసిన్స్ ఇచ్చారు. ఏంటంటే కాల్షియం అంట. ఇలా సృష్టించి వాడి చేతిలో పోస్తే ఇలా రెండు చేతుల్లో పట్టుకున్నాడు దోశలు, నిండా పోశారు, తినేయమన్నారు. అసలు మామూలుగా అయితే ఇంత కూడా తినరు, మొత్తం నోట తినేశాడు వాడు. తినేసిన తర్వాత వీడి కాల్షియం తక్కువ ఉంది అని మళ్ళా సృష్టించి ఒక బాటిల్ ఓపెన్ చేసి ఇంత డబ్బా, ఆ డబ్బా నిండా అలాంటి గ్రాన్యూల్స్ వచ్చినాయి. తర్వాత అలాంటి మెడిసిన్ నేను ఎక్కడ మెడికల్ షాప్ లో చూడలేదు. సృష్టి ఆయనే, స్థితి ఆయనే. ఒక్కొక్కరికి ఒక రకంగా మెడిసిన్స్ ఇచ్చారు. స్వామి ఒక ఘన వైద్యుడు అని చెప్పేసి నేను అంటూ ఉండేదాన్ని. ఎందుకంటే స్వామికి మించినటువంటి డాక్టర్ ఇంకెక్కడా లేరు, ఉండబోరు కూడా. ఇంకా నభుతో నభవిష్యతేని స్వామి తనకు తానే నిరూపించుకునేవారు. చిన్నప్పుడు కూడా స్వామి దగ్గర అనేక మంది వచ్చేవారు. అసలు స్వామిని ఇక్కడ పుట్టపర్తిలో చూడాలి అనుకునేవాళ్ళు ఎలా వచ్చేవారంటే ఆయన ఒక భూత వైద్యుడుగాను మరి ఒక వైద్యుడుగాను వచ్చేవారు. ఆ ఎవరెవరో పిల్లల్ని మంచాలు వెనక్కి తిప్పేసి నొలక మంచం మీద పేషెంట్ పడుకోబెట్టుకుని నాలుగు పక్కల మనుషులు మోసుకుని ఒక్కొక్క పేషెంట్ తీసుకొచ్చేవారు. కడుపు నొప్పి రానివ్వండి, అది అపెండిసైట్స్ కానివ్వండి, డెలివరీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా స్వామి దగ్గరుండి చూసుకునేవారు. ఎక్కడ ఒక్క డాక్టర్ లేరు పుట్టపర్తిలో కూడా. అలాంటి రోజుల్లోనే అక్కడ అప్పుడు ఒక డాక్టర్ వచ్చేవారు స్వామి దగ్గరికి, డాక్టర్ లక్ష్మి అని, మెడ్రాస్ నుంచి వచ్చేవారు. వారానికి ఒకసారి వచ్చేవారు అంబాసిడర్ గారు. ఆమె కొన్ని మెడిసిన్స్ తీసుకుని, పాత రోజుల్లో ఇట్లా మెడికల్ కిట్ పెట్టుకునేవారు కదా, అట్లా తీసుకొచ్చి ఆ మెడిసిన్స్ ఇచ్చేవారు. ఆ మెడిసిన్స్ తో క్యూర్ చేసుకునేవారు. స్వామి విభూతితో అనేకమైనటువంటి మొత్తం తీసేవారు. స్వామిని ఘనవైద్యుడు ఎందుకంటున్నానంటే, నా చిన్నప్పుడు కూడా ఇలాగే ఒకసారి నా కడుపు నొప్పి వచ్చింది. నా మేము నెల్లూరులో ఉన్నాము, 14 ఇయర్స్ అలా ఉంటుంది. స్టమక్ అంత పెయిన్ వచ్చేసి నిద్రలోనే బాధపడుతుంటే స్వామి వచ్చి కళ్ళలోనే ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసేసి ఏదో చేశారు, మొత్తానికి పైన అంతా పింక్ కలర్ ఉంది స్కిన్ నాకు. తర్వాత తెల్లవారిన తర్వాత చూస్తే స్టమక్ పెయిన్ లేదు. అది ఫస్ట్ ఆపరేషన్ స్వామి నాకు చేసింది. చేసిన తర్వాత ఆ తర్వాత ఆ కుట్లు కూడా ఆటోమేటిక్ గా ఆరిపోయాయి. నేను స్వామి చేస్తే మొట్టమొదటిసారి చేసినటువంటి ఆపరేషన్, అది ఎందుకు చేశారో నాకైతే తెలియదు. స్టమక్ ఆపరేషన్ చేశారు, అది మొదటిది. తర్వాత ఎన్నో ఆపరేషన్స్ చేశారు నాకు. ఎన్ని ఆపరేషన్స్ అంటే ఒకటి అని కాదు, నాకు యాక్చువల్గా అయితే 11 ఆపరేషన్స్ ఏమైనాయి అబ్డమినల్, దాంట్లో కొన్ని స్వామి చేశారు యాక్చువల్గా. తర్వాత మా మ్యారేజ్ అయిన తర్వాత కూడా స్వామి నాకు ఒకసారి తలనొప్పిగా ఉండేది, రోజు తలనొప్పి ఉండింది. ఆ తలనొప్పి ఎలాగంటే భరించలేక సూర్యుడిని చూసేదాన్ని కాదు, వెళ్తూ చూడటం అలవాట్లేదు. చూస్తే చాలు కళ్ళు నొప్పి వచ్చేసి మంట వచ్చేది. అలా ఉంటే స్వామి ఏం చేశారు, ఒకసారి నేనేంటంటే అందరూ నగలు పెట్టుకుంటారు గాడ్రోచ్ బీరువాల్లో ఎన్నెన్నో మంచి కాస్ట్లీ సారీస్, నేనేం చేశాను స్వామి చేతితో ఇచ్చిన విభూతి ఉంటుంది అది అంతర్భాగం దాచుకునేదాన్ని. అది బాగా పెయిన్స్ ఉన్నప్పుడే వేసుకునేదాన్ని, లేకపోతే మామూలు విభూతి పెట్టుకునేదాన్ని. ఆ రోజు ఒక్కదాన్ని పడుకొని ఉన్నాను, పడుకొని ఇట్లా చేయి పెట్టేసేసి అడ్డంగా, అయ్యో స్వామి తలనొప్పి తగ్గట్లేదు పడుకునేసా. ఇమ్మీడియట్ గా స్వామి వచ్చేసారు, కళ్ళు వచ్చేసి వైట్ షర్ట్ వేసుకొచ్చేసారు. బంగారు నేను ఆపరేషన్ చేస్తే మీకు నొప్పి ఉండదు కదా అని చక్క పడు మట వేసుకుని కూర్చున్నారు. బెడ్ మీదే కూర్చొని నా తలని స్వామి ఒళ్ళో పెట్టుకున్నారు. పెట్టుకుని ఇట్లాగా అన్నారు, సృష్టిస్తే స్వామి చేతికి ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి, సీజరు కత్తెర చిన్న చిన్న కత్తెరని ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వచ్చేస్తే స్వామి ఇక్కడ వేలు పెట్టి అక్కడ ప్రెస్ చేసి ఒక చిన్న కత్తితో గంటు పెట్టారు. గంటు పెట్టేప్పుడు చాలా బ్లడ్ వచ్చేసింది. వచ్చేసి బెడ్షీట్ అంతా తడిచిపోయింది, స్వామి షర్ట్ అంతా తడిచిపోయింది, నా శారీ అంతా తడిచిపోయింది. స్వామి అన్నారు, అయ్యో బంగారు మీ శారీ అంతా కడిపోయింది. అదేంటి స్వామి మీ షర్ట్ అంతా కూడా బ్లడ్ అయిపోయింది కదా, బ్రౌన్ కలర్లో ఉండి బ్లడ్ అంతా వచ్చేసింది అంట. అంతా తీసేసి మళ్ళా ఇట్లా అన్నారు. అన్నాక కొడవలు లాంటి నీడిల్స్ వచ్చినాయి, అవి తీసి దారం ఎక్కించి తనే కుట్టారు. ఇట్లా పెట్టి ఒక కుట్టు రెండు కుట్లు వేశారు, వేసి మూడు వేసేసారు. వేసేసిన తర్వాత ఇంకా నొప్పి ఉండదు కదా, నేను చేస్తే నొప్పి ఉండదు అన్నారు. అవును స్వామి మీరు చేస్తారా. నేను మెలకుగానే ఉన్నాను స్వామితో, అది సుషుప్తి అనమాట, నిజంగా నిద్రలేదు. అలా ఉంటే తర్వాత కొంచెంసేపు నాకు పైన ఉన్న నీడిల్స్ థ్రెడ్ అంతా కట్ చేశారు. కట్ చేసి ఇలా చూసి మళ్ళీ ఇలా ఉంటే ఆడపిల్లకి బాగు కదా అనేసి ఇవన్నీ కనిపిస్తున్న దారాలని స్వామి చేతి ఇలా ప్రెస్ చేశారు. అవి రెండు లోపలికి వెళ్ళిపోయినాయి. బయట చూడడానికి ఏంటంటే ఆ రెండు హోల్స్ మాత్రం నాలుగు కనిపిస్తున్నాయి. చూపించారు, అక్కడ ఇంత విభూతి పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఇంకా స్వామి చేస్తే నెప్పే ఉండదు బంగారు కదా అన్నారు అనేసి మళ్లీ విభూతి పెట్టేసి సరిపోదు. తెల్లవారిపోయింది కదా, పత్రులు అందరు మనవాడు వెయిట్ చేస్తున్నారు, మరి వెళ్ళరా బంగారు అన్నారు. సరే స్వామి అన్న. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వచ్చేసి పప్పు తినబాకండి, మీరు తింటే బంగారు పస్ఫామ్ అవుతుంది, 6 నెలలు పప్పు తినద్దు అన్నారు. అంటే సరే స్వామి తినరండి. మళ్ళా ఇంకో రోజు వచ్చి పెసరపప్పు అసలు తినద్దు అన్నారు. సరే స్వామి అన్న, అయిపోయింది సరే ఊరుకున్నారు. అట్లాగా ఒకటి ఒకటి ఒకటి స్వామి చేసిందే చేసి ఎన్ని ఆపరేషన్ చేశారమ్మా, అన్ని కాంప్లికేషన్స్ ని స్వామి అట్లా చీటికేతో గాలి ఎలా తీసేస్తారో అట్లా అన్ని పోగొట్టేస్తారు. ఎన్ని ప్రకారంగా అట్లానే నాకు చేసిన ఆపరేషన్స్నే కాదు, మరి మా బాబు పాప వీళ్ళు ట్విన్స్ అనమాట, అది అప్పుడు ఏం చేశారు స్వామి, వీళ్ళు పుట్టేటప్పుడు కూడా నాకు ముందర స్వామి షిరిడి సాయి పట్టి సాయి ఇద్దరు కళ్ళ వచ్చి రోజు మాట్లాడుతుండేవారు. ఎన్నో విషయాలన్నమాట చెప్తూ ఉంటే నేను ఒకరోజు అన్నాను, షిరిడి బాబా అన్నారు, వై డూ యూ వరీ ఫర్ చిల్డ్రన్ అన్నారు. అదేంటి స్వామి, అందరికి పిల్లలు కావాలనుకుంటారు కదా, అందరు గొడ్రాలను నన్ను తిడుతున్నారు, టీస్ చేస్తున్నారు కదా, నాకు కూడా అమ్మకి మా అత్తగారికి కూడా 7 మంది పిల్లలు, నాకు కూడా ఇవ్వండి స్వామి అంటే, ఓకే ఆ రూట్లో వచ్చారు మీరు, అయితే సరే ఐ విల్ బ్లెస్ యూ ది వాచ్ చైల్డ్ అన్నారు. అంటే సరే స్వామి అన్నాను. అట్లే స్వామి షిరిడి సాయి అదృశ్యమైపోయారు, వైట్ షర్ట్ వేసుకుని అదే ప్లేస్ లోకి స్వామి వచ్చారు. కంటిన్యూషన్ కథ అనమాట. అయితే మీకు ఎలాంటి కొడుకు కావాలి అన్నారు. అంటే అని నా భక్తులు డాక్టర్ కావాలా, యాక్టర్ కావాలా, మరి ఇంజనీర్ కావాలా, ఐఏఎస్ ఐపీఎస్ అంటే వద్దు స్వామి వద్దు స్వామి, మరి ఇంకెవరు కావాలి అన్నారు. అంటే శంకరాచార్య లాంటి కొడుకు కావాలి స్వామి అన్న. అంటే స్వామి వెనక్కి అనేసి వెనక్కి 3 అడుగులు వేశారు. వేసిన తర్వాత మళ్లీ వచ్చారు. వచ్చేటప్పుడు చేతిలో స్వామికి వడిలిన మందార పువ్వు ఉంది, ముద్ద మందార కొద్ది వడిలింది, అది ఇచ్చేసి ఓకే ఐ విల్ గ్రాంట్ యూ ది వాయ్ చైల్డ్ అన్నారు. అనేసి ఇట్లా పట్టుకున్నాను, ఇక్కడ పెట్టారు. పెట్టిన తర్వాత అట్లనే అదే టైంలో శృంగేరి శారదాదేవి కూడా పీఠంతో సహా పింక్ శారీ కట్టుకుంది, చాలా చక్కగా ప్లీజింగ్ గా నవ్వుతూ ఆమె కూడా వచ్చేసింది. వచ్చి ఆమె చేతిలో కూడా ఇదే మందార పువ్వు ఉంది, అప్పుడు దీంట్లో పెట్టింది. సో వీళ్ళిద్దరు నాకు ట్విన్స్ అయ్యారనమాట, ఒకే ఆత్మ రెండుగా అయిందనమాట. అంతకుముందే నా కళ్ళ కూడా ఒక పెద్ద ఏనుగులు గుంపు వచ్చి దాంట్లో తెల్ల ఏనుగు చిన్న పిల్ల ఉంది, అది ఆ తల్లి ఏనుగు దగ్గర నుంచి కాలు చేతులు ఊపుకుంటే మెల్లగా నా దగ్గరికి వచ్చి ఇక్కడ పడుకునేసి అదృశ్యమైపోయింది. అప్పుడు నాన్నగారు వాళ్ళు అన్నారు, ఎవరో మంచి భక్తులే పుడుతున్నారు, పుట్టేవాళ్ళు ఎవరు అంటే, లేట్ అయిపోయింది నాకు 12 ఇయర్స్ అయింది పెళ్ళయి. సరే అట్లానే బ్లెస్ చేశారు. తర్వాత డాక్టర్స్ కన్వీనర్, నేను ఎంఏ రాశాను అప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ గా యూనివర్సిటీ ఆంధ్రాలో రాసేస్తున్నప్పుడు, ఆవిడ అన్నారు నీకు జాండీస్ వచ్చిందమ్మా స్వర్ణ అన్నారు. జాండీస్ ఇప్పుడు రావటం ఏంటనుకున్నా. తర్వాత ఇంకో డాక్టర్ అన్నారు, నన్ను షీస్ కన్సీవ్డ్ ట్వీన్స్ అని చెప్పేసి అప్పుడే అంది 1 మంత్ 40 డేస్కి ఎప్పుడుకో. అంటే ఈ ఏజ్ లో హోల్డింగ్ నాప్కిన్స్ ఐ కాంట్ బ్యార్ మా అన్నంటే, కాదు కాదు స్వామి బ్లెస్సింగ్ ఎలా ఉంటుందో చెప్పలేము కదా మరి, అందుకని చెప్పి స్వామి ఇస్తున్నారు తప్పకుండా మీరు అగ్రి చేయాలి అని చెప్పి అన్నారు. అప్పుడు డాక్టర్స్ చెప్పారన్నమాట, 8th మంత్లో పెట్టారు వీళ్ళు. అందరూ డాక్టర్స్ ఏం చెప్పారంటే, ఇంకా నేను ఒక బేబీ మాత్రం ఉండరని చెప్పారు, ఒక్కళ్ళు మాత్రం ఉంటారు. స్వామి దగ్గరికి అమ్మ వచ్చారు, వస్తున్న స్వామి ఆయన జనాల్లోనే వచ్చేసి, వాళ్ళు డాక్టర్స్ మాత్రమే చేసేది నేనే కదా అని ఇంత విభూతి సృష్టించి అమ్మ చేతిలో పోసి నేను చూసుకుంటానన్నారు. అక్కడ నాకు ఇంట్లో ఏం చెప్పారంటే, కళ్ళ నేను సిజర్ చేస్తాను సరేనా మీకు డోంట్ వరీ అన్నారు. నాకు ట్విన్స్ ఇచ్చారు. ఆ ట్విన్స్ పుట్టిన తర్వాత కూడా ప్రీమెచ్యూర్ ట్విన్స్, డాక్టర్స్ 8 మంత్లో పుడితే పుట్టరు పుట్టినా బతకరన్నారు. కానీ చెప్పిన డాక్టర్స్ అలా అన్నారు స్వామి అన్నట్టు, వాళ్ళు డాక్టర్స్ మాత్రమే అయ్యారు, నేను మాత్రము మా పిల్లలతో పాటు ఉండిపోయాను. వాళ్ళ తర్వాత ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, వాళ్ళిద్దరు కూడా స్వామి అన్ని చూశారనమాట. ఎట్లాగంటే స్వామి చూసింది, ఆ స్వామి చెయ్యని ఒక్క ఆపరేషన్ కూడా లేదని చెప్పచ్చు అనమాట. బాబుకి ప్రిమిచ్యూర్ కదా, స్క్వింట్ అయ్యి ఉంది, స్క్వింట్ అయి ఉంటే 5th ఇయర్ లోపలే వాళ్ళకి ఆపరేట్ చేస్తారంట, లేకపోతే సైట్ ఉండదేమో అన్నట్టు చెప్పారు. నేను హైదరాబాద్ సరోజిందేవి హాస్పిటల్కి తీసుకెళ్లాను బాబుని. అక్కడ డాక్టర్ గారు, హోప్స్ లేవమ్మా, చేస్తాను బట్ వెరీ రేర్ అని చెప్పారు. ట్విన్ ఇంకొక పాప ఉంటుంది కదా, ఆ పాపను కూడా తీసుకురావాలంటే ఆ పాప ఏమో మా వారి దగ్గర ఉండిపోయింది కాకినాడలో. సరే వీడు మాత్రం తీసుకుని వెళ్ళాము. తీసుకుని వెళ్తే డాక్టర్ స్వామి నాకు అంతకు ముందరే వైఫ్ హియర్ వెన్ ఐఎమ్ హియర్ అనే ఫోటో ఇచ్చారు. అంటే ఆ నాన్నగారికి హాస్పిటల్ ఓపెనింగ్ పంపిస్తే అది నా దగ్గర ఉండిపోయింది. అది స్వామి బెడ్రూమ్లో పెట్టేశాను. హాస్పిటల్లో పెట్టి స్వామి ఎట్లా చేస్తారో స్వామి సైట్ రాదంటున్నారని బాధపడ్డారు. చెప్పిన తర్వాత వెంటనే వాడిని తీసుకెళ్తున్నారు. తీసుకెళ్లే లోపల స్వామి విభూతి పెట్టాను బాబుకి. పెట్టిన తర్వాత అక్కడ తీసుకెళ్తూ హోప్స్ లేవమ్మా మరి ఎట్లుంటాడు చెప్పండి, ప్రిమెచ్యూర్డ్ బేబీ కదా, హెల్త్ కూడా సరిగ్గా లేదు కదా, వీక్గా ఉన్నాడని చెప్పి అన్నారు. నాకు భయం వేసింది స్వామి వీడు ఎలా బతుకుతాడు ఎలా ఉంటాడని. కానీ డాక్టర్స్కే డాక్టర్ అతీతుడు కదా స్వామి. స్క్విన్ డై ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. రైట్ చాలా బాగా వచ్చేసింది. రెండు కళ్ళు కూడా చాలా బాగా కనిపించింది. అప్పుడు డాక్టర్స్ అన్నారు మీ అబ్బాయికి కళ్ళు చూడమ్మా ఎంత బాగున్నాయా అని. బాబు కళ్ళు చూడటం ఏంటి, స్వామి కళ్ళే అందరూ ఉన్నాయి, స్వామి దృష్టి అక్కడ ఉందని కొంచెం నేను దండం పెట్టుకున్నాను స్వామికి. ఆ తర్వాత కూడా బాబుకి కాలుకి దెబ్బ తీరింది. చిన్న ఫుట్బాల్ లాగా ఆడుతూ అదే ఏజ్ లో చిన్న ఎల్కేజీ థర్డ్ క్లాస్ చదువుతున్నాడు. స్వెల్లింగ్ వచ్చేసి పెద్ద ఆపరేషన్ అయిపోయింది కాలికి. వాడిని ఎత్తుకొని స్కూల్కి తీసుకెళ్లి అన్ని చూసేదాన్ని. ఎందుకంటే అదంతా పసుపాము అయితే కాలు రాదన్నారు డాక్టర్లు, బోన్స్ కూడా ఫ్రాక్చర్ అయిపోతాయని. కానీ అదేమి కాకుండా ఆ కాలు సాఫ్ట్ గా వచ్చి చేసేశారు.
1: ఇంతవరకు శ్రోతలు అంతరంగ తరంగాలు ఆనందలహర్లు శ్రీమతి స్వర్ణలత గారి పరిచయ కార్యక్రమంలో చివరి భాగాన్ని విన్నారు. తల్లి తండ్రి అంతా తానై వీరి కుటుంబానికి అన్ని కార్యాలు చేయించారు స్వామి. స్వామితో గడిపిన ప్రతీ క్షణం ఈనాటికీ నెమరవేసుకుంటూ ఆనందాన్ని ఇంకా అనుభవిస్తున్నారు. స్వామి తప్ప వేరే ఆలోచన లేని వీరికి వీరి కుటుంబానికి స్వామి కృపాకటాక్షములు ఎల్లవేళలా లభిస్తాయని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఇంత చక్కని అనుభవాలను మనకు అందించి ఆనంద తన్మయత్వంలో మనలని ఉంచినందుకు వీరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహర్లు శ్రీమతి స్వర్ణలత గారితో జరిపిన పరిచయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృతగుళికల్లాంటి చిన్న కథలు చెప్తూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: భరద్వాజుని విందు శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణులతో అరణ్యవాసానికి బయలుదేరిన కొద్ది రోజులకు భరతునికి రామవనవాస విషయం తెలిసింది. అతడు తల్లడిల్లిపోయాడు. అరణ్యంలో ఉన్న శ్రీరామచంద్రుని పాదములపై పడి ఏ విధంగానైనా అయోధ్యకు తీసుకుని రావాలనుకున్నాడు. తమ్ముడు శత్రుఘ్నంతో, ముగ్గురు మాతృమూర్తులతో సైన్యబలగంతో రామచంద్రుని కలుసుకున్నట్టుకు అరణ్యానికి బయలుదేరాడు. దారిలో భారద్వాజ మహర్షి ఆశ్రమంలో విశ్రమించాడు. వీరి రాకను ముందుగానే దివ్యదృష్టితో గ్రహించిన మహర్షి ఈ రాజకుటుంబానికి ఘనస్వాగతం, గొప్ప విందు ఏర్పాటు చేశాడు. ఆశ్రమమునకు కొంచెం దూరంలో ఉండగానే మహర్షి ఆశ్రమవాసులతో కలిసి ఎదురేగి శ్రీరామచంద్ర సీతాలక్ష్మణులు సమీపారణ్యమున ఉన్నారనే వార్తను తెలిపి కొంత ఊరటను కలిగించాడు. ఆశ్రమంలో ఒక మహారాజుకు, అతని పరివారమునకు చేయదగిన గౌరవ మర్యాదలన్నింటికీ ఏర్పాటు చేయబట్టు చూసి అందరూ ఆశ్చర్యపడినారు. మంత్రి సామంతులను ఉచిత ఆసనముల మీద కూర్చుండబెట్టారు. తాపస వేషధారులైన భరత శత్రుఘ్నులకు ఇరువురు మునికుమారులు పూర్ణకుంభంతో, వేదమంత్ర పఠనములతో స్వాగతం పలికారు. అక్కడ ఒక సింహాసనం ఉంది. సింహాసనం ప్రక్కన ఇరువురు వింజామరులతో నిల్చున్నారు. భరత శత్రుఘ్నులు ఆ సింహాసనం ముందు నేలమీద వ్రాలి సాష్టాంగ నమస్కారములు చేసి ప్రక్కన నిలుచుని ఉన్నవారి చేతుల నుండి వింజామరులు తీసుకుని వీచటం మొదలుపెట్టారు. సింహాసనం ఎవరి కొరకు అమర్చబడినది? భరతుని కొరకు. కాని భరతుడు తన మనస్సులో ఉన్న శ్రీరాముని సింహాసనములో ఆసీన్ను చేసి వింజామరవీస్తున్నాడు. భరతుని వైరాగ్యము, సోదర ప్రేమ ఆదర్శవంతములు. వారితో అక్కడికి వచ్చిన అయోధ్యాపురవాసులందరూ భరతుని నిజస్వభావం గుర్తించి కొనియాడారు. భరద్వాజుడు చేసిన మహారాజునకు తగిన ఘనమైన ఏర్పాట్లను భరతుడు లెక్క చేయలేదు. భరద్వాజుని గొప్ప విందును కూడా స్వీకరించలేదు. శ్రీరామచంద్రుని దర్శించి మాట్లాడే వరకు అన్నపానాదుల గురించి ఆలోచించే స్థితిలో లేడు భరతుడు. రాముని మీద భరతునికి గల భక్తి ప్రేమలను లోకానికి తెలియజేయుటకే భరద్వాజ మహర్షి ఈ విధమైన ఏర్పాటు చేశాడు.

అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం.

తంబురమీతగ జటాజూట ముని తిరమున మెరయగ మారదుడు తంబురమీత జటాజూట ముని తిరమున మెరయగ మారదుడు తంబురమీత జటాజూట ముని తిరమున మెరయ త్రిశూలంబుదాతి పుదువరుడు తదిం తదిం తదిం తదితకయనుచు త్రిశూలంబుదాతి పుదువరుడు తదిం తదిం తదిం తదిత

0: ಮಧುರ ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ
1: ಮಧುರ ಮುರಳಿ.

Thank you.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు స్వామి పూర్వ విద్యార్థి శ్రీ సాయి ప్రభాకర్, ప్రముఖ కవి, స్వామి చిరకాల భక్తులు, కరుణశ్రీగా తెలుగు సాహితీ లోకానికి సుపరిచితులైన శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు సాయి భగవానునిపై రచించిన కొన్ని పద్యాల ఆధారంగా రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని వింటారు.

సత్యసాయి మీద ఎంతో అద్భుతంగా మన శ్రీవారి మీద కరుణశ్రీ గారు అంకితం చేసిన పద్యం, జగతికి జాగరణాలై ప్రగతికి అవతరణాలై ప్రకృతి కలంకరణాలై సుకృతి రసస్ఫురణాలై భవసాగర తరణాలై ప్రసన్న జన శరణాలై భ్రాంతిహరణాలై శాంతి కిరణాలై భగవాన్ శ్రీ సత్యసాయి శ్రీచరణాలకు సమర్పించుకుంటూ, శ్రీ సాయి సుధాలహరి అన్న పేరుతో జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించిన అద్భుతమైన ఆణిముత్యాలను ఈ విధంగా సంకీర్తన చేయడానికి స్వామి అనుగ్రహించడం, ఈ పద్యాలు చెప్పాలని ఎంతో భక్తితో చేయాలని స్వామిని ప్రార్థిస్తూ మొదలు పెడుతున్నాము. ఆయత్త భక్తి మ్రొక్కెదా మహామహిమోజ్వల సత్యధర్మ సంధాయికి లోకరక్షణ విధాయికి

కరుణశ్రీ గారు స్వామివారి కృపను పూర్తిగా పొందిన ధన్యజీవులు. ఒకనొకసారి 30,000 మందిలో ఒక మూలగా ఒదిగి కూర్చున్న కరుణశ్రీ గారి ముందుకి వచ్చేసి మన స్వామివారు భుజాన చేయివేసి, బంగారు బాగున్నావా అని వడలు పులకరించేలా పలుకరించిన స్వామికి నేను ఏమిచ్చేది అంటున్నారు కరుణశ్రీ గారు. ఒకనొక సమయంలో స్వామి వచ్చేసి, ఈ సాయంకాలం పూర్ణచంద్రలో నీవు మాట్లాడాలి అన్నారు. ఏమి విషయం మాట్లాడతావు అని వెంట వెంటనే పలికి స్వామి ముందుకు సాగారు. కరుణశ్రీ గారి ఆనందంతో మైమరిచి మాటరాక, కవిత్వంలో భగవంతుడు స్వామి అని తడబడుతూ అంటుండగా స్వామి వెంటనే అరగంట మించకుండా అందంగా మాట్లాడన్నారు స్వామి అని స్వామి కరుణశ్రీ పాపేశాస్త్రి గారి వీపురు చరిచి కుదుటపరిచి స్వామి కూర్చున్నారు. ఉపన్యాసానికి ముందు గొంతు మూసుకుపోయి పలుకలేదు. పలుకురాని నన్ను చిటిక సేపులో చిటికెడు విభూతి చిలికించి బ్రహ్మాండంగా పలికించిన నాదబ్రహ్మకు నా స్వామికి నేనేమిచ్చేది అని కరుణశ్రీ గారు చెప్తున్నారన్నమాట. శ్రీ మాధవరావు శర్మ అమరేంద్రుల మధ్య నేను కొంచెం వెనుకగా నిల్చున్నప్పుడు, మీరు గుంటూరు నుంచి వచ్చారా అని స్వామి అడిగారు. మరి మా వరలక్ష్మి, మా కళ్యాణ గౌరి ఏది, ఎక్కడ ఉంది అని స్వామి అడుగుగా, ఓహో ఇక్కడుందా అని కరుణశ్రీ గారిని చూస్తూ కనికరం కురిపించి మురిపించి నన్ను మరిపించిన ప్రేమమూర్తికి నా స్వామికి నేనేమిచ్చేది అంటున్నారు. ఇంకొక సమయంలో వైట్ఫీల్డ్లో ప్రతిసారి సమ్మర్ క్లాసులు జరిగేవి. సో ఆ సమయంలో వైట్ఫీల్డ్లో జరుగుతున్న వింటర్ క్లాసులకు భారతదేశం నుంచి నలుమూల నుండి చాలా మంది బాలబాలికలు విద్యార్థులు అందరూ వచ్చారు. అప్పుడు స్వామి కరుణశ్రీ గారిని చూపిస్తూ బాలబాలికల వైపు చూస్తూ, అమ్మా ఇదిగో పుష్ప విలాపం రాసి మిమ్మల్ని పూలు త్రుంచవద్దని పెద్ద మనిషి ఈయనే అని స్వామి కరుణశ్రీ గారిని పరిచయం చేస్తూ చిరునవ్వులు చిందిస్తూ పరిచయం చేసిన బంగారు స్వామికి నేనేమిచ్చేది అంటూ కరుణశ్రీ గారు ఎంతో ప్రేమతో హృదయపూర్వకంగా రచించిన ఈ పద్యాలు లోకానికి వెళ్లాలని మా ప్రార్థన. సో ఈ పద్యాలని స్వామి దగ్గరికి సమర్పించాలని ముందుకు సాగుతున్నాం. ఎంతో అనర్ఘణంగా కరుణశ్రీ గారు రాసేవారు పద్యాలు. స్వామి నొక్కమారు

అని ప్రతి ఒక్క పద్యంలో నిత్యశాంతితాయి సత్యసాయి అను పెడుతూ వచ్చారు పద్యాలు. అదేవిధంగా ఒక్కొక్క పద్యం అద్భుతంగా అసలు తను నిజంగా స్వామి ఏమిటో ఆయన భక్తి. స్వామి ఒక్క అడుగు సాగి వచ్చిన చాలు దేవళమ్ము తలుపు తెలుసుకున్నట్లు. దేవళం అంటే ఆ శ్రీనివాసుడు తలుపు. ప్రభువు చేయి చాచి అభయమిచ్చిన ఎట్లు నిత్యశాంతిదాయి సత్యసాయి. స్వామి ముందు ఒక్క కణము నిలిచిన చాలు సన్న జాజిపూలు చల్లినట్లు పారిజాతవనము పరిమళించినట్లు నిత్యశాంతిదాయి సత్యసాయి. సాయిమాత ఒక్కసారి నవ్విన చాలు సురలు విరులవాన కురిసినట్లు నవ వసంతలక్ష్మి నాట్యమాడిన ఎట్లు నిత్యశాంతిదాయి సత్యసాయి. ఆ చిరునవ్వులో అందాలహరి విల్లు సన్నజాజులవాన జల్లు కురియు

శ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి అద్భుతమైన భావకల్పన, అత్యద్భుతమైన కరుణారసం, స్వామి యొక్క భగవత్ తత్వాన్ని ఈ పద్యంలో ఎంతో చక్కగా వివరించారన్నమాట. ఆయన చెప్పే విధానం ఈ విధంగా ఉంటుందండి. ప్రశాంతి నిలయంలో చాలా గొప్పగా అద్భుతంగా దసరా వేడుకలు జరుగుతున్నాయి. నవరాత్రి మహోత్సవాలు ఎంతో వైభవోపేతంగా భజనలతో, పాట కచేరీలతో, భగవత్ ఉపన్యాసాలతో, పురాణ ప్రవచనాలతో, సమ్మేళనాలతో ఎంతో గొప్పగా అద్భుతంగా జరుగుతున్న సమయంలో ఆ మనోహర మహనీయ దృశ్యాన్ని చూస్తున్న ఉమాదేవి, రమాదేవి, ఉమాదేవి అంటే పార్వతీదేవి, రమాదేవి అంటే శ్రీ లక్ష్మీదేవి, ఈ విధంగా సంభాషించుకుంటున్నారట.

అంటే ఆ దసరా టైంలో సరస్వతీదేవి అక్కడ ఆ సాహితీ సభలు అంటే అక్కడ కూర్చుని ఉంటుంది అమ్మవారు అని. స్వామి పుట్టినరోజు అప్పుడు ఏ విధంగా పైన దేవలోకంలో పెద్ద పెద్ద వనాలు ఉంటాయి, పూల వనాలు. ఆ రోజు చూస్తే అన్ని మాయమైపోయాయట స్వామి పుట్టినరోజు నాడు. సో ఏమిటిది అని అనుకుంటున్నారు అందరూ. ఆనాడు స్వామి పుట్టినరోజు పండుగ, అంతటా పూల తోరణాలు అలంకరించారు, మార్గాలన్నీ పుష్పాలతో నింపారు. ఎచ్చట చూసినా పూలరాసులు, పుష్పాంజలులు, పుష్పమాలికలు, ప్రశాంతి నిలయమంతా ప్రసూనమైపోయింది. ఆకాశం నుంచి పూలవాన కురిసినట్లుంది. ఆ భావమే ఊర్వశీ రంభా సంభాషణలో దిద్దుకుంటోంది. వాళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు ఊర్వశీ రంభ పైనుంచి. దేవవనమునందు పువ్వొక్కటియు లేదు,

0: అమెకి పుట్టపర్తి పరమ పుణ్యమూర్తి.
1: ఇంతవరకు మీరు స్వామి పూర్వ విద్యార్థి శ్రీ సాయి ప్రభాకర్

थे श्री साई प्रभाकर प्रमुख कवि स्वामी चिरकाल भक्तुलु करुणश्रीगा तेलुगु साहिती लोकानिकी सुपरिचितुलैन श्री जंध्याल पापय शास्त्री गारु साई भगवानुनिपै रचिंचिन पद्यरत्नाल आधारंगा रूपोंदिंचिन प्रत्येक कार्यक्रमानि विन्नारु। ఈ కార్యక్రమం హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోటి సమితి వారి ప్రత్యేక సమర్పణ। ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి వ్రాసి పంపించమని కోరుతున్నాం। సాయిరామ్।

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2018 సెప్టెంబర్ 13వ తేదీ వినాయక చవితి పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం వందేహం గణనాయకం యొక్క పునఃప్రసారాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం.

0: శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మాలకి శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతలందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్. ప్రథమ పూజ్యుడైన వినాయకుని దివ్య పాదారవిందాల చెంత సర్వదేవత అతీత స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మముల చెంత శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా వింటున్నటువంటి రేడియో సాయి శ్రోతలందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మనందరికీ ఈ ప్రత్యేక ప్రసారాన్ని అందించడానికి వచ్చింది శ్రీ సత్యసాయి సేవా సంస్థల బోయినపల్లి సమితి, బాల వికాస్ గురువులు, విద్యార్థులు. మరి ఇక ఆలస్యం చేయకుండా వారు అందించే కార్యక్రమం ఏంటో విందామా? ఆ కార్యక్రమం పేరు వందేహం గణనాయకం.
1: వినాయక చవితి సందర్భంగా మన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమం వందేహం గణనాయకం కార్యక్రమానికి శుభస్వాగతం.

స్వాగతం. హైదరాబాద్ బోయినపల్లి సత్యసాయి సేవా సమితి బాలవికాస్ పిల్లలచే నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమానికి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య ఆశీస్సులు కోరుతూ శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వందేహం గణనాయకం కార్యక్రమంలో ప్రథమంగా బాలవికాస్ పిల్లలచే వినాయకుని ప్రార్థన.

0: పిల్లలు, మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. చాలా బాగా ప్రార్థనా శ్లోకాలు చెప్పారు. మరి గణేశుని ద్వాదశ నామాలు తెలుసా మీకు? ఏది నువ్వు చెప్తావా చందా?
1: చెప్తాం టీచర్. ప్రథమం వక్రతుండంచ, ఏకదంతం ద్వితీయకం, తృతీయం కృష్ణ పింగాక్షం, గజవక్త్రం చతుర్దకం, లంబోదరం పంచమంచ, షష్టం వికటమేవ చ, సప్తమం విఘ్న రాజంచ, ధూమ్రవర్ణం తదాష్టకం, నవమం ఫాలచంద్రంచ, దశమంతు వినాయకం, ఏకాదశం గణపతిం, ద్వాదశంతు గజాననం.
0: దీన్ని సంకటహర గణేశ స్తోత్రం అంటారు, తెలుసా? ఏంటి గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసుకొచ్చినట్లున్నారు?
2: అవును టీచర్.
3: మేము స్వామికి సమర్పించడానికి తయారు చేశాం.
0: ఓ చాలా బాగున్నాయి, వెళ్లి స్వామికి సమర్పించండి. ఈరోజు వినాయక చవితి కదా, మరి ఈ నెల పేరేంటి, తిథి, వారం చెప్పగలరా? రాజేశ్వరి నువ్వు చెప్పు.
4: భాద్రపద మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే చవితి రోజు అంటే ఈ రోజు వినాయక చవితి పండుగ చేస్తాము.
0: మరి వినాయకుని తల్లిదండ్రులు ఎవరు? ఈ గజముఖం ఏమిటి? ఏంటా కథ? ఉదీర్ణ సాయి నువ్వు చెప్పు.
5: వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల కుమారుడు. ఏనుగు ముఖముంటుంది, పెద్ద బొజ్జుంటుంది, కాని చిన్న ఎలుకుంటుంది. ఈయన విద్యకు బుద్ధికి దేవుడు.
0: వినాయకుని పూజలో ఒక ప్రత్యేకత ఉంది, అదేంటో ఎవరు చెప్తారు?
6: నేను చెప్తాను టీచర్.
0: సరే మాదిని చెప్పు.
6: దేవతలందరినీ పూలతో పూజిస్తారు, కాని వినాయకుణ్ణి గరిక, పత్రి లాంటి 21 రకాల ఆకులతో పూజిస్తాం. అంతేకాదు టీచర్, నూనెతో కాకుండా ఆవిరి మీద ఉడికిన ఉండ్రాళ్లు, కుడుములు, ఇంకా చెరుకు ముక్కలు, పళ్ళు, తేనె, అటుకులు, కొబ్బరి ముక్కలు, బెల్లం, ఇట్లా ప్రత్యేకమైన పదార్థాలను నైవేద్యంగా పెడతామండి.
0: అంతేకాదర్రా, పూజలో భాగంగా మీ పుస్తకాలను దేవుడి దగ్గర పెట్టి మాకు బాగా చదువు రావాలని ప్రార్థిస్తాం. మీరింకా ఏమేం చేస్తుంటారో చెప్పండి.
6: నేను చెప్తా టీచర్.
0: వివేక్ చెప్పు.
6: మేము పూజ తరువాత దేవుని ముందు 21 సార్లు గుంజీలు తీస్తామండి. చెంపలు వేసుకుని మా తప్పులు క్షమించమని కోరుతాం.
0: బాగా చెప్పావు వివేక్. ఈ పండగ రోజు రాత్రి చంద్రుణ్ణి చూడకూడదు అంటారు, ఎందుకో తెలుసా?
7: నేను చెప్తాను టీచర్.
0: సరే చెప్పు శివాని.
7: కని పూజ శ్రద్ధగా చేసుకుని కథ విని అక్షింతలు వేసుకుంటే మనకు చంద్రుని చూసిన ఏ కష్టాలు రావంటారు కదా టీచర్?
0: అవునవును. ఇంకా చెప్పు.
7: ఆ కథలన్నీ మా తాతగారు చక్కగా చెప్పేవారు. మేం ప్రతి సంవత్సరం ఈ పండగని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని కథ విని అక్షింతలు వేసుకునే అలవాటుంది టీచర్.
0: సరే కాని పిల్లలు, గణేష్కి మూషిక వాహనుడు అనే పేరు కదా, అసలు ఈ మూషికాన్ని వాహనంగా ఎందుకు చేసుకున్నాడు? ఈ మూషికం ప్రత్యేకత ఏమిటి?
8: తెలీదు టీచర్. అంత పెద్ద వినాయకుడు చిన్న ఎలుకను తన వాహనంగా ఎందుకు ఎంచుకున్నాడు?
0: ఎందుకంటే మూషికం చీకటికి గుర్తు. చీకటి అంటే అజ్ఞానం. చీకట్లో ప్రయాణం చేసేది మూషికం. మూషిక వాహనుడు అంటే అజ్ఞానమనే చీకటిని అనగదొక్కేవాడు అని అర్థం. అంతేకాదర్రా, ఎలుకకు వాసన గ్రహింపెక్కువ. పూర్వజన్మ వాసనలతో ఉన్న మనం కూడా వాసనల వంటి కోరికల వైపు పరుగు పెడుతూ ఉంటాం. మన కోరికలను అణచి మనల్ని భగవంతుని వైపు తిప్పేవాడే మూషిక వాహనుడైన గణపతి. చూశారా ఎంత పవిత్రమైన అర్థమున్నదో? ఏంటి తన్మయి, ఇంకో డౌట్ ఉన్నదా?
8: అవును టీచర్. మరి మట్టి వినాయకుని పూజ ఆవిరి మీద ఉడికించిన నైవేద్యాలు ఎందుకండి?
0: ఎందుకంటే శ్రావణ భాద్రపదాలు వర్షాకాలం కదా, కొత్త నీరు చెరువులకు చేరి అనేక క్రిమి కీటకాలు నీటిలో ప్రవేశించి మనకు అనేక రోగాలు కలిగిస్తాయి. అందుకే మట్టి వినాయకుని పూజ 21 రకాల పత్రి ఆకులతో 9 రోజులు పూజించి నీటిలో కలిపితే ఈ ఆకుల ప్రభావానికి క్రిమి కీటకాలు నశించి మనం ఆరోగ్యంగా ఉంటాం. అంతేకాక ఆవిరి మీద ఉడికిన కుడుములు, ఉండ్రాళ్లు, నువ్వులు, బెల్లం, అటుకులు, కొబ్బరి మన వాత పిత్త శ్లేష్మ సంబంధ రోగాలను తగ్గిస్తాయి. అంతేకాక రక్తశుద్ధికి కూడా సహాయపడతాయి. వినాయకుడు తల్లిదండ్రులను దైవంగా పూజించడం వల్ల ఏమైందో మనకు చందా చెప్తుంది.
1: దేవతలందరూ తమకు ఒక లీడర్ కావాలని కోరితే శివుడు తన ఇద్దరు పిల్లల్ని పిలిచి ఎవరు విశ్వాన్ని మొదటగా చుట్టి వస్తారో వారే దేవతలకు లీడర్ అని చెప్పగా కుమారస్వామి మయూరం మీద వేగంగా వెళ్లాడు. కాని గణపతి తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల చుట్టూ 3 సార్లు తిరిగి నేను విశ్వప్రదక్షిణ చేసినట్లే అని చెప్పాడు. పరమేశ్వరుడు అతని తెలివికి మెచ్చి గణాధ్యక్షునిగా ప్రకటించారు.
0: వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. సో ఏ పండుగ సందర్భమైనా మీరందరూ మీ మీ తల్లిదండ్రులకు ప్రదక్షిణాపూర్వక నమస్కారాలు చేయండి.
2: అలాగే టీచర్, తప్పక మొక్కుదాం.
0: ఈ చవితి పండుగ మనకు చాలా పాఠాలు చెప్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క పాఠం చెప్పండి.
2: చెప్తాం టీచర్.
0: ముందుగా సుప్రజతో మొదలు పెడదాం.
1: దేవుడు హృదయవాసి. గజాసురుడు తన దైవమైన శివుడు తన దగ్గరే ఉండాలనుకొని స్వార్థంగా ప్రవర్తించాడు. చివరికి తన ప్రాణాలని కోల్పోయాడు. కాని అతని భక్తికి మెచ్చి గణపతిని గజముఖునిగా చేసి అతనికి శాశ్వత కీర్తిని ఇచ్చాడు శివుడు. దేవుడు అందరివాడు. ఇది మొదటి పాఠం.
0: బాగా చెప్పావు సుప్రజ. ఇప్పుడు మనం సుమేధ చెప్పబోయేది విందాం.
3: తల్లిదండ్రులను పరమ భక్తితో గణేశుడు సేవించి ఉన్నత పదవిని పొందాడు. సో తల్లిదండ్రుల ఆశీస్సులుంటే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటామని 2వ పాఠం.
0: నువ్వేం చెప్పబోతున్నావు మాదిని?
9: గణపతి అనింద్యుడు అనే ఎలుకను తన వాహనంగా చేసుకుని మూషిక వాహనుడయ్యాడు. భక్తితో ఎవరైతే తనను కొలుస్తారో వారి గత జీవిత వాసనల నుండి వారిని రక్షించి కాచే దేవుడని తెలియచెప్పేదే మరొక పాఠం. టీచర్, తన్మయ్ కూడా ఏదో చెప్తోంది.
0: సరే.
10: ఇతరులను వికిరించిన వారికి పరాభవం తప్పదని మనకు గణేశుని యొక్క కథ తెలుపుతుంది. అదేంటంటే, ఒకనాడు గణేశుడు తన భక్తుల చేత సమర్పించబడిన కుడుములు, ఉండ్రాళ్ళు, పళ్ళు, చెరుకు కడుపు నిండా తిని తన తల్లికి నమస్కరింపగా ఉదరం అడ్డుగా ఉండడంతో తన తల్లికి నమస్కారం చేయలేక అవస్థపడుతూ ఉంటే శివుని శిరస్సులోని చంద్రుడు అపహాస్యం చేయడంతో పార్వతి చంద్రునకు పనిష్మెంట్ ఇస్తుంది. చవితి రోజు ఎవరు చంద్రుని చూస్తారో వాళ్ళకంతా కష్టాలే అని చెప్పిస్తుంది. ఇది ఇంకో కథ టీచర్.
0: వెరీ గుడ్ తన్మయ్, చాలా బాగుంది. అచింత్య, నువ్వు సమంతకమణి కథ చెప్తావా?
4: అలాగే టీచర్. సమంతకమణి కథ, మనకు అవసరమైన దానికంటే ఎక్కువ ధనం ఉంటే ప్రమాదాలు ఎదురవుతాయని ఇంకో పాఠం టీచర్. రాజేశ్వరి అక్క, నువ్వేం చెప్తావు?
11: గణేశుని ఏనుగుతల మనకు అనేక విషయాలను చెప్తుంది. తొండముతో ఎంత బలమైన వస్తువునైనా తేలికగా లాగుతుంది. సన్న సూదిని సైతం ఏనుగు కళ్ళు గుర్తించగలవు. అడవిలో ఏనుగు నడిస్తే కాలిబాట తయారై ఎంతో మంది తేలికగా నడవగలుగుతారు. ఏనుగుతల బుద్ధి సూక్ష్మతకు నిదర్శనం.
0: వెరీ గుడ్ రాజేశ్వరి. చాందిని, నువ్వేం చెప్తావు?
12: వ్యాస భగవానుడు భారత కథను చెప్పగా గణపతి రాశాడు. రాసేటప్పుడు ఎక్కడ కలం ఆగకూడదని నిబంధన పెడతారు. కొంతసేపటికి కలం రాయడం ఆగితే వెంటనే తన దంతం విరగ్గొట్టి దాంతో రాసి పూర్తి చేయడం జరుగుతుంది. మాటిస్తే దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎంతైనా శ్రమ పడాలి అనే విషయం నేర్చుకుంటాం టీచర్.
0: దర్శిని, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు?
13: గణపతి ఆహారం సాత్విక ఆహారం.
4: పూర్తి శాకాహారం. సో శాకాహారం శ్రేష్టమని మనకు తెలుస్తుంది.
0: ఉదయన్న సాయి, శివ కుటుంబాన్ని చూస్తే నీకేమర్థమవుతుంది చెప్పు.
4: శివ కుటుంబంలో భిన్న ప్రవృత్తులు గల జంతువులు, పక్షులు కలిసి ఉండి ఒకరితో ఒకరు అన్యోన్యంగా, ఐకమత్యంగా, సామరస్యంగా ఉండాలని మనకు అర్థమవుతుంది టీచర్.
0: చాలా మంచి విషయం చెప్పావురా సాయి, బాగుంది. సూరజ్, నువ్వేం చెప్తావు?
13: పండుగ సందర్భంగా కుడుములు, ఉండ్రాలు చేసుకుని స్వామికి సమర్పించి తినడమే కాకుండా మనలో ఉన్న సద్గుణాలు, సద్భావాలు, సదాచారాలు, సత్సంకల్పాలు అనే మధుర పదార్థాలను భగవంతునికి అర్పించి అనుగ్రహం పొందటం ఈ పండుగ అంతరార్థమండి.
0: బాగా చెప్పావు సూరజ్. మీకు తెలుసా, బాలగంగాధర్ తిలక్ వినాయకుని పండుగను సామూహికంగా అందరూ కలిసి చేసే సంప్రదాయాన్ని ప్రారంభించాడు. అందుకే ఇప్పటికీ రాస్తాలల్లో పందిళ్లు వేసి, గణేష్ నవరాత్రులు జరిపి, ఊరేగింపులు చేసి నిమజ్జనంగా నదలలో కలపటం మనందరికీ తెలుసు.
13: తెలుసు టీచర్. అన్నిటికన్నా మన ఖైరతాబాద్ వినాయకుడు ఎంతో ఎత్తుగా పెద్ద లడ్డు చేత్తో పట్టుకుని అందరినీ ఆకర్షిస్తూ ఆశీర్వదిస్తూ ఉంటాడు. అన్ని విగ్రహాల కన్నా లాస్ట్న నిమజ్జనం చేస్తారండి. క్రేన్లు ఉపయోగించి నిమజ్జనం పూర్తి చేస్తారు.
0: విగ్రహాలు, సంబరాల గురించి చాలా చక్కగా చెప్పారురా పిల్లలు. ఏంటి, పూజకు కావలసిన వస్తు సామగ్రి అంతా తెచ్చినట్లున్నారే వివేక్?
6: అవును టీచర్. మాకు బాల వికాస్ గ్రూప్ 2లో పూజా విధానం నేర్పారు కదా, అందుకే పసుపు, కుంకుమ, గంధం, ఎర్రని అక్షింతలు, ఎర్రని గులాబీ పూలు, 21 రకాల పత్రి, నైవేద్యానికి కుడుములు, ఉండ్రాళ్ళు, చెరుకు మొక్కలు, అటుకులు, బెల్లం అన్ని వస్తువులు తెచ్చామండి.
0: చాలా సంతోషంరా పిల్లలు, మీ శ్రద్ధకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఏది, ముందుగా మీరు నేర్చుకున్న గణేష్ పంచరత్నాలు పాడండి.
4: అలాగే టీచర్. స్వామికి ఈ పంచరత్నాలు చాలా ఇష్టమని మాకు మీరెంతో శ్రమపడి నేర్పించారు కదా, ఇప్పుడు మేము అవి పాడి స్వామిని సంతోషపెట్టి మా పూజకు రావాల్సినదిగా రిక్వెస్ట్ చేస్తాం టీచర్.
0: వెరీ గుడ్, పాడండి.

0: చాలా బాగా పాడారర్రా పిల్లలు. మీ శ్రద్ధ భక్తి రెండూ చూసి స్వామి ఎంతో సంతోషిస్తారు. ఇంకా పూజ మొదలు పెడదామా?
1: సరే టీచర్, ఇక్కడ వేసిన సింహాసనంలోకి గణేష్ జీకి వెల్కమ్ చెప్పి కోకోనట్ వాటర్ వెల్కమ్ డ్రింక్ గా ఇద్దాము.
0: ఓరి బడవల్లారా, ఎంత మోడర్న్ గా ఆలోచిస్తున్నారు. హృదయపూర్వకంగా ఆహ్వానిస్తే తప్పకుండా మన సింహాసనంలోకి స్వామి వేంచేస్తారు. వచ్చిన స్వామికి ఒక్కొక్కరు ఒక్కో సేవ జరిపించండి. అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయం, స్నానం, ఇలా తలా ఒకటి చేయండి.
2: అలాగే టీచర్.
3: మరి మనం అభిషేకం టైంలో పంచామృత స్నానం కదా, అందుకే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార కలిపి తెచ్చామండి.
0: అథర్వణ మహర్షి వినాయకుని దర్శించి చక్కగా వర్ణించి మనం నేర్చుకుంటున్న గణపతి అథర్వ శీర్షం చెప్పాడు. ఇప్పుడు మనం ఆ ఆడియో వింటూ అభిషేకం చేసుకుందాం.

0: అథర్వ శీర్షంలో గణపతి వర్ణన ఎంత బాగుంటుందో. ఏకదంతుడు, చతుర్భుజుడు, ఒక చేతిలో పాశం, మరొక చేతిలో అంకుశం ధరించి, మిగిలిన రెండు అభయవరద ముద్రలతో, ముషికధ్వజం ధరించిన వాడై, ఎర్రని వస్త్రాలతో, నాశనరహితుడు, పరబ్రహ్మస్వరూపుడు, సృష్టికి పూర్వమే ఉన్నవాడు అయిన గణపతికి అందరూ చేతులెత్తి నమస్కారం
1: చేద్దాం.
0: ఇక ఒక మంచి శుభ్రమైన వస్త్రంతో గణేశుని విగ్రహం తుడిచి, గంధం కుంకుమ అలంకరించి, ఎర్రటి వస్త్రం సమర్పించండి. యజ్ఞోపవీతం వేసి నైవేద్యం పెడదాం. మనస్ఫూర్తిగా స్వీకరించమని వేడదాం. ఇక మంత్రపుష్పం చెప్పండి.

0: దక్షిణ తాంబూలం సమర్పించి సాష్టాంగ నమస్కారం చెయ్యండి.
1: గురూజీ చూడండి చూడండి, మన గణేశుని విగ్రహం కదిలి ముందుకు జరుగుతున్నదండి.
2: అవునవును,
1: అదిగో నిజంగానే గణేశుడు బయటకొస్తున్నాడు.
2: గణేశా గణేశా,
1: ఆశ్చర్యంగా ఉందండి. రావడమే కాదు, గణేశుడు మనకేదో చెప్పబోతున్నాడు.
3: మీ అందరి పూజకు మీ భక్తికి స్తోత్రములకు ముచ్చటపడి వచ్చాను. నాకు చాలా ఆనందంగా ఉంది.

0: ఓ, చాలా బాగా పాడారు పిల్లలు. నైవేద్యాలు చాలానే తీసుకొచ్చారే. కాని మీరొకటి తెలుసుకోవాలి, ఇవన్నీ నా కోసం కాదు సుమా.
1: మరి ఎవరి కోసం?
0: ఈ మాసంలో కొత్త నీటితో పాటు అనేక క్రిమికీటకాలు మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అందుకే నీటిలో 21 రకాల పత్రి ఆకులను కలపటం ద్వారా ఈ క్రిములు నశించి మీరు ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాదు, ఆవిరి మీద ఉడికించినవి తేలికగా జీర్ణమవుతాయి. నువ్వులు, బెల్లం కంటికి మంచివి. చెరుకు ముక్కలు, పండ్లు మీ పళ్లకు, వంటికి మంచివి.
2: కానీ గణేష, ఈనాడు ఎక్కడ చూసినా రంగులు వేసిన మీ విగ్రహాలను చాలా పెద్దవి అమర్చి కర్ణ కఠోరంగా మైకులు పెట్టి గందరగోళంగా 9 రోజులు గడుపుతున్నారు. గమనిస్తున్నారా స్వామి?
0: ఓ, గమనిస్తున్నాను. ఒకలను మించి మరొకరు రకరకాల పదార్థాలతో అన్నదానాలు, లడ్డు వేలం పాటలు, కర్ణ కఠోరమైన పాటలు, డ్యాన్సులు నాకు చాలా చికాకు తెప్పిస్తున్నాయి. దర్పాలు, డాంబికాలు నన్ను సంతోష పెట్టలేవు సుమా. కుబేరుడంత తివానికి గర్వం నశించేలా చేశాను.
1: ఓ గణేష, మా కథ చెప్పరా ప్లీజ్?
0: ఓ, తప్పకుండా. ఒకసారి కుబేరుడు కైలాసం వచ్చి మమ్ములందరినీ విందుకి ఆహ్వానించాడు. చూడండి ఏం జరిగిందో.
3: ఒకనాడు

0: ఒకనాడు సంపదలకు అధిపతి అయిన కుబేరుడు కొన్ని ఫలములను తీసుకొని పార్వతీ పరమేశ్వరుల దర్శనార్థం కైలాసమునకు వచ్చాడు. ఆ పళ్ళను చూసి కుబేరుని లోభితనానికి వినాయకుడు మనసులోనే నవ్వుకున్నాడు. గబాలున అతని చేతిలోని పళ్ళను లాక్కొని ఒక్కసారిగా మింగేశాడు. కుబేరుడు చాలా ఆశ్చర్యంగా గణేశుని చర్యలను గమనించి, ఏంటి చాలా రోజులుగా ఆహారం లేనివానిలా ఇలా తిన్నాడు అని అవాక్కయ్యాడు. అప్పుడేం జరిగిందో చూద్దామా. కుబేరుడు పార్వతీ పరమేశ్వరుల ముందు మోకరిల్లి వినమ్రంగా ప్రార్థిస్తున్నాడు.
1: ఓ పరమశివ, మీకోసం ఒక గొప్ప విందు ఏర్పాటు చేశాను. తమరంతా వేంచేసి మా విందు ఆరగించి మమ్ములను ఆశీర్వదించండి.
2: వింద, ఎందుకు మీకింత శ్రమ?
1: మాకేమీ ఇది గొప్ప విషయం కాదు.
3: అయితే ఎందుకింత ఆలోచన?
2: సరే, తప్పక అందరము వచ్చదము.
3: కుబేరా, విందు చాలా గొప్పగా ఉండాలి. చాలా రకాలతో గుమగుమలాడే పిండి వంటలను తయారు చేయించు.
1: అలాగే గణేశా.

0: కుబేరుడు మంత్రులను ఉద్దేశించి చెబుతున్నాడు.
1: మంత్రులారా, మనమిచ్చే విందుకు శివకుటుంబాన్ని ఆహ్వానించి వస్తున్నాను. ఇది మనందరికీ ఒక మంచి అవకాశం. కని విని ఎరుగని ఒక గొప్ప విందును మనం ఏర్పాటు చేయాలి.
2: అలాగే మహారాజా.
0: మరుసటి రోజు నగరమంతా అలంకరించబడింది. శివకుటుంబాన్ని ఆహ్వానించడానికి సంగీత కళాకారులు వచ్చారు. దేవతలు పుష్పవర్షాన్ని కురిపించారు. శివపార్వతులు గణపతి కుమారస్వామి సమేతంగా రాజ్యంలోకి ప్రవేశించారు. వినాయకుడు కావాలని తన రెండు పాదాలను బురదలో ముంచి అలాగే నడుచుకుంటూ అంతఃపురంలోకి ప్రవేశించాడు. ఇది చూసి కుబేరుడు,
1: గణేష, ఈ బురద కాళ్లతో తివాచి మీద నడిచి వస్తున్నావేమి?
2: కుబేరా, నేను కావాలనే బురద కాళ్లతో వచ్చాను. నీ ఐశ్వర్యానికి దిష్టి తగలకుండా ఉండాలనే ఇలా వచ్చాను. అదంతా సరే, కాని నాకు చాలా ఆకలిగా ఉంది. భోజనశాల చూపించు.
1: సరే, మరి రండి, చూపిస్తా.
0: వినాయకుడు భోజనశాలకు వెళ్లి వంటవాళ్లకు చేసిన పిండి వంటలన్నిటినీ తెమ్మని చెప్పి అక్కడే ఆసీనుడైనాడు.
2: మీరు నాకు సరిపడినంత ఆహారం తయారు చేసినారా? చాలా పదార్థాలు తయారు చేశాం స్వామి, తమరు స్వీకరించండి.
0: కొన్ని నిమిషంలోనే అన్ని పదార్థాలను గణేశుడు భుజించడమైనది. వంటవాళ్లు చాలా ఆశ్చర్యపోతూ ఏం చేయాలో తోచక అయోమయంగా నిలబడ్డారు.
2: నాకింకా ఆకలిగా ఉన్నది. మీ ఇంత కొంచెమైనా తయారు చేసినారు? కొంచెంసేపు ఆగండి గణేష, తిరిగి మళ్లీ వండుతాము. నా ఆకలికి ఇవేమీ సరిపోవు. ఈ పళ్ళను ఆరిగించండి, ఇంతలో తిరిగి వండుతాము.
0: అలసిపోయిన వంటవాళ్లు బుట్టల కొద్ది కూరగాయలను పళ్ళను తెచ్చిపెట్టారు. కాని వినాయకుడు వాటితో పాటు వండని పదార్థాలను కూడా తినేశాడు. చివరకు రాజ్యంలో తినే పదార్థాలే మిగలలేదు.
2: ఆహా, ఏ గొప్ప విందు, నస్సగం ఆకలి కూడా తీరలేదు. ఇంకేం మిగిలింది? ఈ వంట చెరుకు తప్ప, అది కూడా మింగేస్తాను. అప్పుడు కాని ఈ కుబేరునికి గర్వం అనగదు. తన గొప్ప చూపించడానికి మమ్ములను విందుకి ఆహ్వానిస్తాడా?
1: తిరిగి వంటలు ప్రారంభించండి.
2: తినే పదార్థాలు మన రాజ్యంలో మిగలలేదు ప్రభు.
1: మహాదేవ, ఏంటి పరీక్ష? నా గర్వం అంతా అణిగిపోయింది. నా గొప్పతనం చూపాలని అనుకున్నాను. గణేశుడు నాకు గొప్ప గుణపాఠం నేర్పాడు. నాకేమి దారి?
3: కుబేర, వెళ్లి గణపతిని ప్రార్థించు.
0: కుబేరుడు గణపతిని శరణు వేడాడు.
1: ఓ గణేష, నా గొప్పతనం చాటుకోవాలని ఈ విందు ఏర్పాటు చేశాను. భక్తిపూర్వకంగా చేయలేదు, నన్ను క్షమించండి. నా అహంకారాన్ని మీ పాదాల చెంత వదిలిపెడుతున్నాను.
2: భక్తిపూర్వకంగా ఒక చిన్న పండుని సమర్పించినా నేను చాలా తృప్తి పడతాను.
0: అంతలో అక్కడికి శివుడు ప్రవేశించాడు.
3: గణేష, ఇక కుబేరుడిని వదిలిపెట్టు. పశ్చాత్తాపడ్డాడు కదా, ఈ కొన్ని బొరుగులు గ్రహించి నీ ఆకలిని తీర్చుకో.
1: భక్తిపూర్వకంగా సమర్పించిన ఏ చిన్న పదార్థమైనా మీ ఆకలిని తీర్చగలదని, మీరు తృప్తిగా ఆరగిస్తారని నాకు ఇప్పుడు అర్థమయ్యింది.
0: చూసారా, భగవంతునికి భక్తిభావమే ప్రధానము.
2: చూసారా పిల్లలు, భగవంతునికి భావం భక్తి ప్రధానం. అంతేకాని దర్పం అహంకారం కాదు.
4: అన్ని బాగానే ఉన్నాయి కాని గణేష, 21 పత్రి ఆరోగ్యాన్నిస్తే మరి గడికెందుకు మీకు ప్రీతిగా ఉంటుంది? దానికి కూడా ఏమన్నా కథ ఉన్నదా ఏమిటి? మాకు కొంచెం వివరంగా చెప్పరు.
2: ఓ తప్పకుండా. అనలసురుడు అనే రాక్షసుడిని మింగవలసి వచ్చింది. అతడెప్పుడు జ్వలిస్తూ అందరిని బూడిద చేస్తూ ఉండేవాడు. చూడండి ఏం జరిగిందో.
4: వినాయకుని పూజలో దుర్వార పూజ సాంప్రదాయంగా మనమందరం పాటిస్తూ ఉంటాం. ఈ సాంప్రదాయం ఎలా వచ్చిందో చూద్దాం. ఓ రోజు కైలాసంలో నంది గణేశుని వద్దకు వెళ్లి,
5: ఓ గణేశ, బ్రహ్మ ఇంద్రాది దేవతలు నీ దర్శనార్థమై ఎదురు చూస్తున్నారు.
2: అలాగా? సరే, రమ్మని చెప్పు.
4: అందరూ వినయంగా లోపలికి ప్రవేశించారు. అంతా బ్రహ్మ ఇంద్రుడు ఒకరి తర్వాత ఒకరు ఇలా చెప్పసాగారు.
3: గణేష, అనలసుర అనే రాక్షసుడు దేవతలను బాధిస్తున్నాడు. అతని ఆగడాలు భరించలేకుండా ఉన్నాం.
1: అతను నోటి నుండి అగ్ని కురిపిస్తున్నాడు. ఎవ్వరూ అతడిని అంతమొందించడానికి సమీపించలేకపోతున్నారు. దగ్గరికి వెళ్లిన వారంతా భస్మమైపోతున్నారు.
3: ఓ గణాధిప, మీ రిధివరలో చాలా మంది రాక్షసులను సంహరించి మమ్ములను రక్షించినారు. ఈ ఆపద నుండి కూడా మీరే గట్టెక్కించగలరు.
2: తప్పకుండా, ఇక మీరు బాధపడకండి, అతడిని నేను నిలువరించుతాను.
4: వినాయకుడు అనలసురతో యుద్ధం ప్రారంభించాడు. అనలసుర రాక్షసునికి నిప్పులు కక్కే వరమున్నది కనుక సమీపించిన సైనికులందరినీ దహించి వేయసాగాడు. అది చూసి గణేశుడు కోపోద్రిక్తుడైనాడు. ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఎంత యుద్ధం చేసినా ఆ రాక్షసుని జయించలేకపోతున్నాడు. చివరకు ఆ రాక్షసుని మింగివేసినాడు. కాని అనలసురుడు గణేశుని ఉదరమున నిప్పులు కక్కటం మొదలు పెట్టాడు. అది వినాయకునికి భరించలేని బాధ అయ్యింది.
5: ఓ ఓ, మంటలు మంటలు!
4: ఈ అరుపులకు దేవతలందరూ గణేశుని చుట్టూ చేరారు.
3: చూడపోతే ఈ అనలసురుడు వినాయకుని ఉదరమున చేరి భస్మం చేసేలా ఉన్నాడు. మనం ఏం చేయగలం ఇంద్రా?
1: గంగాజలాన్ని తెచ్చి గణేశుడిపై కురిపించిన ఈ మంటలు తగ్గుతాయేమో చూద్దాము. దేవతలారా, వెళ్లి గంగాజలం తెండి.
2: సరే, అలాగే తీసుకొస్తాం.
4: దేవతలందరూ గంగాజలాన్ని తెచ్చి వినాయకునిపై కురిపిస్తూనే ఉన్నారు. కాని ఏమీ ఫలితం లేదు. తరువాత కొంతమంది దేవతలు మంచుగడ్డలను తెచ్చి వినాయకుని తలపై పెట్టారు. అయినా చల్లారలేదు. వారు చంద్రునితో చల్లని వెన్నెలను కురిపించమని ప్రార్థించారు. అయినా ఫలితం లేదు.
2: మీ ప్రయత్నాలన్నీ నా బాధను పెంచుతున్నాయేమో కాని తగ్గించటం లేదు. ఈ మంటలను భరించలేకుండా ఉన్నాను.
4: ఇంతలో ఒక ముని కొన్ని దుర్వారాలను తెచ్చి గణేశుని శిరసున ఉంచాడు. ఆశ్చర్యం, గణేశుడు బాధను మరిచి సంతోషంగా కనిపిస్తున్నాడు.
2: ఆహా, ఎంత ఆశ్చర్యం! నా బాధంతా చిటికిలో మాయమైపోయింది. నాకు ఈ మంటల నుండి ఉపశమనం కలిగింది. అనలసురుడు కూడా ఉదరము నందు అరిగిపోయినాడు. ఈ ఆనందం పట్టలేకుండా ఉన్నాను. ఇక నుంచి ఎవరు నన్ను దుర్వారాలతో పూజిస్తారో వారికి నేను అనేకమైన వరాలను ఇచ్చెదనుగాక.
4: దేవతలందరూ సంతోషంగా దుర్వారాలు తెచ్చి గణేశునికి సమర్పించి ఈ విధంగా పూజిస్తున్నారు.

0: ఈ విధంగా దుర్వాయుగ్మ పూజ వినాయకునికి ప్రీతిగాను సాంప్రదాయంగాను వచ్చింది.
1: చూసారా పిల్లలు, అప్పటి నుంచి ఎవరు నన్ను దుర్వారాలతో పూజిస్తారో వారి కోరికలను తక్షణమే తీరుస్తుంటాను.

0: ఎంత అందంగా పాడారు పిల్లలు, చాలా బాగుంది.
1: గణేష, మేమంతా కలిసి మీ భజనలతో కూడిన అంత్యాక్షరి కార్యక్రమం తయారు చేశాం, మీకు తప్పక నచ్చుతుందని అనుకుంటున్నాం.
0: ఓ అలాగా, సరే మొదలు పెట్టండి. మీరందరూ ఈనాడు నన్ను ఎంత భక్తి శ్రద్ధలతో పూజించారో అంతే భక్తి శ్రద్ధలతో మీరు ప్రతి పనిని చేయండి. నా కోసం ఇంకా చాలా మంది భక్తులు కాచుకొని ఉన్నారు. మీ అంత్యాక్షరి విని నేను బయలుదేరుతాను. ఎప్పుడూ ఆనందంగా ఉంటూ అందరినీ ఆనందింప చేయండి. సరేనా పిల్లలు?
2: ఇప్పుడు మనం అంత్యాక్షరి నిర్వహించుకుందాం. ఆడపిల్లలందరూ మూడు గ్రూపులుగా ఫామ్ అవ్వండి. మీ గ్రూపులకి వరుసగా సత్యం, శివం, సుందరం. సత్యం గ్రూపులో సుమేధ, చంద, చాందిని ఉన్నారు.
3: సాయిరామ్ టీచర్.
2: శివం గ్రూపులో రాజేశ్వరి, మాదిని, శివాని ఉన్నారు.
3: సాయిరామ్ టీచర్.
2: సుందరం గ్రూపులో దర్శిని, అతింత్య, సుప్రజ, తన్మయి ఉన్నారు.
3: సాయిరామ్ టీచర్.
2: ఇప్పుడు మనము అంత్యాక్షరి కండిషన్స్ చెప్తాను, శ్రద్ధగా వినండి. ఇందులో మనకి నాలుగు రౌండ్లు ఉంటాయి. మొదటి రౌండ్ మకుటం రౌండ్ అంటారు, అంటే టైటిల్ సాంగ్. ఒక టైటిల్ ఇవ్వటం జరుగుతుంది, దాని మీద భజన పాడాలి. ఇలా ప్రతి రౌండ్ కూడా రెండు రెండు ఛాన్సెస్ ఉంటాయి మీరు ప్రతి గ్రూప్ కి. దాని తర్వాత రౌండ్ అంటే సెకండ్ రౌండ్, వర్ణన బేస్డ్ రౌండ్, అంటే గణేశుణ్ణి వర్ణిస్తూ పాడే భజనలు. మూడో రౌండ్ అభ్యర్థనాపూర్వక, అంటే ప్రేయర్ భజన్స్ అనమాట, స్వామిని వేడుకునే భజనలు మీరు పాడాల్సి ఉంటుంది. దాని తర్వాత నాలుగో రౌండ్ మనకి ఇన్స్ట్రుమెంటల్ భజన్, ఇన్స్ట్రుమెంటల్ మీద వయలిన్ మీద వాయించే భజనల్ని మీరు రికగ్నైజ్ చేసి ఎవరు ముందుగా చేయెత్తుతారో వాళ్ళని నేను అడగటం జరుగుతుంది. సరేనా పిల్లలు, మొదలు పెడదామా?
3: సరే టీచర్.
2: ఓకే, ముందుగా మకుటం రౌండ్ ఫస్ట్ టైటిల్ గౌరీ. సత్యం గ్రూప్.

చాలా బాగా పాడారు. ఆ ఫస్ట్ రౌండ్ బాగా మంచిగా సక్సెస్ఫుల్ గా పూర్తి చేశాము. ఇప్పుడు సెకండ్ రౌండ్, ముందుగా మనం చెప్పుకున్నట్లు వర్ణన బేస్డ్ రౌండ్. స్వామిని వర్ణిస్తూ భజనలు పాడండి. ముందుగా సత్యం గ్రూపు.

సెకండ్ రౌండ్ కూడా మనం చాలా సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్నాము. చాలా బాగా పాడారు. ఇప్పుడు మనకి థర్డ్ రౌండ్ ఇది. స్వామిని ప్రార్థనాపూర్వకంగా చేసేటటువంటి భజనలు, ప్రేయర్ భజన్స్. ఫస్ట్ చాయిస్ సత్యం గ్రూప్ తో మొదలు పెట్టుకుందాం.

మనకి 3 రౌండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇన్స్ట్రుమెంటల్ రౌండ్, వయలిన్ మీద నిరంజన్ వాయించేటటువంటివి మీరు రికగ్నైజ్ చేసి చెయ్యి వెత్తాలి తప్పకుండా. ఎవరైతే గుర్తుపట్టి ముందుగా చెయ్యి ఎత్తుతారో వాళ్ళకే ఛాయిస్ ఉంటుంది.

శ్రోతలు, ఇంతవరకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు బోయిన్పల్లి హైదరాబాద్ నుంచి వచ్చిన బాలవికాస్ చిన్నారుల కార్యక్రమాన్ని విన్నారు. మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమంలోని రెండవ భాగాన్ని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూనై ఉండండి.

0: రేడియో సాయి శ్రోతలందరికీ తిరిగి ఈ ప్రత్యేక ప్రసారానికి స్వాగతం. వందేహం గణనాయకం కార్యక్రమంలో భాగంగా రెండవ అంశంలోకి ఇప్పుడు మనం వెళ్దాం. ఇప్పుడు వినాయకుని తత్వం గురించిన చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని వింటాం. ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి పరిచయాన్ని తెలుసుకుందాం. గౌరీ గారు బాల వికాస్ గురువుగా హైదరాబాద్ బోయిన్పల్లి సమితి నుండి వచ్చారు. వారితో పాటు సోదరీమణులు శ్రీమతి రత్నమాల గారు మహిళా విభాగం, శ్రీమతి విశాల గారు సేవా విభాగం, శ్రీమతి పద్మజ గారు బాల వికాస్ విభాగం నుండి వచ్చారు. మరి వీరందరూ పాల్గొనబోయే ఈ చర్చా కార్యక్రమాన్ని విందామా?
1: అందరికీ సాయిరాం. ముందుగా స్వామి పాద పద్మములకు శతకోటి వందనాలు. మన రేడియో సాయి తెలుగు శ్రోతలందరికీ మా హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా మా సోదరీమణులకు స్వాగతం. రత్నమాల గారు, పద్మజ గారు, విశాల గారు, ముందుగా మనం ఒక ప్రార్థనా శ్లోకంతో మొదలు పెట్టుకుందాం.
0: పద్మజ గారు బాల వికాస్ విభాగం నుండి వచ్చారు. మరి వీరందరూ పాల్గొనబోయే ఈ చర్చా కార్యక్రమాన్ని విందామా?
1: అందరికీ సాయిరా.

0: వినాయకునికి అనేక పేర్లున్నాయి కదండి. ఆయన రూపంలో, చేష్టల్లో, లీలల్లో సృష్టి హేళ కనిపిస్తుంటుంది. వినాయక పూజలో ప్రతిసారి మనం షోడశనామాలు స్మరిస్తాం. ఆ నామాలు సుముఖశ్చైకదంతశ్చ అంటూ వర్ణిస్తుంటాం. అందులో ప్రముఖంగా మనం గణపతి అనే పేరు వాడుతుంటాం. అంతేకాక ముందుగా పసుపు గణపతి పూజ చేసి తరువాత విశేషమైన పూజలు చేస్తుంటాం. విచిత్రమేంటంటే వినాయక చవితి నాడు కూడా పసుపు గణపతిని పూజించిన తరువాతే పెద్ద వినాయకుని పూజ చేస్తాం. అసలు ఈ పసుపు గణపతి తత్వం ఏమిటి మనకు రత్నమాల గారు వివరిస్తారు.
1: అలాగే గౌరీ గారు, అందరికీ సాయిరాం. గణములకు అన్నింటికీ ప్రథమ గణ్యుడైన నాయకుడే గణపతి. ఆ గణపతికి మనం వినాయక చవితి నాడు పూజలు జరుపుతాం. అయితే అలాంటి గణపతికి కూడా ప్రభు అయిన వాడు మహాగణపతి. దేవతలు అనేకమని అనుకుంటాం, కాని దేవుడు ఒక్కడే, ఆయనే పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మనే మనం వరసిద్ధి వినాయకుడు, విద్యాగణపతి, లక్ష్మీ గణపతి ఇలా విడివిడిగా పూజిస్తూ ఉంటాం. ఇది ఎలా అంటే, స్త్రీతత్వం ఒకటే అయినా ఎలా మనం తల్లిగా, భార్యగా, కూతురుగా, వదినిగా, చెల్లిగా రూపాంతరం చెందుతామో, పరబ్రహ్మం కూడా మాఘమాసంలో సూర్యునిగా, దసరాల్లో అమ్మవారుగా, కార్తీకంలో శివకేశవులుగా, భాద్రపదంలో వినాయకునిగా ఇలా అనేక దేవతారాధనలు చేస్తూ ఉంటామండి. ఇవన్నీ రకరకాల ఆకారాల, అవయవాల, ఆయుధాలు ధరించిన దేవతామూర్తులు. ఈ తత్వాన్ని వేదం ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని కీర్తిస్తుంది. అంటే ఉన్నది ఒకటే, ఇదే సగుణోపాసన. ఏనుగు తల, పెద్ద పొట్ట, ఎలుక వాహనం ఇవన్నీ మన కల్పనలో భాగాలే. అందుకే ముందు మనం పసుపు గణపతిని ఆరాధిస్తాం. ఒక గుండ్రని పసుపు ముద్దను పెట్టి పూజిస్తాం. దానికి తల, తొండం, చెవులు ఏవి ఉండవు. నైవేద్యం కూడా ఓ బెల్లం ముక్క మాత్రమే పెడతాం. ఆఖరికి వినాయక చవితి నాడు కూడా ముందుగా ఈ పసుపు గణపతిని పూజించాలి.
0: బాగుందండి. ఈ పసుపు గణపతిని గతంలో ఏ దేవతలు ఆరాధించారు? పద్మజ చెప్పండి.
2: సాయిరాం, ఈ పసుపు గణపతిని శివకేశవులు, పార్వతి కూడా అర్చించారు. అదే నిర్గుణ గణపతి ఉపాసన. దేవతల ప్రార్థన మేరకు శివుడు త్రిపురాసుర సంహారం కోసం ఉద్యమించాడు. ఆకాశవాణి మహాగణపతిని పూజించనిదే మీకు విజయం కలగదని పలికింది. వెంటనే శివుడు మహాగణపతిని ధ్యానించి మానసిక పూజ చేసి గణపతి అనుగ్రహంతో త్రిపురాసుర సంహారం చేశాడు. అలాగే వామనావతారంలో బలిని పాతాళానికి పంపటానికి ముందు వామనుడు కూడా మహాగణపతి ధ్యాన ఆవాహనాదులతో అర్చించి బలి దగ్గరకు వెళ్లాడు. బ్రహ్మకు సైతం సృష్టి కార్యక్రమం ప్రారంభంలో అన్ని విఘ్నాలే కలిగాయి. కాని ఆకాశవాణి బ్రహ్మకు గణపతిని ధ్యానించి సృష్టి మొదలుపెట్టమని పలికింది. అలా ఆటంకాలు తొలగి నిర్విఘ్నంగా సృష్టి కార్యక్రమం నిర్వర్తించాడు బ్రహ్మ. దీనిని బట్టి మనకు అర్థమైనదేంటంటే, హరిద్రా గణపతే మహాగణపతి. అదే అన్నిటికీ మూలం. అంతేకాదు, ఈ గణపతి ఛందస్సుల్లో

0: గణములకు అంటే లఘువులకు గురువులకు అధిపతి. కాబట్టి వాక్కునకు, శబ్దానికి, భాషలకు, విద్యలకు అధిపతి గణపతి. ఇతడు ప్రణవస్వరూపుడు. ప్రణవం అన్ని ఛందస్సులకు మూలం.
1: విశాలగారు, వినాయకుడు ప్రణవస్వరూపుడు అన్నారు పద్మజ, అది కొంచెం వివరించండి.
2: సాయిరామండి, ముత్తుస్వామి దీక్షితులు గారు ప్రణవస్వరూప వక్రతుండ అని గణపతిని వర్ణిస్తూ పాడటం మనం అందరం వినే ఉంటాం. వినాయకుని తొండం కుడివైపుకు తిరిగి వంకరగా ఉంటుంది. సంస్కృతంలో ఓం, ఓంకారం యొక్క స్వరూపంలో కుడివైపు వంకర తిరిగి ఉన్న వంపు అది. ఈ ప్రణవాన్ని స్వామి ముఖంలో పరిశీలిస్తే మనకు ఓంకారం కనిపిస్తుంది. వక్రతుండం దానిపైన అర్ధచంద్రం. అలా వినాయకుడు ప్రణవస్వరూపుడు అయినాడని అనుకోవచ్చు.
1: తొండము ఏకదంతమును అనే పద్యంలో కోరిన విద్యలకెల్ల వజ్జయ్యై ఉండెడి పార్వతీతనయ ఓయిగణాధిప అన్నారు. అంటే ఏమిటి పద్మజ?
0: అలాగేనండి. పార్వతి అంటే ప్రకృతి. ఈశ్వరుడు పురుషుడు. ప్రకృతి పురుషుల సంబంధం వల్ల మానవత్వం ఆవిర్భవించింది. అలా ప్రతి మానవుడిని వినాయకుడనే అనవచ్చు. ప్రతి వ్యక్తి శివశక్త్యాత్మక స్వరూపమే. గణాధిప అంటే గణములకు అధిపతి. ఈ గణాలంటే ఏంటి? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఈ దశేంద్రియాలకు నాయకుడు మనస్సు. ఈ మనస్సు కూడా అతీతమైనది బుద్ధి. గా అంటే బుద్ధి, నా అంటే విజ్ఞానం. బుద్ధి విజ్ఞానములకు పతి గణపతి.
1: విశాల గారు, వినాయకుడు గజముఖుడు అంటాం, దాని విశిష్టత ఏంటో వివరించండి.
2: తప్పకుండా అండి. గజలో గా అంటే గమనం నుండి, జ అంటే పుట్టినది అని అర్థం. అది ఒక చలనశక్తి. గజముఖుడు గజాననుడు అని మనం విఘ్నేశ్వరుని అంటాం. ఏనుగు చాలా తెలివిగల జంతువు. గజ తెలివి అంటాం కదా. గజ ఈతగాడని కూడా అంటూ ఉంటాం. దేహబలంతో పాటు బుద్ధిబలం కూడా ఉన్న జంతువే ఏనుగు. తన తొండంతో ఎంతో చిన్నదైన సూదిలాంటి వస్తువును, పెద్ద పెద్ద వృక్షాలను, అన్నింటినీ ఎంతో తేలికగా ఎత్తగలదు. ఇంకా ఏనుగు చెవులు చాటలంతటివి. అందుకే మనందరి ప్రార్థనలు చక్కగా వింటాడు. నవవిధి భక్తి మార్గాలలో శ్రవణం మొదటిది కదా. సాధకులు కూడా వినాయకునిలా శ్రద్ధగా వినాలి. చిన్న కళ్ళు, సూక్ష్మ పరిశీలనకు పొడవైన తొండంలోని నాసిక దూరం నుంచే మంచి చెడులను, ప్రమాదాలను, అవకాశాలను పసికట్టే నేర్పుకు సంకేతాలు. కార్యసాధకుడు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఏ చిన్న విషయాన్ని నిర్లక్ష్యం చేయకూడదని అర్థం చేసుకోవాలి.
1: బాగుందండి. వినాయకుడు విఘ్నేశ్వరుడు ఎట్లా అయినాడు? రత్నమాల గారు వివరించండి.
3: ఎలా అంటే, గజముఖుడు విఘ్నేశ్వరుడు, సింహము మృగరాజు. అయినా ఏనుగు నడిస్తే సింహపు కాలిగుర్తులు కూడా అణిగిపోతాయి. ఒకసారి ఏనుగు అడవిలో నడిస్తే చక్కని రాజబాట ఏర్పడుతుంది. ఆ మార్గంలో తక్కిన జంతువులు తేలిగ్గా నడుస్తాయి. దీని అర్థం ఏంటంటే, దేవతలు, మనుష్యులు, గణములకు అందరికీ గజముఖుడే మార్గదర్శకుడు. విఘ్నాలను తొలగించి చక్కని మార్గం చూపించేవాడిని అర్థం.
1: బాగుందండి రత్నమాల గారు. మరి వినాయకునికి యజ్ఞోపవీతం నాగుపాము అంటాం, దీని అర్థం ఏంటో విశాల గారు చెప్పండి.
2: అలాగే అండి. వినాయకుని యజ్ఞోపవీతం నాగుపాము. సర్పము కుండలినీ శక్తికి ప్రతీక. మానవ శరీరంలో గణపతి స్థానం మూలాధారమని యోగశాస్త్రం కూడా తెలుపుతోంది. త్వం మూలాధారే స్థితోసి నిత్యం అని కదా మనం గణపతి అధర్వ శీర్షంలో చెప్పుకుంటాం. అంటే గణపతి మూలాధార చక్రంలో ఉంటాడు. ఆయనే ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపుడు. సృష్టి అంతా ఆయనలో ఇమిడి ఉండి సర్వవ్యాపకుడైనాడని మనకు అర్థమవుతోంది.
1: అవును విశాల గారు, గణేశుని శుభలక్షణాలను అథర్వ మహర్షి ప్రత్యక్షంగా దర్శించి దివ్యానుభూతిని పొంది ఓం గం అనే ప్రణవ మంత్రాన్ని మనకు అందించారు. సరే కాని ఈ వినాయకుడు ఎలుకను తన వాహనంగా ఎంచుకున్నాడు, ఇందులోని అంతరార్థం ఏంటి? పద్మజ గారు.
0: ఏంటంటే, మూషికము వాసనామయ జంతువు. తినుబండారముల వాసనను బట్టి ఆ ప్రదేశాలకు చేరుతుంది, బోనుల్లో చిక్కుతుంటుంది. అట్లాగే మన మానవులం కూడా జన్మాంతర వాసనలను బట్టి ఈ సంసార జీవితంలో చిక్కుకొని పెడ మార్గాలు పడుతుంటాం. మూషిక వాహనుడంటే కోరికలను అణగదొక్కేవాడని అర్థం.
1: వినాయకుని ఏకదంతాయన మహా అని ఎందుకు స్తుతిస్తామంటారు రత్నమాల గారు?
3: సరేనండి, ఏనుగుకు రెండు దంతాలుంటాయి, కాని మన వినాయకుడు ఏకదంతుడు. ఏం జరిగిందంటే, మహాభారతం రాసే సమయంలో వ్యాస భగవానుడు వినాయకునితో అంటాడు కదా, నేను చెప్పేటప్పుడు నీవు ఆగకుండా వ్రాయాల్సుమా అని షరతు పెడతాడు. కాని రాసే సమయంలో గంటం రాయటం ఆగిపోయింది. వెంటనే తన దంతాన్ని పెరికి రాయటం మొదలుపెట్టి పూర్తి చేశాడు గణపతి. మాటను నిలుపుకోవటానికి ఎంతటి త్యాగానికైనా వెనుకాడకుండా మన అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అలా ఏకదంతుడు అయ్యాడండి.
1: అవును రత్నమాల, మహాభారతం ఒక విజ్ఞాన ఖని. అటువంటి గొప్ప గ్రంథాన్ని రాయటానికి ఎటువంటి అడ్డంకులను లెక్క చేయరాదు అని తెలియచెప్పాడు. బాగుంది. వినాయకునికి సిద్ధి బుద్ధి అనే ఇద్దరు భార్యలున్నారంటారు, అదెలాగో చెప్పండి విశాల గారు.
2: అలాగే గౌరీ గారు, మనస్సు పరిశుద్ధమైతే బుద్ధి వికసిస్తుంది, బుద్ధి వికసించినప్పుడే సిద్ధి కలుగుతుంది. ఈ బుద్ధిని సిద్ధిని వినాయకుడు వరిస్తాడు, వారికి అతను పతి. సిద్ధి అంటే జ్ఞానసిద్ధి అన్నమాట. గణపతిలో గా అంటే బుద్ధి, నా అంటే విజ్ఞానం. ఈ విజ్ఞాన ప్రజ్ఞానములకు పతి వినాయకుడు. సిద్ధికి బుద్ధికి క్షేమం ఆనందం అనే ఇద్దరు కొడుకులున్నారు కాబట్టి క్షేమం ఆనందం వినాయక పుత్రులని చరిత్ర చెబుతోంది. సాధకునికి మనోశుద్ధి ఉంటే సిద్ధి బుద్ధులకు పతి అయిన గణపతి క్షేమం ఆనందాన్ని ప్రసాదిస్తాడు. ఇలా మనం అర్థం చేసుకోవాలి కాని భౌతిక పరమైన సంబంధం కాదు అని స్వామి చెప్పారు.
1: బుద్ధి జ్ఞానాలు ఉన్న ప్రతివానికి క్షేమము ఆనందం లభిస్తాయని చక్కగా చెప్పారండి విశాల గారు. మరి గరిక పూజ చాలు గణనాథునకు అని అంటాం కదా, గరికకున్న ప్రాధాన్యత ఏమిటంటారు? ఇప్పటికీ కుక్కలు పిల్లులు అప్పుడప్పుడు గరికను వెతుక్కుని నమిలి వాంతి చేసుకోవటం మనం గమనిస్తుంటాం. వాటి అచీర్ణ వ్యాధిని అలా పోగొట్టుకుంటుంటాయని మన పెద్దవాళ్లు చెప్తుంటారు. వైద్యపరంగా గరిక చాలా శక్తి కలది. మరి అటువంటి గరిక పూజకు ఎలా విశేషించబడ్డది? పద్మజ గారు వివరించండి.
0: అలాగేనండి. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు పాచకిలాడుతున్నారు, నందిని న్యాయ నిర్ణేతగా పెట్టుకున్నారు. ఆట ముగిసిన వేళ నంది ఈశ్వరుడే గెలిచాడని తీర్పు చెప్పాడు. పార్వతికి కోపం ఆగక, నంది నీవు నయం కాని రోగంతో వేధింపబడుదువుగాక అని శపిస్తుంది. నంది వెంటనే తల్లి కాళ్ల మీద పడి, దయచేసి నన్ను క్షమించి శాప విముక్తి పొందే మార్గం చెప్పు తల్లి, మీరే గెలిచిన నా ప్రభువే గెలిచినట్లు ప్రకటించాను, తప్పే అని వేడుకున్నాడు. అప్పుడు పార్వతి నందికి ఇష్టమైన దానిని తన కుమారుడైన గణపతికి సమర్పించమని పరిష్కారం చెబుతుంది. అప్పుడు నంది తనకిష్టమైన గరికెను వినాయకునికి సమర్పించి రోగ విముక్తుడవుతాడు. గరికే కాక తుమ్మి పూలు, జిల్లేడు పూలు పూజకు వినియోగిస్తాం.
1: చాలా గమ్మత్తుగా ఉందండి పార్వతీ పరమేశ్వరుల కథ. మరి గణపతిని 21 రకాల పత్రాలతో పూజించడం మనకు ఆనవాయితీ. ఆకులన్నీ దేనికవే, చాలా విశేషమైనవి కూడా. దీన్నే ఏకవింశతి పత్రి పూజ అంటుంటాం. మరి వీటి గురించి విపులంగా పద్మజ గారు, విశాల గారు, రత్నమాల గారు ముగ్గురు కూడాను వివరించండి.
3: సరే సాయిరాం.
0: మొదటిది సెమీపత్రం. జమ్మి అగ్నిగుణము కలిగినదని యజుర్వేదం చెప్తుంది. పాండవులు అరణ్యవాసానికి వెళ్తూ వారి ఆయుధాలను సెమీవృక్షం మీదే ఉంచారు. రెండవది బిల్వపత్రం. మారేడు శివుని పూజ కోసమే పుట్టినది మారేడు. లక్ష్మీదేవి ఈ చెట్టు మీద నివసిస్తుంది, అందుకే ఆమెను బిల్వ నిలయాయ నమః అని కీర్తిస్తాం. మూడవది అర్జున పత్రం, మద్ది, యజ్ఞాలలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా పితృకార్యాలలో ఎక్కువగా ఈ సమిధులను వాడతారు. నాలుగవది అశ్వద్ధ పత్రం, రావి. బృహస్పతి గ్రహ హోమానికి రావి సమిధులను వాడతారు. సంతానం లేనివారు, వివాహం కానివారు రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయటం మనం చూస్తూ ఉంటాం. ఐదవది బదరీపత్రం, రేగు. ఆయుర్వేద పరంగా రేగు పండు చాలా శక్తివంతమైనది. ఈ పళ్లతోనే సంక్రాంతి నాడు పిల్లలకు భోగిపళ్లు పోస్తూ ఉంటారు. ఆరవది చూతపత్రం, మామిడి. మామిడి ఆకు తోరణాలు లేని శుభకార్యం ఉండదు కదా. ఏడవది దాడిమి పత్రం, దానిమ్మ. లలితా సహస్రనామంలో దాడిమి కుసుమ ప్రభ అనే నామం కనిపిస్తుంది. చండీ హోమములో దానిమ్మ పండ్లను పూలను సమర్పిస్తారు. మిగిలిన పత్రాల గురించి విశాల గారు మీరు వివరిస్తారా?
2: అలాగే అండి. ఎనిమిదవ పత్రం దేవదారు. ఇది హిమాలయాలలో పెరిగే ఎత్తైన వృక్షం. దీని కాండంతో విగ్రహాలు తయారు చేస్తారు. తొమ్మిదవది బృహతీ పత్రం. ఇది గడ్డిజాతి మొక్క. దీనినే వాకుడు చెట్టు అంటాం. దీని చూర్ణం దురదలకు, నెప్పులకు పనిచేస్తుంది. దీని కషాయంతో నోటి దుర్వాసన పోగొట్టుకోవచ్చు. ఇది రక్తశుద్ధి చేస్తుంది. తర్వాత దుర్మాయుగ్మం. దీనినే మనం గరిక అంటాము. మన పాపాలను నివారించేది గరిక. రాహు సంబంధ హోమాలకు దీన్ని వాడతాము. రామాయణంలోని ఘట్టం సీత రావణాసురంతో మాట్లాడక చేతిలో గరికను ధరించి ఉండటం మన అందరికీ తెలుసు. దీనిని గ్రహణ సమయంలో కూడా ఉపయోగిస్తాము. పదకొండవది కరవీర పత్రం. దీనినే మనం గన్నేరు అంటాము. దేవీ దేవతలను ఈ పూలతో పూజించవచ్చు. అమ్మవారికి ఈ పూలతో పూజ శ్రేష్టం. తర్వాతది మరువక పత్రం, మరువం. దీన్నే ఇది సువాసన గల పత్రం. కదంబమాలలో దీన్ని ఉపయోగిస్తాం. పూజకు ఇది చాలా ఉపయోగం. తర్వాతది మాచీ పత్రం. అంటే దీన్ని మనం దవనం అంటూ ఉంటాం. ఇది చల్లని ప్రదేశాలలో పెరుగుతుంది. సువాసన కలిగిన ఆకులను కలిగి ఉంటుంది. ఈ ఆకుల నుండి సుగంధ ద్రవ్య నూనెను తీస్తారు. చివరగా తులసి. తులసి లేని ఇల్లు ఉండదు కదా. తులసి వనం ప్రాణశక్తిని ఇస్తుంది. వినాయకుని చతుర్థి నాడు మాత్రమే దీంతో వినాయకుని పూజిస్తారు. మిగతా పత్రాల గురించి రత్నమాల గారు మీరు వివరిస్తారా?
3: సరే సాయిరాం. పదిహేనవ పత్రం అర్కపత్రం, అనగా జిల్లేడు. సూర్య హోమానికి ఈ సమిధులను ఉపయోగిస్తారు. తర్వాతది అపామార్గ పత్రం, అనగా ఉత్తరేణి అంటారు. నవగ్రహాలలో బుధుని హోమంలో ఈ సమిధులను ఉపయోగిస్తారు. పదిహేడవ పత్రం దత్తూరి పత్రం, ఉమ్మెత్త. శివునికి ఈ పూలతో పూజిస్తే చాలా మంచిది. పద్దెనిమిదవ పత్రం గండకీ పత్రం. ఇది అరణ్యాల్లో మాత్రమే దొరుకుతుంది. దీనిని దీర్ఘవ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు. పంతొమ్మిదవ పత్రం విష్ణుకాంత పత్రం. దీని ఆకులు జ్ఞాపకశక్తికి ఉపయోగిస్తాయి. దీని ఆకులు బెరడు కలిసిన కషాయాన్ని జ్వరానికి మంచి మందుగా ఉపయోగించవచ్చు. ఇరవయో పత్రం సింధువార పత్రం. దీనిని వావిలి అంటారు. ఒంటి నొప్పులు తగ్గుతాయి. 21వ పత్రం, అనగా చివరి పత్రం, జాజీ పత్రం. తెల్లగా ఉండి వాసన కలిగిన ఈ పూలని శివారాధనకు శ్రేష్టమైనగా అంటారు. ఇలా ఈ పత్రాలన్నీ మానవుల ఆరోగ్యానికి ఉపయోగపడేవే.
1: పద్మజ, రత్నమాల గారు, విశాల గారు ఈ 21 రకాల పత్రాల గురించి చాలా బాగా వివరణ ఇచ్చారండి. బాగుంది. మరి ఈ వినాయకుని పూజ ఇప్పటిది కాదని, అనాది కాలం నుండి భారతదేశంలో వ్యాపించి ఉన్నదని అంటుంటాం. అదెలా తెలుస్తుంది రత్నమాల గారు?
3: వినాయకుని తత్వం మనకు సంక్షిప్తంగా ఋగ్వేదంలో, నారాయణ ఉపనిషత్తులో, తైత్రీయ ఉపనిషత్తులో కనిపిస్తుంది.

0: బ్రహ్మణస్మత ఆన శృణ్వన్ నోతిభి సీద సాధనం అని వేదములు గణపతిని ప్రార్థించాయి. అంతేకాక గాయత్రి మంత్రము కూడా ఉంది, గణపతి గాయత్రి మంత్రము కూడా ఉంది. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి అని, వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయా, ఇలా ఇది చాలా ప్రాచీనమైనదని అర్థం చేసుకోవాలి. అన్ని గణాలకు ఈ గణపతే ప్రధానమైనవాడు, కవులకు కవీశ్వరుడు. ఈ స్వామికి మరొక పోల్చదగిన దైవం లేదు, ఆయన వల్లే వేదాలు వచ్చాయి. గణపతి యొక్క ఈ తత్వం తెలుసుకోవడం ప్రధానం. ఏ పనికైనా ముందు ఓం శ్రీ మహాగణపతి అయిన మహా అని అనుకోవాలండి.
1: తర్వాత అంతేకాదండి, గణపతి అధర్వ శీర్షంలో త్వం భూమిరాపో నలో నిలో నభ అని ఉంది. అంటే గణపతే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అని చెప్పబడింది. దీని అర్థం ఏమిటి? గణపతిలో పంచభూతాలు ఉన్నాయి, పంచభూతాలకు ఆయన అధిపతి. మన శరీరాలు పంచభూతాత్మకాలని మనకు తెలిసిందే కదా. అయితే మనలో గణపతి ఎక్కడ ఉన్నాడు అని ఆలోచిస్తే, త్వం మూలాధార స్థితోసి నిత్యం అని కదా చెప్తాము. ప్రతి మనిషిలో షట్ చక్రాలున్నాయి, అవి భౌతికాలు కావు, అంటే కంటికి కనిపించవు, శక్త్యాత్మకాలు. మనం కూర్చున్నప్పుడు మన భారం మొత్తం మూలాధార చక్రం భరిస్తుంది. యోగ విద్యకు ఇది మూలం. ఇది కుండలినీ శక్తి అను కుండలినీ అను సర్పమునకు నిలయం కూడా. దీనికి కుంజరం అను శక్తి ఉంటుంది. కుంజరం అంటే ఏనుగు, హస్తిముఖుడంటే గణపతి. కుంజరాసుర భంజనాయన మహా అని మనం గణపతిని కీర్తిస్తాం.
2: అంతేకాదండి విశాల గారు, మనలో నాదం కూడా మూలాధారమందే ప్రచోదనమవుతుంది. దీనినే హస్తినాదము అని కూడా అంటారు. అమ్మ నాదస్వరూపిణి, లక్ష్మి, సరస్వతి, పార్వతి పేర్లు వేరే కాని తత్వం ఒక్కటే. శ్రీసూక్తంలో హస్తినాద ప్రబోధిని అని దేవి కీర్తించబడినది. నాదము ద్వారా సదా మనకు ఆనందమయ స్థితి కలుగుతుంది. మూలాధారము పటిష్టముగా ఉండటానికి సాత్విక ఆహారం ముఖ్యం. కుడుములు, ఉండ్రాళ్లు, పళ్లు మనలోనున్న గణపతికి నివేదిస్తూ భుజించాలి. ఇలా వినాయక తత్వాన్ని అర్థం చేసుకోవాలి.
3: ముగ్గురు చాలా బాగా వినాయక తత్వం గురించి వివరణ ఇచ్చారు. వినాయక తత్వంతో పాటుగా శాస్త్రపరమైన విషయం మరొకటి ఉంది. అదేంటంటే, మన ఖగోళ శాస్త్రజ్ఞులు ఈ వినాయక చవితి నాడు నక్షత్ర మండలంలో ఒక విశిష్టమైన నక్షత్రాన్ని గుర్తించారు. అది ఏనుగు తల ఆకారం ధరించి ఉన్నట్లుగా నిర్ధారించారు. ఇంతేకాక ఈ పూజ ప్రాచీన కాలం నుండి మనం జరుపుకుంటున్నాం. మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా, అంటే థాయిలాండ్, జపాన్, జర్మనీ దేశాల్లో కూడా ఈ ఉత్సవం జరుగుతూ ఉంటుంది. చివరగా ఈ వినాయక చవితి ఉత్సవం సందర్భంగా పిల్లలకు పెద్దలకు అందించే సందేశం ఏంటంటారు పద్మజ గారు?
2: మన ఫుడ్డు, బ్లడ్డు, దుడ్డు తల్లిదండ్రుల ప్రసాదమని స్వామి చెబుతూ ఉంటారు. విఘ్నేశ్వరుడిలా తల్లిదండ్రులను పూజిస్తే మూలాధార చక్రంలో గణపతి ప్రచోదనమై మనకు సిద్ధి బుద్ధులను కలగజేసి మనల్ని క్షేమంగా ఆనందంగా ఉంచుతాడు.
1: అంతేకాదండి పద్మజ, అతిగా ఆడంబరాలకు పోకుండా భక్తి ప్రధానంగా ప్రతివారు వినాయకుని సేవించి ఆయన ఆశీస్సులు మెండుగా దండిగా పొందాలని ఆశిద్దాం.
3: స్వామి వినాయక చవితి సందర్భంగా ఇచ్చే దివ్య సందేశాలు వినటం వల్ల, ఇంకా మన సనాతన సారథల్లోని వ్యాసాలు చదువుకోవటం వల్ల మనకు కొంత వినాయక తత్వం గురించిన అవగాహన కలిగింది. మనం అర్థం చేసుకోవటమే కాక మన శ్రోతలందరితో పంచుకోగలగటం స్వామి మనకిచ్చిన మహద్భాగ్యం. ఈ సందర్భంగా స్వామికి వేల కృతజ్ఞతలు తెలుపుకుందాం. గణపతి స్తుతితో ఈ కార్యక్రమాన్ని ముగిద్దామా? సాయిరామ్.

ఇంతవరకు వినాయక చవితి పర్వదిన సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు బోయన్పల్లి సమితి హైదరాబాద్ నుంచి వచ్చిన బాల వికాస్ గురువులు చిన్నారులు అందించిన ప్రత్యేక కార్యక్రమం వందేహం గణనాయకం విన్నారు.

ఇంతవరకు మీరు సెప్టెంబర్ 13, 2018 వినాయక చవితి పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం వందేహం గణనాయకం పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భగవాన్ బాబా వారు తమ అవతారోద్యమంలో వేద పోషణకు పెద్దపీట వేశారు. భారతీయ సంస్కృతికి ఆధ్యాత్మికతలకు వేదములయందు ఒక గట్టి పునాది ఉన్నది. వేదములు విశ్వజనీనమని, మానవాళి మనుగడకు సరైన మార్గాలు వేదాలలో ఉన్నవేనని స్వామి చెప్పడమే కాక వేదమంత్ర పఠనను స్వయంగా ప్రోత్సహించి విద్యార్థులను, తద్వారా యావత్ ప్రపంచానికి వేదమంత్రోచ్చరణ చేసే అవకాశాన్ని ప్రసాదించారు. ఈనాటి నుండి మనం ప్రతి సోమవారం రుద్రమంత్రం యొక్క విశిష్టతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి ఈ మహాదివ్యమంత్రం యొక్క అర్థం సాయితత్వంతో అన్వయించి హైదరాబాద్ బోయిన్పల్లి సమితికి చెందిన శ్రీమతి రాణిగారు అందిస్తారు. వినండి శ్రీ రుద్రం సాయితత్వం శీర్షికలోని ఆఖరి భాగం. నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే అథో యే అస్య సత్వానోహంతేభ్యో కరణ నమః.
1: నీలకంఠునకు అనంత దర్శన శక్తి కలవాడికి, కోర్కెలను తీర్చేవాడైన పరమేశ్వరునకు నమస్కారం. ఇంతేగాక ప్రమదగణాలకు కూడా నమస్కారం. క్షీరసాగర మథనంలో వచ్చిన హాలాహలాన్ని మింగి కంఠంలో నిగ్రహించాడు పరమేశ్వరుడు. అందుకే ఆయన నీలకంఠుడయ్యాడు. ఆయన చూడనిదేదైనా ఉంటుందా ఈ సృష్టిలో? సర్వవ్యాపకం కలవాడు, అంతటా నిండి ఉన్నవాడు, నమస్కరించిన వారి కోరికలను తీర్చేవాడు. ఆదిత్య రూపంలో తన కిరణాల ద్వారా అనంత శక్తిని వర్షిస్తున్నవాడు. జీవులు తమ తమ ఉపాధులకు అనుగుణంగా ఆ శక్తులను గ్రహిస్తారు. ఈయన సేనలు చాలామంది ఉన్నారు, వాళ్లకు కూడా నమస్కరిస్తున్నాను. సేనలు అంటే ఆయన చుట్టూ ఉన్నవాళ్లు కూడా తక్కువేం కారు. మరి ఆయన నుండి వచ్చిన వాళ్లే కదా సమర్థులు. వారు కూడా ఆ పరమేశ్వరునికున్న శక్తులు వీరికి ఉంటాయి కాబట్టి సేనలకు కూడా నమస్కారం చెప్తున్నాను. మరి పరమేశ్వరుడు క్షీరసాగర మదనంలో వచ్చిన హాలాహలాన్ని మృంగి పరమేశ్వరుడు నీలకంఠుడైతే, మనస్వామి తన దర్శనం కోసం వచ్చిన భక్తుల యొక్క కష్టాలను, బాధలను, దుఃఖాలను హాలాహలంలాగనే స్వీకరించి వారికి ఆనందం కలిగిస్తూ ఉంటాడు. తన దర్శనం కోసం వచ్చిన వాళ్ల మధ్యలో తిరుగుతూ వారి పాపఫలమైన దుఃఖాన్ని తొలగించి ఆనందాన్ని ప్రసాదిస్తాడు. విభూతి ప్రసాదంతోనో, ఇంటర్వ్యూలతోనో వారికి ఆనందాన్ని కలిగిస్తాడు స్వామి. కొందరి భక్తుల రోగాలను, బాధలను తన శరీరం మీదకు తీసుకుని వారు అనుభవించవలసిన కష్టాన్ని తను అనుభవిస్తూ ఉంటారు. ఎందుకు? భక్తులు శరణాగతి చేశారు, ప్రార్థన చేశారు కాబట్టి వాళ్ల దుఃఖ విముక్తి కలుగ చెయ్యాలి. కరుణామయుడు, భక్తవత్సలుడు కాబట్టి అందరి బదులు తనే బాధపడతాడు. శివశక్తి స్వరూపుడు కదా, ఇతరుల బాధలు ఎలా తీసుకుంటాడో చూడాలి అంటే 1963లో జరిగిన ఒక సన్నివేశం చూద్దాం. స్వామి ఒక వారం రోజులు భక్తులకు దర్శనం ఇవ్వనని, అందరికీ తెలియజేయమని కస్తూరి గారికి చెప్పారు. ఆ మరుసటి దినం ఉదయమే స్వామి కింద పడి ఎడమ భాగం కొయ్యబారిపోవటం జరిగింది. క్రమంగా నోటి ఎడమ భాగం, నాలుక, ఎడమ కన్ను వికృతంగా అయిపోయాయి. నిలయం వైద్యులు కోమాదశ అని నిర్ధారించారు. బెంగళూరు నుండి నిపుణులు వచ్చారు. వారు మెదడులో కుడి భాగం మాత్రమే పనిచేస్తున్నది అని చెప్పి చికిత్స మొదలు పెట్టబోయారు. కాని స్వామి నిరాకరించారు. బెంగళూరు నుంచి వచ్చిన వైద్యులు వెనుదిరిగి వెళ్ళిపోయారు. స్వామికి ప్రాణమున్నట్లు తెలుస్తుంది, కాని ఇంకా అంతకు మించి ఎటువంటి లక్షణాలు కూడా కనిపించటం లేదు. అప్పుడప్పుడు చెంచాతో నీరు మాత్రం ఇస్తున్నారు. నాలుగవ రోజు కాళ్ళు చేతులు చల్లబడిపోవటం మొదలుపెట్టినాయి. అందరూ చాలా భయపడ్డారు. కానీ తర్వాత కొద్దిసేపటికి స్వామి కళ్ళు తెరిచి చూసి నవ్వారు. ఆరవ రోజుకు చేరుకుంది. వ్యాధి తగ్గుముఖం పట్టింది, కాని ఇంకా ఏమీ స్థితిలో మార్పు రాలేదు. కొంతమంది భక్తులను లోపలికి పంపించమన్నారు. ఆ తర్వాత రోజు గురు పూర్ణమి. స్వామి సంజ్ఞతోటి తనని క్రిందకి తీసుకువెళ్లమని చెప్పి సైగ చేశారు. అందరూ, ఈ పరిస్థితిలో స్వామి మీరు క్రిందకి వెళ్ళొద్దు అని చెప్పినానంటే, కాదు, తీసుకెళ్లమని సైగ చేశారు. అందరూ స్వామిని చేతులపై ఎత్తుకుని కిందకి తీసుకువచ్చి దిళ్ల సహాయంతో కూర్చోబెట్టారు. ఒక గ్లాసు తోటి నీళ్లు తీసుకురమ్మన్నారు. స్వామి మెల్లగా ఒక చేతిని ఆ నీళ్లలో ముంచి తన ఎడమ చెయ్యి, ఎడమ కాలుపై ప్రోక్షణ చేసుకున్నారు. రెండు చేతులు నీటితో రుద్దుకొని నెమ్మదిగా లేచి నుంచున్నారు. మామూలు స్వరంతో దివ్యాత్మ స్వరూపులారా అని గురుపూర్ణిమ సందేశాన్ని అందించారు. అలా ఎవరు వ్యాధినో తనపైకి తీసుకునే నీలకంఠుడు సత్యసాయి. అథోయే అస్య సత్వానోహం తేభ్యో కరం నమః. ఇక్కడ సత్వములు అంటే ఆయన సేనలు. ఎవరు ఆయన సేనలు? సాయి సంస్థలే ఆయన సేనలని చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా సాయి సంస్థలను స్థాపించి వాటి నిర్వహణకు తన బలగాన్ని పంపారు స్వామి. ఇలా సాయి అవతార కార్యక్రమం ప్రపంచమంతా విస్తరించింది.
0: ప్రముంచధన్వనస్త్వముభయోరార్త్నియోర్జ్యాం యాశ్చ తే హస్త ఇషవః పరాతా భగవో వపా.
1: స్వామి ప్రసన్నుడయ్యాడు కదా, కొంత ధైర్యం వచ్చింది. ఇప్పుడు అడుగుతున్నాం స్వామిని, స్వామి ఇక ఆయుధాలతో పనిలేదు కదా, నువ్వే కావాలి మాకు. స్తుతి స్తోత్రాలతో శరణు వేయడం సరేనని నీవు పినాకం పక్కన పెట్టావు, కానీ మళ్ళీ ఎప్పుడైనా మనసు మార్చుకుంటావేమో. అందుకని ఒక చిన్న పని చెప్తాను చెయ్యి స్వామి. ఏంటది? ఆ ధనస్సుకున్న అల్లె త్రాడుందే, దాన్ని ఒక ప్రక్కన కాదు రెండు పక్కల నుంచి తొలగించేసి బాణాలను వెనకకు తిప్పిపెట్టు అని అడుగుతున్నాం. ఆయుధాన్ని ప్రయోగించటం, ఉపసంహరించటం రెండూ పరమాత్మనే చెయ్యాలి, మనమేమీ చెయ్యలేము. ఆయన ప్రయోగించిన బాణాన్ని ఎదుర్కొనే శక్తిగాని తొలగించే శక్తిగాని సృష్టిలో ఎవ్వరికీ లేదు. ఆయుధాన్ని కర్మఫలంగా తీసుకుంటే కర్మఫల ప్రదాత అయినే కర్మ ధ్వంసినేన మహా అని మనం అష్టోత్తరంలో చెప్తుంటామే, ఆ కర్మని ధ్వంసం చెయ్యాలన్నా కూడా ఆయనే చెయ్యాలి. ఈ స్వామి లీలలు ఎన్నో వింటుంటాము. ఈ కర్మఫలప్రదాత అనేటటువంటి ఒక లీలని మనం విందాం. కృష్ణమూర్తి గారని స్వామి భక్తులు ఒకరు కుటుంబ సమేతంగా బెంగళూరు నుంచి పుటపర్తి వస్తున్నారట. కారు మంచి స్పీడ్తో వస్తుందట. ఉన్నట్లుండి కారు 4 పల్టీలు కొట్టి తలకిందులుగా నడిరోడ్డులో ఆగిపోయిందట. కారు తుక్కుతుక్కయింది కాని కృష్ణమూర్తి గారి కుటుంబమంతా చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డారట. వీరు నెమ్మదిగా పుటపర్తి చేరాక స్వామి దర్శనం చేసుకుని కృతజ్ఞత చెప్పుకుందాము అని చెప్పి స్వామి దగ్గరికి వెళ్లారట. నీవు చేసే నిస్వార్థ సేవే నిన్ను రక్షించింది, నీవు చేసే మంచి పనుల ఫలం ఇవాళ నీకు అందింది, అంతేకాని నేనేమి చేయలేదు అన్నారట స్వామి. కర్మఫల ప్రదాత కదా, నీ కర్మఫలమే నీకు ఇచ్చాను అని చెప్పి స్వామి చెప్పడం అన్నమాట.
0: అవతత్యధనుస్త్వగుం సహస్రాక్షశతేషుధే నిశీర్య శల్యానాముఖ శివో నస్సుమనాభవ.
1: ఆయుధాన్ని ప్రయోగిస్తాడేమో అని భయం ఇంతవరకు రకరకాలుగా పరమేశ్వరుణ్ణి ప్రాధేయపడేటట్లు చేసింది. అయినా ఇంత బ్రతిమిలాటం దేనికి? ఎటైనా పారిపోతే? అవును, కాని ఆయన అనంత దర్శనశక్తి కలవాడు, సర్వవ్యాపకుడు. ఆయనకి కనిపించకుండా ఇటు పోతాం? పోనీ ఆ బాణమేదో వెయ్యని ఎంతసేపు వేస్తాడు అనని ఆలోచిస్తే అనంతమైన అమ్ములు పదలు కలవాడు. ఎన్ని జన్మలు గడిచాయో, ఎన్ని కర్మలు దాగున్నాయో మనకు తెలియదు. విశ్వశాసకమైన అనంత శక్తులు ఆయన దగ్గర చాలా ఉన్నాయి. కాబట్టి ఆయనను చూస్తూ ప్రసన్నం చేసుకోవాలే గాని ఆయన నుంచి పారిపోవటం అనేది ఎప్పటికీ చేయలేము. బాణాలను ములుకులు విరగ్గొట్టి పదును లేకుండా చెయ్యమని అడుగుతున్నాం, పదే పదే అడుగుతున్నాము, భయంతో ఉన్నాం. కాబట్టి ఈ ముందు మంత్రంలో ఈ మంత్రంలో కలుపుకొని ఒక తాత్విక అర్థం ఉన్నది. ఏంటంటే అది ధనస్సు యొక్క 2 అంచులు జనన మరణాలను సూచిస్తాయి. వాటి కట్టిన అల్లెతాడు ఏదైతే ఉందో అది మానవ జీవితాన్ని సూచిస్తుంది. ఏమడుగుతున్నాం మనం అర్థం చేసుకుంటే, అల్లెతాడును 2 అంచుల నుంచి విడిపించమంటున్నాం, జనన మరణాలు లేకుండా చెయ్యమని అడుగుతున్నాం. అంటే ఏంటి? జనన మరణాలు లేకుండా ఉండటం అంటే ముక్తి ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. బాణాలకు పదును లేకుండా చెయ్యమని అడుగుతున్నాం. అంటే సుఖదుఖ రూపమైన కర్మానుభవం అనే ఆయుధాలను ప్రయోగించి, స్వామి ఇక నన్ను అల్లరి పెట్టవాకవయ్యా, కర్మక్షయం చేసేసేయి అని అడుగుతున్నాం. చేసి ఆ కర్మక్షయం అయినాక నువ్వు మాత్రం నన్ను వదిలిపెట్టవాక, నువ్వు నా కళ్ళ ముందే ఉండు అని అడుగుతున్నాం. సత్యసాయి అవతారంలో భక్తులకు ముక్తి ప్రసాదించిన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. మనం ఒక సన్నివేశం కరణం సుబ్బమ్మ గారిని గురించి చెప్పుకుందాం. ఈ కరణం సుబ్బమ్మ సత్యం శివం సుందరంలో మనం చదివే ఉంటాం. ఆమెను తెలియని సాయి భక్తులు ఉండరేమో. స్వామిని బాల్యంలో సుబ్బమ్మ ఎంతో ఆదరంగా ప్రేమగా చూసేదట. స్వామి దర్శనం కొరకు వచ్చిన భక్తులకు భోజన సదుపాయాలు చూస్తూ నిస్వార్థ సేవ చేస్తుండేదట. ఆమె వయసు పైబడిన సమయంలో స్వామిని ఒక కోరిక కోరిందట. స్వామి, నా అంత్య సమయంలో నీ దర్శనమివ్వు, నీ చేతిలో ఆ ఆఖరికి గంగతీర్థం వేస్తారే, అది నీ చేత్తో వెయ్యయ్యా అని అడిగిందట. స్వామి అలానే అని అనుగ్రహించారట. కొంతకాలం జరిగిన తర్వాత సుబ్బమ్మ జబ్బున పడిందట. కొన్ని రోజులకు మరణించింది. ఆ సమయంలో స్వామి తిరుపతిలో ఉన్నారట. అందరూ ఈమె చనిపోయింది గాని సుబ్బమ్మ, ఈమె ముఖంలో ఏదో ఒక కళ తాండవిస్తోంది, ఈమెని శ్మశానానికి తీసుకువెళ్లాలా అక్కర్లేదా అని చెప్పి సంశయంతో అలాగే ఉంచారట. అందరూ స్వామి ఆమెకిచ్చిన మాట మరిచిపోయారని అనుకున్నారట. కాని ఇంతలో స్వామి తిరుపతి నుండి పుట్టపర్తికి వచ్చి అక్కడి నుంచి బుక్కపట్నం వచ్చారట. స్వామి వచ్చి శుభమ్మ శుభమ్మ అని పిలిచారట. అందరూ వింతగా చూస్తున్నారట. శుభమ్మ కళ్ళు తెరిచి స్వామిని చూసింది. శుభమ్మ పెదవులపై స్వామి తన వ్రేలిని పెడితే ఆ వ్రేలి నుండి గంగాజలం ఆమె నోటిలోకి పడింది. ఆమె తాగింది. ఆమె ముఖం సంతోషంతో నిండిపోయింది. ఆఖరి శ్వాస తీసుకుంది. శాశ్వతంగా కళ్ళు మూసింది. స్వామిని చేరిపోయింది.
0: విజ్యం ధనుః కపర్దినో విశల్యో బాణవాగుం ఉత అనేసన్నస్యేషవ ఆభురస్య నిశంగతిః.
1: జటాజుటధారి అయిన పరమేశ్వరి ధనువు అల్లెతాడు లేకుండుగాక, అమ్ముల పొది బాణము లేందగుగాక, బాణములు అసమర్థములగుగాక, కత్తిని ఉంచే వర కూడా నిరుపయోగమగుగాక అని ప్రార్థిస్తున్నాం. అయ్యా, నీ ఆయుధాలు బంధహేతువులుగాక కర్మబంధంలో ముంచవద్దు అని నా ప్రార్థన.
0: యాతే హేతిర్మీఢుష్టమహస్తే బభూవతే ధనుః తయాస్మాన్ విశ్వతస్త్వమయక్ష్మయా పరిభుజ.
1: ఓ పరమాత్మ, నీవు మా కోరికలన్నీ తీర్చేవాడివి. నీ చేతిలో ధరించిన ధనువున్నది, అది ఇప్పుడు బాధించందైపోయింది కదా. అటువంటి బాధించని ఆయుధంతో మమ్మల్ని కాపాడవయ్యా. యక్ష్మ అంటే రోగములు అని అర్థం. అయక్ష్మ అంటే దానికి వ్యతిరేక పదం. రోగములు జబ్బులు లేకుండా మమ్మల్ని కాపాడు అని అంటున్నాం. కొంచెం లోతుగా ఆలోచిస్తే ఈ జబ్బులు బాధలు మొదలైనవి కర్మఫలాలుగా మనకి అనుభవంలోకి వస్తున్నాయని అర్థమవుతోంది. ఇలాంటి కర్మలు మనం ఎందుకు చేస్తున్నాం? అజ్ఞానం వలన అని అర్థమవుతుంది. అప్పుడు, ఓ స్వామి, అజ్ఞానం అవిద్య ఇవే బాధాకరాలు గనక అవి లేని ఆయుధంతో మాకు దర్శనమివ్వవయ్యా అన్నాం. మన కంటికి కనిపించే ఆయుధాలన్నీ శాంతించాయి. మరి ఒక్క ఆయుధం ఆయన దగ్గర ఉంది. ఏమిటా ఆయుధం? జ్ఞానరూప ఆయుధం. దాని ప్రకాశం మనపై ప్రసరిస్తే మన అజ్ఞానం రూపుమాసిపోతుంది. ఎప్పుడైతే జ్ఞానప్రాప్తి కలుగుతుందో అప్పుడు కర్మబంధాల నుండి విడిపడతాము. అంతా మంగళకరంగా కనిపిస్తుంది. అదే మనం పరమాత్మను కోరేది. రుద్రమంత్రం చెప్పే ఈ జ్ఞానానికి జ్ఞానస్వరూపుడైనటువంటి సత్యసాయి యొక్క ప్రబోధం తెలుసుకుందాం. స్వామి ఏం చెప్తుంటారంటే, జ్ఞానము త్రిగుణాతీతం, జ్ఞానము నిర్గుణము, జ్ఞానేనహీన పశుభి సమానాహ. అంటే జ్ఞానహీనులు పశువులతో సమానమనబడుతున్నారు అని చెప్పి చెప్తారు. దీపానికి తైలం ఎట్లా ఆధారము, జ్ఞాన జ్యోతికి దైవభక్తి తైలం వలె ఆధారమై ఉంటుంది అని స్వామి చెప్తారు. జ్ఞానం పొందటానికి అందరూ అర్హులే. జబ్బు ఉన్నవాడికి మందు అవసరమైనట్లు అజ్ఞానికి జ్ఞానం కావాలి. జ్ఞానము సర్వ మలినాలని భస్మం చేస్తుంది. అజ్ఞానమనే మహారోగంచే బాధపడువారు జ్ఞానప్రదములకు గ్రంథములు చదవకుండా పెద్దల అనుభవములు తెలుసుకొనక యథార్థాన్ని తెలియలేరు. ద్వైతం కానిదేదో అదే అద్వైతం. అద్వైతమే జ్ఞానము, జ్ఞానమే బ్రహ్మ. పంచదారతో చేసిన బొమ్మ యొక్క సర్వ అంగములు ఎలా మధురంగా ఉంటాయో అలాగే పరమాత్మ కూడా జ్ఞానమయుడే. నిర్మలమైన భక్తిచే జీవస్వరూపము మారి శివస్వరూపమగుతున్నది. జీవస్వరూపమే అజ్ఞానము, శివస్వరూపమే జ్ఞానము అని స్వామి చెప్పారు. అద్వైత దర్శనం జ్ఞానం అని చెప్పి చెప్పారు. ఇది చెప్తూ మనం అభేదానంద స్వామి వారి ఒక అనుభవాన్ని ఈ సందర్భంలో గుర్తు చేసుకుందాం. ఒకరోజు ఉషఃకాలంలో 4 గంటలకే లేచి ఏదో ఆలోచనలతో వారు విచారంగా ఉన్నారట. ఇంతలో నెత్తిపై ఒక మొట్టు ముట్టినట్లయితే వెంటనే లేచి దీపం వెలిగించారట. మొదట రమణ మహర్షి రూపం మిరుమిట్లు కొలుపుతూ కనిపించి భగవాన్ సత్యసాయి రూపంగా మారిపోయిందట. కొంతసేపు వేరువేరుగా మరికొంతకాలంలో ఇరువురు ఒక దివ్య తేజోరూపమై కొలది క్షణములు కనిపించారట. తన శ్రేయోభిలాషులకు ఇరువురు పరమగురువుల దర్శనం ఇంత ప్రభాత సమయంలో అయింది అని ఆయన సంతోషిస్తున్న సమయంలో ఒక ధ్వని వినిపించిందట. ఆందోళన చెందవద్దు, ధ్యానించవద్దు, మనస్సును గమనించుచూ ఉండుము, సాక్షిగా చూచుచుండుటయే నిర్గుణాత్మ లక్షణము, నిశ్చల జ్ఞానము, సచ్చిదానందము, తత్వమసి, ఈ అదియే అద్వితీయానుభవము, పూర్ణ శాంతి. నీవు అన్వేషించుచున్న సత్యము ఇదియే, నిశ్చలముగా ఉండుము, ఆనందమే నీ స్వరూపము, అనుభవము ద్వారా తెలియగలవు. ఆ రహస్యము తెలుపుటకే నేనెత్తిన ముట్టితిని జాగ్రత్త, సాక్షివై ఉండు. నేనెప్పుడు నీ కంట వెంట జంట ఇంట ఉండి కాపాడుదును అని స్వామి ఆ పలుకులు పలికారట. ఆనాటి నుండి ఆ ఉపదేశములనే అనుసరించుచు సాధన గావించుచున్నాను అని స్వామి అభేదానంద తెలియజేశారట.
0: నమస్తే అస్త్వాయుధాయ నాతతాయ ధృష్ణవే ఉభాభ్యాముతతే నమో బాహుభ్యాంతవధన్వనే.
1: శత్రువులపైకి ప్రయోగించటానికి సన్నద్ధం కానిది, సహజంగా ప్రయోగ సమర్థమైంది అయినా నీ ఆయుధానికి నమస్కారం, నీ 2 బాహువులకు నమస్కారం. మొదటి మంత్రంలో రుద్రరూపం గుర్తుకు తెచ్చుకుంటున్నాడు భక్తుడు. మొదటి మంత్రంలో రుద్రమన్యువు, బాణము, ధనువు అన్నీ చూశాం, అది రుద్రరూపం. భగవంతుని శరణు వేడి తన ప్రార్థనతో ప్రసన్నం చేసుకున్నాడు. ఇప్పుడు అన్నీ శాంతపడిపోయాయి, స్వామి రూపం ప్రసన్నమైంది కాబట్టి అన్ని ఆయుధాలతో నాకు కనిపించమని మళ్ళీ అడుగుతున్నాడు. ఆ ఆయుధాలు ఎలా ఉండాలి? శాంతించిన ఆయుధాలతోటి ప్రసన్నంగా ఉండాలి అని అడుగుతున్నాడు.
0: పరితే ధన్వనో హేతి రస్మాన్ ఋణక్తు విశ్వతః అథోయ ఇషుధిస్తవారే అస్మన్నిధేహితం.
1: సర్వత్రా ప్రకాశిస్తున్న ఆ పరమేశ్వరుడు మమ్ములను అన్ని వైపుల నుండి రక్షించుగాక. నన్ను బాధించే శత్రువులు చాలా మంది ఉన్నారు స్వామి, నీ ఆయుధాలున్నయ్యే, వాటిని ఇక నా శత్రువులపై ప్రయోగించు. ఎవరా శత్రువులు? బయట శత్రువుల కంటే లోపల శత్రువులు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. ప్రతి మనిషిలో భయంకరమైన శత్రువులున్నారు, వారినే అరిషడ్వర్గం అంటాం. పేరుకు 6గురైనా లెక్కలేనంత బలము సైన్యం ఉన్నాయి వీటికి. ఇవి ఎలాంటి తపస్సునైనా క్షీణింపజేస్తాయి. విఘాత శక్తులు లోపల నుంచి పుట్టుకొస్తున్న అసురీ భావాలు ఏవైతే ఉన్నాయో అవే మమ్ములను నాశనం చేసేవి, వాటిని పరిమార్చు. నేను నీ ఆయుధాలను ఉపసంహరించమని అడిగానేమో, అవి చక్కగా శక్తివంతంగా నీ దగ్గరే ఉండాలి స్వామి. ఎందుకంటే నాలో ఏ అసురీ శక్తులు పుట్టుకు వస్తాయో నాకు తెలియదు, ఈ అసురులను నువ్వే సంహరించాలి. మానవుణ్ణి మోక్షమార్గం వైపు ప్రయాణం చెయ్యనివ్వకుండా అడ్డుపడే వైరి వర్గమే అరిషడ్ వర్గం. అరి అంటే శత్రువు, షట్ అంటే 6. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు ఆరింటిని అరిషడ్వర్గము అంటారు. కామం అంటే ఏంటి? కోరిక. కోరిక నెరవేరకపోతే క్రోధం, అతి ఆశ మోహం, తన కోరిక కోరగానే తీరుతుంటే మదం, ఎదుటివాడికి ఏదన్నా దొరికితే అది మన వద్ద లేదని ఈర్ష్య. ఇలా మనం ఈ ఆరింటిని విచారణ చేస్తే అన్నిటికీ మూలకారణం కామము లేక కోరిక అని తెలుస్తుంది. మరి ఎలా, ఏదన్నా మార్గం ఉందా ఈ శత్రువులను జయించటానికి? స్వామి ఏమంటారంటే, కోరిక నిత్య శత్రువు కాబట్టి ఎప్పుడూ దీనిని అదుపులో పెట్టుకోవాలి. ఈ కోరిక అనేది ఒకటి తీరితే మరొకటి తామరతంపర్లుగా పుట్టుకొస్తుంటాయి. మానవ జీవితం ఈ కోరికలు తీర్చుకోవటం కోసం వచ్చిందా? జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. దేవతలకు కూడా దొరకంది, ముక్తిని పొందే అవకాశం ఉన్నది ఈ మానవ జన్మ ఒక్కటే. మనం ఈ కోరికలను అణచటానికి ప్రయత్నిద్దామా అంటే అవి అణచకూడదు అంటారు. ఎందుకని? ఒక స్ప్రింగ్ను కాలు కింద నొక్కి పెడితే కాలు ఉన్నంతసేపు అణిగి ఉంటుంది, కాలు పైకి తీయగానే పైకి లేస్తుంది. కోరిక కూడా అంతే, అణచటానికి ప్రయత్నం చేసే కొద్దికి రెట్టింపు వేగంతో పైకి లేస్తుంది. కాబట్టి కోరికలని వైరాగ్యంతో దూరం చెయ్యాలి అంటారు. వైరాగ్యం అంటే ఇల్లు వాకిలి భార్యాబిడ్డల్ని వదిలి వెళ్ళిపెట్టడమా? వస్తువు యొక్క దోషాన్ని గుర్తిస్తే ఆ వస్తువును సహజంగానే విసర్జిస్తాం. అంతేగాని మనం ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి వెళ్ళమంటాం కాదు వైరాగ్యం అంటే. మనం వస్తువు యొక్క దోషాన్ని గుర్తించాలి, అదే మనం చెయ్యవలసింది. కోరికలను భగవంతుని వైపు తిప్పుకోవటం మరొక మార్గం. భగవంతుడు కావాలని కోరుకో, ఆయన దొరకకపోతే కోపం తెచ్చుకో, ఆయన రూపంపై మోహం పెంచుకో, ఇలా ప్రతిదీ భగవన్మయం చేసుకున్నప్పుడు కోరిక బంధమే కాదు. మనలను కోరికలనే బంధం నుంచి తప్పించటం కోసం స్వామి భక్తులకు నవసూత్ర నియమావళి అని అనుగ్రహించారు. దానిలో కోరికలపై అదుపు గురించి తెలియజేశారు. అతి సర్వత్ర వర్జయేత్, కోరికలను కూడా ఒక పరిమితిలో ఉంచుకుంటే మనకు దుఃఖంగా పరిణమించవు. కోరికలు జీవించడానికి అవసరమయ్యే వస్తువులను పొందే నిమిత్తం ఉంచుకోవాలి, వాటిని ఒక పరిమితిలో ఉంచుకోవాలి. అది గనక దాటితే కోరిక బంధం అవుతుంది, లేకపోతే అది మనకి ముక్తినే కలిగిస్తుంది.

ఇంతవరకు మీరు శ్రీరుద్రం సాయితత్వం శీర్షికలోని ఆఖరి భాగాన్ని విన్నారు. అందించిన వారు హైదరాబాద్ బోయిన్పల్లి సమితికి చెందిన శ్రీమతి రాణిగారు. జై సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ప్రతి సంవత్సరం రేడియో సాయి తెలుగు బృందం తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై నెలలో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు అందించడం ఆనవాయితీ. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు 2012 సంవత్సరం నుండి ప్రారంభమయ్యాయి. ఈ వారం మీకు 2013 సంవత్సరం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవం అందించిన వారు హైదరాబాద్ బోయిన్పల్లి సమితికి చెందిన శ్రీమతి రాణిగారు. జై సాయిరాం.

0: సంవత్సరం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 2వ భాగాన్ని ప్రసారం చేస్తున్నాము. ఓం శ్రీ సాయిరాం. ఇంతవరకు మీరు సాయి కుల్వంతాల నుండి మీకందించిన ప్రత్యక్ష ప్రసారాలు విన్నారు. మరొక్కసారి శ్రోతలందరినీ రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా మీకందిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలకు రేడియో సాయి ప్రశాంతి నిలయం స్టూడియోస్ ప్రశాంతి నిలయానికి స్వాగతం. మరి తదుపరి కార్యక్రమంలోకి వెళ్దాం. సేవ అనేది తమకు లభించిన అపూర్వ అవకాశంగా భావించి ప్రేమతో సేవ చేసేదే సేవ అన్నారు స్వామి. అందుకు ప్రత్యక్ష తార్కాణాలుగా నిలుస్తాయి విశాఖ యువత అనంతగిరి కొండల్లో చేపట్టిన మంచినీటి పథకాలు, రక్తదాన శిబిరాలు, మానసిక రోగులకు అందిస్తున్న సేవలు. మానవ సేవయే మాధవ సేవ కార్యక్రమంలో ఇప్పుడు విశాఖ యువతతో శ్రీ జగన్నాథరావు నిర్వహిస్తున్న చర్చాగోష్ఠిని విందాం.
1: సాయిరాం, రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రత్యక్ష ప్రసారాలకి శ్రోతలందరినీ మరొక్కమారు ఆహ్వానిస్తున్నాను. మానవ సేవయే మాధవ సేవ అనే అంశంపై ఇవాళ మనం చర్చించుకుందాం. ఈ చర్చలో పాల్గొనడానికి విశాఖ యువత ఎవరైతే అనంతగిరి కొండల్లో గిరిజన ప్రాంతాల్లో నీటిని అందించి తగిన సేవా కార్యక్రమాలు చేస్తున్నారో వారు వచ్చారు. వారిని ముందు మనం పరిచయం చేసుకుందాం. ఏది మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి.
2: సాయిరాం, నా పేరు గణేష్ అండి. మాది విశాఖపట్నం సత్యసాయి సేవా సంస్థల యువజన విభాగంలో గత 15 ఏళ్లుగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. సాయిరాం.
3: సాయిరాం, నా పేరు శశి హరీష్. నేను 2008 సంవత్సరం నుంచి 2013 సంవత్సరం వరకు సత్యసాయి విశ్వవిద్యాలయంలో చదువుకున్నాను.
4: సాయిరాం, నా పేరు కేవీఎన్ మూర్తి. గత 15 సంవత్సరాలుగా విశాఖపట్నం సత్యసాయి సేవా సంస్థల యువజన విభాగంలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను.
5: సాయిరాం, నా పేరు సాయి ప్రశాంత్. 2006 నుండి 2011 వరకు శ్రీ సత్యసాయి యూనివర్సిటీలో చదువుకున్నాను.
6: సాయిరాం, నా పేరు ప్రతాప్ కుమార్. నేను గత 10 సంవత్సరాలుగా భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల విశాఖపట్నం జిల్లాలో యువజన విభాగంలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను.
1: ఎంతో చక్కగా చెప్పారు. అందరూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న వల్ల ఎంతో ఆనందం అది. అయితే మన ఈ కార్యక్రమం మొదలు పెట్టే ముందు స్వామి సేవా కార్యక్రమాల విషయంలో ఏం చెప్పారో ఒకసారి స్వామి గొంతుకులో మనం విందాం.
7: దివ్యాత్మ స్వరూపులారా, మానవుని ఉత్తేజపరచున్నది, ఉన్నత స్థాయికి గురుపోవునది నిష్కామ సేవయే. మానవుని మనోబుద్ధులకు కావలసినంత శక్తి సామర్థ్యం అందించి మానవత్వాన్ని మేల్కొల్పునది నిష్కామ సేవయే. మానవుని హృదయములందు ఉన్న మాలిన్యమును దూరం చేయవలనున్న సేవనే ప్రధానమైన మార్గము. నిష్కామ సేవ నిమిత్తమై ఏర్పడినదే మానవుని యొక్క జన్మం కాని స్వార్థములకు కాదనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరము. ఈ సేవలు కేవలము పేరు ప్రతిష్ఠల కోసమని సేవ చేయరాదు. ప్రపంచంలో తన యొక్క అహంకారమును ప్రకటితము భావించే నిమిత్తమై సేవలు చేయరాదు. లేక సేవల ద్వారా తన యొక్క స్వార్థమును సప్రయోజనమును నెరవేర్చుకునే నిమిత్తము సేవలు చేయరాదు. ఈ విధమైనటువంటి సేవలు అనిపించుకోవు. సేవ ఎందున్నటువంటి పవిత్రత, సేవ ఎందున్నటువంటి దివ్యత్వమును మానవుడు గుర్తించుకొనలేక సేవలలో పాల్గొనటకు వెనుకంజ వేస్తున్నాడు. సేవ చేయని జీవితము చీకటింటి జీవితముగా భావించాలి. మన జీవితము సమాజం నుండియే ఏర్పడినది. నీకేటి ప్రతిష్ఠలు కాని, నీ సుఖ సంతోషములు కాని, భోగ భాగ్యములు కాని ఈ సమాజం నుండియే మనం అందుకోగలుగుతున్నాము. సర్వ సమస్యలను తీర్చేటువంటి ఈ సమాజమునకు, సర్వ సుఖములను అందించేటువంటి ఈ సమాజమునకు, మానవత్వాన్ని వికసింపజేసేటువంటి ఈ సమాజమునకు మనం సేవలు చేయకుండా ఇంకెవరికి చేయాలి? సేవకు కావలసినటువంటి ధనము, ధాన్యము ఇత్యాది పదార్థములు కాదు అవసరం. ప్రేమ హృదయము లేక ఎన్ని సేవలు చేసినప్పటికీ అది కేవలము వ్యర్థమే అవుతుంది. ఈనాడు సేవలు ఎందుకని, మరి ఏ విధమైనటువంటి యొక్క సమస్యలు ఎందుకని ఆడంబరము, అహంకారము ఉన్నత స్థాయిని ఎందుకున్నది? ఆడంబరము ఉండినంత వరకు కూడా ఆత్మతత్వం అర్థం కాదు. ఇట్టి ఆత్మతత్వం అర్థం కాకుండా మానవత్వాన్ని వికసింపచేయలేడు. మానవత్వం వికసింప చేసుకోకుండా అతను మానవుడే కాదు. సేవలు ఎందు ప్రధానమైనటువంటి త్యాగము. ఈ త్యాగభావం అనేటువంటిది కేవలము అహంకారము మొట్టమొదట త్యాగం చేయాలి. భావమందు దుష్ట భావము వీడుటే త్యాగమగును, అది యోగమగును. ఎవరికో మనం సేవ చేస్తున్నామనేటువంటి భావము చాలా పొరపాటు. ఆ రూపంలో ఉండినటువంటి

0: పరమాత్మకి నేను సేవ చేస్తున్నాను అనేటువంటి ఉన్నతమైనటువంటి పవిత్రమైన భావం కలగాలి.
1: స్వామి సూచనలు ఎంత స్పష్టంగా చెప్పారు, విన్నారు కదా. అయితే మనం ఈరోజు ఈ ప్రపంచంలో మనం ఏం చూస్తున్నామంటే, యువత ఆడంబరాలకి పోతూ ఆహ్లాదాలకి, ఆనందాలకి, సినిమాలకి, షికార్లకి, ఇలాంటి జీవితం గడపడానికి అది ప్రయత్నిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో మీకు సేవ చేయాలన్న ఉద్దేశం ఏ విధంగా కలిగింది, దీనికి ప్రేరణ ఏ విధంగా వచ్చింది, ఒక్క వాక్యంలో ఒక్కొక్కరు చెప్పండి.
2: సాయిరామ్, విశాఖపట్నంలో మెంటల్ హాస్పిటల్ సర్వీస్ ఉంది సాయిరామ్. మేము ప్రతి ఆదివారం వాళ్ళకి వెళ్లి స్నానాలు చేయిస్తున్నాం. ఆ చేయడం వల్ల చాలా మనసుకి ఆనందం కలిగి ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమం ఎన్నో చేయాలి స్వామి, మాకు అవకాశం కల్పించాలని స్వామిని ప్రార్థించాం సాయిరామ్.
3: నేను విశ్వవిద్యాలయంలో చదువుకున్నప్పుడు గ్రామ సేవ చేసేవాడిని. అక్కడ స్వామి గ్రామ ప్రజలకి అందించే అవన్నీ ప్రేమ అవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఇలాంటి సర్వీస్ చేయాలి బయటకు వెళ్లిన తర్వాత అనుకుని చేశాను.
4: సత్యసాయి సేవా సంస్థలు విశాఖపట్నంలో జరుగుతున్న అనేక కార్యక్రమాల్లో నేను పాల్పంచుకోవడం, అక్కడ ఎదుటివారి బాధను ఫీల్ అవడం, ఆ సెన్సిటివిటీని స్వామి యొక్క ప్రసంగాల ద్వారా నేర్చుకోవడం, అలాగే స్వామి తన ప్రసంగాల్లో ఎప్పుడు మానవ సేవయే మాధవ సేవ అని చెప్పడం నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చి ఇన్నాళ్ళు ఈ కార్యక్రమాలు చేయడానికి అదే ఆదర్శంగా నిలిచింది సార్.
5: స్వామి విద్యాసంస్థల్లో చదువుకున్న రోజుల్లో స్వామి ఎన్నో సందర్భాల్లో మాకు ఆనందాన్ని ప్రసాదించారు. ఆ ఆనందాన్ని ఇతరులతో పంచుకోవాలనే కోరికతో ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాం.
6: స్వామి అనేక సేవా కార్యక్రమాలు తాను స్వయంగా చేసి చూపించారు. ఆ సేవా కార్యక్రమాల్లోని మనం పాలు పంచుకోవాలనే కుతూహలంతో మేము ఇప్పుడు నేను కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను.
1: చక్కగా చెప్పారు. అందరూ కూడా సేవా కార్యక్రమాలు ఎందుకు పాల్గొన్నారో చెప్పారు. అయితే సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు స్వామి స్పష్టంగా ఒక విషయం చెప్పారు, సేవా కార్యక్రమాల్లో మనం చేసేటప్పుడు ఎవరిని ఎక్కడా కూడా డబ్బు యాచించి మనం ముందుకు వెళ్లకూడదు. అయితే మీరు చేపట్టే కార్యక్రమాలు, నీటి మంచినీటి పథకం అనండి, మెడికల్ హాస్పిటల్ సేవలు అనండి, నారాయణ సేవ అనండి, అన్ని కూడా డబ్బుతో కూడుకున్నవి. అయితే ఇలాంటప్పుడు స్వామి ఆదర్శాలని నిలబెడుతూ మీరు ఏ విధంగా చేస్తున్నారో ఎవరు చెప్తారు?
4: నేను చెప్తాను.
1: మూర్తి చెప్పమ్మ.
4: సాయిరామ్, స్వామి చెప్పినట్లుగానే మేము ఏ రోజు కూడా ఎవరి దగ్గరికి వెళ్లి డబ్బులు గాని ఏ రూపంలో కూడా అడగలేదు. స్వామి ఏదో ఒక రూపంలో మాకు ఆ వనరులను ఏర్పాటు చేసేవాళ్ళు. అంటే మేము చేసిన వాటర్ ప్రాజెక్ట్స్ కి ఏడే గ్రామాల్లో చేశామో, గాలిపాడు, సంకుపర్తి, బోర్జవలస, చిలమావుడి, మెట్టవలస, రంగరాజుపల్లి, చెన్నందిపట్టు, పదనందిపట్టు, బడ్డపాడు గ్రామాలకి సత్యసాయి సేవా సంస్థలు విశాఖపట్నంలో ఉన్న సేవాదళ సభ్యులను, భక్తులను, వాళ్ళని మేము ఆ గ్రామాలకు తీసుకువెళ్లి ఆ గ్రామాల్లో మేము కట్టిన వాటర్ ట్యాంకులను చూపించి, అలాగే ఆ పైప్ లైన్లను చూపించి, వాళ్ళు మనం వాటర్ ప్రాజెక్టులు కట్టకముందు ఏ విధమైన బురద నీళ్లు తాగేవాళ్ళో చూపించి, కట్టిన తర్వాత ఏ విధంగా స్వామి యొక్క ప్రేమామృత ధారను వాళ్ళు తీసుకుని వాళ్ళ ఆరోగ్యాలను బాగుపరుచుకున్నారో వాళ్ళకి ప్రత్యక్షంగా వాళ్ళ కళ్ళతో చూసేట్లు చేయడం ద్వారా వారు ఈ విధంగా స్వామి భక్తులు, స్వామి యువత ఇంత అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు, మనవంతు కూడా ఏదో సాయం చేయాలని చెప్పి వాళ్ళు ధన రూపేణా, వస్తు రూపేణా అన్ని ఏర్పాట్లను, ఒక వాటర్ ప్రాజెక్టు పూర్తయిననే స్వామి ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరిని పంపించి వాటికి కావాల్సిన సామాగ్రిని మాకు ఏర్పాటు చేసేవాళ్ళు సైరం. చిన్న ఎగ్జాంపుల్, స్వామి ఏ విధంగా ఈ కార్యక్రమాలు నడిపిస్తున్నారన్న దానికి చిన్న ఉదాహరణ సాయిరాం. మేము 2007లో గాలిపాడు, సంకుపర్తి, బోర్జవలస వాటర్ ప్రాజెక్టు రిపోర్టును తీసుకొచ్చి ఒక 50 మంది గిరిజనులు తీసుకొచ్చి సాయి కుల్వంత్ సభా మండపంలో కూర్చోపెట్టినప్పుడు స్వామి స్వయంగా వచ్చి ఆ వాటర్ ప్రాజెక్టు రిపోర్టును బ్లెస్ చేసి స్వామి ఎన్టీ రూంలోకి వెళ్ళిపోయారు. అప్పుడు ఒక భక్తుడు విశాఖపట్నం నుంచి సాయి కుల్వంత్ సభా కళ్యాణ మండపంలో వచ్చి మా దగ్గరకు వచ్చి, మీరు ఏం చూపించారు అని అడిగినప్పుడు, మేము ఈ ప్రాజెక్టు రిపోర్ట్ చూపించగానే ఈ ప్రాజెక్టు కావలసిన మొత్తం సామాగ్రిని నేను అందిస్తాను, మీరు చేయండి అని చెప్పారనమాట. స్వామి ఈ విధంగా అనేక రూపాల్లో మేము చేస్తున్నామనే ఫీలింగ్ మాకు ఏ రోజు లేదు సారం. మేము ఒక ప్రాజెక్టు పూర్తయిననే స్వామి ఏదో ఒక రూపంలో వచ్చి ఈ విధంగా మాకు అందజేస్తున్నారు.
1: ఈ కార్యక్రమాలు మీరు ఎప్పుడైతే చేపడుతున్నారో, మీరు ఎప్పటికప్పుడు 40-50 ప్రాజెక్టులు చేశారన్నారు, దానికి స్ఫూర్తి స్వామి అందించారన్నారు, ఎవరో దాతలు కూడా ముందుకొచ్చి భక్తులు వచ్చి చేస్తున్నారన్నారు. కానీ ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు మీకు ఎదురైన సమస్యలు, దాన్ని ఏ విధంగా మీరు అధిగమిస్తున్నారు?
2: సాయిరామ్, ఈ ప్రాజెక్టులు చేసేటప్పుడు వాటర్ ప్రాజెక్ట్ 3 సంకుపర్తి, బోర్జవలస, గాలిపాడు, గిరిజన గ్రామాలకు మంచినీళ్ళు స్వామి అందించిన తర్వాత ఆ శిలా పలకాన్ని ఇనాగ్రేట్ చేయడానికి కుల్వంత్ హాల్కి 200 మందిని ట్రైబుల్స్ గిరిజనులు కుల్వంత్ హాల్కి తీసుకురావడం జరిగింది. అప్పుడు స్వామి వచ్చి శిలాపలకం తీసిరమ్మన్నారు. శిలాపలకం చూసి విశాఖపట్నమా మీరు అని స్వామి అడిగారు. అవును స్వామి అంటే అందులో ఆ శిలాపలకం అనంతగిరి మీద చెయ్య వేశారు, శంకుపర్తి మీద చెయ్య వేశారు, వేసి చాలా చక్కగా చేస్తున్నారు, మీకు ఏమి కావాలని స్వామి అడిగారు. స్వామి చాలా మంది గిరిజనులు వచ్చారు స్వామి, ఇంకా బురద నీళ్లు తాగుతున్నారు స్వామి, వారికి మీ స్వస్థలతో వాళ్ళకి ఏమైనా మంచి నీళ్ళు అందించండి స్వామి అంటే నేను తప్పకుండా చూసుకుంటాను, మీరు వెళ్ళి చేయండి అని స్వామి చెప్పారండి. అదే ఇన్స్పిరేషన్తో ఇవాళ స్వామి ఒక గ్రామం తర్వాత ఒక గ్రామం స్వామి అలా వనరులు ఏర్పాటు చేస్తూనే ఉన్నారు స్వామి. ఆ అనుగ్రహంతో వాళ్ళు ఇవాళ 50 గ్రామాలు స్వామి నీళ్ళు ఇవ్వడం జరిగింది. వాళ్ళు చక్కగా ప్రేమాంత ద్వారా తాగుతున్నారు సాయిరాం. అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మొట్టమొదట కొండల్లో ఒక 18 కిలోమీటర్లు నడవాలి సైరం. ఎవరు కూడా మనల్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. వీళ్ళేంటి వైట్ డ్రెస్సులు వస్తున్నారు, వీళ్ళేంటి ఇలాగ వస్తున్నారు అని చెప్పి మా దగ్గరకు కూడా వచ్చేవాళ్ళు కాదు. అయితే వాళ్ళని మమ్మల్ని దగ్గరికి చేర్చుకోవడానికి నారాయణ సేవ చేశాం సైరం. శీతాకాలంలో వాళ్ళకి దుప్పట్లు పంచాం. అప్పుడు వాళ్ళకి మన మీద ఒక నమ్మకం ఏర్పడింది. ఆ వీళ్ళు సైరం, వీళ్ళు మనకి ఏమైనా హెల్ప్ చేస్తారు అని చెప్పి వాళ్ళకి నమ్మకం కుదిరాక వాళ్ళు మనతో పాటు సిమెంట్ బస్తాలు కొండల మీద ఎక్కించడం, ఇసుక పిక్క రాయ కర్రలతో మూసుకుని వెళ్లేవారు సైరం. వాళ్ళంతా కూడా మనకి ఆ విధంగా సాయి సహకారాలు అందించేవారు. స్వామి కూడా ప్రతి నిమిషం కూడా ఈ ప్రతి స్టెప్ స్టెప్ నడిపించుకుంటూ వెళ్లేవారు సైరం మాకు.
1: నిజమే, మనం చేసిన సేవా కార్యక్రమాన్ని, మీరు చేసిన సేవా కార్యక్రమాన్ని చూసి ఆ గిరిజనులు ఆ విధంగా ప్రభావితమయ్యారు. చాలా బాగుంది. అయితే ఇంత గెలిచి రచ్చగెలు అన్నారు. అంటే ఈ కార్యక్రమాలు మీరు యువకులు, కొంతమంది విద్యార్థులు, ఆ విద్యార్థి దశ నుంచి కూడా మీరు ఈ కార్యక్రమాలు చేపట్టారు. అయితే విద్యార్థి దశ నుంచి చేపట్టినప్పుడు ఇంట్లో మీ తల్లిదండ్రులు కానీ ఎవరైనాను దీనికి అబ్జెక్షన్ చేసి ఏమిటిలాగా మీరు ఇలాగ కొండలంటా కొండలంటా తిరుగుతున్నారు అని ప్రశ్నించినప్పుడు తల్లిదండ్రులు ఏ విధంగా మీరు కన్విన్స్ చేయగలిగారు? అది కాకుండాను మీ తోటి విద్యార్థులు, తోటి స్నేహితులు, వాళ్ళు కూడా హేళనగా చూస్తే చూడవచ్చు ఎవరికైతే ఈ సేవా కార్యక్రమాలు ఇష్టం లేదు, వాళ్ళని మీరు ఏ విధంగానూ ఆ క్రిటిసిజంని ఏ విధంగా మీరు ఫేస్ చేయరు?
6: మేము చిన్నప్పుడు అంటే మేము ఈ వాటర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే టైంలో మేము చదువుకునే వయసులో ఉండేవాళ్ళమి. అయితే మా పేరెంట్స్ అందరూ కూడా ఏమనేవారంటే ఏంటి మీరు చదువుకోకుండా ఇలా కొండలంటా తిరుగుతున్నారు, ఇది కరెక్ట్ కాదు, మీరు చదవండి, స్వామికి కూడా ఇష్టం ఉండదు అని చెప్పేవారు. అయితే మేము వాళ్ళని కన్విన్స్ చేసి లేదు లేదు స్వామి చేయమన్నారు ఇలా చెప్పిన తర్వాత స్వామి ఎప్పుడైతే మమ్మల్ని బ్లెస్ చేశారో ఇంకా పేరెంట్స్ కూడా చాలా నమ్మకం వచ్చి వాళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. అయితే మా ఫ్రెండ్స్, మా స్టూడెంట్స్ ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకెళ్లేటప్పుడు వాళ్ళు కొంత హేళన చేసేవారు అన్నమాట. అటువంటి సందర్భం ఒకసారి మూర్తన్న, నేను మేమందరం మాట్లాడుకునేటప్పుడు తనకి ఎదురైన సంఘటన ఒకసారి మనకి ఆయన వివరిస్తారు.
4: సాయిరాం, ప్రతాప్ చెప్పినట్టు పేరెంట్స్ నుంచి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా సత్యసాయి సేవా సంస్థల్లో సభ్యులు కావడం వలన అంత అపోజిషన్ అయితే రాలేదు. బట్ చదువుకునే ఏ తల్లిదండ్రులకైనా చదువుకోవాలి తన పిల్లలు ఉంటుంది కాబట్టిగా దాంతోపాటు స్వామి బ్లెస్సింగ్స్ చేసిన తర్వాత మాత్రం ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. కానీ నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ చదివినప్పుడు మాత్రం నా తోటి స్నేహితులు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో, ఏంట్రా నువ్వు ఇంజనీరింగ్ లైఫ్ లో ఎంజాయ్ చేయకుండా ఈ కొండలు గుట్లు అంటూ పట్టుకుని తిరుగుతున్నావు, ఈ మెడికల్ క్యాంపులు ఏంటి, ఈ మెంటల్ హాస్పిటల్ సర్వీస్ ఏంటి, ఈ రైల్వే స్టేషన్ యాక్టివిటీ ఏంటి, ఆ కొండల్లోకి వెళ్ళి తిరగడం ఏంటి అని విక్రించేవాళ్ళు. బట్ నేను సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఆ టైంలో వాళ్ళని బలవంతంగా కొంతమందిని కొన్ని కొన్ని కార్యక్రమాలకి మొదటిసారి పట్టుకెళ్లేవాడిని. కానీ రెండోసారి నుంచి స్వామి అనుగ్రహం వాళ్ళకు కూడా కలిగి వాళ్ళకు వాళ్ళగే మేము వస్తామని చెప్పి ముందుకు రావడం జరిగేది. చిన్న ఎగ్జాంపుల్, సురేష్ వర్మ అని చెప్పి అతను ఇప్పుడు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో ఒక సైంటిస్ట్, నా క్లాస్మేట్. వాడు పాపం చిన్న టెన్షన్లో ఉండి నన్ను పాడేరు కానీ అరుగు కానీ తీసుకెళ్లరా అంటే కొయ్యూరు మండలం వయ్యన్నపాకలు అనే గ్రామంలో మెడికల్ క్యాంప్కి అతన్ని తీసుకెళ్లాను. తీసుకెళ్లిన తర్వాత అక్కడ మన సత్యసాయి సేవా సంస్థల యువజన విభాగం చేస్తున్న సేవలను అతను చూసి ఇన్స్పైర్ అయ్యి ఈరోజు అతను బార్క్లో సైంటిస్ట్గా ఉంటూ తన తోటి కొలీగ్స్ని మొబలైజ్ చేసి మోటివేట్ చేసి ఈరోజు వెస్టర్న్ ఘాట్స్లో కొండ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు ప్రతి శనివారం ఆదివారం వాళ్ళకి హాలిడే, ఆ రోజు వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లి అక్కడ ఫ్రీ ట్యూషన్ సెంటర్ ఒకటి పెట్టాడు. ఒక రిజల్ట్ కూడా చెప్పాడు నాకు. నాకు. టెన్త్ క్లాస్ లో ఎప్పుడు 120 మంది 130 మందికి 10 మంది 20 మంది పాస్ అయ్యేవాళ్ళంట, కానీ వీలైన తర్వాత 70-80 మంది పాస్ అవుతున్నారు అని రిజల్ట్ కూడా స్వామి వాళ్ళ ద్వారా చూపించారనమాట. అంతేకాదు వాళ్ళ కొండల్లో మెడికల్ క్యాంప్స్ కూడా ఇప్పుడు కొనసాగిస్తున్నారు. ఇదంతా కూడా స్వామి డివైన్ ప్లాన్. నేను ఆ సత్యసాయి ఆర్గనైజేషన్ విశాఖపట్నంలో ఉండేటప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేశాం. చేసినప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు సైరం మీ దయవల్ల ఆ రోజు మేము బ్లడ్ ఇచ్చాం, మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో ఈ రోజు మా ఆఫీసుల్లో మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తాం, మాకు మెయిల్స్ వస్తున్నాయి అనమాట నాకు ఇప్పుడు. కాబట్టి స్వామి ఈ విధంగా ఫ్రెండ్స్ ని మొట్టమొదట ఫ్రెండ్స్ చాలా అపోజ్ చేసినప్పటికి కూడా మనం ఆచరిస్తూ చేస్తానని చెప్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
1: సేవా కార్యక్రమాల్లో మీరు ఆ యువతని ఏ విధంగా స్పందింపజేస్తారు బాగుంది. కానీ మనం ఇప్పుడు ఈ చేస్తున్న సేవా కార్యక్రమాల్లోని సాయి యువత ఎవరైతే ఈ కార్యక్రమాలు చేపడుతున్నారో వాళ్ళు కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ ఎవరైతే స్వామిని ఎరుగరో, స్వామి విషయం తెలియదో, వాళ్ళని ఏ విధంగా మన కార్యక్రమాల్లోని ఉపయోగించుకోగలుగుతున్నాము, వాళ్ళు ఉపయోగించుకున్నప్పుడు వాళ్లలో వచ్చిన స్పందన ఏమిటి, అది ప్రశాంత్ చెప్తావా?
5: ఈ వాటర్ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు స్వామి గురించి తెలియని వాళ్ళు చాలా మంది ట్యాంక్ డిజైన్ చేస్తున్న రాడ్ బెండర్స్ అయితేనేమిటి, లేదంటే మెటీరియల్స్ షిఫ్ట్ చేస్తున్న లారీ డ్రైవర్స్ అయితేనేమిటి, వాళ్ళు స్వామి గురించి తెలియపోయినా సరే మనం ఈ గిరిజన ప్రాంతాలకి చేస్తున్న నీటి పథం మీద ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కష్టమైనా సరే వాళ్ళ పని ముందుకు వచ్చి ఉచితంగా మనకు సేవనందించడానికి చేస్తున్నారనమాట. అటువంటిగా స్వామి తెలియని వాళ్ళు కూడా మనం చేస్తున్న ఒక మంచి పనికి ముందుకొచ్చి మనకి ఎంతో సహాయాన్ని అందిస్తున్నారు.
1: ఇన్ని కార్యక్రమాలు మనం చేపడుతున్నప్పుడు దీంట్లోని ఎంతో మంది గిరిజనులు అయిన తర్వాత మెడికల్ క్యాంప్స్ వల్ల రోగులు వీళ్ళంతా కూడా సహాయం పొందుతున్నారు. ఈ సహాయం పొందిన వాళ్లలోని వ్యక్తిగతంగా గాని మీరు ఏ గ్రామాల్లోని సేవలు చేస్తున్నారో ఆ గ్రామ పరంగా గాని ఏమైనా మార్పులు వచ్చాయా, ఒకటి. రెండో ప్రశ్న ఏమిటంటే ఈ సేవా కార్యక్రమం చేపట్టడం వల్ల మీలో ఏ విధమైన మార్పు కలిగిందా, ఇది ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ అనుభవాన్ని చెప్పండి.
2: సాయిరామ్, 200 మంది గిరిజనులు పుట్టపర్తి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణం చూసి, ఈ డిసిప్లిన్, స్వామి ఇస్తున్న ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవన్నీ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు వాళ్ళ గ్రామాలకు వెళ్ళాక వాళ్ళ పిల్లల్ని ఐటీడీఏ స్కూల్స్ కి పంపించడం జరిగిందండి. వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడం కూడా జరిగింది. అక్కడ వాళ్ళు మనం కట్టించిన వాటర్ ట్యాంక్ ని మాత్రం ఒక టెంపుల్లా చూసుకుంటున్నారండి. వాళ్ళకి కొబ్బరికాయ కొట్టడం, హార్త్ బిల్లులు వెలిగించడం, ఊదోతుప్పులు వెలిగించడం వాళ్ళు ఏంటంటే ఒక ప్రసాదం లాగా ప్రతిరోజు నీట్ గా వాతావరణం క్లీన్ చేసుకోవడం చేసుకుంటున్నారండి. ఆ విషయం చాలా మనసుకు హత్తుకుంది సాయిరామ్.
1: నీకేమైనా అనుభవం ఉన్నదా?
3: నేను
4: సాయిరామ్, మొదట్లో నేను సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు నేనే చేస్తున్నాననే అహంకారం నాకుండేది. తర్వాత ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్న ఈ క్రమంలో భాగంగా స్వామి చూపించిన అనేక లీలల వల్ల నాకు అర్థమైంది ఏంటంటే, ఇది నేను చేయట్లేదు, స్వామి నన్ను ఇన్స్ట్రుమెంట్ గా వాడుకుంటున్నారు, నన్ను నేను సంస్కరించుకోవడానికి స్వామి నన్ను ఎంచుకున్నారు, స్వామి ఈ సేవా కార్యక్రమాలకి నన్ను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు అని నాకు అర్థమైంది సాయిరామ్.
3: నేను ఎప్పుడైతే గ్రామ సేవలు చేశానో, మళ్ళీ ఇక్కడ అరకులో పాడేరులోని సేవలు చేశానో, నాకు ఒక సెన్సిటివిటీ అనేది వచ్చింది. అంటే ఎలా బతుకుతున్నారు వాళ్ళు, వాళ్ళ లివింగ్ కండిషన్స్ ఏంటి, వాళ్ళకి మనం ఏం చేయగలం అనే అవగాహన వచ్చింది. దానివల్ల నేను చాలా తెలుసుకున్నాను అన్నమాట.
6: నేను అక్కడ గ్రామస్తుల్లే వాళ్ళు చూసేటప్పుడు కానీ, లేకపోతే నేను చాలా సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ, నాలా ఉన్న చెడు వాళ్ళు, ఎందుకంటే మనం వాళ్ళకి చెప్పాలి ఫస్ట్. వాళ్ళకి చెప్పాలి అంటే మనం ముందు చేసింది మానుకోవాలన్నమాట. అటువంటి చెడు అలవాట్లు కానీ అవలక్షణాలు కానీ చాలా వరకు స్వామి అనుగ్రహంతో మానుకోగలిగాను. దానివల్ల ఇప్పుడు నేను అనేక కార్యక్రమాల్లో హ్యాపీగా పాల్గొనగలుగుతున్నాను.
5: సేవలో పాల్గొనేటప్పుడు మనం చేయాల్సిన పనులు స్వామి స్వయంగా వచ్చి మనకన్నా స్వామి చక్కగా మా పనులు స్వామి చేసి పెట్టారనమాట. అనేక సందర్భాల్లో ఈ సేవలో పాల్గొనేటప్పుడు మాకు అర్థమైంది.
1: సేవా కార్యక్రమాల్లోని స్వామి అదృశ్యహస్తం ఎప్పుడు ఉంటుంది, దానివల్ల తప్పకుండా కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయని ఎంత చక్కగా చెప్పారు. అయితే ఇలా సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు ఎప్పుడైనా మీ మనసుని కలత పెట్టే సంఘటన గాని లేదా మనసుకి హత్తుకునే సంఘటన గాని ఏవైనా మీకు అనుభవంలోకి వచ్చాయా మూర్తి?
4: సాయిరామ్, 2006 విశాఖపట్నంలో రైల్వే స్టేషన్లో ఆర్తి జనోద్ధరణ సేవ అనే ఒక వినూత్నమైన సేవా కార్యక్రమాన్ని స్వామి అనుగ్రహంతో ప్రారంభించడం జరిగింది. ఆ మొదటి కార్యక్రమంలోనే విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఒక మూలనున్న ఒక మానసిక రోగి పడుకునున్నాడు. మీ అందరం అతనికి లేచి స్నానం చేద్దాం, సేవ చేద్దామని చెప్పి అతని దగ్గరికి వెళ్లి అతను తల పట్టుకుని ఇలా పైకి లేపుతున్నప్పుడు అతని యొక్క వెనకనున్న వీపున్న చర్మం ఆ నేలకు అంటుకుపోయి ఉందండి. అక్కడ నుంచి పురుగులు వస్తున్నాయి లోపల నుంచి. దానికి మేమందరం కూడా తీవ్రంగా కలత చెందాం. అప్పటి నుంచి ఆ ఆర్తి జనోద్ధరణ సేవను ఉధృతంగా ప్రతి నెల కూడా చేపట్టడం జరుగుతుంది సార్.
1: హరీష్, నువ్వు?
3: నేను మెంటల్ హాస్పిటల్ సర్వీస్ కి వెళ్ళినప్పుడు అక్కడ స్పెషల్ వార్డ్ అనేసి ఒక వార్డ్ ఉండేది. అక్కడ ఏంటంటే అక్కడ మానసిక రోగులు ఏంటంటే చేయలు కోసుకునేవారు, వాళ్ళకి బట్టలు కూడా ఇచ్చేవారు కాదు, ఎందుకంటే బట్టలు ఇస్తే ఉరిపోయేసుకునేవారు అనేసి. అలాంటి వాళ్ళు మేము వెళ్ళినప్పుడు సాయిరాం సాయిరాం అనేసి చాలా ప్రేమగా పిలవడం, మాతో చాలా ఆప్యాయంగా మాట్లాడడం చూసి చాలా నేను చాలా ఇన్స్పైర్ అయ్యి స్వామి గురించి చాలా అనుకున్నా.
1: ప్రతాప్, నీకే అనుభవం ఉందా?
6: మేము సంకుపర్తి బూర్జువల్స గాలిపాడు గ్రామాల్లో ఈ మంచినీటి సర్వీసులకి వెళ్లేటప్పుడు అక్కడ ఒక మహిళ గర్భిణీ స్త్రీ అనమాట. ఆవిడ నిండు గర్భిణీ, ఆవిడ ప్రసవానికి రెడీగా ఉంది. అయితే ఆవిడ ప్రసవ నొప్పులతో బాధపడుతున్నప్పుడు ఒక తట్టలో ఆవిడని పెట్టుకుని అక్కడి నుంచి 18 కిలోమీటర్లు నడుచుకుని వచ్చేటప్పుడు మధ్యలోనే ఆవిడ ప్రసవించింది ఆ పాపని, ఒక బేబీని. ఆ ఏమైందంటే ఆవిడ చిన్న వయసు ఆవిడ, ఆవిడ బాగా చిన్న వయసు ఆవిడ కావడం వల్ల ఫ్రీగా బేబీ రాకపోవడం వల్ల మధ్యలో ఉండిపోయింది బేబీ. అటువైపు ఇటువైపు రాకపోవడం వల్ల వాళ్ళు గట్టిగా లాగడం, మధ్యలో ఉండడం చాలా ఇబ్బంది అయ్యి బేబీ చనిపోయింది. అయినా బయటికి రాలేదు, కిందకి మూసుకొని తీసుకుని వచ్చారు. ఒక బస్సు కోసం 24 అవర్స్ వెయిట్ చేశారు. ఆ మదర్కి బాగా సఫర్ అయింది, ఆవిడ లోపల చాలా పాటలు చాలా ఇబ్బంది అయింది, అవన్నీ పాడైపోయాయి అనమాట. డాక్టర్ దగ్గరికి మేము కేజీహెచ్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేసేటప్పుడు డాక్టర్ చెప్పింది ఏమిటంటే ఇటువంటి కేసులు చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, గైనిక్ మీద మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి అని వాళ్ళు చెప్పినప్పుడు అప్పటి నుంచి కూడా ప్రతి నెల గుమ్మకోట పంచాయతీలో ఇక్కడ ఈ ట్రైబల్స్ అందరూ కూడా మంగళవారం వస్తారనమాట సంతకి. ఆ మంగళవారం రోజు ప్రతి నెల మేము ఒక మెడికల్ క్యాంపు మేము అందరం కూడా కలిపి కండక్ట్ చేస్తున్నాం.
1: గణేష్,
2: సాయిరామ్, మనం ఈ వాటర్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఆ గిరిజన గ్రామాలకి రోడ్డు సదుపాయం లేదు సాయిరామ్. వాళ్ళంతా కూడా ఏ మెటీరియల్ షిఫ్ట్ చేయాలన్నా కూడా 18 కిలోమీటర్లు నడవాలి. అయితే సంకుపర్తి భోజవాస గాలిపాడుకి అయితే రోడ్డు వేయే మార్గం చాలా కష్టం. అయితే ఇప్పుడు రీసెంట్ గా చేసిన రంగరాజపల్లి ఈ గ్రామాల్లో అయితే అండి సాయిరామ్, వాళ్ళు బాబా గారు నీళ్ళు ఇస్తారని చెప్పి 3-4 కిలోమీటర్ల రోడ్డు వేయడం, 100 మంది కలిపి 1 నెల రోజుల పాటు 4 కిలోమీటర్ అంత కొండంతా తవ్వి రోడ్డు వేసి సాయిరామ్ వాళ్ళు వస్తారు స్వామి మాకు నీళ్ళు ఇస్తారనే ఆహత్తితో వాళ్ళు ఎదురు చూడడం కూడా చాలా మనసుకి హ్యాపీ అనిపించింది. స్వామి ప్రతి స్టెప్ నేనుండి దగ్గరుండి మీకు నడిపిస్తున్నాను అన్న నిదర్శనం మాకు కనిపించింది సాయిరామ్.
4: ఆ 4 కిలోమీటర్లు రోడ్డు వేయడం వల్ల 45 కిలోమీటర్లు మా ప్రయాణం దూరం తగ్గింది సాయిరామ్.
1: ఎంత గొప్ప విషయం అది. అయితే స్వామి ప్రతి చోట తాను అదృశ్య హస్తంతో మిమ్మల్ని నడిపిస్తున్నారు. ఇది ఈ ఫీలింగ్ మీరు ఏ గ్రామాల్లోని సేవలు చేస్తున్నారో అక్కడ ప్రజలు దీని అవగాహన పొందగలిగారా? ఎలా చెప్తారు ఈ అనుభవాన్ని?
2: సాయిరామ్, అక్కడ గిరిజన గ్రామాల్లోనే అలా పొందిన ఆనందం ఏంటంటే సాయిరామ్, అక్కడ వాటర్ ట్యాంకులు ఇనాగ్రేషన్ చేసి పైప్ లైన్లు వేసిన తర్వాత వాళ్ళు పొందిన దింస వేస్తారండి. ఆ ఆనందం ఎలా ఉందంటే అండి స్వామికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు వాళ్ళంతా కూడా. వాళ్ళ కొండ పద్ధతిలో పూజలు చేసి వాళ్ళు చాలా ఆనందంగా హ్యాపీగా. సాయిరామ్, మీ అందరం కూడా ఈ ట్యాంక్ కి పైప్ లైన్ మెయింటెనెన్స్ కి మేము రోజుకి రూపాయి దాచుకుంటున్నాం సాయిరామ్. నేను 30 రోజులకి 30 రూపాయలు ప్రతి ఇంటికి వేసుకొని ఏమైనా మరమ్మతులు వస్తే మేము అది చేసుకుంటాం సాయిరామ్. చాలా మార్పు వచ్చింది సాయిరామ్, వాళ్ళ ఇంట్లో శుభ్రం చేసుకోవడం, నెల వారానికి ఒకరోజు స్నానం చేసేవాళ్ళు వాళ్ళు పొద్దున్న సాయంత్రం స్నానం చేస్తున్నారు, పిల్లలకి తినే ముందు చేతులు కడుక్కడం, హెల్త్ అండ్ హైజీనిక్, పిల్లల్ని స్కూల్కి పంపించడం, యూత్ మన చేసే పనులు ప్లంబింగ్ పని కానీ ఈ పనులు కానీ నేర్చుకుని వాళ్ళు చుట్టుపక్కల గ్రామాల్లో నీళ్ళు ఇస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి కూడా సాయిరామ్ మేము సహాయం చేస్తాం, ఆ ఊరికి మేము పైప్ లైన్ వేస్తాం, ట్యాంక్ కడతాం, మెషిన్ వర్క్ చేస్తాం అని చెప్పి ముందుకు వస్తున్నారు సాయిరామ్. చాలా మార్పు వచ్చింది సార్. వాళ్ళు భజన్స్ చేసుకోవడం, ప్రతి గురువారం భజన్స్ చేసుకోవడం, బాల వికాస్ కార్యక్రమాలు అన్ని సేవా కార్యక్రమాలు చాలా అద్భుతంగా చేస్తున్నారు సార్. ఇప్పుడున్న గిరిజన గ్రామాల్లో అట్లాగే సారం వాళ్ళు కూడా వాళ్ళు కూడా సీల్ ఇప్పుడు మీ అందరం యూత్ కూడా సీలింగ్ అండ్ డిజైర్స్ అంటే రూపాయి ప్రతిరోజు రూపాయి దాచుకొని మా ఖర్చులు తగ్గించుకొని ఆ డబ్బులతో సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నాం సారం. స్వామి ముందుగా మీరు ఒక రూపాయి పెడితే స్వామి నేను ముందు నడిపిస్తాను, ఒక అడుగేస్తే 100 అడుగులు వేస్తాను అనడానికి స్వామి నిదర్శనంగా యూత్ అంతా వైజాగ్ యూత్ అంతా ఒక యూనిటీగా ఉండి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం సారం.
6: అయితే నేను అక్కడ మన వాటర్ ప్రాజెక్ట్ ఏ గ్రామాల్లో చేసాం అక్కడ గమనించింది ఏంటంటే అక్కడ యూత్ అందరూ కూడా ఇప్పుడు మడ్డికల్లు అంటే అక్కడ దొరికే లోకల్ సంబంధించిన వైన్ అది తాగడం మానేశారు, చుట్టలు తాగడం మానేశారు. పేరెంట్స్ అందరినీ కూడా వాళ్ళు ఇప్పుడు గౌరవిస్తున్నారు అనమాట. ఇంతకు ముందు వాళ్ళ పేరెంట్స్ ఒక అతను ఒక ఓల్డ్ అతను వచ్చి నాకు చెప్పడం ఏంటంటే సైరం మీ వల్ల ఇప్పుడు మా పిల్లలందరూ కూడా మేము చెప్పిన మాటలు వింటున్నారు, మాకు చాలా ఆనందంగా ఉంది, చెడు అలవాట్లకు వెళ్ళట్లేదు, చాలా సంతోషం అని వాళ్ళు చెప్పడం చాలా ఆనందంగా అనిపించింది.
4: రంగరాజపల్లి ముఖ్యంగా ఈ యొక్క రంగరాజపల్లి గ్రామం అంది ఒక ఆదర్శమైన గ్రామంగా ఇప్పుడు రూపుదిద్దబడింది సార్.
1: హరీష్ నివేదిక చెప్పాలనుకున్నా.
3: ఒక వారం క్రితమే మేము బంగారు బుడ్డి అనే గ్రామంకి వెళ్ళాము, అంటే మెటీరియల్ అవి తీసుకువెళ్ళాం ట్యాంక్ కట్టడానికి. అక్కడ ఏంటంటే అర్ధరాత్రి పూట కచ్చా రోడ్డు కొండ ఎక్కుతుంది అనమాట వ్యాన్. అలాంటి పరిస్థితుల్లో వ్యాన్ గొయ్యలో పడిపోయింది, గొయ్యలో పడిపోతే మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అలాంటిది మేము సాయిరాం సాయిరాం అనుకున్నాం, ఎక్కడి నుంచో తెలీదు 30 మంది ట్రైబల్స్ వచ్చారు, వాళ్ళు కూడా మాతో పాటు సాయిరాం సాయిరాం సాయిరాం అని వ్యాన్ ని ఆ గొయ్యలోంచి తీసి రోడ్డు మీదకి మళ్లీ పెట్టారు అనమాట. అది ఒక మిరాకిల్ అనుకోవచ్చు అనమాట.
1: ఇప్పుడేను హరీష్ ఏదో బొడ్డుపల్లి గ్రామంలో సేవ అంటున్నారు, బంగారు బుడ్డి. అయితే ప్రస్తుతం ఇలాంటి కొత్త ప్రాజెక్ట్స్ మీరేమైనా చేయదలుచుకున్నారా మూర్తి?
4: అవును సైరామ్, ఇప్పుడు ఆల్రెడీ 3 గ్రామాల యొక్క వాటర్ ప్రాజెక్ట్స్ అవుతున్నాయి. అంటే 3 గ్రామాలంటే 6 ట్యాంకులు 5 కిలోమీటర్ల పైప్ లైన్. ఈ గ్రామాలు ఎక్కడున్నాయంటే విశాఖపట్నం నుంచి ఆల్మోస్ట్ ఒక 150 నుంచి 170 కిలోమీటర్ల దూరంలో ఈ 3 గ్రామాలు పాడేరుకి అరకుకి మధ్య హుకుంపేట ఉంది. హుకుంపేట లోపల నుంచి వెళ్తే చీకుమద్దులు పంచాయతీలోని ముసరపాడు గిల్లాబొడ్డు అనే గ్రామాలు, అలాగే అండిబా అనే పంచాయతీలో బంగారుబుడ్డి అనే గ్రామంలో ఇప్పుడు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. టోటల్ గా ఈ నెలాఖరికి ఆ 3 గ్రామాలకు కూడా స్వామి యొక్క ప్రేమామృత ద్వారా వాళ్ళకి అందబోతుంది. అయితే ఇప్పుడు ఇవాళ ఉదయాన్నే ఫోన్ వచ్చింది, మన యూత్ మన సాయి యువత విశాఖపట్నం నుంచి ఆల్రెడీ అక్కడికి వెళ్లడం జరిగింది. వెళ్లి అంటే గ్రామం నుంచి ఆ ఓటుకి 2 కిలోమీటర్ల పైప్ లైన్ వేస్తున్నామండి. అంటే ఒక వాటర్ ప్రాజెక్ట్ కట్టాలంటే ఓటు దగ్గర ఒక సంపు కట్టాలి, అలాగే గ్రామంలో ఒక ట్యాంక్ కట్టాలి, అలాగే ఈ ఓటకి ఈ ట్యాంక్ కి మధ్య 2 కిలోమీటర్లు. ఇప్పుడు బంగారుబుడ్డి అయితే 2 కిలోమీటర్ల పైప్ లైన్, గిలాబుడ్డు 2 కిలోమీటర్ల పైప్ లైన్, మూసరపాడు 1 కిలోమీటర్ పైప్ లైన్. ఈ పైప్ లైన్ కావాల్సిన 3 అడుగుల గొయ్యి తవ్వించాలి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం విత్ టెక్నికల్ టీమ్ తో ఆల్రెడీ ఈ రోజు ఉదయాన్నే ఫోన్ వచ్చింది విశాఖపట్నం నుంచి, వాళ్ళు హుకుంపేట నుంచి ఫోన్ చేశారు, అన్న స్వామి అనుగ్రహంతో మేము చేరుకోబోతున్నాము, మేము ఈ కార్యక్రమాలన్నీ మనం ఈ నెలాఖరికి మనం ఆ ప్రాజెక్టులను ప్రారంభించేద్దాము స్వామి అనుగ్రహంతో అని చెప్పి వాళ్ళు ఫోన్ చేశారు. అయితే ఈ నెల ఆఖరికి చేస్తున్న 3 ప్రాజెక్టులు కూడా స్వామి ఎంతో అనుగ్రహించారు. ఎందుకంటే మేము చేసిన ఇన్ని ప్రాజెక్టుల్లో ఇంత తొందరగా అవుతున్న ప్రాజెక్ట్స్ ఈ 3. ఎందుకంటే బికాస్ ఆఫ్ వర్షం, ఒకవైపు వర్షం పడుతుంది ఈ రోజు మీకు తెలుసు తుఫాను, ఈ 2-3 రోజుల నుంచి తుఫాను వల్ల కొంత డిలే అయింది. అయినప్పుడు కూడా స్వామి ఎంతో అనుగ్రహంతో ఈ యొక్క వాటర్ ప్రాజెక్టులని మా చేత స్వామి ఉండి నడిపించి చేస్తున్నారు సాయిరాం.
1: సేవ విషయంలో స్వామి మనకు అందించిన సూచనల్ని విశాఖ యువత మీరంతాను ఎంతో అంకిత భావంతో అమలు చేస్తున్నారు. అయితే మీ అనుభవాల్ని స్వామి చెప్పిన సూచనల్ని ఒక్కసారి మనం మళ్లీ మననం చేసుకుని తర్వాత కార్యక్రమాన్ని ముగిద్దాం. స్వామి అన్నారు మనిషి పుట్టుగా సేవ చేయడానికే. అయితే చిన్న వయస్సులోనే ఎవ్వరి ప్రోద్బలం లేకుండా సాయి యువత విశాఖపట్నం యువత సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై దీనికి మీరంతా సజీవ తార్కాణం. మనకిన్ని సౌకర్యాలు అందిస్తున్న సమాజానికి మనం తిరిగి ఏమీ ఇవ్వకపోతే అది ద్రోహమే అవుతుంది అన్నారు స్వామి. సమాజం నుంచి ఏమీ ప్రయోజనాలు పొందుతున్న మనం సమాజానికి తిరిగి ఏదైనా చేయాలన్న ఆశయం, దాంతో స్వామి చూపిన సేవ మార్గంలో మీరు రక్తదాన శిబిరాలు, గిరిజన ప్రాంతాల్లో నీటి సదుపాయాలు ఇవన్నీ కల్పించడం నిజంగా సమాజానికి మీరు చక్కటి రుణం తీర్చుకుంటున్నారు. సేవ ఎవరినో ఉద్ధరించడానికి కాదు, మనలో మాలిన్యాన్ని తొలగించడానికి అన్న స్వామి మాటలు నిజంగా ఎంతో సత్యమని, సేవా కార్యక్రమాల వల్ల మీలోని అహంకారం తగ్గిందన్నారు, ఎదుటి వారి కష్టాలకు స్పందిస్తామన్నారు, ఇలాంటి నైజం అలవడ్డం నిజంగా సాయుత చెప్పుకోదగిన విషయం. అంటే ఆడంబరంతో అహంకారంతో చేసింది సేవ అనిపించుకోదన్నారు స్వామి. సాయుత మీరంతా ఏమి చేసినా ఆ ఘనత స్వామిదే అని, మాది కాదని ఆ స్పృహతో సేవా కార్యక్రమం చేయడం వల్ల ఎందరినో మీరు సాయి మార్గంలోకి తీసుకురాగలిగారు. అది ఎంతో హర్షించదగిన విషయం. అయితే ఈ స్వామి నిర్దేశించిన సేవా కార్యక్రమాల్ని ఎంతో నిబద్ధతతో చేసినందుకు మీకు అందరికీ మా అభినందనలు. సాయిరాం.
6: సాయిరాం.

0: మానవ సేవయే మాధవ సేవ కార్యక్రమంలో ఇంతవరకు విశాఖ యువతతో శ్రీ జగన్నాథరావు నిర్వహించిన చర్చాగోష్ఠిని విన్నారు. ఆధునిక సమాజంలో చాలా మంది సనాతన ధర్మం అనగానే అదేదో కాలం చెల్లిన విషయంగా ఛాందస భావాలను ప్రోత్సహించేదిగా భావించడం కనిపిస్తుంది. సనాతన ధర్మ పునరుద్ధరణకు వచ్చారని ప్రకటించిన భగవాన్ శ్రీ సత్యసాయిలో ఆధునికత పాలు ఎంత, వారి భావాలు ఈ కాలానికి ఎంతవరకు పనికి వస్తాయనేది పరిశీలించవలసిన విషయం తరుణం కూడా ఇది. ఆ విషయంలో అత్యాధునికుడు మన సనాతన సారథి శీర్షికన ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ విఎస్ఆర్ మూర్తి చెప్పే విషయాలను విందాం. వారితో సంభాషిస్తున్న వారు శ్రీ వసంతభాను.
1: సాయిరాం మూర్తి గారు.
2: సాయిరాం.
1: సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడం కోసం చెప్పి, వేదాల్ని పరిరక్షణ కోసం చెప్పి సాయి భగవాన్ తన అవతార లక్ష్యంగా విస్పష్టంగా ప్రకటించారు. అయితే ఇక్కడ ఏమిటంటే, హేతువాదం, ప్రత్యక్ష ప్రమాణం, నీరీశ్వరవాదం ఇలాంటి భావాలు బాగా ప్రబలిన 20వ శతాబ్దంలో లీలా మాంస విగ్రహదారిగా వచ్చారు మన స్వామి. అందువల్ల ఏం జరుగుతోందంటే, ఈ ఆధునిక కాలంలో సనాతన ధర్మం చెల్లుతుందా, నాటి ఆచారాలు సాంప్రదాయాలు తిరిగి ప్రాచుర్యంలోకి వస్తాయా, అసలు బాబా ఉద్దేశంలో సనాతన ధర్మం అంటే ఏమిటి, స్వామి అధునాతిక పోకడలను కూడా పరిగణలోకి తీసుకున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉదాహరణకు చూడండి, బాబావారి సన్నిధిలో స్త్రీలు పురుషులు వేరువేరుగా కూర్చోవడం ఆధునికులకి కొంత వింతగా ఉంటుంది. ఈ విషయాలు చర్చించే ముందుగా సనాతన ధర్మాన్ని బాబా ఏ విధంగా నిర్వహించారో కొంచెం తెలియజేయండి.
2: వసంత భాను గారు, ముందు సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసుకుందాం. సనాతన ధర్మం అంటే గతించిన కాలానికి చెందింది కాదు. కాల ప్రవాహం ముందుకు వెళుతున్నప్పుడు ఆయా జాతులు, దేశ కాల పరిస్థితుల అన్నింటినీ కూడా గణనలోకి తీసుకుంటూ ఒక్కొక్క సాంప్రదాయం ఒక ఆచారంగా, ఒక్కొక్క ఆచారం ఒక అలవాటుగా, ఒక్కొక్క అలవాటు రూపాంతరీకరణం చెందుతూ ఉంటుంది. కాబట్టి ఏ కాలంలో మీరు ఏది తీసుకున్నా ఆ కాలానికి సనాతనంతో కూడిన అధునాతనం అది. ఈ రెండు ఒక సామాజికమైన మానసిక విభజనే తప్ప మరొకటి కాదు. తర్వాత ఈ కాలంలో, ఈ 20వ శతాబ్దంలో ప్రధానంగా ఆధునిక భావాలు పెరిగి, నిరీశ్వరవాదం పెరిగి, ఉన్నటువంటి ప్రత్యక్ష ప్రమాణాన్ని కోరుతున్నటువంటి ఒక హేతువాదం ప్రబలినటువంటి కాలంలో సనాతన ధర్మం యొక్క స్థానం ఏమిటి అన్నది మీ ప్రశ్న. ఇవన్నీ ప్రబలినై కనుకనే సనాతన ధర్మం యొక్క రెలవెన్స్ వేళ పెరిగింది. అవి రాకుండా ఉండి ఉంటే స్వామి అవతారం కూడా రావలసిన అవసరం లేదు. అది వచ్చింది అనటంలోనే యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నది కదా ప్రమాణం. ఆ గీతా ప్రమాణానికి అనుసరణీయంగా వచ్చిన అవతారమే సత్యసాయి భగవానుడు. సనాతనమైన, వైదికమైన, భారతీయమైన, ఆర్షమైనటువంటి ఒక ధర్మాన్ని అధునాతనీకరణం చేస్తూ మళ్లీ సామాన్య మానవుడు కూడా అందుకోగలిగిన స్థాయిలో ఆ వేద ప్రమాణాలను అందించడానికి వచ్చినటువంటి పరమ చరమ లక్ష్యమే సత్యసాయి భగవానుడి ఒక అవతారం. ఇక ఈ స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి కూర్చోకుండా ఉండే ఒక విషయాన్ని ప్రస్తావన చేశారు. ఇది సాధనలో చాలా ప్రధానమైనది. సాధన సాగటానికి, సాగకపోవటానికి మనస్సే ప్రధానం. ఒక పరమ పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రధానంగా ప్రత్యక్ష భగవానుడైనటువంటి సత్యసాయి దివ్య సన్నిధానంలో స్త్రీ పురుషులు గనక కలిసి కూర్చున్నట్లయితే మనస్సు నిజానికి వారి కంట్రోల్లో ఉండే అవకాశం లేదు. అక్కడ ఒక స్త్రీ గాని, పురుషుడు గాని, భార్యా భర్తలు గాని ఎవరైనా సరే వచ్చినది తమ అధ్యాత్మ సాధనని తమంతట తాముగా చేసుకోవటానికి వచ్చింది కనుక స్వామి ఆ నిబంధన పెట్టారు. ఆ ఉన్నంతసేపు మనస్సు దేని మీద లగ్నం చేయాలి, దేని మీద లగ్నం చేస్తే మనస్సు పవిత్రీకరణం చెందుతుంది, దేని వలన ఆత్మానందం కలుగుతుంది, ఇదంతా సనాతనమైనటువంటి ఒక భావనలో నుంచి వచ్చినటువంటి సత్సాంప్రదాయాన్ని సత్యసాయి భగవానుడు ఆధునిక సమాజానికి పరిచయం చేశారు. దీనిలో అభ్యంతరము లేదు, వింత లేదు.
1: సరే, ఇప్పుడు సామాన్యంగా మనం చెప్పేది ఏంటంటే, సాంప్రదాయాన్ని పరిరక్షించేవారు మహిళలే అని చెప్తూ ఉంటారు. గతం నుంచి మహిళలు నేర్చుకోవాల్సిన అంశాల గురించి బాబా ఏమన్నారు?
2: స్వామి ఈ విషయంలో చాలా స్పష్టమండి. వేదకాలం అంటారే, వేదానికి కాలం లేదు, కాలాతీతమైంది వేదం. సనాతనమైనటువంటి ఓ కాలాన్ని గనక మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే, స్వామి కూడా 20వ శతాబ్దానికి చెందినటువంటి అవతారమూర్తి. 21వ శతాబ్దంలోకి అతి సునాయాసంగా ఆ ప్రవాహాన్ని మళ్లించినటువంటిది కూడా ఈ అవతారమే. ఈ రెండు కాలాల మధ్య ఈ దేశం తన మూలాలను మరచి, విలువలను మరచి, సాంప్రదాయాలను మరచి, సంస్కృతి వైభవాన్ని నెమ్మదిగా తగ్గించుకుంటూ వస్తున్నటువంటి సమయంలో స్వామి వేదోద్ధరణ ధర్మోద్ధరణ అని రెండు మాటలు వాడారు. ఆ వేదోద్ధరణ అంటేమిటి, వేదం అంటేమిటి, దేన్ని తెలుసుకోవలసి ఉన్నదో దాన్ని తెలుసుకోవాలి, ఆ తెలుసుకోవటానికి మార్గాన్ని చెప్పేది వేదం కాబట్టి ఆ వేదంలో ఉన్నటువంటి అనేకానేకమైనటువంటి మాటలని ఆధునికీకరణ చేశారు స్వామి. చేసి సరళంగా, సూటిగా, గంభీరంగా మన హృదయాలకు హత్తుకునేలాగా చెప్తూ ఈ సనాతనమైనటువంటి సాంప్రదాయాన్ని గనక ఒక స్త్రీమూర్తి తన ఇంట ప్రారంభించినట్లయితే, ఆచరించినట్లయితే, తనను కట్టుకున్న భర్త, తాను కన్న పిల్లలు, తన చుట్టూ ఉన్న సమాజానికి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణగా ఉంటుంది గనక స్వామి మహిళల విషయంలో చాలా ప్రత్యేకంగా అనేక సందర్భాలు మనం తర్వాత తర్వాత అనుకుంటాం. ఎందుకంటే ఒక్క మహిళ గనక నేర్వవలసిన విద్య నేర్చినట్లయితే, చేయవలసినటువంటి పనులనేమున్నాయి, పనులు, పండగలు, ఆచారాలు, కుటుంబం, ఇంటి బాగోగులు, వీటన్నీ జాగ్రత్తగా గనక సమన్వయం చేస్తూ చేయగలిగినట్లయితే ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు సత్ప్రవర్తనని నెమ్మదిగా అలవాటు చేసుకుంటారు. కాబట్టి మూలం ఏది అంటే మహిళ మూలం. కాబట్టి సాంప్రదాయంగా అనేక కాలాలుగా వస్తున్నటువంటి విషయాలన్నింటినీ కూడా స్వామి టోన్ డౌన్ చేయకుండా, అంటే డైల్యూట్ చేయకుండా, మీరు ఇలా చేస్తూ ఉండండి, కొంతలో కొంత ప్రమాణంగా ఉండండి అని స్వామి చెప్పారు. తదనుగుణంగా ఆయన భావాలు కూడా ఈ 86 సంవత్సరాల అవనీ సంచారంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటూ వచ్చినాయి. అవి నెమ్మదిగా ఆవిష్కరిద్దాం.
1: మీరు ఇప్పుడు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఒక కుటుంబంలో స్త్రీ విజయవంతురాలైతే కుటుంబం మొత్తం విజయవంతం అవుతుందని చెప్పి అంటాం కదా, ఆ దానికి బాగానే ఉంది. అయితే ఈ సందర్భంలో మరి స్త్రీ విజయాన్ని ప్రోత్సహించడం, అలాగే ఇంకొక మాట కూడా ఈ కాలంలో వస్తోంది, అంటే స్త్రీలు ఉద్యోగాలు చేయడం అది జరుగుతోంది. ఈ మహిళా సాధికారత అనే మాట కూడా మనం ఈ మధ్యన ఎక్కువగా వింటున్నాం. ఈ విషయాల్లో బాబా వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి?
2: ఖచ్చితంగా స్వామి స్త్రీకి పెద్దపీట వేశారు. అసలు స్త్రీ లేకపోతే ఈ ప్రపంచం లేదన్నారు స్వామి. ఒకనొక సందర్భంలో స్త్రీలు గాయత్రి చేయవచ్చునా స్వామి అని అడిగినప్పుడు, అసలు గాయత్రే స్త్రీమూర్తి అయినప్పుడు ఆమె గాక ఎవరు చేస్తారు, పురుషులు తర్వాతేనన్నారు. అంత ఆధునికులు స్వామి. ఛాందస్వభావం లేదు దాంట్లో, కానీ స్పష్టత కావాలి, ఒక అంతరార్థం కావాలి, అది చెప్పడానికి వచ్చినటువంటి అవతారమూర్తి స్వామి. ఇక్కడ సాధికారత, ఎంపవర్మెంట్ అంటున్నావు కదా,
1: అవునండి.
2: ఆ ఎంపవర్మెంట్కి 1971లో అనంతపూర్లో మహిళా కళాశాల ప్రారంభిస్తూ స్వామి ఒక దివ్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. ఈ క్షణంలో గుర్తు తెచ్చుకోవాలి అది. ఈ కాలేజీ నుంచి చదువుకుని బయటకు వెళుతున్నటువంటి ఈ విద్యార్థినులందరూ కూడా భారతీయ స్త్రీత్వానికి ఒక పతాక స్థాయిలో ఉండాలి. ఈ ప్రపంచం మారిపోయేటువంటి ప్రపంచం, అనేకమైన పరిణామాలు వస్తాయి, అనేక పరివర్తనలు జరుగుతుంటాయి, విలువలు మారిపోతుంటాయి. కానీ ప్రాచీనమైనటువంటి వాటన్నింటినీ అర్వాచీనమైన, అంటే అధునాతనమైనటువంటి అవసరాలతో దానికి చక్కగా జోడించుకుంటూ సమన్వయం చేస్తూ సంఘర్షణ లేని రీతిలో ఇక్కడి నుంచి పిల్లలు బయటకు వెళ్లాలి, తద్వారా ఈ ప్రపంచాన్ని, ఈ దేశాన్ని భద్రంగా నడిపించాలన్నది సత్యసాయి భగవానుడి యొక్క స్పష్టమైనటువంటి ఆలోచన. అసలు ఎంపవర్మెంట్ టు ఉమెన్, ఈ సాధికారత ఒకరిచ్చేది కాదన్నారు. సాధికారత స్త్రీ విద్య ద్వారా సంపాదించుకోవాలి, అందువల్లనే నేను ఈ కాలేజీ పెడుతున్నానన్నారు.
1: చాలా బాగుందండి. ఇంకొక మాట ఏంటంటే, మన భారతీయ సంస్కృతిలో కొట్టొచ్చినట్టు కనిపించే ఒక విశిష్టత ఏమిటంటే వైవాహిక వ్యవస్థ ఒకటి, కుటుంబ వ్యవస్థ ఒకటి. ఈ వివాహ వ్యవస్థపై స్వామి అభిప్రాయాల గురించి చెప్పండి.
2: వివాహ వ్యవస్థ గనక లేకపోతే భారతీయ తత్వమే లేదు. భారతీయ తత్వం నిలబడటానికి ఒక గృహస్థాశ్రమాన్ని మించిన మరొక ఆశ్రమ ధర్మము లేదు. గృహస్థు అంటే భార్య, భర్త, బిడ్డ, స్వామన్నదే. ఒక యూనిటీ, ఒక ప్యూరిటీ, ఒక డివినిటీ బయట ఉండేది కాదు, బయట సాధించే విషయం కాదు. యూనిటీ ముందు ఇంట్లో ఉండాలి. భార్యకి భర్తకి మధ్య, తాము కన్న బిడ్డల మధ్య ఎప్పుడైతే ఐక్యత సాధింపబడి ఉంటుందో, ఎప్పుడైతే సదాచార సంపన్నమైన కుటుంబ వ్యవస్థ నిర్మాణం జరుగుతుందో, దానిలో నుంచి పరమోద్భుతమైనటువంటి ఒక డివినిటీ ఆవిష్కృతమవుతుంటుంది. కాబట్టి అక్కడ నుంచి ఆ ప్రసారం చాలా బాగుంటుంది. అట్లాగే కుటుంబ వ్యవస్థ ఈ ప్రపంచాన్ని ముందుకు ప్రోజెని తీసుకుని వెళ్లాలి. ఎటువంటి జాతిని ఉత్పత్తి చేయాలి, ఎటువంటి జాతిని నడిపించాలి, ఎటువంటి జాతిని నిర్మాణం చేయాలి. దీనికంతకీ మూలం కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థలో చాలా ప్రధానమైన సింహభాగం వివాహ వ్యవస్థ. ఆ వివాహం చేసుకున్నటువంటి స్త్రీ పురుషుల మధ్య గనక కేవలం అగాధమే ఉండినట్లయితే, ఇవాళ కొత్త పోకడలు వింటున్నాం సహజీవనం కూడా మంచిదే అని, ఆ సహజీవనం వివాహ బంధంగా గనక మార్చుకుని చేసుకోగలిగినట్లయితే దానికి ఒక నిబద్ధత, స్పష్టత, పవిత్రత, ఒక లక్ష్యం, ఒక గమ్యం, పరమచరమైనటువంటి అధ్యాత్మ భావనలు, ఇవన్నీ కూడా ఒక సమగ్రమైన సమాహార స్వరూపం అన్నారు స్వామి. వివాహ వ్యవస్థ గనక ఈ దేశం నుంచి నెమ్మదిగా పతనమై జారిపోయినట్లయితే భారతదేశం గురుస్థానం నుంచి పడిపోతుంది. కనుక స్త్రీ పురుషులు తమ బాధ్యతలు ఎరిగి వివాహ వ్యవస్థను ఎదురొడ్డి నిలబెట్టుకోమని చెప్పారు.
1: ఇంకొక మాట ఇక్కడ అడుగుతున్నాను, ఈ కాలంలో స్త్రీల పట్ల వివక్ష ఉంది అనేది కాదనే అంశం. ఇప్పుడు ఉదాహరణ చూసుకోండి, భర్త పోయిన స్త్రీకి చాలా కష్టంగా ఉంటుంది, అదే భార్య పోయిన పురుషుడు తొందరగా మళ్లీ పెళ్లి చేసుకోవడం కనిపిస్తుంటుంది. ఇది ఒక రకమైన వివక్ష. ఇటువంటి విషయాల్లో స్వామి ఏమన్నారు?
2: కాస్త హేతువుగా ఆలోచిద్దాం. ఈ ప్రశ్నలో ఒక అపోహ ఉంది, ఒక ఊహ ఉంది. ఎందుకంటే చాలా నిష్పక్షపాతంగా మాట్లాడాలంటే భర్తను పోగొట్టుకున్న భార్యను ఈ సమాజం సమాదరిస్తుంది, భార్యను పోగొట్టుకున్న భర్తను అంత తేలికగా అంగీకరించదు. నిజానికి సమస్య అంతా మగవాడికే గాని స్త్రీకి కాదు, ఇది వాస్తవం. ఈ వాస్తవమైన స్థితిలో ఈ కాలాన్ని తీసుకున్నట్లయితే విద్య పెరిగింది, ఉద్యోగావకాశాలు పెరిగినాయి, యావగేషన్స్ పెరిగినాయి, కాలాన్ని చక్కగా నడుపుకోవటానికి అవకాశాలు చాలా ఉన్నాయి. భర్త ఉన్నాడా లేడా అన్నది చాలా పాత ప్రశ్న. స్త్రీ తన కాళ్ల మీద తాను నిలబడి తన జీవితాన్ని చాలా చక్కగా సర్వతోముఖంగా భద్రంగా నడిపించుకోవటానికి అన్ని అవకాశాలు ఉన్నటువంటి ఈ కాలంలో బహుశా ప్రశ్న మనం చర్చించక్కర్లేదు.
1: ఒక కాలానుగుణంగా చాలా మార్పులు వస్తాయి, అందులో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. మనకి కొట్టొచ్చినట్టు కనబడేది ఏమిటంటే వేషభాషల్లో వచ్చిన మార్పు. వీటిని స్వామి ఆమోదించారా?
2: స్వామి ఆమోదించారు. దాని మీద ఆయన ఎన్నడూ ఒకానొక సమయంలో, నిజానికి సత్యసాయి విశ్వవిద్యాలయాలు విద్యా వ్యవస్థలు వచ్చే వరకు ఇక్కడికి వచ్చిన భక్తులెవరూ వైట్ అండ్ వైట్ డ్రెస్సులో రాలే, రమణమని స్వామి చెప్పలే. మామూలుగా వచ్చేవాళ్ళు, వాళ్ల వేషం ఏదున్నదో దాని ప్రకారంగా వచ్చేవారు. కానీ ఎప్పుడైతే స్వామి విద్యాలయాలు ప్రారంభించి పిల్లలకి ఒక డ్రెస్ కోడ్ ఇచ్చారో, భక్తులు నిజానికి పిల్లల నుంచి నేర్చుకుని వైట్ అండ్ వైట్ డ్రెస్సులు రావటం మొదలుపెట్టారు. అది ఆయన ఆదేశమూ కాదు, ఇట్లా ఉండి తీరాలన్న నిబంధన కాదు. ఆ పవిత్రత, ఆ వైట్ కలర్లో ఉన్నటువంటి ఒక పవిత్రత. దీనికంటే కూడా నిజానికి కుటుంబ వ్యవస్థలో వేషభాషల కంటే స్త్రీమూర్తి యొక్క స్థితిని గురించి స్వామి ఒక విషయం చెప్పారు, అది ఇక్కడ చెప్పుకోవాలి మనం. అంటే 86 సంవత్సరాలంటే సుమారుగా ఒక శతాబ్ద కాలం అది. కాస్త అటు ఇటుగా తొట్ట తొలినాళ్లలో, అంటే మన సనాతన సారథి ప్రింట్ అయి బయటకొస్తున్నటువంటి వేళ, ఒక పెళ్లి చేసుకుని అప్పుడే వివాహం చేసుకుని కొత్తగా అత్తవారింటికి వెళుతున్న ఒక పిల్లకి స్వామి ఓ పద్యం రాశారు. ఆ పద్యంలో తాను మెట్టబోతున్నటువంటి ఇల్లు ఎలా ఉంటుంది, మెట్టిన తర్వాత ఆ ఇంటిని ఎట్లా తీర్చిదిద్దాలి అన్నది ఆ పద్యం. దాని ఎసెన్స్ మీకు చెప్తా. నీవు వెళుతున్న ఆ ఇంటిని ముందు దేవాలయంగా భావన చేయి, మొట్టమొదటిది. రెండవది, అది ఆనందమసగు విహార భూమి అన్నారు స్వామి మాటలు ఇవన్నీ. తర్వాత అజహరాదులనైన ఆడింపగల భవ్యమైనటువంటి సన్మంత్రశాల అన్నారు. అజహరాదులు ఎవడు రాని నీ భర్తని ఎదురుగ్గా మీరిద్దరూ ఉండగా అజుడు హరుడు బ్రహ్మ వచ్చి ఏం చేస్తారు, అది నీ స్థానం అని చెప్పారు. అట్లాగే పతి గృహం మే సతులకు పాఠశాల అన్నారు. ఇక్కడంతా లోక విద్య నేర్చుకున్నావు, అది ప్రాక్టికల్ ఫీల్డ్, అక్కడ జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే నావారు అనుకున్న వారు అక్కడ ఎవరు ఉండకపోవచ్చు, అక్కడ ఎవరు ఉన్నారో వారందరినీ నీవారిగా భావించమని అవతారం. అలాగే కాలగమనంలో 30 ఏళ్లు దాటిన తర్వాత ఇంకో పద్యం చెప్పారు, ఉవిదలందరూ ఉద్యోగములకు పోవని ఒక పద్యం ఉంది. వీళ్ళంతా వెళ్లిపోతే ఇంటిని ఎవరు చూస్తారు అని. అది దాటింది. మళ్లీ 20 ఏళ్ల తర్వాత చెప్పారు, ఉద్యోగానికి వెళ్లినా స్త్రీ స్త్రీగా ఉండగలిగితే ఎక్కడ ఉంటే ఏమి అన్నారు. కాబట్టి స్వామి అధునాతనమైనటువంటి భావాలకి చాలా పెద్దపీట వేశారు. ఆ పెద్దపీటలో వేషం భాష ప్రధానం కాదు బంగారు, బాహ్యం ప్రధానం కాదు, భావం ప్రధానం. ఈ భావం బాహ్యం ఈ రెండు కూడా పరస్పరంగా ఉండాలి. బయట చాలా ఒక పవిత్రమైనటువంటి వేషం వేసుకుని అపవిత్రమైన మనస్సుండే కంటే పవిత్రమైన మనస్సుంటే నువ్వు ఎట్లా ఉంటేమి అన్నదే ఒక అధునాతనమైన నిబంధన లేనటువంటి స్వామి యొక్క భావన.
1: ఈ కాలంలో మనం గమనించే మరో అంశం ఏంటంటే వ్యక్తుల మధ్య సంబంధాలు అంత పూర్వం ఉన్నట్టుగా కనబడటం లేదు. వాటి పునరుద్ధరణకి అలాగే వ్యక్తిత్వ వికాసానికి మరి సనాతన ధర్మంలో అంశాలు ఏమైనా తోడ్పడతాయంటారా?
2: సనాతనమైన ధర్మము చెప్పింది సహనావవతు సహనో భునక్తు సహవీర్యం కరవావహే. మనం రోజు చదువుతాం, చదువుతాంగానే ఆచరించాం. అందుకనే స్వామి సనాతనమైనటువంటి ధర్మాన్ని ఈవేళ ఏం చెప్పారంటే కమింగ్ టుగెదర్ ఈజ్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్, వర్కింగ్ టుగెదర్ ఈజ్ అనదర్ ఆస్పెక్ట్, బట్ లివింగ్ టుగెదర్ ఈజ్ ద రియల్ ఆస్పెక్ట్ అన్నారు. అంటే నువ్వు కలవటం ప్రధానం కాదు, కలిసి జీవించటం ప్రధానం. ఆ కలిసి జీవించటం మొదలు పెట్టాక షేర్ అండ్ కేర్ ప్రారంభమవుతుంది. మీ అవసరాన్ని నేను గుర్తిస్తాను, నా కష్టాన్ని మీరు గుర్తిస్తారు, మన ఇద్దరం కలిసి కష్టాన్ని సుఖాన్ని సమంగా పంచుకోగలిగినటువంటి ఆ భావనలోకి వెళతాం. అందుకనే స్వామి దేవుడు లాస్ట్ అన్నారు, దేవుడు ముందు కాదన్నారు. వ్యష్టి సమష్టి సృష్టి పరమేష్టి. వ్యష్టి గనక అంటే వ్యక్తి గనక ఒక సమగ్రమైనటువంటి ఆలోచన రీతిలో గనక ఉన్నట్లయితే, మానవ సంబంధాలలో ఉన్న పరిమళాన్ని గ్రహించగలిగినట్లయితే, ఒక పూర్ణత్వాన్ని అనుభవించగలిగినట్లయితే అది ఉత్తమోత్తమమైనటువంటి స్థాయి. మానవీయ సంబంధాలు గాని మీరు చెప్పినటువంటి మానవ సంబంధాలు గాని తగ్గిపోవటానికి కారణం ఒకనాటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నెమ్మదిగా పతనమైపోవటం, యూనిట్ ఫ్యామిలీస్ రావటం, భార్యాభర్త ఇద్దరు కూడా ఉద్యోగార్థులు కావటం, ఉద్యోగాలకి వెళ్లిపోవటం, దీనివలన కాలం ఒక ఎడాన్ని పెంచటం, తద్వారా వాళ్లే కలిసి జీవించటానికి సమయం చిక్కనప్పుడు మిగతా సంబంధాల గురించిన ఆలోచన పెరిగి తగ్గిపోతున్నది గనక ఇక్కడ స్వామి చాలా స్పష్టంగా యూనిటీ గురించి అదే ప్రస్తావన. స్వామి చెప్పే యూనిటీ లక్షల మంది కూర్చునే కాంగ్రిగేషన్ కాదు, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః. అది స్వామి సనాతనమైన వైదిక ధర్మాన్ని ఇట్లా మనకు చెప్పారు. కాబట్టి మానవ సంబంధాల పునరుద్ధరణలో ఉండవలసింది వీ మస్ట్ కమ్ టుగెదర్, వీ మస్ట్ గెట్ టుగెదర్, అండ్ వీ మస్ట్ లివ్ టుగెదర్, అండ్ వీ మస్ట్ అచీవ్ టుగెదర్, వీ మస్ట్ షేర్ టుగెదర్, అండ్ వీ మస్ట్ కేర్ ఫర్ ఈచ్ అదర్.
1: ఈ మానవ సంబంధాల్లో మనకి మన కుటుంబంలో వ్యక్తులు కాని వాడికి మధ్యన సంబంధాలు అలపకితే కుటుంబంలోనే ఈ ముసలి తల్లిదండ్రులే వాళ్ళని దూరంగా పెట్టడం అనేటువంటి ఒక ధోరణి అక్కడక్కడ మనకి సమాజంలో తలెత్తుతున్నట్టుంది. మరి దీనికి స్వామి మనకి ఏమైనా సందేశం ఇచ్చారా? ఎటువంటి
2: ఇక్కడ ఒక్క మాట, మోడర్నైజేషన్ వేరు వెస్టర్నైజేషన్ వేరు. స్వామి స్వామిని మించిన అత్యాధునికుడు మరొకడు ఈ ప్రపంచంలో కానరాడు. ఎందుకంటే మీరు ఆలోచించండి, 60-70 ఏళ్ల నాటి పుట్టపర్తి, ఆనాటి గ్రామం స్థితి, దాని రూపురేఖలు, ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలు, ఈ కాలగమనంలో ఈ 60 ఏళ్లలో ఎన్ని మార్పులు పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. సర్వదేశాలు ప్రశాంతి నిలయానికి వచ్చినాయి. ఎక్కడైనా వెస్టర్నైజేషన్ ఉన్నదా? కానీ మోడర్నైజేషన్ మాత్రం ఉంది. అది మన ఇక్కడ ఉన్నటువంటి భవనాలలో, ఆలోచనల్లో, మనం చేసే పనులలో, టెక్నాలజీ వినియోగంలో అన్నింట ఆధునికత ఉన్నది, కానీ పాశ్చాత్య ప్రభావం మాత్రం లేదు. ఎవరైనా పాశ్చాత్యులు ఇక్కడికొచ్చి ఓంకారం చెప్పారు, ఇక్కడికొచ్చి వారు మరొకటి చెప్పలే. కాబట్టి ఈ ఖచ్చితంగా మోడర్నైజేషన్ కి స్వామి పెద్దపీట వేశారు. అందులో స్త్రీ విద్య, స్త్రీ కూడా అన్ని రంగాలలో ఉండాలన్నారు స్వామి. అలాగే స్పోర్ట్స్ మీట్ చాలా గొప్ప విషయం.
1: స్వామి, ఇక్కడ మీరు పాశ్చాత్య సంస్కృతి గురించి మాట్లాడారు, దీనికి కొంచెం నేను ఒక అనుబంధ ప్రశ్న ఇస్తాను. ఏంటంటే పాశ్చాత్య దేశాలన్నీ కూడా శాస్త్ర సాంకేతిక రంగాల్లో చాలా పురోభివృద్ధి సాధించాయి. ఆత్మని గురించి తెలుసుకోవాలని, అదే మానవ జన్మకి సార్థకత అని స్వామి చెప్తారు. ఆయన ప్రబోధించిన ఈ పారమాత్మికనండి ఆధ్యాత్మిక మార్గంనండి, ఈ శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆధారపడిన సుఖమయ జీవన విధానానికి సమన్వయం ఏమైనా ఎలా కుదురుతుంది?
2: సమన్వయం ఉండాలి, లేకపోతే సంఘర్షణే. దానిలో నుంచి స్పర్ధ మొదలవుతుంది. దీనికి స్వామి అందంగా ఇవాళ భాషలో. స్వామి సనాతనుడు కదా, ఆయన సంస్కృత భాష చెప్పాలి, మాట్లాడలే, చక్కగా తెలుగులో మాట్లాడారు. తెలుగులోనే మాట్లాడారా, కావాలంటే ఇంగ్లీషు కూడా హాయిగా చెప్పారు. బంగారు ఉండవలసింది అటామిక్ కాదు, ఆత్మికగా ఉండాలి. ఓ కొట్టేయి అన్నారు. అటామిక్ అంతరిక్షంలోకి వెళ్ళటం కాదు, అంతరంగంలోకి వెళ్ళాలి అన్నారు. కావలసింది ఇంటర్నెట్ కాదు, కావలసింది ఇంటర్నెట్ అన్నారు. అలాగే భారతదేశం కూడా శాస్త్ర వైజ్ఞానిక రంగాలలో అది సాధించిన పురోగమనం కూడా మా తక్కువ అంచనా వేయటానికి లేదు. భారతీయమైనటువంటి వేద ప్రామాణికమైనటువంటి అనేక మంత్రాలు, అనేకమైనటువంటి విషయాలు, దాని నిండా సైన్స్ నిండిపోయి ఉన్నది గనక ఆ సైన్స్ ని ఇవాళ కావలసినటువంటి అప్లికేషన్ పార్ట్ లోకి తీసుకుని వచ్చి ఇవాళ భారతీయ సిద్ధాంతకర్తలు కానివ్వండి, వైజ్ఞానికులు కానివ్వండి, వీళ్లంతా కూడా స్వామి నుంచి స్ఫూర్తిని పొంది తమ తమ వైజ్ఞానిక రంగాలలో ముందుకు వెళ్లటం మనం గమనిస్తూనే ఉన్నాం. అందుకనే అబ్దుల్ కలాం వంటి శాస్త్రజ్ఞులు కూడా సత్యసాయి భగవానుడి దగ్గరకు రావటం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఇదే. ఇక్కడ ఈ ఆధ్యాత్మిక సాంకేతిక అనగానే మనం అనుకుంటాం ఆ రెండూ పరస్పరం విరుద్ధమని. సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్, దే ఆర్ నాట్ కాంట్రడిక్టరీ టు ఈచ్ అదర్. సైన్స్ పదార్థ విజ్ఞానాన్ని ఇస్తే స్పిరిచువల్ యథార్థ విజ్ఞానాన్ని ఇస్తుంది. పదార్థం లేకుండా యథార్థం పట్టుకోవటం కష్టం, సాకారం లేకుండా నిరాకారంలోకి వెళ్ళలేదు.
1: స్పిరిచువాలిటీ బిగిన్స్ వేర్ సైన్స్ ఎండ్స్.
2: అది దానికంటే కూడా ప్రధాన ముందు మీకు పదార్థం ఉండాలి. పదార్థాన్ని ఇది ఇది అంటూ చిట్ట చివరి అణువు దాకా వెళ్లి కూడా చిట్ట చివరికి ఎక్కడో తెలుసుకోవాలి. దీనికి స్వామి ఒక మాట అన్నారు స్వామి ఉపన్యాసాల్లో 1993లో ఏమన్నారంటే, ఒక వైజ్ఞానికుడు ఒక డాక్టరు ఈ శిశువు ఎలా ఫామ్ అవుతున్నది ఎలా పుడుతున్నది చెప్పగలుగుతారు. ఏ నెలలో ఏ చెవు వచ్చిందా, ముక్కు వచ్చిందా, కన్ను వచ్చిందా చెప్తారు. ఎలా వచ్చిందో చెప్పగలిగింది సైన్స్ అయితే, ఎందుకు వచ్చిందో చెప్పగలిగేది స్పిరిచువాలిటీ అన్నారు. సైన్స్ ఎందుకు వచ్చిందో చెప్పలేదు, ఎట్లా వచ్చిందో మాత్రం చెప్పగలరు. ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి, ఎలా వచ్చిందో తెలుసుకోవాలి, రెండు కూడా సమన్వయాత్మకంగా ఉండాలి. కాబట్టి రెండు ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు ఎట్లాగో, కాలంలో పగలు రాత్రి ఎట్లాగో, ఇవి అవిభాజ్యమైనటువంటి ఒక దివ్యమైనటువంటి సమ్యక్ స్వరూపం ఇది. కాబట్టి సైన్స్ ద్వారా, హేతువు ద్వారా, ప్రశ్న ద్వారా, సందేహం ద్వారా సమాధానాన్ని పొందాలి. సమాధానం అక్కడే ఉన్నది, కనుక్కోటానికి సైన్స్ కూడా ఒక మార్గమే.
1: ఈ సైన్స్ కూడా ఒక మార్గమే అని బానే ఉంది. ఈ సైన్స్ లోనూ టెక్నాలజీలో వచ్చిన మార్పులు చాలా వేగంగా జరుగుతున్నాయి. మన కళ్ళు తెరిచేలోగా చాలా మార్పులు సంభవిస్తున్నాయి. దానివల్ల ఏంటంటే మనుషుల్లో కూడా మార్పులు వస్తున్నాయి. అదే జనరేషన్ గ్యాప్ అంటున్నారు. ఈ విషయంలో మీరేం చెప్తారు?
2: ఈ జనరేషన్ గ్యాప్ ఎప్పుడు ఉంది. కృతయుగం పోగానే త్రేతాయుగం రాగానే ధర్మం మారిపోయింది. ఆనాడు త్రేతాయుగంలో ఉన్న ప్రజలంతా కృతయుగం కంటే గొప్ప యుగం మళ్లీ రాదన్నారు. త్రేత వెళ్లిపోయింది, ద్వాపర వచ్చేప్పటికీ కృత త్రేత అద్భుతం అనుకున్నారు. కలియుగం వచ్చింది, మళ్లీ కృతయుగం వస్తుందా, మళ్లీ సత్యయుగం ఎప్పుడు వస్తుంది? సత్యయుగం ఆకాశం నుంచి ఊడి మన ఒళ్ళో పడదండి. మనందరం ఆ సత్యయుగం యొక్క నిర్మాణం మీద స్పష్టత ఒక అవగాహన ఉన్నట్లయితే, ఆ నిర్మాణం జరగాలన్న కాంక్ష బలీయంగా ఉన్నట్లయితే, దానికోసం ఇప్పుడున్న మనందరం గనక ప్రయత్నం చేసినట్లయితే ఆ సత్యయుగం అనేది నిర్మాణం జరుగుతుంది. సత్యసాయి భగవానుడు అవతార ప్రధాన ఉద్దేశం నిజానికదే. క్లాక్ ని మళ్లీ వెనక్కి తిప్పం, అది తిరగాలి. తిరిగి వెళ్లి మళ్లీ ఆ కాలాన్ని మనకు తేవాలి తప్ప, యుగధర్మం స్పీడ్ ఆఫ్ థాట్ అన్నాం, బాగా వేగం పెరిగిందని మీరు ఆలోచన చెప్పారు. వేగం పెరగటం, వేగం తరగటం ఈ యుగానికి, ఈ టైంకి లక్షణం. దీని ప్రకారమే మనం వేళ చేయాలి. మనం వేగం పెరిగిందన్నాం. ఒకనాడు ఇదే దేశంలో నేను మీకు ఉత్తరం రాస్తే 10 రోజుల తర్వాత మీకు అందేది. ఇవాళ టెక్నాలజీ రంగంలో వచ్చినటువంటి అద్భుతమైన మార్పు, మీతో నేను కమ్యూనికేట్ చేయడానికి ఒక స్ప్లిట్ సెకండ్ చాలు. ఇది పురోగమనమా తిరోగమనమా?
1: పురోగమనమే చెప్పాలి.
2: ఈ పురోగమనమైనటువంటి భావంలో కాలం పరిగెత్తుతూనే కాలం కూడా మనకు అవకాశాలను ఎక్కువస్తున్నది. తక్కువ కాలంలో ఎక్కువ పనులు చేయగలిగినటువంటి ఒక పరమాద్భుత శక్తి. అందుకే స్వామి అన్నారు, ఏమి సైన్స్ సైన్స్ సైన్స్ అని ఎడం పెడుతున్నారే, ఆ సైన్స్ కూడా భగవంతుని యొక్క ప్రజ్ఞ కాదా అన్నారు. ప్రజ్ఞ కాకపోతే దాని అవసరం ఎందుకు వచ్చిందో విచారణ చేయమన్నారు. అది
1: బహుశా అందుకే కాలేజీల వాటిలో కూడా శాస్త్ర సాంకేతిక సంబంధించిన కోర్సులు కూడా ఆయన ఎన్నో ఇంట్రడ్యూస్ చేశారు. కరాగి ప్రశాంతి నిలయంలో కూడా ఇది ఆశ్రమం కింద మనం పిలుచుకున్నా గానీ ఎన్నో ఆధునిక సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. అయితే ఇంకొక ప్రశ్న అండి, ఆధ్యాత్మిక జీవితం అలవడ్డానికి దైవంపై నమ్మకం, మతపరమైన విశ్వాసాలు కొంతవరకు తోడ్పడతాయి. స్వామి మతపరమైన విషయాల్లో లౌకికవాదాన్ని సమర్థించారన్నది స్పష్టంగా కనిపిస్తోంది. అయితే వివిధ మతాల్లోని శాఖోపశాఖలున్నాయి, అలాగే హైందవ మతంలో కులాలున్నాయి, ఉపకులాలున్నాయి. ఇటువంటి వాటి గురించి స్వామి ఏమన్నారు?
2: జాతి మత వర్గ వర్ణములకు అతీతమైనదే సత్యసాయి భావన. అనేక సార్లు చెప్పారు స్వామి. ఏ సంబంధం ఉంది? మతము ఒక మార్గం మాత్రమే. మతాన్ని దాటి జీవుడు ఉన్నతోన్నతమైన స్థాయికి వెళ్లాలి. మతం ఎప్పుడూ చెడు చెప్పలేదు. ఈ మహావృక్షంలో ఉండనివ్వండి, హైందవ మతమా మరొక మతమా, అన్ని ఆకులుండాలి, కాయలుండాలి, పళ్ళుండాలి, కొమ్మలుండాలి, రెమ్మలుండాలి, అన్నీ ఉంటేనే ఒక సమగ్రం కాబట్టి ఈ సమగ్రమైనటువంటి స్థాయికి వెళ్ళటానికి సత్యసాయి భగవానుడు ఆధునికీకరణకి మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ప్లానిటోరియం కట్టాలి, స్పోర్ట్స్ 81 ఏళ్ల వయస్సులో స్వామి పిల్లలకి స్పోర్ట్స్ మీట్ పెట్టారు. ఇవన్నీ కూడా ఆధునికీకరణ. కాబట్టి సత్యసాయి భగవానుడు సనాతనమైనటువంటి ఆధునిక ప్రేమమూర్తి.
1: నేను అడిగిన ప్రశ్నలో ఒకటి ఏంటంటే, మన ఈ సమాజంలో మన లౌకిక రాజ్యం మనం నిర్మించుకున్నాము, సర్వమతాలు ఒకటిని చూస్తున్నాం, సర్వమత స్థూపం అది వేయడం ద్వారా స్వామి కూడా అదే భావాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ కులాలు అనేది ఇంకా కొంతవరకు మన సమాజంలో పూర్తిగా పోలేదని చెప్పాలి. అందుకని మనం అడిగింది ఏంటంటే, స్వామి ఇది గురించి స్పష్టంగా ఏమైనా చెప్పారా?
2: చెప్పారు. కులం వ్యాకులమేనన్నారు. కులాన్ని పట్టుకుంటున్నట్లయితే అది వ్యాకులమే కాబట్టి మానవ జీవన సంఘర్షణ ప్రకారంగా ఒక కులం అనేది కూడా ఒక వ్యవస్థ. ఆ కులధర్మాన్ని పాటించమన్నారు స్వామి. ఇంకో మాట అన్నారు, బంగారు కులదైవం ఇలదైవం అని కూడా ఉన్నదన్నారు. అక్కడ కుల అంటే వంశము అని అర్థం, జాతి అని అర్థం. మనం ఏర్పరచుకున్న కులాలు కాదు. కులాలు నాలుగే, చాతుర్వర్ణ్యం మయా సృష్ట్వా. అవన్నీ వృత్తిగతమైనవి, వృత్తిపరమైనవి. ఇక్కడ మానవుడు మానవుడిగా జీవించాలి. నీవు ఏ వృత్తి, ధర్మవ్యాధుడు ఎటువంటి వాడు, ఏ వృత్తిలో ఉన్నాడు, ధర్మాన్ని పాటించాలి. నువ్వు ఎక్కడ ఉంటేనేమి ప్రేమమూర్తిగా ఉండాలి. ఇది సర్వమత సమ్మతమైనటువంటి సత్యసాయి యొక్క ఆధునిక భావం. ఆ పోకడ చాలా దివ్యంగా ఉంటుంది.
1: మీరు ఇందాక స్వామి స్టేడియం కట్టించారు క్రీడల గురించి, వాటి గురించి అని ఈ సందర్భంగా ఒక ఉపాసన. స్వామి ఆధ్యాత్మికతను లౌకిక జీవనాన్ని ఏనాడు విడిది చూడలేదు, పైగా జీవితం ఒక ఆట ఆడండి అన్నారు. దైవాన్ని చేరుకోవడమే మానవ జీవన గమ్యం అని సనాతన సారథిగా ఆయన చెప్పినా ఆటపాటను కూడా ప్రోత్సహించారన్నది కనిపిస్తోంది. ఇది కొంచెం వైరుధ్యంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా, దీని గురించి ఏమంటారు?
2: వసంత భాను గారు, వైరుధ్యమే లేని మాట ఇది. అసలు జీవితం అంటేనే ఒక ఆట, జీవితం అంటేనే ఒక మాట, జీవితం అంటేనే ఒక పాట. పాట మాట ఆట కూడితే అది జీవితం. ఇందులో ఏ ఒక్కటిలో పించినా అంతే. ఆట శరీరానికి సంబంధించింది, మాట మనస్సుకి సంబంధించింది, పాట హృదయానికి సంబంధించింది. కాబట్టి ఈ మూడు, బాడీ మైండ్ సోల్ అని మనం అంటాం కదా, ఈ మూడింటినీ సమన్వయం చేయాలంటే ముందు దేహం ఆరోగ్యవంతంగా ఉండాలి. ఆరోగ్యవంతంగా ఉండాలంటే పరిగెత్తాలి, ఆడాలి, పడాలి, లేవాలి, అన్ని జరగాలి. దానికి ఆట, ఆట ఒక స్ఫూర్తినిస్తుంది, గెలవాలి అన్న ఒక పట్టుదలని, ఒక ఎనర్జీని కాన్సన్ట్రేట్ చేస్తుంది, సింథసైజ్ చేస్తుంది. జీవితం అంటేనే ఒక మాట, జీవితం అంటేనే ఒక పాట. పాట మాట ఆట కూడితే అది జీవితం. ఇందులో ఏ ఒక్కటిలో పించినా అంతే. ఆట శరీరం

0: గెలవాలి అన్న ఒక పట్టుదలని, ఒక ఎనర్జీని కాన్సన్ట్రేట్ చేస్తుంది, సింథసైజ్ చేస్తుంది. కాబట్టి ఆటలలో ఏమవుతుంది, గెలిచినవాడు ఓడినవాడు కరచాలనం చేస్తారు. ఆట ఆడే వరకే స్పర్ధ, ఆట అయిపోయిన తర్వాత ఉన్నదంతా ప్రేమే. కాబట్టి ఆ రకంగా సర్వశక్తులు కూడా సమన్వయం కావటానికి ఆటలు కావాలి. ఆధ్యాత్మికమైనటువంటి జీవితం, లౌకికమైన జీవితం అని మామూలుగా అకడమిక్గా మనం రెండంటాం. మనకి మనం ఎప్పుడైనా పిలిచినప్పుడు ఎవరన్నా నిత్య జీవితంలో ఆధ్యాత్మికత గురించి కాసేపు మాట్లాడండి అని అడిగినప్పుడు ఆ ప్రశ్నే అమాయకమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఆధ్యాత్మికమైన జీవితం వేరు కాదు, లౌకిక జీవితం ప్రత్యేకమైంది కాదు. అసలు జీవితమే ఒక ఆధ్యాత్మయాత్ర, మానవ జీవితం. ఆ మానవ జీవితంలో ఆధ్యాత్మయాత్ర అంటే తనను తాను తెలుసుకోవటానికి అనేక మార్గాలు ఎన్నుకుంటూ అనేక సన్నివేశాలలో సందర్భాలలో పూర్ణమైనటువంటి మానవత్వాన్ని అనుభవించడమే దాని వెనక ఉన్నటువంటి ఆంతర్యం. కాబట్టి స్వామి ఇక్కడ ఆటకి, మాటకి, భజనకి, సత్సంగానికి, సత్సాంగత్యానికి, సంకీర్తనకి, సేవకి, ప్రేమకి ఎన్ని శాఖలు మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు తెరచి పరచి మనకు అప్పజెప్పారు. ఎట్లా సనాతనమైనటువంటి మూలం, ఒకరోజు స్వామి ఒక ఉపన్యాసంలో చెప్పారు, రూట్స్ బాగుంటే ఫ్రూట్స్ బాగుంటాయి బంగారు అని. రూట్స్ సనాతనమైతే ఫ్రూట్స్ అధునాతనం. నిన్న సంవత్సరం క్రితన్నాడు ఆ చెట్టున ఓ కాయ కాసేది పండితే అది అక్కడే ఉన్నదా? చెట్టు నుంచి విడి రాలిపోయింది. మళ్లీ చిగురాకులు మోసులెత్తుతున్నాయి, కొత్త పూలొస్తున్నాయి, కొత్త కాయలు వస్తున్నాయి. కాబట్టి సనాతనము అధునాతనమని మనం రెండు విడగొట్టడానికి వీలులేదు. కానీ ఆత్మస్వరూపుడైనటువంటి సత్యసాయి భగవానుడి యొక్క దివ్యమైన ఆలోచనలన్నీ కూడా వేదగతమైనవి, ఉపనిషన్మూర్తిమంతమైనవి, శాస్త్రబద్దమైనవి, ప్రాచీనమైనవి, భారతీయమైనవి. కానీ ఏ కాలానికైనా సరిపడే, ఏ దేశానికైనా సరిపడేటువంటి విశ్వజనీన సార్వకాలిక పరమోత్కృష్టమైనటువంటి మహాపరిసత్యాలుగా మనం భావన చేయాలి, దాన్ని అనుభవించాలి, అధ్యయనం చేయాలి, అనుభూతి చెందాలి, పరమచరమంగా విభూతి స్థాయికి వెళ్ళాలి.
1: బహుశా ఆ కారణంగానే ఈ బాబా వారి భావాలన్నీ కూడా దేశ దేశాలకి వ్యాప్తి చెందుతాయని అనుకుంటున్నాను. మీరేమంటారు?
0: వ్యాప్తి చెందటం వెనక ఉన్నటువంటి శక్తి రహస్యం కూడా అదే. ఇవాళ స్వామి చెప్పిన మాట 150 ఏదో 180 మనకి లెక్కలేనన్ని దేశాలలో పాటిస్తున్నారంటే ఏమున్నది అంటే యాక్సెప్టబిలిటీ ఉన్నది. యాక్సెప్టబిలిటీ ఎలా వచ్చిందంటే అప్రోచబిలిటీ ఉంది గనక. అప్రోచబిలిటీ ఎలా ఉన్నదంటే ఆచరించడానికి అనువైనటువంటి తేలిక మార్గం కాబట్టి జాతి మతాలన్నీ దాటి అందరూ కూడా సాయి యొక్క భావాన్ని తమ భావనగా మార్చుకుని తమ తమ దేశాలలో పరమోత్కృష్టమైన అధ్యాత్మ జీవితాన్ని సాగిస్తూ ఈ నిత్య జీవితాన్ని వెలిగించుకుంటున్నటువంటి ఈ సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. కనుకనే స్వామి మాట వెనక ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఒక్కటే. స్వామిని ఒకసారి అడిగారు, ఈ సనాతన అధునాతనతో చిన్న జవాబు చాలా అవసరం. ఆ అవసరం ఏంటంటే తొట్ట తొలినాళ్లలో 1950s లో మన పూర్వీకులు అడిగారు, స్వామి అధ్యాత్మ అంటే ఏమిటి అని అడిగారు. ప్రవృత్తి నుంచి నివృత్తి మార్గంలోకి రావటం అధ్యాత్మ అన్నారు. అది వాళ్లకు అర్థమైంది, తెలుసుకోగలిగారు. మళ్లీ సుమారుగా 10 ఏళ్ల తర్వాత అదే ప్రశ్న ఆ కాలం వాళ్లు స్వామిని అడిగారు, అదే జవాబు ఆయన ఇవ్వలే. ప్రభావంలో నుంచి స్వభావంలోకి రావటం అధ్యాత్మ అన్నారు. మన కాలంలోకి వచ్చి మనబోటివాడు, స్వామి నిజంగా అధ్యాత్మ అంటే ఏంటోసారి చెప్పండి అంటే మొదటి రెండు చెప్పలే. మానవుడు మానవుడుగా జీవించటమే అధ్యాత్మ. మానవుడు పశుత్వాన్ని వదిలిపెట్టుకోవాలి, అధునాతనంగా ఉండాలి, మోడర్న్ గా ఉండాలి, వెస్టర్న్ గా ఉండకూడదు. చూడండి, స్వామి ఎవరైనా కొద్దిగా గడ్డం పెంచుకొని దిగులుగా ఒక విషాదంగా ఉంటే స్వామి సహించేవారు కాదు, అంటే పిలిచి కరెక్ట్ చేసేవారు. ఏమైందని ఇలా ఉన్నావు, మంచి డ్రెస్ వేసుకోవాలి, మంచి భోజనం చేయాలి, మంచి నిద్రపోవాలి, బాగా చదువుకోవాలి, బాగా సేవ చేయాలి, ఆనందంగా ఉండాలి అని చెప్పి అది చాలా అధునాతనమైన మాట. అంటే మన అడ్రస్లో కానీ, డ్రెస్లో కానీ, మన సత్సంగంలో కానీ, మనకున్న కంపెనీలో కానీ, మన ఆలోచనలు కానీ మోడర్నైజేషన్ తప్పనిసరి, అనివార్యమైన పరిస్థితి. వెస్టర్నైజేషన్ అవాయిడబుల్. ఆ వెస్టర్నైజేషన్ లో అనేక పోకడలు ఉంటాయి, అవి ఈ దేశానికి సరిపడేవి కావు. కానీ ఈ దేశంలో ఉన్నవన్నీ పాశ్చాత్యులకు కూడా సరిపోయేటువంటి దివ్య జీవన విధాన సూత్రాలు కాబట్టి వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఓంకారం చేస్తారు, కట్టుబొట్టు నేర్చుకుంటారు, పవిత్రతని అలవరుచుకుంటారు. వాళ్ల వేషభాషలే కాదు, ఆహారపు అలవాట్లు కూడా మార్చుకుని అతి ప్రాచీనమైనటువంటి

0: సాత్వికమైనటువంటి గుణాన్ని పెంపొందించుకునే దిశగా తమ ఆధ్యాత్మ యాత్ర కొనసాగించటం, ప్రశాంతి నిలయమనేటువంటి ఈ దివ్య క్షేత్రంలో మనం రోజు గమనిస్తూనే ఉంటాం, చూస్తున్నాం కదా.
1: అవునండి, పాశ్చాత్య సంస్కృతిలో ఉండే ఆ మంచిని మనం తీసుకోవాలి, మన సంస్కృతిలో ఉండే మంచిని వాళ్ళు స్వీకరిస్తున్నారు. బాబా మీరు చెప్పిన దాన్ని బట్టి ఏమిటంటే, సనాతన ధర్మాన్ని ఆయన గౌరవిస్తూనే కాలంతో వచ్చే మార్పులను ఆయన అంగీకరించారు. కాలాతీతంగా మనం వ్యవహరించాలని మనకు సందేశం ఇస్తున్నారు. సాయిరాం.
0: కాలస్వరూపుడైనటువంటి సత్యసాయి భగవానుడి దివ్య శ్రీచరణారవిందాలకు మనందరం ప్రణమిల్లుతూ, ఈవేళ అధునాతనుడు కనుకనే రేడియో సాయి అనబడేటువంటి దివ్య ప్రాంగణం నుంచి ప్రపంచంతో మనకు కనెక్టివిటీ ఏర్పడింది. సాయిరాం.
2: అత్యాధునికుడు మన సనాతన సారథి శీర్షికన ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ విఎస్ఆర్ మూర్తి గారితో శ్రీ వసంతభాను జరిపిన సంభాషణ విన్నారు. ఈ కార్యక్రమ రూపకల్పన శ్రీ వసంతభాను. మహిళల కోసం ఇప్పుడు ప్రసారం చేయబోయే ప్రత్యేక కార్యక్రమాలను శ్రీమతి స్వప్న సమర్పిస్తారు. సాయిరాం స్వప్న.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. మహిళా సాధికారతను స్వామి ఏ విధంగా ప్రోత్సహించారో ఇప్పుడే శ్రీ విఎస్ఆర్ మూర్తిగారు వివరించారు. సేవా కార్యక్రమాల్లోనూ తామేమీ తీసిపోలేదని నిరూపిస్తున్నారు సాయి యువతులు. వారు చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి, అవి వారి జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయనే విషయం గురించి హైదరాబాద్ యువతలు పాల్గొంటున్న చర్చాగోష్ఠి కార్యక్రమంలోకి వెళ్దాం. స్వామి సేవ గురించి చెప్పిన ఒక అద్భుతమైన పద్యసూక్తితో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం.
1: కర్మలును కాదు, పుత్రులును కాదు, ధనమును కాదు, ముక్తిని పొందంగా సాధనము కర్మములు కాదు, పుత్రులును కాదు, ధనమును కాదు, ముక్తిని పొందంగా సాధనంబు సేవ ఒక్కటే, అమృతత్వంబునొసగు అన్య మార్గంబు లెవ్వియు నను కాదు, అన్య మార్గంబు లెవ్వియు నను కాదు.
0: స్వామి ఎంత అద్భుతంగా చెప్పారో కదండి. అదే మనం చేసే పనులు గాని, ఈ ధారాపుత్రులు గాని, లేకపోతే మనకున్న ఆస్తి ఐశ్వర్యం, ఇవేవి మనకి ముక్తిని గాని మోక్షాన్ని గాని ప్రసాదించవని ఎన్నో శాస్త్రాలు చెప్పి ఎంతో తపస్సు చేస్తే వచ్చేటువంటి ముక్తిని జస్ట్ సింపుల్ గా సేవ చేసుకోండి, ముక్తిని పొందండి అని స్వామి ఎంతో అద్భుతంగా మనకు చెప్పారు. ఇలాంటి సేవ చేసి తరిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు మన స్టూడియోకి హైదరాబాద్ నుంచి వచ్చిన యువతులతో మాట్లాడి వారు ఎటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు, అవి వారి జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయో తెలుసుకుందాం. ముందుగా హేమతో మాట్లాడదాం. సాయిరాం హేమ.
2: సాయిరాం స్వప్న గారు,
0: మీరు ఏం చేస్తున్నారు చెప్తారు మా శ్రోతలకి.
2: నేను ఎంసీఏ చేశానండి, ఎంబీఏ కూడా పూర్తి చేశాను. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఒక బాల వికాస్ గురువుని, ఇంకా మన శివం యువత సేవదల్లో నేను ఒక యాక్టివ్ మెంబర్ని.
0: అవునండి, అంటే మీరు ఎంబీఏ ఎంసీఏ చేసేయంటున్నారు, అంటే జాబ్ ఏదైనా చేస్తున్నారా?
2: లేదండి, నాకు ఆరోగ్యరీత్యా డాక్టర్స్ అడ్వైస్ చేశారు. నేను ఏ జాబ్ కానీ ఏ టెన్షన్ కానీ తీసుకోలేను.
0: అయ్యో,
2: నాకు ఒక రేర్ అన్యూజువల్ డిజీజ్ ఉందండి, దాన్ని పిఎన్హెచ్ పాజిటివ్ కేస్ అంటారు. అందులో రక్త కణాలు తక్కువైపోతూ ఉంటాయి. దానివల్ల నాకు అది క్యూర్ చేయడానికి లేదండి, అది దాన్ని ఓన్లీ స్టీరాయిడ్స్ అనే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ తోటి వాడుతూ ఉండాలి, రక్తం ఎక్కించుకుంటూ ఉండాలి అవసరమైనప్పుడల్లా. అందుకని ఇంకా నో ద చాయిస్.
0: అంటే మీరు ఎటువంటి సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారండి?
2: సమితి లెవెల్లో నారాయణ సేవలో, మెడికల్ క్యాంప్స్ లో, విఐపీ ప్రోగ్రామ్స్ లో, విలేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ లో, ఇంకా మదరన్ చైల్డ్ క్యాంపెయిన్స్ లో, అండ్ మొబైల్ హాస్పిటల్ సర్వీసెస్, అండ్ వాటర్ క్యాంప్స్, ఇవన్నీ కాకుండా శివం యాక్టివిటీస్ అన్నింటిలో పాల్గొంటుంటానండి. ఇంట్లో బాల వికాస్ తీసుకుంటుంటాను, నాకు ఒక 40 మంది పిల్లలు వస్తుంటారు ఇంటికి.
0: చాలా బాగుందండి.
2: అండ్ పుట్టపతి సర్వీస్ కి ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటానండి.
0: అంటే మన ఏపీ తరఫున?
2: ఏపీ తరఫున 3 సార్లు, అది జనవరి 15 రోజులు, ఏప్రిల్ 10 రోజులు, అండ్ నవంబర్ 15 రోజులు, 3 తరవలు వెళ్తాను.
0: ఓకే, మీరు చెప్తున్న సేవలు వింటూ ఉంటే ఇన్ని రకాల సేవలు మీరు మీ రేర్ డిసీజ్ తో ఎలా చేయగలుగుతున్నారంటే, డాక్టర్స్ అయితే జాబ్ చేయకూడదు, టెన్షన్ తీసుకోకూడదు అంటున్నారు, కాబట్టి మీరు చెప్పిన సేవలు చాలా ఎక్కువగా.
2: అంటే అదే అండి, స్వామి దయ ఇంకా కృప, ఇంకా సేవలో ఉండే బలము. ఇంకా నా జీవితంలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, దానివల్ల చాలా వరకు నాలో మార్పు వచ్చింది, అది చెప్పచ్చు.
0: ఆ సంఘటన ఏంటో మాతో పంచుకుంటారు కొంచెం?
2: తప్పనిసరిగా అండి. 2005 సంవత్సరంలో మా నాన్నగారితో పాటు నేను నార్త్ ఇండియా టూర్ వెళ్ళానండి. సిమ్లా దగ్గర ఉండిన కులు మనాలి అనే ప్లేస్ లో మా నాన్నగారికి హార్ట్అటాక్ వచ్చింది.
0: అయ్యో,
2: అయితే నాకు అక్కడ వాళ్ళ భాష కానివ్వండి అదేం రాదు, అండ్ అక్కడ కర్ఫ్యూ ఉంది ఆ టైంలో, అండ్ దగ్గరలో హాస్పిటల్స్ లేవండి. ఎవరు లేరండి, నేను మా నాన్నగారే, ఎవరు తెలిసిన వాళ్ళు కూడా లేరు. లక్కీగా స్వామిని తలుచుకున్న వెంటనే అక్కడ ఉండిన ఒక 10 మంది కొత్తగా పెళ్లిన వాళ్ళు, ముక్కు మొహం తెలియదు వాళ్ళు, వాళ్ళలో ఒకరు వచ్చి నాకు ఏమైనా కావాలండి ఏంటి అనేసి అడిగారు. అంటే చెప్పిన వెంటనే ఒక హాస్పిటల్ దగ్గర వాళ్ళు ఆపి మా నాన్నగారిని అడ్మిట్ చేసి కావాల్సినంత డాక్టర్ తో మాట్లాడి నా దగ్గరకు వచ్చి ఒక 10,000 చేతులు పెట్టారండి, మీ ఖర్చులు కొంచండి, అవసరం లేదు
0: మాకు
2: ఆపదలో సాయం చేయడానికి. వాళ్ళు ముందుకు వచ్చి ఒక 10,000 చేతులు పెట్టి మీ ఖర్చులకి ఉంచుకోండి, నాకు ఇవ్వకలేదు అనేసి అన్నారు. నేను చాలా థ్యాంక్స్ అండి, అక్కలేదు అని చెప్పి స్వామి విభూతి కోసం ఎతికానండి. అసలు నాకు విభూతి దొరకలేదు. ఈ లోపల డాక్టర్స్ ఎందరేమో ఒక గంట పైగా వాళ్ళు మా నాన్నగారికి నర్వ్స్ లో 36 ఇంజక్షన్ల పైన ఇచ్చారనమాట. దేనికి నాన్నగారు స్పందించడం లేదు, డాక్టర్స్ అందరూ హోప్స్ వదిలేశారండి. అయితే ఈ లోపల మా తమ్ముడు ఫోన్ చేశారు యుఎస్ నుంచి, చెప్పారు స్వామి మీద నమ్మకం ఉంచుకొని ఒకసారి విభూతి మళ్ళీ ఎత్తికక్క పెట్టు అనేసి అన్నారు. చూస్తే ఎదురుగుండే కనపడిందండి. ఆ విభూతి పెట్టిన వెంటనే మా నాన్నగారు స్పందించడం మొదలెట్టారు.
0: అంటే ఈ 30 ఇంజక్షన్స్ కి రెస్పాండ్
2: కానీ వాళ్ళు అది వెంటనే డాక్టర్స్ కూడా షాక్ అయ్యారు. 2-3 అవర్స్ నార్మల్ మనిషి అంటే నార్మల్ గా ఉన్నారు అనమాట. డాక్టర్స్ కూడా అన్నారనమాట, మీరు నమ్ముకున్న దేవుడు మిమ్మల్ని రక్షించారండి అనేసి.
0: అంతేనండి, స్వామి ఎప్పుడు చెప్తుంటారు కదా, అలాగే మీతో మీ ఇంట వెంట జంట కంట ఉండి అటువంటి పరిస్థితుల్లో కూడా స్వామి మిమ్మల్ని రక్షించారంటే
2: నిజమండి. నేను ఇప్పుడు ఇలా నేను సేవ చేయగలుగుతున్నానంటే కూడా నా ఆరోగ్యం కుటుంబ పడుతుందనే కూడా దానికి కారణం కూడా స్వామి సేవనే అండి. అది ప్రాక్టికల్ గా నేను కనపడే ఎగ్జాంపుల్.
0: అంతేనండి, మీరు చాలా అదృష్టవంతులు. అయ్యో నేను MBA MCA చదివాను, ఏం జాబ్ చేయలేకపోతున్నాను, మీరు ఏం బాధపడక్కర్లేదండి. స్వామి సీఈఓగా ఉన్న తన కంపెనీలోనే మీకు 24/7 ఫుల్ టైం జాబ్ ఇచ్చి అంతేకాకుండా దానికి కావాల్సిన శక్తిని భక్తిని కూడా మీకు ప్రసాదిస్తున్నారండి.
2: అవునండి, నిజంగా అది మటుకు నిజం. సాయిరామ్
0: సాయిరామ్
2: సాయిరామ్
0: సాయిరామ్. మరొక యువతి కిరణ్మయ్యతో మాట్లాడదాం. సాయిరామ్ కిరణ్మయ్య.
3: సాయిరామ్ అండి.
0: ఏం చేస్తుంటాం?
3: నాది బీటెక్ అయిపోయిందండి. ప్రస్తుతం ఎంటెక్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను. టెంపరీగా ఒక ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ గా వర్క్ చేస్తున్నాను.
0: అవునా, మీరు ఎటువంటి సేవా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తుంటారు?
3: సమ్టీ లెవెల్లో ప్రెసెంట్ నేను మెడికల్ క్యాంప్స్ లో, వాటర్ క్యాంప్స్ లో, అలానే SSVIP ప్రోగ్రామ్స్ లో అండ్ వొకేషనల్ ట్రైనింగ్ క్లాసెస్, టైలరింగ్ ఇలాంటి వాటిలో నేను ఎక్కువ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను.
0: ఇంకా
3: అండ్ డిస్ట్రిక్ట్ వైజ్ వర్క్ షాప్స్ అవి కండక్ట్ చేసామండి.
0: వర్క్ షాప్స్ అంటే ఏ టైప్ ఆఫ్ వర్క్ షాప్స్ అండి?
3: ఇనిషియల్ గా ఫస్ట్ మేము స్టార్ట్ చేసిన వర్క్ షాప్ సాఫ్ట్ స్కిల్స్ వర్క్ షాప్ అండి, దాంతో మేము స్టార్ట్ చేసాం.
0: అంటే ఇది ఎవరికి టార్గెట్ చేసుకున్నది, మీరు ఎలా చేసేవారు?
3: ఈ వర్క్ షాప్ బేసిక్ గా మేము గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ని టార్గెట్ చేసి ఈ వర్క్ షాప్ స్టార్ట్ చేసామండి. సో వాళ్ళని మేము ఫస్ట్ చేసాం వాళ్ళతో.
0: ఓకే, అంటే మీరు దీనికి ఏమైనా ప్రాసెస్ ఉందా, లేకపోతే ఈ లెవెల్ స్టార్ట్ చేశారని చెప్తారు మా శ్రోతలకి?
3: ఇనిషియల్ గా ఒక 15-20 గర్ల్స్ మేము గ్రూప్ అయ్యామండి. తర్వాత ఎలా చేయాలి, ఎటువంటి వర్క్ షాప్ చేయాలి అనుకున్నప్పుడు, ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చదువుకుంటున్నారు కానీ వాళ్ళకి సరైన జాబ్స్ దొరకట్లేదు. దీనికి మెయిన్ రీజన్ వాళ్ళకి సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం. వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. సో ఈ గ్యాప్ ఫిల్ చేద్దాము అని,
0: బ్రిడ్జ్ లాగా
3: ఈ గ్యాప్ ఫిల్ చేద్దామని మేము సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ చేద్దాం అనుకున్నామండి. సో ఇది మెయిన్ గా గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ కి అవసరం కాబట్టి వాళ్ళని టార్గెట్ చేసి ఫస్ట్ మేము ఈ ప్రోగ్రామ్ వాళ్ళకి చేసాము. ఫస్ట్ మేము అసలు ఏ కాలేజెస్ చేయాలి అనేది ఇంటర్నెట్ లో బ్రౌజ్ చేసుకుని వాటిని ఒక లిస్ట్ చేసుకుని ఇద్దరిద్దరం ఒక్కొక్క కాలేజ్ కి వెళ్ళామండి. తర్వాత డిఫరెంట్ గ్రూప్స్ గా ఫామ్ అయ్యాము. ఒక గ్రూప్ క్యాంపెయినింగ్ అని, ఒక గ్రూప్ రిసెప్షన్ అని వాళ్ళు వచ్చినప్పుడు అడ్రస్ చేయడానికి, ఒక గ్రూప్ హాస్పిటాలిటీ కని, ఒక గ్రూప్ సర్వింగ్ లంచ్ కి టీ కి ఇలాంటివి సర్వ్ చేయడానికని, ఇలా డిఫరెంట్ గ్రూప్స్ ఫామ్ అయ్యాము. ఒక గ్రూప్ ఎలాంటి స్పీకర్స్ ని పిలవాలి, వాళ్ళని ఎలా అడ్రస్ చేయాలి, వీటి కోసం ఒక గ్రూప్ ఫామ్ అయ్యాము. ఇలా డిఫరెంట్ గ్రూప్ ఫామ్ అయ్యి మేము ఫైనల్ గా దాన్ని సక్సెస్ చేయగలిగాం.
0: అంటే మీరు కూడా చదువుకుంటున్నారని చెప్పారు, అలాంటిది ఇంత ఇన్ని రకాలైన ప్రాసెస్ లో అన్ని లెవెల్స్ లో మీరు వర్క్ చేసి ఇప్పుడు ప్రిన్సిపల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు మీరు ఎలాంటి అనుభవాలను ఫేస్ చేశారండి?
3: ప్రిన్సిపల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది బాగా రెస్పాండ్ అయ్యారండి, కొంతమంది యాజ్ యూజువల్ కొంచెం వెనక్కి తగ్గారు. కానీ స్వామి హెల్ప్ ఉండడం వల్ల అసలు దానిలో కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాలేదు మాకు. ఒక 2-3 సార్లు కొంచెం స్మూత్ గా చెప్పడంతో వాళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత వాళ్లే డైరెక్ట్ గా క్లాసెస్ కి పంపించి స్టూడెంట్స్ తో మాట్లాడిచ్చారు. స్టూడెంట్స్ కూడా బాగా కన్విన్స్ అయ్యారు.
0: అంతే కదండి, వాళ్ళ కోసం మీరు ఇంత మీ టైం స్పెండ్ చేసి ఫ్రీగా చెప్తామని వెళ్తున్నప్పుడు
3: స్టూడెంట్స్ కూడా బాగా రెస్పాండ్ అయ్యారు అండ్ బాగా బెనిఫిట్ అయ్యారు కూడా. సో దాంతో మేము సెకండ్ టైం వర్క్ షాప్ చేస్తామన్నా కూడా వాళ్లే మేము వస్తాము, మేము ఇంకో 10 మందికి చెప్తాము అని వాళ్లే ముందుకు వచ్చారు. సో సెకండ్ టైం చేసినప్పుడు మా క్యాంపెయినింగ్ ఇంకా ఈజీ అయింది.
0: అంటే మీరు చేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారండి మీరు?
3: ఇనిషియల్ గా ఒక కాలేజ్కి వెళ్ళినప్పుడు అండి, అది కంప్లీట్ గా ముస్లిం మైనారిటీ అనమాట. సో ప్రిన్సిపల్ ముస్లిం కాదు కానీ ఆవిడ ఒప్పుకున్నారు. కానీ కాలేజ్ క్లాస్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు కంప్లీట్ గా ముస్లిమ్స్ అనమాట. సో వాళ్ళని అడ్రస్ చేయాలంటే మాకు భయం వేసింది, ఎలా వీళ్ళని అప్రోచ్ అవ్వాలి అని. కానీ నిజంగా స్వామి గ్రేస్, ఫస్ట్ టైం మేము చెప్పంగానే వాళ్ళు ఒప్పుకున్నారు వస్తాము అని. కానీ మేము ఆలోచించాం వీళ్ళు వస్తారా, ఏదో ఒప్పుకున్నారు కానీ ఎంతమంది అక్కడికి వస్తారని. ఆ కాలేజ్ నుంచి హైయెస్ట్ నెంబర్ అండి, ఆ కాలేజ్ నుంచి హైయెస్ట్. అండ్ అది వాళ్ళది రంజాన్ పీరియడ్ అనమాట, అక్కడ మన శివంలో వాళ్ళు ప్రేయర్ చేసుకున్నారనమాట. సో ఇట్ వాజ్ రియలీ హ్యాపీ,
0: ఒక అద్భుతమనే చెప్పుకోవాలి కదా.
3: దట్ వాజ్ మోస్ట్ మెమరబుల్ అనమాట మాకు.
0: అంటే మీ వర్క్ షాప్లకు వచ్చి మీ దీని ద్వారా లబ్ధి పొందిన వారు ఎలాగా ఫీల్ అయ్యేవారు?
3: వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అండ్ వర్క్ షాప్ అయిపోయిన తర్వాత కూడా దాన్ని కంటిన్యూయేషన్ గా మేము వాళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేశాము. కొంతమందికి డైరెక్ట్ అలా ప్లేస్ అయ్యారు, కొంతమంది ఇండివిజువల్ గా వాళ్ళు నేర్చుకున్నది అప్లై చేసుకుని బయట వాళ్ళు ప్లేస్ అయ్యారు. సో ఇలా వాళ్ళకి బాగా యూజ్ అయింది. అండ్ ఫ్యూచర్ లో కూడా వాళ్ళు యూజ్ అయింది వాళ్ళు 10 మందికి చెప్పారు. అండ్ ఇంకా ఫ్యూచర్ లో కూడా వాళ్ళు యూజ్ అయ్యేలా వాళ్ళు చేసుకున్నారు.
0: అంటే మీరు కూడా చదువుకుంటున్నారు అలాంటప్పుడు మీ ఫ్రెండ్ సర్కిల్లో ఈ రోజుల్లో పద సినిమాకి వెళ్దాం, లేకపోతే ఇలా టైం స్పెండ్ చేద్దాం, లేకపోతే చాట్ చేసుకుందాం అనుకుంటుంటారు, అలాంటిది ఏంటి సేవా భజన అని మీరు తిరుగుతుంటే హౌ యు ఫీల్? అంటే మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ తోటి ఎలాంటి సిచ్యువేషన్స్ మీరు ఎదుర్కొన్నారు?
3: ఇనిషియల్ గా వాళ్ళు కూడా అసలు నాతో అదే అనేవాళ్ళు అండి, ఏంటి ఎప్పుడు సండేస్ అంటే మాతో రాకుండా బయట తిరుగుతావేంటి అవి. సో ఒకసారి నాతో క్యాంపెయిన్ కి రమ్మని అడిగాను. యాక్చువల్ ఆ రోజు నాకు ఎవరు లేరు తోడు, సో తోడు రమ్మని అడిగాను. తర్వాత వాళ్ళు ఈ క్యాంపెయినింగ్ ఇదంతా చూసి మేము వస్తాము అని అన్నారు. వాళ్ళకి వాళ్ళు ఆ రుచి చూసిన తర్వాత వాళ్ళు ఇంకా వదలలేదు. ఇప్పుడు నేను అడగక ముందు వాళ్ళే నాతో వస్తారు, అండ్ నాతో పర్తి సేవకు కూడా వచ్చారు.
0: అది చాలా గ్రేట్ అండి. అదే మనం స్పీచెస్ చెప్పి మేము ఇలా చేస్తాం అలా చేస్తాను కన్నా ఒకసారి వాళ్ళు వచ్చి చూస్తే దే కెన్ ఫీల్ అండ్ దే కెన్ ఎంజాయ్.
3: అవునండి, అది మాత్రం నిజం.
0: ఓకేనండి, చాలా థ్యాంక్స్ అండి మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు.
3: సాయిరామ్,
0: ఇప్పుడు మనతో తన అనుభవాన్ని పంచుకోవడానికి వచ్చిన ప్రసన్న గారితో మాట్లాడదాం. సాయిరాం ప్రసన్న.
4: సాయిరాం స్వప్న గారు,
0: మీరేం చేస్తుంటారండి?
4: నేను ఇంతకు ముందు జీఈలో వర్క్ చేసేదాన్ని, ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఫ్యామిలీ కన్స్ట్రెయిన్స్ వల్ల రిజైన్ చేశాను. ప్రస్తుతం ఈశ్వరమ్మ సదన్ లో అయ్యే సర్వీస్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో హైదరాబాద్ యూత్ గర్ల్స్ కండక్ట్ చేసే యాక్టివిటీస్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నాను అనమాట.
0: అంటే ఈశ్వరమ్మ సదన్ లో ఎటువంటి సేవా కార్యక్రమాలు అవుతుంటాయో కొంచెం మా శ్రోతలు చెప్తారండి.
4: ఇప్పుడు ఈశ్వరమ్మ సదన్ లో ఎకనామికల్లీ పూర్ పిల్లలు ఉంటారు కదా గర్ల్స్ కి, వాళ్ళకి కంప్యూటర్ బేసిక్స్, స్పోకెన్ ఇంగ్లీష్, అలాగే వాళ్ళు జాబ్స్ లో సెటిల్ అవ్వడానికి ఏమైనా వొకేషనల్ ట్రైనింగ్ ఇలాంటివి బ్యాచెస్ వైజ్ గా కండక్ట్ చేస్తుంటాము. అంటే ఎంఎస్ ఆఫీస్ ఇలాంటివి ఆల్రెడీ చెప్తున్నాము. ఈ మంత్ ఎండింగ్ నుంచి టాలీ కూడా స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేశామన్నమాట. ఇది ప్రోగ్రెస్ అవుతూ ఉంది, అంటే ప్రాసెస్ అంతా రన్ అవుతూ ఉంటుంది.
0: మీరు అంటే ఎలాంటి వాళ్ళని తీసుకుని సెలక్షన్ ఎలా చేస్తారండి?
4: బేసిక్ క్రైటీరియా ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్, వాళ్ళ రేషన్ కార్డ్ అది చూసి, వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ తక్కువ అంటే ఎఫర్ట్ చేయలేని పిల్లలు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మంచిగా వర్క్ చేసి వాళ్ళ ఫ్యామిలీని పోషించాలనుకునే లాంటి పిల్లలు. అంటే వాళ్ళకి ఎంతుసేసం ఉంటుంది కానీ
0: అవకాశం
4: ఉండదు, వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు. అలాంటి పిల్లల్ని సెలెక్షన్ చేసుకుని వాళ్ళకి కేర్ఫుల్ గా వాళ్ళు మొత్తం వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యేలాగా గైడెన్స్ ఇస్తామన్నమాట.
0: అంటే మీ క్లాసెస్ ఇవన్నీ చెప్తున్నారు, ఇవి వీకెండ్స్ లో ఉంటాయా లేకపోతే ఎలా ఉంటాయండి?
4: ఇవి డైలీ క్లాసెస్ అండి, ఎందుకంటే కాలేజ్ కి వెళ్లే పిల్లలు ఇందాక కిరణ్మయ్య చెప్పినట్టు గవర్నమెంట్ కాలేజ్ పిల్లలు ఉంటారు, వాళ్ళకి 10 o'clock కి కాలేజ్ కి వెళ్లాల్సి వస్తుంది. సో 8 to 10 కంప్యూటర్ క్లాసెస్ ఉంటాయి, 10 to 12 స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ఉంటుంది. ఆ తర్వాత కూడా ఒక 1.5 hours మేము అవైలబుల్ గా ఉంటాం అన్నమాట, ఎందుకంటే వాళ్ళు ఇంటికి వెళ్లి వర్క్ చేసుకోలేరు కదా. సో వాళ్ళు కంప్యూటర్స్ మీద వర్క్ చేసేటప్పుడు గైడ్ లైన్స్ ఇవ్వడానికి, గైడెన్స్ కోసం అని
0: డౌట్స్ ఉంటే
4: విల్ స్టే బ్యాక్. సో ఆల్మోస్ట్ లైక్ 2 hours కూడా మేము ఉండాల్సిన పరిస్థితి వస్తుంది.
0: అంటే ఇవి కండక్ట్ చేసినప్పుడు ఎటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొంటూ ఉంటారండి?
4: మెయిన్ గా పిల్లలందరూ అంత అకాడమిక్ గా వాళ్ళకి అంత బ్రైట్ గా ఉండరు, అండ్ మోర్ ఓవర్ అందరూ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ పిల్లలు. సో కంప్యూటర్ కోర్స్ అనేసరికి అన్ని ఇంగ్లీష్ లో ఉంటాయి కదా.
0: సో మీకు చాలా కష్టమైన పని
4: అంటే అది కూడా స్వామి గ్రేస్ వల్ల చేయగలుగుతున్నాము. ఏంటంటే వాళ్ళకి స్లోలీ అసలు వాళ్ళకి రిలెవెంట్ గా అంటే మన బాడీ పార్ట్స్ ని వాళ్ళకి చెప్తూ, సో లైక్ బ్రెయిన్ చెప్పింది మేము అంటే సిపియు ఇలాగనమాట. అలా వాళ్ళకి
0: గుర్తుండేటట్టు
4: అలాగా వాళ్ళకి కంపేర్ చేస్తూ చెప్పి స్లోలీ వాళ్ళని డైలీ రొటీన్ ఇంటి దగ్గర అంతా ఇంగ్లీష్ లో రాసుకురమ్మని, చిన్న చిన్న సెంటెన్సెస్ లో. అలాగే వాళ్ళకి క్వశ్చన్ ఏదైనా పోస్ట్ చేయాలంటే ఇంగ్లీష్ లో అడగమని, ఆ భయం పోయేలాగా గ్రాడ్యువల్ గా వాళ్ళకి ఎండ్ ఆఫ్ ది కోర్స్ కొంచెం కొంచెం ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేసేటట్టు, ఇటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకుని వాళ్ళు సెటిల్ అయ్యేలాగా అలాగా స్లోలీ గైడెన్స్ ఉంటుందన్నమాట.
0: ఇక్కడ మీ దగ్గర క్లాసెస్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఫ్యూచర్ లో ఇది ఎలా ఉపయోగపడుతుందండి?
4: ఇప్పుడు తను చెప్పినట్టు వర్క్ షాప్స్ అవుతాయని చెప్పారు కదా, సో సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈ వర్క్ షాప్స్ అన్ని అయ్యొచ్చు. వాళ్ళకు కూడా కమ్యూనికేషన్ ఇస్తాము మన దగ్గర కోర్స్ చేసిన పిల్లలకి, సో వాళ్ళు అవి కూడా అటెండ్ అవుతారు. అటెండ్ అయ్యి మొత్తం అంతా గ్రూమ్ అయిన వాళ్ళంతా గర్ల్స్ ఏం చేస్తారంటే జాబ్ మేళాస్ కూడా కండక్ట్ చేస్తారు శివం లో. ఇలాగా మన డివోటీస్ వాళ్ళకున్న కంపెనీస్ వాళ్ళు అవ్వనివ్వండి, బయట నుంచి వచ్చే కంపెనీస్ కి కూడా మన పిల్లలంటే ఒక డిసిప్లిన్ బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు గ్రూమ్ అయిన పిల్లలు కాబట్టి వాళ్ళు దే ప్రిఫర్ అన్నమాట.
0: వాళ్ళ దృష్టి బాగా ట్రైన్ అయిన పిల్లలు వాళ్ళు దొరుకుతారు,
4: లాయల్ గా వర్క్ చేస్తారు అనే ఒక ఫీలింగ్,
0: ముఖ్యంగా వాల్యూ బేస్డ్ తో మీ ట్రైనింగ్ చెప్తారు కాబట్టి
4: అందుకని వాళ్ళు దే కమ్ ఫార్వర్డ్. సో వాళ్ళందరికీ జాబ్ మెలాస్ అవి అవుతాయి, సో అలా సెటిల్ అయ్యే వాళ్ళు ఉంటారు. బట్ ఇక్కడ నేను ఒక పర్టికులర్ గా ఒక చైల్డ్ గురించి నేను ఐ వాంట్ టు షేర్.
0: తప్పకుండా చెప్పండి.
4: ఏంటంటే ఆ పాప డొమెస్టిక్ సర్వెంట్ బేసికలీ, ఒక 7 ఇళ్లలో బట్టలు ఉతుక్కుని 8 o'clock క్లాస్ కి వచ్చేది. పాప పేరు మమత. అయితే నౌ కోర్స్ అంతా చక్కగా ఫినిష్ చేసిన తర్వాత ఇప్పుడు తను ఆక్వాగార్డ్ లో, ఆక్వాగార్డ్ ఐడియా అండి అంటుంది కదా, అందులో కస్టమర్ సర్వీస్ లో షీఈస్ డ్రాయింగ్ 5K నౌ. సో వాళ్ళ ఫ్యామిలీ అంతా తను సపోర్ట్ చేయగలుగుతోంది, ప్లస్
0: స్టేజ్ లో
4: ఆ ఫుల్ఫిల్మెంట్ మాకు కూడా స్వామి
0: క్లాసెస్ వల్ల తను ఆ స్టేజ్ రాగలిగింది.
4: అంటే ఒక ఇంకా చేయాలి, ఇలాంటి పిల్లల్ని ఇంకా తయారు చేయాలనే దానికి మాకు అదొక స్ఫూర్తి అనమాట.
0: అంతే,
4: సో అలాంటి సాటిస్ఫాక్షన్ చాలా ఉంది.
0: మీరు చేస్తున్నప్పుడు మీ కుటుంబం నుంచి ఎటువంటి ఇబ్బందులు ఏమి వస్తాయి, లేకపోతే సహకారం ఉంటుందా?
4: కొంచెం కొంచెం ఇబ్బందులు ఉంటాయండి. అంటే కొన్ని సాక్రిఫైసెస్ చేయాలి, పేషెన్స్ ఉండాలి. అయితే స్వామి ఇచ్చిన అవకాశం మనం యూటిలైజ్ చేసుకోకపోతే స్వామి ఇంకొకళ్ళ చేత చేయించుకుంటాం.
0: అది కరెక్ట్ అండి.
4: అందువల్ల డెఫినెట్ గా కమిట్మెంట్ తో చేయాలి, ఆ ఫోకస్ ఉండాలి, ఎండ్ వరకు అంత జీలు ఉండాలి అన్నది పెట్టుకుంటే మిగతా అవన్నీ నెగ్లిజిబుల్ అనిపిస్తాయి. మెయిన్ గా నాకేమంటే మార్నింగ్ 8 o'clock కల్లా పిల్లలిద్దరిని స్కూల్ కి పంపించి హస్బెండ్ ఆఫీస్ కి వెళ్ళిపోవాలి, అత్తయ్య గారికి అన్ని రెడీ చేయాలి.
0: ఎవరైనా లేడీస్ షెడ్యూల్ అదే అనమాట, మార్నింగ్ వెరీ టైట్.
4: అండ్ నాకేం ఎటు కానీ డిస్టెన్స్, 2-వీలర్ రాదు.
0: అయ్యో,
4: సో ఒక 1.5 to 2 kilometers ఉంటుంది మాకు క్లాస్ వెళ్లాల్సింది. సో వెళ్లడం, క్లాస్ తీసుకుని మళ్ళీ 2 వరకు స్టే బ్యాక్ అయ్యి ఇంటికి వెళ్లడం కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కాకపోతే ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత నేను అవన్నీ షేర్ చేసుకుంటాను కదా ఎక్స్పీరియన్స్, సో ఫ్యామిలీ అందరూ కూడా
0: వాళ్ళు కూడా మీరు వెళ్ళడం వల్ల వాళ్ళు దే ఆర్ హ్యాపీ.
4: ఎస్. అండ్ మా అబ్బాయి యాక్చువల్ గా నేను వెళ్లడం రావడం ఇవన్నీ చూసి తను అప్పుడు 7th కంప్లీట్ అయ్యి 8th వచ్చాడు. సో తనకేమంటే తనకి హార్డ్వేర్ కంప్యూటర్ అంతా సెట్ చేయడం ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అనమాట. సో సండేస్ తను స్పెండ్ చేసి సిస్టమ్స్ అన్ని సెట్ చేసి, ఇంకా దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏమైనా లోడ్ అయ్యి లేకపోతే ఎంఎస్ ఆఫీస్ టీచ్ చేయడానికి, అలాగే వాళ్ళకు వచ్చే డౌట్స్ అన్ని నాకు చెప్పి ఇలాంటివి చెప్పమ్మా అని. సో వాళ్ళు దే స్టార్టెడ్ ఇన్వాల్వ్. అది చాలా బెస్ట్ పార్ట్ అనమాట. ఏంటంటే పిల్లలు కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు.
0: అంతేనండి, మనం రోజు ఇంట్లో కూర్చొని సేవ చేయాలరా, వాళ్ళకు ఉపయోగపడాలి, వీళ్ళకి సాయం చేయాలి అని మనం క్లాసెస్ తీసుకోలేదు, స్పీచెస్ చెప్తే వాళ్ళు వినరు, అంత పాటించాలనుకోరు. వాళ్ళ కళ్ళ ముందు మీరు ఇంట్లోంచి ఇంత కన్స్టిట్యూన్స్ బయటకు వచ్చి సర్వీస్ చేసి మీరు ఆనందాన్ని వాళ్ళతో పంచుకుంటున్నారు కాబట్టి, ఓకే మా అమ్మగారు చేస్తున్నారు కాబట్టి మేము చెయ్యాలి అన్న ఇది వాళ్ళకి వచ్చిందండి. కాబట్టి మీలాగే అందరి తల్లిలో కూడా సేవలో పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫ్యామిలీకి ఆదర్శంగా ఉండాలని కోరుతున్నాం అండి. మీరు ఇంతటి మంచి అనుభూతులు మాతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. మీరందరూ ఈరోజు రేడియో సాయి స్టూడియోకి వచ్చి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ యొక్క 2వ వార్షికోత్సవంలోనే మీ అనుభూతులను, అనుభవాలను పంచుకున్నందుకు రేడియో సాయి తరపున సాయిరాం.
3: సాయిరాం.

0: యువతుల సేవా కార్యక్రమాలపై చర్చాగోష్ఠి విన్నాక ఇతర రంగాల్లో సాయి మహిళలు ఏ విధంగా పాలు పంచుకుంటున్నారో తెలుసుకోవడం సముచితంగా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే శ్రీ సత్యసాయి సేవా సంస్థల మహిళా విభాగ కార్యక్రమాలపై సమీక్షను మీకు అందిస్తున్నాం. సమీక్షకులు ప్రొఫెసర్ శకుంతల, శ్రీమతి అమ్మాజీ, శ్రీమతి కిరణ్మయి.
1: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి తెలుగు ప్రసారాలు 2 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు ఆంధ్ర రాష్టంలోని శ్రీ సత్యసాయి సేవా సంస్థలు మహిళా విభాగ్ చేస్తున్న చేయబోతున్న సేవా కార్యక్రమాల గురించి చర్చించడానికి ఈరోజు జోనల్ ఇన్ఛార్జెస్ గా శ్రీమతి అమ్మాజీ గారు విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్ జిల్లాల్లో చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి వివరించడానికి ఆవిడ ఈరోజు మనకి వచ్చారు మన స్టూడియోకి. చాలా సంతోషం అండి. అదేవిధంగా శ్రీమతి కిరణ్ గారు కర్నూలు, కడప, అనంతపూర్ జిల్లాల యొక్క సేవా కార్యక్రమాల గురించి తెలియజేయడానికి మన ముందుకు వచ్చారు. స్త్రీ గురించి స్వామి ఒక సందర్భంలో చెప్తూ, స్త్రీలు మగవాళ్ల కంటే ఏ విషయంలో అల్పులు కారు, వాస్తవిక స్వభావరీత్యా వాళ్లకి ఓర్పు, భక్తి, ప్రేమ, క్షమ ఉంటాయి, ఆత్మ నిగ్రహ శక్తి, ఆధ్యాత్మిక పథానికి మార్గదర్శకులు స్త్రీలని చెప్తూ, స్వార్థరహిత పరిశుద్ధ ప్రేమకు వాళ్లు నాందిగా, ధార్మిక చింతన కలిగిన స్త్రీలు, గృహానికి లక్ష్మి వంటి వారని స్వామి చెప్తూ, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలని మనం ఈరోజు తెలియజేయటానికి స్టేట్ సర్వీసెస్ లో ముఖ్యంగా మహిళా విభాగ తరఫున స్వామి మాకిచ్చినటువంటి గొప్ప వరం 19th. ప్రతి నెలా కూడా నవంబర్ 19th అని స్వామి మహిళా దినోత్సవంగా జరుపుకోమని చెప్తూ, ఒక నవంబర్ 19th కాకుండా ప్రతి మాసం కూడా 19వ తారీఖున ఒక పవిత్ర దినంగా భావించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా చక్కటి కార్యక్రమాల్ని రూపుదిద్దుకుని స్వామి సేవా పుష్పంగా సమర్పిస్తున్నారు. ఆ 19th ప్రోగ్రామ్స్ గురించి మనకి ఇప్పుడు అమ్మాజీ గారు తెలియజేస్తారు. అమ్మాజీ గారు, మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద 19th ప్రోగ్రామ్ కింద 19వ తారీఖున పవిత్ర దినంగా భావించి చేస్తున్నటువంటి కార్యక్రమాలను కొన్ని తెలియజేస్తారని కోరుకుంటున్నాం.
2: సాయిరామ్ అండి, తప్పకుండా చెప్తాను. భగవాన్ దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఈ విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందదాయకంగా ఉంది. ముఖ్యంగా భగవాన్ యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులతో మహిళలకు అనేక సందర్భాల్లో గృహ ధర్మాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా వారికి ఉన్న టైంలో సమాజంలో ఏ విధంగా చేయాలి, ఎటువంటి సేవలు చేయాలి అనే దాని గురించి అనేక ప్రబోధల్లో తెలియజేశారు. దానికి స్ఫూర్తిగా మహిళలు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా 19వ తారీఖు స్వామి మనకు ప్రసాదించిన పవిత్రమైన దినంగా మనం చూస్తున్నాం కాబట్టి, ఆ రోజు మొత్తం మార్నింగ్ నగర సంకీర్తన నుంచి ఈవినింగ్ భజన కండక్ట్ చేసి అంతవరకు కూడా మహిళలు అన్ని సమితుల్లో, ఇంచుమించుగా చాలా జిల్లాలలో చేస్తున్నట్టే నాకు తెలుసు, అన్ని కార్యక్రమాలు కూడా మహిళలే హ్యాండ్ ఓవర్ చేస్తున్నారన్నమాట అంతా కూడా. ఆ సందర్భంలో ఆ రోజు చేసే యాక్టివిటీస్ కొంతమంది కొన్ని కొన్ని హాస్పిటల్స్ లో తీసుకుంటున్నారు. హాస్పిటల్లో ఆ రోజు పుట్టిన బేబీలకి అందరికీ కూడా చక్కగా చిన్న చిన్న జుబ్బాలు అవి ఇవ్వడం, అంటే స్వామి యొక్క రక్షా కవచంగా వాళ్ళకి పుట్టిన వెంటనే ఈ స్వామి యొక్క ఈ బట్టలు తీసుకునేటప్పుడు ఆ తల్లులు పొందే ఆనందం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే తల్లులకి వీలైనంత వరకు శారీస్ అయ్యి అందివ్వడము, అలాగే స్వామి ఫోటో, విభూది, బిస్కెట్స్ అయ్యి పంచడాలు, ఇటువంటి కార్యక్రమాలు. ఇంకా కొన్ని హాస్పిటల్స్ లో ప్రెగ్నెంట్స్ లేడీస్ కి, అంటే వాళ్ళు లైన్ లో నిలబడి అనేక రకాల టెస్టులు చేయించుకోవడం కోసం వస్తూ ఉంటారు కాబట్టి, వీక్లీ వన్స్ వాళ్ళు వాళ్ళకి బ్రెడ్, మిల్క్, అలాగే అక్కడ కొంచెం అవసరమైన సేవలు అయ్యి కూడా నిర్వహించడం జరుగుతోంది. ఇంకా స్పెషల్ గా పిల్లలకి ఈ నవంబర్ 19th రోజున ఇంకా స్పెషల్ యాక్టివిటీ చేయాలి అనుకుంటే, ఈ పిల్లలకి చక్కని బేబీ కిట్స్ అందివ్వడం జరుగుతుంది. అందులో బేబీ ఆయిల్ అని, బేబీ పౌడరు, ఇంకా టవలు, సోపు, ఇంకా చిన్న దోమతెరలు, ఇలాగే బొంతలు, ఇటువంటివన్నీ కలిపి కూడా చేయించడం ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే ఆ రోజున ఇంకా ఈ జైల్లో కూడా వాళ్ళకి పరివర్తన వచ్చే విధంగా ఒక స్టడీ సర్కిల్ లా నిర్వహించడాలు, ఓల్డ్ ఏజ్ హోమ్ సర్వీసులు, లెప్రసీ హోమ్లోని బ్లైండ్ హోమ్స్ లో కూడా ఈ సర్వీసులన్నీ కూడా సేవలు నిర్వహించడం, కొన్ని కొన్ని చోట్ల వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి కూడా మనం సర్వీస్ చేయడం జరుగుతుందన్నమాట. ఇంకా కొంతమంది అయితే పూజలు ఆ రోజున మార్నింగ్ చేసే ఏంటంటే పూజలు, వ్రతాలు, అభిషేకాలు, నారాయణ సేవలు, ఇటువంటి సేవలన్నీ కూడా నిర్వహిస్తూ ఈవినింగ్ ప్రతి భజన మండల్లో, నాకు స్టేట్ లెవెల్లో జరుగుతున్నది, అన్ని భజన మండలు, అన్ని సమితులు, అన్ని జిల్లాల్లో కూడా జరుగుతున్నట్టుగా నాకు తెలిసింది. ఎవరిని అడిగినా అట్లనే చెప్తున్నారు. ఒక లేడీని మటుకు ఆ రోజున సన్మానించడం అనేది, ఒక పూర్ లేడీకి ఉచిరా జాకెట్టు, అమృత కలశాలు, వాళ్ళ కుటుంబ పరిస్థితిని బట్టి, వాళ్ళ యొక్క ఐదుని బట్టి వాళ్ళకి ఏవైనా కొంచెం ఒక కుటుంబ మిషన్ ఇవ్వడం కానీ, లేదా వెట్ గ్రైండర్ కానీ, ఇంకా అటువంటివి కూడా ఆ 19th సందర్భంగా ఆ రోజున చేయడం జరుగుతుంది. ఇంకా స్లమ్స్ లో కూడానండి ఈ ప్రెగ్నెంట్స్ లేడీస్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారన్నమాట. బాగా పూర్ కుటుంబంలో ఉండే లేడీస్ కి మనం హెల్ప్ చేసుకోవడము, ఎందుకు వాళ్ళకి మంత్లీ చెకప్ చేయించడము, వాళ్ళకి ఫ్రూట్, ఒక ఎగ్, అవసరమైతే ఎగ్, మిల్క్ అలాంటివి కూడా సప్లై చేసి, ఐరన్ క్యాప్సుల్స్, కాల్షియం టాబ్లెట్స్, ఇటువంటి వాటితో పాటు మంత్లీ చెకప్ చేయించడము, ఇంకా వాళ్ళకి శ్రీమంతాలు అవి కూడా చేయడము అట్లా చేయడం జరుగుతుంది. ఇందులో ఈ కార్యక్రమంలో ఎక్కువ చాలా మంది ముస్లిం స్త్రీలు కూడా ఇందులో ఉంటున్నారన్నమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ఫీలింగ్ ఏంటి అంటే, బాబా పుట్టిన తర్వాత వాళ్ళ పేరు పెట్టేటప్పుడు సాయిరామ్ అని, సాయి అని వాళ్ళ పేరుకి, అంటే వాళ్ళ పేర్లు ఏముంటాయి వాటిలో ఇవి కలుపుకుని వాళ్ళు చాలా ఆనందంగా ఏదైనా సేవలుంటే కూడా చెప్పండి అనే ఉద్దేశంతో కొంచెం ఎదురుకు రావడం కూడా జరుగుతుంది. ఈ విధమైన యాక్టివిటీస్ అన్ని కూడా 19th కార్యక్రమంలో చేయడం జరుగుతుందండి. ఇలా హెడప్ చేసుకుని చేయడం జరుగుతుంది.
1: ఇప్పుడు స్వామి ఒక రోజు 19th ఒక సండే వచ్చింది అనుకోండి, కొన్ని జిల్లాలలో ఏం చేస్తున్నారంటే మెడికల్ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు, గైనిక్ క్యాంప్స్ అని, క్యాన్సర్ డిటెక్ట్ చేయడం, వాళ్ళని తీసుకెళ్లి పెద్ద హాస్పిటల్లో చూపించడం, ఇలాంటివి కూడా మనం మహిళా విభాగ కార్యక్రమాలు కొన్ని చేపడుతున్నట్టుగా నాకు తెలిసింది. ఆ తర్వాత అలాంటి కార్యక్రమాలు ఇంకేదైనా మనం 19th కార్యక్రమాల కింద చేయొచ్చు, ఇంకా మనం ఇంకా విస్తృతం చేసుకోవచ్చు ఈ కార్యక్రమాలని అని మీకేమైనా కొన్ని సలహాలు ఏమన్నా మన రాష్ట్ర అంటే రేడియో సాయి ప్రసారాలను వింటున్నటువంటి మన మహిళలకి ఇంకేదన్నా మీరు సూచన ఇవ్వగలరా?
2: అంటే మహిళా సాధనా క్యాంపులు ఒకటి నిర్వహించడం జరుగుతుంది. ఆ సాధనా క్యాంపుల్లోనే వీళ్ళు కొంచెం డాక్టర్స్ హెల్త్ టిప్స్ గురించి అవి మాట్లాడడం, అలాగే గ్రామాల్లో కూడా మెడికల్ క్యాంప్ నిర్వహించడం కూడా, అంటే గ్రామ సర్వీస్కి వెళ్ళినప్పుడు కూడా మనము దీని మీద కూడా ఇది చేయడం జరుగుతుంది. అంటే దాన్ని ఇంకా విస్తృతం చేయాలి అనుకుంటే,
1: ఎందుకంటే మనకి 1978 లోనే స్వామి మనకు చక్కటి అవకాశాలని వినియోగించుకోమని, మంచిగా చేయమని చెప్పి గ్రామ సేవల గురించి, ఎందుకంటే నగర వాతావరణంపై మెరుపులు చూసి గ్రామీణ ప్రజలు మోసపోతున్నారు, సినిమా హాళ్లు, కార్ల మధ్య నగరవాసులు ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నారని వాళ్ళు అపోహపడుతున్నారు, వారు బాహాడంబరాలనే చూసి ఆ కలుషితమైన జీవితాన్ని గడుపుతున్నారని ఈ నగరవాసులు పట్టణవాసుల మోజులో పడి గ్రామవాసులు తెలుసుకోలేకపోతున్నారు. అందుకోసమని మీరు వాళ్ళకి ఈ జోదము, త్రాగుడు ఇలాంటి వాటినన్నింటినీ కూడా దూరం చేసి, వాటి నుంచి దూరం చేసి ఈ భయంకరమైనటువంటి శబ్దాల నుంచి మీరు ఆనందంగా ఉన్నారు, మంచి వాతావరణంలో ఉన్నారని వాళ్ళని కొంచెం ఉత్తేజపరిచి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలను చూసి వాళ్ళకి సేవ చేయమని చెప్తూ స్వామి ఆ రోజు చెప్పినటువంటి కొన్ని ఆధ్యాత్మిక విషయాలు కూడా మనం చూస్తే, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో ఏం తీసుకెళ్లాలని స్వామి మనకు ఆధ్యాత్మికంగా కొన్ని విషయాలు చెప్పారు. విచక్షణ, వైరాగ్యం అనేటువంటి గొలికలను తీసుకెళ్లండి, 1-2 ఔన్సుల ఇంద్రియ నిగ్రహాన్ని తీసుకెళ్లండి, ఒక పట్లం ప్రేమ, క్షమ అనబడే బ్యాండేజ్ క్లాత్ ని మీ వెంట తీసుకెళ్లండి, అప్పుడు మాత్రమే మీరు అహంకారం, దురాశలతో బాధపడే వారికి, పచ్చకామెర్ల వంటి దృష్టి కలవారికి సేవ చేయడం అంటే అయిష్టత కలవాళ్లు కూడా సరైన ప్రథమ చికిత్సను చేయగలుగుతారు అని చెప్పి స్వామి మనకు చక్కటి ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి, అంటే పరివర్తన అనేటువంటిది మనిషిలో కావాలని, మనం ముందు బాగా ఉద్ధరింపబడి తర్వాత అంటే ఆ దైవభావాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామ సేవలు చేయండి అని మనకి చాలా ఇదిగా చెప్పారు. సో మనం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనలో పరివర్తన వచ్చిన తర్వాత మనకి ఆనందం, సేవ చేసే ఆనందాన్ని కలుగజేసేటువంటి విషయాలు స్వామి చాలా చక్కగా చెప్పారు. కనుక ఈ 19th ప్రోగ్రామ్స్ లో మనం కొన్ని స్వామి వీడియో ప్రోగ్రామ్స్ కొన్ని మహిళలకు ఇచ్చినటువంటివే కాకుండా స్వామి గ్రామాల్లో సేవ చేయాలనే దృక్పథాన్ని ప్రజల్లో చూపిస్తే బాగుంటుందేమో, కొన్ని 19th స్వామి వీడియోస్ ను కూడా తీసుకెళ్తే బాగుంటుందేమో కొంచెం ఆలోచించండి.
2: అలాగే తప్పకుండానండి. ముందు మనల్ని మనం సంస్కరించుకునే జనంలోకి వెళ్ళమని స్వామి చెప్తారు కదా, ఆ విధంగా మనం మనల్ని మనం సంస్కరించుకుంటూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఎదురుకు తీసుకెళ్ళడానికి చూస్తాం.
1: అలాగే ఈ 19th ప్రోగ్రామ్స్ లో మనం అమృత కలశాలని, మెడికల్ క్యాంప్స్ అని, తర్వాత పూజలు వ్రతాలని ఇలాంటివన్నీ కూడా చేసుకుంటున్నట్టుగా మీరు చెప్తున్నారు, మనం వింటున్నాము. తర్వాత మనం మహిళా విభాగ తరఫున కొన్ని వొకేషనల్ కోర్సెస్ అని కూడా కండక్ట్ చేస్తున్నాము. ఆ వొకేషనల్ కోర్సెస్ ఆంధ్ర రాష్ట్రంలో ఎలా జరుగుతున్నాయి వాటి గురించి మనకి కిరణ్ కుమార్ గారు తెలియజేస్తారు.
3: సాయిరమ్మక, ఈరోజు ఇటువంటి అవకాశం ఇచ్చిన స్వామికి శతకోటి వందనాలు సమర్పిస్తూ, స్వామి ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలలో చెప్పడం జరిగింది, నేను మీ నుండి ఆశించేది పూజా పునస్కారాలే కాదు, సమాజ సేవలో పాల్గొనండి, సేవ అత్యుత్తమైనటువంటి ఆధ్యాత్మిక సాధన అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఆర్థికంగా వెనుకబడిన మహిళలకి ఎన్నుకోవడము, వాళ్ళకి టైలరింగ్ క్లాసెస్, ఎంబ్రాయిడరీ, తర్వాత కుట్లు, అల్లికలు, పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్, తర్వాత సోప్స్, డిటర్జెంట్స్ మేకింగ్, తర్వాత బ్యాగ్స్, పాత జీన్స్ ప్యాంట్స్ కానీ, తర్వాత థిక్ బట్టలు ఉంటాయి కదా అవి తీసుకుని వాటితో బ్యాగ్స్, తర్వాత గ్రీటింగ్ కార్డ్స్ కూడా తయారు చేయడము, శారీ రోలింగ్, బ్యూటీషియన్ కోర్సెస్, రీసెంట్ గా మెహందీ క్లాసెస్, ఇవన్నీ కూడా జరపడం జరుగుతోంది. ఇవన్నీ కూడా 4 వారాల నుండి 16 వారాల డ్యూరేషన్లో జరపడము, వాళ్ళకి ఆ కోర్స్ అయిన తర్వాత సర్టిఫికేట్ అందజేయడము, తర్వాత ఇంకా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి టైలరింగ్ మెషిన్స్ కానీ, తర్వాత రోలింగ్ కిట్స్ కానీ, బ్యూటీషియన్ కిట్స్ కానీ, ఇవన్నీ కూడా అందచేసి వాళ్ళు ఆ వృత్తిలో కాస్త సెటిల్ అయ్యేంత వరకు కూడా మోరల్ సపోర్ట్ ఇవ్వడము, అవసరమైన చోట ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం కూడా జరుగుతోంది. అలాగే నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకొని ఈ రోజుల్లో ఎలా అయిందంటే, వాళ్ళు చదివిన చదువుకి తర్వాత బయట ఉండే విద్యా అర్హతలకు, జాబ్ ఉద్యోగ అర్హతలకు కానీ కొద్దిగా గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ను ఫిల్అప్ చేయాలి అనే ఉద్దేశంతో యువతికి, నిరుద్యోగ యువతికి కొన్ని ట్రైనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతోంది. కమ్యూనికేషన్ స్కిల్స్ మీద, కమ్యూనికేషన్ మెథడాలజీస్ మీద, తర్వాత రెజ్యూమే బిల్డింగ్, రెజ్యూమేని ఎలా బిల్డ్ చేసుకోవాలి, తర్వాత ఇంటర్వ్యూయింగ్ స్కిల్స్ మీద, తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్, ఓవరాల్ గా వాళ్ళ బయట బిహేవియర్ ఎలా ఉండాలి, తర్వాత ఒక జాబ్ లో చేరిన తర్వాత ఎలా ఉండాలని, తర్వాత గ్రూప్ 1 అండ్ 2 కోచింగ్, తర్వాత ట్యూటోరియల్స్ ఇక్కడ అవసరమైన చోట పీజీ నుండి, కేజీ నుండి పీజీ వరకు కూడా ట్యూటోరియల్స్ ఇవ్వడము, తర్వాత బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, వర్డ్, తర్వాత ఎక్సెల్ మీద కండక్ట్ చేయడము, తర్వాత ఫైనాన్షియల్ టూల్స్ లైక్ టాలీ వాటల మీద కూడా 2 to 3 months కోర్స్. ఈ కోర్సెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 3 to 6 months ఉంటాయి. ఈ కోర్సెస్ అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటు జాబ్ ప్లేస్మెంట్స్ కూడా, ఎక్కడెక్కడ ఎలాంటి జాబ్స్, ఏ సెక్టర్లో ఎలాంటి జాబ్స్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి గైడ్ చేయడము, ప్లేస్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా యువత పాట తీసుకున్నారంటే 100% ప్లేస్మెంట్ జరుగుతోంది, 100% బెనిఫిట్ పొందుతున్నారు. అలాగే ఈ వొకేషనల్ ట్రైనింగ్ ద్వారా కానీ, దీని ద్వారా కానీ, యువత ట్రైనింగ్ ద్వారా కానీ ఆల్మోస్ట్ 5000 మినిమం 5000 ఎర్న్ చేయడానికి సాధ్యమవుతోంది. వీటన్నిటితో పాటు ఇంతకుముందు అక్క చెప్పినట్టుగా మెడికల్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎలా గ్రామానికి తీసుకెళ్లాలంటారో, ఈ వొకేషనల్ కోర్స్, ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏం చేస్తున్నామంటే, ఈ ఆయుర్వేదిక్ తర్వాత హోమియోపతి మెడిసిన్ ఇస్తాం కదా, కాస్త మెడిసిన్ ఉంటుంది, ఎక్కువ స్వీట్ పిల్స్ ఉంటాయి అన్నమాట మందబిళ్ళల్లో. సో అలా మానవతా విలువల గురించి, స్వామి గురించి, స్వామి అవతార తత్వాన్ని గురించి చెప్పడం ద్వారా వాళ్ళలో ఆర్థికంగా ఆల్రెడీ నిలబడ్డారు కాబట్టి ఆర్థికంగా వాళ్ళకి నమ్మకం ఏర్పడింది, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఏర్పడింది, స్వామి మీద కూడా నమ్మకం ఏర్పడి వాళ్ళు సభ్యులుగా సమితిలలో కానీ భజన మండలి సభ్యులుగా కావడము, ప్రశాంతి నెల సేవల్లో పాల్గొనడం కూడా జరుగుతుంది అన్నమాట.
1: అంటే కిరణ్ గారు, ఇక్కడ ఒక చిన్న విషయం, ఇప్పుడు గ్రామీణ యువత ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనం చాలా వరకు చేస్తున్నాము, ఇక్కడ మెయిన్ గా మహిళలు అంటే ఆర్థిక స్వావలంబనం కోసం మనం టైలరింగ్ శిక్షణ శిబిరాలు అన్నాం కదా, అంటే గృహంలో ఉండి అంటే ఉద్యోగం చేసుకున్నటువంటి మహిళలకి మనం ఇస్తున్నటువంటి చాలా ప్రోగ్రాంలు చేశాం మన ఆంధ్ర రాష్ట్రంలో, మీ అందరికి కూడా తెలుసు. ఈ చేస్తున్నటువంటి ఈ యొక్క టైలరింగ్ శిక్షణ పొందినటువంటి మహిళలు వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా బాగుపడ్డ విశేషాలు కానీ అదే అలాంటివి, అంటే వాళ్ళ ఆర్థికంగా పుంజుకున్నటువంటి విశేషాలు ఏమన్నా ఒకటి రెండు ఉంటే బాగుంటుందేమో చెప్తే.
3: ఆర్థికంగా అంటే టైలరింగ్ సెషన్స్ కానీ తర్వాత ఎంబ్రాయిడరీ, ఇప్పుడు మెహందీ సెక్షన్స్ తీసుకోండి. రీసెంట్ గా హైదరాబాద్ లో 15 డేస్ కోర్సు చేశారు, 25 మెంబర్స్ ట్రైన్ అయ్యారు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, ఒక మెహందీ ఒక చేయక కానీ ఏదైనా ఫంక్షన్ లో ఒకటి రెండు చేయలకు పెట్టాలంటే గనక కనీసం 3000 చార్జ్ చేస్తున్నారు. సో అలాంటి మనకు వాళ్ళకి సహాయం చేయగలుగుతున్నాము అని అంటే గనక అది వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండేది. తర్వాత వాళ్ళకు ఆర్థికంగా బలం పుంజుకుంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా మిగతా సేవా కార్యక్రమంలో అయినా కానీ మిగతా కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా ఇష్టపడతారన్నమాట.
2: అలాగే ఇప్పుడు ఈ కంప్యూటర్ ట్రైనింగ్ క్యాంప్ లో కూడానండి, రీసెంట్ గా జరిగిన ఒక అమ్మాయి వి కుమారి అని చెప్పి, తను ఇంటర్మీడియట్ చదివిన అమ్మాయి, తనకి పాపం ఏదో ఒంట్లో బాగుండక మొత్తానికి స్పైనల్ రిలేటెడ్ దెబ్బతిని మొత్తానికి ఆరోగ్యం కూర్చోలేకపోతుంది, ఎక్కువ నుంచోలేకపోతుంది, కాళ్ళు చేతులు లాగడం ఆ పరిస్థితిలో ఉంది. తల్లిదండ్రులు ఎక్కడో పొలం పనిలో ఉంటారు. ఆవిడ వచ్చి ఇక్కడ కంప్యూటర్ ట్రైనింగ్ జరుగుతుంది ఏదో విధంగా విని వచ్చింది, చూద్దామని వచ్చింది, నేను కూర్చోగలనా చేయగలనా నేర్చుకోగలనా అని అనుకుంటూనే వచ్చింది. కానీ అలా అనుకుంటూనే ఆ 2 నెలలు ట్రైనింగ్ పొందింది, సర్టిఫికేట్ తీసుకుంది, ఆ అమ్మాయికి జాబ్ వచ్చింది. జాబ్ కన్నా ఆ అమ్మాయి రోగం మాయమైపోయింది.
1: అదే
2: ఇప్పుడు ఆ అమ్మాయికి జాబ్ వచ్చిన ఆనందం కన్నా తనకి ఎన్నో లక్షలు అవుతుంది ఆపరేషన్ అవుతే, అవి పెట్టుకోలేక ఫిజియోథెరపీ చేయించుకుందాం అని వచ్చాను, నేను అసలు కూర్చోలేను, 2 నెలలు కూడా చాలా బాధపడింది. కానీ ఈ అయిపోయి సర్టిఫికేట్ తీసుకుని తనకి జాబ్ రావడం ఐసీఐసీ బ్యాంక్ లో, ఈ తను రోగం మాయమైపోవడం, దానికి జాబ్ వచ్చిన ఆనందం కన్నా తనకి ఈ హెల్త్ బాగుందనే ఆనందం ఆ అమ్మాయిలో చాలా ఎక్కువయ్యి తర్వాత ఎంఈపీ ట్రైనింగ్ లో ఉందన్నమాట. ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, వస్తామండి, నేను తప్పకుండా యాక్టివిటీస్ లో పాల్గొంటాను, కోటి కృతజ్ఞతలు అని చెప్పి ఏడ్చేసింది అన్నమాట అమ్మాయి. అటువంటివి కూడా చాలా.
1: అదేవిధంగా మనం అంటే మనకు మెయిన్ గా మనకు కావాల్సింది వాళ్ళ పరివర్తన వచ్చి సమాజ సేవలో పాల్గొనేటువంటి భాగ్యానికి వాళ్ళు నోచుకుంటున్నారన్నమాట ఈ కార్యక్రమాల వల్ల. అది మెయిన్ మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటిది.
3: అవును. తర్వాత ఈ వీటితో పాటు వేసవి కాలంలో మందిరాల్లో, తర్వాత బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్ లో, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో గొడుగులు, క్యాప్స్, తర్వాత కాళ్ళకి చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు పంచడము, తర్వాత మంచినీరు మజ్జిగ సప్లై చేయడం కూడా, పంపిణీ చేయడం కూడా జరుగుతోంది. అలాగే ప్రీనాటల్, ముఖ్యంగా మహిళలకి ప్రీనాటల్ చెకప్స్, తర్వాత క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్స్, అవి కూడా రెగ్యులర్ గా ఆల్మోస్ట్ అన్ని సమితిలోనూ జరుగుతున్నాయి. తర్వాత ఈ అమ్మాజీ గారు చెప్పినట్టుగా ఆధ్యాత్మికంగా పరివర్తన చెందిన వాళ్ళు, తర్వాత ఇలా వొకేషనల్ ట్రైనింగ్ కానీ, తర్వాత యువత ఈ కంప్యూటర్ క్లాసెస్ వల్ల కానీ, వీటిల వల్ల లబ్ది పొందిన వాళ్ళు ప్రశాంతి నిలయం సేవకు రావడానికి కూడా ఇష్టపడుతున్నారు చాలా మంది. తర్వాత అందుకే మనకి ఇప్పుడు ఈ మధ్యలో చూస్తుంటాం ప్రశాంతి నిలయం సేవకు కూడా ఎక్కువగా కొత్త డివోటీస్ వస్తూ ఉంటారు. ఆ కొత్త డివోటీస్ ని మేనేజ్ చేయడం కానీ, వాళ్ళకి స్వామి గురించి సూచనలు ఇవ్వడం కానీ అది మనకి ఛాలెంజింగ్ గానే ఉంది. ఒక రెండు అనుభవాలు చెప్పి ఒక నేను ముగిస్తాను. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టుగానే పరివర్తన ఎలా వస్తోందని అంటే గనక స్వామిని వాళ్ళ ఇంటికి ఆహ్వానించిన తర్వాత, వాళ్ళ హృదయం లేక ఆహ్వానించిన తర్వాత, వాళ్ళు ఇక్కడికి రావడానికి ఎన్ని కష్టాలు, ప్రశాంతి నిలయం సేవకు రావడానికి కష్టమైనా మొదటిసారి ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నాడో రెండో మూడోసారికి కాస్త ఫ్రీగానే రాగలుగుతున్నారు, వాళ్ళు ఆర్థికంగా లబ్ది పొందుతున్నారు, వాళ్ళకి మనశ్శాంతి దొరుకుతోంది. దాంతోపాటు వాళ్ళ పిల్లలు గాని తర్వాత భర్తలు గాని ఏదైనా చెడు అలవాట్లు ఉన్నా కూడా వదిలేసి ఆ ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని ఏర్పరుస్తోంది అని చెప్పేసి వాళ్ళ అనుభవాలు పంచుకుంటున్నారు. వచ్చిన వాళ్ళు సేవాదల మహిళలందరూ కూడా వాళ్ళు చెప్పిన అనుభవాలు ఇవన్నీ కూడా. రీసెంట్ గా ఒక అమ్మాయి గురించి నేను మెన్షన్ చేయాలి. స్వామి ఆరాధనోత్సవాలకి మనకి స్పెషల్ బ్యాచ్ ఉండింది, 3 డేస్ బ్యాచ్కి వచ్చింది అమ్మాయి. వాళ్ళు 6 మెంబర్స్ వచ్చారు ఒక సమితి నుండి, 5 మెంబర్స్ మాత్రం 10 డేస్ చేస్తామన్నారు, అమ్మాయి మాత్రం 3 డేస్ చేసి వెళ్లిపోతానని చెప్పింది. అలాంటి అమ్మాయి లేదంటే నేను కూడా 30th వరకు ఉంటాను, 10 డేస్ చేస్తానండి. సరే, ఇక్కడ అవసరం లేదు నిజానికి, కాకపోతే అమ్మాయిని నిరుత్సాహపరచకూడదనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. 30వ తేదీ మన స్పెషల్ దర్శనం అయిన తర్వాత ఆ అమ్మాయి ఇంకా ఏడుస్తోంది, ఐ మీన్ కళ్ళలో నీళ్లు వస్తున్నాయి, ఏడ్చడం అంటే కళ్ళలో నీళ్లు వస్తున్నాయి. జనరల్ గా ఆనంద బాష్పలే వచ్చేది ఇక్కడ ప్రశాంతి నిలయంలో, వెరైటీ రావు. ఎంత అడిగినా కూడా నాకు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. తర్వాత ఇది జస్ట్ 2 వీక్స్ బ్యాక్ ఫోన్ చేసి చెప్తుంది, ఆంటీ స్వామి ఏం చేశారో నాకు తెలియదు కానీ నేను ఫస్ట్ టైం రావడం అసలు ప్రశాంతి జిల్లా. ఆ అమ్మాయి ఇంకోటి ఏంటంటే ముస్లిం అమ్మాయి అన్నమాట. నేను చాలా డిస్ట్రెస్ లో ఉన్నాను, ఎంబీఏ అయిపోయింది, నాకు జాబ్ లేదు, మా పేరెంట్స్ చూస్తే చాలా పొరుగున్నారు, తర్వాత ఇది పెళ్లి చేయాలంటే గనక సాధ్యం కావడం లేదు. ఎంత డిస్ట్రెస్ అయిపోయానంటే గనక ఇంకా లైఫ్ ఎండ్ చేసుకుందాము అని అనేసి ఫ్రెండ్స్ పిలిచారు కదా, కాస్త ప్రశాంతికి వచ్చి స్వామి దర్శనం చేసుకుని వెళ్లిపోయేసి నా పని నేను చేద్దాము స్వామిలో ఐక్యమైపోదాము అని అనుకున్నట్లే వచ్చాను ఆంటీ. కానీ నాకు అక్కడ ఉన్న మీరు స్వామిని మనసులో ఉంచుకొని స్వామి నామస్మరణ చేసుకుంటూ మీరు సేవ చేసుకోండి చాలు, మీకు ఏం కావాలంటే స్వామి ఇస్తారు అని మీరు చెప్పిన మాటలు ఆ ఇంట్రడక్షన్ లో ఉంటాయి. మామూలుగా మేము సూచనలు ఇక్కడ కూడా ఇస్తుంటాం కదా, సో ఆ చెప్పిన మాటలు మనసులో ఉంచుకొని సేవ చేయడం వలన నాకు ఇప్పుడు జాబ్ ఆఫర్ వచ్చింది, అలాగే పెళ్లి కూడా నిశ్చయం అయింది. కాకపోతే నేను చేసింది ఏంటంటే సంతోషంగా నేను సేవ చేశాను, అంతే సంతోషంగా నేను వచ్చాను, మళ్లీ మళ్లీ వస్తాను అని చెప్పారు. ఇలాంటి అనుభవాలు మనకు
1: అంటే పంచుకున్నప్పుడు ఈ సేవాదల్ అంటే వీటితో పాటు కూడా వొకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, 19th మహిళా డే ప్రోగ్రామ్స్, వీటితో పాటు కూడా మనం కొన్ని వర్క్షాప్స్ సెమినార్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేసుకుంటున్నాము. అంటే ఎస్పెషలీ టీచర్స్ కానీ లాయర్స్ కి డాక్టర్స్ కి ఇట్లా మహిళా విభాగం కొన్ని కార్యక్రమాలను చేపట్టి నర్సెస్ కి వీళ్ళందరూ కూడా వర్క్షాప్స్ కొన్ని కండక్ట్ చేయటం, సెమినార్స్ కండక్ట్ చేయటం, వాళ్లలో పరివర్తన తీసుకొచ్చి సమాజానికి ఉపయోగపడే విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా మహిళా విభాగం చాలా చేస్తుంది. వాటితో పాటు ముఖ్యంగా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా నాకు తెలిసి సేవాదళ ట్రైనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేయటం, కండక్ట్ చేసి వాళ్ళని ఇక్కడికి సేవలకు తీసుకురావడం, ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు.
3: సేవాదళ ట్రైనింగ్ ఒక సమితి లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో జరుగుతున్నాయి, తర్వాత కొత్త సేవాదళ వస్తున్నారు కాబట్టి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్ వచ్చే ముందు ట్రైనింగ్ ఇస్తున్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా గ్రూప్ లీడర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు.
1: దానికి తోడు ఎన్నో అనుభవాలతో కూడినటువంటి ఇప్పుడు చెప్పినటువంటి అనుభవాలు కూడా చాలా మంది వ్యక్తపరుస్తూ స్వామి యొక్క బాటలో పయనిస్తున్నారు. దీనికి అంతటికి కూడా కారణం స్వామి స్త్రీ ఒక శక్తి స్వరూపిణి అని గమనించి పురాతన కాలం నుంచి స్త్రీకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పిస్తూ స్వామి పురాతనమైన కథలన్నీ చెప్తూ శక్తి స్వరూపిణి అని, ఆయనే శివశక్తి స్వరూపిణి గనక స్త్రీకి ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించాలని మన తన బాధ్యతగా అంటే ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక భార్యగా, ఒక కోడలుగా, కూతురుగా చక్కగా నిర్వర్తిస్తున్నటువంటి గృహిణీలుగా మన మహిళా విభాగాన్ని తీర్చిదిద్దినటువంటి స్వామికి మనం అందరం కూడా కృతజ్ఞులము. ఎందుకంటే ఆర్థికంగా కూడా పరిస్థితులు బాగలేని పరిస్థితులు కూడా ఉన్నటువంటి స్త్రీలు కూడా ఎంతో ముందుకొచ్చి ఈ కార్యక్రమాల్లో అన్నింటిలో పాల్గొని స్టేట్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా పాల్గొంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా మనం స్వామికి ఎంతో కృతజ్ఞులం. సత్యసాయి సేవ ఆర్గనైజేషన్ లో స్వామి స్త్రీకి ఒక ముఖ్యమైనటువంటి పాత్రనిచ్చి ఒక మహిళా విభాగ సత్యసాయి మహిళా విభాగ అనేటువంటి పాత్రని పోషించడం మనందరి యొక్క అదృష్టంగా భావిస్తూ అన్ని విభాగాల్లో మహిళా విభాగాన్ని, బాల వికాస్ అని, తర్వాత ఏ కార్యక్రమం జరుగుతున్నా కూడా మహిళలు ముందుండి అన్ని కార్యక్రమాల్లో పాల్గొనటం ఇది స్వామి మనకిచ్చినటువంటి ప్రసాదంగా మనం స్వీకరించి మున్ముందు ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ ఈరోజు మనకి రేడియో సాయి వారు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశానికి మనం అందరం కూడా కృతజ్ఞులుగా ఉండి ముందు మనకింకా మంచి అవకాశాలు ఇస్తే మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా తెలియజేస్తామని తెలియజేస్తూ సాయిరాం.
0: మీరు ఇంతవరకు శ్రీ సత్యసాయి సేవా సంస్థల మహిళా విభాగ కార్యక్రమాలపై సమీక్ష విన్నారు. సమీక్షకులు ప్రొఫెసర్ శకుంతల, శ్రీమతి అమ్మాజీ, శ్రీమతి కిరణ్మయి. సాయి సంస్థల్లో ఏ కార్యక్రమం జరిగినా దానికి ప్రేరణ భగవాన్ శ్రీ సత్యసాయియే. ఎందరినో ఎన్నో రకాలుగా స్ఫూర్తిని రగిలిస్తున్న స్వామి తత్వాన్ని గురించి తెలుసుకోవడం మరింత మందికి ప్రేరణ కాగలదు. సాయి పంచిన పంచామృతం పేరిట రేడియో సాయి అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో శ్రీమతి కల్పన సాయి తత్వాన్ని వివరించబోతున్నారు.

పంచామృతము. ఈ పదం వినడానికి ఎంత మధురమో రుచికి అంతే మధురం. పంచామృతాలు లేని పూజ ఉండదు. ఎంతో పవిత్రతతో పూజింపబడే దైవాన్ని అభిషేకించి ఆ అమృతాన్ని ప్రసాదంగా భక్తులకి పంచుతారు. దాన్ని ఆస్వాదించిన ప్రతి భక్తుడు అమృత మానసుడవుతాడు. శ్రీ సత్యసాయి తమ మాటల్లో, తమ ఆచరణల్లో, ఆదేశాల్లో అన్నింటా ఈ పంచామృత రసాన్ని తన భక్తులకి అందిస్తూ వచ్చారు. ఎలా? అమృతమయమైన గుణాలని అలవర్చుకోమని, వాటిని ఆచరణలో పెట్టమని చేసి చూపించారు. సాయికి స్వార్థం లేదు, కోరికలు లేవు, కోపం లేదు, ద్వేషం లేదు, దుఃఖం లేదు, మమకారమూ లేదు, అహంకారం లేదు, అసూయ లేదు. ఒక్క వ్యక్తిలో సత్యధర్మ శాంతి ప్రేమలు పొంగి పొరలి ప్రపంచాన్నే ముంచెత్తి తనలోకి ఇముడ్చుకుంది. ఒకే ఒక దివ్య శక్తి, అదే ప్రేమ. ఆ ప్రేమ యొక్క ఇతర శాఖలే క్షమ, సహనం, శాంతి, సంస్కరణ, జీవకారుణ్యం ఇలాంటివి. స్వామి ప్రసాదించిన పంచామృత ధారలని ఎలా జీవన స్రవంతిలోకి అన్వయించుకోవాలి? తమని తాము భక్తుడు అనుకునేవారు కనీసం ఒక్క గుణాన్నైనా తీసుకుని దాన్ని జీవితాంతం ఎట్టి పరిస్థితిలోనూ అతిక్రమించను అని, ఆచరిస్తాను అని నియమం పెట్టుకోవాలి. ఇది ఎవరికోసం? మనకోసం. మన వ్యక్తిగత పురోభివృద్ధి కోసం, స్వయం సాధన కోసం. స్వామి అన్నీ ఎవరికోసం చేశారు? మనకోసమేగా. ప్రతివారు అనుకోకుండా ఏదో ఒక మాట అలా నోట జారేస్తారు. వెంటనే అయ్యో అనుకుంటారు కూడా. కాని అలా అనాలోచితంగా మాట్లాడే ముందు ఓ క్షణం ఆగి ఏమి అనబోతున్నాము అని ఆలోచించి అనగలిగితే ఈ తప్పు జరగదు. ఇలా చేస్తుంటే ఆ అలవాటే నిగ్రహంగా మారి సహనాన్ని అలవరుస్తుంది. ఆ సహనశక్తే క్షమని ప్రేమని నేర్పుతుంది.

0: ప్రేమదాయి సచ్చ సాయి.
1: భగవాన్ బాబా తన మాతృమూర్తిని ఎలా చూసుకున్నారు? ఆమె ప్రతి మాటకు విలువ ఇచ్చారు. ఆమెని ఎన్నడూ ఒక్క మాట అని ఎరగరు. ఆమె ఆఖరి క్షణాల వరకు తాను దైవమే అయి కూడా ఆమెకు బిడ్డగా ఇయ్యవలసిన సంతోషాలన్నీ పంచి ఇచ్చారు. తల్లి కోరికలైన ఆసుపత్రి, స్కూలు, జలధారల్ని పర్తికి అందించి తద్వారా ప్రపంచంలోనే సాటిలేని స్థాయికి తీసుకువెళ్లారు పుట్టపర్తిని. అయితే అంతటి సాయిమాతకి కూడా మూడు కోరికలున్నాయట. పర్తిలోని నిరుద్యోగులైన యువకులకు ఆటోరిక్షాలను, కడుపేద రైతులకు ట్రాక్టర్లను, నిస్సహాయ స్త్రీలకు ఉపాధికై కుట్టు మిషన్లు. ఈ కోరిక కూడా సాయిమాత తన బిడ్డల కోసమే కోరుకుంది. స్వామి 70వ జన్మదినాన సాయి కుటుంబం ఈ కోరికలను నెరవేర్చి సాయిని ఆనందపరిచారు. ఇంక మన సంగతి కొద్దాం. మనలో ఎందరో మనస్సాక్షిగా పెద్దల్ని ఆదరిస్తున్నాము. ఇది ప్రతి కుటుంబంలోని సమస్యే. ఎందుకంటే వయస్సు మీరటం అనివార్యం కనుక. మనం చూపించాల్సిన కనీస ధర్మం గౌరవించటం. వయసు పైపడ్డవాళ్లు చాదస్తంగానే అనిపిస్తారు, విసిగిస్తారు. అలాగని డబ్బుతో కనీస అవసరాలు తీర్చేస్తే చాలనుకుందామా? ముసలివాళ్లు తప్పించేది తిండి కోసం కాదు, తీపి మాటల కోసం. తమతో కాస్త సమయం గడిపేవాళ్ల కోసం పరితపిస్తారు. ఈరోజు ఏ ఇంటిని కదిలిచ్చినా ఎన్నారైలే. వీళ్లకి స్వదేశంలో సరైన ఉద్యోగాలు లేక వెళ్లిపోతున్నారా? లేక పెళ్లిళ్లయ్యాక వచ్చే బాధ్యతలు, అంటే అత్తాకోడళ్ల వాదాలు లేదా తల్లిదండ్రుల బాధ్యత పైన పడుతుందనే భయంతో వెళ్లిపోతున్నారా? దీనికి ఏ ఇంట్లోనూ జవాబుల్లేవు. డబ్బు పంపించి చూసుకోవటం లేదా వంతులు వారీగా చూసుకోవటం పరిపాటి అయిపోయింది. తల్లిదండ్రులు మాత్రం వాళ్లు పోకమునిపే అన్ని చక్కపెట్టాలి, పంపిణీలో చేసేయాలి. కాని వాళ్లకి మాత్రం ఏం కావాలి అన్నది గుర్తించే టైము ఎవ్వరికీ ఉండటం లేదు. దహోత్రుడు ఉండి కూడా ఒక వృద్ధుడు, అది 93 సంవత్సరాల వయసు పండిన వ్యక్తి, నాకు ఎవరూ కర్మ చెయ్యొద్దు, ఒక అనాథ చేత చేయించండి అని లేఖ రాసి ఉంచాడు అని విన్నాను. ఎంత విసిగిపోయి ఉంటే ఉంటాడో ఆ పిచ్చి వృద్ధుడు. మానసికంగా ఆ వయసులో ఎంత క్షోభ అనుభవించి ఉంటాడంటారు. ఇటువంటి ప్రగతి కాదు సాయి నేర్పినది, ఇటువంటి ప్రగతి కాదు సాయి కోరేది. అహమునంత విడి

అయ్యే. సత్యసాయి క్షమకు మారురూపు. వారు చూసేది హృదయాన్ని, ఆ హృదయంలోని నిర్మల భావాన్ని. మాటలు లేని హృదయం కావాలి నాకు అన్నారట స్వామి. తన చిన్నతనంలోనే తనకి విషం పెట్టిన స్త్రీని క్షమించారు, పర్ణశాలకు నిప్పు పెట్టిన వాళ్లని క్షమించారు. ఎందుకు క్షమించగలిగారు? స్వామి చూసింది వారిలోగల పశ్చాత్తాపం, వారికి కావలసినది పరివర్తన. తన వద్దకు వచ్చే ప్రతివారిని ప్రేమతో ముంచెత్తి వారిలోని తప్పులను మన్నిస్తూనే అవి వారు గుర్తిరిగి మారేలాగా చేస్తారు స్వామి. బలహీనతల్ని మార్చేలాగా చూడాలిగాని అవహేళన చేసి గాయపడేలా ప్రవర్తించితే మనిషి మారకపోగా వ్యతిరేకిగాను సంఘ విద్రోహిగాను మారే అవకాశం ఉంటుంది. క్షమించరాని నేరాలకి చట్టం ఉంది, కాని అటువంటి సందర్భాల్లో కూడా మానవతా విలువలకే విలువ ఇచ్చి క్షమించి స్వామి ప్రతి మనిషిని మనీషిగా మార్చిన సంఘటనలు అనేకం. వీటి ముందు నిత్యం మనకి తారసపడే తప్పొప్పుల పట్టికలెంతా, మనమెంత? ఎప్పుడన్నా తప్పు మనదే అయినా క్షమించమని అడగటమా? ఇంకేమన్నా ఉందా? మన పరువు, మన ప్రతిష్ట, అహంకారం అన్నీ దెబ్బతినేవో? ఒక మనిషి తప్పటడుగు వేస్తున్నప్పుడు క్షమించి ఆదరిస్తే అతను ఎంతటి ఉన్నత దశకు చేరగలడో హలగప్ప జీవితమే నిదర్శనం. కావేరీ తీరాన శ్రీరంగ పట్టణంలో అతను నడుపుతున్న అనాథ ఆశ్రమమే నిదర్శనం. అతన్ని స్వామి ఎంత ప్రేమిస్తారో ఆశ్రమంలోని ఫొటోల మీద ఉన్న విభూతి, తేనె ధారలు నిదర్శనం. సాయి పంచామృతాలు తీరాలు దాటగలవు.

సేవ చేసి చూపిన వారు సత్యసాయి. సౌత్ ఆఫ్రికాకి వెళ్లినప్పుడు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల కస్తూరి గారు ఉన్న కారు లోయలో పడి తలక్రిందులైంది. వాళ్లంతా మెల్లిగా మరో టాక్సీ ఎక్కి స్వామిని చేరాక స్వామి స్వయంగా టాబ్లెట్లు, ఆయింట్మెంట్లు సృష్టించి అందరికీ ఇచ్చారట. కస్తూరి గారికైతే స్వామే దెబ్బలన్నీ శుభ్రం చేసి ఆయింట్మెంట్ రాసి కట్టుకట్టారట. ఇది సేవ ప్రేమ. బెంగళూరులోని ఒక భక్తుడికి అతని స్నేహితుడితో ఇలా కబురు చేశారు. ఇప్పటికీ 3 సార్లు అతన్ని హార్ట్అటాక్స్ బారి నుండి కాపాడాను, కానీ అతను మారలేదు, అస్సలు మారలేదు. అతను అస్తమానం పిలిస్తే పలకడానికి నేనేమైనా అతని సర్వెంటునా? వెళ్ళు, వెళ్లి అతనికి చెప్పు అన్నారట. ఆ స్నేహితుడు వెళ్లిపోయాక పక్కనున్న వాళ్లతో, నేను సర్వెంటునేగా అందరికీ అన్నారట. ఏమిటి ఈ మాయ? ఇది హెచ్చరిక, ప్రేమ, సేవ. 1977 నవంబర్ 23 ఉదయం స్వామి పుట్టుపండుగ వేడుకలు ఆగిపోయాయి. పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఉన్న జనప్రవాహంలో నేను కూడా ఉన్నాను. వేదికపైకి వస్తూనే స్వామి ప్రసంగించారు. దివిసీమలో ఉప్పెన వచ్చిందని, రాత్రికి రాత్రి ఊళ్లు కొట్టుకుపోయాయని, అందరూ అనాథలై అల్లాడుతున్నారని, ఏనాడు ఇది కావాలి అని అడగని స్వామి ఈరోజు మీ అందర్నీ మీకు తోచింది ఇచ్చి సహాయపడమని అడుగుతున్నారు. అందరం వెళ్లి వారికి తగిన సహాయం చెయ్యాల్సిన సమయం ఇది అన్నారు. దివిసీమకు అందిన సహాయ సహకారాలు, కార్యక్రమాలు శ్రోతలకు తెలియనివి కావు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా శ్రీ సత్యసాయి సేవా సమితుల సేవా నిరతిని వేనోళ్ల కొనియాడారు. 2001 ఫిబ్రవరి 8 గుజరాత్ భూకంప బాధితులకు 33 లారీల నిత్యావసర వస్తువులని పంపించారు. ఒరిస్సాలో 1000 ఇళ్లు కట్టించారు. ఇలా సామూహిక సాంఘిక సేవా కార్యక్రమాలు ఎన్నో అందించారు స్వామి. ఎన్నని మనం చెప్పుకోగలము? మన స్వామి నేర్పిన సేవ యొక్క ఆనందాన్ని ఈరోజు సాయి కుటుంబంలోని వారంతా ఒక్కటై నిలబడి చేసి చూపిస్తున్నారు. వాటిలో పేర్కొనదగినది తమిళనాడు. తమిళనాడులో కుగ్రామాలలోని రైతులకు సహితం మంచి విత్తనాల వినియోగం, నూతన వ్యవసాయ విధానాలు, వాటి వల్ల రైతుకు అందే ప్రయోజనాలు మొదలైనవి ఎంతో విశదంగా నేర్పించి వారు వాటన్నింటినీ ఉపయోగించేలాగా మన సాయి సేవా బృందాలు సేవ చేస్తున్నారు. 8 ఉపశాఖలున్న గ్రామ ఉన్నతి పథకాలకు విరివిగా ప్రచారం చేసి వాటిని అమలు చేయిస్తున్నారు. ఇది అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతోంది. సాంకేతిక నిపుణుల బృందాలు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు మంచినీటిని ఎలా జాగ్రత్త చేశారు, వాటిలో పేర్కొనదగినది తమిళనాడు. తమిళనాడులో కుగ్రామాలలోని రైతులకు సహితం మంచి విత్తనాల

సాంకేతిక నిపుణుల బృందాలు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు మంచి నీటిని ఎలా జాగ్రత్త చేసుకోగలగాలి, నీటిలోని క్లోరిన్ ని ఏ విధంగా నిరోధించగలగవచ్చు, ఇలాంటి అనేక ముఖ్య అంశాలను విశదీకరించి నేర్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నో చోట్ల సరికొత్తగా మంచినీటి సరఫరా పథకాలు ప్రారంభించారు. టీవీల ద్వారా కలకత్తా, ఒరిస్సా వంటి ప్రాంతాలలో అనేక చోట్ల డాక్టర్లు రోగులకు చికిత్స చేయటం, మందులు ఇవ్వటం జరుగుతోంది. స్వామి ఆసుపత్రులలో అత్యంత ఆధునిక వైద్య విజ్ఞాన పరికరాలని, అతి నూతన చికిత్సా విధానాలని అమల్లోకి తెచ్చారు. దీనికి గాను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు భారీ ఎత్తున ధనాన్ని వినియోగం చేసింది. ఒక నెల క్రితం ఉత్తరాఖండ్లో జరిగిన ఘోర ప్రకృతి విపత్తుకు పరిస్థితులు వ్యతిరేకిస్తున్నా కూడా సత్యసాయి సేవా సంస్థ వారు ముందుకు వెళ్లి కొంత మిలిటరీ వారి సౌజన్యంతో అనేక వేల మందికి ఆహారం, కంబళ్లు, సామాన్లు, బట్టలు పంచి ఇచ్చారు. ఎన్నో చోట్ల శిబిరాలు ఏర్పరిచి రక్షణ కలిగించారు. వైద్యులు మందులు, చికిత్స వంటి సహాయ సహకారాన్ని అందించారు. అనాథలైన పసివారిని, పిల్లల్ని సాయి సంస్థల్లో, స్కూళ్లల్లో నివాసం, విద్యా సదుపాయాలు కల్పించారు. కొత్త ఇళ్లు కట్టి ఇవ్వటం హిమాలయాల మీద అంత సులువైన పని కాదు. అయినా ప్రయత్నలోపం లేకుండా ఈ పథకాన్ని అమలుపరచాలన్న ఆలోచనల్లో ఉన్నారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీ వి శ్రీనివాసన్ గారు. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తోంది? స్వామి ఎక్కడ లేరు, అంతటా ఉన్నారు.

0: మదాయి సత్య సాయి.
1: దైవత్వం ఊహించ శక్యం కానిది. దైవ తత్వము తమ తమ ఆలోచన పరిధిని బట్టి అర్థం చేసుకుంటూ అనుభవంలోనికి తెచ్చుకోగలిగినది. దీనినే సాధన అంటాం. శాంతి, ప్రేమ, సహనం ఇవన్నీ అలవర్చుకోవాలంటే మనలోని కోపాన్ని, ఈర్ష్యని, అసూయని పాలత్రోలడానికి నిరంతరం అహర్నిశలు కృషి చెయ్యాలి. వీటన్నిటికీ మూలం కోరిక. కోరికలన్నీ పెరుగుతూ ఉంటాయి. పెరుగుతున్న కొద్దీ ఎన్నో దాహాలు పెరుగుతాయి. అందుకే నెమ్మదిగా వీటన్నిటినీ ఒక దారిలోకి తెచ్చుకుంటే భగవంతుని సామీప్యానికి మనం చేరతాము. అప్పుడే తత్వం గోచరిస్తుంది. నా తత్వాన్ని గ్రహించటం మీ తరం కాదు, గ్రహించేసరికి ఆలస్యమై తలుచుకుని ఏడ్చే సమయం వస్తుంది అన్నారు స్వామి. నిజంగానే మనం ఈ అవతారాన్ని సశరీరంతోనే ఉన్నప్పుడే దర్శించి, దరిచేరి, చూసి ఆనందించి ప్రేమించే అవకాశం లభించింది. మన ఆలోచన, మాట, ప్రవర్తన మూడు ఏకీభవించబడి ఆ విధంగా ప్రవర్తించేదే సాధన. ఇదే స్వామి కోరిన తపస్సు. అవే స్వామి మనకు అందించిన పంచామృతాలు. స్వామి మనకు పంచి ఇచ్చిన కొన్ని లక్షల వేల అమృత ధారలలో ఇవి పంచ అమృతాలు మాత్రమే. వీటిని మనం అనుభవించుదాము. అందరికీ పంచవలసిన బాధ్యత కూడా ఇది మనకే.

0: స్వామి పంచిన పంచామృతం సాయితత్వంపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి కల్పన.
1: ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు బృందం తమ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2013 సంవత్సరంలో అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 2వ భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. ఇప్పుడు దేవదేవుని దీనజన సేవ. భగవాన్ బాబావారి దివ్య సన్నిధిలో అక్టోబర్ 29, 2007 నిజామాబాద్ జిల్లా సత్యసాయి సంస్థల వారు ప్రదర్శించిన నాటకం మీకు అందిస్తున్నాం.

ఓం శ్రీ సాయిరాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన సత్యసాయినాథుని దివ్య పాదార విందములకు శతకోటి నమస్సు మాంజలి. ఆర్తులను ఆదుకోమని, దీనులను సేవించమనే కదా స్వామి మనకు సదా ప్రబోధిస్తారు. ఆ దేవదేవుడు నా జీవితమే నా సందేశమని అనేక సేవా కార్యక్రమాలను చేపట్టి దిగ్విజయముగా నడిపించి ఆచరణలో చూపెట్టిన వైనం మనందరికీ విదితమే. ఆ అంశాలను కేంద్ర బిందువుగా చేసుకుని నిజామాబాద్ జిల్లా బాలబాలికలమైన మేము దేవదేవుని దీనజన సేవ అనే ఈ సంగీత నృత్య రూపకాన్ని మీ ముందు ప్రదర్శించుటకు తమ అనుమతిని కోల్చున్నాము స్వామీ.

0: చూసారా, సకల శుభదాయి అయిన శ్రీ సాయిరాముని కీర్తిస్తూ మన బాల వికాస్ పిల్లలు ఎంత బాగా నృత్యం చేశారో. ఉన్నత విలువలతో మనమంతా గర్వించదగ్గది మన భారతీయ సంస్కృతి. అనేక వేల మంది పుణ్యాత్ములు ఈ గడ్డపై పుట్టారు. పరమేశ్వరుడే అనేక యుగాలలో అనేక రూపాలలో ఈ మట్టిలో పుట్టి మనిషి జగతిలో ఎలా మసలుకోవాలో చూపారు. ఓ శ్రీరాముడు, ఓ శ్రీకృష్ణుడు, ఓ గౌతముడు, ఓ షిరిడీ సాయి పుట్టిన పవిత్ర దేశం మనది. వారిలా మనము అవ్వాలంటే ప్రతి జీవిలో పరమాత్ముడిని చూడగలగాలి. అన్నార్తుల ఆకలి మన ఆకలిగా, పీడార్తుల బాధలను మన బాధలుగా, రోగార్తుల వేదనలని మన వేదనలుగా భావించాలి. ప్రతి జీవిని ప్రేమించాలి, సేవించాలి. గుర్తింపు కాంక్షించినది సేవ, ప్రతిఫలం ఆశించినది సేవ, ఇతరులకు మేలు చేసేది సేవ అని స్వామి చెప్పారు. ప్రతి అవతారంలో ఆ పరమాత్ముడు మంచిని పెంచి చెడుని తుంచడానికే భూమి మీదకొచ్చి దీనులకు, నమ్మిన వారికి కోరిన వరాలిచ్చాడు. దేవదేవుడే తన భక్తులని సేవించాడు. త్రేతాయుగంలో శ్రీరాముడై, ద్వాపరంలో శ్రీకృష్ణుడై, కలియుగంలో షిరిడీ సాయిసుడై, సత్యసాయినాథుడై నమ్మిన వారి వెతలను తొలగించి వారికి సేవలు చేశారు.
1: ఆ కథలు చెప్పండి ఆంటీ.
0: తప్పకుండా. రఘువీరుడై పుట్టిన శ్రీరామచంద్రుడు తన కోసం వేచియున్న వృద్ధురాలైన శబరిని చేరి ఆమెని ఆదుకున్నాడు.

0: ఎవరు బాబు మీరు? చూడముచ్చటగా ఉన్నారు.
1: మాతా, మాది అయోధ్య నగరం. నేను శ్రీరామచంద్రుడు. ఇతను నా తమ్ముడు లక్ష్మణుడు.
0: శ్రీరాముడివా? నా రాముడివా? రామా, తారకనామా, అయోధ్య రామా, సీతారామా, అహోరాత్రులు నీకోసం రామా రామా అని పరితపిస్తూ కన్నులు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉన్న నన్ను కరుణతో ఆదరించడానికి వచ్చావా? నీ దివ్య సుందరమూర్తిని దర్శించాను రామా, నా జన్మ సార్థకమైంది.
1: ఇన్నాళ్ళు నువ్వు మాకోసం ఎందుకు వేచి ఉన్నావు తల్లి?
0: నాయనా రామచంద్ర, నీకు తెలియని మర్మమేముందయ్యా? రామయ్య దీనజనోద్ధరుడివని, ఆశ్రితజన పాలకుడివని నిన్ను నిత్యము కీర్తిస్తూ ఉంటారు గదా. నీ దివ్య సందర్శనం తనివితీరా చెయ్యాలని ఈ ఆశ్రమాన్ని ఇబ్బైన మల్లెలతో, సొంపైన జాజులతో అలంకరించి మేలైన పళ్ళని ఏరి మేలిమి బంగారు మూర్తివైన నీకు అర్పించి తరించాలన్న కోరికతో మాత్రమే జీవిస్తున్నాను రామా.
1: అమ్మా, నువ్వు తినిపిస్తే తినాలనే వచ్చాను తల్లి. ఏవి నువ్వు సేకరించిన పళ్ళు చూపించు.
0: తెస్తాను రామయ్య, ఉండు ఉండు. ఇదిగో ఈ పళ్ళు.
2: అన్నా, అవి ఎంగిలి పళ్ళు.
1: లక్ష్మణ, ఆమె అచంచల భక్తి విశ్వాసాలు, తల్లి లాంటి ఆమె నిర్మల ప్రేమ నాకు ముఖ్యం. ఆమె ప్రేమతో నానిన ఆ పళ్ళు నాకు అమృతంతో సమానమయ్యా. అమ్మా శబరి, మీ భక్తి ఆత్మీయత నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. నవవిధ భక్తి రీతులతో నన్ను పూజించి నా హృదయాన్ని ద్రవింపచేశాయి. నీవు తెచ్చిన పళ్ళు తిని నీ కోరిక చెల్లించడానికి వెతుక్కుంటూ వచ్చాను తల్లి.
0: రామయ్యా, నా జన్మ ధన్యమైందయ్యా. నాకింకేం కావాలి? శ్రీరామచంద్ర, శ్రీరామచంద్ర, రామా రామా.
3: చూసారా, ఏ ప్రతిఫలము ఆశించకుండా తన కోసం పరితపించే వారిని వెతుక్కుంటూ వెళ్లాడు ఆ రామచంద్రమూర్తి.
4: మరి కృష్ణావతారంలో
3: తన కోసం పరితపించే అమాయకులైన గోపికలతో ఆడుకున్నాడు. వారి యదవేణువును ఊది వారికి ముక్తిని ప్రసాదించాడు. అలాగే అడగకుండా వరాలిచ్చి కుచేలుడిని ఆదుకున్నాడు.

అంత దూరం నుంచి ఇక్కడికి వస్తే ఇన్ని రోజుల తరువాత నా చిరకాల మిత్రుణ్ణి చూసే అవకాశం ఇచ్చారు ద్వారపాలకులు. చిన్ననాడైతే మేమిరువురం స్నేహితులం, కాని నేడో ఆయన మహారాజు, నేను కటిక దరిద్రంలో మునిగిన నిరుపేద బ్రాహ్మణుడిని. అది నా రూపంలోనే కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నది. అవి చాలదన్నట్టు మా ఆవిడ కట్టి ఇచ్చిన ఈ అటుకుల మూటకొటి. ఆమె అమాయకత్వం గాని అంతటి రాజు ఈ అటుకులు స్వీకరిస్తాడా?

కుచేలా కుచేలా, ఎన్నాళ్లకి నేను గుర్తొచ్చానయ్యా నీకు. రామిత్రమా, ఇలా కూర్చో. అయ్యో, ఎంత అలసిపోయున్నావయ్యా నువ్వు. ఉండు, నీ కాళ్ళు కడిగి నీకు సేవ చేయకపోతే నా మనసు ఊరనిల్లడం లేదయ్యా. రారుక్మిణి నా చిరకాల మిత్రుడు, కుచేలుడు.

0: కృష్ణ, గోపాలకృష్ణ, నీ అవ్యాజమైన ప్రేమకు అవధులేలేవా? నా వంటి వానికి
1: అసలు నీ వంటి వానికి ఇది చాలదయ్యా. బాల్యమిత్రుడివి, సోదర సమానుడివి. ఇంతకీ నీ ప్రియమిత్రునికి ఏం కానుకలు తెచ్చావు?
0: ఎదుకుల తిలకుడికి ఈ పేదవాడు తేగలిగింది, ఇవ్వగలిగింది ఏముంటుంది చెప్పు.
1: అమ్మ దొంగ, మాటకారివి, ఏదో దాస్తున్నావు. నా సోదరి నా కోసం ఏం పంపలేదా? అయినా ఆ మూటలో ఏముంది?
0: అది అది
1: నాకు తెలుసయ్యా, నాకిష్టమని అటుకులు పంపించుంటుంది కదా.
0: కృష్ణ, కృష్ణ, నువ్వు సర్వాంతర్యామివి, మాటలతో నిన్ను గెలవగలనా? ఇదిగో తీసుకో, తీసుకోవయ్యా. కన్నయ్యా, నేను ఎంతో భాగ్యవంతుణ్ణయ్యా.

0: అలా భగవంతుని ప్రేమకు పాత్రుడైన కుచేలుడు ఇంటికెళ్లేసరికి ఇంటి రూపే మారిపోయింది. ఇల్లు సకల సంపదలతో సౌభాగ్యాలతో నిండిపోయింది.
1: రామావతారం అయింది, కృష్ణావతారం కూడా అయింది. ఇప్పుడు షిరిడీ సాయి కథ చెప్పన్నా అంటే?
0: అవును, షిరిడీ సాయిగా స్వామి దీనులను కాపాడడానికి వారి మధ్యనే ఉండి వారి బాధలన్నీ తన బాధలుగా చేసుకుని వారికి అనంతమైన ప్రేమను పంచాడు. ఎల్ల మతముల సారమొక్కటేనని ఎల్ల జనులకు బాబా ప్రబోధిస్తున్నారు.

0: నాయనలారా, సబ్కా మాలిక్ ఏక్, అందరినీ కాపాడే ఆ దేవుడు ఒక్కడే. అల్లా అయినా రాముడైనా ఒక్కడే. అందరినీ తమ వారిగా భావించి సేవించండి. మిగతాది ఆ దేవుడికి వదిలేయండి. పరమాత్మ మిమ్మల్ని కాపాడుతారు. అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్.
1: జై సాయిరాం, జై సాయిరాం, జై సాయిరాం, జై సాయిరాం.
2: అయ్యో బాబా చెయ్యి కాలిపోతుంది, బాబా చెయ్యి కాలిపోతుంది. బాబా లీలలు మనెవ్వరికీ అర్థం కావు.
3: బాబా, బాబా, నువ్వే నా బిడ్డను కాపాడావు బాబా.
2: నీ బిడ్డకేమైందమ్మా?
3: రోజూ మాదిరిగానే బిడ్డను పక్కన పెట్టి నా పనిలో నేను మునిగిపోయాను. అలా పాకుతున్నవాడు ఎప్పుడు నిప్పుల దగ్గరికి వెళ్లాడో తెలియలేదు. వెనక్కి తిరిగి చూస్తే బిడ్డ మంటల్లో పడబోతున్నాడు. అంతే, ఏదో హస్తం నా బిడ్డను అమాంతం ఆ మంటల్లోంచి తీసి నా చేతుల్లో పెట్టింది. బాబా, నువ్వే కాపాడావు బాబా, నా బిడ్డను నువ్వే కాపాడావు బాబా.
0: నీ బాధలన్నీ నావి. నీ ఆపదలను తొలగించడానికి నేను ఆపదలో పడినా పాదలేదమ్మా.

అలా నమ్మిన వారికే కాదు నమ్మని వారిని కూడా అక్కును చేర్చుకుని కాపాడే దీనానాథుడు మన సత్యసాయినాథు. దీనజనుల సేవయే దీనానాథుని సేవయని, మానవ సేవయే మాధవ సేవయని చాటి సత్య ధర్మ శాంతి ప్రేమ తత్వములను మనకి బోధించి మనని కంటికి రెప్పలా కాపాడుతున్నారు మన సాయిమాత. స్వామి తన సేవా జైత్రయాత్రలో మనలాంటి ఎందరో సేవా సైనికులను వినియోగించి అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేపట్టి దిగ్విజయంగా నిర్వహించి ఈ కలియుగాన్ని సాయియుగంగా స్వర్ణయుగంగా మార్చుతున్నారు.

ఇప్పటిదాకా మీరు దేవదేవుని దీనజన సేవ భగవాన్ బాబావారి దివ్య సన్నిధిలో అక్టోబర్ 29, 2007న నిజామాబాద్ జిల్లా సత్యసాయి సంస్థల వారు ప్రదర్శించిన నాటకం విన్నారు.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను

చౌగానమనంతం బ్రహ్మ. సత్యం.

0: ಮಧುರ ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ
1: ಮಧುರ ಮುರಳಿ.

ಆಸ ಪ್ರಭು ಹೇಗಿರಿದಾರೀ.

家的本领。

0: రేడియో సాయి శ్రోతులందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మీరు 1984 మార్చి 23వ తేదీన పరీక్షా విధానాల సంస్కరణలపై జరిగిన సమావేశంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు అనుగ్రహించిన ఉపన్యాసాన్ని వింటారు.
1: మానవత్వం పూర్ణత్వం కావాలన్నా కేవలము లౌకికం నైతిక పరివర్తన ఒక్కటి మాత్రమే చాలు. దీనికి ఆధ్యాత్మిక పరివర్తన కూడాను అత్యవసరము. శారీర, మానసిక, ఆత్మ ఈ మూడింటి యొక్క చేరికనే మానవత్వం. కేవలం శరీరం ఒక్కటి మాత్రమే ఉండినా ఇది పశుత్వమునకు కొనిపోతుంది. మనస్సు మానవత్వానికి కొనిపోతుంది, ఆత్మ దివ్యత్వాన్ని చేరుస్తుంది. కనుక మనస్సు, శరీరము, ఆత్మ ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క తత్వము మానవత్వం. ఇవి మూడు కూడాను దేనికి అది ప్రత్యేకంగా ఉండుటకు వీలు కాదు, ఉండలేవు. ఇది అన్యోన్యమైన సన్నిహిత సంబంధంతో కూడి ఉంటుంటాయి ఈ మూడు. అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము కలిగి ఉంటాయి. మనసే లేకుండినా దేహము ఏ విధమైనటువంటి యొక్క స్థితి ఎందుకూడను నిర్ణయం చేసుకునలేదు. మనోదేహములు రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ఆత్మతత్వము అందుకొనడానికి సంసిద్ధమై ఉంటుంది. ఏ తర్వాత దేహం, మనస్సు, ఆత్మ మూడింటి యొక్క సమ్మిళితమే ఈ దివ్యత్వానికి మూల కారణము. నైతిక పరిణామం పొందవలనన్నా మొట్టమొదట మానవునకు ఆరోగ్యము అత్యవసరము. ఈ ఆరోగ్యమే లేకుండినా నైతిక పరిణామమునకు చాలా ప్రమాదం ఏర్పడుతుంది. నడత యొక్క పరిపూర్ణతయే నీతి. సర్వ విధములు ఎందుకూడను, సర్వరంగములు ఎందుకూడను మనస్సును మానవుడు అరికట్టినటువంటి సమయం నందే జీవితము పూర్ణత్వం ఏర్పడుతుంది. తనను తాను శాసించుకోగలిగినటువంటి వ్యక్తియే ఇతరులను శాసించడానికి అధికారి అవుతాడు. ఇంద్రియములను అన్ని విధములు కూడాను మనము కొంత స్వాధీనంలో ఉంచుకున్నప్పుడే జీవితము రాణిస్తుంది. ఈ ఇంద్రియములను అరికట్టునేటువంటి విధానమునకే సంస్కృతమందు దమము అని చెప్పబడుతూ వచ్చింది. దమమును సాధించినటువంటి వాడే దాంతుడు అని చెప్పవచ్చు. దాంతుడు అనగా మనస్సును స్వాధీనమునందుంచుకున్నవాడు అని అర్థం. కనుక మనము నిత్య జీవితములో చదవవలనన్నా లేక ఆటలు ఆడవలనన్నా నిద్రించవలనన్నా భుజించవలనన్నా అన్ని రంగములు ఎందుకూడను ఈ దమమును అత్యవసరంగా మనం పాటించవలసి వస్తుంది. క్రమమే లేకుండినా జీవితము పెడమార్గం పడుతుంది. నిద్రించిన మొదలు మేలుకొనున్నంత వరకు కూడాను మనం ఏ విధమైనటువంటి క్రమమును మనం ఆచరిస్తున్నామో, మేలుకొన్న తర్వాత తిరిగి నిద్రించేంత వరకు కూడాను ఈ ప్రకృతి క్రమమును మనం అనుసరించవలసి వస్తుంది. భుజించడానికి కూడాను ఒక క్రమం అవసరం, ఆటలు ఆడడానికి కూడాను ఒక క్రమం అవసరం. దీనికి డిసిప్లిన్ అని మనం చెప్తూ వస్తున్నాం. ఏ విషయమునందు కూడాను డిసిప్లిన్ అనేటువంటిది లేకపోతే ఇందులో ఏ విధమైనటువంటి యొక్క నైతిక పరిణామము మనం అందుకోలేము. జీవితము ఒక సత్యమనియు దీనికి ఒక లక్ష్యం ఉన్నదనియు గుర్తించాలి. ఈ లక్ష్యమును మనము విసర్జించినప్పుడు మనలో ఒక విధమైనటువంటి అలజడ చేకూరుతుంది. కనుక దీనికి కూడాను ఒక క్రమం ఉంటుండాలి. నియమమును పూనినప్పుడే నిజమైనటువంటి యొక్క మానవత్వం ప్రకటితమవుతుంది. కనుక మొట్టమొదట మనము క్రమమును వదలకుండా ఆచరించాలి. ఈ క్రమమునందు అనేక విధములైనటువంటి క్రమములుంటున్నాయి. అయితే ఈ క్రమము ఒక దివ్యత్వమునకు మార్గరూపకంగా మనము చేకూర్చుకోవాలి. ఒకనొక సమయంలో గ్రీక్ దేశము లోపల మనం క్రమంను విసర్జించి నడచటం చేత పశుపక్షి మృగాదులు ఎందుకూడను తమ తమ ఫలితములకు విరుద్ధంగా ఏర్పడినటువంటి దీన్ని సుప్రీంకోర్టు వారు నిర్ణయం చేశారు. గ్రీక్ దేశంలో ఒక రైతు ఉండేటువంటి వాడు. అతను నిత్యము తన గోవుల ద్వారా పాలను పితికి మార్కెట్లో అమ్మేటువంటి వాడు. కానీ గవర్నమెంట్ నియమించినటువంటి ఒక దీనికి విరుద్ధంగా ఉండేటువంటివి ఆ పాలు. ఇది గవర్నమెంట్ ఒక కోర్టు లోపల ఈ విషయాన్ని కొంతవరకును విచారణ చేయాలని కోరారు. అప్పుడు జడ్జి తన పాలను పరీక్షించి ఈ పాలు సరి అయినటువంటివి కాదనియో, దీని ఏదో కల్తీ జరుగుతున్నదనియో వారు నిర్ణయించి అతనికి శిక్ష విధించారు. అప్పుడు ఈ రైతు అనేక విధములుగా కూడాను వాదించాడు, నేను ఎట్టి కల్తీ కూడాను జరగటం లేదు, ఇది పవిత్రమైనటువంటివి, శుద్ధమైనటువంటివి, కేవలం డైరెక్ట్ గా ఈ కవు నుంచి తీసినటువంటి పాలు, ఇందులో ఎట్టి దోషమో లేదని వాదించాడు. ఈ రైతు వాదించేటువంటి వాదనను కొంతవరకు విని జడ్జి ఇది ఏదో కొంతవరకును కాలం తీసుకుని పరీక్షించడం మంచిదని తాను దీనిని నిర్ణయం చేశాడు. ఈ రైతు పాలు తెచ్చేటువంటి విధానాన్ని దినము కూడా గుర్తిస్తూ వచ్చారు. దినము తెల్లవారుజామున 4 గంటలకే పితికేటువంటి వాడు, ఒక దినము 6 గంటలకి పితికేటువంటి వాడు, నిద్ర రాకుండా 3 గంటలకే పితికేటువంటి వాడు. ఈ విధంగా ఒక క్రమము లేకుండా ఈ పాలను పితకటం చేత గోవునందు కూడాను ఈ పాలు మార్పు చెందుతూ వచ్చింది. కనుక పవిత్రమైనటువంటి యొక్క గో చీరము కూడాను మార్పు చెందుటకు కారణమేంటి, క్రమము తప్పటమే దీనికి మూల కారణమని నిర్ణయం చేశారు. మన కర్తవ్యాన్ని నిర్వర్తించేటువంటి విధానము లోపల క్రమాన్ని కూడాను మనం పాటించాలి. అధ్యాపకులు ఏ విధమైనటువంటి తన కర్తవ్యాన్ని తన క్రమమును ఆచరించాలి అనేటువంటి విధి విధానాన్ని కూడాను గుర్తించాలి. కేవలం క్లాసు లోపల పిల్లలకు పాఠాలు చెప్పటమే నా కర్తవ్యమని భావించరాదు. ఏ విధమైనటువంటి మార్గంలో బోధించిన పిల్లలకు హృదయానికి హత్తుకుంటుంది, చక్కగా అర్థం చేసుకోగలరు, దీనిని ఆచరించడానికి తగినటువంటి మార్గం ఏమిటి. కనుక ఈ విషయాలంతా కూడా చక్కగా తాను విచారించి తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ప్రయత్నించాలి. టైం టు టైం మనం క్లాసుకు ఏ టైంకు ఎప్పటికి పోవాలి అనేటువంటిది ఆ టైంకు కరెక్ట్ గా మనం అక్కడ క్లాసులో ప్రవేశించాలి. మనము ఈ 45 నిమిషములు కూడాను ఈ క్లాసులో మనం వాళ్ళకి టీచ్ చేయాలని ఏ విధంగా కూడాను కాలంను వ్యర్థం చేయకుండా ఆ యొక్క సబ్జెక్ట్ పైన ఆ నిర్ణయమైనటువంటి కాలాన్ని వినియోగించాలి. అదే విధంగానే పాఠములు చెప్పడంతో పాటు మనము ఆహారాన్ని భుజించటం కూడాను ఒక క్రమాన్ని మనం అనుసరించాలి. ఈ దేశమునకు అవసరమైనటువంటి విశ్రాంతిని కూడాను క్రమాన్ని అనుసరించాలి. మనము ఆటలాడుకోవటం కూడాను ఈ క్రమానికి తగినటువంటి రీతిగా మనం ఆటలాడుకోవాలి. కారణం ఏమిటనగా క్రమాన్ని మనం ఉల్లంఘించటం చేత మన యొక్క ఆరోగ్యం కూడాను దెబ్బతింటుంది. కనుకనే మనము ఉన్నత ఆదర్శాలను కూడాను క్రమంలో ఉంచుకోవాలి. ముఖ్యంగా అధ్యాపకులకు విద్యార్థులకు ఉన్నత ఆశయములు అత్యవసరం. నిత్య జీవితం లోపల అన్ని రంగములు ఎందు కూడాను ఉన్నత ఆదర్శాన్ని కూడాను మనం అనుసరించడానికి ప్రయత్నించాలి. మీకు చాలా తెలిసినటువంటి విషయమే డార్విన్ అనేటువంటి ఒక శాస్త్రజ్ఞుడు. ఇతను ప్రపంచంలో కూడాను ఒక ప్రధానమైనటువంటి శాస్త్రజ్ఞుడని పేరు పొందినవాడు. ఇతను సామాన్యమైనటువంటి వ్యక్తిగా ప్రారంభమైంది. అయితే ఇతని జీవిత ప్రారంభం నుంచి తెలుసుకున్నప్పటి నుంచి కూడాను ఒక క్రమాన్ని తాను అనుసరిస్తూ ఇతను సామాన్యమైన కుటుంబంలో పుట్టినటువంటి వాడు. కానీ ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని అందుకోవాలని అమితమైనటువంటి అభిలాష కలిగినటువంటి ఇతనికి ఒక గురువు పైన ఒక లక్ష్యం కుదిరింది. హెన్స్లో అనేటువంటి ఒక గురువు పైన ఇతనికి విశ్వాసం కుదిరింది. అతను చాలా ఆదర్శవంతమైనటువంటి వాడు. నిరంతరం కూడాను అతని ఆశయాలను అతని యొక్క ప్రవర్తనను తాను గుర్తించుకుంటూ నడిచేటువంటి వాడు. క్రమక్రమేణ ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని కొంత తనకు పాటించేటప్పటికీ ప్రపంచంలో ఒక హెన్స్లో అనేటువంటి వాడి తేజస్సు అంతా ఇతనికి వచ్చి చేరిపోయింది. ఇది హెన్స్లో యొక్క ప్రతిబింబంగా కూడాను నిరూపిస్తూ వచ్చారు జనులు. అదే విధముగానే భారతదేశంలో వాల్మీకి నిరంతరము రామచింతన చేయుచు రామతత్వాన్ని చింతించటం చేత అతనిలో రామాయణం రాయగలిగాడు. రామ తేజస్సును ఆ వాల్మీకి అనుభవింపగలిగాడు. మనం ఒక జాబు రాయవలనన్నా మొట్టమొదటే విషయాలను మనలో చిత్రించుకుంటాం. ఏమి రాయాలి, ఏమి చెయ్యాలి, ఎట్లా రాయాలి అనేటువంటి విషయాన్ని మనలో సృష్టించుకుని తదుపరి దీనిని కాగితంలో చేస్తున్నాం. ఒక ఇల్లును మనం కట్టవలనన్నా ఎక్కడ డ్రాయింగ్ రూమ్ పెట్టాలి, ఎక్కడ డైనింగ్ హాల్ పెట్టాలి, ఎక్కడ కిచెన్ రూమ్ పెట్టాలి అనే మొట్టమొదట మన హృదయంలో దీనిని నిర్మించుకుని తదుపరి ఒక కాగితంలో మనం చిత్రిస్తున్నాం. దీని యొక్క అంతరార్థం ఏమిటంటే మొట్టమొదట మనలో ఒక ఆదర్శాన్ని తీసుకుంటున్నాం. ఈ ఆదర్శాన్ని బాహ్య రూపంలో మనం అనుసరిస్తున్నాము, ఆచరింపచేస్తున్నాము. కనుక బహిర్ముఖమైనటువంటి ఈ జగత్తులో మనం చేసేటువంటి క్రియలు కానీ, అనుభవించేటువంటి ఆనందములు కానీ, లేక దీనికి ఆచరించేటువంటి యొక్క ప్రవర్తనలు కానీ, అన్ని కూడాను మన అంతర్ముఖంలో ఉండినటువంటి యొక్క ఆదర్శాలనే మనం అనుభవిస్తున్నాం. మన మంచి కానీ చెడ్డ కానీ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్, మన లోపల ఉండేటువంటి దాని యొక్క రిఫ్లెక్షనే తప్ప అన్యము కాదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి మార్పులను కలిగించుకోవడానికి ప్రయత్నించాలి.
2: అండ్ ఇన్ ట్యూన్ విత్ దిస్ వి షుడ్ ట్రై అండ్ స్ట్రైవ్ టు డు దట్ విచ్ ఇస్ గుడ్ అండ్ నోబుల్. Only when you have a certain set of a goal like this, you could be successful in your venture.
1: ee kramanni manam anusarinchatam cheta paripurnamainatundi aarogyanni kudanu manam andukoni paripurnamainatundi aanandanni kudanu manam anubhavinchavachchu. ee aarogyamunaku aangla bhashalo health ani cheptuntaru. Health aneetvantidi helig aneetvanti dhatu nunchi puttinatundi. Helig ante emtante poornamainatundi ani oka artham. పవిత్రమైనటువంటిది అని మరొక అర్థము. ఈ పూర్ణమంటే ఏమిటి దీని అర్థం? అనగా మన దేహంలో ఉండినటువంటి యొక్క ప్రతి అంగము కూడాను మరొక అంగమును ఆశ్రయించే ఉంటుండాలి. ప్రతి నరము కూడాను ఇంకొక నరమును ఆశ్రయించే ఉంటుండాలి. దేహంలో ఉండినటువంటి ప్రతి ఒక్క సెల్ కూడాను ఇంకొక సెల్ను ఆశ్రయించే ఉంటుంది. కనుక ఇందులో అన్ని కూడాను పవిత్రంగా ఉండినప్పుడే పరిపూర్ణము అనేటువంటిది ఏర్పడుతుంది. అనగా శరీరము, మనస్సు, ఆత్మ ఈ మూడింటి యొక్క సమ్మిళితము పరిపూర్ణమై పవిత్రమై ఉంటుండాలి. ఎప్పుడు ఈ పవిత్రము లేకుండా పోతుందో అప్పుడే కొన్ని విధమైనటువంటి మార్పులు మనలో ప్రారంభమవుతాయి. కనుకనే మొట్టమొదట దేహమునకు, ఆత్మకు మధ్య ఉండినటువంటి మనస్సు రెండింటినీ చేకూర్చేటువంటి మైత్రి, మిత్రుడు అని చేర్పడుతూ వచ్చింది. మనకు స్నేహం కలగవలనన్నా, ఉత్తమ స్నేహితుడు చిక్కవలనన్నా మనం బయట ప్రపంచంలో మనము వెతకనక్కరలేదు. అధ్యాపకులకు, విద్యార్థులకు నూతన పవిత్రమైనటువంటి యొక్క ఒక పుస్తకము గొప్ప మిత్రుడు. ఆధ్యాత్మిక మార్గమునందు జీవితాన్ని అంకితం గావించినటువంటి వారికి ఉత్తమ మనసు ఉత్తమ మిత్రుడు. దైవత్వాన్ని చింతించటం చేత మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి, ఈ పరిణామం ఏమిటి అని కూడా విచారించిన, నిరంతరము మనము దైవత్వాన్ని చింతించటం చేత దైవం యొక్క పూర్ణ తేజస్సు మన యందు కూడాను ప్రవేశిస్తూ ఉంటుండాలి. మనలో ఎట్టి మార్పులు, ఎట్టి భావములు కొన్ని కలుగుతుంటాయో అట్టి భావములను పురస్కరించుకుని మన ముఖము మారుతూ ఉంటాయి. ప్రతి మనసులో ఏదైనా బాధ అతన్ని బాధించుండే సమయంలో మిత్రుని దగ్గరికి పోయినప్పుడు, ఏమిటయ్యా ఈనాడేమో చాలా విచారంగా ఉన్నావే అని, విచారంగా కనిపిస్తున్నావే అని కూడాను ప్రశ్నిస్తాడు. కారణం ఏమిటి? తన ఎందున్నటువంటి విచారణ చెప్పకపోయినప్పటికీ ఆ విచారం అనేటువంటిది ముఖములో తేజస్ రూపంలో ఆవిర్భవిస్తుంది. అదే విధముగానే మానవుని మనసు యందు ఒక ఆనందకరమైనటువంటి విషయాన్ని చింతించే విషయంలో తన యొక్క ముఖ వచ్చస్సు కూడాను ఆనందంతో చిందులు దొరుకుతూ ఉంటాది. కనుక మొట్టమొదట మనస్సు యొక్క పరివర్తన మానవునికి ప్రధానమైనటువంటిది. మొఘల చక్రవర్తులు పరిపాలన చేసే సమయం లోపల ఔరంగజేబు విషయం మీకు అందరికీ తెలుసును. షాజహాన్ ఔరంగజేబు యొక్క తండ్రి. ఔరంగజేబు లోపల ఒక దుర్గుణము, ఒక దుర్బుద్ధి ప్రారంభమైంది. ఎంతకాలమైనా తండ్రి రాజ్యమేలుతుంటే నేనిప్పుడు రాజ్యమేలాలి అనేటువంటి ఒక దుర్బుద్ధి అతనిలో ప్రారంభమై క్రమక్రమేణా తండ్రిని ఓడించి తరమగొట్టి ఆ రాజ్యమును తాను ఏలాలని ఒక దుస్సంకల్పం ఏర్పడింది. అన్యాయ, అక్రమ, అనాచారాన్ని కూడాను ఏమాత్రము చింతించక ప్రవేశపెట్టాడు. కట్టకడపటికి దుర్మార్గులను మిత్రులుగా చేసుకుని తండ్రిని ఓడించి చెరసాలలో పెట్టాడు. ఔరంగజేబుకు కార్నేషన్ జరిగింది. ఆ సందర్భం లోపల తన మిత్రులందరినీ కూడా కోర్ట్ చేసుకుని వారిలో కొంత సంభాషణలు ప్రారంభించారు. ఇప్పుడు తండ్రిని ఏ విధంగా మనము పూర్తి అనగా జీవితం నుంచి తనను వేరు చెయ్యాలి అనేటువంటి సంకల్పం కలిగింది. దుర్మార్గులైనటువంటి మిత్రులు తక్షణమే అతని శిరఛేదనం చెయ్యాలి అన్నారు. ఈ విషయము తండ్రికి తెలిసింది. షాజహాన్కు చాలా సంతోషించాడు. కుమారుని చేత అపజయం పొంది కుమారుని చేత రాజ్యభ్రష్టుడై ఈ యొక్క చెరసాలలో జీవితం గడిపేదానికంటే శిరచ్ఛదం చేత చేసుకోవటం చాలా మంచిది అన్నాడు అనుకున్నాడు. ఇటువంటి యొక్క పనిష్మెంట్ కు నేను ఎదురు చూస్తున్నానని వార్త పంపించాడు షాజహాన్. అప్పుడు ఈ దుర్మార్గుడైనటువంటి ఔరంగజేబు ఈ విషయంలో కూడాను తండ్రికి తృప్తిపరిచినట్టు అవుతుంది, చీ ఈ మార్గంలో కూడాను తండ్రికి తృప్తిపరచకూడదు అని ఆ మార్గాన్ని వేరుగా మార్చుకున్నాడు. యావ జీవితం కూడాను చెరసాలలో పెట్టి ఒక తెలివితేటలు లేనటువంటి ఒక మూర్ఖుణ్ణి అతనికి ఒక స్నేహితునిగా అందించాలి అని నిర్ణయం చేసుకున్నాడు. అతనికి ఈ జడ్జిమెంట్ నిర్ణయం చేసి ఒక ఖురాను గ్రంథము, మూర్ఖుడైనటువంటి ఒక వ్యక్తిని అతనికి స్నేహము చేసి చెరసాలలో పెట్టాడు. అప్పుడు షాజహాన్ సంతోషించాడు. ఈ యొక్క ఏకాంత వాసం లోపల ప్రశాంతమైనటువంటి ఈ జైలు లోపల ఖురాన్ను పఠించి నాకు ప్రియమిత్రుడైనటువంటి ఒక మిత్రునితో నా జీవితం గడిపడం అంటే ఇది ఎంత అదృష్టవంతమైనటువంటిది, ఇది కేవలం అల్లా యొక్క గ్రేస్ అని అనుకున్నాడు. తెల్లవారి లేచడం, ఖురాన్ను చదవటం, మిత్రునికి అనేక విధములుగా దానిని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పటం ప్రారంభించాడు. అయితే ఈ స్నేహితుడు ఏమీ మార్పు కలగటం లేదు, ఎంత పవిత్రమైన విషయాలు చెప్పినా తన ముఖం లోపల ఏ విధమైనటువంటి మార్పులు కనిపించటం లేదు. ఇది చూచాడు, చీచీ చీచీ ఇలాంటి మూర్ఖుడైనటువంటి మిత్రుడు నాకు లభించటము ఏ జన్మంలో చేసుకున్న పాపము అనుకున్నాడు. అప్పుడు ఈ దృష్టిని అంతర్ముఖం చేసుకుంటూ ప్రయత్నం చేశాడు. మొదటి మిత్రుడు నాకు శాంతి, రెండవ మిత్రుడు నాకు సఖ్యము అనగా అదే ఒక ప్రేమ, మూడవ మిత్రుడు నాకు వాత్సల్యము, నాలుగవ మిత్రుడు నాకు అనురాగము, ఐదవ మిత్రుడు నాకు మధురము. ఈ ఐదు మిత్రులు కూడా చేరి నాకు ఏదో ఒక విధమైనటువంటి ఒక అంతరాత్మను కొంతవరకు మేల్కొల్పడానికి ప్రయత్నిస్తారు. నాకు ఈ ఐదింటి కంటే కూడా ప్రధానమైన మిత్రుడు మరొకడు ఉంటున్నాడు, అతనే నా మనస్సు. మనస్సును మైత్రిగా చేసుకున్నప్పుడు సర్వస్వం కూడాను అతనికి వశమవుతుంది. అప్పుడే నేను దాంతుడవుతాను, దాంతుడే కాదు వేదాంతుడవుతాను, వేదాంతంలో నేను ప్రశాంతిని పొందుతాను అని ఈ విధంగా నిర్ణయం చేసుకుని ఖురాన్ లోపల మనస్సును అంకితం చేసి ఆ ఖురాన్ అంతా తన హృదయం లోపల జీర్ణించుకున్నాడు. ఇదే విధంగానే మానవత్వం లోపల ఏ యొక్క విషయమును మనం చూస్తామో, ఏది ఉన్నతమైనటువంటి ఆదర్శమని మనం విశ్వసిస్తామో దానిలో మనం జీర్ణించుకోవాలి, జీర్ణమైపోవాలి. మనకిప్పుడు ఉడుకవుచున్నది, మన చేతిలో ఒక ఫ్యాన్ ఉంటుండాలి. ఈ విసనకరను మన వైపును త్రిప్పి ఆడించుకుంటే చక్కని గాలి మనకు లభిస్తుంది. ఈ విసనకరను బయట వైపును త్రిప్పి ఆడిస్తే మనకు గాలి ఏమీ రాదు. గాలి అన్ని వైపులా ఉంటుండాలి, సర్వత్రా ఉంటుండాలి. ఈ సర్వత్రా ఉండేటువంటి గాలిని ఒకవైపున మనం మరల్చి దానిని ఆడించినప్పుడే ఆ గాలి మనకు అనుభూతిలోకి వస్తుంది. మనం ఈ విసనకరను ఆడించినా ఆడించకపోయినా గాలి ఉంది, గాలి విసనకరలో లేదు. అదే విధముగానే మన మనస్సు అనేటువంటిది ఒక విసనకర్ర వంటిది. మనం శాంతి సంతోషాలు అనుభవించవలనన్నా కేవలము ప్రకృతికి సంబంధించినటువంటి యొక్క బయట వైపున దీనిని మరల్చినప్పుడు మనము నిజమైనటువంటి శాంతి సంతోషాలను అనుభవించలేము. దీనిని అంతర్ముఖం గావించుకొని తన వైపును మరల్చి ఈ మనస్సును కొంతవరకు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు ఈ గాలి మనకు సూటిగా తగులుతుంది. కనుకనే మనము ప్రతి విషయమునందు కూడాను ఒక క్రమాన్ని మనము ప్రధానమైన లక్ష్యంలో పెట్టుకోవాలి. ఇప్పుడు విద్యార్థులు ఉంటున్నారు, విద్యార్థుల యొక్క విషయం లోపల మనం ఏ రీతిగా ప్రవర్తించాలి, ఈ విద్యార్థుల దగ్గర మనము ప్రవర్తించవలసినటువంటి ప్రవర్తనను మనము విద్యార్థులుగా ఉండినటువంటి సమయంలో ఏ విధంగా ఉండినావు, అది రైట్ ఆర్ రాంగ్, మనం ఏ విధమైన ప్రవర్తన దానిని మనం కొంతవరకు చింతించాలి. ఈనాడు అధ్యాపకుడుగా కావటం చేత విద్యార్థులను ధిక్కరించటము లేక శాసించటము, వారిని పనిష్మెంట్ చేయటము మనం చేస్తున్నాము. అయితే మనం విద్యార్థులుగా ఉండినప్పుడు మన అధ్యాపకుడు మనపైన ఈ విధంగా ప్రవర్తించినప్పుడు మనం ఏ విధమైనటువంటి స్థితిలో ఉండినాము అనేటువంటి దాన్ని మొట్టమొదట నిర్ణయం చేసుకోవాలి. మన అధ్యాపకుడు మనల్ని పనిష్మెంట్ చేసినప్పుడు మనం ఈ అధ్యాపకుడిపై ఏ విధమైనటువంటి మనస్సు మార్పు చేసుకున్నాం. కాను ఈనాడు కూడాను మనం అట్టి పనిష్మెంట్ ను ఇతరులకి ఇచ్చినప్పుడు ఆ పిల్లవాడి మనసు కూడాను మన వలే మార్పు చెందవచ్చును. ప్రతి ఒక్క విషయం నందు కూడాను సెల్ఫ్ కొనుక్కు ఎంక్వైరీ చేయాలి. ఈ సెల్ఫ్ ఎంక్వైరీ మనం చేయకుండా మన స్థానాన్ని మాత్రమే ప్రధాన లక్ష్యంగా చేర్చుకుని ఆ చిన్న పిల్లవాడి యొక్క స్థానాన్ని మనము కేవలం మనకంటే ఒక కింద స్థాయిగా మనం భావించుకోవటం చేతని ఈ విధమైనటువంటి ఉడుకుదుడుకులకు కొంచెం గురి అవుతున్నాము. మహావాక్యం లోపల తత్ త్వం అసి అని మహావాక్యం. తత్ అనగా అది, త్వం అనగా నేను. అయితే దీనిని ఉపనిషత్తులు ఏ విధంగా చెప్పింది? ఉపనిషత్. ఉప మీన్స్ సమీపం, నీ మీన్స్ క్రింద, షత్ అనగా కూర్చో, అనగా దగ్గర సమీపములో నీవు క్రింద కూర్చో అని దీని యొక్క అర్థం. ఎవరికి దగ్గర? గురువుకు దగ్గర. అయితే గురువుకు ఈక్వల్ గా కూర్చోవాలా? కాదు, క్రింద కూర్చోన్నాడు. అంతరార్థం ఏమిటి? వినయ విధేయతలు ప్రకటించు అని. అక్కడ నుంచి నీవు క్వశ్చన్ ప్రారంభించు. తొమ్ము నుంచి క్వశ్చన్ రావాలి, తత్ నుంచి ఆన్సర్ పోవాలి. ఈ తత్ తొమ్ము రెండిటికి మధ్యలో అసి ఉంటుండాలి. అనగా ఈ క్వశ్చన్ కు తగినటువంటి ఆన్సర్, ఆన్సర్ కు తగినటువంటి యొక్క ఆనందము, ఈ రెండింటికి ఒక లింక్ ఉంటుండాలి. ఇది ఉపనిషత్తు యొక్క నిజమైనటువంటి అంతరార్థం. దైవత్వానికి సమీపమనేటువంటి యొక్క నిజతత్వాన్ని బోధించేటువంటిది, సమీపత్వాన్ని బోధించేటువంటి ఒక తత్వమే ఉపనిషత్తు. అనగా దైవము సర్వత్రా ఉంటున్నాడు. ఇలాంటి సమీపత్వాన్ని ఉపనిషత్తు బోధించినప్పుడు మనము క్వశ్చన్ ఎక్కడి నుంచి వేయాలి, ఆన్సర్ ఎక్కడి నుంచి రావాలి, మనము క్వశ్చన్ వేసేటువంటి విధానంలో కూడాను ఒక క్రమాన్ని మనం అనుసరించాలి. కొన్ని కొన్ని బయట ప్రపంచంలో జరిగేటువంటి వాతావరణాన్ని పురస్కరించుకుని అనేక మంది అధ్యాపకులు కళాశాలలకు వచ్చి కొంత ఉపన్యాసాలిచ్చి కొన్ని క్వశ్చన్స్ అడగండి అని చెప్తూ ఉంటారు. అది సహజం. దీనిని ఆధారం చేసుకుని అనేక మంది ఏదో కొన్ని రకమైనటువంటి క్వశ్చన్స్ ప్రారంభిస్తారు. నిన్నటి దినము మన ప్రొఫెసర్ నటరాజు కూడాను అదే మార్గాన్ని అనుసరించాడు. మన అధ్యాపకులు కూడాను బయట జరిగేటువంటి యొక్క వాతావరణాన్ని వీరు కూడాను అనుసరించారు. అయితే ఇక్కడ మనము ఒక విషయాన్ని చక్కగా విచారం చేయాలి. ఇది మన ఇన్స్టిట్యూట్ కు సరి అయిందా కాదా అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి. మీరు నిజంగా విషయాలు తెలుసుకోవాలా అనుకున్నప్పుడు వ్యక్తిగతంగా ఆ యొక్క పెద్దను చేరి మనము క్వశ్చన్స్ వేసి దాని సరి అయినటువంటి ఆన్సర్స్ మనం తీసుకోవటంలో వారికి తృప్తి, మనకు తృప్తి అవుతుంది. అట్లు కాకుండా మనము ప్రశ్నలు వేయటం చేత మనలో దాగినటువంటి మూడు విధములైనటువంటి బలహీనతను మనం ప్రకటించిన వారం అవుతాము. మొదటి బలహీనత ఏమిటంటే క్వశ్చన్ వేయటం లోపల ఏమీ తెలియని వాడు క్వశ్చన్ వేస్తాడు. అనగా దాని ఆన్సర్ తెలియనప్పుడే క్వశ్చన్ వేసి తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాడు. ఇది మొదటి బలహీనత, తనకేమీ తెలియదు అనేటువంటి ఒక బలహీనతను తాను ప్రకటన చేసుకుంది. రెండవది ఏమిటంటే నాకు అన్ని తెలుసును అనేటువంటిది పది మందికి తెలియలే అనేటువంటి ఉద్దేశంతో మరొక క్వశ్చన్ వేస్తాడు. ఇట్టి అహంకారం కూడాను ఒక బలహీనతే. మూడవ బలహీనత ఏమిటంటే నేను వేసిన క్వశ్చన్ కి ఇతను సరైనటువంటి జవాబు చెప్పుతాడా లేదా అని అతన్ని ఒక విధమైనటువంటి యొక్క ఉల్లంఘన చేసేటువంటి విధానంలో క్వశ్చన్ వేయడానికి ప్రయత్నిస్తాం. వ్యక్తిని కొంత నిరుత్సాహపరచడం కూడాను అది ఒక బలహీనతే. క్వశ్చన్ వేయటం అనేటువంటిది మన బలహీనతలను మనం బయట పెట్టుకున్నటువంటి వారం అవుతున్నామే కానీ నిజంగా మనము సరైనటువంటి స్థితిని మనం తెలుసుకున్న వారం కాదు. కనుక ఇలాంటి కొన్ని భావాలు కూడాను మన అధ్యాపకులు విచారణతో దాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు ముఖ్యంగా మానవత్వం పూర్ణత్వం కావాలంటే పవిత్రమైనటువంటి యొక్క నైతిక మార్గం ఒక్కటి మాత్రమే చాలదు. కేవలం గ్రంథ పరిచయం వల్ల అంతకంటే కాదు, మనం ప్రాక్టికల్ లోపల దాన్ని ప్రవేశపెట్టాలి. ఇప్పుడు పిల్లలకు ఎవరెవరికి ఏ ఇప్పుడు గ్రేడ్లు వచ్చేసినాయి, ఏ బిసిడి అని పెడుతున్నాం మనం, దీంట్లో మార్క్స్ ఎట్లా ఇవ్వాలి, ఏం చేయాలి అనేటువంటిది మనకు కొంతవరకు డౌట్ కలగవచ్చు. న్యాయంగా విచారణ చేస్తే ఈ డౌట్ కూడా ఏమాత్రం అవకాశాలు లేవు. ఈ క్వశ్చన్ కు ఫలాని ఆన్సర్ అనేటువంటిది తెలిసినటువంటి అధ్యాపకుడికి డౌటే. ఇంకా మనము సరైనటువంటి స్థితిని మనం తెలుసుకున్న వారం కాదు. కనుక ఇలాంటి కొన్ని మన అధ్యాపకులు విచారణతో దాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు ముఖ్యంగా మావాలంటే పవిత్రమైనటువంటి యొక్క నైతిక మార్గం ఒక్కటి మాత్రమే చాలదు. కేవలం గ్రంథ చేయడం వల్ల

0: లేవు.
1: ఈ క్వశ్చన్ కు పలాని ఆన్సర్ అనేటువంటిది తెలిసినటువంటి అధ్యాపకుడికి డౌటే ఉండదు, ఎంత మార్క్స్ వేయాలా. క్వశ్చన్కు సరి అయినటువంటి ఆన్సర్ తెలియనటువంటి అధ్యాపకుడికి ఎన్ని మార్క్స్ వేయాలా, ఏం చేయాలని డౌట్ పుడుతుంది. ఈ ఆన్సర్ కరెక్ట్ గా తెలిసింటే ఇది సరిగా ఉంది, ముక్కాలు రైట్. దీనికి ఎన్ని మార్కులు పెట్టామో ఆ మార్క్స్ లో ముక్కాలు మార్క్స్ దానికి వేయచ్చు. దాంట్లో విధానం కొంచెం మార్పు చేసినప్పుడు విషయం ఏమో కరెక్ట్ గా ఉండొచ్చును, విధానం మార్పుగా ఉండవచ్చు. ఇప్పుడు విషయాన్ని మాత్రమే మనం తీసుకోవాలి కానీ విధానాన్ని మనం చూడకూడదు. అయితే ఒక్కొక్క సమయం లోపల ప్రాబ్లము కరెక్ట్ గా వచ్చి ఉంటుంది కానీ కొన్ని స్టెప్స్ కొంచెం మార్పులుగా ఉంటుంటది. కనుక ఈ ఆన్సర్ ను లక్ష్యంలో పెట్టుకుని స్టెప్స్ పైన కొన్ని కొన్ని మార్క్స్ కొన్ని మేనేజ్ చేయడంలో అవకాశం ఉంది. ఇప్పుడు మన విధానంలో ఎట్లా ఉండేటంటే ఏ అనేటువంటి దాంట్ లోపల 40 వచ్చినా 70 వచ్చినా ఒకటిగానే ఉంటుండాలి. ఎట్లా అంటే మ్యాథమెటిక్స్ లో 90% రావటం ఈజీ, కానీ హిస్టరీ ఫిజిక్స్ ఇలాంటి దాంట్లో ఈ 90% రావటం చాలా కష్టం. ఒక 50-45 మార్క్స్ వచ్చినాయంటే చాలా గొప్ప. కాబట్టి ఒక సబ్జెక్ట్ కు 45 మార్క్స్ వస్తే వాడు ఫస్ట్ క్లాస్ ఏలో వచ్చేస్తున్నాడు, ఇంకోటి 90 వచ్చినా కూడా వాడు ఏలో వస్తున్నాడు. అయితే ఈ విధానాన్ని కొంతవరకును అధ్యాపకులే కొన్ని రకమైనటువంటి సమజాయిషీ తీసుకోవాలి. ఈ విధమైనటువంటి యొక్క మన మార్పుల వల్ల పిల్లలలో కొంత కన్ఫ్యూజన్ కూడా బయలుదేరుతుంది. బలహీనమైనటువంటి పిల్లలకు కన్ఫ్యూజనే కాదు ఫ్యూజే పోతుంది. ఇది పిల్లల్లోనే కాదు అధ్యాపకుల్లో కూడా అటు జరుగుతూ ఉంటుండాలి. ఇది కొంతకాలం ఈ విధమైనటువంటి మార్పులతో కొంచెం అటు ఇటు కొంచెం ఊగుతుంది, కానీ క్రమక్రమేణా మనము దీన్ని ప్రాక్టీస్ చేస్తూ పోతే ఇది మనకు సులభమైన మార్గాన్ని అందిస్తుంది. మన విధానము చాలా నూతనమైనటువంటి విధానంగా ఉంటుండాలి. అయితే ఇది చాలా ఉన్నతమైనటువంటిది, ఉత్తమమైనటువంటి పద్ధతిగా ఉంటుండాలి. ఇది కేవలం ఒక డిగ్రీ తీసుకుని పోయేటువంటి యొక్క ఉద్దేశంతో మనం చేయలేదు, డిగ్రీతో పాటు తన జీవిత పూర్ణత్వాన్ని కూడా అందించేటువంటి ఉద్దేశంతో కూర్చున్నది. జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకునేటువంటి విధానంలో మనం ఈ యొక్క విద్యను ఇమిడ్చుతుంటూ వచ్చాము. ఇది నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, రాజకీయ అన్ని రంగములు ఎందుకును ఇది సమర్థమైనటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని నిరూపిస్తుంది. కారణం ఏమిటంటే అవేర్నెస్ ఇస్ లైఫ్. అన్నింటి ఎందుకు వీడు ఉత్తీర్ణుడు కావాలి, తెలుసుకోవాలి. ఏ కొంత విషయం తెలియకపోయినప్పటికీ ఇందులో తనకు కొన్ని విధమైనటువంటి యొక్క అనుమానాలు ప్రారంభిస్తాయి. పద్ధతి పైన ఒక విధమైన విశ్వాసం బలపరచుకోవాలి. తెలుగులో కూడా చెప్తారు, నమ్ము జీవించు అంటారు. నమ్మకమే లేకపోతే ఆత్మవిశ్వాసం మనకు కుదరదు. ఆత్మవిశ్వాసం లేనటువంటి వాడు కొన్ని విధమంటే అనుమానగ్రస్తుడవుతాడు. అనుమానగ్రస్తునకు శాంతి ఉండదు. శాంతి లేని వాడికి సుఖం లభించదు. కనుక ఈ సుఖం అనేటువంటిది కేవలము ఒక నమ్మకం పైన ఆధారపడి ఉంటుంది. మొట్టమొదట మనం ప్రతి విషయాన్ని కూడా మనం విశ్వసించాలి. కొంతమంది మనం భావిస్తుంటాము, మాకు అనుభవం వచ్చిన తర్వాత విశ్వసిస్తాము, అంతకుపూర్వం ఎట్లా మనం విశ్వసించేది అంటారు. నీవు ఆచరించిన తర్వాత అనుభవం వస్తుంది కానీ ఆచరించక మునిపే అనుభవం ఎట్లా వస్తుంది. నాకేదైనా కూడా అనుభవం ఏర్పడిన తర్వాత నేను విశ్వసిస్తాననుకునేటువంటి విషయం ఎట్లా ఉందంటే ఈత వచ్చిన తర్వాత నేను నీళ్లలో దుంకుతాను అన్నట్టుగా ఉంటుండాలి. స్విమ్మింగ్ రావాలంటే నీళ్లలో ముందు దుంకాలి కదా. నీవు వాటర్ లో నీళ్లలోనే దుముకక నీకు ఈత రావాలంటే ఎట్లా వస్తుంది. ఇకలో ఈత నేర్చుకోవడానికి వీలు కాదు. కనుక మనం మొట్టమొదట విశ్వాసంతో అందులో దుంకాలి, తదుపరి దానికి అనుభవం మనం తెచ్చుకోవాలి. కనుక కాన్ఫిడెన్స్ ఒక విషయం పైన కానీ, ఒక విద్యార్థి పైన కానీ, ఏ ఒక కార్యం పైన కానీ ఒక విశ్వాసంతో మనం దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి. తనను తాను విశ్వసించలేనటువంటి మానవుడు దేనిని విశ్వసించలేడు. కనుక మొట్టమొదట తనను విశ్వసించాలి. దానికి నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ప్రధానము అని. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం డెవలప్ చేసుకున్నప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పెంచుకున్నప్పుడే సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తాం. సెల్ఫ్ సాక్రిఫైస్ చేసినప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ కలుగుతుంది. పునాదే లేకుండా గోడలు కట్టడానికి వీలు కాదు. గోడలే లేకుండా రూఫ్ వేయడానికి సాధ్యం కాదు. రూఫే లేకపోతే మనం నివసించడానికి వీలు కాదు. కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒక ఫౌండేషన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్వ్, సాక్రిఫైస్ రూఫ్, సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్. కనుక మన లైఫ్ అనేటువంటి దీంట్లోపల ఇవన్నీ ఒకదానికోటి చేరినటువంటివే కాని ఒకదానికోటి భిన్నమైనటువంటివి కాదు. అన్నింటి యందు సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్ ఇది కామన్ గా ఉంటుండాలి. కనుక మనము టీచ్ చేసేటువంటి విషయం లోపల కూడాను ఆ విద్యార్థిలో కూడాను ఒక సెల్ఫ్ ను మనం రియలైజ్ చేయాలి. ఎందుకంటే ఆ సెల్ఫ్ సెల్ఫ్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి. అదే ఒకటి ఐ అనుకుంటాం మనం. ఐ అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే నాలోనే ఉంది అని కాదు, అందరి అందు ఉంటుండాలి. ఇక్కడ నేర్చుకుని ఎవరి కస్తూరి అని కొన్ని ప్రశ్న వేస్తే అతను ఐ అంటాడు. సఫాయి అంటే ఐ అంటాడు. ఎవరు మహాజన్ అంటే అతను ఐ అంటాడు. ఎవరు హేమలత అంటే ఈమె నేను ఐ అంటుంది.

0: సఫాయి మహాజను హేమలత రూపనామములు వేరు వేరైనప్పటికీ జవాబు ఐ ఐ ఐ అందరి ఎందు ఐ అనే వచ్చి ఐ ఈజ్ ఎవరీ వేర్. ఈ ఏకాక్షర ఐని మనం గుర్తించాలంటే త్రిగుణాక్షరమైనటువంటి ఐని మనం కొంతవరకు లక్ష్యంలో పెట్టుకోవాలి. ఈవైఈ ఐ ఒకటి ఉంది మరి. ఈవైఈ ఐ అనేటువంటిదే శరీర మనస్సు ఆత్మలతో కూడినటువంటిది. ఏకాక్షర ఐ అనేటువంటి దానికి మనస్సు దేహము ఆత్మ ఏమాత్రము లేదు. ఈ అన్నిటికీ అతీతమై అమనస్కయమై ఉంటుండాలి. కనుక మనం కొన్ని రకములైనటువంటి యొక్క విధానాన్ని ఆధ్యాత్మికలో విచారణ చేస్తే ఐ అనేటువంటి యొక్క స్థానం నుంచి ఉయ్ అనేటువంటి ప్రదేశమునకు ప్రయాణం చేయటమే, వెస్ట్ నుండి సమష్టికి ప్రయాణమే, స్వం నుంచి సోహముకు ప్రయాణమే. ఇది ఒక విధంగా మనం విచారణ చేస్తే ఐ అండ్ యూ అనేటువంటి దాన్ని పెట్టుకుంటే ఐ అండ్ యూ ఆర్ వన్ అని మనం అంటాము. ఇది పూర్తిగా విచారణ చేస్తే ఐ అండ్ యూ ఆర్ వన్ ఇది కరెక్ట్ కాదు. ఐ అండ్ యూ ఆర్ ఉయ్. మనం వన్ కావాలంటే ఏమైపోలా, ఉయ్ అండ్ ఉయ్ ఆర్ వన్ అయిపోతుంది. నీలోనా నేనున్నా, నాలోనా నీవున్నావు, ఇది ఉయ్ అయిపోయింది. ఉయ్ అండ్ ఉయ్ ఆర్ వన్, ఎక్కడ పోయినా ఒక్కటే అయిపోతుంది. అది సెల్ఫ్ అనేటువంటిది అక్కడ ఉంది ఇక్కడ ఉంటుండాలి. అయితే ఏది సెల్ఫిష్ అని పెట్టుకుంటే సెల్ఫ్లెస్నెస్ సెల్ఫ్ ఈజ్ రియల్ సెల్ఫ్ అన్నారు. సెల్ఫ్ అనేటువంటిది నేను అనేటువంటిది ఒక సెల్ఫిష్ గా ఉంటుండాలి. దేహాన్ని మనస్సును ఆధారం చేసుకుని నేను అని అంటున్నాము. శరీర మనస్సును ఆధారం చేసుకోకుండా ఉండినటువంటి సెల్ఫ్ అది రియల్ సెల్ఫ్ అని. ఇది క్రమక్రమేణా కొన్ని విధమైనటువంటి ఆచరణ ద్వారా కూడా మనం అర్థం చేసుకోవాలి. కనుక మనం చెప్పేటువంటి విధానం లోపల కూడాను పరిపూర్ణత్వాన్ని మనం కొంతవరకు అనుభవించి లేక అనుభవించడానికైనా ప్రయత్నం చేసి పిల్లలకు కొంచెం బోధించడానికి పూనుకోవాలి. నిజమైన ఆరోగ్యం అనేటువంటిది దేహంతో కూడినది మాత్రమే కాదు, నైతిక ప్రవర్తన అనేటువంటిది కూడాను కేవలం లౌకికతో కూడినటువంటిది కాదు. ఇవన్నీ కూడాను కొన్ని విధమైనటువంటి ప్రాణ సమ్మిళితమైనటువంటి యొక్క ప్రాణోపాధిగా ఉండేటువంటివి. ఈ లైఫ్ అనేటువంటిది కేవలం ఒక విధమైనటువంటి అర్థం చేసుకోవటానికి సాధ్యం కాదు. లైఫ్ అంటే ఏమిటి, ఒక జీవితము అంటున్నాం. ఈ లైఫ్ లోపల ఎన్నో విధమైనటువంటి ఉడిదుడుకులు వస్తున్నాయి. నిజమైన లైఫ్ ఆత్మతో కూడినటువంటిదే నిజమైన లైఫ్. ఈ మన శరీరమును విభాగం చేసినప్పుడు కలిగినటువంటి యొక్క స్వరూపమే నిజమైన లైఫ్. ఇది పూర్ణ నిద్రావస్థ లోపల మన యొక్క వ్యక్తిత్వం అర్థమవుతుంది. స్వప్నంలోనైనా కూడా కొన్ని విధమైన సూక్ష్మ అనుభూతులు మనం వెంటాడుతుంటాయి. కానీ సుషుప్తి యందు ఈ సూక్ష్మాకారములు కూడా మనకు గోచరించవు. ఏదో ఒక అనుభవించేటువంటి యొక్క ఏకత్వం అనేటువంటి యొక్క ఐ ఉంటుండాలి. చిన్న ఉదాహరణ మనం తీసుకో, కన్నులు గట్టిగా మూసుకొని నీవేం చూస్తున్నావు అని ప్రశ్నించినప్పుడు ఏమీ కనిపించడం లేదు, ఒట్టి చీకటి ఉంటుండాలి అని జవాబు వస్తుంది. అయితే ఈ డార్క్నెస్ చూచేవాడెవరు, చూడండి ఇది డార్క్ అని ఎట్లా చెప్తున్నావు? కనుక అక్కడ డార్క్ ను కూడా చూచేవాడు ఒకడు ఉండటం వల్లనే ఏమీ కనిపించడం లేదు, ఒకటి చీకటి. ఆ చీకటి ఎట్లా కనిపిస్తుండాలి, ఎవరు చూస్తున్నారు? కేవలం డార్క్నెస్ అంటే అన్నిటికీ సాక్షిభూతమైనటువంటిది ఒకటి ఉంటుండాలి. ఈ విధమైనటువంటి యొక్క ఆన్సర్ ను చక్కగా జగత్తునకు చాటే నిమిత్తమై ఒకనొక సమయంలో బాలకృష్ణుడు యశోద దగ్గర కూడాను ఒక చిలుపు చేష్టలు చేస్తూ ఈ సత్యాన్ని చాటుతూ వచ్చాడు. సాయంకాలం 5 గంటలు కావచ్చింది. అమ్మ ఆకలి ఆకలి, పాలివవే పాలివవే అని వచ్చాడు. తల్లి చెప్పింది వేళగాని వేళలో ఇవ్వకూడదు, రాత్రికిస్తాను అన్నది. రాత్రి అంటే ఏమిటమ్మా అర్థము అన్నాడు. చీకటి అయిన తర్వాత ఏమీ కనిపించిన సమయంలో అది రాత్రి అంటారు అన్నది. కళ్ళు గట్టిగా మూసుకున్నాడు, ఇప్పుడు చీకటిగా ఉంది, రాత్రి అయింది, ఇవ్వవే పాలు ఇవ్వవే అన్నాడు. అనగా కన్నులు మూసుకున్నంత మాత్రం రాత్రి అవుతుందా? ఇదే చీకటికి ఒక చిహ్నంగా భావిస్తూ వచ్చారు. అమ్మా, చీకటి అనేటువంటిది జగత్తులో లేదు, చీకటిలో వెలుతురు ఉంది, వెలుతురులో చీకటి ఉంది. ఒకటి మనకు గోచరించే సమయంలో రెండోది మనకు గోచరించదు, ఒకటికి ఒకటి అభావమై ఉంటుంటాది. ఇవి రెండు కూడాను భిన్నమైనటువంటి యొక్క సమయంలే కాని ఇవి రెండు ఒక్కటేను అన్నాడు. ఇప్పుడు చాలా వెలుతురుగా ఉంటుండాలి మన యొక్క స్థాయిలో. అయితే నక్షత్రాలు లేవా? ఇప్పుడు కూడా నక్షత్రాలు ఉన్నాయి. వెలుతురు అధికంగా ఉండటం చేత అవి కనిపించటం, రాత్రి నక్షత్రాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ చీకటిగా ఉండటం చేత నక్షత్రాలు మనకు, చీకటిలో వెలుతురు ఉంది, వెలుతురులో చీకటి ఉంటుండాలి. బాల్యంలో వృద్ధాప్యం ఉంది, వృద్ధాప్యంలో బాల్యం ఉంది, దుఃఖంలో దుఃఖం ఉంది, దుఃఖంలో సుఖం ఉంది. ఒకటి కనిపించే సమయంలో రెండవది మనకు కనిపించదు, ఒకటి ఫలించిన తర్వాత రెండవది మనకు కనిపిస్తుంది. దానికి చెప్పారు కష్ట సుఖములు రెండును కలిసి ఉండు, దీని విడదీయనెవ్వరి వశము, సుఖము ప్రత్యేకముగు ఎందు చూడబోము. కష్టము ఫలించనేని సుఖం అంటారు. కష్టము ఫలించిన తర్వాత అదే మనకు సుఖము, దాని ఫలితము మరొక దాన్ని అందిస్తుంది. జగత్తునందు ఈ విధంగా విచారణ చేస్తే ఏకోహం బహుశ్యాం, ఉన్నది ఒక్కటే అనేకంగా మనకు గుర్తించబడుతున్నాయి. కనుక ఈ జీవిత తత్వాన్ని మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి. ఈ విద్యలన్నీ కూడా కేవలము ప్రాకృత సంబంధమైనటువంటి విద్యలు. అయితే అనిత్యము అసత్యమైనటువంటి విద్యలలో సత్యము ఉన్నదా అని మనం క్వశ్చన్ వేసుకోవచ్చు. అసత్యం అనిపించేటువంటి యొక్క విద్యలు ఎందుకూడను సత్యం కూడాను సమ్మిళితమై ఉంటుండాలి. ఇప్పుడు దేహము అనిత్యము, దేహము నీటి బుడగ, మైండ్ ఒక మ్యాడ్ మంకీ, కోరికల యొక్క సమ్మిళితమైన మూట, ఇవి రెండు మిథ్యమే అని వేదాంతం చెబుతుంది. ఈ మిథ్యమైనటువంటి మనోబుద్ధులు దేహములంతా కూడాను సత్యమైనటువంటి దివ్యత్వాన్ని ఎట్లు చేకూరుస్తున్నాయి? కనుక మిథ్యమైనటువంటి ఆధారం చేతనే సత్యాన్ని కూడా గుర్తించడానికి వీలుంది. ఒక చిన్న ఉదాహరణ, మనకు ఒక భయంకరమైన స్వప్నం వచ్చింది. ఆ భయంకరమైనటువంటి స్వప్నము లోపల ఒక్కతూరు మన కెవ్వని అరిచేసేస్తాము. ఈ అరిచేటప్పటికి జాగ్రత్తలో వచ్చి పడిపోయాం. కాబట్టి స్వప్నము కూడాను జాగ్రత్తకు మేల్కొల్పింది. అనేక మంది చెబుతుంటారు ఈ యొక్క స్వప్నానికి కారణం ఏమిటి అని అడుగుతుంటారు. కొంతమంది ఆహారం జీర్ణం కాకపోవటం చేత స్వప్నం వస్తుంది అని, కొంత నీకు జాగ్రత్తలో నీవు అధికంగా చింతించటం చేత స్వప్నంలో నీకు ఆ విధమైనటువంటి ప్రతిబింబాలు వస్తుంటాయి. ఒక్కొక్క రకమైనటువంటి యొక్క ఆన్సర్ చెప్తూ వస్తుంటారు. కానీ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే స్వప్నానికి ఏది కారణం అంటే నిద్రనే కారణం. కనుక మన యొక్క జీవితం యొక్క సమస్యలకంత మూల కారణం ఏమిటంటే డిజైరే దీనికి మూల కారణం. ఈ డిజైర్స్ ని కొంతవరకు మనం అదుపులో పెట్టుకుంటూ పోవాలి. మన జగత్ కళ్యాణం అయినటువంటి యొక్క విషయం లోపల మన విద్యార్థులను ప్రవేశపెట్టు రావాలి. మనలో అనేక విధమైనటువంటి సమస్యలు చెలరేగుతుంటాయి. మనము ఉద్యోగాలు చేయటం కానీ లేక పిల్లలకు బోధించడం కానీ కేవలం మన జీవనోత్సాహం కోసం కాదు, పిల్లల యొక్క భవిష్యత్తును కూడా కొంచెం లక్ష్యంలో పెట్టుకోవాలి. ఒక అధ్యాపకుడు ఏ 5 మందినైనా కూడా ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దినప్పుడు జగత్తుకు ఎంతో సేవ చేసిన వారం అవుతాం. మనకు అన్ని తెలుసుననేటువంటి యొక్క దీనికి మనం ఏమాత్రం కూడా గురి కారాదు. తెలియనటువంటివి ఎన్నో ఉండవచ్చును. మనకు తెలియనటువంటి విషయాలు తెలిసిన వారితో మనం తెలుసుకోవాలి. మనకు తెలిసిన విషయాలు తెలియని వారికి తెలియజేయాలి. లైఫ్ అంటే కేవలం వన్ వే ట్రాఫిక్ కాదు, గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్, ఇచ్చుకొని పుచ్చుకోవాలి. కనుక ప్రతి వారి ఎందుకు కూడాను ఏ పవిత్రమైనటువంటి విధి ఉంటుండాలో ఏమిటో అది మనం గుర్తించడం చాలా అసాధ్యం. ఎవరేమి చెప్పినా కూడాను మన జీవితానికి అవసరమైతే వాటినంతా మనం స్వీకరించాలి. ఇప్పుడు ఒక చిన్న విషయం చూడండి. ఒక మొక్కను తెచ్చి మనం భూమిలో నాటినాం. భూమిలో నాటడం చేత అది పెరుగుతూ వచ్చింది. దానికి చక్కగా గాలి వచ్చేటట్టుగా మనం ఏర్పాటు చేశాము. పెరగడానికి శక్తి ఉండేటట్టుగా ఎరువును వేశాము, నీళ్లు పోసాము. అది గాలిలో మట్టిలో నీటితో అనేక విధమైనటువంటి ఎరువుతో బాగా నిండి ఉంటుండది మొక్క. అయితే ఈ మొక్క గాలి కావటం లేదు, ఈ మొక్క ఎరువు కావటం లేదు, ఈ మొక్క నీరు కావటం లేదు, ఈ మొక్క భూమి కావటం లేదు. భూమిలోని సారాన్ని, నీటిలోని సారాన్ని, ఎరువులోని సారాన్ని, గాలిలోని ప్రాణవాయువును తీసుకుని తన స్వశక్తితో తాను అభివృద్ధి అవుతుంది. లైఫ్ అనేటువంటి మొక్కను మనము 10 మందితో చేరినప్పుడు 10 మందిగా మనం కాకూడదు. మన స్వభావాన్ని మనం పెట్టుకుని 10 మంది ఉన్నటువంటి మంచినంతా మనం స్వీకరించాలి. ఒకరైపోవాలి. దీనినే వేదాంతంలో బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నాడు. దీనిని మనం చింతిస్తూ పోతామో దానిగా మనం మార్పు పొందుతాం. హనుమంతుడు అనేక విధములుగా రామ రామ రామ రామ అనేటువంటి రామచింతన చోతిని తాను కూడాను రోమరోమము రామనామం అయిపోయింది. దేనిని మనం దుర్భావంలో చింతిస్తే మనం కూడా దుర్భావంతోనే కూడిపోయి మనం మంచిని చింతిస్తే మనం మంచిగా రూపొందుతాం. కనుక బి గుడ్, డూ గుడ్ అండ్ సీ గుడ్, దిస్ ఇస్ ది వే టు గాడ్. ఈ మంచితనంతో మనం ఎంతనైనా మనం సాధించవచ్చు. మన స్థాయిలు మారవచ్చునే కానీ వ్యక్తిత్వం మారడానికి వీలు. చిన్న తక్షణమే చైల్డ్ అని పిలుస్తాం మనం. అదే 10 ఇయర్స్ కు బాయ్ అని పిలుస్తాము, 30 ఇయర్స్ కు మ్యాన్, అదే 75 ఇయర్స్ గ్రాండ్ ఫాదర్ అంటాం. కానీ చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే. కాల మార్పు చేత రూప మార్పులు, దాని సంబంధ మార్పులు ఏర్పడుతున్నాయి. ఈనాడు మనం అధ్యాపకులుగా ఉండవచ్చు, దీనికి పూర్వం మనం విద్యార్థులము. పూర్వపు సంగతిని మనం మరవరాదు. ఆ విద్యార్థి స్థాయి నుండి ఉపాధ్యాయ స్థాయికి వచ్చాం. మనం ఉపాధ్యాయ స్థాయి ఎందుండి కూడాను విద్యార్థుల స్థాయిని లక్ష్యంలో పెట్టుకోవాలి. ఇప్పుడే మన అధ్యాపకుల యొక్క వృత్తిని సక్రమంగా చేసిన వారు. కనుక ప్రతిదానికి కూడాను మన యొక్క పూర్వపు వృత్తాంతాన్ని కూడా మరవరాదు. పూర్వపు వృత్తాంతాన్ని మన హృదయంలో పెట్టుకుని ప్రస్తుత వృత్తాంతంలో దీన్ని ప్రవేశపెట్టాలి. ఒక సామెత ఉండేది తెలుగులోది, అత్త కొట్టింది పాత కుండ అంటారు, కోడలు తొక్కింది కొత్త కుండ అంటారు. ఇప్పుడు ఎట్లా ఉందంటే మన యొక్క పరిస్థితి, దారిలో ఒక టంబ్లర్ ఉంటుంటారు, అది అత్తనే పోతూ దానికి ఏమైనా కాలితో కొట్టేసేస్తే కోడలపై నేరుస్తుంది. ఏమిటి నువ్వు దోవలో పెట్టడం ఎంత తప్పు పని చేశావు అని కోడలు నేరుస్తుంది. అదే గ్లాసు కోడలేగిన కొట్టేసేసి కండు కనపట్టలేదా నీకు, దాన్ని ఎట్లా కొట్టినావు అని అరుస్తుంది. ఈ రెండింటికి కూడా కోడలే కారణమవుతుంది కానీ అత్త కారణం కాదు. అదే విధంగానే పిల్లలు సరైనటువంటి దీంట్లో ఉండినా పిల్లలకే వస్తుంది, కాకపోయినా పిల్లలకే వస్తుంది. ఇది టీచర్స్ ఎక్కడ ఉంది తప్పు అని గుర్తించడం ఎవరూ సాధ్యం కాదు. ఇది అత్త స్థాయిలో ఉంటుంటుంది, ఉపాధ్యాయుల స్థాయి. కనుక మనము పిల్లలను సరైనటువంటి స్థితికి రావాలంటే మొట్టమొదటి మనం కూడా కొంచెం సరైన స్థితిలో ఉంటాం. అధ్యాపకుని యొక్క శక్తి సామర్థ్యములంతా కూడాను విద్యార్థుల వల్ల ప్రకటితం కావాలి. భోజరాజు సమయం లోపల కూడాను పిల్లలను పరీక్షించి ఆ గురువు ఎలాంటి వాడో తాను గుర్తించడానికి ప్రయత్నించేవాడు. గురువులకు వాదోపవాదం పెట్టేటువంటి వాడు కాదు అతను. ఆ గురువు యొక్క శిష్యుణ్ణి ఈ గురువు యొక్క శిష్యుణ్ణి పిలిచి వీరిలో వాదోపవాదములు వేసి ఏ శిష్యుడు గెలుస్తాడో అతను గురువు గెలిచినట్టుగా ఉండేది. సంస్థ లోపల మన ఇన్స్టిట్యూట్ లోపల మన విద్యార్థులు గురువుల యొక్క ప్రతిబింబాలుగా రూపొందాలి. మన విద్యార్థుల ద్వారా యావత్ విశ్వానికి కూడాను ఈ సత్యాన్ని చాటడానికి కృషి చేయాలి. ఏది మనం విద్యార్థులకు బోధిస్తున్నామో దానిని మొట్టమొదట మనం ఆచరించి వారికి నిరూపించాలి. మనం ఎలాంటి దానిని అనుసరిస్తే అలాంటి ఫలితమే మనకు లభిస్తుంటుంది. ఒక చిన్న ఉదాహరణ, ఇది ఒక కొబ్బరి చెట్టు. ఇది సహజమైనటువంటి ఒక కొబ్బరి చెట్టు. ఇది ఒక కోకోనట్ ట్రీ యొక్క షాడో. ఈ కోకోనట్ ట్రీ లోపల కూడాను కోకోనట్స్ కనిపిస్తున్నాయి, షాడో లోపల కూడాను కోకోనట్స్ కనిపిస్తున్నాయి. అయితే నువ్వు షాడో కోకోనట్ ట్రీని నువ్వు ఎక్కడానికి ప్రయత్నం చేస్తే షాడో కోకోనట్స్ నీకు చేతికి లభించవు. అయితే నీవు రియల్ కోకోనట్ లోపల కూడా నీ యొక్క ప్రతిబింబం ఉండదు. అక్కడ నువ్వు రియల్ కోకోనట్ ట్రీని నీవు ఎక్కితే షాడో కోకోనట్ ట్రీని కూడా నువ్వు ఎక్కుతుంటావు. నీవు రియల్ కోకోనట్ ట్రీని ఎక్కి రియల్ కోకోనట్ ట్రీస్ కోసుకుంటే నీ షాడో పోయి షాడో కోకోనట్ ట్రీని ఎక్కి షాడో కాయిన్స్ కోసుకుంటుండాలి. కనుక షాడోను షాడో కోకోనట్ ట్రీస్ కోస్తుండాలి. రియల్ కోకోనట్ ట్రీ ఎక్కినప్పుడు రియల్ కోకోనట్ ట్రీస్ కోస్తున్నాయి. ఏ దీనిలోని ఉంటే రెండింటి ఎందులో నువ్వు కనిపించగలవో దానిని మనం మొదలెక్కాలి. నీవు కేవలం షాడోనే పోతే రియల్ దీంట్లో నీవు కనిపించావు. నీవు సత్యాన్ని గుర్తించేసేస్తే అసత్యంలో కూడా నీవు ప్రకటితమవుతావు. ఇకములో నీవు కేవలం ఒక మార్గాన్ని అవలంబిస్తే పరంలో దీనికి ఏమాత్రము, పరాన్ని నీవు లక్ష్యంలో పెట్టుకుంటే ఇహంలో కూడా నీ యొక్క ప్రతిబింబం ఉంటుంది. ఇదొకనే రెండు విద్యలు మనం గుర్తించాలి. ఇహమున సుఖింప హేమతారక విద్య, పరమున సుఖింప బ్రహ్మ విద్య. ఈ ధర్మ విద్యను కూడా మనం గుర్తించినప్పుడే బ్రహ్మ విద్య మనకు అర్థమవుతుంది. కనుక ఈ ధర్మ విద్యలో కూడా కొన్ని విధమైనటువంటి నిబంధనలు కొన్ని నియమములు ఉండటం చేత మనము అనుభవగలైనటువంటి ప్రొఫెసర్ నటరాజన్ ఇట్లాంటి వారంతా కూడా మన ఇన్స్టిట్యూట్కు రావటము, కొంత మనకు తెలియనటువంటి విషయాలు వారికి తెలియజెప్పటము, వారికి తెలియనటువంటి విషయాలు మనతో నేర్చుకోవటము, ఇవి రెండింటి ఎందు కూడాను సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవటం చేత మన విద్య కూడాను ఎంతైనా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ వర్క్ షాప్ సెమినార్స్ అనేటువంటి ఇలాంటివంతా కూడా అప్పుడప్పుడు మనకు కొంతవరకు జరుగుతుంటాం, అత్యవసరం. ఇది మిగతా సంస్థల లోపల ఇలాంటివంత జరగటం లేదు. మిగతా ఇన్స్టిట్యూట్ లోపల సెమినార్స్ జరుగుతూనే ఉంటుంటాయి, కానీ ఇవంతా ఒక విధమైనటువంటి పిక్నిక్ గా వారు భావిస్తూ వస్తుంటారు. అక్కడంతా నిర్ణయాలు జరుగుతుంది కానీ ప్రాక్టికల్ లేక చేర్చడం లేదు. ఇలాగ వేరు ఖర్చు పెట్టి ఈ విధంగా కూడాను కొన్ని సమావేశాలు జరిపి కేవలము ఒక విధమైనటువంటి కాలంను దుర్వినియోగం చేస్తుంటారు. కానీ మన ఇన్స్టిట్యూట్ లో జరిగేటువంటి సెమినార్లంతా సార్థకం అవుతున్నాయి. ఇక్కడ చేరినటువంటి అధ్యాపకులు కూడాను చాలా శ్రద్ద భక్తులతో చేరి ఏదో తెలియనటువంటి విషయాలు తెలుసుకుని భవిష్యత్తులో దీన్ని సాధ్యమైనంత వరకు కూడాను జగత్తుకు అందించాలనేటువంటి ఉత్తమ భావములతో కూడినటువంటి వాళ్ళే. ఇక్కడికి వచ్చేటువంటి అధ్యాపకులు కూడాను మన వాతావరణాన్ని సమన్వయం చేసుకుని మన వాతావరణంతో కూడినటువంటి వారిగా వస్తున్నారు. అలాంటి రెండింటి యొక్క సన్నిహిత సంబంధం చేరినప్పుడే ఈ విషయం కూడా సమన్వయం అవుతుంది. చెప్పేటువంటి వారి ఎందో లేక వినేటువంటి వారి ఎందో ఏ అభిప్రాయ భేదములు ఉండినా కూడాను ఇది సార్థకం కాదు. ఒక పాత్ర పెట్టి పైన ఒక పాత్ర నుంచి మనం ఆయిల్ వేసినప్పుడు పై పాత్ర కొంచెం ఆడిన ఈ యొక్క ఆయిల్ కింద పడిపోతుంది, కింద పాత్ర కొంచెం ఆడించినా ఆయిల్ కింద పడిపోతుంది. పైది వేసేది కదలకూడదు, దాన్ని పోయించుకునేది కూడా కదా, రెండు కూడా స్టడీగా ఉండినప్పుడే ఈ ఆయిల్ ఒకదాని నుంచి ఒకటి చేరుతుంది. కనుక ఇన్స్టిట్యూట్ లో చెప్పేటువంటి వారి యొక్క హృదయం కూడాను నిండుకుండగా కదలక ఉంటుండాలి. మన వినేటువంటి అధ్యాపకులకు హృదయాలు కూడాను స్టడీగా ఉంటుండాలి. అయితే స్టడీగా ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు, స్లో స్టడీ విన్ ది రేస్. అది రెండు కూడా ఉండినప్పుడే దీన్ని మనం సాధించగలము. విన్నాము కదా అని ఒకే తురి మనం హేస్ట్ చేయకూడదు, తొందరపడకూడదు. కనుకనే చెప్పారు, హేస్ట్ మేక్స్ వేస్ట్, వేస్ట్ మేక్స్ వరీ, సో డు నాట్ బీ ఏ హరీ అని. మనం తొందరపడకుండా శాంతంగా దీనిని ఆచరణలో పెట్టుకుని పోయి తగినటువంటి విద్యార్థులుగా తయారు చేసి మీరు సత్కీర్తిని పొంది ఈ జగత్వ్యాప్తి అయినటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని కూడాను జగత్తుకు పిల్లల ద్వారా అందించి ఈ విధమైనటువంటి సమావేశాలు ఇంకా మున్ముందుకు అధికంగా జరిపించి మీరు కూడాను ఇలాంటి నాయకులుగా తయారైపోయి దేశానికి ఆదర్శాన్ని అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదింతూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఇంతవరకు మీరు ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1984 మార్చి 23వ తేదీన పరీక్షా విధానాల సంస్కరణలపై జరిగిన సమావేశంలో భగవాన్ బాబావారు అనుగ్రహించిన ప్రసంగం

0: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలకి స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ దివ్యోపన్యాసాల ముందు ఆశువుగా భావగర్భితమైన చక్కని తేట తెలుగు పద్యాలను పాడతారు. అవి భక్తుల హృదయాలకు ఎంతగానో హత్తుకుంటాయి. స్వామికి కవిత్వం అంటే ఎంతో మక్కువ. 14/12/2004 తేదీన ప్రశాంతి నిలయంలో స్వామి దివ్య సన్నిధిలో తెలుగు కవి సమ్మేళనం జరిగింది. ఈ కవి సమ్మేళనంలో ప్రసిద్ధులైన కవులు పాల్గొన్నారు. స్వామి దివ్య సన్నిధిలో పొందిన ఆనందాన్ని, అనుభవాల్ని వారి కవితలలో వ్యక్తపరిచారు. ఆ కవి సమ్మేళనంలో వారు స్వామికి సమర్పించిన పద్య కుసుమాలను మీరూ వినండి, ఆ ఆనందాన్ని అనుభవించండి.
1: దీనజన బంధువు, కరుణాసింధువు, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారి చరణ కమలాలకు సాష్టాంగ ప్రణామాలు. ధర్మ సంస్థాపనధ్వర నిర్వకణ వైభవ ప్రధితాయ తుభ్యం నమోస్తు. ధర్మ

నాలుగు ముఖములు లేనట్టి నలువయవడో కరయుగముతోడవరలు శ్రీహదియ వండో అచతర్

40 సంవత్సరాల క్రితం మా పినతండ్రి గారు కర్ణశ్రీ గారితో పాటు స్వామివారి దివ్య దర్శనం చేసుకుంటాం సంభవించింది. తదాదిగా 40 సంవత్సరాలు తపస్సు చేస్తున్నాను. స్వామి, ఈ సభకు ముందు ఒక 15 రోజుల క్రితం తెల్లవారుజామున స్వప్నంలో సాక్షాత్కరించి అభయముద్రతో నాకు సాక్షాత్కరించి అనుగ్రహించారు స్వామి.

0: శ్రీకరమై సమస్తమత సేవితమై పరమాత్మ తత్వ బోధాకృతియై చిరాచిర చరాచర సృష్టి రహస్య వేదియ వేద్యమై శ్రీకరమై సమస్తమత సేవితమై పరమార్థ తత్వ బోధాకృతియై చిరాచిర చరాచర సృష్టి రహస్య వేద్యమై లోక విలోకన ప్రణవలోచనమై ప్రభవించే సాయి బాబా కరుణారసార్ణవ శివంకర సుందర సత్యసాయి సంకువు చక్రమున్ శిలువ చంద్ర కళాభిదలన్నీ స్వామి ప్రేమాంక సరోజ పత్రములయై విలసిల్లెను వేషభాషలాటంకముకావు ఆతని కడాని కటాక్షములో తరించగా శంకలు వంకలున్ కలివిషాదములన్నీయు తీర్చుకోవగా శంకువు చక్రమున్ శిలువ చంద్రకళాభిదలన్నీ స్వామి ప్రేమాంకమను జపత్రములయ్యి విలసిల్లును వేషభాషలాటంకము కావు ఆతని కడాని కటాక్షములో తరించగా శంకలు వంకలున్ కలి విషాదములన్నీయు తీర్చుకోవగా వేషభాషలాటంకము కావు ఆకలి తీర్చడి అన్నదానము కన్న నిన్న దానము లేదన్నవాడు ఆకలి తీర్చడి అన్నదానము కన్న నిన్న దానము లేదన్నవాడు దప్పి తీర్చడి జలధారలందించుట కన్న ధర్మము లేదన్నవాడు దళితుల పతితుల దరిచేర్చి కాసుట దళితుల పతితుల దరిదేర్చి సాకుట కండ వ్రతము లేదన్నవాడు దళితుల పతితుల దరిజేర్చి సాకుట కన్న వ్రతము లేదన్నవాడు వికలాంగులకు సర్వవిధ సహాయము చేసి ఆదుకొనుటే పుణ్యమన్నవాడు పలుకు పలుకున సత్యము చిలుకువాడు చిదమలానంద క్షేత్రాల సేద్యకాడు పుట్టపర్తిని కైలాసపురము చేసి ఇలను పాలించు సత్యసాయీషుడితడు పలుకు పలుకున సత్యము చిలుకువాడు చిదమలానంద క్షేత్రాల సేద్యకాడు పుట్టపర్తిని కైలాసపురము చేసి ఇలను పాలించు సత్యసాయీషుడితడు సాయిబాబా కనుసన్నలో సంపూర్ణ విద్యాలయాలెన్ను వెలిసి నిలిచే సత్యసాయి కరస్పర్శతో శాస్త్రీయ వైద్యాలయాలు ప్రవర్ధమయ్యే భగవాను సాయిబాబా సన్నిధే భగవాను సాయిబాబా సన్నిధే సుప్రశాంతి నిలయ భక్తి సౌధమయ్యే స్వామి విశ్వప్రేమ సందేశమే దేశ దేశాలలో జ్ఞానదీపమయ్యే అతని సంకల్ప సృష్టి భక్తాంతరాళ కామనలు తీర్చు కల్పవృక్షము వోలే అతని సంకల్ప సృష్టి భక్తాంతరాళ కామనలు తీర్చు కల్పవృక్షము వోలే ఆయురారోగ్య సౌభాగ్యదాయక ఆత్మశక్తియే భగవాన్ సత్యస్వామి స్వామి 36 దేశాలు తిరిగినాను అటు జపాన్ ఆస్ట్రేలియా మొదలు ఇటు అమెరికా దాకా మలేషియా దాకా అని చూశాను కాబట్టి అన్ని దేశాల్లో స్వామిని చూశాను నేను మీరు ఎక్కువ ఒక దేశంలో చూసిన వాళ్ళు ఉన్నారు రెండు దేశాల్లో ఉన్నారు కానీ నేను అనేకమైన దేశాల్లో చూసిన స్వామి అందుకే స్వామి విశ్వప్రేమ సందేశమే దేశ దేశాలలో జ్ఞానదీపమై అతని సంకల్ప సృష్టి భక్తాంతరాళ కామనలు తీర్చు కల్పవృక్షము వోలే ఆయురారోగ్య సౌభాగ్యదాయక ఆత్మశాంతి శక్తియే భగవాన్ సత్యసాయి స్వామి. 79 ఏళ్ల జీవితము పండించన్ జయాంభోనిధుల్, 79 ఏళ్ల జీవితము పండించన్ జయాంభోనిధుల్, కబ్బంబుల్ 10,000 వ్రాసినను ఒక్కాణింప సాధ్యంబుగాదబ్బో. ఎందరు రాస్తామో ఏమి రా, స్వామి వాళ్ళు చూస్తున్నాడు మౌనమూర్తి. కబ్బంబుల్ 10,000 వ్రాసినను ఒక్కాణింప సాధ్యంబు కాదబ్బో, ఆతని మానవత్వభర ప్రేమావేశ దివ్యత్వముల్. పబ్బంబొక్కటే పండుగ ఒకటే, పబ్బంబొక్కటే సత్యసాయి హితములు పాటించి జీవించుటే. అందుకే ఇక్కడున్నారు, పండిన ముదుసలులైనను కండబలము గుండెబలము కలిగిన ప్రతిభోద్దండులునైనను బాబా అండన పసికందులే, బాబా అండన పసికందులే చిదాత్మాద్యుతులే. పండిన ముదుసలులైనను కండబలము గుండెబలము కలిగిన ప్రతిభోద్దండులునైనను బాబా అండన పసికందులే చిదాత్మద్యుతులే. శ్రీకరమై సమస్తమత సేవితమై పరమాత్మతత్వ బోధాకృతి అయి చిరాచిర చరాచర సృష్టి రహస్యవేద్యమై లోక విలోకనా ప్రణవలోచనమై ప్రభవించే సాయిబాబా కరుణారసార్ణవ శివంకర సుందర సత్యసాయి అయి శివంకర సుందర సత్యసాయి.
1: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదారవిందాలకు నమస్కారం.
2: భక్తి నదులు కోటి ముక్తి జలధి చేరు సంగమంబు పేరు సత్యసాయి, భక్తి నదులు కోటి ముక్తి జలధి చేరు సంగమంబు పేరు సత్యసాయి. సకల మానవులకు శాంతి ప్రేమలు పంచు పుణ్యభూమి పేరు పుట్టపర్తి, పుట్టపర్తిలో పూల చెట్టునై పుట్టిన చాలు

పుట్టపర్తిలో పూల చెట్టునై పుట్టిన చాలు, పావురాయినై సాయి బోధలను విన్నా చాలు. వట

నీ పుట్టబర్తి మట్టి పైన కాలు పెట్టగానే పుట్టింది మంచికనే బుద్ధి పుట్టే సాయి, ఒట్టి పిచ్చి దురల వాట్లు ఒట్టిపోయే సామి, గట్టి మంచి తలపులెన్నో గుడ్నె తత్తే నోయి. పుట్టబర్తి మట్టి పైన కాలు పెట్టగానే పుట్టింది మంచికనే బుద్ధి పుట్టే సాయి. సిగరెట్లు మానెనొకడు, సిగపట్లు మానెనొకడు, పేకాట మానెనొకడు, పెడదారి మానెనొకడు, కట్నాలు మానెనొకడు, కబ్జాలు మానెనొకడు, కాపీలు మానెనొకడు, కూపీలు మానెనొకడు. మందు రోగం వదిలింది కొందరికి, మాయ రోగం వదిలింది అందరికీ మాకందరికీ. నీ పుట్టబర్తి మట్టి పైన కాలు పెట్టగానే పుట్టింది మంచికనే బుద్ధి పుట్టే సాయి, ఒట్టి పిచ్చి దురల వాట్లు ఒట్టిపోయే సామి, గట్టి మంచి తలపులెన్నో గుండె దట్టెనోయి. నియమాలు గలిగినొకడు, నియభక్తుడయ్యనొకడు, జనసేవ చేసెనొకడు, తన ప్రేమ పంచెనొకడు, ఘనయోగి అయ్యనొకడు, సుజ్ఞాని అయ్యనొకడు, ఉపకారి అయ్యనొకడు, ఉపదేశముందెనొకడు. జంజాటం వదిలింది కొందరికి, జన్మధన్యమయ్యింది అందరికీ మాకందరికీ. నీ పుట్టబర్తి మట్టి పైన కాలు పెట్టగానే పుట్టింది మంచికనే బుద్ధి పుట్టే సాయి.

నీ పేరేనే కట్టిన ఇంటికి ఓ పుట్టభర్తి సత్యసాయి బాబా, నువ్వే నా జీవితాన శోభ. నీ పేరే పెట్టామా పాపకి, నీ పేరే పెట్టామా బాబుకి.

0: పదధూళికి ప్రతి మనిషి అవుతాడు విష్ణు తులసి. విశ్వరూపమెత్తి వివరించినప్పుడు గీత కొంతసేపు కృష్ణమూర్తి సేవ ధర్మబోధ చేయగా మనసాయి విశ్వరూపమెప్పుడు విడబోడు. బాబావారి సన్నిధిలో సింహ సదృశులు సింహాలు ఉన్నాయి. ఇప్పుడు నౌ యాన్ ఇంగ్లీష్ టైగర్ ఈజ్ కమింగ్ టు గెట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ భగవాన్. ఇది ఒక శార్దూల పద్యం. తెలుగులో శార్దూల ఛందస్సులో గణయతి ప్రాసలన్నీ పాటిస్తూ ఇంగ్లీష్లో రాసినటువంటి పద్యం ఇది. ఇంగ్లీష్ టైగర్. ఐ ప్రే యూ మిరకిల్ వరల్డ్ ట్రినిటీ ఆల్ మైటీ ఐడెంటిటీ. ఐ ప్రూవ్ సింప్లిసిటీ డివైన్ ఎబిలిటీ హానెస్టీ ఈక్వాలిటీ. ఐ ప్రామిస్ పుటపర్తి సాయి వెనవర్ ఐ మూవ్ బై ప్యూరిటీ. ఎప్రూవ్ మీ ఎనదర్ డివోటి ఫర్ ఎవర్ ఎండ్లెస్ మెగాచారిటీ. ఈ పద్యం సాయిబాబా వారి అనుగ్రహంతో వచ్చింది. నిన్న కవి సమ్మేళనం జరిగితే ఈ పద్యం లేదు. రాత్రి రావి చెట్టు కింద ఉంటే ఇంగ్లీష్లో పద్యం ఏదన్నా రాయమని జీవి సుబ్రహ్మణ్యం గారు అన్నారు. బాబా వారి ఆదేశానుసారం వారు చెప్పారు నాకు అని అనుకుంటున్నాను. అది రాత్రి రాసింది 11:30. ఇంకొకటి చతుర్భాషా కందం. నాలుగు పాదాలు ఒక్కొక్క పాదం ఒక్కొక్క భాషతో. ఎల్లాం కడవుల్ నిదాన్ సల్లలితాద్భుత మహత్వ సద్గురు భగవన్. మొదటిది తమిళం, రెండవది సంస్కృతం, రెండవ పాదం, మూడవ పాదం ఇంగ్లీషు, నాలుగవ పాదం హిందీ. ఎల్లాం కడవుల్ నీదాన్ సల్లలితాద్భుత మహత్వ సద్గురు భగవన్. ఫుల్ ఆఫ్ లవ్ అండ్ సర్వీస్ దిల్లగతా హై ప్రపంచ దేశుజనోంక.
1: నీ పద్యావళులాలకించు చెవుల్ నిన్ను

సాయి భగవాన్ మా జీవితాల్లో గురువు దైవం. చెయ్యి పట్టుకుని వేలు పట్టుకుని నడిపిస్తున్న తల్లి, ఎప్పుడు ఇక్కడికి వచ్చిన పాదముల చెంత కూర్చొని పెట్టుకుని ఎన్నో బుద్ధులు నేర్పిన తల్లి, ఒకటి రెండు చెప్పి ఒక విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షుడిగా చేసిన ఈ పరమాత్మ, నీవెప్పుడు విద్యార్థివని మర్చిపోకు, విద్యార్థులే నా ప్రాణం. ఆయన మమ్మల్ని విద్యార్థులుగా భావించి మా ప్రాణాలు నింపిన తత్వాన్ని ఒకటెండు చెప్తాను. నేను మహాకవిని కాదు. రామాయణం ఉపన్యాసం చెబుతూ ఉంటే స్వామి దర్శనానికి ఒకసారి వచ్చాను. నీవు శ్లోకాలు చదివి తాత్పర్యాలు చెప్తావా, లేక సామాన్య మానవులలో రామాయణ తత్వం ఇంకే సామాన్యమైన తత్వాలను మహత్తరంగా చెప్తావా? స్వామి, మీరు చెప్పిన మాట నాకు అర్థం కాలేదు. గురుదేవులు, ఎట్లా చెప్పాలనో చెప్పండి. మూడు మాటల్లో చెప్తున్నారు విను. రాముడు ముగ్గురు స్త్రీలను అయోధ్యను వదిలి అక్కడికి సీతాంబర దగ్గరికి వెళ్లేంత వరకు ముగ్గురు స్త్రీలు అన్నారు. మొదట తాటకి తమోగుణం, తమోగుణాన్ని చంపు. అహల్య ఉద్ధరించాడు, రజోగుణాన్ని సంస్కరించు. సీతను స్వీకరించాడు, సాత్విక గుణాన్ని స్వీకరించు. నీ జీవితంలో ఈ మూడడుగులు వేస్తే నా దగ్గరికి రాగలవు. ఇంతకంటే గొప్ప తత్వం మూడు ముక్కల్లో ఎవరు చెప్తారు? కట్టే కొట్టే తెచ్చా అన్న రామాయణం మూడు మాటల్లో ఎవరు చెప్పారో మాకు తెలియదు, కానీ స్వామి ఒక్క శ్లోకం చదివినప్పుడు ఇందులో రామాయణం ఉందిరా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వీధసి రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ. భక్తితో ఈ శ్లోకం చదివితే జ్ఞాననేత్రం విప్పారు. ఈ శ్లోకంలో ఆరు విశేషణాలు ఎందుకున్నాయి? ఒక్కొక్క విశేషణంలో ఆరు కాండల్లో ఉన్న శ్రీరామచంద్రుని యొక్క తత్వం చెప్పబడింది. గురువు, జ్ఞాననేత్రం తెరవటం అంటే ఇది. ఒకసారి స్వామి, మేము చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాం. స్వామి అప్పుడు వచ్చారు. చిన్నపిల్లలు పడుకుంటున్నటువంటి బెడ్స్ దగ్గర నుంచి వారి పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో మాకు చెప్పి ఏదైనా ఒక పద్యం చదవరా, చిన్నపిల్లలకు పనికొచ్చేవి అని ఒక చదివితే, హరియన్ను రెండక్షరములు హరియించును పాతకం అంబుజనాభ హరిని నామ మహత్వము హరిహరి పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ. చిన్నప్పుడు ఐదో తరగతి నుంచి చదువుకున్నటువంటి పద్యం ఇది. 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ గురువు దగ్గరికి ఈ పద్యం చదివితే రెండు ప్రశ్నలు వేశారు. ఇందుట్లో హరి అనే పదం ఎన్నిసార్లు వాడారు? మేమెన్నడూ ఆలోచించలేదు. హరి ఇంచు చేసి హరి మీద ఇంచు ప్రయోగం చేశారే. కాబట్టి 6 సార్లు హరినామం చేస్తే హరిషడ్వర్గాలు పోతాయి. ఇదొక సూత్రం చెప్పారు. రెండవది, ఇందుట్లో భగవన్నామం ఎన్నిసార్లు చేయబడింది? 9 సార్లు చేయబడింది. కంద పద్యం చిన్నది, అందుట్లో రెండు తత్వములు ఇవిడయ్యున్నవి అని చెప్పారు. ఇటువంటివి ఎంతైనా చెప్పచ్చు. ఒక్కటి చెప్పి ఆ స్వామి ఈరోజు తెలుగు విశ్వవిద్యాలయం, అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటానికి స్వామి దయతో అంగీకరించారు. దీనికి ఒక అవినాభావ సంబంధం ఉంది. తెలుగు విశ్వవిద్యాలయం పేరు కలిగిన విశ్వవిద్యాలయం, తెలుగు అనే పేరు కలిగింది. మన ఆంధ్రులందరం కూడా స్వామిని దేవునిగా భావించడమే కాకుండా మన మాతృభాష అయినటువంటి తెలుగులో 176 దేశాలలో తెలుగు పలికేటట్లు విశ్వ భాషగా చేసినటువంటి మహత్తరమూర్తి ఆయన. ఒకనాడు సంస్కృతం దేవభాష, దేవతలు మాట్లాడిన భాష. భగవాన్ సాక్షాత్తుగా తెలుగు మాట్లాడటం చేత ఈరోజు అందరూ కూడా తెలుగును దేవభాషగా భావిస్తున్నారు. ఈ తెలుగు దేవభాషగా భావించినటువంటి ప్రపంచవ్యాప్తంగా తెలుగును వ్యాప్తి చేసి తెలుగును దేవభాషగా నిలిపిన ఈ అవతారం నిజానికి తెలుగు జాతి మర్చిపోకూడదు. స్వామి వాక్కులు ఎంతకాలం ఉంటాయో అంతకాలం తెలుగు భాష
ఒకనాడు ఈ భూమి మీద భగవంతుడు తెలుగు మాట్లాడుతూ తన జీవిత సందేశాన్ని అందించారు అన్న శాశ్వతమైన ఒక కీర్తి ఈ జాతికి అందించారు. ఇట్టి మహాత్ముని పాదాల చెంత మనం అంకితమై జన్మ జన్మాలు కూడా ఆ సేవను చేసుకోవటానికి పూనుకోకపోయినట్టయితే మన జాతి కృతజ్ఞతా జాతి అని అనిపించుకుంటుంది. స్వామి ఎంత దయాళు అంటే, ఒకసారి భక్తుడు నేనే, ఒకసారి స్వామి ఈ సేవ నాకు జన్మ జన్మాలకు అందించు స్వామి అని అంటే, స్వామి చెప్పిన ఒక్క మాట, గురువు చెప్పిన ఒక్క చిన్న మాట సైతం మనకు ఎంత మంత్రోపదేశంగా ఉంటుందో. జన్మ జన్మలకు ఈ సేవ సాగునట్లు వరమునడిగితి స్వామి, జన్మ జన్మలకు నీ సేవ సాగునట్లు వరమునడిగితి స్వామిని, వరదుడు అని ఏ జన్మలింకేల బంగారు, జన్మలింకేల బంగారు చాలునింకా సాయి దర్శనము ఇహ పరసాధనంబు. అట్టి సాయి దర్శనం ఇహపర సాధనం చేసుకోవటానికి తెలుగు ప్రజల పక్షాన, ప్రపంచంలో నివసిస్తున్న తెలుగు వారి అందరి పక్షాన, ఆంధ్రప్రదేశ్ పక్షానే కాదు, తెలుగువారు సోదరులని భావించే సాయి కుటుంబ పక్షాన ఎవరు స్వామి దగ్గరికి వచ్చి వారిని సేవిస్తారో వారు చెబుతున్న మాటలిది, బంగారు జన్మలింకేలా చాలు సాయి దర్శనము ఇహపర సాధనం. మేము తెలుగు విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్ తెలుగు సెంటర్ అనే పేరుతో ఒక శాఖ నడుపుతూ 20 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ సందర్భంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఒక్క సంగతి చెప్తాం, ఇంటర్నేషనల్ తెలుగు సెంటర్ అనే మాట తెలుగు విశ్వవిద్యాలయానికి వర్తిస్తుందా, సత్యసాయి విశ్వవిద్యాలయానికి వర్తిస్తుందా అన్నది. బహుశా మేము ఇక్కడికి వస్తున్నాము అంటే, ఈరోజు స్వామి దగ్గరికి వస్తున్నామంటే ఒక పిల్ల తల్లి దగ్గరికి వస్తున్నట్లు. ఆ పరిపూర్ణమైన ఆశీర్వాదాలను మా విశ్వవిద్యాలయానికి మా అందరికీ ఇచ్చి స్వామి దగ్గరికి వచ్చి ఈ సేవ చేసుకోవటానికి మాకు సహాయపడినటువంటి పెద్దలందరికీ, వీరికంటికి మూలకారకుడై ప్రేమతో పిలిచి సేవ చేసుకో బంగారు అని పిలిచినటువంటి ఆ మాతృమూర్తి, ఆ పితృమూర్తి, ఆ దైవమూర్తి, ఆ గురుమూర్తి భగవాన్ బాబా చరణారవిందాలకు కృతజ్ఞతాబద్దమైనటువంటి నమస్సులు అందిస్తూ ఈ మహత్తరమైన అవకాశం మా తెలుగు వారికి సంవత్సరానికి 1, 2, 3 సార్లు మాకు ఇచ్చినట్లయితే, కోరిక ఇది మాత్రమే, 80 ఏళ్లు స్వామికి పూర్తయిన సంతోషాన్ని తెలుగువారు 80 మంది కళాకారులతో ఇటువంటి సభలు ఆంధ్రప్రదేశ్లోనూ మీ సమూహంలో జరుపుకోవటానికి నాకు పరిపూర్ణమైన ఆశీర్వాదం ఇవ్వమని భగవంతుని కోరుతున్నాను. ఈ బిడ్డలందరూ ఏ భాష చదువుకుంటున్నా స్వామి భాష మంగళహారతిలోనైనా కనీసం పాడుతున్నారు కాబట్టి మనందరం తెలుగు బిడ్డలం. ఇటువంటి అవకాశాన్ని కల్పించిన మా సత్యసాయి పరమాత్మకు హృదయపూర్వకమైనటువంటి కొద్ది చిరాభంగా తెలుపుతూ మాకు మరు పుట్టుక లేని పుణ్యాన్ని తెలుగు వారికి ఇవ్వమని ప్రార్థిస్తూ కృతజ్ఞతాబద్ధమైన నమస్కారం చెప్తున్నాను.

ప్రపంచమంతయు మంచి చెడ్డలతో కూడి ఉంటుంది, సుఖదుఖాలతో కూడి ఉంటున్నది, మానాభిమానాలతో కూడి ఉంటున్నది, జయాపజయాలతో కూడి ఉంటున్నది. ఈ ద్వంద్వములతో కూడిన ప్రకృతి యందు ఏది మంచి ఏది చెడ్డ, ఏది చేయ తగినది ఏది చేయ తగనిది అనే విచారణ మనం చెయ్యాలి. ఈ డిస్క్రిమినేటివ్ పవర్ మానవులకు ప్రధానమైనది. లేకపోతే మానవుడు పశువనే చెప్పవచ్చు. మనము మనసును ఆధారం చేసుకోరాదు, బుద్ధిని అనుసరించాలి. మనసును అనుసరించినంతకాలము మనము మాధవులుగా తయారు కాము. ఏనాడు బుద్ధిననుసరించుతమో ఆనాడే మనము మానవత్వము నుండి దివ్యత్వానికి ప్రవేశించగలము.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు స్వామి పూర్వ విద్యార్థి శ్రీ సాయి ప్రభాకర్, ప్రముఖ కవి, స్వామి చిరకాల భక్తులు, కరుణశ్రీగా తెలుగు సాహితీ లోకానికి సుపరిచితులైన శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు సాయి భగవానునిపై రచించిన కొన్ని పద్యాల ఆధారంగా రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని వింటారు.
1: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్.

సత్యసాయి మీద ఎంతో అద్భుతంగా మన శ్రీవారి మీద కరుణశ్రీ గారు అంకితం చేసిన పద్యం, జగతికి జాగరణాలై ప్రగతికి అవతరణాలై ప్రకృతి కలంకరణాలై సుకృతి రసస్ఫురణాలై భవసాగర తరణాలై ప్రసన్న జన శరణాలై భ్రాంతిహరణాలై శాంతి కిరణాలై భగవాన్ శ్రీ సత్యసాయి శ్రీచరణాలకు సమర్పించుకుంటూ, శ్రీ సాయి సుధాలహరి అన్న పేరుతో జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించిన అద్భుతమైన ఆణిముత్యాలను ఈ విధంగా సంకీర్తన చేయడానికి స్వామి అనుగ్రహించడం, ఈ పద్యాలు చెప్పాలని ఎంతో భక్తితో చేయాలని స్వామిని ప్రార్థిస్తూ మొదలు పెడుతున్నాము. ఆయత్త భక్తి మ్రొక్కెదా మహామహిమోజ్వల సత్యధర్మ సంధాయికి లోకరక్షణ విధాయికి

0: కరుణశ్రీ గారు స్వామివారి కృపను పూర్తిగా పొందిన ధన్యజీవులు. ఒకనొకసారి 30,000 మందిలో ఒక మూలగా ఒదిగి కూర్చున్న
1: పుట్టపర్తి కలశాంబుధి సాయికి సత్య

ఒకనొకసారి 30,000 మందిలో ఒక మూలగా ఒదిగి కూర్చున్న కరుణశ్రీ గారి ముందుకి వచ్చేసి మన స్వామివారు భుజాన చేయి వేసి, బంగారు బాగున్నావా అని వడలు పులకరించేలా పలుకరించిన స్వామికి నేను ఏమిచ్చేది అంటున్నారు కరుణశ్రీ గారు. ఒకనొక సమయంలో స్వామి వచ్చేసి, ఈ సాయంకాలం పూర్ణచంద్రలో నీవు మాట్లాడాలి అన్నారు. ఏమి విషయం మాట్లాడతావు అని వెంట వెంటనే పలికి స్వామి ముందుకు సాగారు. కరుణశ్రీ గారి ఆనందంతో మైమరిచి మాటరాక, కవిత్వంలో భగవంతుడు స్వామి అని తడబడుతూ అంటుండగా స్వామి వెంటనే అరగంట మించకుండా అందంగా మాట్లాడన్నారు స్వామి అని స్వామి కరుణశ్రీ పాపేశాస్త్రి గారి వీపురు చరిచి కుదుటపరిచి స్వామి కూర్చున్నారు. ఉపన్యాసానికి ముందు గొంతు మూసుకుపోయి పలుకలేదు. పలుకురాని నన్ను చిటిక సేపులో చిటికెడు విభూతి చిలికించి బ్రహ్మాండంగా పలికించిన నాదబ్రహ్మకు నా స్వామికి నేనేమిచ్చేది అని కరుణశ్రీ గారు చెప్తున్నారన్నమాట. శ్రీ మాధవరావు శర్మ అమరేంద్రుల మధ్య నేను కొంచెం వెనుకగా నిల్చున్నప్పుడు, మీరు గుంటూరు నుంచి వచ్చారా అని స్వామి అడిగారు. మరి మా వరలక్ష్మి, మా కళ్యాణ గౌరి ఏది, ఎక్కడ ఉంది అని స్వామి అడుగుగా, ఓహో ఇక్కడుందా అని కరుణశ్రీ గారిని చూస్తూ కనికరం కురిపించి మురిపించి నన్ను మరిపించిన ప్రేమమూర్తికి నా స్వామికి నేనేమిచ్చేది అంటున్నారు. ఇంకొక సమయంలో వైట్ఫీల్డ్లో ప్రతిసారి సమ్మర్ క్లాసులు జరిగేవి. సో ఆ సమయంలో వైట్ఫీల్డ్లో జరుగుతున్న వింటర్ క్లాసులకు భారతదేశం నుంచి నలుమూల నుండి చాలామంది బాలబాలికల విద్యార్థులు అందరూ వచ్చారు. అప్పుడు స్వామి కరుణశ్రీ గారిని చూపిస్తూ బాలబాలికల వైపు చూస్తూ, అమ్మా ఇదిగో పుష్ప విలాపం రాసి మిమ్మల్ని పూలు త్రుంచవద్దని పెద్ద మనిషి ఈయనే అని స్వామి కరుణశ్రీ గారిని పరిచయం చేస్తూ చిరునవ్వులు చిందిస్తూ పరిచయం చేసిన బంగారు స్వామికి నేనేమిచ్చేది అంటూ కరుణశ్రీ గారు ఎంతో ప్రేమతో హృదయపూర్వకంగా రచించిన ఈ పద్యాలు లోకానికి వెళ్లాలని మా ప్రార్థన. సో ఈ పద్యాలని స్వామి దగ్గరికి సమర్పించాలని ముందుకు సాగుతున్నాం. ఎంతో అనర్ఘణంగా కరుణశ్రీ గారు రాసేవారు పద్యాలు. స్వామి నొక్కమారు

ఆయన ప్రతి ఒక్క పద్యంలో నిత్యశాంతి తాయి సత్యసాయి అను పెడుతూ వచ్చారు పద్యాలు. అదేవిధంగా ఒక్కొక్క పద్యం అద్భుతంగా, అసలు తను నిజంగా స్వామి ఏమిటో ఆయన భక్తి, స్వామి ఒక్క అడుగు సాగి వచ్చినా చాలు దేవళమ్ము తలుపు తెలుసుకున్నట్లు. దేవళమ్ అంటే ఆ శ్రీనివాసుడు తలుపు. ప్రభువు చేయి చాచి అభయమిచ్చిన ఎట్లు నిత్యశాంతిదాయి సత్యసాయి. స్వామి ముందు ఒక్క క్షణము నిలిచిన చాలు సన్నజాజి పూలు చల్లినట్లు పారిజాతవనము పరిమళించినట్లు నిత్యశాంతిదాయి సత్యసాయి. సాయిమాత ఒక్కసారి నవ్విన చాలు సురలు విరులవాన కురిసినట్లు నవ వసంతలక్ష్మి నాట్యమాడిన ఎట్లు

అంధుల కక్షులిచ్చి విషయాంధులమైకముదింపి ద్వేషరోషాంధుల దిద్ది తీర్చడు మహామహితాత్ముడు.

శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి అద్భుతమైన భావకల్పన, అత్యద్భుతమైన కరుణారసం, స్వామి యొక్క భగవత్ తత్వాన్ని ఈ పద్యంలో ఎంతో చక్కగా వివరించారన్నమాట. ఆయన చెప్పే విధానం ఈ విధంగా ఉంటుందండి. ప్రశాంతి నిలయంలో చాలా గొప్పగా అద్భుతంగా దసరా వేడుకలు జరుగుతున్నాయి. నవరాత్రి మహోత్సవాలు ఎంతో వైభవోపేతంగా భజనలతో, పాట కచేరీలతో, భగవత్ ఉపన్యాసాలతో, పురాణ ప్రవచనాలతో, సమ్మేళనాలతో ఎంతో గొప్పగా అద్భుతంగా జరుగుతున్న సమయంలో ఆ మనోహర మహనీయ దృశ్యాన్ని చూస్తున్న ఉమాదేవి, రమాదేవి, ఉమాదేవి అంటే పార్వతీదేవి, రమాదేవి అంటే శ్రీ లక్ష్మీదేవి, ఈ విధంగా సంభాషించుకుంటున్నారట.

మన కూడలేది స్వామి. అప్పుడు ఇంకో ఆవిడ చెప్తోంది, స్వామి సత్యసాయి సాహితీ సభలంట, శ్రీ సత్యసాయి సాహితీ సభలంట కొడలమ్మ పోయి కులుకుచుండే, కొడలమ్మ పోయి కులుకుచుండే. అంటే ఆ దసరా టైంలో సరస్వతీదేవి అక్కడ ఆ సాహితీ సభలంటే అక్కడ కూర్చుని ఉంటుంది అమ్మవారు అని. స్వామి పుట్టినరోజు అప్పుడు ఏ విధంగా పైన దేవలోకంలో పెద్ద పెద్ద వనాలు ఉంటాయి, పూల వనాలు. ఆ రోజు చూస్తే అన్ని మాయమైపోయాయట స్వామి పుట్టినరోజు నాడు. సో ఏమిటిది అని అనుకుంటున్నారు అందరూ. ఆనాడు స్వామి పుట్టినరోజు పండుగ, అంతటా పూల తోరణాలు అలంకరించారు, మార్గాలని పుష్పాలతో నింపారు. ఎచ్చట చూసినా పూలరాసులు, పుష్పాంజలులు, పుష్పమాణికలు, ప్రశాంతి నిలయమంతా ప్రసూనమైపోయింది. ఆకాశం నుంచి పూలవాన కురిసినట్లుంది. ఆ భావమే ఊర్వశీ రంభా సంభాషణలో దిద్దుకుంటోంది. వాళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు ఊర్వశీ రంభా పైనుంచి.

0: స్వామికి పుట్టపర్తి పరమ పుణ్యమూర్తి.
1: ఇంతవరకు మీరు స్వామి పూర్వ విద్యార్థి శ్రీ సాయి ప్రభాకర్, ప్రముఖ కవి స్వామి చిరకాల భక్తులు, కరుణశ్రీగా తెలుగు సాహితీ లోకానికి సుపరిచితులైన శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు సాయి భగవానునిపై రచించిన పద్యరత్నాల ఆధారంగా రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోఠీ సమితి వారి ప్రత్యేక సమర్పణ. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

సకలతత్వ బోధకుడు, సర్వజ్ఞుడు భగవాన్ బాబావారికి ప్రణామాలు అర్పిస్తూ శ్రీ సత్యసాయి తెలుగు శ్రోతలకు సాయిరాం. జగన్నాటక సూత్రధారితో కలిసి భక్తులు రూపొందించిన నాటకాలను వీక్షించే అదృష్టాన్ని పొందారు స్వర్ణలత గారు. ఈనాటి అంతరంగ తరంగాలు, ఆనందలహర్లు స్వర్ణలత గారి పరిచయ కార్యక్రమంలో నాలుగవ భాగాన్ని అందిస్తున్నాము. విని ఆనందించారు.

0: అలాగే సినిమాలు కూడా స్వామి దగ్గర చాలా బాగుండి. సినిమా అంటే ఆ రోజుల్లో డబ్బా వచ్చిందనేవారు, సినిమా డబ్బా. ఏమిటంటే సినిమాలు ఒకసారి సక్కుబాయి వస్తుంది, సతీ సక్కుబాయి అని సినిమా వేశారు. స్వామి ఏం చేశారు, ముందరే టమకేయటంలో ఫస్ట్ స్వామి మన అంటారు కానీ ఏం చేశారు, ఇదిగో తొందరగా భోజనాలు చేసుకుని వచ్చేసేయండి అంటే రాత్రంతా వేసేవారు స్వామి సినిమా. ఏంటంటే అది ముక్కలు ముక్కలకు వస్తాయి కదా, అవన్నీ కంప్లీట్ గా అయ్యే వరకు సినిమా అయ్యే వరకు ఎవరు కదిలేవాళ్ళు కాదు. స్వామి తొందరగా భోజనాలు చేసుకుని వచ్చేయండి అంటే బుక్కపట్నం నుంచి బండి వేసుకుని వచ్చేవాళ్ళు అందరూ కొత్త చెరువు నుంచి అన్ని బండి వేసుకుని వచ్చేస్తే కూర్చొని ఆ సినిమా చూసేవాళ్ళు అనమాట. సినిమా అయ్యే వరకు స్వామి కూడా కూర్చునేవారు అనమాట. మరి బుర్రకథ చెప్పాలంటే స్వామికి ఎంత ఇష్టం అంటే బుర్రకథ చెప్పేటంటే అంతసేపు మొదలు పెడితే లేట్గా మొదలెట్టేవాళ్ళు. అందరు భోజనాలు చేసుకుని అంత వ్యవసాయం కదా ఇటు పక్క అంతా, అందరు పొలాల్లో పనులు చేసుకుని వచ్చిన తర్వాత అతి సామాన్యంగా ఐసుకలో కూర్చొని ఆ పెద్ద లైట్లే ఉండేది కాదు, అక్కడ ఒక ట్యూబ్ లైట్ ఏదో పెట్టేసేవారు బుర్రకథ పెడుతుంటే. ఆ బుర్రకథ చెప్తున్నంతసేపు స్వామి మొదట్లో కూర్చొని తల ఊపుకుంటా వాళ్ళని ఎంత ఎంకరేజ్ చేసేవాళ్ళు అంటే అసలు వాళ్ళు అసలు వాళ్ళ పాత్రలు మర్చిపోయి స్వామిలో లీనమైపోయి చేసేవాళ్ళు అనమాట. అట్లాగా మా ఊర్లో ఇట్లాగే చేస్తారు తెల్లవారిపోతుంది అని చెప్పేసి ఎదుటివాళ్ళు చెప్పారు, రండి స్వామి పోయి పడుకుందరు కాని అంటే అయ్యో నేను పడుకుంటే ఎట్లా, వాళ్ళు ఆడుతున్నారు కదా వాళ్ళతో పాటు ఉన్నాం పాపం అనేవారు. మా పెద్దక్క పెళ్లికి స్వామి పెళ్లి కొడుకు లిస్టు తీసుకెళ్తే స్వామి అందులో పెళ్లి కొడుకు ఫలానా అతను ఇతను మంచివాడని స్వామి టిక్ చేసేవారు ఆ రోజుల్లో. మిగతా వాళ్ళకి ఎవరికి ఎలాంటి ఫాల్ట్ ఉందో మనకు చెప్పేసేవారు మొదట్లోనే. సరే ఈ పెళ్లి కొడుకు అంటే బావగారికి అన్ని క్వాలిటీస్ బాగున్నాయని చెప్పి సెలెక్ట్ చేశారు. తర్వాత ఆ పెళ్లికి తాంబూలాలు తీసుకున్న తర్వాత వెంటనే అమ్మవాళ్ళు ఇక్కడికి వచ్చారు స్వామి దగ్గరికి. పుట్టబడి వస్తూనే స్వామి గబగబా అమ్మని అక్కని ముందరే ఇంటర్వ్యూ రూమ్లోకి తీసుకెళ్లిపోయారు. తీసుకెళ్లిపోయి అమ్మ వాళ్ళు వైట్ శారీస్ కట్టుకున్నారు, వెంకటగిరి శారీస్. ఇందులో పెళ్లి కూతురు ఎవరు అని హాస్యం చేసి అవి జోక్ చేశాను అంతేనేమని చెప్పేసి మళ్ళా నేను ఇప్పుడు సూత్రం తీసేస్తున్నా అన్నారు. అమ్మ స్వామి చేయి పట్టేసుకుని అదేంటి స్వామి ఇంకా నెల రోజులు ఉంది కదా ఇప్పుడే సూత్రం తీస్తున్నారు, ఎందుకంటే అప్పుడు మనకు బిజీ అయిపోతాం కదా పెళ్లి కూతురు వాళ్ళం కదా మనం అందుకని ఇప్పుడే తీసి పెట్టేస్తున్నా అన్నారు. ఇంత పెద్ద సూత్రం తీసేసి మధ్యలో కెంపు ఉంది తను తీసి పక్కన పెట్టేశారు. పెట్టేసిన బట్టలు తీసుకుని పెడుతున్నామంట. అమ్మకి ఏం చేశారంటే ఒక వంకాయ రంగులో ఉండి చీర, దానికి ఇంత పెద్ద బార్డర్ బ్లాక్ ఉంది పెడితే అమ్మ ఏంటంటే రెండు పక్కలా ఉండే బట్టలే కట్టుకుని చీరలు కట్టుకునేవారు. ఒక పక్క వాళ్ళు కట్టరు అనమాట, వాళ్ళ జమీలో అలవాటది. అట్లాగే ఉంటే పట్టు చీరే కట్టేవారు ఎక్కడికి వచ్చినా. మా సాయంత్రం అయితేనే వెంకటకి చీరలు కట్టుకునేవారు. స్వామికి అది చాలా ఇష్టం అలా ఉండటం, పొద్దున్న కట్టింది సాయంత్రం కట్టకూడదు స్వామి దృష్టిలో, అప్పటికప్పుడే ఫ్రెష్ గా ఉండాలి. ఈ చీర చూపించి స్వామి ఏం చేశారంట, అమ్మ ఇంజనీర్ అమ్మ ఇది వంకాయ రంగు అసలు పెద్దగా ఇష్టం ఉండదు కదా, దీనికి బ్లాక్ బార్డరు ఎందుకంటే కాశీ కొండప్ప అని మనకి పట్టు చీరలు ఇచ్చేవారు స్వామికి. ఆయన దగ్గర ఇవి రెండే శారీస్ ఉన్నాయంట అందుకని తీసుకున్నాను, మరేం పర్వాలేదు బ్లాక్ అయినా నేనున్నాను కదా బ్లాక్ మీకేం చేయదు వన్ సైడ్ అని చెప్పి మీరు ఫీల్ అవ్వద్దు, ఇంకొకసారి మంచిది ఇస్తాను వన్ సైడ్ అని చెప్పి కట్టుకోకుండా ఉండద్దు వెంటనే కట్టేసుకోండి, దీంతోనే కన్యాదానం చేయమన్నారు. అట్లా పెట్టేసి అక్కకేమో డబుల్ సైడ్ బార్డర్ ఉండేది లైట్ బ్లూ కలర్ ఇచ్చారు. ఇచ్చేసి స్వామి చీరలు ఇవ్వటం కూడా కాశీకొండప్పకి కబురు పెట్టేవారు, ఎదురుగుండానే మన గోపురం గేట్ దగ్గర ఉంటదనమాట. ఆయన కూడా పెద్ద వ్యాపారి, ధర్మవరం చీరలు అమ్ముతుంటే ఆయనకేం చేశారు మొట్టమొదట ఏం పెద్దగా వ్యాపారం లేదు ఉంటే స్వామి దగ్గరికి వెళ్లి ఇంకింత వెండి విగ్రహ దీపారాధనలు సృష్టించి ఇచ్చి ఇంకా నీ నేను దీపం వెలిగిస్తున్నాను మీకు ఇంకా బాగా ఎత్తుకుంటుందని వ్యాపారం అని చెప్పారట. ఆ రోజు నుంచి స్వామి ఎన్ని చీరలో తీసుకునేవారు అనమాట, స్వామి ఆర్డర్ చేసినట్టుగా ఆయన తీసుకురావటం స్వామి కొనుక్కోవటం అనమాట. ఎవరికో ఒక పెళ్లి కూతురు పెట్టుకుంటా ఉండేవారు. అట్లానే వెంకటగిరి చీరలు వాళ్ళు ఇచ్చేవారు స్వామి దగ్గరికి, మన ఇంట్లో ఇచ్చేవారు అనమాట. పెద్ద మూట వేసుకొస్తే ముందర అన్ని సారీస్ స్వామి ఓపెన్ చేసి ఇది నెరవు ఉందా ఇది ఆరుగజాలుందా ఇది పళ్ళు ఉందా అని చెప్పి అన్ని చూసి సెలెక్ట్ చేసుకుని మొత్తం తీసుకునేవారట. తీసుకున్నాక ఆయన కాశీకొండప్ప ఉండేవాడు, ఆయన దగ్గర వచ్చేసి ఆయా మీకు ఈ చీరల విలువ ఎంత ఇంత చెప్పండి అంటే ఏం లేదేంటి స్వామి మీకే కదా అని చెప్పేసి అంటే గురవయ్య అనమాట ఆయన, కాసా గురవయ్య అని ఆయన ఉంటే, గురువయ్యా ఇటుకెంతైనా చెప్పమంటే, వద్దులేండి స్వామి పర్వాలేదు కాశీనే కదా చెప్పంటే, అదేంటి మీరింత కష్టపడి ఎండనక వాననక నేతగాళ్లు నేస్తున్నారు, ఆ చీరలు తీసుకొచ్చి నాకు ఇచ్చారు కాబట్టి మీకు ఇంత అయింది కదా, దీని మీద ఇది లాభం అని స్వామి కరెక్ట్ చెప్పి వాళ్ళకి లాభంతో సహా వేసి ఇచ్చేవారనమాట. ఆ చీరలు ఎంత బాగా ఇచ్చేవారంటే, ఒక్కొక్కసారి సడన్ గా చీరలు లేవు అంటే, అరే ఇవాళ కొంతమంది వస్తున్నారు మనకి ఎవరన్నా చీరలు పెడితే బాగుండు కదా వాళ్ళకి అని అంటే, అమ్మ మన ఇంట్లో మీరు వల్ల ఉండేది, మా పెట్టిలో తీసుకొచ్చిన ఒక అర్ధసం చీరలు తీసుకెళ్లి పైన పెట్టేదాన్ని నేను, పెడితే స్వామి ఏం చేసేవారు అటు తీసి మొత్తం ఓపెన్ చేసి చూసుకునేవారు. ఇది షార్ట్ బార్డర్ కదా, ఇది లైట్ కలర్ ఉంది, ఇది డార్క్ కలర్ ఉంది అని చూసేసి అన్ని ఫోల్డ్ చేసి మళ్ళా, మీరు ఆడపిల్లలు బోళ్ళు మంది ఉన్నారు కదా మీరు కట్టుకోండి ఇవన్నీ, నేను మళ్లీ ఇంకోటి తీస్తున్నాను వాళ్ళకు వచ్చేసింది అని చెప్పి మళ్ళా మాకు బ్లెస్ చేసి ఇచ్చేసి వేరే శారీస్ తీసుకెళ్లి ఆ వచ్చిన డివోటీస్ కి మళ్లీ పెట్టేవారు అనమాట స్వామి. చీరలు ఇవ్వటంలో, చీర సెలెక్ట్ చేయడంలో స్వామికి మించి ఇంకెవరు ఉంటారనమాట. మనకి ఏది కలర్ ఇష్టమో ఆ కలర్ ఇస్తారు స్వామి. పెళ్లిళ్ళకి స్వామి అందరినీ కూడా ఆధారంగా తీసుకుంటారు, కానీ అందరి దగ్గర అభిప్రాయాలు తీసుకుని ఫైనల్ డిసిషన్ ఎలా తీసుకుంటారో అట్లాగా చేసేవారు. ఒకసారి చిట్టెమ్మ అంటే స్వామి మేనగోడలకి ఒక సంబంధం చూస్తున్నారు అనమాట. అమ్మని నాన్నగారిని రమ్మన్నారు. వచ్చిన తర్వాత అనంతపూర్ లో అబ్బాయి కలెక్టర్ గా ఉన్నారు, చిన్న కలెక్టర్, చాలా బాగున్నాడు ఆ అబ్బాయి, మంచివాడు, వెళ్లి చూసి రండి మాట్లాడండి అన్నారు ముందర. సరే అమ్మ నాన్నగారు కారు ఎక్కబోతున్నారు, ఈలోగా మళ్లీ స్వామి కబురు పెట్టేశారు, అయ్యోయో వెళ్లొద్దు మనం అని చెప్పి మళ్ళీ ఇంటర్వ్యూ రూమ్ లో పిలిచేసి మళ్ళీ పిలిచారనమాట. పిలిచేసి మన క్యాస్ట్ కాదంట పాపం, అతను వేరే క్యాస్ట్ అంట అని చెప్పేసి స్వామి అన్నారు. క్యాస్ట్ కూడా స్వామి చాలా బాగా పట్టించుకునేవారనమాట. చిట్టమ్మతో పెళ్లి చేయాలని, చిట్టమ్మ పెళ్లి చేయాలని, ఇంకా అట్లానే రెండు మూడు సంబంధాలు చూసి అయ్యో అది వద్దు ఆ అబ్బాయి పెద్దగా చదవలేదు అని, ఇంకా ఆ అబ్బాయి మంచి బుద్ధిమంతుడు కాదని ఇంకొక పెళ్లి కొడుక్కి పేర్లు పెట్టి తీసేసి తర్వాత ఈయన చేశారనమాట. ఈయన పోస్ట్ గ్రాడ్యుయేట్ అని, లెక్చరర్ అని. అందులో స్వామికి నచ్చిన విశేషం ఏంటంటే, ఆ పెళ్లి కొడుక్కి ఎక్కువసేపు పొద్దున్న లేచి ధ్యానం చేసుకునేవారంట, ధ్యానప్రియుడు కదా స్వామి, అందుకనే ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారనమాట. పెళ్లి చేసి మళ్ళీ హైదరాబాద్ ఏదో పంపించినట్టున్నారు. స్వామి చాలా సంతోషపడేవారు, వాళ్ళు వస్తే చాలు సంతోషంగా ఇన్వైట్ చేసుకునేవారు అనమాట. వైట్ ఫీల్డ్ లో స్వామి చిట్టమ్మ పెళ్లి చేశారు. పెళ్లి చేసినప్పుడు అమ్మ మామూలుగా వెళ్లారనమాట వైట్ ఫీల్డ్ కి, కల్లోనే చెప్పేవారు బయలుదేరండి అంటే చాలు అమ్మ కార్కి ఫుల్ ట్యాంక్ నిండా పెట్రోల్ కొట్టేసి దాన్ని తీసుకుని వెళ్ళిపోయేవారు. అవి వస్తూనే స్వామి ఇన్వైట్ చేసుకునేవారు. ఇక్కడ పుట్టపర్తిని వైట్ ఫీల్డ్ వెళ్ళారు. వైట్ ఫీల్డ్ కి వెళ్తూనే చిట్టమ్మకి పెళ్లి జరుగుతా ఉంది, పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. అమ్మని పిలిచి పెద్ద ముత్తేదిగా ఆ అమ్మాయిని అలంకరించి బొట్టు కాళ్ళని పెట్టడం అన్ని కూడా అమ్మతో చేయించారంట. అట్లానే పెళ్లి సంబంధ సంబరాలన్నింటినీ అమ్మని దగ్గరుండి చూసుకోమన్నారు. జాయ్ ఐస్ క్రీమ్ అప్పుడు కొత్తగా పెట్టారనమాట. జాయ్ ఐస్ క్రీమ్ వాళ్ళతో చెప్పేసి ఒక్కొక్కరికి పెళ్లి కొడుకు వాళ్ళ ఎందరు కూడా మరి మర్యాదలు చాలా తక్కువ చేయకూడదు కదా, అందుకని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐస్ క్రీమ్ కాదు ఆరేసి ఐస్ క్రీమ్ ఇప్పించేవారు అమ్మతో. అలాగే గోల్డ్ స్పాట్, గోల్డ్ స్పాట్ ఇచ్చారు కదా తాగడానికి, పాప దాక మంచినీళ్ళు ఏం తాగుతారు అందుకని గోల్డ్ స్పాట్లు 4, 5, 6. స్వామి ఇప్పుడే కదా టిఫిన్ తిన్నా ఉంటే అయ్యో భోజనాలు లేట్ అయిపోతాయి మళ్ళీ ఎట్లాగా అందుకని చెప్పేసి ఇవి తాగేసేయండి అని ఎవరంట. అటు దగ్గరుండి వాళ్ళందరికీ కూడా పెళ్లి కొడుకు వాళ్ళకి మా స్వామి భక్తులందరికీ కూడా అన్ని అరేంజ్ చేసేవారు అనమాట. మరి ఫస్ట్ వైట్ ఫీల్డ్ ఓపెనింగ్ చేసుకుంది కూడా అమ్మతోనే, పెద్ద గేట్ ఓపెన్ చేయించుకున్నారు. ఆ ఓపెన్ చేసినప్పుడు ఎట్లా అంటే అమ్మతోనే రిబ్బన్ కటింగ్ చేయించారు. దగ్గరుండి కత్తరించి ఆ రిబ్బన్ కట్ చేసి స్వామి చేయొచ్చు కదా చక్కగా, స్వామి మీరు చేయండి అంటే, కాదమ్మా మీరు పెద్దవారు మీరు చేయండి పిల్లలతో ఉన్నారు కదా అని అమ్మతో చేశారు. అట్లానే డమ్మీ హార్సెస్ అనే ఒక డాన్స్ చేస్తారు కదా, అది హార్సెస్ లాగా పెట్టుకుని మధ్యలో మనిషి ఉండి డాన్స్ చేస్తారు. అది పాతకాలం నుంచి వచ్చినటువంటి ఒకలాంటి నాట్య ప్రదర్శన. దానికి ఏంటంటే ఇక ఈ కాలానికి వచ్చేసేప్పటికీ ఆదరణ తగ్గిపోయింది. ఆదరణ తగ్గిన స్వామి అన్ని వైపులా చూసుకుంటారు కదా పాపం అన్నారు. పాపం వాళ్ళకి డమ్మీ హార్సెస్ వాళ్ళకి ఆదరణ లేదు, ఇంక మీదట ఆదరణ వచ్చేలాగా నేను చేస్తాను అని చెప్పి ఆ రోజున ఆ ఓపెన్ అయిన తర్వాత పెద్ద గేట్ దగ్గర నుంచి లోపలికి వస్తా స్వామి, స్వామి అమ్మ రామరమ్మ గారు రాజారెడ్డి గారు వీళ్ళందరితో పాటు ఆ డమ్మీ హార్సెస్ అటు ఇటు వచ్చారనమాట. ఆ హార్సెస్ అటు ఇటు ఊపుకుంటా ఆ సన్నాయి పెట్టుకుని మెల్లగా స్వామి వాటితో పాటు వచ్చారు. ఆ తర్వాత మనం ఎన్నో సినిమాల్లో కూడా డమ్మీ హార్సెస్ ప్రోగ్రామ్స్ మనం గమనిస్తూ ఉంటాం అనమాట. ఆ రకంగా స్వామి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని పునఃప్రతిష్ఠ చేసినట్టుగా పైకి లాగారనమాట. అమ్మ ఏం చేశారంటే రెండో అక్కకి ఫస్ట్ ఒక ఆడపిల్ల పుట్టింది. స్వామి పేరు పెడతారు కదా, తీసుకొచ్చిన తర్వాత మొదట పేరు పెట్టలేదు. అట్లాగా జనాల్లో కూర్చుంటే సరే ఇంకెందుకులే టైం వేస్ట్ అని చెప్పి అమ్మ ఏం చేశారు, అక్కడ నాగేంద్రుడు పుట్ట ఉండేది మనకి, ఆ ఇప్పుడు నాగేంద్రుడు విగ్రహాలన్నీ పెట్టిన చోట, ఆ పుట్ట దగ్గర ఏం చేశారంటే చిత్రావతి రోడ్లో ఒకదాన్ని పిలుచుకొచ్చేసి పాపకి తలనీలా తీసేశారు. తీసేసిన తర్వాత స్నానం చేసేసి చిత్రావతి రోడ్లో స్నానం చేసేసి తీసుకొచ్చి ఇంటర్వ్యూ రూమ్ లో పెట్టారు. స్వామి ఇంకా చూడాలి, చిందులు వేసుకుంటా, ఏంటి ఇంజనీర్ అమ్మ ఇక్కడ తలనీలాలు పెట్టేశారు, వద్దన్నాను కదా అన్నారు. ఏం పర్లేదులేండి స్వామి, అటంతా బోల్డ్ ఖాళీ స్థలం ఉంది. అంటే ఇప్పుడు మన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు పెట్టిన చోట అదంతా ఖాళీ స్థలం అనమాట, అక్కడ షెడ్ వేసేసేద్దామండి స్వామి, ఈ తలనీలన్నీ అక్కడ తీసేసుకుంటారు. అంటే అమ్మ వద్దమ్మా, ఇప్పటికే తిరుపతిలో పెట్టే నేను ఇప్పటికీ బాధపడుతున్నాను, ఇంకా ఇక్కడ కూడా ఎక్కడ పెట్టే తలనీలాలు, వద్దు తల్లి ఇక్కడ వద్దు వద్దు. పర్వాలేదులేండి స్వామి, ఆ ఒక్క ఐటమ్ పెడితే సరదాగా అందరికి బాగుంటది కదా, మీ దగ్గర మొక్కు తీర్చుకుని సంతోషం ఉంటది, మాకు తృప్తిగా ఉంటది కదా. అంటే వద్దమ్మా ఇంజనీర్ అమ్మ, నా మాట విని తల్లి, ఈసారికి వద్దులే ఇక్కడ వద్దులే అని చెప్పేసి దగ్గరుండి ఇంకా పుట్ట కూడా మాయమైపు మళ్ళీ అది అంత కన్స్ట్రక్ట్ చేసేసారు అనమాట. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ తలనీలాలు తీయటం అనమాట. ఆ తర్వాత పాపకి తలనీలాలు తీసాము రెడీ స్వామి. అప్పుడు మన చిన్న క్యాంటీన్ ఉండేది కదా, అందరు అటుకులతో పాయసం చేయించేసి పాపకి పరమాన్నం పెట్టించారనమాట. స్వామి దేనికి తక్కువ చేరుగు మరి, గ్రేప్స్ చిన్న ద్రాక్ష అంటే అప్పుడు బెంగళూరు నుంచి వచ్చాయి స్వామికి, అవి ఇచ్చేసి ఆ పాప తింటానికి కూడా పెట్టారనమాట. అట్లా ప్రైమరీ స్కూల్స్ కి చిన్న పిల్లలకు కూడా స్వామి స్కూల్ ఓపెన్ చేసుకున్నారు. అమ్మ ఒకటే గోల్ పెట్టేశారు, ఎందుకు స్వామి అంత పసిపిల్లల్ని తీసుకొచ్చి ప్రీ స్కూల్ ప్రైమరీ స్కూల్ అంట పెడతారు ఇక్కడ, ఆ పసిపిల్లలు ఇంటి దగ్గర ఉండి ఆ అమ్మ వాళ్ళు పడుకుని ఆడుకునే పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ హాస్టల్లో పెట్టి ఎందుకు స్వామి వాళ్ళు ఏడుస్తా ఉంటారు ఎంతసేపును, అమ్మని నాన్నని ఎందుకు స్వామి వదిలేండి తీసేయండి అంటే, కాదు ఇంజనీర్ అమ్మ, వాళ్ళు ఇక్కడ చదివితే ఎంత బాగుంటుందో, ముందు ముందు రాగల కాలానికి భవిష్యత్తులో మంచి స్టూడెంట్స్ అవుతారు, రాగల కాలానికి భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా మంచి పౌరులుగా మనకి కనిపిస్తారు వాళ్ళందరూ అన్నారు. నిజంగానే అప్పుడు వాళ్ళకి అలరించడానికి ఎట్లా అంటే అమ్మ నాన్న అడుగుతారని ఊటి నుంచి 64 రకాల పక్షులు తీసుకొచ్చారట, ఒక్కొక్కటి ఒక రకం ఒక రంగులు, ఎంత బాగున్నాయంటే అవి అన్ని పంజరాల్లో పెడుతుంటే వాటిని చూస్తా మనమే మైమరిచిపోతాం అన్నమాట. పిల్లలైతే నోట్లో వెలేసుకుని నిలబడిపోతారు. ఒక పక్కనేమో దెమళ్ళు, ఒక పక్కన కుందేళ్లు, అన్ని రకాల కుందేళ్లు తీసుకొచ్చి పెట్టారు. ఎందుకు స్వామి ఇవన్నీ కూడా పిల్లల కోసం కాదు, ఇవన్నీ చేయలేరు మళ్ళీ చేసుకోవద్దు, ఇవన్నీ నీట్ గా పెట్టడం ఎంత కష్టం స్వామి అంటే, పర్వాలేదమ్మా వాళ్ళు చేస్తున్నారు, చేసేవాళ్ళు ఉన్నారు మనకి చేస్తారు, మనకి ఇది ఉంచుదాము అని చెప్పి అవన్నీ ఉంచారు. చాలా సంవత్సరాలు ఉన్నాయి అవన్నీ కూడా. పక్షులన్నీ కూడా చాలా బాగుండేవి, మాట్లాడే రామచిలుకలు మరి గోరువంకలు ఏవేవో ఉండేవి అనమాట. తర్వాత మామూలుగా పాడేవి అన్ని. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉండాలి, మన ఊరికే చదువుకోమంటే ఎట్లా ఉంటుంది అని. తర్వాత స్కూల్స్ లో పిల్లలు ఆడుకోవడానికి స్కిప్పింగ్ అని, ఎలిఫెంట్ లాగా ఉండే స్కానింగ్ స్కేటింగ్ నిచ్చెన్లు అవన్నీ కూడా ఇమ్మీడియట్ అప్పటికప్పుడు పెట్టించుకున్నారు స్వామి దగ్గరుండి. అవి పెట్టి వాళ్ళతో పాటు పిల్లల్ని పైకెక్కించి స్వామి దగ్గరుండి వాళ్ళ కిందకి లాగి అవి ఆడిచ్చి అప్పుడు మళ్ళా తన బయట అప్పటికి వెళ్ళిపోయేవారు అనమాట. స్వామి నిజంగానే ఘన వైద్యులు, దివ్య వైద్యులు. వైద్యులుగా స్వామి ఎంతమందికో ఎన్నో చేశారు. స్వామి మాట పలుకుతోనే చేసేసేవారు, అలాగే కొంతమందికి ఇంజెక్షన్స్ ఇచ్చేసారు. అమ్మకి ఒకసారి ఇంటర్వ్యూ రూమ్ లో ఏ బాగోకుండా ఉంటే స్వామి ఒక సృష్టించి ఒక బాటిల్ సృష్టించారు, పెన్సిలిన్ బాటిల్ ఇది అన్నారు. పెన్సిలిన్ బాటిల్ దాంట్లో నుంచి మెల్లగా కింద నుంచి పైకి మెడిసిన్ ఉద్భవించింది. ఉద్భవించిన తర్వాత ఇట్లా దాన్ని ఊపేసి ఇట్లా అన్నారు, ఒక సిరంజ్ వచ్చింది దాంతో నీళ్ళలోకి మెడిసిన్ అంతా తీసి అమ్మకి ఇక్కడ ఇచ్చేసి పాయిజన్ అంతా నేను తీసేస్తానమ్మా, ఇది పాయిజన్ పోగొట్టేస్తుంది, మీరంతా హెల్త్ బాగుంటుందని చెప్పేసి. అప్పుడు బాగా స్వెల్లింగ్ వచ్చిందనమాట అమ్మకి, ఎందుకో వస్తే అదంతా తీసేసి మామూలుగా అయిపోతుందని మెడిసిన్ సృష్టించి పెట్టారనమాట. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ మామూలుగా నార్మల్ అయిపోయారు. ఎన్ని అందరికి అలా ఇచ్చేవారు. అట్లనే మా నాలుగో తమ్ముడు ఇప్పుడు రిటైర్డ్ సూపర్ ఇంజనీర్ రైల్వేస్, తనకి చిన్నప్పుడు సృష్టించి స్వామి ఏం చేశారంటే మన గ్రాన్యూల్స్ లాగా మన బొరుగుల్లాగా ఉండేటటువంటి మెడిసిన్స్ ఇచ్చారు. అవి ఏంటంటే కాల్షియం అంట. ఇలా సృష్టించి వాడి చేతిలో పోస్తే ఇలా రెండు చేతుల్లో పట్టుకున్నాడు దోశలు, నిండా పోశారు, తినేయమన్నారు. అసలు మామూలుగా అయితే ఇంత కూడా తినరు, మొత్తం నోట తినేసాడు వాడు. తినేసిన తర్వాత వీడి కాల్షియం తక్కువ ఉంది అని మళ్ళా సృష్టించి ఒక బాటిల్ ఓపెన్ చేసి ఇంత డబ్బా, ఆ డబ్బా నిండా అలాంటి గ్రానైడ్స్ వచ్చినాయి. తర్వాత అలాంటి మెడిసిన్ నేను ఎక్కడ మెడికల్ షాప్ లో చూడలేదు. సృష్టి ఆయనే, స్థితి ఆయనే. ఒక్కొక్కరికి ఒక రకంగా మెడిసిన్స్ ఇచ్చారు. స్వామి ఒక ఘన వైద్యుడు అని చెప్పేసి నేను అంటూ ఉండేదాన్ని. ఎందుకంటే స్వామికి మించినటువంటి డాక్టర్ ఇంకెక్కడా లేరు, ఉండబోరు కూడా. ఇంకా నభుతో నభవిష్యతేని స్వామి తనకు తానే నిరూపించుకునేవారు. చిన్నప్పుడు కూడా స్వామి దగ్గర అనేక మంది వచ్చేవారు. అసలు స్వామిని ఇక్కడ పుట్టపర్తిలో చూడాలి అనుకునేవాళ్ళు ఎలా వచ్చేవారంటే, ఆయన ఒక భూత వైద్యుడుగాను మరి ఒక వైద్యుడుగాను వచ్చేవారు. ఆ ఎవరెవరో పిల్లల్ని మంచాలు వెనక్కి తిప్పేసి నొలక మంచం మీద పేషెంట్ పడుకోబెట్టుకుని నాలుగు పక్కల మనుషులు మోసుకుని ఒక్కొక్క పేషెంట్ తీసుకొచ్చేవారు. కడుపు నొప్పి రానివ్వండి, అది అపెండిసైట్స్ కానివ్వండి, డెలివరీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా స్వామి దగ్గరుండి చూసుకునేవారు. ఎక్కడ ఒక్క డాక్టర్ లేరు పుట్టపర్తిలో కూడా. అలాంటి రోజుల్లోనే అప్పుడు ఒక డాక్టర్ వచ్చేవారు స్వామి దగ్గరికి, డాక్టర్ లక్ష్మి అని. మెడ్రాస్ నుంచి వచ్చేవారు, వారానికి ఒకసారి వచ్చేవారు. అంబాసిడర్ ఆమె కొన్ని మెడిసిన్స్ తీసుకుని, పాత రోజుల్లో ఇట్లా మెడికల్ కిట్ పెట్టుకునేవారు కదా, అట్లా తీసుకొచ్చి ఆ మెడిసిన్స్ ఇచ్చేవారు. ఆ మెడిసిన్స్ తో క్యూర్ చేసుకునేవారు. స్వామి విభూతితో అనేకమైనటువంటి మొత్తం తీసేవారు. స్వామిని ఘనవైద్యుడు ఎందుకంటున్నానంటే, నా చిన్నప్పుడు కూడా ఇలాగే ఒకసారి నా కడుపు నొప్పి వచ్చింది. నా మేము నెల్లూరులో ఉన్నాము, 14 ఇయర్స్ అలా ఉంటుంది. స్టమక్ అంత పెయిన్ వచ్చేసి నిద్రలోనే బాధపడుతుంటే స్వామి వచ్చి కళ్ళలోనే ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసేసి ఏదో చేశారు. మొత్తానికి పైన అంతా పింక్ కలర్ ఉంది స్కిన్ నాకు. తర్వాత తెల్లవారిన తర్వాత చూస్తే స్టమక్ పెయిన్ లేదు. అది ఫస్ట్ ఆపరేషన్ స్వామి నాకు చేసింది. చేసిన తర్వాత ఆ కుట్లు కూడా ఆటోమేటిక్ గా ఆరిపోయాయి. నేను స్వామి చేస్తే మొట్టమొదటిసారి చేసినటువంటి ఆపరేషన్, అది ఎందుకు చేశారో నాకైతే తెలియదు. స్టమక్ ఆపరేషన్ చేశారు, అది మొదటిది. తర్వాత ఎన్నో ఆపరేషన్స్ చేశారు నాకు. ఎన్ని ఆపరేషన్స్ అంటే ఒకటి అని కాదు, నాకు యాక్చువల్గా అయితే 11 ఆపరేషన్స్ ఏమైనాయి అబ్డమినల్, దాంట్లో కొన్ని స్వామే చేశారు యాక్చువల్గా. తర్వాత మా మ్యారేజ్ అయిన తర్వాత కూడా స్వామి నాకు ఒకసారి తలనొప్పిగా ఉండేది, రోజు తలనొప్పి ఉండింది. ఆ తలనొప్పి ఎలాగంటే భరించలేక సూర్యుడిని చూసేదాన్ని కాదు, వెళ్తూ చూడటం అలవాట్లేదు. చూస్తే చాలు కళ్ళు నొప్పి వచ్చేసి మంట వచ్చేది. అలా ఉంటే స్వామి ఏం చేశారు, ఒకసారి నేనేంటంటే, అందరూ నగలు పెట్టుకుంటారు గాడ్రోచ్ బీరు వాళ్ళు, ఎన్నెన్నో మంచి కాస్ట్లీ సారీస్. నేనేం చేసిన, స్వామి చేతితో ఇచ్చిన విభూతి ఉంటుంది, అది అంతర్భాగం దాచుకునేదాన్ని. అది బాగా పెయిన్స్ ఉన్నప్పుడు వేసుకునేదాన్ని, లేకపోతే మామూలు విభూతి పెట్టుకునేదాన్ని. ఆ రోజు ఒక్కదాన్ని పడుకొని ఉన్నాను. పడుకొని ఇట్లా చేయి పెట్టేసేసి అడ్డంగా, అయ్యో స్వామి తలనొప్పి తగ్గట్లేదు, పడుకునేసా. ఇమ్మీడియట్ గా స్వామి వచ్చేసారు కళ్ళు. వచ్చేసి వైట్ షర్ట్ వేసుకొచ్చారు. బంగారు, నేను ఆపరేషన్ చేస్తే మీకు నొప్పి ఉండదు కదా అని చక్క పడుకు మట వేసుకుని కూర్చున్నారు. బెడ్ మీదే కూర్చొని నా తలని స్వామి ఒళ్ళో పెట్టుకున్నారు. పెట్టుకుని ఇట్లాగా అన్నారు, సృష్టిస్తే స్వామి చేతికి ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి. సీజరు, కత్తెర, చిన్న చిన్న కత్తెరని ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వచ్చేస్తే స్వామి ఇక్కడ వేలు పెట్టి అక్కడ ప్రెస్ చేసి ఒక చిన్న కత్తితో గంటు పెట్టారు. గంటు పెట్టేప్పుడు చాలా బ్లడ్ వచ్చేసింది. వచ్చేసి బెడ్షీట్ అంతా తడిచిపోయింది, స్వామి షర్ట్ అంతా తడిచిపోయింది, నా శారీ అంతా తడిచిపోయింది. స్వామి అన్నారు, అయ్యో బంగారు మీ శారీ అంతా కడిపోయింది. అదేంటి స్వామి, మీ షర్ట్ అంతా కూడా బ్లడ్ అయిపోయింది కదా, బ్రౌన్ కలర్లో ఉండి బ్లడ్ అంతా వచ్చేసింది. అంతా తీసేసి మళ్ళా ఇట్లా అన్నారు. అన్నాక కొడవలు లాంటి నీడిల్స్ వచ్చినాయి, అవి తీసి దారం ఎక్కించి తనే కుట్టారు. ఇట్లా పెట్టి ఒక కుట్టు రెండు కుట్లు వేశారు, వేసి మూడు వేసేసారు. వేసేసిన తర్వాత ఇంకా నొప్పి ఉండదు కదా, నేను చేస్తే నొప్పి ఉండదు అన్నారు. అవును స్వామి మీరు చేస్తారా. నేను మెలకుగానే ఉన్నాను స్వామితో, అది సుషుప్తి అనమాట, నిజంగా నిద్రలేదు. అలా ఉంటే తర్వాత కొంచెం ఉన్నాక పైన ఉన్న నీడిల్స్ థ్రెడ్ అంతా కట్ చేశారు. కట్ చేసి ఇలా చూసి మళ్ళీ, ఇలా ఉంటే ఆడపిల్లకి బాగుంది కదా అనేసి అన్ని కనిపిస్తున్నాయి దారాలని స్వామి చేస్తే ఇలా ప్రెస్ చేశారు. అవి రెండు లోపలికి వెళ్ళిపోయినాయి. బయట చూడడానికి ఏంటంటే ఆ రెండు హోల్స్ మాత్రం నాలుగు కనిపిస్తున్నాయి. చూపించారు, అక్కడ ఇంత విభూతి పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఇంకా స్వామి చేస్తే నొప్పే ఉండదు బంగారు కదా అన్నారు అనేసి మళ్ళీ విభూతి పెట్టేసి, సరిపోదు తెల్లవారిపోయింది కదా, పత్తిలో అందరు మనవాడు వెయిట్ చేస్తున్నారు, మరి వెళ్ళరానా బంగారు అన్నారు. సరే స్వామి అన్న. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వచ్చేసి, పప్పు తినబాకండి, మీరు తింటే బంగారు పసుఫామ్ అవుతుంది, 6 నెలలు పప్పు తినద్దు అన్నారు. అంటే సరే స్వామి తినరండి. మళ్ళా ఇంకో రోజు వచ్చి, పెసరపప్పు అసలు తినద్దు అన్నారు. సరే స్వామి అన్న అయిపోయింది, సరే ఊరుకున్నారు. అట్లాగా ఒకటి ఒకటి ఒకటి స్వామి చేసిందే చేసి ఎన్ని ఆపరేషన్ చేశారమ్మా, అన్ని కాంప్లికేషన్స్ ని స్వామి అట్లా చీటికేతో గాలి ఎలా తీసేస్తారో అట్లా అన్ని పోగొట్టేస్తారు. ఎన్ని ప్రకారంగా అట్లానే నాకు చేసిన ఆపరేషన్స్ అనే కాదు, మరి మా బాబు పాప వీళ్ళు ట్విన్స్ అనమాట. అది అప్పుడు ఏం చేశారు స్వామి, వీళ్ళు పుట్టేటప్పుడు కూడా నాకు ముందర స్వామి షిరిడి సాయి పట్టి సాయి ఇద్దరు కళ్ళ వచ్చి రోజు మాట్లాడుతుండేవారు. ఎన్నో విషయాలన్నమాట చెప్తూ ఉంటే నేను ఒకరోజు అన్నాను, షిరిడి బాబా అన్నారు, వైడి వరీ ఫర్ చిల్డ్రన్ అన్నారు. అదేంటి స్వామి, అందరికి పిల్లలు కావాలనుకుంటారు కదా, అందరు గొడ్రాలను నన్ను తిడుతున్నారు టీస్ చేస్తున్నారు కదా, నాకు కూడా అమ్మకి మా అత్తగారికి కూడా 3 మంది పిల్లలు, నాకు కూడా ఇవ్వండి స్వామి అంటే, ఓకే ఆ రూట్ లో వచ్చారు మీరు అయితే సరే, ఐ విల్ బ్లెస్ యూ ది బాయ్ చైల్డ్ అన్నారు. అంటే సరే స్వామి అన్నాను. అట్లే స్వామి షిరిడి సాయి అదృశ్యం అయిపోయారు వైట్ షర్ట్ వేసుకుని, అదే ప్లేస్ లోకి స్వామి వచ్చారు. కంటిన్యూషన్ కథ అనమాట. అయితే మీకు ఎలాంటి కొడుకు కావాలి అన్నారు అంటే అని నా భక్తులు, డాక్టర్ కావాలా, యాక్టర్ కావాలా, మరి ఇంజనీర్ కావాలా, ఐఏఎస్ ఐపీఎస్ అంటే వద్దు స్వామి వద్దు స్వామి, మరి ఇంకెవరు కావాలి అన్నారు. అంటే శంకరాచార్య లాంటి కొడుకు కావాలి స్వామి అన్న. అంటే స్వామి వెనక్కి అనేసి వెనక్కి 3 అడుగులు వేశారు. వేసిన తర్వాత మళ్లీ వచ్చారు. వచ్చేటప్పుడు చేతిలో స్వామికి వడిలిన మందార పువ్వు ఉంది, ముద్ద మందార కొద్ది వడిలింది. అది ఇచ్చేసి ఓకే ఐ విల్ గ్రాంట్ యూ ది వాయ్ చైల్డ్ అన్నారు. అనేసి ఇట్లా పట్టుకున్నాను, ఇక్కడ పెట్టారు. పెట్టిన తర్వాత అట్లనే అదే టైంలో శృంగేరి శారదాదేవి కూడా పీఠంతో సహా పింక్ శారీ కట్టుకుంది, చాలా చక్కగా ప్లీజింగ్ గా నవ్వుతూ ఆమె కూడా వచ్చేసింది. వచ్చి ఆమె చేతిలో కూడా ఇదే మందార పువ్వు ఉంది, అప్పుడు దీంట్లో పెట్టింది. సో వీళ్ళిద్దరూ నాకు ట్విన్స్ అయ్యారనమాట, ఒకే ఆత్మ రెండుగా అయిందనమాట. అంతకుముందే నా కళ్ళ కూడా ఒక పెద్ద ఏనుగులు గుంపు వచ్చి దాంట్లో తెల్ల ఏనుగు చిన్న పిల్ల ఉంది, అది ఆ తల్లి ఏనుగు దగ్గర నుంచి కాలు చేతులు ఊపుకుంటే మెల్లగా నా దగ్గరకు వచ్చి ఇక్కడ పడుకునేసి అదృశ్యమైపోయింది. అప్పుడు నాన్నగారు వాళ్ళు అన్నారు, ఎవరో మంచి భక్తులే పుడుతున్నారు, పుట్టేవాళ్ళు ఎవరు అంటే, లేట్ అయిపోయింది నాకు 12 ఇయర్స్ అయింది పెళ్ళయి. సరే అట్లానే బ్లెస్ చేశారు. తర్వాత డాక్టర్స్ కన్వీనర్, నేను ఎంఏ రాశాను అప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ గా యూనివర్సిటీ ఆంధ్రాలో రాసేస్తున్నప్పుడు, ఆవిడ అన్నారు నీకు జాండీస్ వచ్చిందమ్మా స్వర్ణ అన్నారు. జాండీస్ ఇప్పుడు రావటం ఏంటనుకున్నా. తర్వాత ఇంకో డాక్టర్ అన్నాను షీస్ కన్సీవ్డ్ ట్విన్స్ అని చెప్పేసి, అప్పుడే అంది 1 మంత్ 40 డేస్ ఎప్పుడుకో అంటే ఈ ఏజ్ లో హోల్డింగ్ నాప్కిన్స్ ఐ కాంట్ బ్యార్ మా అన్నంటే, కాదు కాదు స్వామి బ్లెస్సింగ్ ఎలా ఉంటుందో చెప్పలేము కదా మరి, అందుకని చెప్పి స్వామి ఇస్తున్నారు తప్పకుండా మీరు అగ్రి చేయాలి అని చెప్పి అన్నారు. అప్పుడు డాక్టర్స్ చెప్పారన్నమాట, 8th మంత్లో పెట్టారు వీళ్ళు. అందరూ డాక్టర్స్ ఏం చెప్పారంటే, ఇంకా నేను ఒక బేబీ మాత్రం ఉండరని చెప్పారు, ఒక్కళ్ళు మాత్రం ఉంటారు. స్వామి దగ్గరికి అమ్మ వచ్చారు, వస్తున్న స్వామి ఆయన జనాల్లోనే వచ్చేసి, వాళ్ళు డాక్టర్స్ మాత్రమే చేసేది నేనే కదా అని ఇంత విభూతి సృష్టించి అమ్మ చేతిలో పోసి నేను చూసుకుంటానన్నారు. అక్కడ నాకు ఇంట్లో ఏం చెప్పారంటే, కళ్ళ నేను సిజర్ చేస్తాను సరేనా మీకు డోంట్ వరీ అన్నారు. నాకు ట్విన్స్ ఇచ్చారు. ఆ ట్విన్స్ పుట్టిన తర్వాత కూడా ప్రీమెచ్యూర్ ట్విన్స్, డాక్టర్స్ 8 మంత్లో పుడితే పుట్టరు పుట్టినా బతకరన్నారు. కానీ చెప్పిన డాక్టర్స్ అలా అన్నారు స్వామి అన్నట్టు, వాళ్ళు డాక్టర్స్ మాత్రమే అయ్యారు, నేను మాత్రము మా పిల్లలతో పాటు ఉండిపోయాను. వాళ్ళ తర్వాత ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, వాళ్ళిద్దరు కూడా స్వామి అన్ని చూశారనమాట. ఎట్లాగంటే స్వామి చూసింది, ఆ స్వామి చెయ్యని ఒక్క ఆపరేషన్ కూడా లేదని చెప్పచ్చు అనమాట. బాబుకి ప్రిమిచ్యూర్ కదా, స్క్వింట్ అయ్యి ఉంది. స్క్వింట్ అయి ఉంటే 5th ఇయర్ లోపలే వాళ్ళకి ఆపరేట్ చేస్తారంట, లేకపోతే సైట్ ఉండదేమో అన్నట్టు చెప్పారు. నేను హైదరాబాద్ సరోజిందేవ్ హాస్పిటల్కి తీసుకెళ్లాను బాబుని. అక్కడ డాక్టర్ గారు, హోప్స్ లేవమ్మా చేస్తాను బట్ వెరీ రేర్ అని చెప్పారు. ట్విన్ ఇంకొక పాప ఉంటుంది కదా, ఆ పాపను కూడా తీసుకురావాలంటే, ఆ పాప ఏమో మా వారి దగ్గర ఉండిపోయింది కాకినాడలో. సరే వీడు మాత్రం తీసుకుని వెళ్ళాము. తీసుకుని వెళ్తే డాక్టర్, స్వామి నాకు అంతకు ముందరే వైఫ్ హియర్ వెన్ ఐఎమ్ హియర్ అనే ఫోటో ఇచ్చారు. అంటే నాన్నగారికి హాస్పిటల్ ఓపెనింగ్ పంపిస్తే అది నా దగ్గర ఉండిపోయింది. అది స్వామిది బెడ్రూమ్ లో పెట్టేశాను, హాస్పిటల్లో పెట్టి, స్వామి ఎట్లా చేస్తారో స్వామి సైట్ రాదంటున్నారని బాధపడ్డారు. చెప్పిన తర్వాత వెంటనే వాడిని తీసుకెళ్తున్నారు. తీసుకెళ్లే లోపల స్వామి విభూతి పెట్టాను బాబుకి. పెట్టిన తర్వాత అక్కడ తీసుకెళ్తూ, హోప్స్ లేవమ్మా మరి ఎట్లుంటాడు చెప్పండి, ప్రిమెచ్యూర్ బేబీ కదా, హెల్త్ కూడా సరిగ్గా లేదు కదా, వీక్ గా ఉన్నాడని చెప్పి అన్నారు. నాకు భయం వేసింది స్వామి వీడు ఎలా బతుకుతాడు ఎలా ఉంటాడని. కానీ డాక్టర్స్ కి డాక్టర్స్ కే డాక్టర్ అతీతుడు కదా స్వామి. స్క్రీన్ డై ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. రైట్ చాలా బాగా వచ్చేసింది. రెండు కళ్ళు కూడా చాలా బాగా కనిపించింది. అప్పుడు డాక్టర్స్ అన్నారు, మీ అబ్బాయికి కళ్ళు చూడమ్మా ఎంత బాగున్నాయా అని. బాబు కళ్ళు చూడటం ఏంటి, స్వామి కళ్ళే అందరూ ఉన్నాయి, స్వామి దృష్టి అక్కడ ఉందని కొంచెం నేను దండం పెట్టుకున్నాను స్వామికి. ఆ తర్వాత కూడా బాబుకి కాలుకి దెబ్బ తీరింది. చిన్న ఫుట్బాల్ లాగా ఆడుతూ అదే ఏజ్ లో చిన్న ఎల్కేజీ థర్డ్ క్లాస్ చదువుతున్నాడు. స్వెల్లింగ్ వచ్చేసి పెద్ద ఆపరేషన్ అయిపోయింది కాలికి. వాడిని ఎత్తుకొని స్కూల్కి తీసుకెళ్లి అన్ని చూసేదాన్ని. ఎందుకంటే అదంతా పస్ఫామ్ అయితే కాలు రాదన్నారు డాక్టర్లు, బోన్స్ కూడా ఫ్రాక్చర్ అయిపోతాయని. కానీ అదేమి కాకుండా ఆ కాలు సాఫ్ట్ గా వచ్చి చేసేశారు.
1: ఇంతవరకు శ్రోతలు అంతరంగ తరంగాలు ఆనందలహర్లు శ్రీమతి స్వర్ణలత గారి పరిచయ కార్యక్రమంలో చివరి భాగాన్ని విన్నారు. తల్లి తండ్రి అంతా తానై వీరి కుటుంబానికి అన్ని కార్యాలు చేయించారు స్వామి. స్వామితో గడిపిన ప్రతీక్షణం ఈనాటికీ నెమరువేసుకుంటూ ఆ ఆనందాన్ని ఇంకా అనుభవిస్తున్నారు. స్వామి తప్ప వేరే ఆలోచన లేని వీరికి వీరి కుటుంబానికి స్వామి కృపాకటాక్షములు ఎల్లవేళలా లభిస్తాయని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఇంత చక్కని అనుభవాలను మనకు అందించి ఆ ఆనంద తన్మయత్వంలో మనలని ఉంచినందుకు వీరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహర్లు శ్రీమతి స్వర్ణలత గారితో జరిపిన పరిచయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: భరద్వాజుని విందు శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణులతో అరణ్యవాసానికి బయలుదేరిన కొద్ది రోజులకు భరతునికి రామవనవాస విషయం తెలిసింది. అతడు తల్లడిల్లిపోయాడు. అరణ్యంలో ఉన్న శ్రీరామచంద్రుని పాదములపై పడి ఏ విధంగానైనా అయోధ్యకు తీసుకుని రావాలనుకున్నాడు. తమ్ముడు శత్రుఘ్నంతో, ముగ్గురు మాతృమూర్తులతో సైన్యబలగంతో రామచంద్రుని కలుసుకున్నట్టుకు అరణ్యానికి బయలుదేరాడు. దారిలో భరద్వాజ మహర్షి ఆశ్రమంలో విశ్రమించాడు. వీరి రాకను ముందుగానే దివ్యదృష్టితో గ్రహించిన మహర్షి ఈ రాజకుటుంబానికి ఘనస్వాగతం, గొప్ప విందు ఏర్పాటు చేశాడు. ఆశ్రమమునకు కొంచెం దూరంలో ఉండగానే మహర్షి ఆశ్రమవాసులతో కలిసి ఎదురేగి శ్రీరామచంద్ర సీతాలక్ష్మణులు సమీపారణ్యమున ఉన్నారనే వార్తను తెలిపి కొంత ఊరటను కలిగించాడు. ఆశ్రమంలో ఒక మహారాజుకు, అతని పరివారమునకు చేయదగిన గౌరవ మర్యాదలన్నింటికీ ఏర్పాటు చేయబట్టు చూసి అందరూ ఆశ్చర్యపడినారు. మంత్రి సామంతులను ఉచిత ఆసనముల మీద కూర్చుండబెట్టారు. తాపస వేషధారులైన భరత శత్రుఘ్నులకు ఇరువురు మునికుమారులు పూర్ణకుంభంతో, వేదమంత్ర పఠనములతో స్వాగతం పలికారు. అక్కడ ఒక సింహాసనం ఉంది. సింహాసనం ప్రక్కన ఇరువురు వింజామరులతో నిల్చున్నారు. భరత శత్రుఘ్నులు ఆ సింహాసనం ముందు నేల మీద వ్రాలి సాష్టాంగ నమస్కారములు చేసి ప్రక్కన నిల్చుని ఉన్నవారి చేతుల నుండి వింజామరులు తీసుకుని వీచటం మొదలుపెట్టారు. సింహాసనం ఎవరి కొరకు అమర్చబడినది? భరతుని కొరకు. కాని భరతుడు తన మనస్సులో ఉన్న శ్రీరాముని సింహాసనంలో ఆసీన్ను చేసి వింజామరం ఇస్తున్నాడు. భరతుని వైరాగ్యము, సోదర ప్రేమ ఆదర్శవంతములు. వారితో అక్కడికి వచ్చిన అయోధ్యాపురవాసులందరూ భరతుని నిజస్వభావం గుర్తించి కొనియాడారు. భరద్వాజుడు చేసిన మహారాజునకు తగిన ఘనమైన ఏర్పాట్లను భరతుడు లెక్క చేయలేదు. భరద్వాజుని గొప్ప విందును కూడా స్వీకరించలేదు. శ్రీరామచంద్రుని దర్శించి మాట్లాడే వరకు అన్నపానాదుల గురించి ఆలోచించే స్థితిలో లేడు భరతుడు. రాముని మీద భరతునికి గల భక్తి ప్రేమలను లోకానికి తెలియజేయుటకే భరద్వాజ మహర్షి ఈ విధమైన ఏర్పాటు చేశాడు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భగవాన్ బాబావారు తమ అవతారోద్యమంలో వేద పోషణకు పెద్దపీట వేశారు. భారతీయ సంస్కృతికి ఆధ్యాత్మికతలకు వేదములయందు ఒక గట్టి పునాది ఉన్నది. వేదములు విశ్వజనీనమని, మానవాళి మనుగడకు సరైన మార్గాలు వేదాలలో ఉన్నవేనని స్వామి చెప్పడమే కాక వేదమంత్ర పఠనను స్వయంగా ప్రోత్సహించి విద్యార్థులను, తద్వారా యావత్ ప్రపంచానికి వేదమంత్రోచ్చరణ చేసే అవకాశాన్ని ప్రసాదించారు. ఈనాటి నుండి మనం ప్రతి సోమవారం రుద్రమంత్రం యొక్క విశిష్టతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి ఈ మహాదివ్యమంత్రం యొక్క అర్థం సాయితత్వంతో అన్వయించి హైదరాబాద్ బోయిన్పల్లి సమితికి చెందిన శ్రీమతి రాణిగారు అందిస్తారు. వినండి శ్రీ రుద్రం సాయితత్వం శీర్షికలోని ఆఖరి భాగం. నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే అథో యే అస్య సత్వానోహంతేభ్యో కరణమః.
1: నీలకంఠునకు, అనంత దర్శన శక్తి కలవాడికి, కోర్కెలను తీర్చేవాడైన పరమేశ్వరునకు నమస్కారం. ఇంతేగాక ప్రమదగణాలకు కూడా నమస్కారం. క్షీరసాగర మథనంలో వచ్చిన హాలాహలాన్ని మింగి కంఠంలో నిగ్రహించాడు పరమేశ్వరుడు. అందుకే ఆయన నీలకంఠుడయ్యాడు. ఆయన చూడనిది ఏదైనా ఉంటుందా ఈ సృష్టిలో? సర్వవ్యాపకం కలవాడు, అంతటా నిండి ఉన్నవాడు, నమస్కరించిన వారి కోరికలను తీర్చేవాడు. ఆదిత్య రూపంలో తన కిరణాల ద్వారా అనంత శక్తిని వర్షిస్తున్నవాడు. జీవులు తమ తమ ఉపాధులకు అనుగుణంగా ఆ శక్తులను గ్రహిస్తారు. ఈయన సేనలు చాలామంది ఉన్నారు, వాళ్లకు కూడా నమస్కరిస్తున్నాను. సేనలు అంటే ఆయన చుట్టూ ఉన్నవాళ్లు కూడా తక్కువేం కారు. మరి ఆయన నుండి వచ్చిన వాళ్లే కదా సమర్థులు. వారు కూడా ఆ పరమేశ్వరునికున్న శక్తులు వీరికి ఉంటాయి కాబట్టి సేనలకు కూడా నమస్కారం చెప్తున్నాం. మరి పరమేశ్వరుడు క్షీరసాగర మదనంలో వచ్చిన హాలాహలాన్ని మృంగి పరమేశ్వరుడు నీలకంఠుడైతే, మన స్వామి తన దర్శనం కోసం వచ్చిన భక్తుల యొక్క కష్టాలను, బాధలను, దుఃఖాలను హాలాహలంలాగనే స్వీకరించి వారికి ఆనందం కలిగిస్తూ ఉంటాడు. తన దర్శనం కోసం వచ్చిన వాళ్ల మధ్యలో తిరుగుతూ వారి పాపఫలమైన దుఃఖాన్ని తొలగించి ఆనందాన్ని ప్రసాదిస్తాడు. విభూతి ప్రసాదంతోనో, ఇంటర్వ్యూలతోనో వారికి ఆనందాన్ని కలిగిస్తాడు స్వామి. కొందరి భక్తుల రోగాలను, బాధలను తన శరీరం మీదకు తీసుకుని వారు అనుభవించవలసిన కష్టాన్ని తను అనుభవిస్తూ ఉంటారు. ఎందుకు? భక్తులు శరణాగతి చేశారు, ప్రార్థన చేశారు కాబట్టి వాళ్ల దుఃఖ విముక్తి కలుగ చెయ్యాలి. కరుణామయుడు, భక్తవత్సలుడు కాబట్టి అందరి బదులు తనే బాధపడతాడు. శివశక్తి స్వరూపుడు కదా, ఇతరుల బాధలు ఎలా తీసుకుంటాడో చూడాలి అంటే 1963లో జరిగిన ఒక సన్నివేశం చూద్దాం. స్వామి ఒక వారం రోజులు భక్తులకు దర్శనం ఇవ్వనని, అందరికీ తెలియజేయమని కస్తూరి గారికి చెప్పారు. ఆ మరుసటి దినం ఉదయమే స్వామి కింద పడి ఎడమ భాగం కొయ్యబారిపోవటం జరిగింది. క్రమంగా నోటి ఎడమ భాగం, నాలుక, ఎడమ కన్ను వికృతంగా అయిపోయాయి. నిలయం వైద్యులు కోమాదశ అని నిర్ధారించారు. బెంగళూరు నుండి నిపుణులు వచ్చారు. వారు మెదడులో కుడి భాగం మాత్రమే పనిచేస్తున్నది అని చెప్పి చికిత్స మొదలు పెట్టబోయారు. కాని స్వామి నిరాకరించారు. కస్తూరి గారికి చెప్పారు. ఆ మరుసటి దినం ఉదయమే స్వామి కింద పడి ఎడమ భాగం కొయ్యబారిపోవటం జరిగింది.

0: మొదలు పెట్టబోయారు. కాని స్వామి నిరాకరించారు. బెంగుళూరు నుంచి వచ్చిన వైద్యులు వెనుదిరిగి వెళ్ళిపోయారు. స్వామికి ప్రాణమున్నట్లు తెలుస్తుంది, కాని ఇంకా అంతకు మించి ఎటువంటి లక్షణాలు కూడా కనిపించటం లేదు. అప్పుడప్పుడు చెంచాతో నీరు మాత్రం ఇస్తున్నారు. 4వ రోజు కాళ్ళు చేతులు చల్లబడిపోవటం మొదలుపెట్టినాయి. అందరూ చాలా భయపడ్డారు. కానీ తర్వాత కొద్దిసేపటికి స్వామి కళ్ళు తెరిచి చూసి నవ్వారు. 6వ రోజుకు చేరుకుంది. వ్యాధి తగ్గుముఖం పట్టింది, కాని ఇంకా ఏమీ స్థితిలో మార్పు రాలేదు. కొంతమంది భక్తులను లోపలికి పంపించమన్నారు. ఆ తర్వాత రోజు గురు పౌర్ణమి. స్వామి సంజ్ఞతోటి తనని క్రిందకి తీసుకువెళ్లమని చెప్పి సైగ చేశారు. అందరూ, ఈ పరిస్థితిలో స్వామి మీరు క్రిందకి వెళ్ళొద్దు అని చెప్పినానంటే, కాదు, తీసుకెళ్లమని సైగ చేశారు. అందరూ స్వామిని చేతులపై ఎత్తుకుని కిందకి తీసుకువచ్చి దిళ్ల సహాయంతో కూర్చోబెట్టారు. ఒక గ్లాసుతోటి నీళ్లు తీసుకురమ్మన్నారు. స్వామి మెల్లగా ఒక చేతిని ఆ నీళ్లలో ముంచి తన ఎడమ చెయ్యి ఎడమ కాలుపై ప్రోక్షణ చేసుకున్నారు. 2 చేతులు నీటితో రుద్దుకొని నెమ్మదిగా లేచి నుంచున్నారు. మామూలు స్వరంతో దివ్యాత్మ స్వరూపులారా అని గురుపూర్ణిమ సందేశాన్ని అందించారు. అలా ఎవరు వ్యాధినో తనపైకి తీసుకునే నీలకంఠుడు సత్యసాయి. అథోయే అస్య సత్వానోహం తేభ్యో కరం నమః. ఇక్కడ సత్వములు అంటే ఆయన సేనలు. ఎవరు ఆయన సేనలు? సాయి సంస్థలే ఆయన సేనలని చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా సాయి సంస్థలను స్థాపించి వాటి నిర్వహణకు తన బలగాన్ని పంపారు స్వామి. ఇలా సాయి అవతార కార్యక్రమం ప్రపంచమంతా విస్తరించింది.
1: యాశ్చ తే హస్త ఇషవః పరాతా భగవో వప.
0: స్వామి ప్రసన్నుడయ్యాడు కదా, కొంత ధైర్యం వచ్చింది. ఇప్పుడు అడుగుతున్నాం స్వామిని, స్వామి ఇక ఆయుధాలతో పనిలేదు కదా, నువ్వే కావాలి మాకు. స్తుతి స్తోత్రాలతో శరణు వేయడం సరేనని నీవు పినాకం పక్కన పెట్టావు. కాని మళ్లీ ఎప్పుడైనా మనసు మార్చుకుంటావేమో, అందుకని ఒక చిన్న పని చెప్తాను చెయ్యి స్వామి. ఏంటది? ఆ ధనస్సుకున్న అల్లె త్రాడుందే, దాన్ని ఒక ప్రక్కన కాదు 2 పక్కల నుంచి తొలగించేసి బాణాలను వెనకకు తిప్పిపెట్టు అని అడుగుతున్నాం. ఆయుధాన్ని ప్రయోగించటం, ఉపసంహరించటం రెండూ పరమాత్మనే చెయ్యాలి. మనమేమీ చెయ్యలేం. ఆయన ప్రయోగించిన బాణాన్ని ఎదుర్కొనే శక్తిగాని తొలగించే శక్తిగాని సృష్టిలో ఎవ్వరికీ లేదు. ఆయుధాన్ని కర్మఫలంగా తీసుకుంటే కర్మఫల ప్రదాత అయినే కర్మ ధ్వంసినేన మహా అని మనం అష్టోత్తరంలో చెప్తుంటామే, ఆ కర్మని ధ్వంసం చెయ్యాలన్నా కూడా ఆయనే చెయ్యాలి. ఈ స్వామి లీలలు ఎన్నో వింటుంటాము. ఈ కర్మఫలప్రదాత అనేటటువంటి ఒక లీలని మనం విందాం. కృష్ణమూర్తి గారని స్వామి భక్తులు ఒకరు కుటుంబ సమేతంగా బెంగళూరు నుంచి పుటపర్తి వస్తున్నారట. కారు మంచి స్పీడ్తో వస్తుందట. ఉన్నట్లుండి కారు 4 పల్టీలు కొట్టి తలకిందులుగా నడిరోడ్డులో ఆగిపోయిందట. కారు తుక్కుతుక్కయింది కాని కృష్ణమూర్తి గారి కుటుంబమంతా చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డారట. వీరు నెమ్మదిగా పుటపర్తి చేరారు.

0: స్వామి దర్శనం చేసుకుని కృతజ్ఞత చెప్పుకుందాము అని చెప్పి స్వామి దగ్గరికి వెళ్లారట. నీవు చేసే నిస్వార్థ సేవే నిన్ను రక్షించింది, నీవు చేసే మంచి పనుల ఫలం ఇవాళ నీకు అందింది, అంతేకాని నేనేమి చేయలేదు అన్నారట స్వామి. కర్మఫల ప్రదాత కదా, నీ కర్మఫలమే నీకు ఇచ్చాను అని చెప్పి స్వామి చెప్పడం అన్నమాట.
1: అవతత్యధనుస్త్వగుం సహస్రాక్షశతేషుధే నిశీర్య శల్యానాముఖ శివో నసుమనాభవ.
0: ఆయుధాన్ని ప్రయోగిస్తాడేమో అని భయం. ఇంతవరకు రకరకాలుగా పరమేశ్వరుణ్ణి ప్రాధేయపడేటట్లు చేసింది. అయినా ఇంత బ్రతిమలాటం దేనికి? ఎటైనా పారిపోతే? అవును, కాని ఆయన అనంత దర్శన శక్తి కలవాడు, సర్వవ్యాపకుడు. ఆయనకి కనిపించకుండా ఇటు పోతాం. పోనీ ఆ బాణమేదో వెయ్యని ఎంతసేపు వేస్తాడు అనని ఆలోచిస్తే అనంతమైన అమ్ములు పగల కలవాడు. ఎన్ని జన్మలు గడిచాయో, ఎన్ని కర్మలు దాగున్నాయో మనకు తెలియదు. విశ్వశాసకమైన అనంత శక్తులు ఆయన దగ్గర చాలా ఉన్నాయి. కాబట్టి ఆయనను చూస్తూ ప్రసన్నం చేసుకోవాలే గాని ఆయన నుంచి పారిపోవటం అనేది ఎప్పటికీ చేయలేము. బాణాలను ములుకులు విరగ్గొట్టి పదును లేకుండా చెయ్యమని అడుగుతున్నాం, పదే పదే అడుగుతున్నాము, భయంతో ఉన్నాం. కాబట్టి ఈ ముందు మంత్రంలో ఈ మంత్రంలో కలుపుకొని ఒక తాత్విక అర్థం ఉన్నది. ఏంటంటే అది, ధనస్సు యొక్క రెండు అంచులు జనన మరణాలను సూచిస్తాయి. వాటి కట్టిన అల్లెతాడు ఏదైతే ఉందో అది మానవ జీవితాన్ని సూచిస్తుంది. ఏమడుగుతున్నాం మనం అర్థం చేసుకుంటే, అల్లెతాడును రెండంచుల నుంచి విడిపించమంటున్నాం, జనన మరణాలు లేకుండా చెయ్యమని అడుగుతున్నాం. అంటే ఏంటి, జనన మరణాలు లేకుండా ఉండటం అంటే ముక్తి ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. బాణాలకు పదును లేకుండా చెయ్యమని అడుగుతున్నాం. అంటే సుఖదుఖ రూపమైన కర్మానుభవం అనే ఆయుధాలను ప్రయోగించి, స్వామి ఇక నన్ను అల్లరి పెట్టవాకవయ్యా, కర్మక్షయం చేసేసేయి అని అడుగుతున్నాం. చేసి ఆ కర్మక్షయం అయినాక నువ్వు మాత్రం నన్ను వదిలిపెట్టవాక, నువ్వు నా కళ్ళ ముందే ఉండు అని అడుగుతున్నాం. సత్యసాయి అవతారంలో భక్తులకు ముక్తి ప్రసాదించిన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. మనం ఒక సన్నివేశం కరణం సుబ్బమ్మ గారిని గురించి చెప్పుకుందాం. ఈ కరణం సుబ్బమ్మ సత్యం శివం సుందరంలో మనం చదివే ఉంటాం. ఆమెను తెలియని సాయి భక్తులు ఉండరేమో. స్వామిని బాల్యంలో సుబ్బమ్మ ఎంతో ఆదరంగా ప్రేమగా చూసేదట. స్వామి దర్శనం కొరకు వచ్చిన భక్తులకు భోజన సదుపాయాలు చూస్తూ నిస్వార్థ సేవ చేస్తుండేదట. ఆమె వయసు పైబడిన సమయంలో స్వామిని ఒక కోరిక కోరిందట. స్వామి, నా అంత్య సమయంలో నీ దర్శనమివ్వు, నీ చేతిలో ఆ ఆఖరికి గంగతీర్థం వేస్తారే, అది నీ చేత్తో వెయ్యయ్యా అని అడిగిందట. స్వామి అలానే అని అనుగ్రహించారట. కొంతకాలం జరిగిన తర్వాత సుబ్బమ్మ జబ్బున పడిందట. కొన్ని రోజులకు మరణించింది. ఆ సమయంలో స్వామి తిరుపతిలో ఉన్నారట. అందరూ ఈమె చనిపోయింది గాని సుబ్బమ్మ, ఈమె ముఖంలో ఏదో ఒక కళ తాండవిస్తోంది, ఈమెని శ్మశానానికి తీసుకువెళ్లాలా అక్కర్లేదా అని చెప్పి సంశయంతో అలాగే ఉంచారట. అందరూ స్వామి ఆమెకిచ్చిన మాట మరిచిపోయారని అనుకున్నారట. కాని ఇంతలో స్వామి తిరుపతి నుండి పుట్టపర్తికి వచ్చి అక్కడి నుంచి బుక్కపట్నం వచ్చారట. స్వామి వచ్చి సుబ్బమ్మ సుబ్బమ్మ అని పిలిచారట. అందరూ వింతగా చూస్తున్నారట. సుబ్బమ్మ కళ్ళు తెరిచి స్వామిని చూసింది. సుబ్బమ్మ పెదవులపై స్వామి తన వ్రేలిని పెడితే ఆ వ్రేలి నుండి గంగాజలం ఆమె నోటిలోకి పడింది. ఆమె తాగింది. ఆమె ముఖం సంతోషంతో నిండిపోయింది. ఆఖరి శ్వాస తీసుకుంది. శాశ్వతంగా కళ్ళు మూసింది. స్వామిని చేరిపోయింది.
1: విజ్యం ధనుః కపర్దినో విశల్యో బాణవాగుం ఉత అనేసన్నస్యేషవ ఆభురస్య నిశంగతిః.
0: జటాజుటధారి అయిన పరమేశ్వరి ధనువు అల్లెతాడు లేకుండుగాక, అమ్ముల పొది బాణము లేందగుగాక, బాణములు అసమర్థములగుగాక, కత్తిని ఉంచే వర కూడా నిరుపయోగమగుగాక అని ప్రార్థిస్తున్నాం. అయ్యా, నీ ఆయుధాలు బంధహేతువులుగాక కర్మబంధంలో ముంచవద్దు అని నా ప్రార్థన.
1: యాతే హేతిర్మీఢుష్టమహస్తే బభూవతే ధనుః తయాస్మాన్ విశ్వతస్త్వమయక్ష్మయా పరిభుజ.
0: ఓ పరమాత్మ, నీవు మా కోరికలన్నీ తీర్చేవాడివి. నీ చేతిలో ధరించిన ధనువున్నది, అది ఇప్పుడు బాధించందైపోయింది కదా. అటువంటి బాధించని ఆయుధంతో మమ్మల్ని కాపాడవయ్యా. యక్ష్మ అంటే రోగములు అని అర్థం. అయక్ష్మ అంటే దానికి వ్యతిరేక పదం. రోగములు జబ్బులు లేకుండా మమ్మల్ని కాపాడు అని అంటున్నాం. కొంచెం లోతుగా ఆలోచిస్తే ఈ జబ్బులు, బాధలు మొదలైనవి కర్మఫలాలుగా మనకి అనుభవంలోకి వస్తున్నాయని అర్థమవుతోంది. ఇలాంటి కర్మలు మనం ఎందుకు చేస్తున్నాం? అజ్ఞానం వలన అని అర్థమవుతుంది. అప్పుడు, ఓ స్వామి, అజ్ఞానం, అవిద్య ఇవే బాధాకరాలు గనక అవి లేని ఆయుధంతో మాకు దర్శనమివ్వవయ్యా అన్నాం. మన కంటికి కనిపించే ఆయుధాలన్నీ శాంతించాయి. మరి ఒక్క ఆయుధం ఆయన దగ్గర ఉంది. ఏమిటా ఆయుధం? జ్ఞానరూప ఆయుధం. దాని ప్రకాశం మనపై ప్రసరిస్తే మన అజ్ఞానం రూపుమాసిపోతుంది. ఎప్పుడైతే జ్ఞానప్రాప్తి కలుగుతుందో అప్పుడు కర్మబంధాల నుండి విడిపడతాము. అంతా మంగళకరంగా కనిపిస్తుంది. అదే మనం పరమాత్మను కోరేది. రుద్రమంత్రం చెప్పే ఈ జ్ఞానానికి జ్ఞానస్వరూపుడైనటువంటి సత్యసాయి యొక్క ప్రబోధం తెలుసుకుందాం. స్వామి ఏం చెప్తుంటారంటే, జ్ఞానము త్రిగుణాతీతం, జ్ఞానము నిర్గుణము, జ్ఞానేన హీన పశుభి సమానాహ. అంటే జ్ఞానహీనులు పశువులతో సమానమనబడుతున్నారు అని చెప్పి చెప్తారు. దీపానికి తైలం ఎట్లా ఆధారము, జ్ఞాన జ్యోతికి దైవభక్తి తైలం వలె ఆధారమై ఉంటుంది అని స్వామి చెప్తారు. జ్ఞానం పొందటానికి అందరూ అర్హులే. జబ్బు ఉన్నవాడికి మందు అవసరమైనట్లు అజ్ఞానికి జ్ఞానం కావాలి. జ్ఞానము సర్వ మలినాలని భస్మం చేస్తుంది. అజ్ఞానమనే మహారోగంచే బాధపడువారు జ్ఞానప్రదములకు గ్రంథములు చదవకుండా పెద్దల అనుభవములు తెలుసుకొనక యథార్థాన్ని తెలియలేరు. ద్వైతం కానిదేదో అదే అద్వైతం. అద్వైతమే జ్ఞానము, జ్ఞానమే బ్రహ్మ. పంచదారతో చేసిన బొమ్మ యొక్క సర్వ అంగములు ఎలా మధురంగా ఉంటాయో అలాగే పరమాత్మ కూడా జ్ఞానమయుడే. నిర్మలమైన భక్తిచే జీవస్వరూపము మారి శివస్వరూపమగుతున్నది. జీవస్వరూపమే అజ్ఞానము, శివస్వరూపమే జ్ఞానము అని స్వామి చెప్పారు. అద్వైత దర్శనం జ్ఞానం అని చెప్పి చెప్పారు. ఇది చెప్తూ మనం అభేదానంద స్వామివారి ఒక అనుభవాన్ని ఈ సందర్భంలో గుర్తు చేసుకుందాం. ఒకరోజు ఉషఃకాలంలో 4 గంటలకే లేచి ఏదో ఆలోచనలతో వారు విచారంగా ఉన్నారట. ఇంతలో నెత్తిపై ఒక మొట్టు మొట్టినట్లయితే వెంటనే లేచి దీపం వెలిగించారట. మొదట రమణ మహర్షి రూపం మిరుమిట్లు కొలుపుతూ కనిపించి భగవాన్ సత్యసాయి రూపంగా మారిపోయిందట. కొంతసేపు వేరువేరుగా మరికొంతకాలంలో ఇరువురు ఒక దివ్య తేజోరూపమై కొలది క్షణములు కనిపించారట. తన శ్రేయోభిలాషులగు ఇరువురు పరమగురువుల దర్శనం ఇంత ప్రభాత సమయంలో అయింది అని ఆయన సంతోషిస్తున్న సమయంలో ఒక ధ్వని వినిపించిందట. ఆందోళన చెందవద్దు, ధ్యానించవద్దు, మనస్సును గమనించుచూ ఉండును, సాక్షిగా చూచుచుండుటయే నిర్గుణాత్మ లక్షణము, నిశ్చల జ్ఞానము, సచ్చిదానందము, తత్వమసి, ఈ అదియే అద్వితీయానుభవము, పూర్ణ శాంతి. నీవు అన్వేషించుచున్న సత్యము ఇదియే, నిశ్చలముగా ఉండుము, ఆనందమే నీ స్వరూపము, అనుభవము ద్వారా తెలియగలవు. ఆ రహస్యము తెలుపుటకే నీ నెత్తిన ముట్టితిని జాగ్రత్త, సాక్షివై ఉండు. నేనెప్పుడు నీ కంట వెంట జంట ఇంట ఉండి కాపాడుదును అని స్వామి ఆ పలుకులు పలికారట. ఆనాటి నుండి ఆ ఉపదేశములనే అనుసరించుచు సాధన గావించుచున్నాను అని స్వామి అభేదానంద తెలియజేశారట.
1: నమస్తే అస్త్వాయుధాయ నాతతాయ ధృష్ణవే ఉభాభ్యాముతతే నమో బాహుభ్యాంతవధన్వనే.
0: శత్రువులపైకి ప్రయోగించటానికి సన్నద్ధం కానిది, సహజంగా ప్రయోగ సమర్థమైంది అయినా నీ ఆయుధానికి నమస్కారం, నీ రెండు బాహువులకు నమస్కారం. మొదటి మంత్రంలో రుద్రరూపం గుర్తుకు తెచ్చుకుంటున్నాడు భక్తుడు. మొదటి మంత్రంలో రుద్రమన్యువు, బాణము, ధనువు అన్నీ చూశాం, అది రుద్రరూపం. భగవంతుని శరణు వేడి తన ప్రార్థనతో ప్రసన్నం చేసుకున్నాడు. ఇప్పుడు అన్నీ శాంతపడిపోయాయి, స్వామి రూపం ప్రసన్నమైంది కాబట్టి అన్ని ఆయుధాలతో నాకు కనిపించమని మళ్ళీ అడుగుతున్నాడు. ఆ ఆయుధాలు ఎలా ఉండాలి? శాంతించిన ఆయుధాలతోటి ప్రసన్నంగా ఉండాలి అని అడుగుతున్నాడు.
1: పరితేధన్వనో హేతిరస్మాన్ పృణక్తు విశ్వతః అథోయ ఇషుధిస్తవారే అస్మన్నిధేహితం.
0: సర్వత్రా ప్రకాశిస్తున్న ఆ పరమేశ్వరుడు మమ్ములను అన్ని వైపుల నుండి రక్షించుగాక. నన్ను బాధించే శత్రువులు చాలామంది ఉన్నారు స్వామి, నీ ఆయుధాలున్నయ్యే, వాటిని ఇక నా శత్రువులపై ప్రయోగించు. ఎవరా శత్రువులు? బయట శత్రువుల కంటే లోపల శత్రువులు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. ప్రతి మనిషిలో భయంకరమైన శత్రువులున్నారు, వారినే అరిషడ్వర్గం అంటాము. పేరుకు ఆరుగురైనా లెక్కలేనంత బలం సైన్యం ఉన్నాయి వీటికి. ఇవి ఎలాంటి తపస్సునైనా క్షీణింపజేస్తాయి. విఘాత శక్తులు లోపల నుంచి పుట్టుకొస్తున్న అసురీ భావాలు ఏవైతే ఉన్నాయో అవే మమ్ములను నాశనం చేసేవి, వాటిని పరిమార్చు. నేను నీ ఆయుధాలను ఉపసంహరించమని అడిగానేమో, అవి చక్కగా శక్తివంతంగా నీ దగ్గరే ఉండాలి స్వామి, ఎందుకంటే నాలో ఏ అసురీ శక్తులు పుట్టుకు వస్తాయో నాకు తెలియదు. ఈ అసురులను నువ్వే సంహరించాలి. మానవుణ్ణి మోక్షమార్గం వైపు ప్రయాణం చెయ్యనివ్వకుండా అడ్డుపడే వైరి వర్గమే అరిషడ్ వర్గం. అరి అంటే శత్రువు, షట్ అంటే ఆరు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఆరింటిని అరిషడ్ వర్గము అంటారు. కామం అంటే ఏంటి? కోరిక. కోరిక నెరవేరకపోతే క్రోధం. అతి ఆశ మోహం. తన కోరిక కోరగానే తీరుతుంటే మదం. ఎదుటివాడికి ఏదన్నా దొరికితే అది మన వద్ద లేదని ఈర్ష్య. ఇలా మనం ఈ ఆరింటిని విచారణ చేస్తే అన్నిటికీ మూల కారణం కామము లేక కోరిక అని తెలుస్తుంది. మరి ఎలా, ఏదన్నా మార్గం ఉందా ఈ శత్రువులను జయించటానికి? స్వామి ఏమంటారంటే, కోరిక నిత్య శత్రువు కాబట్టి ఎప్పుడూ దీనిని అదుపులో పెట్టుకోవాలి. ఈ కోరిక అనేది ఒకటి తీరితే మరొకటి తామరతంపర్లుగా పుట్టుకొస్తుంటాయి. మానవ జీవితం ఈ కోరికలు తీర్చుకోవటం కోసం వచ్చిందా? జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. దేవతలకు కూడా దొరకంది, ముక్తిని పొందే అవకాశం ఉన్నది ఈ మానవ జన్మ ఒక్కటే. మనం ఈ కోరికలను అణచటానికి ప్రయత్నిద్దామా అంటే అవి అణచకూడదు అంటారు. ఎందుకని? ఒక స్ప్రింగ్ను కాలు కింద నొక్కి పెడితే కాలు ఉన్నంతసేపు అణిగి ఉంటుంది, కాలు పైకి తీయగానే పైకి లేస్తుంది. కోరిక కూడా అంతే, అణచటానికి ప్రయత్నం చేసే కొద్దికి రెట్టింపు వేగంతో పైకి లేస్తుంది. కాబట్టి కోరికలని వైరాగ్యంతో దూరం చెయ్యాలి అంటారు. వైరాగ్యం అంటే ఇల్లు వాకిలి భార్యాబిడ్డల్ని వదిలి వెళ్ళిపెట్టడమా? వస్తువు యొక్క దోషాన్ని గుర్తిస్తే ఆ వస్తువును సహజంగానే విసర్జిస్తాం. అంతేగాని మనం ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి వెళ్ళమంటాం కాదు వైరాగ్యం అంటే. మనం వస్తువు యొక్క దోషాన్ని గుర్తించాలి, అదే మనం చెయ్యవలసింది. కోరికలను భగవంతుని వైపు తిప్పుకోవటం మరొక మార్గం. భగవంతుడు కావాలని కోరుకో, ఆయన దొరకకపోతే కోపం తెచ్చుకో, ఆయన రూపంపై మోహం పెంచుకో, ఇలా ప్రతిదీ భగవన్మయం చేసుకున్నప్పుడు కోరిక బంధమే కాదు. మనలను కోరికలనే బంధం నుంచి తప్పించటం కోసం స్వామి భక్తులకు నవసూత్ర నియమావళి అని అనుగ్రహించారు. దానిలో కోరికలపై అదుపు గురించి తెలియజేశారు. అతి సర్వత్ర వర్జయేత్, కోరికలను కూడా ఒక పరిమితిలో ఉంచుకుంటే మనకు దుఃఖంగా పరిణమించవు. కోరికలు జీవించడానికి అవసరమయ్యే వస్తువులను పొందే నిమిత్తం ఉంచుకోవాలి, వాటిని ఒక పరిమితిలో ఉంచుకోవాలి. అది గనక దాటితే కోరిక బంధం అవుతుంది, లేకపోతే అది మనకి ముక్తినే కలిగిస్తుంది.

ఇంతవరకు మీరు శ్రీరుద్రం సాయితత్వం శీర్షికలోని ఆఖరి భాగాన్ని విన్నారు. అందించిన వారు హైదరాబాద్ బోయిన్పల్లి సమితికి చెందిన శ్రీమతి రాణిగారు. జై సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2018 సెప్టెంబర్ 13వ తేదీ వినాయక చవితి పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం వందేహం గణనాయకం యొక్క పునఃప్రసారాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మాలకి శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతలందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్. ప్రథమ పూజ్యుడైన వినాయకుని దివ్య పాదారవిందాల చెంత సర్వదేవత అతీత స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య పాదపద్మముల చెంత శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా వింటున్నటువంటి రేడియో సాయి శ్రోతలందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మనందరికీ ఈ ప్రత్యేక ప్రసారాన్ని అందించడానికి వచ్చింది శ్రీ సత్యసాయి సేవా సంస్థల బోయినపల్లి సమితి, బాల వికాస్ గురువులు, విద్యార్థులు. మరి ఇక ఆలస్యం చేయకుండా వారు అందించే కార్యక్రమం ఏంటో విందామా? ఆ కార్యక్రమం పేరు వందేహం గణనాయకం.
1: వినాయక చవితి సందర్భంగా మన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమం వందేహం గణనాయకం కార్యక్రమానికి శుభస్వాగతం. హైదరాబాద్ బోయినపల్లి సత్యసాయి సేవా సమితి బాల వికాస్ పిల్లలచే నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమానికి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య ఆశీస్సులు కోరుతూ శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వందేహం గణనాయకం కార్యక్రమంలో ప్రథమంగా బాల వికాస్ పిల్లలచే వినాయకుని ప్రార్థన.

0: అమెన్.
1: పిల్లలు, మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. చాలా బాగా ప్రార్థనా శ్లోకాలు చెప్పారు. మరి గణేశుని ద్వాదశ నామాలు తెలుసా మీకు? ఏది నువ్వు చెప్తావా చందా?
2: చెప్తాను టీచర్. ప్రథమం వక్రతుండంచ, ఏకదంతం ద్వితీయకం, తృతీయం కృష్ణ పింగాక్షం, గజవక్త్రం చతుర్దకం, లంబోదరం పంచమంచ, షష్టం వికటమేవ చ, సప్తమం విఘ్నరాజంచ, ధూమ్రవర్ణం తదాష్టకం, నవమం ఫాలచంద్రంచ, దశమంతు వినాయకం, ఏకాదశం గణపతిం, ద్వాదశంతు గజాననం.
1: దీన్ని సంకటహర గణేశ స్తోత్రం అంటారు, తెలుసా? ఏంటి గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసుకొచ్చినట్లున్నారు?
0: అవును టీచర్.
3: మేము స్వామికి సమర్పించడానికి తయారు చేశాం.
1: ఓ చాలా బాగున్నాయి, వెళ్లి స్వామికి సమర్పించండి. ఈరోజు వినాయక చవితి కదా, మరి ఈ నెల పేరేంటి, తిథి, వారం చెప్పగలరా? రాజేశ్వరి నువ్వు చెప్పు.
4: భాద్రపద మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే చవితి రోజు అంటే ఈ రోజు వినాయక చవితి పండుగ చేస్తాము.
1: మరి వినాయకుని తల్లిదండ్రులెవరు? ఈ గజముఖం ఏమిటి, ఏంటా కథ? ఉదీర్ణ సాయి నువ్వు చెప్పు.
5: వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల కుమారుడు. ఏనుగు ముఖముంటుంది, పెద్ద బొజ్జుంటుంది, కాని చిన్న ఎలుకుంటుంది. ఈయన విద్యకు బుద్ధికి దేవుడు.
1: వినాయకుని పూజలో ఒక ప్రత్యేకత ఉంది, అదేంటో ఎవరు చెప్తారు?
6: నేను చెప్తాను టీచర్.
1: సరే మాదిని చెప్పు.
6: దేవతలందరినీ పూలతో పూజిస్తారు, కాని వినాయకుణ్ణి గరిక, పత్రి లాంటి 21 రకాల ఆకులతో పూజిస్తాం. అంతేకాదు టీచర్, నూనెతో కాకుండా ఆవిరి మీద ఉడికిన ఉండ్రాళ్లు, కుడుములు, ఇంకా చెరుకు ముక్కలు, పళ్ళు, తేనె, అటుకులు, కొబ్బరి ముక్కలు, బెల్లం, ఇట్లా ప్రత్యేకమైన పదార్థాలను నైవేద్యంగా పెడతామండి.
1: అంతేకాదర్రా, పూజలో భాగంగా మీ పుస్తకాలను దేవుడి దగ్గర పెట్టి మాకు బాగా చదువు రావాలని ప్రార్థిస్తాం. మీరింకా ఏమేం చేస్తుంటారో చెప్పండి.
6: నేను చెప్తా టీచర్.
1: వివేక్ చెప్పు.
6: మేము పూజ తరువాత దేవుని ముందు 21 సార్లు గుంజీలు తీస్తామండి. చెంపలు వేసుకుని మా తప్పులు క్షమించమని కోరుతాం.
1: బాగా చెప్పావు వివేక్. ఈ పండుగ రోజు రాత్రి చంద్రుణ్ణి చూడకూడదు అంటారు, ఎందుకో తెలుసా?
5: నేను చెప్తాను టీచర్.
1: సరే చెప్పు శివాని.
5: కని పూజ శ్రద్ధగా చేసుకుని కథ విని అక్షింతలు వేసుకుంటే మనకు చంద్రుని చూసిన ఏ కష్టాలు రావంటారు కదా టీచర్?
1: అవునవును. ఇంకా చెప్పు.
5: ఆ కథలన్నీ మా తాతగారు చక్కగా చెప్పేవారు. మేం ప్రతి సంవత్సరం ఈ పండగని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని కథ విని అక్షింతలు వేసుకునే అలవాటుంది టీచర్.
1: సరే కాని పిల్లలు, గణేష్కి మూషిక వాహనుడు అనే పేరు కదా, అసలు మూషికాన్ని వాహనంగా ఎందుకు చేసుకున్నాడు? ఈ మూషికం ప్రత్యేకత ఏమిటి?
5: తెలీదు టీచర్. అంత పెద్ద వినాయకుడు చిన్న ఎలుకను తన వాహనంగా ఎందుకు ఎంచుకున్నాడు?
1: ఎందుకంటే మూషికం చీకటికి గుర్తు. చీకటి అంటే అజ్ఞానం. చీకట్లో ప్రయాణం చేసేది మూషికం. మూషిక వాహనుడు అంటే అజ్ఞానమనే చీకటిని అనగదొక్కేవాడు అని అర్థం. అంతేకాదర్రా, ఎలుకకు వాసన గ్రహింపెక్కువ. పూర్వజన్మ వాసనలతో ఉన్న మనం కూడా వాసనల వంటి కోరికల వైపు పరుగు పెడుతూ ఉంటాం. మన కోరికలను అణచి మనల్ని భగవంతుని వైపు తిప్పేవాడే మూషిక వాహనుడైన గణపతి. చూశారా ఎంత పవిత్రమైన అర్థమున్నదో? ఏంటి తన్మయ్, ఇంకో డౌట్ ఉన్నదా?
5: అవును టీచర్. మరి మట్టి వినాయకుని పూజ ఆవిరి మీద ఉడికించిన నైవేద్యాలు ఎందుకండి?
1: ఎందుకంటే శ్రావణ భాద్రపదాలు వర్షాకాలం కదా, కొత్త నీరు చెరువులకు చేరి అనేక క్రిమికీటకాలు నీటిలో ప్రవేశించి మనకు అనేక రోగాలు కలిగిస్తాయి. అందుకే మట్టి వినాయకుని పూజ 21 రకాల పత్రి ఆకులతో 9 రోజులు పూజించి నీటిలో కలిపితే ఈ ఆకుల ప్రభావానికి క్రిమి కీటకాలు నశించి మనం ఆరోగ్యంగా ఉంటాం. అంతేకాక ఆవిరి మీద ఉడికిన కుడుములు, ఉండ్రాళ్లు, నువ్వులు, బెల్లం, అటుకులు, కొబ్బరి మన వాత పిత్త శ్లేష్మ సంబంధ రోగాలను తగ్గిస్తాయి. అంతేకాక రక్తశుద్ధికి కూడా సహాయపడతాయి. వినాయకుడు తల్లిదండ్రులను దైవంగా పూజించడం వల్ల ఏమైందో మనకు చందా చెప్తుంది.
2: దేవతలందరూ తమకు ఒక లీడర్ కావాలని కోరితే శివుడు తన ఇద్దరు పిల్లల్ని పిలిచి ఎవరు విశ్వాన్ని మొదటగా చుట్టి వస్తారో వారే దేవతలకు లీడర్ అని చెప్పగా కుమారస్వామి మయూరం మీద వేగంగా వెళ్లాడు. కాని గణపతి తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల చుట్టూ 3 సార్లు తిరిగి నేను విశ్వ ప్రదక్షిణ చేసినట్లే అని చెప్పాడు. పరమేశ్వరుడు అతని తెలివికి మెచ్చి గణాధ్యక్షునిగా ప్రకటించారు.
1: వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. సో ఏ పండుగ సందర్భమైనా మీరందరూ మీ మీ తల్లిదండ్రులకు ప్రదక్షిణాపూర్వక నమస్కారాలు చెయ్యండి.
0: అలాగే టీచర్, తప్పకుందాం.
1: ఈ చవితి పండుగ మనకు చాలా పాఠాలు చెప్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క పాఠం చెప్పండి.
0: చెప్తాం టీచర్.
1: ముందుగా సుప్రజతో మొదలు పెడదాం.
2: దేవుడు హృదయవాసి. గజాసురుడు తన దైవమైన శివుడు తన దగ్గరే ఉండాలనుకొని స్వార్థంగా ప్రవర్తించాడు. చివరికి తన ప్రాణాలే కోల్పోయాడు. కాని అతని భక్తికి మెచ్చి గణపతిని గజముఖునిగా చేసి అతనికి శాశ్వత కీర్తిని ఇచ్చాడు శివుడు. దేవుడు అందరివాడు. ఇది మొదటి పాఠం.
1: బాగా చెప్పావు సుప్రజ. ఇప్పుడు మనం సుమేధ చెప్పబోయేది విందాం.
3: తల్లిదండ్రులను పరమ భక్తితో గణేశుడు సేవించి ఉన్నత పదవిని పొందాడు. సో తల్లిదండ్రుల ఆశీస్సులుంటే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటామని 2వ పాఠం.
1: నువ్వేం చెప్పబోతున్నావు మాదిని?
5: గణపతి అనింద్యుడు అనే ఎలుకను తన వాహనంగా చేసుకుని మూషిక వాహనుడయ్యాడు. భక్తితో ఎవరైతే తనను కొలుస్తారో వారి గత జీవిత వాసనల నుండి వారిని రక్షించి కాచే దేవుడని తెలియచెప్పేదే మరొక పాఠం. టీచర్, తన్మయ్ కూడా ఏదో చెప్తోంది.
1: సరే.
7: ఇతరులను వికిరించిన వారికి పరాభవం తప్పదని మనకు గణేశుని యొక్క కథ తెలుపుతుంది. అదేంటంటే, ఒకనాడు గణేశుడు తన భక్తుల చేత సమర్పించబడిన కుడుములు, ఉండ్రాళ్ళు, పళ్ళు, చెరుకు కడుపు నిండా తిని తన తల్లికి నమస్కరింపగా ఉదరం అడ్డుగా ఉండడంతో తన తల్లికి నమస్కారం చేయలేక అవస్థపడుతూ ఉంటే శివుని శిరస్సులోని చంద్రుడు అపహాస్యం చేయడంతో పార్వతి చంద్రునకు పనిష్మెంట్ ఇస్తుంది. చవితి రోజు ఎవరు చంద్రుడు చూస్తారో వాళ్ళకంతా కష్టాలే అని చెప్పిస్తుంది. ఇది ఇంకో కథ టీచర్.
1: వెరీ గుడ్ తన్మయ్, చాలా బాగుంది. అచింత్య, నువ్వు సమంతకమణి కథ చెప్తావా?
4: అలాగే టీచర్. సమంతకమణి కథ, మనకు అవసరమైన దానికంటే ఎక్కువ ధనం ఉంటే ప్రమాదాలు ఎదురవుతాయని ఇంకో పాఠం టీచర్. రాజేశ్వరి అక్క, నువ్వేం చెప్తావు?
8: గణేశుని ఏనుగుతల మనకు అనేక విషయాలను చెప్తుంది. తొండముతో ఎంత బలమైన వస్తువునైనా తేలికగా లాగుతుంది. సన్న సూదిని సైతం ఏనుగు కళ్ళు గుర్తించగలవు. అడవిలో ఏనుగు నడిస్తే కాలిబాట తయారై ఎంతో మంది తేలికగా నడవగలుగుతారు. ఏనుగుతల బుద్ధి సూక్ష్మతకు నిదర్శనం.
1: వెరీ గుడ్ రాజేశ్వరి. చాందిని, నువ్వేం చెప్తావు?
9: వ్యాస భగవానుడు భారత కథను చెప్పగా గణపతి రాశాడు. రాసేటప్పుడు ఎక్కడ కలం ఆగకూడదని నిబంధన పెడతారు. కొంతసేపటికి కలం రాయడం ఆగితే వెంటనే తన దంతం విరగ్గొట్టి దాంతో రాసి పూర్తి చేయడం జరుగుతుంది. మాటిస్తే దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎంతైనా శ్రమ పడాలి అనే విషయం నేర్చుకుంటాం టీచర్.
1: దర్శిని, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు?
10: గణపతి ఆహారం సాత్విక ఆహారం.
4: పూర్తి శాఖాహారం. సో శాఖాహారం శ్రేష్టమని మనకు తెలుస్తుంది.
1: ఉదయన్న సాయి, శివ కుటుంబాన్ని చూస్తే నీకేమర్థమవుతుంది చెప్పు.
5: శివ కుటుంబంలో భిన్న ప్రవృత్తులు గల జంతువులు, పక్షులు కలిసి ఉండి ఒకరితో ఒకరు అన్యోన్యంగా, ఐకమత్యంగా, సామరస్యంగా ఉండాలని మనకు అర్థమవుతుంది టీచర్.
1: చాలా మంచి విషయం చెప్పావురా సాయి, బావుంది. సూరస్, నువ్వేం చెప్తావు?
10: పండుగ సందర్భంగా కుడుములు, ఉండ్రాలు చేసుకుని స్వామికి సమర్పించి తినడమే కాకుండా మనలో ఉన్న సద్గుణాలు, సద్భావాలు, సదాచారాలు, సత్సంకల్పాలు అనే మధుర పదార్థాలను భగవంతునికి అర్పించి అనుగ్రహం పొందటం ఈ పండుగ అంతరార్థమండి.
1: బాగా చెప్పావు సూరజ్. మీకు తెలుసా, బాలగంగాధర్ తిలక్ వినాయకుని పండుగను సామూహికంగా అందరూ కలిసి చేసే సంప్రదాయాన్ని ప్రారంభించాడు. అందుకే ఇప్పటికీ రాస్తాలల్లో పందిళ్లు వేసి గణేష్ నవరాత్రులు జరిపి ఊరేగింపులు చేసి నిమజ్జనంగా నదలలో కలపటం మనందరికీ తెలుసు.
10: తెలుసు టీచర్. అన్నిటికన్నా మన ఖైరతాబాద్ వినాయకుడు ఎంతో ఎత్తుగా పెద్ద లడ్డు చేత్తో పట్టుకుని అందరినీ ఆకర్షిస్తూ ఆశీర్వదిస్తూ ఉంటాడు. అన్ని విగ్రహాల కన్నా లాస్ట్ నిమజ్జనం చేస్తారండి. క్రేన్లు ఉపయోగించి నిమజ్జనం పూర్తి చేస్తారు.
1: విగ్రహాలు, సంబరాల గురించి చాలా చక్కగా చెప్పారురా పిల్లలు. ఏంటి, పూజకు కావలసిన వస్తు సామగ్రి అంతా తెచ్చినట్లున్నారే వివేక్?
6: అవును టీచర్, మాకు బాల వికాస్ గ్రూప్ 2లో పూజా విధానం నేర్పారు కదా, అందుకే పసుపు, కుంకుమ, గంధం, ఎర్రని అక్షింతలు, ఎర్రని గులాబీ పూలు, 21 రకాల పత్రి, నైవేద్యానికి కుడుములు, ఉండ్రాళ్ళు, చెరుకు మొక్కలు, అటుకులు, బెల్లం అన్ని వస్తువులు తెచ్చామండి.
1: చాలా సంతోషంరా పిల్లలు, మీ శ్రద్ధకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఏది, ముందుగా మీరు నేర్చుకున్న గణేష్ పంచరత్నాలు పాడండి.
4: అలాగే టీచర్. స్వామికి ఈ పంచరత్నాలు చాలా ఇష్టమని మాకు మీరెంతో శ్రమపడి నేర్పించారు కదా, ఇప్పుడు మేము అవి పాడి స్వామిని సంతోషపెట్టి మా పూజకు రావాల్సినదిగా రిక్వెస్ట్ చేస్తాం టీచర్.
1: వెరీ గుడ్, పాడండి.

0: చాలా బాగా పాడారర్రా పిల్లలు. మీ శ్రద్ధ భక్తి రెండూ చూసి స్వామి ఎంతో సంతోషిస్తారు. ఇంకా పూజ మొదలు పెడదామా?
1: సరే టీచర్, ఇక్కడ వేసిన సింహాసనంలోకి గణేష్ జీకి వెల్కమ్ చెప్పి కోకోనట్ వాటర్ వెల్కమ్ డ్రింక్ ఇద్దాము.
0: ఓరి బడవల్లారా, ఎంత మోడర్న్ గా ఆలోచిస్తున్నారు. హృదయపూర్వకంగా ఆహ్వానిస్తే తప్పకుండా మన సింహాసనంలోకి స్వామి వేంచేస్తారు. వచ్చిన స్వామికి ఒక్కొక్కరు ఒక్కో సేవ జరిపించండి. అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయం, స్నానం, ఇలా తలా ఒకటి చేయండి.
2: అలాగే టీచర్.
3: మరి మనం అభిషేకం టైంలో పంచామృత స్నానం కదా, అందుకే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార కలిపి తెచ్చామండి.
0: అథర్వణ మహర్షి వినాయకుని దర్శించి చక్కగా వర్ణించి మనం నేర్చుకుంటున్న గణపతి అథర్వ శీర్షం చెప్పాడు. ఇప్పుడు మనం ఆ ఆడియో వింటూ అభిషేకం చేసుకుందాం.

0: అథర్వ శీర్షంలో గణపతి వర్ణన ఎంత బాగుంటుందో. ఏకదంతుడు, చతుర్భుజుడు, ఒక చేతిలో పాశం, మరొక చేతిలో అంకుశం ధరించి, మిగిలిన రెండు అభయవరద ముద్రలతో ముషికధ్వజం ధరించిన వాడై, ఎర్రని వస్త్రాలతో నాశనరహితుడు, పరబ్రహ్మస్వరూపుడు, సృష్టికి పూర్వమే ఉన్నవాడు అయిన గణపతికి అందరూ చేతులెత్తి నమస్కారం చేద్దాం.
1: అలాగే టీచర్.
0: ఇక ఒక మంచి శుభ్రమైన వస్త్రంతో గణేశుని విగ్రహం తుడిచి, గంధం కుంకుమ అలంకరించి, ఎర్రటి వస్త్రం సమర్పించండి. యజ్ఞోపవీతం వేసి నైవేద్యం పెడదాం. మనస్ఫూర్తిగా స్వీకరించమని వేడదాం. ఇక మంత్రపుష్పం చెప్పండి.

0: దక్షిణ తాంబూలం సమర్పించి సాష్టాంగ నమస్కారం చెయ్యండి.
1: గురూజీ, చూడండి చూడండి, మన గణేశుని విగ్రహం కదిలి ముందుకు జరుగుతున్నదండి.
2: అవునవును,
1: అదిగో నిజంగానే గణేశుడు బయటకొస్తున్నాడు.
2: గణేశా గణేశా,
1: ఆశ్చర్యంగా ఉందండి. రావడమే కాదు, గణేశుడు మనకేదో చెప్పబోతున్నాడు.
2: ఓ,
3: మీ అందరి పూజకు మీ భక్తికి స్తోత్రములకు ముచ్చటపడి వచ్చాను. నాకు చాలా ఆనందంగా ఉంది.

0: సరేనా?
1: ఓ, చాలా బాగా పాడారు పిల్లలు. నైవేద్యాలు చాలానే తీసుకొచ్చారే, కానీ మీరొకటి తెలుసుకోవాలి, ఇవన్నీ నా కోసం కాదు సుమా.
2: మరి ఎవరి కోసం?
1: ఈ మాసంలో కొత్త నీటితో పాటు అనేక క్రిమికీటకాలు మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అందుకే నీటిలో 21 రకాల పత్రి ఆకులను కలపటం ద్వారా ఈ క్రిములు నశించి మీరు ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాదు, ఆవిరి మీద ఉడికించినవి తేలికగా జీర్ణమవుతాయి. నువ్వులు, బెల్లం కంటికి మంచివి. చెరుకు ముక్కలు, పండ్లు మీ పళ్లకు, వంటికి మంచివి.
3: కానీ గణేష, ఈనాడు ఎక్కడ చూసినా రంగులు వేసిన మీ విగ్రహాలను చాలా పెద్దవి అమర్చి కర్ణకఠోరంగా మైకులు పెట్టి గందరగోళంగా 9 రోజులు గడుపుతున్నారు. గమనిస్తున్నారా స్వామి?
1: ఓ, గమనిస్తున్నాను. ఒకలను మించి మరొకరు రకరకాల పదార్థాలతో అన్నదానాలు, లడ్డు వేలం పాటలు, కర్ణ కఠోరమైన పాటలు, డ్యాన్సులు నాకు చాలా చికాకు తెప్పిస్తున్నాయి. దర్పాలు, డాంబికాలు నన్ను సంతోష పెట్టలేవు సుమా. కుబేరుడంతటి వానికి గర్వం నశించేలా చేశాను.
2: ఓ గణేష, మా కథ చెప్పరా ప్లీజ్?
1: ఓ, తప్పకుండా. ఒకసారి కుబేరుడు కైలాసం వచ్చి మమ్ములందరినీ విందుకి ఆహ్వానించాడు. చూడండి ఏం జరిగిందో.
4: ఒకనాడు

0: ఒకనాడు సంపదలకు అధిపతి అయిన కుబేరుడు కొన్ని ఫలములను తీసుకొని పార్వతీ పరమేశ్వరుల దర్శనార్థం కైలాసమునకు వచ్చాడు. ఆ పళ్ళను చూసి కుబేరుని లోభితనానికి వినాయకుడు మనసులోనే నవ్వుకున్నాడు. గబాలున అతని చేతిలోని పళ్ళను లాక్కొని ఒక్కసారిగా మింగేశాడు. కుబేరుడు చాలా ఆశ్చర్యంగా గణేశుని చర్యలను గమనించి, ఏంటి చాలా రోజులుగా ఆహారం లేని వారిలా ఇలా తిన్నాడు అని అవాక్కయ్యాడు. అప్పుడేం జరిగిందో చూద్దామా. కుబేరుడు పార్వతీ పరమేశ్వరుల ముందు మోకరిల్లి వినమ్రంగా ప్రార్థిస్తున్నాడు.
1: ఓ పరమశివ, మీకోసం ఒక గొప్ప విందు ఏర్పాటు చేశాను. తమరంతా వేంచేసి మా విందు ఆరగించి మమ్ములను ఆశీర్వదించండి.
2: వింద, ఎందుకు మీకింత శ్రమ?
1: మాకేమీ ఇది గొప్ప విషయం కాదు.
3: అయితే ఎందుకింత ఆలోచన?
2: సరే, తప్పక అందరము వచ్చదము.
3: కుబేరా, విందు చాలా గొప్పగా ఉండాలి. చాలా రకాలతో గుమగుమలాడే పిండి వంటలను తయారు చేయించు.
1: అలాగే గణేశా.

0: కుబేరుడు మంత్రులను ఉద్దేశించి చెబుతున్నాడు.
1: మంత్రులారా, మనమిచ్చే విందుకు శివకుటుంబాన్ని ఆహ్వానించి వస్తున్నాను. ఇది మనందరికి ఒక మంచి అవకాశం. కని విని ఎరుగని ఒక గొప్ప విందును మనం ఏర్పాటు చేయాలి.
2: అలాగే మహారాజా.
0: మరుసటి రోజు నగరమంతా అలంకరించబడింది. శివకుటుంబాన్ని ఆహ్వానించడానికి సంగీత కళాకారులు వచ్చారు. దేవతలు పుష్పవర్షాన్ని కురిపించారు. శివపార్వతులు గణపతి కుమారస్వామి సమేతంగా రాజ్యంలోకి ప్రవేశించారు. వినాయకుడు కావాలని తన రెండు పాదాలను బురదలో ముంచి అలాగే నడుచుకుంటూ అంతఃపురంలోకి ప్రవేశించాడు. ఇది చూసి కుబేరుడు,
1: గణేష, ఈ బురద కాళ్లతో తివాచి మీద నడిచి వస్తున్నావేమి?
2: కుబేరా, నేను కావాలనే బురద కాళ్లతో వచ్చాను. నీ ఐశ్వర్యానికి దిష్టి తగలకుండా ఉండాలనే ఇలా వచ్చాను. అదంతా సరే కాని నాకు చాలా ఆకలిగా ఉంది. భోజనశాల చూపించు.
1: సరే, మరి రండి చూపిస్తా.
0: వినాయకుడు భోజనశాలకు వెళ్లి వంటవాళ్లకు చేసిన పిండి వంటలన్నిటినీ తెమ్మని చెప్పి అక్కడే ఆసీనుడైనాడు.
2: మీరు నాకు సరిపడినంత ఆహారం తయారు చేసినారా? చాలా పదార్థాలు తయారు చేశాం స్వామి, తమరు స్వీకరించండి.
0: కొన్ని నిమిషంలోనే అన్ని పదార్థాలను గణేశుడు భుజించడమైనది. వంటవాళ్లు చాలా ఆశ్చర్యపోతూ ఏం చేయాలో తోచక అయోమయంగా నిలబడ్డారు.
2: నాకింకా ఆకలిగా ఉన్నది. మీ ఇంత కొంచెమైనా తయారు చేసినారు? కొంచెంసేపు ఆగండి గణేష, తిరిగి మళ్ళీ వండుతాము. నా ఆకలికి ఇవేమీ సరిపోవు. ఈ పళ్ళను ఆరిగించండి, ఇంతలో తిరిగి వండుతాము.
0: అలసిపోయిన వంటవాళ్లు బుట్టలగొద్ది కూరగాయలను పళ్ళను తెచ్చిపెట్టారు. కాని వినాయకుడు వాటితో పాటు వండని పదార్థాలను కూడా తినేశాడు. చివరకు రాజ్యంలో తినే పదార్థాలే మిగలలేదు.
2: ఆహా, ఏ గొప్ప విందు, నస్సగం ఆకలి కూడా తీరలేదు. ఇంకేం మిగిలింది? ఈ వంట చెరుకు తప్ప, అది కూడా మింగేస్తాను. అప్పుడు కాని ఈ కుబేరునికి గర్వం అనగదు. తన గొప్ప చూపించడానికి మమ్ములను విందుకి ఆహ్వానిస్తాడా?
1: తిరిగి వంటలు ప్రారంభించండి.
2: తినే పదార్థాలు మన రాజ్యంలో మిగలలేదు ప్రభు.
1: మహాదేవ, ఏంటి పరీక్ష? నా గర్వం అంతా అణిగిపోయింది. నా గొప్పతనం చూపాలని అనుకున్నాను. గణేశుడు నాకు గొప్ప గుణపాఠం నేర్పాడు. నాకేమి దారి?
3: కుబేరా, వెళ్లి గణపతిని ప్రార్థించు.
0: కుబేరుడు గణపతిని శరణు వేడాడు.
1: ఓ గణేష, నా గొప్పతనం చాటుకోవాలని ఈ విందు ఏర్పాటు చేశాను. భక్తిపూర్వకంగా చేయలేదు, నన్ను క్షమించండి. నా అహంకారాన్ని మీ పాదాల చెంత వదిలిపెడుతున్నాను.
2: భక్తిపూర్వకంగా ఒక చిన్న పండుని సమర్పించినా నేను చాలా తృప్తి పడతాను.
0: అంతలో అక్కడికి శివుడు ప్రవేశించాడు.
3: గణేష, ఇక కుబేరుడిని వదిలిపెట్టు. పశ్చాత్తాపడ్డాడు కదా, ఈ కొన్ని బొరుగులు గ్రహించి నీ ఆకలిని తీర్చుకో.
1: భక్తిపూర్వకంగా సమర్పించిన ఏ చిన్న పదార్థమైనా మీ ఆకలిని తీర్చగలదని, మీరు తృప్తిగా ఆరగిస్తారని నాకు ఇప్పుడు అర్థమయ్యింది.
0: చూసారా, భగవంతునికి భక్తిభావమే ప్రధానము.
2: చూసారా పిల్లలు, భగవంతునికి భావం భక్తి ప్రధానం, అంతేకాని దర్పం అహంకారం కాదు.
4: అన్నీ బాగానే ఉన్నాయి కాని గణేష, 21 పత్రి ఆరోగ్యాన్నిస్తాయి. మరి గడికెందుకు మీకు ప్రీతిగా ఉంటుంది? దానికి కూడా ఏమన్నా కథ ఉన్నదా ఏమిటి? మాకు కొంచెం వివరంగా చెప్పరు.
2: ఓ తప్పకుండా. అనలసురుడు అనే రాక్షసుడిని మింగవలసి వచ్చింది. అతడెప్పుడు ఉజ్వలిస్తూ అందరినీ బూడిద చేస్తూ ఉండేవాడు. చూడండి ఏం జరిగిందో.
4: వినాయకుని పూజలో దుర్వార పూజ సాంప్రదాయంగా మనమందరం పాటిస్తూ ఉంటాం. ఈ సాంప్రదాయం ఎలా వచ్చిందో చూద్దాం. ఓ రోజు కైలాసంలో నంది గణేశుని వద్దకు వెళ్లి,
5: ఓ గణేశ, బ్రహ్మ ఇంద్రాది దేవతలు నీ దర్శనార్థమై ఎదురు చూస్తున్నారు.
2: అలాగా, సరే రమ్మని చెప్పు.
4: అందరూ వినయంగా లోపలికి ప్రవేశించారు. అంతా బ్రహ్మ ఇంద్రుడు ఒకరి తర్వాత ఒకరు ఇలా చెప్పసాగారు.
3: గణేశ, అనలసుర అనే రాక్షసుడు దేవతలను బాధిస్తున్నాడు. అతని ఆగడాలు భరించలేకుండా ఉన్నాం.
1: అతను నోటి నుండి అగ్ని కురిపిస్తున్నాడు. ఎవ్వరూ అతడిని అంతమొందించడానికి సమీపించలేకపోతున్నారు. దగ్గరికి వెళ్లిన వారంతా భస్మమైపోతున్నారు.
3: ఓ గణాధిప, మీ రిధివరలో చాలా మంది రాక్షసులను సంహరించి మమ్ములను రక్షించినారు. ఈ ఆపద నుండి కూడా మీరే గట్టెక్కించగలరు.
5: తప్పకుండా, ఇక మీరు బాధపడకండి, అతడిని నేను నిలువరించుతాను.
4: వినాయకుడు అనలసురతో యుద్ధం ప్రారంభించాడు. అనలసుర రాక్షసునికి నిప్పులు కక్కే వరమున్నది కనుక సమీపించిన సైనికులందరినీ దహించి వేయసాగాడు. అది చూసి గణేశుడు కోపోద్రిక్తుడైనాడు. ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఎంత యుద్ధం చేసినా ఆ రాక్షసుని జయించలేకపోతున్నాడు. చివరకు ఆ రాక్షసుని మింగివేసినాడు. కాని అనలసురుడు గణేశుని ఉదరమున నిప్పులు కక్కటం మొదలుపెట్టాడు. అది వినాయకునికి భరించలేని బాధ అయ్యింది.
5: ఓ, మంటలు, మంటలు!
4: ఈ అరుపులకు దేవతలందరూ గణేశుని చుట్టూ చేరారు.
3: చూడపోతే ఈ అనలసురుడు వినాయకుని ఉదరమున చేరి భస్మం చేసేలా ఉన్నాడు. మనం ఏం చేయగలం ఇంద్రా?
1: గంగాజలాన్ని తెచ్చి.
4: చివరకు ఆ రాక్షసుని మింగివేసినాడు. కాని అనలసురుడు గణేశుని ఉదరమున నిప్పులు కక్కటం మొదలుపెట్టాడు.

0: భస్మం చేసేలా ఉన్నాడు. మనం ఏం చేయగలం ఇంద్ర?
1: గంగాజలాన్ని తెచ్చి గణేశుడిపై కురిపించిన ఈ మంటలు తగ్గుతాయేమో చూద్దాము. దేవతలారా, వెళ్లి గంగాజలం తెండి.
2: సరే, అలాగే తీసుకొస్తాం.
3: దేవతలందరూ గంగాజలాన్ని తెచ్చి వినాయకునిపై కురిపిస్తూనే ఉన్నారు, కాని ఏమీ ఫలితం లేదు. తరువాత కొంతమంది దేవతలు మంచుగడ్డలను తెచ్చి వినాయకుని తలపై పెట్టారు, అయినా చల్లారలేదు. వారు చంద్రునితో చల్లని వెన్నెలను కురిపించమని ప్రార్థించారు, అయినా ఫలితం లేదు.
2: మీ ప్రయత్నాలన్నీ నా బాధను పెంచుతున్నాయేమో కాని తగ్గించటం లేదు. ఈ మంటలను భరించలేకుండా ఉన్నాను.
3: ఇంతలో ఒక ముని కొన్ని దుర్వారాలను తెచ్చి గణేశుని శిరస్సున ఉంచాడు. ఆశ్చర్యం, గణేశుడు బాధను మరిచి సంతోషంగా కనిపిస్తున్నాడు.
2: ఆహా, ఎంత ఆశ్చర్యం! నా బాధంతా చిటికిలో మాయమైపోయింది. నాకు ఈ మంటల నుండి ఉపశమనం కలిగింది. అనలసురుడు కూడా ఉదరము నందు అరిగిపోయినాడు. ఈ ఆనందం పట్టలేకుండా ఉన్నాను. ఇక నుంచి ఎవరు నన్ను దుర్వారాలతో పూజిస్తారో వారికి నేను అనేకమైన వరాలను ఇచ్చెదనుగాక.
3: దేవతలందరూ సంతోషంగా దుర్వారాలు తెచ్చి గణేశునికి సమర్పించి ఈ విధంగా పూజిస్తున్నారు.

0: ఈ విధంగా దుర్వాయుగ్మ పూజ వినాయకునికి ప్రీతిగాను సాంప్రదాయంగాను వచ్చింది.
1: చూసారా పిల్లలు, అప్పటి నుంచి ఎవరు నన్ను దుర్వారాలతో పూజిస్తారో వారి కోరికలను తక్షణమే తీరుస్తుంటాను.

0: నచ్చుతుందని అనుకుంటున్నాం.
1: ఓ అలాగా, సరే మొదలు పెట్టండి. మీరందరూ ఈనాడు నన్ను ఎంత భక్తి శ్రద్ధలతో పూజించారో అంతే భక్తి శ్రద్ధలతో మీరు ప్రతి పనిని చేయండి. నా కోసం ఇంకా చాలా మంది భక్తులు కాచుకొని ఉన్నారు. మీ అంత్యాక్షరి విని నేను బయలుదేరుతాను. ఎప్పుడూ ఆనందంగా ఉంటూ అందరినీ ఆనందింపచేయండి. సరేనా పిల్లలు?
2: ఇప్పుడు మనం అంత్యాక్షరి నిర్వహించుకుందాం. ఆడపిల్లలందరూ మూడు గ్రూపులుగా ఫామ్ అవ్వండి. మీ గ్రూపులకు వరుసగా సత్యం, శివం, సుందరం. సత్యం గ్రూపులో సుమేధ, చంద, చాందిని ఉన్నారు.
3: సాయిరామ్ టీచర్.
2: శివం గ్రూపులో రాజేశ్వరి, మాదిని, శివాని ఉన్నారు.
3: సాయిరామ్ టీచర్.
2: సుందరం గ్రూపులో దర్శిని, అచింత్య, సుప్రజ, తన్మయి ఉన్నారు.
3: సాయిరామ్ టీచర్.
2: ఇప్పుడు మనము అంత్యాక్షరి కండిషన్స్ చెప్తాను, శ్రద్ధగా వినండి. ఇందులో మనకి నాలుగు రౌండ్లు ఉంటాయి. మొదటి రౌండ్ మకుటం రౌండ్ అంటారు, అంటే టైటిల్ సాంగ్. ఒక టైటిల్ ఇవ్వటం జరుగుతుంది, దాని మీద భజన పాడాలి. ఇలా ప్రతి రౌండ్ కూడా రెండు రెండు ఛాన్సెస్ ఉంటాయి మీరు ప్రతి గ్రూప్ కి. దాని తర్వాత రౌండ్ అంటే సెకండ్ రౌండ్ వర్ణన బేస్డ్ రౌండ్, అంటే గణేశుణ్ణి వర్ణిస్తూ పాడే భజనలు. మూడో రౌండ్ అభ్యర్థనాపూర్వక, అంటే ప్రేయర్ భజన్స్ అనమాట, స్వామిని వేడుకునే భజనలు మీరు పాడాల్సి ఉంటుంది. దాని తర్వాత నాలుగో రౌండ్ మనకి ఇన్స్ట్రుమెంటల్ భజన్, ఇన్స్ట్రుమెంటల్ మీద వయలిన్ మీద వాయించే భజనల్ని మీరు రికగ్నైజ్ చేసి ఎవరు ముందుగా చేయెత్తుతారో వాళ్ళని నేను అడగటం జరుగుతుంది. సరేనా పిల్లలు, మొదలు పెడదామా?
3: సరే టీచర్.
2: ఓకే, ముందుగా మకుటం రౌండ్ ఫస్ట్ టైటిల్ గౌరీ సత్యం గ్రూప్.

0: ఎంత అందంగా పాడారు పిల్లలు, చాలా బాగుంది.
1: గణేష, మేమంతా కలిసి మీ భజనలతో కూడిన అంత్యాక్షరి కార్యక్రమం తయారు చేశాం.

చాలా బాగా పాడారు. ఆ ఫస్ట్ రౌండ్ బాగా మంచిగా సక్సెస్ఫుల్ గా పూర్తి చేశాము. ఇప్పుడు సెకండ్ రౌండ్, ముందుగా మనం చెప్పుకున్నట్లు వర్ణన బేస్డ్ రౌండ్. స్వామిని వర్ణిస్తూ భజనలు పాడండి. ముందుగా సత్యం గ్రూపు.

సెకండ్ రౌండ్ కూడా మనం చాలా సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్నాము. చాలా బాగా పాడారు. ఇప్పుడు మనకి థర్డ్ రౌండ్ ఇది. స్వామిని ప్రార్థనాపూర్వకంగా చేసేటటువంటి భజనలు, ప్రేయర్ భజన్స్. ఫస్ట్ చాయిస్ సత్యం గ్రూప్ తో మొదలు పెట్టుకుందాం.

మనకి 3 రౌండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇన్స్ట్రుమెంటల్ రౌండ్, వయలిన్ మీద నిరంజన్ వాయించేటటువంటివి మీరు రికగ్నైజ్ చేసి చెయ్యి ఎత్తాలి తప్పకుండా. ఎవరైతే గుర్తుపట్టి ముందుగా చెయ్యి ఎత్తుతారో వాళ్ళకే ఛాయిస్ ఉంటుంది.

శ్రోతలు, ఇంతవరకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు బోయిన్పల్లి హైదరాబాద్ నుంచి వచ్చిన బాల వికాస్ చిన్నారుల కార్యక్రమాన్ని విన్నారు. మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమంలోని రెండవ భాగాన్ని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయ్యుండండి.

0: రేడియో సాయి శ్రోతలందరికీ తిరిగి ఈ ప్రత్యేక ప్రసారానికి స్వాగతం. వందేహం గణనాయకం కార్యక్రమంలో భాగంగా రెండవ అంశంలోకి ఇప్పుడు మనం వెళ్దాం. ఇప్పుడు వినాయకుని తత్వం గురించిన చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని వింటాం. ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి పరిచయాన్ని తెలుసుకుందాం. గౌరీ గారు బాల వికాస్ గురువుగా హైదరాబాద్ బోయిన్పల్లి సమితి నుండి వచ్చారు. వారితో పాటు సోదరీమణులు శ్రీమతి రత్నమాల గారు మహిళా విభాగం, శ్రీమతి విశాల గారు సేవా విభాగం, శ్రీమతి పద్మజ గారు బాల వికాస్ విభాగం నుండి వచ్చారు. మరి వీరందరూ పాల్గొనబోయే ఈ చర్చా కార్యక్రమాన్ని విందామా?
1: అందరికీ సాయిరాం. ముందుగా స్వామి పాద పద్మములకు శతకోటి వందనాలు. మన రేడియో సాయి తెలుగు శ్రోతలందరికీ మా హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా మా సోదరీమణులకు స్వాగతం. రత్నమాల గారు, పద్మజ గారు, విశాల గారు, ముందుగా మనం ఒక ప్రార్థనా శ్లోకంతో మొదలు పెట్టుకుందాం. పద్మజ గారు,

0: వినాయకునికి అనేక పేర్లున్నాయి కదండి. ఆయన రూపంలో, చేష్టల్లో, లీలల్లో సృష్టి హేళ కనిపిస్తుంటుంది. వినాయక పూజలో ప్రతిసారి మనం షోడశనామాలు స్మరిస్తాం. ఆ నామాలు సుముఖశ్చైకదంతశ్చ అంటూ వర్ణిస్తుంటాం. అందులో ప్రముఖంగా మనం గణపతి అనే పేరు వాడుతుంటాం. అంతేకాక ముందుగా పసుపు గణపతి పూజ చేసి తరువాత విశేషమైన పూజలు చేస్తుంటాం. విచిత్రమేంటంటే వినాయక చవితి నాడు కూడా పసుపు గణపతిని పూజించిన తరువాతే పెద్ద వినాయకుని పూజ చేస్తాం. అసలు ఈ పసుపు గణపతి తత్వం ఏమిటి మనకు రత్నమాల గారు వివరిస్తారు.
1: అలాగే గౌరీ గారు, అందరికీ సాయిరాం. గణములకు అన్నింటికీ ప్రథమ గణ్యుడైన నాయకుడే గణపతి. ఆ గణపతికి మనం వినాయక చవితి నాడు పూజలు జరుపుతాం. అయితే అలాంటి గణపతికి కూడా ప్రభు అయిన వాడు మహాగణపతి. దేవతలు అనేకమని అనుకుంటాం, కాని దేవుడు ఒక్కడే, ఆయనే పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మనే మనం వరసిద్ధి వినాయకుడు, విద్యా గణపతి, లక్ష్మీ గణపతి ఇలా విడివిడిగా పూజిస్తూ ఉంటాం. ఇది ఎలా అంటే, స్త్రీతత్వం ఒకటే అయినా ఎలా మనం తల్లిగా, భార్యగా, కూతురుగా, వదినిగా, చెల్లిగా రూపాంతరం చెందుతామో, పరబ్రహ్మం కూడా మాఘమాసంలో సూర్యునిగా, దసరాల్లో అమ్మవారుగా, కార్తీకంలో శివకేశవులుగా, భాద్రపదంలో వినాయకునిగా ఇలా అనేక దేవతారాధనలు చేస్తూ ఉంటామండి. ఇవన్నీ రకరకాల ఆకారాల, అవయవాల, ఆయుధాలు ధరించిన దేవతామూర్తులు. ఈ తత్వాన్ని వేదం ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని కీర్తిస్తుంది. అంటే ఉన్నది ఒకటే, ఇదే సగుణోపాసన. ఏనుగు తల, పెద్ద పొట్ట, ఎలుక వాహనం ఇవన్నీ మన కల్పనలో భాగాలే. అందుకే ముందు మనం పసుపు గణపతిని ఆరాధిస్తాం. ఒక గుండ్రని పసుముద్దను పెట్టి పూజిస్తాం. దానికి తల, తొండం, చెవులు ఏవి ఉండవు. నైవేద్యం కూడా ఓ బెల్లముక్క మాత్రమే పెడతాం. ఆఖరికి వినాయక చవితి నాడు కూడా ముందుగా ఈ పసుపు గణపతిని పూజించాలి.
0: బాగుందండి. ఈ పసుపు గణపతిని గతంలో ఏ దేవతలు ఆరాధించారు? పద్మజ చెప్పండి.
2: సాయిరాం, ఈ పసుపు గణపతిని శివకేశవులు, పార్వతి కూడా అర్చించారు. అదే నిర్గుణ గణపతి ఉపాసన. దేవతల ప్రార్థన మేరకు శివుడు త్రిపురాసుర సంహారం కోసం ఉద్యమించాడు. ఆకాశవాణి మహాగణపతిని పూజించనిదే మీకు విజయం కలగదని పలికింది. వెంటనే శివుడు మహాగణపతిని ధ్యానించి మానసిక పూజ చేసి గణపతి అనుగ్రహంతో త్రిపురాసుర సంహారం చేశాడు. అలాగే వామనావతారంలో బలిని పాతాళానికి పంపటానికి ముందు వామనుడు కూడా మహాగణపతి ధ్యాన ఆవాహనాదులతో అర్చించి బలి దగ్గరకు వెళ్లాడు. బ్రహ్మకు సైతం సృష్టి కార్యక్రమం ప్రారంభంలో అన్నీ విఘ్నాలే కలిగాయి. కాని ఆకాశవాణి బ్రహ్మకు గణపతిని ధ్యానించి సృష్టి మొదలుపెట్టమని పలికింది. అలా ఆటంకాలు తొలగి నిర్విఘ్నంగా సృష్టి కార్యక్రమం నిర్వర్తించాడు బ్రహ్మ. దీనిని బట్టి మనకు అర్థమైనదేంటంటే, హరిద్రా గణపతే మహాగణపతి. అదే అన్నిటికీ మూలం. అంతేకాదు, ఈ గణపతి ఛందస్సుల్లోని గణములకు అంటే లఘువులకు, గురువులకు అధిపతి. కాబట్టి వాక్కునకు, శబ్దానికి, భాషలకు, విద్యలకు అధిపతి గణపతి. ఇతడు ప్రణవస్వరూపుడు. ప్రణవం అన్ని ఛందస్సులకు మూలం.
0: విశాల గారు, వినాయకుడు ప్రణవస్వరూపుడు అన్నారు పద్మజ, అది కొంచెం వివరించండి.
3: సాయిరామ్ అండి, ముత్తుస్వామి దీక్షితులు గారు ప్రణవస్వరూప వక్రతుండ అని గణపతిని వర్ణిస్తూ పాడటం మనం అందరం వినే ఉంటాం. వినాయకుని తొండం కుడివైపుకి తిరిగి వంకరగా ఉంటుంది. సంస్కృతంలో ఓం, ఓంకారం యొక్క స్వరూపంలో కుడివైపు వంకర తిరిగి ఉన్న వంపు అది. ఈ ప్రణవాన్ని స్వామి ముఖంలో పరిశీలిస్తే మనకు ఓంకారం కనిపిస్తుంది. వక్రతుండం దానిపైన అర్ధచంద్రం. అలా వినాయకుడు ప్రణవస్వరూపుడైనాడని అనుకోవచ్చు.
0: తొండము ఏకదంతమును అనే పద్యంలో కోరిన విద్యలకెల్ల వజ్జయ్యై ఉండెడి పార్వతీతనయ్య ఓయి గణాధిప అన్నారు. అంటే ఏమిటి పద్మజ?
2: అలాగేనండి, పార్వతి అంటే ప్రకృతి. ఈశ్వరుడు పురుషుడు. ప్రకృతి పురుషుల సంబంధం వల్ల మానవత్వం ఆవిర్భవించింది. అలా ప్రతి మానవుడిని వినాయకుడనే అనవచ్చు. ప్రతి వ్యక్తి శివశక్త్యాత్మక స్వరూపమే. గణాధిప అంటే గణములకు అధిపతి. ఈ గణాలంటే ఏంటి? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఈ దశేంద్రియాలకు నాయకుడు మనస్సు. ఈ మనస్సు కూడా అతీతమైనది బుద్ధి. గా అంటే బుద్ధి, నా అంటే విజ్ఞానం. బుద్ధి విజ్ఞానములకు పతి గణపతి.
0: విశాల గారు, వినాయకుడు గజముఖుడు అంటాం, దాని విశిష్టత ఏంటో వివరించండి.
3: తప్పకుండా అండి. గజలో గా అంటే గమనం నుండి, జ అంటే పుట్టినది అని అర్థం. అది ఒక చలన శక్తి. గజముఖుడు గజాననుడు అని మనం విఘ్నేశ్వరుని అంటాం. ఏనుగు చాలా తెలివిగల జంతువు. గజ తెలివి అంటాం కదా. గజ ఈతగాడని కూడా అంటూ ఉంటాం. దేహబలంతో పాటు బుద్ధిబలం కూడా ఉన్న జంతువే ఏనుగు. తన తొండంతో ఎంతో చిన్నదైన సూదిలాంటి వస్తువును, పెద్ద పెద్ద వృక్షాలను, అన్నింటినీ ఎంతో తేలికగా ఎత్తగలదు. ఇంకా ఏనుగు చెవులు చాటలంతటివి. అందుకే మనందరి ప్రార్థనలు చక్కగా వింటాడు. నవవిధి భక్తి మార్గాలలో శ్రవణం మొదటిది కదా. సాధకులు కూడా వినాయకునిలా శ్రద్ధగా వినాలి. చిన్న కళ్ళు, సూక్ష్మ పరిశీలనకు పొడవైన తొండంలోని నాసిక దూరం నుంచే మంచి చెడులను, ప్రమాదాలను, అవకాశాలను పసికట్టే నేర్పుకు సంకేతాలు. కార్యసాధకుడు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఏ చిన్న విషయాన్ని నిర్లక్ష్యం చేయకూడదని అర్థం చేసుకోవాలి.
0: బాగుందండి. వినాయకుడు విఘ్నేశ్వరుడు ఎట్లా అయినాడు? రత్నమాల గారు వివరించండి.
1: ఎలా అంటే, గజముఖుడు విఘ్నేశ్వరుడు, సింహము మృగరాజు. అయినా ఏనుగు నడిస్తే సింహపు కాలిగుర్తులు కూడా అణిగిపోతాయి. ఒకసారి ఏనుగు అడవిలో నడిస్తే చక్కని రాజబాట ఏర్పడుతుంది. ఆ మార్గంలో తక్కిన జంతువులు తేలిగ్గా నడుస్తాయి. దీని అర్థం ఏంటంటే, దేవతలు, మనుష్యులు, గణములకు అందరికీ గజముఖుడే మార్గదర్శకుడు. విఘ్నాలను తొలగించి చక్కని మార్గం చూపించేవాడిని అర్థం.
0: బాగుందండి రత్నమాల గారు. మరి వినాయకునికి యజ్ఞోపవీతం నాగుపాము అంట, దీని అర్థం ఏంటో విశాల గారు చెప్పండి.
3: అలాగే అండి. వినాయకుని యజ్ఞోపవీతం నాగుపాము. సర్పము కుండలినీ శక్తికి ప్రతీక. మానవ శరీరంలో గణపతి స్థానం మూలాధారమని యోగశాస్త్రం కూడా తెలుపుతోంది. త్వం మూలాధారే స్థితోసి నిత్యం అని కదా మనం గణపతి అధర్వ శీర్షంలో చెప్పుకుంటాం. అంటే గణపతి మూలాధార చక్రంలో ఉంటాడు. ఆయనే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపుడు. సృష్టి అంతా ఆయనలో ఇమిడి ఉండి సర్వవ్యాపకుడైనాడని మనకు అర్థమవుతోంది.
0: అవును విశాల గారు, గణేశుని శుభలక్షణాలను అధర్వ మహర్షి ప్రత్యక్షంగా దర్శించి దివ్యానుభూతిని పొంది ఓం గం అనే ప్రణవ మంత్రాన్ని మనకు అందించారు. సరే కాని ఈ వినాయకుడు ఎలుకను తన వాహనంగా ఎంచుకున్నాడు, ఇందులోని అంతరార్థం ఏంటి పద్మజ గారు?
2: ఏంటంటే, మూషికము వాసనామయ జంతువు. తినుబండారముల వాసనను బట్టి ఆ ప్రదేశాలకు చేరుతుంది, బోనుల్లో చిక్కుతుంటుంది. అట్లాగే మన మానవులం కూడా జన్మాంతర వాసనలను బట్టి ఈ సంసార జీవితంలో చిక్కుకొని పెడమార్గాలు పడుతుంటాం. మూషిక వాహనుడంటే కోరికలను అణగదొక్కేవాడని అర్థం.
0: వినాయకుని ఏకదంతాయన మహా అని ఎందుకు స్తుతిస్తామంటారు రత్నమాల గారు?
1: సరేనండి. ఏనుగుకు రెండు దంతాలుంటాయి, కాని మన వినాయకుడు ఏకదంతుడు. ఏం జరిగిందంటే, మహాభారతం రాసే సమయంలో వ్యాస భగవానుడు వినాయకునితో అంటాడు కదా, నేను చెప్పేటప్పుడు నీవు ఆగకుండా వ్రాయాల్సుమా అని షరతు పెడతాడు. కాని రాసే సమయంలో గంటం రాయటం ఆగిపోయింది. వెంటనే తన దంతాన్ని పెరికి రాయటం మొదలుపెట్టి పూర్తి చేశాడు గణపతి. మాటను నిలుపుకోవటానికి ఎంతటి త్యాగానికైనా వెనుకాడకుండా మన అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అలా ఏకదంతుడు అయ్యాడండి.
0: అవును రత్నమాల, మహాభారతం ఒక విజ్ఞాన ఖని. అటువంటి గొప్ప గ్రంథాన్ని వ్రాయటానికి ఎటువంటి అడ్డంకులను లెక్క చేయరాదు అని తెలియచెప్పాడు. బాగుంది. వినాయకునికి సిద్ధి, బుద్ధి అనే ఇద్దరు భార్యలున్నారంటారు, అదెలాగో చెప్పండి విశాల గారు.
3: అలాగే గౌరీ గారు, మనస్సు పరిశుద్ధమైతే బుద్ధి వికసిస్తుంది, బుద్ధి వికసించినప్పుడే సిద్ధి కలుగుతుంది. ఈ బుద్ధిని సిద్ధిని వినాయకుడు వరిస్తాడు, వారికి అతను పతి. సిద్ధి అంటే జ్ఞానసిద్ధి అన్నమాట. గణపతిలో గా అంటే బుద్ధి, నా అంటే విజ్ఞానం. ఈ విజ్ఞాన ప్రజ్ఞానములకు పతి వినాయకుడు. సిద్ధికి బుద్ధికి క్షేమం ఆనందం అనే ఇద్దరు కొడుకులున్నారు కాబట్టి క్షేమం ఆనందం వినాయక పుత్రులని చరిత్ర చెబుతోంది. సాధకునికి మనోశుద్ధి ఉంటే సిద్ధి బుద్ధులకు పతి అయిన గణపతి క్షేమం ఆనందాన్ని ప్రసాదిస్తాడు. ఇలా మనం అర్థం చేసుకోవాలి కాని భౌతిక పరమైన సంబంధం కాదు అని స్వామి చెప్పారు.
0: బుద్ధి జ్ఞానాలు ఉన్న ప్రతివానికి క్షేమము ఆనందం లభిస్తాయని చక్కగా చెప్పారండి విశాల గారు. మరి గరిక పూజ చాలు గణనాథునకు అని అంటాం కదా, గరికకున్న ప్రాధాన్యత ఏమిటంటారు? ఇప్పటికీ కుక్కలు పిల్లులు అప్పుడప్పుడు గరికను వెతుక్కుని నమిలి వాంతి చేసుకోవటం మనం గమనిస్తుంటాం. వాటి అచీర్ణ వ్యాధిని అలా పోగొట్టుకుంటుంటాయని మన పెద్దవాళ్లు చెప్తుంటారు. వైద్యపరంగా గరిక చాలా శక్తి కలది. మరి అటువంటి గరిక పూజకు ఎలా విశేషించబడ్డది, పద్మజ గారు వివరించండి.
2: అలాగేనండి. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు పాచకలాడుతున్నారు, నందిని న్యాయ నిర్ణేతగా పెట్టుకున్నారు. ఆట ముగిసిన వేళ నంది ఈశ్వరుడే గెలిచాడని తీర్పు చెప్పాడు. పార్వతికి కోపం ఆగక, నంది నీవు నయం కాని రోగంతో వేధింపబడుదువుగాక అని శపిస్తుంది. నంది వెంటనే తల్లి కాళ్ల మీద పడి, దయచేసి నన్ను క్షమించి శాప విముక్తి పొందే మార్గం చెప్పు తల్లి, మీరే గెలిచిన నా ప్రభువే గెలిచినట్లు ప్రకటించాను, తప్పే అని వేడుకున్నాడు. అప్పుడు పార్వతి నందికి ఇష్టమైన దానిని తన కుమారుడైన గణపతికి సమర్పించమని పరిష్కారం చెబుతుంది. అప్పుడు నంది తనకిష్టమైన గరికెను వినాయకునికి సమర్పించి రోగ విముక్తుడవుతాడు. గరికే కాక తుమ్మి పూలు, జిల్లేడు పూలు పూజకు వినియోగిస్తాం.
0: చాలా గమ్మత్తుగా ఉందండి పార్వతీ పరమేశ్వరుల కథ. మరి గణపతిని 21 రకాల పత్రాలతో పూజించడం మనకు ఆనవాయితీ. ఆకులన్నీ దేనికవే, చాలా విశేషమైనవి కూడా. దీన్నే ఏకవింశతి పత్రి పూజ అంటుంటాం. మరి వీటి గురించి విపులంగా పద్మజ గారు, విశాల గారు, రత్నమాల గారు ముగ్గురు కూడాను వివరించండి.
1: సరే సాయిరాం.
2: మొదటిది సమీపత్రం జమ్మి. అగ్నిగుణము కలిగినదని యజుర్వేదం చెప్తుంది. పాండవులు అరణ్యవాసానికి వెళ్తూ వారి ఆయుధాలను సమీవృక్షం మీదే ఉంచారు. రెండవది బిల్వపత్రం మారేడు. శివుని పూజ కోసమే పుట్టినది మారేడు. లక్ష్మీదేవి ఈ చెట్టు మీద నివసిస్తుంది, అందుకే ఆమెను బిల్వ నిలయాయే నమః అని కీర్తిస్తాం. మూడవది అర్జున పత్రం మద్ది. యజ్ఞాలలో ఉపయోగిస్తారు, ముఖ్యంగా పితృకార్యాలలో ఎక్కువగా ఈ సమిధులను వాడతారు. నాలుగవది అశ్వద్ధ పత్రం రావి. బృహస్పతి గ్రహ హోమానికి రావి సమిధులను వాడతారు. సంతానం లేనివారు, వివాహం కానివారు రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయటం మనం చూస్తూ ఉంటాం. ఐదవది బదరీపత్రం రేగు. ఆయుర్వేద పరంగా రేగుపండు చాలా శక్తివంతమైనది. ఈ పళ్లతోనే సంక్రాంతి నాడు పిల్లలకు భోగిపళ్లు పోస్తూ ఉంటారు. ఆరవది చూతపత్రం మామిడి. మామిడి ఆకు తోరణాలు లేని శుభకార్యం ఉండదు కదా. ఏడవది దాడిమీ పత్రం దానిమ్మ. లలితా సహస్రనామంలో దాడిమీ కుసుమ ప్రభ అనే నామం కనిపిస్తుంది. చండీ హోమములో దానిమ్మ పండ్లను పూలను సమర్పిస్తారు. మిగిలిన పత్రాల గురించి విశాల గారు మీరు వివరిస్తారా?
3: అలాగే అండి. 8వ పత్రం దేవదారు. ఇది హిమాలయాలలో పెరిగే ఎత్తైన వృక్షం. దీని కాండంతో విగ్రహాలు తయారు చేస్తారు. 9వది బృహతీ పత్రం. ఇది గడ్డిజాతి మొక్క. దీనినే వాకుడు చెట్టు అంటాం. దీని చూర్ణం దురదలకు నెప్పులకు పనిచేస్తుంది. దీని కషాయంతో నోటి దుర్వాసన పోగొట్టుకోవచ్చు. ఇది రక్తశుద్ధి చేస్తుంది. తర్వాత దుర్మాయుగ్మం. దీనినే మనం గరిక అంటాము. మన పాపాలను నివారించేది గరిక. రాహు సంబంధ హోమాలకు దీన్ని వాడతాము. రామాయణంలోని ఘట్టం సీత రావణాసురంతో మాట్లాడక చేతిలో గరికను ధరించి ఉండటం మన అందరికీ తెలుసు. దీనిని గ్రహణ సమయంలో కూడా ఉపయోగిస్తాము. 11వది కరవీర పత్రం. దీనినే మనం గన్నేరు అంటాము. దేవీ దేవతలను ఈ పూలతో పూజించవచ్చు. అమ్మవారికి ఈ పూలతో పూజ శ్రేష్టం. తర్వాతది మరువక పత్రం. మరువం దీన్నే, ఇది సువాసన గల పత్రం. కదంబ మాలలో దీన్ని ఉపయోగిస్తాం. పూజకు ఇది చాలా ఉపయోగం. తర్వాతది మాచిపత్రం. అంటే దీన్ని మనం దవనం అంటూ ఉంటాం. ఇది చల్లని ప్రదేశాలలో పెరుగుతుంది. సువాసన కలిగిన ఆకులను కలిగి ఉంటుంది. ఈ ఆకుల నుండి సుగంధ ద్రవ్య నూనెను తీస్తారు. చివరగా తులసి. తులసి లేని ఇల్లు ఉండదు కదా. తులసివనం ప్రాణశక్తిని ఇస్తుంది. వినాయకుని చతుర్థి నాడు మాత్రమే దీంతో వినాయకుని పూజిస్తారు. మిగతా పత్రాల గురించి రత్నమాల గారు మీరు వివరిస్తారా?
1: సరే సాయిరాం. 15వ పత్రం అర్కపత్రం అనగా జిల్లేడు. సూర్యహోమానికి ఈ సమిధలను ఉపయోగిస్తారు. తర్వాతది అపామార్గ పత్రం అనగా ఉత్తరేణి అంటారు. నవగ్రహాలలో బుధుని హోమంలో ఈ సమిధలను ఉపయోగిస్తారు. 17వ పత్రం దత్తూరి పత్రం ఉమ్మెత్త. శివునికి ఈ పూలతో పూజిస్తే చాలా మంచిది. 18వ పత్రం గండకీ పత్రం. ఇది అరణ్యాల్లో మాత్రమే దొరుకుతుంది. దీనిని దీర్ఘవ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు. 19వ పత్రం విష్ణుక్రాంత పత్రం. దీని ఆకులు జ్ఞాపకశక్తికి ఉపయోగిస్తాయి. దీని ఆకులు బెరడు కలిసిన కషాయాన్ని జ్వరానికి మంచి మందుగా ఉపయోగించవచ్చు. 20వ పత్రం సింధువార పత్రం. దీనిని వావిలి అంటారు. ఒంటి నొప్పులు తగ్గుతాయి. 21వ పత్రం అనగా చివరి పత్రం జాజీ పత్రం. తెల్లగా ఉండి వాసన కలిగిన ఈ పూలని శివారాధనకు శ్రేష్టమైనగా అంటారు. ఇలా ఈ పత్రాలన్నీ మానవుల ఆరోగ్యానికి ఉపయోగపడేవే.
0: పద్మజ, రత్నమాల గారు, విశాల గారు ఈ 21 రకాల పత్రాల గురించి చాలా బాగా వివరణ ఇచ్చారండి. బాగుంది. మరి ఈ వినాయకుని పూజ ఇప్పటిది కాదని, అనాది కాలం నుండి భారతదేశంలో వ్యాపించి ఉన్నదని అంటుంటాం. అదెలా తెలుస్తుంది రత్నమాల గారు?
1: వినాయకుని తత్వం మనకు సంక్షిప్తంగా ఋగ్వేదంలో, నారాయణ ఉపనిషత్తులో, తైత్రీయ ఉపనిషత్తులో కనిపిస్తుంది. గణ

0: బ్రహ్మణస్మత ఆన శృణ్వన్నోతి సీద సాధనం అని వేదములు గణపతిని ప్రార్థించాయి. అంతేకాక గాయత్రి మంత్రము కూడా ఉంది, గణపతి గాయత్రి మంత్రము కూడా ఉంది. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి అని వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయా, ఇలా ఇది చాలా ప్రాచీనమైనదని అర్థం చేసుకోవాలి. అన్ని గణాలకు ఈ గణపతే ప్రధానమైనవాడు, కవులకు కవీశ్వరుడు. ఈ స్వామికి మరొక పోల్చదగిన దైవం లేదు, ఆయన వల్లే వేదాలు వచ్చాయి. గణపతి యొక్క ఈ తత్వం తెలుసుకోవడం ప్రధానం. ఏ పనికైనా ముందు ఓం శ్రీ మహాగణపతి అయి నమః అని అనుకోవాలండి.
1: తర్వాత అంతేకాదండి, గణపతి అథర్వ శీర్షంలో త్వం భూమి రాపో నలో నిలో నభ అని ఉంది. అంటే గణపతే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అని చెప్పబడింది. దీని అర్థం ఏమిటి? గణపతిలో పంచభూతాలు ఉన్నాయి, పంచభూతాలకు ఆయన అధిపతి. మన శరీరాలు పంచభూతాత్మకాలని మనకు తెలిసిందే కదా. అయితే మనలో గణపతి ఎక్కడ ఉన్నాడు అని ఆలోచిస్తే, త్వం మూలాధార స్థితోసి నిత్యం అని కదా చెప్తాము. ప్రతి మనిషిలో షట్ చక్రాలున్నాయి, అవి భౌతికాలు కావు, అంటే కంటికి కనిపించవు, శక్త్యాత్మకాలు. మనం కూర్చున్నప్పుడు మన భారం మొత్తం మూలాధార చక్రం భరిస్తుంది. యోగ విద్యకు ఇది మూలం. ఇది కుండలిని శక్తి అను సర్ప కుండలిని అను సర్పమునకు నిలయం కూడా. దీనికి కుంజరమను శక్తి ఉంటుంది. కుంజరం అంటే ఏనుగు, హస్తిముఖుడంటే గణపతి. కుంజరాసుర భంజనాయ నమః అని మనం గణపతిని కీర్తిస్తాం.
2: అంతేకాదండి విశాల గారు, మనలో నాదం కూడా మూలాధారమందే ప్రచోదనమవుతుంది. దీనినే హస్తినాదము అని కూడా అంటారు. అమ్మ నాదస్వరూపిణి, లక్ష్మి, సరస్వతి, పార్వతి పేర్లు వేరే కాని తత్వం ఒక్కటే. శ్రీసూక్తంలో హస్తినాద ప్రబోధిని అని దేవి కీర్తించబడినది. నాదము ద్వారా సదా మనకు ఆనందమయ స్థితి కలుగుతుంది. మూలాధారము పటిష్టముగా ఉండటానికి సాత్విక ఆహారం ముఖ్యం. కుడుములు, ఉండ్రాళ్లు, పళ్లు మనలోనున్న గణపతికి నివేదిస్తూ భుజించాలి. ఇలా వినాయక తత్వాన్ని అర్థం చేసుకోవాలి.
3: ముగ్గురు చాలా బాగా వినాయక తత్వం గురించి వివరణ ఇచ్చారు. వినాయక తత్వంతో పాటుగా శాస్త్రపరమైన విషయం మరొకటి ఉంది. అదేంటంటే, మన ఖగోళ శాస్త్రజ్ఞులు ఈ వినాయక చవితి నాడు నక్షత్ర మండలంలో ఒక విశిష్టమైన నక్షత్రాన్ని గుర్తించారు. అది ఏనుగు తల ఆకారం ధరించి ఉన్నట్లుగా నిర్ధారించారు. ఇంతేకాక ఈ పూజ ప్రాచీన కాలం నుండి మనం జరుపుకుంటున్నాం. మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా, అంటే థాయిలాండ్, జపాన్, జర్మనీ దేశాల్లో కూడా ఈ ఉత్సవం జరుగుతూ ఉంటుంది. చివరగా ఈ వినాయక చవితి ఉత్సవం సందర్భంగా పిల్లలకు పెద్దలకు అందించే సందేశం ఏంటంటారు పద్మజ గారు?
2: మన ఫుడ్, బ్లడ్, దుడ్డు తల్లిదండ్రుల ప్రసాదమని స్వామి చెబుతూ ఉంటారు. విఘ్నేశ్వరుడిలా తల్లిదండ్రులను పూజిస్తే మూలాధార చక్రంలో గణపతి ప్రచోదనమై మనకు సిద్ధి బుద్ధులను కలగజేసి మనల్ని క్షేమంగా ఆనందంగా ఉంచుతాడు.
1: అంతేకాదండి పద్మజ, అతిగా ఆడంబరాలకు పోకుండా భక్తి ప్రధానంగా ప్రతివారు వినాయకుని సేవించి ఆయన ఆశీస్సులు మెండుగా దండిగా పొందాలని ఆశిద్దాం.
3: స్వామి వినాయక చవితి సందర్భంగా ఇచ్చే దివ్య సందేశాలు వినటం వల్ల, ఇంకా మన సనాతన సారథల్లోని వ్యాసాలు చదువుకోవటం వల్ల మనకు కొంత వినాయక తత్వం గురించిన అవగాహన కలిగింది. మనం అర్థం చేసుకోవటమే కాక మన శ్రోతలందరితో పంచుకోగలగటం స్వామి మనకిచ్చిన మహద్భాగ్యం. ఈ సందర్భంగా స్వామికి వేల కృతజ్ఞతలు తెలుపుకుందాం. గణపతి స్తుతితో ఈ కార్యక్రమాన్ని ముగిద్దామా? సాయిరామ్.

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సాయినాథ సుబ్రహ్మణ్యం.

ఇంతవరకు వినాయక చవితి పర్వదిన సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు బోయన్పల్లి సమితి హైదరాబాద్ నుంచి వచ్చిన బాల వికాస్ గురువులు చిన్నారులు అందించిన ప్రత్యేక కార్యక్రమం వందేహం గణనాయకం విన్నారు.

ఇంతవరకు మీరు సెప్టెంబర్ 13, 2018 వినాయక చవితి పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం వందేహం గణనాయకం పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. ఇప్పుడు దేవదేవుని దీనజన సేవ భగవాన్ బాబావారి దివ్య సన్నిధిలో అక్టోబర్ 29, 2007 నిజామాబాద్ జిల్లా సత్యసాయి సంస్థల వారు ప్రదర్శించిన నాటకం మీకు అందిస్తున్నాం.

ఓం శ్రీ సాయిరాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన సత్యసాయినాథుని దివ్య పాదార విందములకు శతకోటి నమస్సు మాంజలి. ఆర్తులను ఆదుకోమని, దీనులను సేవించమనే కదా స్వామి మనకు సదా ప్రబోధిస్తారు. ఆ దేవదేవుడు నా జీవితమే నా సందేశమని అనేక సేవా కార్యక్రమాలను చేపట్టి దిగ్విజయముగా నడిపించి ఆచరణలో చూపెట్టిన వైనం మనందరికీ విదితమే. ఆ అంశాలను కేంద్ర బిందువుగా చేసుకుని నిజామాబాద్ జిల్లా బాలబాలికలమైన మేము దేవదేవుని దీనజన సేవ అనే ఈ సంగీత నృత్య రూపకాన్ని మీ ముందు ప్రదర్శించుటకు తమ అనుమతిని కోల్చున్నాము స్వామి.

చూసారా, సకల శుభదాయి అయిన శ్రీ సాయిరాముని కీర్తిస్తూ మన బాల వికాస్ పిల్లలు ఎంత బాగా నృత్యం చేశారో. ఉన్నత విలువలతో మనమంతా గర్వించదగ్గది.

0: భారతీయ సంస్కృతి. అనేక వేల మంది పుణ్యాత్ములు ఈ గడ్డపై పుట్టారు. పరమేశ్వరుడే అనేక యుగాలలో అనేక రూపాలలో ఈ మట్టిలో పుట్టి మనిషి జగతిలో ఎలా మసలుకోవాలో చూపారు. ఓ శ్రీరాముడు, ఓ శ్రీకృష్ణుడు, ఓ గౌతముడు, ఓ షిరిడీ సాయి పుట్టిన పవిత్ర దేశం మనది. వారిలా మనము అవ్వాలంటే ప్రతి జీవిలో పరమాత్ముడిని చూడగలగాలి. అన్నార్తుల ఆకలి మన ఆకలిగా, పీడార్తుల బాధలను మన బాధలుగా, రోగార్తుల వేదనలని మన వేదనలుగా భావించాలి. ప్రతి జీవిని ప్రేమించాలి, సేవించాలి. గుర్తింపు కాంక్షించనిది సేవ, ప్రతిఫలం ఆశించనిది సేవ, ఇతరులకు మేలు చేసేది సేవ అని స్వామి చెప్పారు. ప్రతి అవతారంలో ఆ పరమాత్ముడు మంచిని పెంచి చెడుని తుంచడానికే భూమి మీదకొచ్చి దీనులకు, నమ్మిన వారికి కోరిన వరాలిచ్చాడు. దేవదేవుడే తన భక్తులని సేవించాడు. త్రేతాయుగంలో శ్రీరాముడై, ద్వాపరంలో శ్రీకృష్ణుడై, కలియుగంలో షిరిడి సాయిసుడై, సత్యసాయినాథుడై నమ్మిన వారి వెతలను తొలగించి వారికి సేవలు చేశారు.
1: ఆ కథలు చెప్పండి ఆంటీ.
0: తప్పకుండా. రఘువీరుడై పుట్టిన శ్రీరామచంద్రుడు తన కోసం వేచియున్న వృద్ధురాలైన శబరిని చేరి ఆమెని ఆదుకున్నాడు.

0: ఎవరు బాబు మీరు? చూడ ముచ్చటగా ఉన్నారు.
1: మాత, మాది అయోధ్య నగరం. నేను శ్రీరామచంద్రుడు, ఇతను నా తమ్ముడు లక్ష్మణుడు.
0: ఆ, శ్రీరాముడివా? నా రాముడివా? రామా, తారక నామా, అయోధ్య రామా, సీతారామా, అహోరాత్రులు నీకోసం రామా రామా అని పరితపిస్తూ కన్నులు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉన్న నన్ను కరుణతో ఆదరించడానికి వచ్చావా? నీ దివ్య సుందర మూర్తిని దర్శించాను రామా, నా జన్మ సార్థకమైంది.
1: ఇన్నాళ్ళు నువ్వు మాకోసం ఎందుకు వేచి ఉన్నావు తల్లి?
0: నాయనా రామచంద్ర, నీకు తెలియని మర్మమేముందయ్యా రామయ్య? దీనజనోద్ధరుడివని, ఆశ్రిత జన పాలకుడివని నిన్ను నిత్యము కీర్తిస్తూ ఉంటారు గదా. నీ దివ్య సందర్శనం తనివితీరా చెయ్యాలని ఈ ఆశ్రమాన్ని ఇవ్వైన మల్లెలతో, సొంపైన జాజులతో అలంకరించి మేలైన పళ్ళని ఏరి మేలిమి బంగారు మూర్తివైన నీకు అర్పించి తరించాలన్న కోరికతో మాత్రమే జీవిస్తున్నాను రామా.
1: అమ్మా, నువ్వు తినిపిస్తే తినాలనే వచ్చాను తల్లి. ఏవి, నువ్వు సేకరించిన పళ్ళు చూపించు.
0: తెస్తాను రామయ్య, ఉండు ఉండు. ఇదిగో ఈ పళ్ళు.
2: అన్నా, అవి ఎంగిలి పళ్ళు.
1: లక్ష్మణ, ఆమె అచంచల భక్తి విశ్వాసాలు, తల్లి లాంటి ఆమె నిర్మల ప్రేమ నాకు ముఖ్యం. ఆమె ప్రేమతో నానిన ఆ పళ్ళు నాకు అమృతంతో సమానమయ్యా. అమ్మా శబరి, నీ భక్తి ఆత్మీయత నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. నవవిధ భక్తి రీతులతో నన్ను పూజించి నా హృదయాన్ని ద్రవింపచేశాయి. నీవు తెచ్చిన పళ్ళు తిని నీ కోరిక చెల్లించడానికి నన్ను వెతుక్కుంటూ వచ్చాను తల్లి.
0: రామయ్యా, నా జన్మ ధన్యమైందయ్యా, నాకింకేం కావాలి? శ్రీరామచంద్ర, శ్రీరామచంద్ర, రామా రామా.
3: చూసారా, ఏ ప్రతిఫలము ఆశించకుండా తన కోసం పరితపించే వారిని వెతుక్కుంటూ వెళ్లాడు ఆ రామచంద్రమూర్తి.
4: మరి కృష్ణావతారంలో
3: తన కోసం పరితపించే అమాయకులైన గోపికలతో ఆడుకున్నాడు. వారి యదవేణువుని ఊది వారికి ముక్తిని ప్రసాదించాడు. అలాగే అడగకుండా వరాలిచ్చి కుచేలుడిని ఆదుకున్నాడు.

అంత దూరం నుంచి ఇక్కడికి వస్తే ఇన్ని రోజుల తరువాత నా చిరకాల మిత్రుణ్ణి చూసే అవకాశం ఇచ్చారు ద్వారపాలకు. చిన్ననాడైతే మేమిరువురం స్నేహితులం, కాని నేడో ఆయన మహారాజు, నేను కటిక దరిద్రంలో మునిగిన నిరుపేద బ్రాహ్మణుడిని. అది నా రూపంలోనే కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నది. అవి చాలదన్నట్టు మా ఆవిడ కట్టి ఇచ్చిన ఈ అటుకుల మూటకొటి. ఆమె అమాయకత్వం గాని అంతటి రాజు ఈ అటుకులు స్వీకరిస్తాడా?

కుచేలా, కుచేలా, ఎన్నాళ్లకి నేను గుర్తొచ్చానయ్యా నీకు? రామిత్రమా, ఇలా కూర్చో. అయ్యో, ఎంత అలసిపోయున్నావయ్యా నువ్వు. ఉండు, నీ కాళ్ళు కడిగి నీకు సేవ చేయకపోతే నా మనసు ఊరడిల్లడం లేదయ్యా. రారుక్మిణి నా చిరకాల మిత్రుడు, కుచేలుడు.

0: కృష్ణ, గోపాలకృష్ణ, నీ అవ్యాజమైన ప్రేమకు అవధులేలేవా? నా వంటి వానికి
1: అసలు నీ వంటి వానికి ఇది చాలదయ్యా. బాల్యమిత్రుడివి, సోదర సమానుడివి. ఇంతకీ నీ ప్రియమిత్రునికి ఏం కానుకలు తెచ్చావు?
0: ఎదుకుల తిలకుడికి ఈ పేదవాడు తేగలిగింది, ఇవ్వగలిగింది, ఏముంటుంది చెప్పు.
1: అమ్మ దొంగ, మాటకారివి, ఏదో దాస్తున్నావు. నా సోదరి నా కోసం ఏం పంపలేదా? అయినా ఆ మూటలో ఏముంది?
0: అది అది
1: నాకు తెలుసయ్యా, నాకిష్టమని అటుకులు పంపించుంటుంది కదా.
0: కృష్ణ, కృష్ణ, నువ్వు సర్వాంతర్యామివి, మాటలతో నిన్ను గెలవగలనా? ఇదిగో తీసుకో, తీసుకోవయ్యా. కన్నయ్య, నేను ఎంతో భాగ్యవంతున్నయ్యా.

0: అలా భగవంతుని ప్రేమకు పాత్రుడైన కుచేలుడు ఇంటికెళ్లేసరికి ఇంటి రూపే మారిపోయింది. ఇల్లు సకల సంపదలతో సౌభాగ్యాలతో నిండిపోయింది.
1: రామావతారం అయింది, కృష్ణావతారం కూడా అయింది. ఇప్పుడు షిరిడి సాయి కథ చెప్పండి అంటే?
0: అవును, షిరిడీసాయిగా స్వామి దీనులను కాపాడడానికి వారి మధ్యనే ఉండి వారి బాధలన్నీ తన బాధలుగా చేసుకుని వారికి అనంతమైన ప్రేమను పంచాడు. ఎల్ల మతముల సారమొక్కటేనని ఎల్ల జనులకు బాబా ప్రబోధిస్తున్నారు.

0: నాయనలారా, సబ్కా మాలిక్ ఏక్, అందరినీ కాపాడే ఆ దేవుడు ఒక్కడే. అల్లా అయినా రాముడైనా ఒక్కడే. అందరినీ తమ వారిగా భావించి సేవించండి. మిగతాది ఆ దేవుడికి వదిలేయండి. పరమాత్మ మిమ్మల్ని కాపాడుతాడు. అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్.
1: జై సాయిరాం, జై సాయిరాం, జై సాయిరాం, జై సాయిరాం.
2: అయ్యో బాబా చెయ్యి కాలిపోతుంది, బాబా చెయ్యి కాలిపోతుంది. బాబా లీలలు మనెవ్వరికీ అర్థం కావు.
3: బాబా, బాబా, నువ్వే నా బిడ్డను కాపాడావు బాబా.
2: నీ బిడ్డకేమైందమ్మా?
3: రోజూ మాదిరిగానే బిడ్డను పక్కన పెట్టి నా పనిలో నేను మునిగిపోయాను. అలా పాకుతున్నవాడు ఎప్పుడు నిప్పుల దగ్గరికి వెళ్లాడో తెలియలేదు. వెనక్కి తిరిగి చూస్తే బిడ్డ మంటల్లో పడబోతున్నాడు. అంతే, ఏదో హస్తం నా బిడ్డను అమాంతం ఆ మంటల్లోంచి తీసి నా చేతుల్లో పెట్టింది. బాబా, నువ్వే కాపాడావు బాబా, నా బిడ్డను నువ్వే కాపాడావు బాబా.
0: నీ బాధలన్నీ నావి. నీ ఆపదలను తొలగించడానికి నేను ఆపదలో పడినా పాదలేదమ్మా.

అలా నమ్మిన వారికే కాదు నమ్మని వారిని కూడా అక్కును చేర్చుకుని కాపాడే దీనానాథుడు మన సత్యసాయినాథు. దీనజనుల సేవయే దీనానాథుని సేవయని, మానవ సేవయే మాధవ సేవయని చాటి సత్య ధర్మ శాంతి ప్రేమ తత్వములను మనకి బోధించి మనని కంటికి రెప్పలా కాపాడుతున్నారు మన సాయిమాత. స్వామి తన సేవా జైత్రయాత్రలో మనలాంటి ఎందరో సేవా సైనికులను వినియోగించి అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేపట్టి దిగ్విజయంగా నిర్వహించి ఈ కలియుగాన్ని సాయియుగంగా స్వర్ణయుగంగా మార్చుతున్నారు.

ఇప్పటిదాకా మీరు దేవదేవుని దీనజన సేవ భగవాన్ బాబావారి దివ్య సన్నిధిలో అక్టోబర్ 29, 2007 నిజామాబాద్ జిల్లా సత్యసాయి సంస్థల వారు ప్రదర్శించిన నాటకం విన్నారు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ప్రతి సంవత్సరం రేడియో సాయి తెలుగు బృందం తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై నెలలో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు అందించడం ఆనవాయితీ. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు 2012 సంవత్సరం నుండి ప్రారంభమయ్యాయి. ఈ వారం మీకు 2013 సంవత్సరం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 2వ భాగాన్ని ప్రసారం చేస్తున్నాము. ఓం శ్రీ సాయిరాం. ఇంతవరకు మీరు సాయి కుల్వంత్ హాల్ నుండి మీకందించిన ప్రత్యక్ష ప్రసారాలు విన్నారు. మరొక్కసారి శ్రోతలందరినీ రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా మీకందిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలకు రేడియో సాయి ప్రశాంత్ నిలయం స్టూడియోస్ ప్రశాంత్ నిలయానికి స్వాగతం. మరి తదుపరి కార్యక్రమంలోకి వెళ్దాం. సేవ అనేది తమకు లభించిన అపూర్వ అవకాశంగా భావించి ప్రేమతో సేవ చేసేదే సేవ అన్నారు స్వామి. అందుకు ప్రత్యక్ష తార్కాణాలుగా నిలుస్తాయి విశాఖ యువత అనంతగిరి కొండల్లో చేపట్టిన మంచినీటి పథకాలు, రక్తదాన శిబిరాలు, మానసిక రోగులకు అందిస్తున్న సేవలు. మానవ సేవయే మాధవ సేవ కార్యక్రమంలో ఇప్పుడు విశాఖ యువతతో శ్రీ జగన్నాథరావు నిర్వహిస్తున్న చర్చాగోష్ఠిని విందాం.
1: సాయిరాం, రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రత్యక్ష ప్రసారాలకి శ్రోతలందరినీ మరొక్కమారు ఆహ్వానిస్తున్నాను. మానవ సేవయే మాధవ సేవ అనే అంశంపై ఇవాళ మనం చర్చించుకుందాం. ఈ చర్చలో పాల్గొనడానికి విశాఖ యువత ఎవరైతే అనంతగిరి కొండల్లో గిరిజన ప్రాంతాల్లో నీటిని అందించి తగిన సేవా కార్యక్రమాలు చేస్తున్నారో వారు వచ్చారు. వాళ్ళని ముందు మనం పరిచయం చేసుకుందాం. ఏది మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి.
2: సాయిరాం, నా పేరు గణేష్ అండి. మాది విశాఖపట్నం సత్యసాయి సేవా సంస్థల యువజన విభాగంలో గత 15 ఏళ్లుగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. సాయిరాం.
3: సాయిరాం, నా పేరు శశి హరీష్. నేను 2008 సంవత్సరం నుంచి 2013 సంవత్సరం వరకు సత్యసాయి విశ్వవిద్యాలయంలో చదువుకున్నాను.
4: సాయిరాం, నా పేరు కేవీఎన్ మూర్తి. గత 15 సంవత్సరాలుగా విశాఖపట్నం సత్యసాయి సేవా సంస్థల యువజన విభాగంలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను.
5: సాయిరాం, నా పేరు సాయి ప్రశాంత్. 2006 నుండి 2011 వరకు శ్రీ సత్యసాయి యూనివర్సిటీలో చదువుకున్నాను.
6: సాయిరాం, నా పేరు ప్రతాప్ కుమార్. నేను గత 10 సంవత్సరాలుగా భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల విశాఖపట్నం జిల్లాలో యువజన విభాగంలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను.
1: ఎంతో చక్కగా చెప్పారు. అందరూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న వల్ల ఎంతో ఆనందం అది. అయితే మన ఈ కార్యక్రమం మొదలు పెట్టే ముందు స్వామి సేవా కార్యక్రమాల విషయంలో ఏం చెప్పారో ఒకసారి స్వామి గొంతుకులో మనం విందాం.
7: దివ్యాత్మ స్వరూపులారా, మానవుని ఉత్తేజపరచున్నది, ఉన్నత స్థాయికి కొనుక్కోనది నిష్కామ సేవయే. మానవుని మనోబుద్ధులకు కావలసినంత శక్తి సామర్థ్యములను అందించి మానవత్వాన్ని మేల్కొల్పునది నిష్కామ సేవయే. మానవుని హృదయములందు ఉన్న మాలిన్యము దూరం చేయవలనున్న సేవనే ప్రధానమైన మార్గము. నిష్కామ సేవ నిమిత్తమై ఏర్పడినదే మానవుని యొక్క జన్మం కాని స్వార్థములకు కాదనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరము. ఈ సేవలు కేవలము పేరు ప్రతిష్ఠల కోసమని సేవ చేయరాదు. ప్రపంచంలో తన యొక్క అహంకారమును ప్రకటితము భావించే నిమిత్తమై సేవలు చేయరాదు. లేక సేవల ద్వారా తన యొక్క స్వార్థమును సుప్రయోజనమును నెరవేర్చుకునే నిమిత్తము సేవలు చేయరాదు. ఈ విధమైనటువంటి సేవలు సేవలు అనిపించుకోవు. సేవ ఎందున్నటువంటి పవిత్రత, సేవ ఎందున్నటువంటి దివ్యత్వమును మానవుడు గుర్తించుకునలేక సేవలలో పాల్గొనటకు వెనుకంజ వేస్తున్నాడు. సేవ చేయని జీవితము చీకటింటి జీవితముగా భావించాలి. మన జీవితము సమాజం నుండి ఏర్పడినది. నీ కీర్తి ప్రతిష్టలు కాని, నీ సుఖ సంతోషములు కాని, భోగ భాగ్యములు కాని ఈ సమాజం నుండి మనం అందుకోగలుగుతున్నాము. సర్వ సమస్యలను తీర్చేటువంటి ఈ సమాజమునకు, సర్వ సుఖములను అందించేటువంటి ఈ సమాజమునకు, మానవత్వాన్ని వికసింపజేసేటువంటి ఈ సమాజమునకు మనం సేవలు చేయకుండా ఇంకెవరికి చేయాలి? సేవకు కావలసినటువంటి ధనము, ధాన్యము ఇత్యాది పదార్థములు కాదు అవసరం. ప్రేమ హృదయము లేక ఎన్ని సేవలు చేసినప్పటికీ అది కేవలము వ్యర్థమే అవుతుంది. ఈనాడు సేవలు ఎందుకని, మరి ఏ విధమైనటువంటి యొక్క సమస్యలు ఎందుకని ఆడంబరము, అహంకారము ఉన్నత స్థాయిని ఎందుకున్నది? ఆడంబరము ఉండినంత వరకు కూడా ఆత్మతత్వం అర్థం కాదు. ఇది ఆత్మతత్వం అర్థం కాకుండా మానవత్వాన్ని వికసింపచేయలేడు. మానవత్వం వికసింపచేసుకోకుండా అతను మానవుడే కాదు. సేవల యందు ప్రధానమైనటువంటి త్యాగము. ఈ త్యాగభావమనేటువంటిది కేవలము అహంకారము మొట్టమొదట త్యాగం చేయాలి. భావమందు దుష్ట భావము వీడుంటే త్యాగమగును, అది యోగమగును. ఎవరికో మనము సేవ చేస్తున్నామనేటువంటి భావము చాలా పొరపాటు. ఆ రూపంలో ఉండేటువంటి పరమాత్మకి నేను సేవ చేస్తున్నానేటువంటి ఉన్నతమైనటువంటి పవిత్రమైన భావం కలగాలి.
1: స్వామి సూచనలు ఎంత స్పష్టంగా చెప్పారు, విన్నారు కదా. అయితే మనం ఈరోజు ఈ ప్రపంచంలో మనం ఏం చూస్తున్నామంటే, యువత ఆడంబరాలకి పోతూ ఆహ్లాదాలకి, ఆనందాలకి, సినిమాలకి, షికార్లకి, ఇలాంటి జీవితం గడపడానికి అది ప్రయత్నిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో మీకు సేవ చేయాలన్న ఉద్దేశం ఏ విధంగా కలిగింది, దీనికి ప్రేరణ ఏ విధంగా వచ్చింది, ఒక్క వాక్యంలో ఒక్కొక్కరు చెప్పండి.
2: సాయిరాం, విశాఖపట్నంలో మెంటల్ హాస్పిటల్ సర్వీస్ ఉంది సాయిరాం. మేము ప్రతి ఆదివారం వాళ్ళకి వెళ్లి స్నానాలు చేయిస్తున్నాం. ఆ చేయడం వల్ల చాలా మనసుకి ఆనందం కలిగి ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలి స్వామి, మాకు అవకాశం కల్పించాలని స్వామిని ప్రార్థించాం సాయిరాం.
3: నేను విశ్వవిద్యాలయంలో చదువుకున్నప్పుడు గ్రామ సేవ చేసేవాడిని. అక్కడ స్వామి గ్రామ ప్రజలకి అందించే అవన్నీ ప్రేమ అవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఇలాంటి సర్వీస్ చేయాలి బయటకు వెళ్లిన తర్వాత అనుకుని చేశాను.
4: సత్యసాయి సేవా సంస్థలు విశాఖపట్నంలో జరుగుతున్న అనేక కార్యక్రమాల్లో నేను పాల్పంచుకోవడం, అక్కడ ఎదుటివారి బాధను ఫీల్ అవడం, ఆ సెన్సిటివిటీని స్వామి యొక్క ప్రసంగాల ద్వారా నేర్చుకోవడం, అలాగే స్వామి తన ప్రసంగాల్లో ఎప్పుడు మానవ సేవయే మాధవ సేవ అని చెప్పడం నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చి ఇన్నాళ్ళు ఈ కార్యక్రమాలు చేయడానికి అదే ఆదర్శంగా నిలిచింది సార్.
5: స్వామి విద్యాసంస్థల్లో చదువుకున్న రోజుల్లో స్వామి ఎన్నో సందర్భాల్లో మాకు ఆనందాన్ని ప్రసాదించారు. ఆ ఆనందాన్ని ఇతరులతో పంచుకోవాలనే కోరికతో ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాం.
6: స్వామి అనేక సేవా కార్యక్రమాలు తాను స్వయంగా చేసి చూపించారు. ఆ సేవా కార్యక్రమాల్లోని మనం పాలు పంచుకోవాలనే కుతూహలంతో మేము ఇప్పుడు నేను కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను.
1: చక్కగా చెప్పారు. అందరూ కూడా సేవా కార్యక్రమాలు ఎందుకు పాల్గొన్నారో చెప్పారు. అయితే సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు స్వామి స్పష్టంగా ఒక విషయం చెప్పారు, సేవా కార్యక్రమాల్లో మనం చేసేటప్పుడు ఎవరిని ఎక్కడా కూడా డబ్బు యాచించి మనం ముందుకు వెళ్లకూడదు. అయితే మీరు చేపట్టే కార్యక్రమాలు, నీటి మంచినీటి పథకం అనండి, మెడికల్ హాస్పిటల్ సేవలు అనండి, నారాయణ సేవ అనండి, అన్ని కూడా డబ్బుతో కూడుకున్నవి. అయితే ఇలాంటప్పుడు స్వామి ఆదర్శాలని నిలబెడుతూ మీరు ఏ విధంగా చేస్తున్నారో ఎవరు చెప్తారు?
4: నేను చెప్తాను.
1: మూర్తి చెప్పమ్మా.
4: సాయిరాం, స్వామి చెప్పినట్లుగానే మేము ఏ రోజు కూడా ఎవరి దగ్గరికి వెళ్లి డబ్బులు గాని ఏ రూపంలో కూడా అడగలేదు. స్వామి ఏదో ఒక రూపంలో మాకు ఆ వనరులను ఏర్పాటు చేసేవాళ్ళు. అంటే మేము చేసిన వాటర్ ప్రాజెక్ట్స్ కి ఏడే గ్రామాల్లో చేశామో, గాలిపాడు, సంకుపర్తి, బోర్జవలస, చిలమావుడి, మెట్టవలస, రంగరాజుపల్లి, చెన్నందిపట్టు, పదనందిపట్టు, బడ్డపాడు గ్రామాలకి సత్యసాయి సేవా సంస్థలు విశాఖపట్నంలో ఉన్న సేవాదళ సభ్యులను, భక్తులను, వాళ్ళని మేము ఆ గ్రామాలకు తీసుకువెళ్లి ఆ గ్రామాల్లో మేము కట్టిన వాటర్ ట్యాంకులను చూపించి, అలాగే ఆ పైప్ లైన్లను చూపించి, వాళ్ళు మనం వాటర్ ప్రాజెక్టులు కట్టకముందు ఏ విధమైన బురద నీళ్లు తాగేవాళ్ళో చూపించి, కట్టిన తర్వాత ఏ విధంగా స్వామి యొక్క ప్రేమామృత ధారను వాళ్ళు తీసుకుని వాళ్ళ ఆరోగ్యాలను బాగుపరుచుకున్నారో వాళ్ళకి ప్రత్యక్షంగా వాళ్ళ కళ్ళతో చూసేట్లు చేయడం ద్వారా వారు ఈ విధంగా స్వామి భక్తులు, స్వామి యువత ఇంత అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు, మనవంతు కూడా ఏదో సాయం చేయాలని చెప్పి వాళ్ళు ధన రూపేణా, వస్తు రూపేణా అన్ని ఏర్పాట్లను, ఒక వాటర్ ప్రాజెక్టు పూర్తయిన స్వామి ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరిని పంపించి వాటికి కావాల్సిన సామాగ్రిని మాకు ఏర్పాటు చేసేవాళ్ళు సాయిరాం. చిన్న ఎగ్జాంపుల్, స్వామి ఏ విధంగా ఈ కార్యక్రమాలు నడిపిస్తున్నారన్న దానికి చిన్న ఉదాహరణ సాయిరాం. మేము 2007లో గాలిపాడు, సంకుపర్తి, బోర్జవలస వాటర్ ప్రాజెక్టు రిపోర్టును తీసుకొచ్చి ఒక 50 మంది గిరిజనులు తీసుకొచ్చి సాయి కుల్వంత్ సభా మండపంలో కూర్చోపెట్టినప్పుడు స్వామి స్వయంగా వచ్చి ఆ వాటర్ ప్రాజెక్టు రిపోర్టును బ్లెస్ చేసి స్వామి ఎన్టీ రూంలోకి వెళ్ళిపోయారు. అప్పుడు ఒక భక్తుడు విశాఖపట్నం నుంచి సాయి కుల్వంత్ సభా కళ్యాణ మండపంలో వచ్చి మా దగ్గరకు వచ్చి, మీరు ఏం చూపించారు అని అడిగినప్పుడు, మేము ఈ ప్రాజెక్టు రిపోర్ట్ చూపించగానే ఈ ప్రాజెక్టు కావలసిన మొత్తం సామాగ్రిని నేను అందిస్తాను, మీరు చేయండి అని చెప్పారనమాట. స్వామి ఈ విధంగా అనేక రూపాల్లో మేము చేస్తున్నామనే ఫీలింగ్ మాకు ఏ రోజు లేదు సాయిరాం. మేము ఒక ప్రాజెక్టు పూర్తయిననే స్వామి ఏదో ఒక రూపంలో వచ్చి ఈ విధంగా మాకు అందజేస్తున్నారు.
1: ఈ కార్యక్రమాలు మీరు ఎప్పుడైతే చేపడుతున్నారో, మీరు ఎప్పటికప్పుడు 40-50 ప్రాజెక్టులు చేశారన్నారు, దానికి స్ఫూర్తి స్వామి అందించారన్నారు, ఎవరో దాతలు కూడా ముందుకొచ్చి భక్తులు వచ్చి చేస్తున్నారన్నారు. కానీ ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు మీకు ఎదురైన సమస్యలు దాన్ని ఏ విధంగా మీరు అధిగమిస్తున్నారు?
2: సాయిరామ్, ఈ ప్రాజెక్టులు చేసేటప్పుడు వాటర్ ప్రాజెక్ట్ 3 సంకుపర్తి, బోర్జవలస, గాలిపాడు గిరిజన గ్రామాలకు మంచినీళ్ళు స్వామి అందించిన తర్వాత ఆ శిలా పలకాన్ని ఇనాగ్రేట్ చేయడానికి కులవంత్ హాల్కి 200 మందిని ట్రైబుల్స్ గిరిజనులు కులవంత్ హాల్కి తీసుకురావడం జరిగింది. అప్పుడు స్వామి వచ్చి శిలాపలకం తీసుకురమ్మన్నారు. శిలాపలకం చూసి విశాఖపట్నమా మీరు అని స్వామి అడిగారు. అవును స్వామి అంటే అందులో ఆ శిలాపలకం అనంతగిరి మీద చెయ్య వేశారు, శంకుపర్తి మీద చెయ్య వేశారు, వేసి చాలా చక్కగా చేస్తున్నారు, మీకు ఏమి కావాలని స్వామి అడిగారు. స్వామి చాలా మంది గిరిజనులు వచ్చారు స్వామి, ఇంకా బురద నీళ్లు తాగుతున్నారు స్వామి, వాళ్ళకి మీ స్వస్థలతో వాళ్ళకి ఏమైనా మంచి నీళ్ళు అందించండి స్వామి అంటే నేను తప్పకుండా చూసుకుంటాను, మీరు వెళ్ళి చేయండి అని స్వామి చెప్పారండి. అదే ఇన్స్పిరేషన్తో ఇవాళ స్వామి ఒక గ్రామం తర్వాత ఒక గ్రామం స్వామి అలా వనరులు ఏర్పాటు చేస్తూనే ఉన్నారు స్వామి. ఆ అనుగ్రహంతో వాళ్ళు ఇవాళ 50 గ్రామాలు స్వామి నీళ్ళు ఇవ్వడం జరిగింది. వాళ్ళు చక్కగా ప్రేమాంత ద్వారా తాగుతున్నారు సాయిరామ్. అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మొట్టమొదట ఆ కొండల్లో ఒక 18 కిలోమీటర్లు నడవాలి సైరం. ఎవరు కూడా మనల్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. వీళ్ళేంటి వైట్ డ్రెస్సులు వస్తున్నారు, వీళ్ళేంటి ఇలాగ వస్తున్నారు అని చెప్పి మా దగ్గరకు కూడా వచ్చేవాళ్ళు కాదు. అయితే వాళ్ళని మమ్మల్ని దగ్గరికి చేర్చుకోవడానికి నారాయణ సేవ చేశాం సైరం. శీతాకాలంలో వాళ్ళకి దుప్పట్లు పంచాం. అప్పుడు వాళ్ళకి మన మీద ఒక నమ్మకం ఏర్పడింది. ఆ వీళ్ళు సైరం, వీళ్ళు మనకి ఏమైనా హెల్ప్ చేస్తారు అని చెప్పి వాళ్ళకి నమ్మకం కుదిరాక వాళ్ళు మనతో పాటు సిమెంట్ బస్తాలు కొండల మీద ఎక్కించడం, ఇసుక పిక్క రాయ కర్రలతో మూసుకుని వెళ్లేవారు సైరం. వాళ్ళంతా కూడా మనకి ఆ విధంగా సాయి సహకారాలు అందించేవారు. స్వామి కూడా ప్రతి నిమిషం కూడా ఈ ప్రతి స్టెప్ స్టెప్ నడిపించుకుంటూ వెళ్లేవారు సైరం మాకు.
1: నిజమే, మనం చేసిన సేవా కార్యక్రమాన్ని, మీరు చేసిన సేవా కార్యక్రమాన్ని చూసి ఆ గిరిజనులు ఆ విధంగా ప్రభావితమయ్యారు. చాలా బాగుంది. అయితే ఇంత గెలిచి రచ్చగెలు అన్నారు, అంటే ఈ కార్యక్రమాలు మీరు యువకులు, కొంతమంది విద్యార్థులు, ఆ విద్యార్థి దశ నుంచి కూడా మీరు ఈ కార్యక్రమాలు చేపట్టారు. అయితే విద్యార్థి దశ నుంచి చేపట్టినప్పుడు ఇంట్లో మీ తల్లిదండ్రులు కానీ ఎవరైనాను దీనికి అబ్జెక్షన్ చేసి ఏమిటిలాగా మీరు ఇలాగ కొండలంటా తిరుగుతున్నారు అని ప్రశ్నించినప్పుడు తల్లిదండ్రులు ఏ విధంగా మీరు కన్విన్స్ చేయగలిగారు? అది కాకుండాను మీ తోటి విద్యార్థులు, తోటి స్నేహితులు, వాళ్ళు కూడా హేళనగా చూస్తే చూడవచ్చు ఎవరికైతే ఈ సేవా కార్యక్రమాలు ఇష్టం లేదు, వాళ్ళని మీరు ఏ విధంగానూ ఆ క్రిటిసిజంని ఏ విధంగా మీరు ఫేస్ చేయరు?
6: మేము చిన్నప్పుడు అంటే మేము ఈ వాటర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే టైంలో మేము చదువుకునే వయసులో ఉండేవాళ్ళమి. అయితే మా పేరెంట్స్ అందరూ కూడా ఏమనేవారంటే, ఏంటి మీరు చదువుకోకుండా ఇలా కొండలంటా తిరుగుతున్నారు, ఇది కరెక్ట్ కాదు, మీరు చదవండి, స్వామికి కూడా ఇష్టం ఉండదు అని చెప్పేవారు. అయితే మేము వాళ్ళని కన్విన్స్ చేసి లేదు లేదు స్వామి చేయమన్నారు ఇలా చెప్పిన తర్వాత స్వామి ఎప్పుడైతే మమ్మల్ని బ్లెస్ చేశారో ఇంకా పేరెంట్స్ కూడా చాలా నమ్మకం వచ్చి వాళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. అయితే మా ఫ్రెండ్స్, మా స్టూడెంట్స్ ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకెళ్లేటప్పుడు వాళ్ళు కొంత హేళన చేసేవారు అన్నమాట. అటువంటి సందర్భం ఒకసారి మూర్తన్న, నేను మేమందరం మాట్లాడుకునేటప్పుడు తనకు ఎదురైన సంఘటన ఒకసారి మనకి ఆయన వివరిస్తారు.
4: సాయిరామ్, ప్రతాప్ చెప్పినట్టు పేరెంట్స్ నుంచి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా సత్యసాయి సేవా సంస్థల్లో సభ్యులు కావడం వలన అంత అపోజిషన్ అయితే రాలేదు. బట్ చదువుకునే ఏ తల్లిదండ్రులకైనా చదువుకోవాలి తన పిల్లలు ఉంటుంది కాబట్టిగా, దాంతోపాటు స్వామి బ్లెస్సింగ్స్ చేసిన తర్వాత మాత్రం ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. కానీ నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ చదివినప్పుడు మాత్రం నా తోటి స్నేహితులు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో, ఏంట్రా నువ్వు ఇంజనీరింగ్ లైఫ్ లో ఎంజాయ్ చేయకుండా ఈ కొండలు గుట్లంటూ పట్టుకుని తిరుగుతున్నావు, ఈ మెడికల్ క్యాంపులు ఏంటి, ఈ మెంటల్ హాస్పిటల్ సర్వీస్ ఏంటి, ఈ రైల్వే స్టేషన్ యాక్టివిటీ ఏంటి, ఆ కొండల్లోకి వెళ్ళి తిరగడం ఏంటి అని విక్రించేవాళ్ళు. బట్ నేను సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఆ టైంలో వాళ్ళని బలవంతంగా కొంతమందిని కొన్ని కొన్ని కార్యక్రమాలకి మొదటిసారి పట్టుకెళ్లేవాడిని. కానీ రెండోసారి నుంచి స్వామి అనుగ్రహం వాళ్ళకు కూడా కలిగి వాళ్ళకు వాళ్ళగే మేము వస్తామని చెప్పి ముందుకు రావడం జరిగేది. చిన్న ఎగ్జాంపుల్, సురేష్ వర్మ అని చెప్పి అతను ఇప్పుడు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో ఒక సైంటిస్ట్, నా క్లాస్మేట్. వాడు పాపం చిన్న టెన్షన్లో ఉండి నన్ను పాడేరు కానీ అరుగ్గాని తీసుకెళ్లరా అంటే కొయ్యూరు మండలం వయ్యన్నపాకలు అనే గ్రామంలో మెడికల్ క్యాంప్కి అతను తీసుకెళ్లాను. తీసుకెళ్లిన తర్వాత అక్కడ మన సత్యసాయి సేవా సంస్థల యువజన విభాగం చేస్తున్న సేవలను అతను చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ రోజు అతను బార్క్ లో సైంటిస్ట్ గా ఉంటూ తన తోటి కొలీగ్స్ ని మొబలైజ్ చేసి మోటివేట్ చేసి ఈ రోజు వెస్టర్న్ ఘాట్స్ లో కొండ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు ప్రతి శనివారం ఆదివారం వాళ్ళకి హాలిడే, ఆ రోజు వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లి అక్కడ ఫ్రీ ట్యూషన్ సెంటర్ ఒకటి పెట్టాడు. ఒక రిజల్ట్ కూడా చెప్పాడు నాకు, 10th క్లాస్ లో ఎప్పుడు 120 మంది 130 మందికి 10 మంది 20 మంది పాస్ అయ్యే వాళ్ళంట, కానీ వీళ్ళని తర్వాత 78 మంది పాస్ అవుతున్నారు అని రిజల్ట్ కూడా స్వామి వాళ్ళ ద్వారా చూపించారనమాట. అంతేకాదు వాళ్ళ కొండల్లో మెడికల్ క్యాంప్స్ కూడా ఇప్పుడు కొనసాగిస్తున్నారు. ఇదంతా కూడా స్వామి డివైన్ ప్లాన్. నేను ఆ సత్యసాయి ఆర్గనైజేషన్ విశాఖపట్నంలో ఉండేటప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేసినప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు సైరం మీ దయవల్ల ఆ రోజు మేము బ్లడ్ ఇచ్చాం, మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో ఈ రోజు మా ఆఫీసుల్లో మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తాం, మాకు మెయిల్స్ వస్తున్నాయి అనమాట నాకు ఇప్పుడు. కాబట్టి స్వామి ఈ విధంగా ఫ్రెండ్స్ ని మొట్టమొదట ఫ్రెండ్స్ చాలా అపోజ్ చేసినప్పటికి కూడా మనం ఆచరిస్తూ చేస్తాను చెప్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
1: సేవా కార్యక్రమాల్లో మీరు ఆ యువతని ఏ విధంగా స్పందింపజేశారు బాగుంది. కానీ మనం ఇప్పుడు ఈ చేస్తున్న సేవా కార్యక్రమాల్లోని సాయి యువత ఎవరైతే ఈ కార్యక్రమాలు చేపడుతున్నారో వాళ్ళు కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ ఎవరైతే స్వామిని ఎరుగరో, స్వామి విషయం తెలియదో, వాళ్ళని ఏ విధంగా మన కార్యక్రమాల్లోని ఉపయోగించుకోగలుగుతున్నాము, వాళ్ళు ఉపయోగించుకున్నప్పుడు వాళ్లలో వచ్చిన స్పందన ఏమిటి అది ప్రశాంత్ చెప్తావా?
5: ఈ వాటర్ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు స్వామి గురించి తెలియని వాళ్ళు చాలా మంది ట్యాంక్ డిజైన్ చేస్తున్న రాడ్ బెండర్స్ అయితేనేమిటి, లేదంటే మెటీరియల్స్ షిఫ్ట్ చేస్తున్న లారీ డ్రైవర్స్ అయితేండి, వాళ్ళు స్వామి గురించి తెలియపోయినా సరే మనం ఈ గిరిజన ప్రాంతాలకి చేస్తున్న నీటి పదం మీద ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కష్టమైనా సరే వాళ్ళ పని ముందుకు వచ్చి ఉచితంగా మనకు సేవనందించడానికి చేస్తున్నారనమాట. అటువంటిగా స్వామి తెలియని వాళ్ళు కూడా మనం చేస్తున్న ఒక మంచి పనికి ముందుకొచ్చి మనకి ఎంతో సహాయాన్ని అందిస్తున్నారు.
1: ఇన్ని కార్యక్రమాలు మనం చేపడుతున్నప్పుడు దీంట్లోని ఎంతో మంది గిరిజనులు అయిన తర్వాత మెడికల్ క్యాంప్స్ వల్ల రోగులు వీళ్ళంతా కూడా సహాయం పొందుతున్నారు. ఈ సహాయం పొందిన వాళ్లలోని వ్యక్తిగతంగా గాని మీరు ఏ గ్రామాల్లోని సేవలు చేస్తున్నారో ఆ గ్రామ పరంగా గాని ఏమైనా మార్పులు వచ్చాయా? ఒకటి. రెండో ప్రశ్న ఏమిటంటే ఈ సేవా కార్యక్రమం చేపట్టడం వల్ల మీలో ఏ విధమైన మార్పు కలిగిందా? ఇది ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ అనుభవాన్ని చెప్పండి.
2: సాయిరామ్, 200 మంది గిరిజనులు పుట్టపర్తి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణం చూసి, ఈ డిసిప్లిన్, స్వామి ఇస్తున్న ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవన్నీ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ గ్రామాలకు వెళ్ళాక వాళ్ళ పిల్లల్ని ఐటీడీఏ స్కూల్స్ కి పంపించడం జరిగిందండి. వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడం కూడా జరిగింది. అక్కడ వాళ్ళు మనం కట్టించిన వాటర్ ట్యాంక్ ని మాత్రం ఒక టెంపుల్లా చూసుకుంటున్నారండి. వాళ్ళకి కొబ్బరికాయ కొట్టడం, హార్త్ బిల్లులు వెలిగించడం, ఊదోతుప్పులు వెలిగించడం వాళ్ళు ఏంటంటే ఒక ప్రసాదం లాగా ప్రతిరోజు నీట్ గా వాతావరణం క్లీన్ చేసుకోవడం చేసుకుంటున్నారండి. ఆ విషయం చాలా మనసుకు హత్తుకుంది సాయిరామ్.
1: నీకేమైనా అనుభవం ఉన్నదా?
3: నేను
4: సాయిరామ్, మొదట్లో నేను సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు నేనే చేస్తున్నాననే అహంకారం నాకుండేది. తర్వాత ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్న ఈ క్రమంలో భాగంగా స్వామి చూపించిన అనేక లీలల వల్ల నాకు అర్థమైంది ఏంటంటే, ఇది నేను చేయట్లేదు, స్వామి నన్ను ఇన్స్ట్రుమెంట్ గా వాడుకుంటున్నారు, నన్ను నేను సంస్కరించుకోవడానికి స్వామి నన్ను ఎంచుకున్నారు, స్వామి ఈ సేవా కార్యక్రమాలకి నన్ను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు అని నాకు అర్థమైంది సాయిరామ్.
3: నేను ఎప్పుడైతే గ్రామ సేవలు చేశానో, మళ్ళీ ఇక్కడ అరకులో పాడేరులోని సేవలు చేశానో, నాకు ఒక సెన్సిటివిటీ అనేది వచ్చింది. అంటే ఎలా బతుకుతున్నారు వాళ్ళు, వాళ్ళ లివింగ్ కండిషన్స్ ఏంటి, వాళ్ళకి మనం ఏం చేయగలం అనే అవగాహన వచ్చింది. దానివల్ల నేను చాలా తెలుసుకున్నాను అన్నమాట.
6: నేను అక్కడ గ్రామస్తుల్లే వాళ్ళు చూసేటప్పుడు కానీ, లేకపోతే నేను చాలా సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ నాలా ఉన్న చెడు వాళ్ళు, ఎందుకంటే మనం వాళ్ళకి చెప్పాలి ఫస్ట్. వాళ్ళకి చెప్పాలి అంటే మనం ముందు చేసింది మానుకోవాలన్నమాట. అటువంటి చెడు అలవాట్లు కానీ అవలక్షణాలు కానీ చాలా వరకు స్వామి అనుగ్రహంతో మానుకోగలిగాను. దానివల్ల ఇప్పుడు నేను అనేక కార్యక్రమాల్లో హ్యాపీగా పాల్గొనగలుగుతున్నాను.
5: సేవలో పాల్గొనేటప్పుడు మనం చేయాల్సిన పనులు స్వామి స్వయంగా వచ్చి మనకన్నా స్వామి చక్కగా మా పనులు స్వామి చేసి పెట్టారనమాట. అనేక సందర్భాల్లో ఈ సేవలో పాల్గొనేటప్పుడు మాకు అర్థమైంది.
1: సేవా కార్యక్రమాల్లోని స్వామి అదృశ్యహస్తం ఎప్పుడూ ఉంటుంది, దానివల్ల తప్పకుండా కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయని ఎంత చక్కగా చెప్పారు. అయితే ఇలా సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు ఎప్పుడైనా మీ మనసుని కలత పెట్టే సంఘటన గాని లేదా మనసుకి హత్తుకునే సంఘటన గాని ఏవైనా మీకు అనుభవంలోకి వచ్చాయా మూర్తి?
4: సాయిరాం, 2006లో విశాఖపట్నంలో రైల్వే స్టేషన్లో ఆర్తి జనోద్ధరణ సేవ అనే ఒక వినూత్నమైన సేవా కార్యక్రమాన్ని స్వామి అనుగ్రహంతో ప్రారంభించడం జరిగింది. ఆ మొదటి కార్యక్రమంలోనే విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఒక మూలనున్న ఒక మానసిక రోగి పడుకునున్నాడు. మీ అందరం అతనికి లేచి స్నానం చేద్దాం, సేవ చేద్దామని చెప్పి అతని దగ్గరికి వెళ్లి అతను తల పట్టుకుని ఇలా పైకి లేపుతున్నప్పుడు అతని యొక్క వెనకనున్న వీపున్న చర్మం ఆ నేలకు అంటుకుపోయి ఉందండి. అక్కడ నుంచి పురుగులు వస్తున్నాయి లోపల నుంచి. దానికి మేమందరం కూడా తీవ్రంగా కలత చెందాం. అప్పటి నుంచి ఆ ఆర్తి జనోద్ధరణ సేవను ఉధృతంగా ప్రతి నెల కూడా చేపట్టడం జరుగుతుంది. సార్,
1: హరీష్ నువ్వు?
3: నేను మెంటల్ హాస్పిటల్ సర్వీస్ కి వెళ్ళినప్పుడు అక్కడ స్పెషల్ వార్డ్ అనేసి ఒక వార్డ్ ఉండేది. అక్కడ ఏంటంటే అక్కడ మానసిక రోగులు ఏంటంటే చేయలు కోసుకునేవారు, వాళ్ళకి బట్టలు కూడా ఇచ్చేవారు కాదు, ఎందుకంటే బట్టలు ఇస్తే ఉరిపోయేసుకునేవారు అనేసి. అలాంటి వాళ్ళు మేము వెళ్ళినప్పుడు సాయిరాం సాయిరాం అనేసి చాలా ప్రేమగా పిలవడం, మాతో చాలా ఆప్యాయంగా మాట్లాడడం చూసి చాలా నేను చాలా ఇన్స్పైర్ అయ్యి స్వామి గురించి చాలా అనుకున్నాను.
1: ప్రతాప్, నీకే అనుభవం ఉందా?
6: మేము శంకుపర్తి బూర్జువాల్స గాలిపాడు గ్రామాల్లో ఈ మంచినీటి సర్వీసులకి వెళ్లేటప్పుడు అక్కడ ఒక మహిళ గర్భిణీ స్త్రీ అనమాట, ఆవిడ నిండు గర్భిణీ, ఆవిడ ప్రసవానికి రెడీగా ఉంది. అయితే ఆవిడ ప్రసవ నొప్పులతో బాధపడుతున్నప్పుడు ఒక తట్టలో ఆవిడని పెట్టుకుని అక్కడి నుంచి 18 కిలోమీటర్లు నడుచుకుని వచ్చేటప్పుడు మధ్యలోనే ఆవిడ ప్రసవించింది ఆ పాపని, ఒక బేబీని. ఆ ఏమైందంటే ఆవిడ చిన్న వయసు ఆవిడ, ఆవిడ బాగా చిన్న వయసు ఆవిడ కావడం వల్ల ఫ్రీగా బేబీ రాకపోవడం వల్ల మధ్యలో ఉండిపోయింది బేబీ, అటువైపు ఇటువైపు రాకపోవడం వల్ల వాళ్ళు గట్టిగా లాగడం మధ్యలో ఉండడం చాలా ఇబ్బంది అయ్యి బేబీ చనిపోయింది. అయినా బయటికి రాలేదు, కిందకి మూసుకొని తీసుకుని వచ్చారు. ఒక బస్సు కోసం 24 అవర్స్ వెయిట్ చేశారు. ఆ మదర్ కి బాగా సఫర్ అయింది, ఆవిడ లోపల చాలా పాటలు
1: కూడా
6: చాలా ఇబ్బంది అయింది, అవన్నీ పాడైపోయాయి అన్నమాట. డాక్టర్ దగ్గరికి మేము కేజీహెచ్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేసేటప్పుడు డాక్టర్ చెప్పింది ఏమిటంటే ఇటువంటి కేసులు చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, గైనిక్ మీద మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి అని వాళ్ళు చెప్పినప్పుడు అప్పటి నుంచి కూడా ప్రతి నెల గుమ్మకోట పంచాయతీలో ఇక్కడ ఈ ట్రైబల్స్ అందరూ కూడా మంగళవారం వస్తారనమాట సంతకి. ఆ మంగళవారం రోజు ప్రతి నెల మేము ఒక మెడికల్ క్యాంపు మేము అందరం కూడా కలిపి కండక్ట్ చేస్తున్నాం.
1: గణేష్,
2: సాయిరాం, మనం ఈ వాటర్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఆ గిరిజన గ్రామాలకి రోడ్డు సదుపాయం లేదు సాయిరాం. వాళ్ళంతా కూడా ఏ మెటీరియల్ షిఫ్ట్ చేయాలన్నా కూడా ఒక 18 కిలోమీటర్లు నడవాలి. అయితే శంకుపర్తి బోజవాస గాలిపాడుకి అయితే రోడ్డు వేయే మార్గం చాలా కష్టం. అయితే ఇప్పుడు రీసెంట్ గా చేసిన రంగరాజపల్లి ఈ గ్రామాల్లో అయితే అండి సాయిరాం, వాళ్ళు బాబా గారు నీళ్ళు ఇస్తారని చెప్పి ఒక 3-4 కిలోమీటర్ల రోడ్డు వేయడం, ఒక 100 మంది కలిపి ఒక 4 రోజుల పాటు ఒక 4 కిలోమీటర్ అంత కొండంతా తవ్వి రోడ్డు వేసి సాయిరాం వాళ్ళు వస్తారు స్వామి మాకు నీళ్ళు ఇస్తారనే ఆహతితో వాళ్ళు ఎదురు చూడడం కూడా చాలా మనసుకి హ్యాపీ అనిపించింది. స్వామి ప్రతి స్టెప్ నేనుండి దగ్గరుండి మీకు నడిపిస్తున్నాను అన్న నిదర్శనం మాకు కనిపించింది సాయిరాం.
4: ఆ 4 కిలోమీటర్లు రోడ్డు వేయడం వల్ల 45 కిలోమీటర్లు మా ప్రయాణం దూరం తగ్గింది సాయిరాం.
1: ఎంత గొప్ప విషయం అది. అయితే స్వామి ప్రతి చోట తాను అదృశ్య హస్తంతో మిమ్మల్ని నడిపిస్తున్నారు. ఇది ఈ ఫీలింగ్ మీరు ఏ గ్రామాల్లోని సేవలు చేస్తున్నారో అక్కడ ప్రజలు దీని అవగాహన పొందగలిగారా ఎలా చెప్తారు ఈ అనుభవాన్ని?
2: సాయిరాం, అక్కడ గిరిజన గ్రామాల్లోనే అలా పొందిన ఆనందం ఏంటంటే సాయిరాం, అక్కడ వాటర్ ట్యాంకులు ఇనాగ్రేషన్ చేసి పైప్ లైన్లు వేసిన తర్వాత వాళ్ళు పొందిన దింస వేస్తారండి. ఆ ఆనందం ఎలా ఉందంటే అండి స్వామికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు వాళ్ళంతా కూడా. వాళ్ళ కొండ పద్ధతిలో పూజలు చేసి వాళ్ళు చాలా ఆనందంగా హ్యాపీగా. సాయిరాం, మీ అందరం కూడా ఈ ట్యాంక్ కి పైప్ లైన్ మెయింటెనెన్స్ కి మేము రోజుకి రూపాయి దాచుకుంటున్నాం సాయిరాం. నేను 30 రోజులకి 30 రూపాయలు ప్రతి ఇంటికి వేసుకుని ఏమైనా మరమ్మతులు వస్తే మేము అది చేసుకుంటాం సాయిరాం. చాలా మార్పు వచ్చింది సాయిరాం. వాళ్ళ ఇంట్లో శుభ్రం చేసుకోవడం, నెల వారానికి ఒకరోజు స్నానం చేసేవాళ్ళు వాళ్ళు పొద్దున్న సాయంత్రం స్నానం చేస్తున్నారు. పిల్లలకి తినే ముందు చేతులు కడుక్కడం, హెల్త్ అండ్ హైజీనిక్, పిల్లల్ని స్కూల్కి పంపించడం, యూత్ మన చేసే పనులు ప్లంబింగ్ పని కానీ ఈ పనులు కానీ నేర్చుకుని వాళ్ళు చుట్టుపక్కల గ్రామాల్లో నీళ్ళు ఇస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి కూడా సాయిరాం మేము సహాయం చేస్తాం, ఆ ఊరికి మేము పైప్ లైన్ వేస్తాం, ట్యాంక్ కడతాం, మెషిన్ వర్క్ చేస్తాం అని చెప్పి ముందుకు వస్తున్నారు సాయిరాం. చూస్తున్నాం. చాలా మార్పు వచ్చింది సార్. వాళ్ళు భజన్స్ చేసుకోవడం, ప్రతి గురువారం భజన్స్ చేసుకోవడం, బాల వికాస్ కార్యక్రమాలు, అన్ని సేవా కార్యక్రమాలు చాలా అద్భుతంగా చేస్తున్నారు సార్ ఇప్పుడున్న గిరిజన గ్రామాల్లో. అట్లాగే సార్ వాళ్ళు కూడా సీల్ ఇప్పుడు మీ అందరం యూత్ కూడా సీలింగ్ అండ్ డిజైర్స్ అంటే రూపాయి ప్రతిరోజు రూపాయి దాచుకొని మా ఖర్చులు తగ్గించుకొని ఆ డబ్బులతో సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నాం సారం. స్వామి ముందుగా మీరు ఒక రూపాయి పెడితే స్వామి నేను ముందు నడిపిస్తాను, ఒక అడుగేస్తే 100 అడుగులు వేస్తాను అనడానికి స్వామి నిదర్శనంగా యూత్ అంతా, వైజాగ్ యూత్ అంతా ఒక యూనిటీగా ఉండి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం సారం.
6: అయితే నేను అక్కడ మన వాటర్ ప్రాజెక్ట్ ఏ గ్రామాల్లో చేసాం అక్కడ గమనించింది ఏంటంటే అక్కడ యూత్ అందరూ కూడా ఇప్పుడు మడ్డికల్లు అంటే అక్కడ దొరికే లోకల్ సంబంధించిన వైన్ అది తాగడం మానేశారు, చుట్టలు తాగడం మానేశారు. పేరెంట్స్ అందరినీ కూడా వాళ్ళు ఇప్పుడు గౌరవిస్తున్నారు అనమాట. ఇంతకు ముందు వాళ్ళ పేరెంట్స్, ఒక ఓల్డ్ అతను వచ్చి నాకు చెప్పడం ఏంటంటే సైరం మీ వల్ల ఇప్పుడు మా పిల్లలందరూ కూడా మేము చెప్పిన మాటలు వింటున్నారు, మాకు చాలా ఆనందంగా ఉంది, చెడు అలవాట్లకు వెళ్ళట్లేదు, చాలా సంతోషం అని వాళ్ళు చెప్పడం చాలా ఆనందంగా అనిపించింది.
4: రంగరాజపల్లి ముఖ్యంగా ఈ యొక్క రంగరాజపల్లి గ్రామం అంది ఒక ఆదర్శమైన గ్రామంగా ఇప్పుడు రూపుదిద్దబడింది సార్.
1: హరీష్ నివేదిక చెప్పాలనుకున్నా.
3: ఒక వారం క్రితమే మేము బంగారు బుడ్డి అనే గ్రామంకి వెళ్ళాము, అంటే మెటీరియల్ అవి తీసుకువెళ్ళాం ట్యాంక్ కట్టడానికి. అక్కడ ఏంటంటే అర్ధరాత్రి పూట కచ్చా రోడ్డు కొండ ఎక్కుతుంది అనమాట వ్యాన్. అలాంటి పరిస్థితుల్లో వ్యాన్ గొయ్యలో పడిపోయింది, గొయ్యలో పడిపోతే మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అలాంటిది మేము సైరం సైరం అనుకున్నాం, ఎక్కడి నుంచో తెలీదు 30 మంది ట్రైబల్స్ వచ్చారు, వాళ్ళు కూడా మాతో పాటు సైరం సైరం సైరం అని వ్యాన్ ని ఆ గొయ్యలోంచి తీసి రోడ్డు మీదకి మళ్లీ పెట్టారు అనమాట. అది ఒక మిరాకిల్ అనుకోవచ్చు అనమాట.
1: ఇప్పుడేను హరీష్ ఏదో బొడ్డుపల్లి గ్రామంలో సేవ అంటున్నారు, బంగారు బుడ్డి. అయితే ప్రస్తుతం ఇలాంటి కొత్త ప్రాజెక్ట్స్ మీరేమైనా చేయదలుచుకున్నారా మూర్తి?
4: అవును సైరామ్, ఇప్పుడు ఆల్రెడీ 3 గ్రామాల యొక్క వాటర్ ప్రాజెక్ట్స్ అవుతున్నాయి. అంటే 3 గ్రామాలంటే 6 ట్యాంకులు, 5 కిలోమీటర్ల పైప్ లైన్. ఈ గ్రామాలు ఎక్కడున్నాయంటే విశాఖపట్నం నుంచి ఆల్మోస్ట్ 150 నుంచి 170 కిలోమీటర్ల దూరంలో ఈ 3 గ్రామాలు పాడేరుకి అరకుకి మధ్య హుకుంపేట ఉంది. హుకుంపేట లోపల నుంచి వెళ్తే చీకుమద్దులు పంచాయతీలోని ముసరపాడు, గిల్లాబొడ్డు అనే గ్రామాలు, అలాగే అండిబా అనే పంచాయతీలో బంగారుబుడ్డి అనే గ్రామంలో ఇప్పుడు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. టోటల్ గా ఈ నెలాఖరికి ఆ 3 గ్రామాలకు కూడా స్వామి యొక్క ప్రేమామృత ద్వారా వాళ్ళకి అందబోతుంది. అయితే ఇప్పుడు ఇవాళ ఉదయాన్నే ఫోన్ వచ్చింది, మన యూత్, మన సాయి యువత విశాఖపట్నం నుంచి ఆల్రెడీ అక్కడికి వెళ్లడం జరిగింది. వెళ్లి అంటే గ్రామం నుంచి ఆ ఓటుకి 2 కిలోమీటర్ల పైప్ లైన్ వేస్తున్నామండి. అంటే ఒక వాటర్ ప్రాజెక్ట్ కట్టాలంటే ఓటు దగ్గర ఒక సంపు కట్టాలి, అలాగే గ్రామంలో ఒక ట్యాంక్ కట్టాలి, అలాగే ఈ ఓటకి ఈ ట్యాంక్ మధ్య 2 కిలోమీటర్లు. ఇప్పుడు బంగారు బుడ్డు అయితే 2 కిలోమీటర్ల పైప్ లైను, గిల్లాబుడ్డు 2 కిలోమీటర్ల పైప్ లైను, మూసరపాడు 1 కిలోమీటర్ పైప్ లైను. ఈ పైప్ లైన్ కావాల్సిన 3 అడుగుల గొయ్యి తవ్వించాలి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం విత్ టెక్నికల్ టీమ్ తో ఆల్రెడీ ఈ రోజు ఉదయాన్నే ఫోన్ వచ్చింది విశాఖపట్నం నుంచి, వాళ్ళు హుకుంపేట నుంచి ఫోన్ చేశారు, అన్న స్వామి అనుగ్రహంతో మేము చేరుకోబోతున్నాము, మేము ఈ కార్యక్రమాలన్నీ మనం ఈ నెలాఖరికి మనం ఆ ప్రాజెక్టులను ప్రారంభించేద్దాము స్వామి అనుగ్రహంతో అని చెప్పి వాళ్ళు ఫోన్ చేశారు. అయితే ఈ నెల ఆఖరికి చేస్తున్న 3 ప్రాజెక్టులు కూడా స్వామి ఎంతో అనుగ్రహించారు. ఎందుకంటే మేము చేసిన ఇన్ని ప్రాజెక్టుల్లో ఇంత తొందరగా అవుతున్న ప్రాజెక్ట్స్ ఈ 3. ఎందుకంటే బికాస్ ఆఫ్ వర్షం, ఒకవైపు వర్షం పడుతుంది ఈ రోజు మీకు తెలుసు తుఫాను, 2-3 రోజుల నుంచి తుఫాను వల్ల కొంత డిలే అయింది, అయినప్పుడు కూడా స్వామి ఎంతో అనుగ్రహంతో ఈ యొక్క వాటర్ ప్రాజెక్టులని మా చేత స్వామి ఉండి నడిపించి చేస్తున్నారు సాయిరామ్.
1: సేవ విషయంలో స్వామి మనకు అందించిన సూచనల్ని విశాఖ యువత మీరంతాను ఎంతో అంకిత భావంతో అమలు చేస్తున్నారు. అయితే మీ అనుభవాల్ని, స్వామి చెప్పిన సూచనల్ని ఒక్కసారి మనం మళ్లీ మననం చేసుకుని తర్వాత కార్యక్రమాన్ని ముగిద్దాం. స్వామి అన్నారు మనిషి పుట్టుగా సేవ చేయడానికే. అయితే చిన్న వయస్సులోనే ఎవ్వరి ప్రోద్బలం లేకుండా సాయి యువత, విశాఖపట్నం యువత సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై దీనికి మీరంతా సజీవ తార్కాణం. మనకిన్ని సౌకర్యాలు అందిస్తున్న సమాజానికి మనం తిరిగి ఏమీ ఇవ్వకపోతే అది ద్రోహమే అవుతుంది అన్నారు స్వామి. సమాజం నుంచి ఏమీ ప్రయోజనాలు పొందుతున్న మనం సమాజానికి తిరిగి ఏదైనా చేయాలన్న ఆశయం, దాంతో స్వామి చూపిన సేవ మార్గంలో మీరు రక్తదాన శిబిరాలు, గిరిజన ప్రాంతాల్లో నీటి సదుపాయాలు ఇవన్నీ కల్పించడం నిజంగా సమాజానికి మీరు చక్కటి రుణం తీర్చుకుంటున్నారు. సేవ ఎవరినో ఉద్ధరించడానికి కాదు, మనలో మాలిన్యాన్ని తొలగించడానికి అన్న స్వామి మాటలు నిజంగా ఎంతో సత్యమని, సేవా కార్యక్రమాల వల్ల మీలోని అహంకారం తగ్గిందన్నారు, ఎదుటి వారి కష్టాలకు స్పందిస్తామన్నారు, ఇలాంటి నైజం అలవడ్డం నిజంగా సాయుత చెప్పుకోదగిన విషయం. అంటే ఆడంబరంతో అహంకారంతో చేసింది సేవ అనిపించుకోదన్నారు స్వామి. సాయుత మీరంతా ఏమి చేసినా ఆ ఘనత స్వామిదే అని, మాది కాదని ఆ స్పృహతో సేవా కార్యక్రమం చేయడం వల్ల ఎందరినో మీరు సాయి మార్గంలోకి తీసుకురాగలిగారు. అది ఎంతో హర్షించదగిన విషయం. అయితే ఈ స్వామి నిర్దేశించిన సేవా కార్యక్రమాన్ని ఎంతో నిబద్ధతతో చేసినందుకు మీకందరికీ మా అభినందనలు. సాయిరాం.
6: సాయిరాం.

0: మానవ సేవయే మాధవ సేవ కార్యక్రమంలో ఇంతవరకు విశాఖ యువతతో శ్రీ జగన్నాథరావు నిర్వహించిన చర్చాగోష్ఠిని విన్నారు. ఆధునిక సమాజంలో చాలా మంది సనాతన ధర్మం అనగానే అదేదో కాలం చెల్లిన విషయంగా ఛాందస భావాలను ప్రోత్సహించేదిగా భావించడం కనిపిస్తుంది. సనాతన ధర్మ పునరుద్ధరణకు వచ్చారని ప్రకటించిన భగవాన్ శ్రీ సత్యసాయిలో ఆధునికత పాలు ఎంత, వారి భావాలు ఈ కాలానికి ఎంతవరకు పనికి వస్తాయనేది పరిశీలించవలసిన విషయం. తరుణం కూడా ఇది. ఆ విషయంలో అత్యాధునికుడు మన సనాతన సారథి శీర్షికన ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ విఎస్ఆర్ మూర్తి చెప్పే విషయాలను విందాం. వారితో సంభాషిస్తున్న వారు శ్రీ వసంతభాను.
1: సాయిరాం మూర్తి గారు,
2: సాయిరాం,
1: సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడం కోసం చెప్పి, వేదాలని పరిరక్షణ కోసం చెప్పి సాయి భగవాన్ తన అవతార లక్ష్యంగా విస్పష్టంగా ప్రకటించారు. అయితే ఇక్కడ ఏమిటంటే, హేతువాదం, ప్రత్యక్ష ప్రమాణం, నీరీశ్వరవాదం ఇలాంటి భావాలు బాగా ప్రబలిన 20వ శతాబ్దంలో లీలామాంస విగ్రహదారిగా వచ్చారు మన స్వామి. అందువల్ల ఏం జరుగుతోందంటే, ఈ ఆధునిక కాలంలో సనాతన ధర్మం చెల్లుతుందా, నాటి ఆచారాలు సాంప్రదాయాలు తిరిగి ప్రాచుర్యంలోకి వస్తాయా, అసలు బాబా ఉద్దేశంలో సనాతన ధర్మం అంటే ఏమిటి, స్వామి అధునాతిక పోకటలను కూడా పరిగణలోకి తీసుకున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉదాహరణకు చూడండి, బాబావారి సన్నిధిలో స్త్రీలు పురుషులు వేరువేరుగా కూర్చోవడం ఆధునికులకి కొంత వింతగా ఉంటుంది. ఈ విషయాలు చర్చించే ముందుగా సనాతన ధర్మాన్ని బాబా ఏ విధంగా నిర్వహించారో కొంచెం తెలియజేయండి.
2: వసంత భాను గారు, ముందు సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసుకుందాం. సనాతన ధర్మం అంటే గతించిన కాలానికి చెందింది కాదు. కాల ప్రవాహం ముందుకు వెళుతున్నప్పుడు ఆయా జాతులు, దేశ, కాల పరిస్థితుల అన్నింటినీ కూడా గణనలోకి తీసుకుంటూ ఒక్కొక్క సాంప్రదాయం ఒక ఆచారంగా, ఒక్కొక్క ఆచారం ఒక అలవాటుగా, ఒక్కొక్క అలవాటు రూపాంతరీకరణం చెందుతూ ఉంటుంది. కాబట్టి ఏ కాలంలో మీరు ఏది తీసుకున్నా ఆ కాలానికి సనాతనంతో కూడిన అధునాతనం అది. ఈ రెండు ఒక సామాజికమైన మానసిక విభజనే తప్ప మరొకటి కాదు. తర్వాత ఈ కాలంలో, ఈ 20వ శతాబ్దంలో ప్రధానంగా ఆధునిక భావాలు పెరిగి, నిరీశ్వరవాదం పెరిగి, ఉన్నటువంటి ప్రత్యక్ష ప్రమాణాన్ని కోరుతున్నటువంటి ఒక హేతువాదం ప్రబలినటువంటి కాలంలో సనాతన ధర్మం యొక్క స్థానం ఏమిటి అన్నది మీ ప్రశ్న. ఇవన్నీ ప్రబలినై కనుకనే సనాతన ధర్మం యొక్క రెలవెన్స్ వెల పెరిగింది. అవి రాకుండా ఉండి ఉంటే స్వామి అవతారం కూడా రావలసిన అవసరం లేదు. అది వచ్చింది అనటంలోనే యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నది కదా ప్రమాణం. ఆ గీతా ప్రమాణానికి అనుసరణీయంగా వచ్చిన అవతారమే సత్యసాయి భగవానుడు. సనాతనమైన, వైదికమైన, భారతీయమైన, ఆర్షమైనటువంటి ఒక ధర్మాన్ని అధునాతనీకరణం చేస్తూ మళ్లీ సామాన్య మానవుడు కూడా అందుకోగలిగిన స్థాయిలో ఆ వేద ప్రమాణాలను అందించడానికి వచ్చినటువంటి పరమ చరమ లక్ష్యమే సత్యసాయి భగవానుడి ఒక అవతారం. ఇక ఈ స్త్రీ పురుషులిద్దరూ కలిసి కూర్చోకుండా ఉండే ఒక విషయాన్ని ప్రస్తావన చేశారు. ఇది సాధనలో చాలా ప్రధానమైనది. సాధన సాగటానికి, సాగకపోవటానికి మనస్సే ప్రధానం. ఒక పరమ పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రం

0: మందిరంలో ప్రధానంగా ప్రత్యక్ష భగవానుడైనటువంటి సత్యసాయి దివ్య సన్నిధానంలో స్త్రీ పురుషులు గనక కలిసి కూర్చున్నట్లయితే మనసు నిజానికి వారి కంట్రోల్లో ఉండే అవకాశం లేదు. అక్కడ ఒక స్త్రీ గాని పురుషుడు గాని భార్యా భర్తలు గాని ఎవరైనా సరే వచ్చినది తమ అధ్యాత్మ సాధనని తమంతట తాముగా చేసుకోవటానికి వచ్చింది కనుక స్వామి ఆ నిబంధన పెట్టారు. ఆ ఉన్నంతసేపు మనస్సు దేని మీద లగ్నం చేయాలి, దేని మీద లగ్నం చేస్తే మనస్సు పవిత్రీకరణం చెందుతుంది, దేని వలన ఆత్మానందం కలుగుతుంది, ఇదంతా సనాతనమైనటువంటి ఒక భావనలో నుంచి వచ్చినటువంటి సత్సాంప్రదాయాన్ని సత్యసాయి భగవానుడు ఆధునిక సమాజానికి పరిచయం చేశారు. దీనిలో అభ్యంతరము లేదు, వింత లేదు.
1: సరే, ఇప్పుడు సామాన్యంగా మనం చెప్పేది ఏంటంటే సాంప్రదాయాన్ని పరిరక్షించేవారు మహిళలే అని చెప్తూ ఉంటారు. గతం నుంచి మహిళలు నేర్చుకోవాల్సిన అంశాల గురించి బాబా ఏమన్నారు?
0: స్వామి ఈ విషయంలో చాలా స్పష్టమండి. వేదకాలం అంటారే, వేదానికి కాలం లేదు, కాలాతీతమైంది వేదం. సనాతనమైనటువంటి ఓ కాలాన్ని గనక మనం పరిగణనలోకి తీసుకున్నట్లయితే స్వామి కూడా 20వ శతాబ్దానికి చెందినటువంటి అవతారమూర్తి. 21వ శతాబ్దంలోకి అతి సునాయాసంగా ఆ ప్రవాహాన్ని మళ్లించినటువంటిది కూడా ఈ అవతారమే. ఈ రెండు కాలాల మధ్య ఈ దేశం తన మూలాలను మరచి, విలువలను మరచి, సాంప్రదాయాలను మరచి, సంస్కృతి వైభవాన్ని నెమ్మదిగా తగ్గించుకుంటూ వస్తున్నటువంటి సమయంలో స్వామి వేదోద్ధరణ ధర్మోద్ధరణ అని రెండు మాటలు వాడారు. ఆ వేదోద్ధరణ అంటేమిటి, వేదం అంటేమిటి, దేన్ని తెలుసుకోవలసి ఉన్నదో దాన్ని తెలుసుకోవాలి, ఆ తెలుసుకోవటానికి మార్గాన్ని చెప్పేది వేదం కాబట్టి ఆ వేదంలో ఉన్నటువంటి అనేకానేకమైనటువంటి మాటలని ఆధునికీకరణ చేశారు స్వామి. చేసి సరళంగా, సూటిగా, గంభీరంగా మన హృదయాలకు హత్తుకునేలాగా చెప్తూ ఈ సనాతనమైనటువంటి సాంప్రదాయాన్ని గనక ఒక స్త్రీమూర్తి తన ఇంట ప్రారంభించినట్లయితే, ఆచరించినట్లయితే, తనను కట్టుకున్న భర్త, తాను కన్న పిల్లలు, తన చుట్టూ ఉన్న సమాజానికి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణగా ఉంటుంది గనక స్వామి మహిళల విషయంలో చాలా ప్రత్యేకంగా అనేక సందర్భాలు మనం తర్వాత తర్వాత అనుకుంటాం. ఎందుకంటే ఒక్క మహిళ గనక నేర్వవలసిన విద్య నేర్చినట్లయితే, చేయవలసినటువంటి పనులనే ఉన్నాయి, పనులు, పండగలు, ఆచారాలు, కుటుంబం, ఇంటి బాగోగులు, వీటన్నీ జాగ్రత్తగా గనక సమన్వయం చేస్తూ చేయగలిగినట్లయితే ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు సత్ప్రవర్తనని నెమ్మదిగా అలవాటు చేసుకుంటారు. కాబట్టి మూలం ఏది అంటే మహిళ మూలం కాబట్టి సాంప్రదాయంగా అనేక కాలాలుగా వస్తున్నటువంటి విషయాలన్నింటినీ కూడా స్వామి టోన్ డౌన్ చేయకుండా, అంటే డైల్యూట్ చేయకుండా, మీరు ఇలా చేస్తూ ఉండండి, కొంతలో కొంత ప్రమాణంగా ఉండండి అని స్వామి చెప్పారు. తదనుగుణంగా ఆయన భావాలు కూడా ఈ 86 సంవత్సరాల అవనీ సంచారంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటూ వచ్చినాయి, అవి నెమ్మదిగా ఆవిష్కరిద్దాం.
1: మీరు ఇప్పుడు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఒక కుటుంబంలో స్త్రీ విజయవంతురాలైతే కుటుంబం మొత్తం విజయవంతం అవుతుందని చెప్పి అంటాం కదా, ఆ దానికి బాగానే ఉంది. అయితే ఈ సందర్భంలో మరి స్త్రీ విద్యను ప్రోత్సహించడం, అలాగే ఇంకొక మాట కూడా ఈ కాలంలో వస్తోంది, అంటే స్త్రీలు ఉద్యోగాలు చేయడం అది జరుగుతోంది. ఈ మహిళా సాధికారత అనే మాట కూడా మనం ఈ మధ్యన ఎక్కువగా వింటున్నాం. ఈ విషయాల్లో బాబా వారి అభిప్రాయాలు ఉన్నాయి?
0: ఖచ్చితంగా స్వామి స్త్రీకి పెద్దపీట వేశారు. అసలు స్త్రీ లేకపోతే ఈ ప్రపంచం లేదన్నారు స్వామి. ఒకనొక సందర్భంలో స్త్రీలు గాయత్రి చేయవచ్చునా స్వామి అని అడిగినప్పుడు, అసలు గాయత్రే స్త్రీమూర్తి అయినప్పుడు ఆమె గాక ఎవరు చేస్తారు, పురుషులు తర్వాతేనన్నారు. అంత ఆధునికులు స్వామి. ఛాందస్వభావం లేదు దాంట్లో, కానీ స్పష్టత కావాలి, ఒక అంతరార్థం కావాలి, అది చెప్పడానికి వచ్చినటువంటి అవతారమూర్తి స్వామి. ఇక్కడ సాధికారత, ఎంపవర్మెంట్ అంటున్నావు కదా,
1: అవునండి.
0: ఆ ఎంపవర్మెంట్కి 1971లో అనంతపూర్లో మహిళా కళాశాల ప్రారంభిస్తూ స్వామి ఒక దివ్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. ఈ క్షణంలో గుర్తు తెచ్చుకోవాలది. ఈ కాలేజీ నుంచి చదువుకుని బయటకు వెళుతున్నటువంటి ఈ విద్యార్థినులందరూ కూడా భారతీయ స్త్రీత్వానికి ఒక పతాక స్థాయిలో ఉండాలి. ఈ ప్రపంచం మారిపోయేటువంటి ప్రపంచం, అనేకమైన పరిణామాలు వస్తాయి, అనేక పరివర్తనలు జరుగుతుంటాయి, విలువలు మారిపోతుంటాయి, కానీ ప్రాచీనమైనటువంటి వాటన్నింటినీ అర్వాచీనమైన అంటే అధునాతనమైనటువంటి అవసరాలతో దానికి చక్కగా జోడించుకుంటూ సమన్వయం చేస్తూ సంఘర్షణ లేని రీతిలో ఇక్కడి నుంచి పిల్లలు బయటకు వెళ్లాలి, తద్వారా ఈ ప్రపంచాన్ని, ఈ దేశాన్ని భద్రంగా నడిపించాలన్నది సత్యసాయి భగవానుడి యొక్క స్పష్టమైనటువంటి ఆలోచన. అసలు ఎంపవర్మెంట్ టు ఉమెన్, ఈ సాధికారత ఒకరిచ్చేది కాదన్నారు. సాధికారత స్త్రీ విద్య ద్వారా సంపాదించుకోవాలి, అందువల్లనే నేను ఈ కాలేజీ పెడుతున్నానన్నారు.
1: చాలా బాగుందండి. ఇంకొక మాట ఏంటంటే, మన భారతీయ సంస్కృతిలో కొట్టొచ్చినట్టు కనిపించే ఒక విశిష్టత ఏంటంటే వైవాహిక వ్యవస్థ ఒకటి, కుటుంబ వ్యవస్థ ఒకటి. ఈ వివాహ వ్యవస్థపై స్వామి అభిప్రాయాల గురించి చెప్పండి.
0: వివాహ వ్యవస్థ గనక లేకపోతే భారతీయ తత్వమే లేదు. భారతీయ తత్వం నిలబడటానికి ఒక గృహస్థాశ్రమాన్ని మించిన మరొక ఆశ్రమ ధర్మము లేదు. గృహస్థు అంటే భార్య, భర్త, బిడ్డ. స్వామన్నదే ఒక యూనిటీ, ఒక ప్యూరిటీ, ఒక డివినిటీ. బయట ఉండేది కాదు, బయట సాధించే విషయం కాదు. యూనిటీ ముందు ఇంట్లో ఉండాలి. భార్యకి భర్తకి మధ్య, తాము కన్న బిడ్డల మధ్య ఎప్పుడైతే ఐక్యత సాధింపబడి ఉంటుందో, ఎప్పుడైతే సదాచార సంపన్నమైన కుటుంబ వ్యవస్థ నిర్మాణం జరుగుతుందో, దానిలో నుంచి పరమోద్భుతమైనటువంటి ఒక డివినిటీ ఆవిష్కృతమవుతుంటుంది. కాబట్టి అక్కడి నుంచి ఆ ప్రసారం చాలా బాగుంటుంది. అట్లాగే కుటుంబ వ్యవస్థ ఈ ప్రపంచాన్ని ముందుకు ప్రోజెనీ తీసుకుని వెళ్లాలి. ఎటువంటి జాతిని ఉత్పత్తి చేయాలి, ఎటువంటి జాతిని నడిపించాలి, ఎటువంటి జాతిని నిర్మాణం చేయాలి, దీనికంతకీ మూలం కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థలో చాలా ప్రధానమైన సింహభాగం వివాహ వ్యవస్థ. ఆ వివాహం చేసుకున్నటువంటి స్త్రీ పురుషుల మధ్య గనక కేవలం అగాధమే ఉండినట్లయితే, ఇవాళ కొత్త పోకడలు వింటున్నాం సహజీవనం కూడా మంచిదే అని, ఆ సహజీవనం వివాహ బంధంగా గనక మార్చుకుని చేసుకోగలిగినట్లయితే దానికొక నిబద్ధత, స్పష్టత, పవిత్రత, ఒక లక్ష్యం, ఒక గమ్యం, పరమచరమైనటువంటి అధ్యాత్మ భావనలు, ఇవన్నీ కూడా ఒక సమగ్రమైన సమాహార స్వరూపం అన్నారు స్వామి. వివాహ వ్యవస్థ గనక ఈ దేశం నుంచి నెమ్మదిగా పతనమై జారిపోయినట్లయితే భారతదేశం గురుస్థానం నుంచి పడిపోతుంది. కనుక స్త్రీ పురుషులు తమ బాధ్యతలు ఎరిగి వివాహ వ్యవస్థను ఎదురొడ్డి నిలబెట్టుకోమని చెప్పారు.
1: ఇంకొక మాట ఇక్కడ అడుగుతున్నాను, ఈ కాలంలో స్త్రీల పట్ల వివక్ష ఉంది అనేది కాదనే అంశం. ఇప్పుడు ఉదాహరణ చూసుకోండి, భర్త పోయిన స్త్రీకి చాలా కష్టంగా ఉంటుంది, అదే భార్య పోయిన పురుషుడు తొందరగా మళ్లీ పెళ్లి చేసుకోవడం కనిపిస్తుంటుంది. ఇది ఒక రకమైన వివక్ష. ఇటువంటి విషయాల్లో స్వామి ఏమన్నారు?
0: కాస్త హేతువుగా ఆలోచిద్దాం. ఈ ప్రశ్నలో ఒక అపోహ ఉంది, ఒక ఊహ ఉంది. ఎందుకంటే చాలా నిష్పక్షపాతంగా మాట్లాడాలంటే భర్తను పోగొట్టుకున్న భార్యను ఈ సమాజం సమాదరిస్తుంది, భార్యను పోగొట్టుకున్న భర్తను అంత తేలికగా అంగీకరించదు. నిజానికి సమస్య అంతా మగవాడికే గాని స్త్రీకి కాదు, ఇది వాస్తవం. ఈ వాస్తవమైన స్థితిలో ఈ కాలాన్ని తీసుకున్నట్లయితే విద్య పెరిగింది, ఉద్యోగావకాశాలు పెరిగినాయి, యావగేషన్స్ పెరిగినాయి, కాలాన్ని చక్కగా నడుపుకోవటానికి అవకాశాలు చాలా ఉన్నాయి. భర్త ఉన్నాడా లేడా అన్నది చాలా పాత ప్రశ్న. స్త్రీ తన కాళ్ల మీద తాను నిలబడి తన జీవితాన్ని చాలా చక్కగా, సర్వతోముఖంగా, భద్రంగా నడిపించుకోవటానికి అన్ని అవకాశాలు ఉన్నటువంటి ఈ కాలంలో బహుశా ప్రశ్న మనం చర్చించక్కర్లేదు.
1: ఒక కాలానుగుణంగా చాలా మార్పులు వస్తాయి, అందులో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. మనకి కొట్టొచ్చినట్టు కనబడేది ఏమిటంటే వేషభాషల్లో వచ్చిన మార్పు. వీటిని స్వామి ఆమోదించారా?
0: స్వామి ఆమోదించారు. దాని మీద ఆయన ఎన్నడూ ఒకానొక సమయంలో, నిజానికి సత్యసాయి విశ్వవిద్యాలయాలు విద్యా వ్యవస్థలు వచ్చే వరకు ఇక్కడికి వచ్చిన భక్తులెవరూ వైట్ అండ్ వైట్ డ్రెస్సులో రాలే, రమణమని స్వామి చెప్పలే. మామూలుగా వచ్చేవాళ్ళు, వాళ్ల వేషం ఏదున్నదో దాని ప్రకారంగా వచ్చేవారు. కానీ ఎప్పుడైతే స్వామి విద్యాలయాలు ప్రారంభించి పిల్లలకి ఒక డ్రెస్ కోడ్ ఇచ్చారో, భక్తులు నిజానికి పిల్లల నుంచి నేర్చుకుని వైట్ అండ్ వైట్ డ్రెస్సులు రావటం మొదలుపెట్టారు. అది ఆయన ఆదేశము కాదు, ఇట్లా ఉండి తీరాలన్న నిబంధన కాదు. ఆ పవిత్రత, ఆ వైట్ కలర్ లో ఉన్నటువంటి ఒక పవిత్రత. దీనికంటే కూడా నిజానికి కుటుంబ వ్యవస్థలో వేషభాషల కంటే స్త్రీమూర్తి యొక్క స్థితిని గురించి స్వామి ఒక విషయం చెప్పారు, అది ఇక్కడ చెప్పుకోవాలి మనం. అంటే 86 సంవత్సరాలంటే సుమారుగా ఒక శతాబ్ద కాలం అది. కాస్త అటు ఇటుగా తొట్ట తొలినాళ్లలో, అంటే మన సనాతన సారథి ప్రింట్ అయి బయటకు వస్తున్నటువంటి వేళ, ఒక పెళ్లి చేసుకుని అప్పుడే వివాహం చేసుకుని కొత్తగా అత్తవారింటికి వెళుతున్న ఒక పిల్లకి స్వామి ఓ పద్యం రాశారు. ఆ పద్యంలో తాను మెట్టబోతున్నటువంటి ఇల్లు ఎలా ఉంటుంది, మెట్టిన తర్వాత ఆ ఇంటిని ఎట్లా తీర్చిదిద్దాలి అన్నది ఆ పద్యం. దాని ఎసెన్స్ మీకు చెప్తా. నీవు వెళుతున్న ఆ ఇంటిని ముందు దేవాలయంగా భావన చెయ్యి, మొట్టమొదటిది. రెండవది, అది ఆనందమసగు విహార భూమి అన్నారు స్వామి మాటలు ఇవన్నీ. తర్వాత, అజహరాదులనైన ఆడింపగల భవ్యమైనటువంటి సన్మంత్రశాల అన్నారు. అజహరాదులు ఎవడు రాని నీ భర్తని ఎదురుగా మీరిద్దరూ ఉండగా అజుడు హరుడు బ్రహ్మ వచ్చి ఏం చేస్తారు, అది నీ స్థానం అని చెప్పారు. అట్లాగే పతి గృహం మే సతులకు పాఠశాల అన్నారు. ఇక్కడంతా లోక విద్య నేర్చుకున్నావు, అది ప్రాక్టికల్ ఫీల్డ్, అక్కడ జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే నావారు అనుకున్న వారు అక్కడ ఎవరు ఉండకపోవచ్చు, అక్కడ ఎవరు ఉన్నారో వారందరినీ నీవారిగా భావించమని అవతారం. అలాగే కాలగమనంలో 30 ఏళ్లు దాటిన తర్వాత ఇంకో పద్యం చెప్పారు, ఉవిదలందరూ ఉద్యోగములకు పోవని ఒక పద్యం ఉంది. వీళ్ళంతా వెళ్లిపోతే ఇంటిని ఎవరు చూస్తారు అని, అది దాటింది. మళ్లీ 20 ఏళ్ల తర్వాత చెప్పారు, ఉద్యోగానికి వెళ్లినా స్త్రీ స్త్రీగా ఉండగలిగితే ఎక్కడ ఉంటే ఏమి అన్నారు. కాబట్టి స్వామి అధునాతనమైనటువంటి భావాలకి చాలా పెద్దపీట వేశారు. ఆ పెద్దపీటలో వేషం భాష ప్రధానం కాదు బంగారు, బాహ్యం ప్రధానం కాదు భావం ప్రధానం. ఈ భావం బాహ్యం ఈ రెండు కూడా పరస్పరంగా ఉండాలి. బయట చాలా ఒక పవిత్రమైనటువంటి వేషం వేసుకుని అపవిత్రమైన మనస్సుండే కంటే పవిత్రమైన మనస్సుంటే నువ్వు ఎట్లా ఉంటేమి అన్నదే ఒక అధునాతనమైన నిబంధన లేనటువంటి స్వామి యొక్క భావన.
1: ఈ కాలంలో మనం గమనించే మరో అంశం ఏంటంటే, వ్యక్తుల మధ్య సంబంధాలు అంత పూర్వం ఉన్నట్టుగా కనబడటం లేదు. వాటి పునరుద్ధరణకి అలాగే వ్యక్తిత్వ వికాసానికి మరి సనాతన ధర్మంలో అంశాలు ఏమైనా తోడ్పడతాయంటారా?
0: సనాతనమైన ధర్మము చెప్పింది, సహనావవతు సహనోభునక్తు సహవీర్యం కరవావహై. మనం రోజు చదువుతాం, చదువుతాంగానే ఆచరించాం. అందుకనే స్వామి సనాతనమైనటువంటి ధర్మాన్ని ఈవేళ ఏం చెప్పారంటే, కమింగ్ టుగెదర్ ఈజ్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్, వర్కింగ్ టుగెదర్ ఈజ్ అనదర్ ఆస్పెక్ట్, బట్ లివింగ్ టుగెదర్ ఈజ్ ద రియల్ ఆస్పెక్ట్ అన్నారు. అంటే నువ్వు కలవటం ప్రధానం కాదు, కలిసి జీవించటం ప్రధానం. ఆ కలిసి జీవించటం మొదలు పెట్టాక షేర్ అండ్ కేర్ ప్రారంభమవుతుంది. మీ అవసరాన్ని నేను గుర్తిస్తాను, నా కష్టాన్ని మీరు గుర్తిస్తారు, మన ఇద్దరం కలిసి కష్టాన్ని సుఖాన్ని సమంగా పంచుకోగలిగినటువంటి ఆ భావనలోకి వెళతాం. అందుకనే స్వామి దేవుడు లాస్ట్ అన్నారు, దేవుడు ముందు కాదన్నారు. వ్యష్టి సమష్టి సృష్టి పరమేష్టి. వ్యష్టి గనక అంటే వ్యక్తి గనక ఒక సమగ్రమైనటువంటి ఆలోచన రీతిలో గనక ఉన్నట్లయితే, మానవ సంబంధాలలో ఉన్న పరిమళాన్ని గ్రహించగలిగినట్లయితే, ఒక పూర్ణత్వాన్ని అనుభవించగలిగినట్లయితే అది ఉత్తమోత్తమైనటువంటి స్థాయి. మానవీయ సంబంధాలు గాని మీరు చెప్పినటువంటి మానవ సంబంధాలు గాని తగ్గిపోవటానికి కారణం ఒకనాటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నెమ్మదిగా పతనమైపోవటం, యూనిట్ ఫ్యామిలీస్ రావటం, భార్యాభర్త ఇద్దరు కూడా ఉద్యోగార్థులు కావటం, ఉద్యోగాలకి వెళ్లిపోవటం, దీనివలన కాలం ఒక ఎడాన్ని పెంచటం, తద్వారా వాళ్లే కలిసి జీవించటానికి సమయం చిక్కనప్పుడు మిగతా సంబంధాల గురించిన ఆలోచన పెరిగి తగ్గిపోతున్నది గనక ఇక్కడ స్వామి చాలా స్పష్టంగా యూనిటీ గురించి అదే ప్రస్తావన. స్వామి చెప్పే యూనిటీ లక్షల మంది కూర్చునే కాంగ్రిగేషన్ కాదు, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః. అది స్వామి సనాతనమైన వైదిక ధర్మాన్ని ఇట్లా మనకు చెప్పారు. కాబట్టి మానవ సంబంధాల పునరుద్ధరణలో ఉండవలసింది, వీ మస్ట్ కమ్ టుగెదర్, వీ మస్ట్ గెట్ టుగెదర్, అండ్ వీ మస్ట్ లివ్ టుగెదర్, అండ్ వీ మస్ట్ అచీవ్ టుగెదర్, వీ మస్ట్ షేర్ టుగెదర్, అండ్ వీ మస్ట్ కేర్ ఫర్ ఈచ్ అదర్.
1: ఈ మానవ సంబంధాల్లో మనకి మన కుటుంబంలో వ్యక్తులు కాని వాడికి మధ్యన సంబంధాలు అలపకితే కుటుంబంలోనే ఈ ముసలి తల్లిదండ్రులు వాళ్ళని దూరంగా పెట్టడం అనేటువంటి ఒక ధోరణి అక్కడక్కడ మనకి సమాజంలో తలెత్తుతున్నట్టుంది. మరి దీనికి స్వామి మనకి ఏమైనా సందేశం ఇచ్చారా? ఎటువంటి
0: ఇక్కడ ఒక్క మాట, మోడర్నైజేషన్ వేరు వెస్టర్నైజేషన్ వేరు. స్వామి స్వామిని మించిన అత్యాధునికుడు మరొకడు ఈ ప్రపంచంలో కానరాడు. ఎందుకంటే మీరు ఆలోచించండి, 60-70 ఏళ్ల నాటి పుట్టపర్తి, ఆనాటి గ్రామం స్థితి, దాని రూపురేఖలు, ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలు, ఈ కాలగమనంలో ఈ 60 ఏళ్లలో ఎన్ని మార్పులు పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. సర్వదేశాలు ప్రశాంతి నిలయానికి వచ్చినాయి. ఎక్కడైనా వెస్టర్నైజేషన్ ఉన్నదా? కానీ మోడర్నైజేషన్ మాత్రం ఉంది.
1: అవును,
0: అది మనం ఇక్కడ ఉన్నటువంటి భవనాలలో, ఆలోచనల్లో, మనం చేసే పనులలో, టెక్నాలజీ వినియోగంలో అన్నింటి ఆధునికత ఉన్నది, కానీ పాశ్చాత్య ప్రభావం మాత్రం లేదు. ఎవరైనా పాశ్చాత్యులు ఇక్కడికి వచ్చి ఓంకారం చెప్పారు, ఇక్కడికి వచ్చి వారు మరొకటి చెప్పలే. కాబట్టి ఈ ఖచ్చితంగా మోడర్నైజేషన్ కి స్వామి పెద్దపీట వేశారు. అందులో స్త్రీ విద్య, స్త్రీ కూడా అన్ని రంగాలలో ఉండాలన్నారు స్వామి. అలాగే స్పోర్ట్స్ మీట్ చాలా గొప్ప విషయం
1: స్వామి. ఇక్కడ మీరు పాశ్చాత్య సంస్కృతి గురించి మాట్లాడారు, దీనికి కొంచెం నేను ఒక అనుబంధ ప్రశ్న ఇస్తాను. ఏంటంటే పాశ్చాత్య దేశాలన్నీ కూడా శాస్త్ర సాంకేతిక రంగాల్లో చాలా పురోభివృద్ది సాధించాయి. ఆత్మని గురించి తెలుసుకోవాలని, అదే మానవ జన్మకి సార్థకత అని స్వామి చెప్తారు. ఆయన ప్రబోధించిన ఈ పారమాత్మికానండి, ఆధ్యాత్మిక మార్గానండి, ఈ శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆధారపడిన సుఖమయ జీవన విధానానికి సమన్వయం ఏమైనా ఎలా కుదురుతుంది?
0: సమన్వయం ఉండాలి, లేకపోతే సంఘర్షణే. దానిలో నుంచి స్పర్ధ మొదలవుతుంది. దీనికి స్వామి అందంగా ఈవేళ భాషలో, స్వామి సనాతనుడు కదా, ఆయన సంస్కృత భాష చెప్పాలి, మాట్లాడలే, చక్కగా తెలుగులో మాట్లాడారు. తెలుగులోనే మాట్లాడారా, కావాలంటే ఇంగ్లీష్ కూడా హాయిగా చెప్పారు. బంగారు ఉండవలసింది అటామిక్ కాదు, ఆత్మిక్ గా ఉండాలి. ఓ కొట్టేయి అన్నారు. అటామిక్ అంతరిక్షంలోకి వెళ్ళటం కాదు, అంతరంగంలోకి వెళ్ళాలి అన్నారు. కావలసింది ఇంటర్నెట్ కాదు, కావలసింది ఇంటర్నెట్ అన్నారు. అలాగే భారతదేశం కూడా శాస్త్ర వైజ్ఞానిక రంగాలలో అది సాధించిన పురోగమనం కూడా మా తక్కువ అంచనా వేయటానికి ఏం లేదు. భారతీయమైనటువంటి వేద ప్రామాణికమైనటువంటి అనేక మంత్రాలు, అనేకమైనటువంటి విషయాలు, దాని నిండా సైన్స్ నిండిపోయి ఉన్నది గనక ఆ సైన్స్ ని ఈవేళ కావలసినటువంటి అప్లికేషన్ పార్ట్ లోకి తీసుకుని వచ్చి ఈవేళ భారతీయ సిద్ధాంతకర్తలు కానివ్వండి, వైజ్ఞానికులు కానివ్వండి, వీళ్ళంతా కూడా స్వామి నుంచి స్ఫూర్తిని పొంది తమ తమ వైజ్ఞానిక రంగాలలో ముందుకు వెళ్లటం మనం గమనిస్తూనే ఉన్నాం. అందుకనే అబ్దుల్ కలాం వంటి శాస్త్రజ్ఞులు కూడా సత్యసాయి భగవానుడి దగ్గరకు రావటం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఇదే. ఇక్కడ ఈ ఆధ్యాత్మిక సాంకేతిక అనగానే మనం అనుకుంటాం ఆ రెండు పరస్పరం విరుద్ధమని. సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్, దే ఆర్ నాట్ కాంట్రడిక్టరీ టు ఈచ్ అదర్. సైన్స్ పదార్థ విజ్ఞానాన్ని ఇస్తే స్పిరిచువల్ యథార్థ విజ్ఞానాన్ని ఇస్తుంది. పదార్థం లేకుండా యథార్థం పట్టుకోవటం కష్టం, సాకారం లేకుండా నిరాకారంలోకి వెళ్ళలేము.
1: స్పిరిచువాలిటీ బిగిన్స్ వేర్ సైన్స్ ఎండ్స్.
0: అది దానికంటే కూడా ప్రధాన ముందు మీకు పదార్థం ఉండాలి. పదార్థాన్ని ఇది ఇది అంటూ చిట్ట చివరి అణువు దాకా వెళ్లి కూడా చిట్ట చివరికి ఎక్కడో తెలుసుకోవాలి. దీనికి స్వామి ఒక మాట అన్నారు స్వామి ఉపన్యాసాల్లో 1993లో ఏమన్నారంటే, ఒక వైజ్ఞానికుడు, ఒక డాక్టరు ఈ శిశువు ఎలా ఫామ్ అవుతున్నది, ఎలా పుడుతున్నది చెప్పగలుగుతారు. ఏ నెలలో ఏ చెవి వచ్చిందా, ముక్కు వచ్చిందా, కన్ను వచ్చిందా చెప్తారు. ఎలా వచ్చిందో చెప్పగలిగింది సైన్స్ అయితే, ఎందుకు వచ్చిందో చెప్పగలిగేది స్పిరిచువాలిటీ అన్నారు. సైన్స్ ఎందుకు వచ్చిందో చెప్పలేదు, ఎట్లా వచ్చిందో మాత్రం చెప్పగలరు. ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి, ఎలా వచ్చిందో తెలుసుకోవాలి, రెండు కూడా సమన్వయాత్మకంగా ఉండాలి. కాబట్టి రెండు ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు ఎట్లాగో, కాలంలో పగలు రాత్రి ఎట్లాగో, ఇవి అవిభాజ్యమైనటువంటి ఒక దివ్యమైనటువంటి సమ్యక్ స్వరూపం ఇది. కాబట్టి సైన్స్ ద్వారా, హేతువు ద్వారా, ప్రశ్న ద్వారా, సందేహం ద్వారా సమాధానాన్ని పొందాలి. సమాధానం అక్కడే ఉన్నది, కనుక్కోవటానికి సైన్స్ కూడా ఒక మార్గమే.
1: ఈ సైన్స్ కూడా ఒక మార్గమే అని బానే ఉంది. ఈ సైన్స్ లోనూ టెక్నాలజీలో వచ్చిన మార్పులు చాలా వేగంగా జరుగుతున్నాయి. మన కళ్ళు తెరిచేలోగా చాలా మార్పులు సంభవిస్తున్నాయి. దానివల్ల ఏంటంటే మనుషుల్లో కూడా మార్పులు వస్తున్నాయి, అదే జనరేషన్ గ్యాప్ అని అంటున్నారు. ఈ విషయంలో మీరేం చెప్తారు?
0: ఈ జనరేషన్ గ్యాప్ ఎప్పుడు ఉంది? కృతయుగం పోగానే త్రేతాయుగం రాగానే ధర్మం మారిపోయింది. ఆనాడు త్రేతాయుగంలో ఉన్న ప్రజలంతా కృతయుగం కంటే గొప్ప యుగం మళ్లీ రాదన్నారు. త్రేత వెళ్లిపోయింది, ద్వాపర వచ్చేప్పటికీ కృత త్రేత అద్భుతం అనుకున్నారు. కలియుగం వచ్చింది, మళ్లీ కృతయుగం వస్తుందా, మళ్లీ సత్యయుగం ఎప్పుడు వస్తుంది? సత్యయుగం ఆకాశం నుంచి ఊడి మన ఒళ్ళో పడదండి. మనందరం ఆ సత్యయుగం యొక్క నిర్మాణం మీద స్పష్టత, ఒక అవగాహన ఉన్నట్లయితే, ఆ నిర్మాణం జరగాలన్న కాంక్ష బలీయంగా ఉన్నట్లయితే, దానికోసం ఇప్పుడున్న మనందరం గనక ప్రయత్నం చేసినట్లయితే ఆ సత్యయుగం అనేది నిర్మాణం జరుగుతుంది. సత్యసాయి భగవానుడు అవతార ప్రధాన ఉద్దేశం నిజానికదే. క్లాక్ ని మళ్లీ వెనక్కి తిప్పము, అది తిరగాలి, తిరిగి వెళ్లి మళ్లీ ఆ కాలాన్ని మనకు తేవాలి. తప్ప యుగధర్మం స్పీడ్ ఆఫ్ థాట్ అన్నాం, బాగా వేగం పెరిగిందని మీరు ఆలోచన చెప్పారు. వేగం పెరగటం, వేగం తరగటం ఈ యుగానికి, ఈ టైంకి లక్షణం. దీని ప్రకారమే మనం వేళ చేయాలి. మనం వేగం పెరిగిందన్నాం. ఒకనాడు ఇదే దేశంలో నేను మీకు ఉత్తరం రాస్తే 10 రోజుల తర్వాత మీకు అందేది. ఇవాళ టెక్నాలజీ రంగంలో వచ్చినటువంటి అద్భుతమైన మార్పు, మీతో నేను కమ్యూనికేట్ చేయడానికి స్ప్లిట్ సెకండ్ చాలు. ఇది పురోగమనమా తిరోగమనమా?
1: పురోగమనమే చెప్పాలి.
0: ఈ పురోగమనమైనటువంటి భావంలో కాలం పరిగెత్తుతూనే కాలం కూడా మనకు అవకాశాలను ఎక్కువస్తున్నది. తక్కువ కాలంలో ఎక్కువ పనులు చేయగలిగినటువంటి ఒక పరమాద్భుత శక్తి. అందుకే స్వామి అన్నారు, ఏమి సైన్స్ సైన్స్ సైన్స్ అని ఎడం పెడుతున్నారే, ఆ సైన్స్ కూడా భగవంతుని యొక్క ప్రజ్ఞ కాదా అన్నారు. ప్రజ్ఞ కాకపోతే దాని అవసరం ఎందుకు వచ్చిందో విచారణ చేయమన్నారు. అది
1: బహుశా అందుకే కాలేజీల వాటిలో కూడా శాస్త్ర సాంకేతిక సంబంధించిన కోర్సులు కూడా ఆయన ఎన్నో ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే ప్రశాంతి నిలయంలో కూడా ఇది ఆశ్రమం కింద మనం పిలుచుకున్నా గానీ ఎన్నో ఆధునిక సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. అయితే ఇంకొక ప్రశ్న అండి, ఆధ్యాత్మిక జీవితం అలవడ్డానికి దైవంపై నమ్మకం, మతపరమైన విశ్వాసాలు కొంతవరకు తోడ్పడతాయి. స్వామి మతపరమైన విషయాల్లో లౌకికవాదాన్ని సమర్థించారని స్పష్టంగా కనిపిస్తోంది. అయితే వివిధ మతాల్లోని శాఖోపశాఖలున్నాయి, అలాగే హైందవ మతంలో కులాలున్నాయి, ఉపకులాలున్నాయి. ఇటువంటి వాటి గురించి స్వామి ఏమన్నారు?
0: జాతి మత వర్గ వర్ణములకు అతీతమైనదే సత్యసాయి భావన. అనేక సార్లు చెప్పారు స్వామి. ఏ సంబంధం ఉంది? మతము ఒక మార్గం మాత్రమే. మతాన్ని దాటి జీవుడు ఉన్నతోన్నతమైన స్థాయికి వెళ్లాలి. మతం ఎప్పుడూ చెడు చెప్పలేదు. ఈ మహావృక్షంలో ఉండనివ్వండి, హైందవ మతమా మరొక మతమా, అన్ని ఆకులుండాలి, కాయలుండాలి, పళ్ళుండాలి, కొమ్మలుండాలి, రెమ్మలుండాలి, అన్ని ఉంటేనే ఒక సమగ్రం. కాబట్టి ఈ సమగ్రమైనటువంటి స్థాయికి వెళ్ళటానికి సత్యసాయి భగవానుడు ఆధునికీకరణకి మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ప్లానిటోరియం కట్టాలి, స్పోర్ట్స్ 81 ఏళ్ల వయస్సులో స్వామి పిల్లలకి స్పోర్ట్స్ మీట్ పెట్టారు. ఇవన్నీ కూడా ఆధునికీకరణ. కాబట్టి సత్యసాయి భగవానుడు సనాతనమైనటువంటి ఆధునిక ప్రేమమూర్తి.
1: నేను అడిగిన ప్రశ్నలో ఒకటి ఏంటంటే, మన ఈ సమాజంలో మన లౌకిక రాజ్యం మనం నిర్మించుకున్నాము, సర్వమతాలు ఒకటిని చూస్తున్నాం, సర్వమత స్థూపం అది వేయడం ద్వారా స్వామి కూడా అదే భావాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ కులాలు అనేది ఇంకా కొంతవరకు మన సమాజంలో పూర్తిగా పోలేదని చెప్పాలి. అందుకని మనం అడిగింది ఏంటో స్వామి ఇది గురించి స్పష్టంగా ఏమైనా చెప్పారా?
0: చెప్పారు. కులం వ్యాకులమేనని అన్నారు. కులాన్ని పట్టుకుంటున్నట్లయితే అది వ్యాకులమే. కాబట్టి మానవ జీవన సంఘర్షణ ప్రకారంగా ఒక కులం అనేది కూడా ఒక వ్యవస్థ. ఆ కులధర్మాన్ని పాటించమన్నారు స్వామి. ఇంకో మాట అన్నారు, బంగారు కులదైవం ఇలదైవం అని కూడా ఉన్నదన్నారు. అక్కడ కుల అంటే వంశము అని అర్థం, జాతి అని అర్థం. మనం ఏర్పరచుకున్న కులాలు కాదు. కులాలు 4 చాతుర్వర్ణ్యం మయా సృష్ట్వా, అవన్నీ వృత్తిగతమైనవి, వృత్తిపరమైనవి. ఇక్కడ మానవుడు మానవుడుగా జీవించాలి. నీవు ఏ వృత్తి, ధర్మవ్యాధుడు ఎటువంటి వాడు, ఏ వృత్తిలో ఉన్నాడు, ధర్మాన్ని పాటించాలి. నువ్వు ఎక్కడ ఉంటేనేమి ప్రేమమూర్తిగా ఉండాలి. ఇది సర్వమత సమ్మతమైనటువంటి సత్యసాయి యొక్క ఆధునిక భావం. ఆ పోకడ చాలా దివ్యంగా ఉంటుంది.
1: మీరు ఇందాక స్వామి స్టేడియం కట్టించారు క్రీడల గురించి వాటి గురించి అని, ఈ సందర్భంగా ఒక ఉపాసన, స్వామి ఆధ్యాత్మికతను లౌకిక జీవనాన్ని ఏనాడు విడిది చూడలేదు, పైగా జీవితం ఒక ఆట ఆడండి అన్నారు, దైవాన్ని చేరుకోవడమే మానవ జీవన గమ్యం అని సనాతన సారథిగా ఆయన చెప్పినా ఆటపాటను కూడా ప్రోత్సహించారన్నది కనిపిస్తోంది. ఇది కొంచెం వైరుధ్యంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా, దీని గురించి ఏమంటారు?
0: వసంత భాను గారు, వైరుధ్యమే లేని మాట ఇది. అసలు జీవితం అంటేనే ఒక ఆట, జీవితం అంటేనే ఒక మాట, జీవితం అంటేనే ఒక పాట. పాట మాట ఆట కూడితే అది జీవితం. ఇందులో ఏ ఒక్కటి లోపించినా అంతే. ఆట శరీరానికి సంబంధించింది, మాట మనస్సుకి సంబంధించింది, పాట హృదయానికి సంబంధించింది. కాబట్టి ఈ మూడు, బాడీ మైండ్ సోల్ అని మనం అంటాం కదా, ఈ మూడింటిని సమన్వయం చేయాలంటే ముందు దేహం ఆరోగ్యవంతంగా ఉండాలి. ఆరోగ్యవంతంగా ఉండాలంటే పరిగెత్తాలి, ఆడాలి, పడాలి, లేవాలి, అన్ని జరగాలి. దానికి ఆట. ఆట ఒక స్ఫూర్తినిస్తుంది, గెలవాలి అన్న ఒక పట్టుదలని, ఒక ఎనర్జీని కాన్సన్ట్రేట్ చేస్తుంది, సింథసైజ్ చేస్తుంది. కాబట్టి ఆటలలో ఏమవుతుంది, గెలిచినవాడు ఓడినవాడు కరచాలనం చేస్తారు. ఆట ఆడే వరకే స్పర్ధ, ఆట అయిపోయిన తర్వాత ఉన్నదంతా ప్రేమే. కాబట్టి ఆ రకంగా సర్వశక్తులు కూడా సమన్వయం కావటానికి ఆటలు కావాలి. ఆధ్యాత్మికమైనటువంటి జీవితం లౌకికమైన జీవితం అని మామూలుగా అకడమిక్గా మనం రెండంటాం. మనకి మనం ఎప్పుడైనా పిలిచినప్పుడు ఎవరన్నా నిత్య జీవితంలో ఆధ్యాత్మికత గురించి కాసేపు మాట్లాడండి అని అడిగినప్పుడు ఆ ప్రశ్నే అమాయకమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఆధ్యాత్మికమైన జీవితం వేరు కాదు, లౌకిక జీవితం ప్రత్యేకమైంది కాదు. అసలు జీవితమే ఒక ఆధ్యాత్మయాత్ర, మానవ జీవితం. ఆ మానవ జీవితంలో ఆధ్యాత్మయాత్ర అంటే తనను తాను తెలుసుకోవటానికి అనేక మార్గాలు ఎన్నుకుంటూ అనేక సన్నివేశాలలో సందర్భాలలో పూర్ణమైనటువంటి మానవత్వాన్ని అనుభవించడమే దాని వెనక ఉన్నటువంటి ఆంతర్యం. కాబట్టి స్వామి ఇక్కడ ఆటకి, మాటకి, భజనకి, సత్సంగానికి, సత్సాంగత్యానికి, సంకీర్తనకి, సేవకి, ప్రేమకి ఎన్ని శాఖలు మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు తెరచి పరచి మనకు అప్పజెప్పారు. ఎట్లా సనాతనమైనటువంటి మూలం, ఒకరోజు స్వామి ఒక ఉపన్యాసంలో చెప్పారు, రూట్స్ బాగుంటే ఫ్రూట్స్ బాగుంటాయి బంగారు అని. రూట్స్ సనాతనమైతే ఫ్రూట్స్ అధునాతనం. నిన్న సంవత్సరం క్రితన్నాడు ఆ చెట్టున ఓ కాయ కాసి అది పండితే అది అక్కడే ఉన్నదా, చెట్టు నుంచి విడి రాలిపోయింది. మళ్లీ చిగురాకులు మోసలు ఎత్తుతున్నాయి, కొత్త పూలొస్తున్నాయి, కొత్త కాయలొస్తున్నాయి. కాబట్టి సనాతనము అధునాతనమని మనం రెండు విడగొట్టడానికి వీలులేదు. కానీ ఆత్మస్వరూపుడైనటువంటి సత్యసాయి భగవానుడి యొక్క దివ్యమైన ఆలోచనలన్నీ కూడా వేదగతమైనవి, ఉపనిషన్మూర్తిమంతమైనవి, శాస్త్రబద్దమైనవి, ప్రాచీనమైనవి, భారతీయమైనవి. కానీ ఏ కాలానికైనా సరిపడే, ఏ దేశానికైనా సరిపడేటువంటి విశ్వజనీన సార్వకాలిక పరమోత్కృష్టమైనటువంటి మహాపరిసత్యాలుగా మనం భావన చేయాలి, దాన్ని అనుభవించాలి, అధ్యయనం చేయాలి, అనుభూతి చెందాలి, పరమచరమంగా విభూతి స్థాయికి వెళ్ళాలి.
1: బహుశా ఆ కారణంగానే ఈ బాబా వారి భావాలన్నీ కూడా దేశ దేశాలకి వ్యాప్తి చెందుతాయని అనుకుంటున్నాను, మీరేమంటారు?
0: వ్యాప్తి చెందటం వెనక ఉన్నటువంటి శక్తి రహస్యం కూడా అదే. ఇవాళ స్వామి చెప్పిన మాట 150 or 180 మనకి లెక్కలేనన్ని దేశాలలో పాటిస్తున్నారంటే ఏమున్నది అంటే యాక్సెప్టబిలిటీ ఉన్నది. యాక్సెప్టబిలిటీ ఎలా వచ్చిందంటే అప్రోచబిలిటీ ఉంది గనక. అప్రోచబిలిటీ ఎలా ఉన్నదంటే ఆచరించడానికి అనువైనటువంటి తేలిక మార్గం. కాబట్టి జాతి మతాలన్నీ దాటి అందరూ కూడా సాయి యొక్క భావాన్ని తమ భావనగా మార్చుకుని తమ తమ దేశాలలో పరమోత్కృష్టమైన ఆధ్యాత్మ జీవితాన్ని సాగిస్తూ ఈ నిత్య జీవితాన్ని వెలిగించుకుంటున్నటువంటి ఈ సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. కనుకనే స్వామి మాట వెనక ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఒక్కటే. స్వామిని ఒకసారి అడిగారు, ఈ సనాతన అధునాతనతో చిన్న జవాబు చాలా అవసరం. ఆ అవసరం ఏంటంటే తొట్ట తొలినాళ్లలో 1950s లో మన పూర్వీకులు అడిగారు, స్వామి అధ్యాత్మ అంటే ఏమిటి అని అడిగారు. ప్రవృత్తి నుంచి నివృత్తి మార్గంలోకి రావటం అధ్యాత్మ అన్నారు. అది వాళ్లకు అర్థమైంది, తెలుసుకోగలిగారు. మళ్లీ సుమారుగా 10 తర్వాత అదే ప్రశ్న ఆ కాలం వాళ్లు స్వామిని అడిగారు, అదే జవాబు ఆయన ఇవ్వలే. ప్రభావంలో నుంచి స్వభావంలోకి రావటం అధ్యాత్మ అన్నారు. మన కాలంలోకి వచ్చి మనబోటివాడు, స్వామి నిజంగా అధ్యాత్మ అంటే ఏంటో సారి చెప్పండి అంటే మొదటి రెండు చెప్పలే. మానవుడు మానవుడుగా జీవించటమే అధ్యాత్మ. మానవుడు పశుత్వాన్ని వదిలిపెట్టుకోవాలి, అధునాతనంగా ఉండాలి, మోడర్న్ గా ఉండాలి, వెస్టర్న్ గా ఉండకూడదు. చూడండి, స్వామి ఎవరైనా కొద్దిగా గడ్డం పెంచుకొని దిగులుగా ఒక విషాదంగా ఉంటే స్వామి సహించేవారు కాదు. అంటే పిలిచి కరెక్ట్ చేసేవారు, ఏమైందని ఇలా ఉన్నావు, మంచి డ్రెస్ వేసుకోవాలి, మంచి భోజనం చేయాలి, మంచి నిద్రపోవాలి, బాగా చదువుకోవాలి, బాగా సేవ చేయాలి, ఆనందంగా ఉండాలి అని చెప్పి. అది చాలా అధునాతనమైన మాట. అంటే మన అడ్రస్లో కానీ, డ్రెస్లో కానీ, మన సత్సంగంలో కానీ, మనకున్న కంపెనీలో కానీ, మన ఆలోచనలు కానీ మోడర్నైజేషన్ తప్పనిసరి, అనివార్యమైన పరిస్థితి. వెస్టర్నైజేషన్ అవాయిడబుల్. ఆ వెస్టర్నైజేషన్ లో అనేక పోకడలు ఉంటాయి, అవి ఈ దేశానికి సరిపడేవి కావు. కానీ ఈ దేశంలో ఉన్నవన్నీ పాశ్చాత్యులకు కూడా సరిపోయేటువంటి దివ్య జీవన విధాన సూత్రాలు కాబట్టి వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఓంకారం చేస్తారు, కట్టుబొట్టు నేర్చుకుంటారు, పవిత్రతని అలవరుచుకుంటారు. వాళ్ల వేషభాషలే కాదు, ఆహారపు అలవాట్లు కూడా మార్చుకుని అతి ప్రాచీనమైనటువంటి ఒక సాత్వికమైనటువంటి గుణాన్ని పెంపొందించుకునే దిశగా తమ ఆధ్యాత్మయాత్ర కొనసాగించటం, ప్రశాంతి నిలయమనేటువంటి ఈ దివ్యక్షేత్రంలో మనం రోజు గమనిస్తూనే ఉంటాం, చూస్తున్నాం కదా.
1: అవునండి, పాశ్చాత్యంలో ఉండే ఆ మంచిని మనం తీసుకోవాలి, మన సంస్కృతిలో ఉండే మంచిని వాళ్ళు స్వీకరిస్తున్నారు. బాబా మీరు చెప్పిన దాన్ని బట్టి ఏమిటంటే, సనాతన ధర్మాన్ని ఆయన గౌరవిస్తూనే కాలంతో వచ్చే మార్పును ఆయన అంగీకరించారు. కాలాతీతంగా మనం వ్యవహరించాలని మనకు సందేశం ఇస్తున్నారు సాయిరాం.
0: కాలస్వరూపుడైనటువంటి సత్యసాయి భగవానుడి దివ్య శ్రీచరణారవిందాలకు మనందరం ప్రణమిల్లుతూ, ఈవేళ అధునాతనుడు కనుకనే రేడియో సాయి అనబడేటువంటి దివ్య ప్రాంగణం నుంచి ప్రపంచంతో మనకు కనెక్టివిటీ ఏర్పడింది సాయిరాం.
2: అత్యాధునికుడు మన సనాతన సారథి శీర్షికన ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ విఎస్ఆర్ మూర్తి గారితో శ్రీ వసంతభాను జరిపిన సంభాషణ విన్నారు. ఈ కార్యక్రమ రూపకల్పన శ్రీ వసంతభాను. మహిళల కోసం ఇప్పుడు ప్రసారం చేయబోయే ప్రత్యేక కార్యక్రమాలను శ్రీమతి స్వప్న సమర్పిస్తారు. సాయిరాం స్వప్న.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. మహిళా సాధికారతను స్వామి ఏ విధంగా ప్రోత్సహించారో ఇప్పుడే శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు వివరించారు. సేవా కార్యక్రమాల్లోనూ తామేమీ తీసిపోలేదని నిరూపిస్తున్నారు సాయి యువతులు. వారు చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి, అవి వారి జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయన్న విషయం గురించి హైదరాబాద్ యువతులు పాల్గొంటున్న చర్చాగోష్ఠి కార్యక్రమంలోకి వెళ్దాం. స్వామి సేవ గురించి చెప్పిన ఒక అద్భుతమైన పద్యసూక్తితో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం.
1: కర్మలును కాదు

0: కాదు, పుత్రులను కాదు, ధనమును కాదు, ముక్తిని పొందంగా సాధనంబు సేవ ఒక్కటే. అమృతత్వంబు నొసగు అన్య మార్గంబు లెవ్వియు నను కాదు, అన్య మార్గంబు లెవ్వియు నను కాదు.
1: స్వామి ఎంత అద్భుతంగా చెప్పారో కదండి. అదే మనం చేసే పనులు గాని, ఈ ధారాపుత్రులు గాని, లేకపోతే మనకున్న ఆస్తి ఐశ్వర్యం, ఇవేవి మనకి ముక్తిని గాని మోక్షాన్ని గాని ప్రసాదించవని ఎన్నో శాస్త్రాలు చెప్పి ఎంతో తపస్సు చేస్తే వచ్చేటువంటి ముక్తిని జస్ట్ సింపుల్ గా సేవ చేసుకోండి, ముక్తిని పొందండి అని స్వామి ఎంతో అద్భుతంగా మనకు చెప్పారు. ఇలాంటి సేవ చేసి తరిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు మన స్టూడియోకి హైదరాబాద్ నుంచి వచ్చిన యువతులతో మాట్లాడి వారు ఎటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు, అవి వారి జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయో తెలుసుకుందాం. ముందుగా హేమతో మాట్లాడదాం. సాయిరాం హేమ.
2: సాయిరాం స్వప్న గారు,
1: మీరు ఏం చేస్తున్నారు చెప్తారు మా శ్రోతలకి.
2: నేను ఎంసీఏ చేశానండి, ఎంబీఏ కూడా పూర్తి చేశాను. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఒక బాల వికాస్ గురువుని, ఇంకా మన శివం యువత సేవాదల్లో నేను ఒక యాక్టివ్ మెంబర్ని.
1: అవునండి. అంటే మీరు ఎంబీఏ ఎంసీఏ చేసారంటున్నారు, అంటే జాబ్ ఏదైనా చేస్తున్నారా?
2: లేదండి, నాకు ఆరోగ్యరీత్యా డాక్టర్స్ అడ్వైస్ చేశారు. నేను ఏ జాబ్ కానీ ఏ టెన్షన్ కానీ తీసుకోలేను.
1: అయ్యో,
2: నాకు ఒక రేర్ అన్యూజువల్ డిజీజ్ ఉందండి, దాన్ని పిఎన్హెచ్ పాజిటివ్ కేస్ అంటారు. అందులో రెడ్ రక్త కణాలు తక్కువైపోతూ ఉంటాయి. దానివల్ల నాకు అది క్యూర్ చేయడానికి లేదండి, అది దాన్ని ఓన్లీ స్టీరాయిడ్స్ అనే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ తోటి వాడుతూ ఉండాలి, రక్తం ఎక్కించుకుంటూ ఉండాలి అవసరమైనప్పుడల్లా. అందుకని ఇంకా నో ద చాయిస్.
1: అంటే మీరు ఎటువంటి సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారండి?
2: సమితి లెవెల్లో నారాయణ సేవలో, మెడికల్ క్యాంప్స్ లో, విఐపి ప్రోగ్రామ్స్ లో, విలేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ లో, ఇంకా మదరన్ చైల్డ్ క్యాంపెయిన్స్ లో, అండ్ మొబైల్ హాస్పిటల్ సర్వీసెస్, అండ్ వాటర్ క్యాంప్స్, ఇవన్నీ కాకుండా శివం యాక్టివిటీస్ అన్నింటిలో పాల్గొంటుంటానండి. ఇంట్లో బాల వికాస్ తీసుకుంటుంటాను, నాకు ఒక 40 మంది పిల్లలు వస్తుంటారు ఇంటికి.
1: చాలా బాగుందండి.
2: అండ్ పుట్టపతి సర్వీస్ కి ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటానండి.
1: అంటే మన ఏపీ తరఫున?
2: ఏపీ తరఫున 3 సార్లు, అది జనవరి 15 రోజులు, ఏప్రిల్ 10 రోజులు, అండ్ నవంబర్ 15 రోజులు, 3 తరవలు వెళ్తాను.
1: ఓకే, మీరు చెప్తున్న సేవలు వింటూ ఉంటే ఇన్ని రకాల సేవలు మీరు మీ రేర్ డిసీజ్ తో ఎలా చేయగలుగుతున్నారు? అంటే డాక్టర్స్ అయితే జాబ్ చేయకూడదు, టెన్షన్ తీసుకోకూడదు అంటున్నారు, కాకపోతే మీరు చెప్పిన సేవలు చాలా ఎక్కువగా.
2: అంటే అదే అండి, స్వామి దయ ఇంకా కృప, ఇంకా సేవలో ఉండే బలము. ఇంకా నా జీవితంలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, దానివల్ల చాలా వరకు నాలో మార్పు వచ్చింది, అది చెప్పచ్చు.
1: ఆ సంఘటన ఏంటో మాతో పంచుకుంటారు కొంచెం?
2: తప్పనిసరిగా అండి. 2005 సంవత్సరంలో మా నాన్నగారితో పాటు నేను నార్త్ ఇండియా టూర్ వెళ్ళానండి. సిమ్లా దగ్గర ఉండిన కులు మనాలి అనే ప్లేస్ లో మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది.
1: అయ్యో,
2: అయితే నాకు అక్కడ వాళ్ళ భాష కానివ్వండి, అదేం రాదు, అండ్ అక్కడ కర్ఫ్యూ ఉంది ఆ టైంలో, అండ్ దగ్గరలో హాస్పిటల్స్ లేవండి. ఎవరు లేరండి, నేను మా నాన్నగారే, ఎవరు తెలిసిన వాళ్ళు కూడా లేరు. లక్కీగా స్వామిని తలుచుకుని వెంటనే అక్కడ ఉండిన ఒక 10 మంది కొత్తగా పెళ్లిన వాళ్ళు, ముక్కు మొహం తెలియదు వాళ్ళు, వాళ్ళలో ఒకరు వచ్చి నాకు ఏమైనా కావాలండి ఏంటి అనేసి అని అడిగారు. అంటే చెప్పిన వెంటనే ఒక హాస్పిటల్ దగ్గర వాళ్ళు ఆపి మా నాన్నగారిని అడ్మిట్ చేసి కావాల్సినంత డాక్టర్తో మాట్లాడి నా దగ్గరకు వచ్చి ఒక 10,000 చేతిలో పెట్టారండి, మీ ఖర్చులు కొంచండి, అవసరం
1: లేదు,
2: ఆపదలో సాయం చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చి ఒక 10,000 చేతిలో పెట్టి మీ ఖర్చులకి ఉంచుకోండి, నాకు ఇవ్వకలేదు అనేసి అన్నారు. నేను చాలా థ్యాంక్స్ అండి, అక్కలేదు అని చెప్పి స్వామి విభూతి కోసం ఎతకానండి. అసలు నాకు విభూతి దొరకలేదు. ఈ లోపల డాక్టర్స్ ఎందురేమో ఒక గంట పైగా వాళ్ళు మా నాన్నగారికి నర్వ్స్ లో 36 ఇంజక్షన్ల పైన ఇచ్చారనమాట. దేనికి నాన్నగారు స్పందించడం లేదు, డాక్టర్స్ అందరూ హోప్స్ వదిలేశారండి. అయితే ఈ లోపల మా తమ్ముడు ఫోన్ చేశారు యుఎస్ నుంచి, చెప్పారు స్వామి మీద నమ్మకం ఉంచుకుని ఒకసారి విభూతి మళ్ళీ ఎత్తికక్క పెట్టు అనేసి అన్నారు. చూస్తే ఎదుర్కొనే నాకు కనపడిందండి, ఆ విభూతి పెట్టిన వెంటనే మా నాన్నగారు స్పందించడం మొదలెట్టారు.
1: అంటే ఈ 30 ఇంజక్షన్స్ కి రెస్పాండ్
2: కానీ వాళ్ళు అది వెంటనే డాక్టర్స్ కూడా షాక్ అయ్యారు. ఒక 2-3 అవర్స్ నార్మల్ మనిషి అంటే నార్మల్ గా ఉండాలి అనమాట. డాక్టర్స్ కూడా అన్నారనమాట, మీరు నమ్ముకున్న దేవుడు మిమ్మల్ని రక్షించారంటే అనేసరి.
1: అంతేనండి, స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, అలాగే మీతో మీ ఇంట వెంట జంట కంట ఉండి అటువంటి పరిస్థితుల్లో కూడా స్వామి మిమ్మల్ని రక్షించారంటే
2: నిజమండి. నేను ఇప్పుడు ఇలా నేను సేవ చేయగలుగుతున్నానంటే కూడా నా ఆరోగ్యం కుటుంబ పడుతుందని కూడా దానికి కారణం కూడా స్వామి సేవనే అండి. అది ప్రాక్టికల్ గా నేను కనపడే ఎగ్జాంపుల్.
1: అంతేనండి, మీరు చాలా అదృష్టవంతులు. అయ్యో నేను MBA MCA చదివాను, ఏం జాబ్ చేయలేకపోతున్నాను, మీరు ఏం బాధపడక్కర్లేదండి. స్వామి CEO ఉన్న తన కంపెనీలోనే మీకు 24/7 ఫుల్ టైం జాబ్ ఇచ్చి అంతేకాకుండా దానికి కావాల్సిన శక్తిని భక్తిని కూడా మీరు ప్రసాదిస్తున్నారండి.
2: అవునండి, నిజంగా అది మటుకు నిజం. సాయిరామ్
1: సాయిరామ్
2: సాయిరామ్
1: సాయిరామ్ మరొక యువతి కిరణ్మయ్యతో మాట్లాడదాం. సాయిరామ్ కిరణ్మయ్య.
3: సాయిరామ్ అండి.
1: ఏం చేస్తుంటాం?
3: నాది బీటెక్ అయిపోయిందండి. ప్రస్తుతం ఎంటెక్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను. టెంపరీగా ఒక ప్రైవేట్ కంపెనీలో HR గా వర్క్ చేస్తున్నాను.
1: అవునా, మీరు ఎటువంటి సేవా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తుంటారు?
3: సంథింగ్ లెవెల్ లో ప్రెసెంట్ నేను మెడికల్ క్యాంప్స్ లో, వాటర్ క్యాంప్స్ లో, అలానే SSVIP ప్రోగ్రామ్స్ లో అండ్ వొకేషనల్ ట్రైనింగ్ క్లాసెస్, టైలరింగ్ ఇలాంటి వాటిలో నేను ఎక్కువ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను.
1: ఇంకా
3: అండ్ డిస్ట్రిక్ట్ వైజ్ వర్క్ షాప్స్ అవి కండక్ట్ చేసామండి. ఇనిషియల్ గా ఫస్ట్ మేము స్టార్ట్ చేసిన వర్క్ షాప్ సాఫ్ట్ స్కిల్స్ వర్క్ షాప్ అండి, దాంతో మేము స్టార్ట్ చేసాం.
1: అంటే ఇది ఎవరికి టార్గెట్ చేసుకున్నది, మీరు ఎలా చేసేవారు?
3: ఈ వర్క్ షాప్ బేసిక్ గా మేము గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ని టార్గెట్ చేసి ఈ వర్క్ షాప్ స్టార్ట్ చేసామండి. సో వాళ్ళని మేము ఫస్ట్ చేసాం వాళ్ళతో.
1: ఓకే, అంటే మీరు దీనికి ఏమైనా ప్రాసెస్ ఉందా లేకపోతే ఇలా స్టార్ట్ చేశారన్న చెప్తారా మా శ్రోతలకి?
3: ఇనిషియల్ గా ఒక 15-20 గర్ల్స్ మేము గ్రూప్ అయ్యామండి. తర్వాత ఎలా చేయాలి, ఎటువంటి వర్క్ షాప్ చేయాలి అనుకున్నప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చదువుకుంటున్నారు కానీ వాళ్ళకి సరైన జాబ్స్ దొరకట్లేదు. దీనికి మెయిన్ రీజన్ వాళ్ళకి సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం. వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. సో ఈ గ్యాప్ ఫిల్ చేద్దాము అని,
1: మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా
3: ఈ గ్యాప్ ఫిల్ చేద్దామని మేము సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ చేద్దాం అనుకున్నామండి. సో ఇది మెయిన్ గా గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ కి అవసరం కాబట్టి వాళ్ళని టార్గెట్ చేసి ఫస్ట్ మేము ఈ ప్రోగ్రామ్ వాళ్ళకి చేశాం. ఫస్ట్ మేము అసలు ఏ కాలేజెస్ చేయాలి అనేది ఇంటర్నెట్ లో బ్రౌజ్ చేసుకుని వాటిని ఒక లిస్ట్ చేసుకుని ఇద్దరిద్దరం ఒక్కొక్క కాలేజ్ కి వెళ్ళామండి. తర్వాత డిఫరెంట్ గ్రూప్స్ గా ఫామ్ అయ్యాము. ఒక గ్రూప్ క్యాంపెయినింగ్ అని, ఒక గ్రూప్ రిసెప్షన్ అని వాళ్ళు వచ్చినప్పుడు అడ్రస్ చేయడానికి, ఒక గ్రూప్ హాస్పిటాలిటీ కని, ఒక గ్రూప్ సర్వింగ్ లంచ్ కి టీ కి ఇలాంటివి సర్వ్ చేయడానికని, ఇలా డిఫరెంట్ గ్రూప్స్ ఫామ్ అయ్యాము. ఒక గ్రూప్ ఎలాంటి స్పీకర్స్ ని పిలవాలి, వాళ్ళని ఎలా అడ్రస్ చేయాలి, వీటి కోసం ఒక గ్రూప్ ఫామ్ అయ్యాము. ఇలా డిఫరెంట్ గ్రూప్ ఫామ్ అయ్యి మేము ఫైనల్ గా దాన్ని సక్సెస్ చేయగలిగాం.
1: అంటే మీరు కూడా చదువుకుంటున్నారని చెప్పారు, అలాంటిది ఇంత ఇన్ని రకాలైన ప్రాసెస్ లో అన్ని లెవెల్స్ లో మీరు వర్క్ చేసి ఇప్పుడు ప్రిన్సిపల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు మీరు ఎలాంటి అనుభవాలను ఫేస్ చేశారండి?
3: ప్రిన్సిపల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది బాగా రెస్పాండ్ అయ్యారండి, కొంతమంది యాజ్ యూజువల్ కొంచెం వెనక్కి తగ్గారు. కానీ స్వామి హెల్ప్ ఉండడం వల్ల అసలు దాంట్లో కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాలేదు మాకు. ఒక 2-3 సార్లు కొంచెం స్మూత్ గా చెప్పడంతో వాళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత వాళ్లే డైరెక్ట్ గా క్లాసెస్ కి పంపించి స్టూడెంట్స్ తో మాట్లాడిచ్చారు. స్టూడెంట్స్ కూడా బాగా కన్విన్స్ అయ్యారు.
1: అంతే కదండి, వాళ్ళ కోసం మీరు ఇంత మీ టైం స్పెండ్ చేసి ఫ్రీగా చెప్తామని వెళ్తున్నప్పుడు
3: స్టూడెంట్స్ కూడా బాగా రెస్పాండ్ అయ్యారు అండ్ బాగా బెనిఫిట్ అయ్యారు కూడా. సో దాంతో మేము సెకండ్ టైం వర్క్ షాప్ చేస్తామన్నా కూడా వాళ్లే మేము వస్తాము, మేము ఇంకో 10 మందికి చెప్తాము అని వాళ్లే ముందుకు వచ్చారు. సో సెకండ్ టైం చేసినప్పుడు మా క్యాంపెయినింగ్ ఇంకా ఈజీ అయింది.
1: ఓకే, అంటే మీరు చేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారండి మీరు?
3: ఇనిషియల్ గా ఒక కాలేజ్ కి వెళ్ళినప్పుడు అండి, అది కంప్లీట్ గా ముస్లిం మైనారిటీ అనమాట. సో ప్రిన్సిపల్ ముస్లిం కాదు కానీ ఆవిడ ఒప్పుకున్నారు. కానీ కాలేజ్ క్లాస్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు కంప్లీట్ గా ముస్లిమ్స్ అనమాట. సో వాళ్ళని అడ్రస్ చేయాలంటే మాకు భయం వేసింది, ఎలా వీళ్ళని అప్రోచ్ అవ్వాలి అని. కానీ నిజంగా స్వామి గ్రేస్, ఫస్ట్ టైం మేము చెప్పంగానే వాళ్ళు ఒప్పుకున్నారు వస్తాము అని. కానీ మేము ఆలోచించాం వీళ్ళు వస్తారా, ఏదో ఒప్పుకున్నారు కానీ ఎంతమంది అక్కడికి వస్తారని. ఆ కాలేజ్ నుంచి హైయెస్ట్ నెంబర్ అండి, ఆ కాలేజ్ నుంచి హైయెస్ట్. అండ్ అది వాళ్ళది రంజాన్ పీరియడ్ అనమాట, అక్కడ మన శివంలో వాళ్ళు ప్రేయర్ చేసుకున్నారనమాట. సో ఇట్ వాజ్ రియలీ హ్యాపీ,
1: అద్భుతం అనే చెప్పుకోవాలి కదా.
3: దట్ వాజ్ మోస్ట్ మెమరబుల్ అనమాట మాకు.
1: అంటే మీ వర్క్ షాప్ లకు వచ్చి మీ దీని ద్వారా లబ్ధి పొందిన వారు ఎలాగా ఫీల్ అయ్యేవారు?
3: వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అండ్ వర్క్షాప్ అయిపోయిన తర్వాత కూడా దాన్ని కంటిన్యూషన్ గా మేము వాళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేశాము. కొంతమందికి డైరెక్ట్ అలా ప్లేస్ అయ్యారు, కొంతమంది ఇండివిజువల్ గా వాళ్ళు నేర్చుకున్నది అప్లై చేసుకుని బయట వాళ్ళు ప్లేస్ అయ్యారు. సో ఇలా వాళ్ళకి బాగా యూజ్ అయింది. అండ్ ఫ్యూచర్ లో కూడా వాళ్ళు యూజ్ అయింది వాళ్ళు 10 మందికి చెప్పారు. అండ్ ఇంకా ఫ్యూచర్ లో కూడా వాళ్ళు యూజ్ అయ్యేలా వాళ్ళు చేసుకున్నారు.
1: ఓకే, అంటే మీరు కూడా చదువుకుంటున్నా అన్నారు, అలాంటప్పుడు మీ ఫ్రెండ్ సర్కిల్లో ఈ రోజుల్లో పద సినిమాకి వెళ్దాం లేకపోతే ఇలా టైం స్పెండ్ చేద్దాం లేకపోతే చాట్ చేసుకుందాం అనుకుంటుంటారు, అలాంటిది ఏంటి సేవా భజన అని మీరు తిరుగుతుంటే హౌ యూ ఫీల్? అంటే మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ తోటి ఎలాంటి సిచ్యువేషన్స్ మీరు ఎదుర్కొన్నారు?
3: ఇనిషియల్ గా వాళ్ళు కూడా అసలు నాతో అదే అనేవాళ్ళు అండి, ఏంటి ఎప్పుడు సండేస్ అంటే మాతో రాకుండా బయట తిరుగుతావు ఏంటి అవన్నీ. సో ఒకసారి నాతో క్యాంపెయిన్ కి రమ్మని అడిగాను. యాక్చువల్ ఆ రోజు నాకు ఎవరు లేరు తోడు, సో తోడు రమ్మని అడిగాను. తర్వాత వాళ్ళు ఈ క్యాంపెయినింగ్ ఇదంతా చూసి మేము వస్తాము అని అన్నారు. వాళ్ళకి వాళ్ళు ఆ రుచి చూసిన తర్వాత వాళ్ళు ఇంకా వదలలేదు. ఇప్పుడు నేను అడగక ముందు వాళ్ళే నాతో వస్తారు, అండ్ నాతో ప్రతి సేవకు కూడా వచ్చారు.
1: అది చాలా గ్రేట్ అండి. అదే మనం స్పీచెస్ చెప్పి మేము ఇలా చేస్తాం అలా చేస్తాం కన్నా ఒకసారి వాళ్ళు వచ్చి చూస్తే దే కెన్ ఫీల్ అండ్ దే కెన్ ఎంజాయ్.
3: అవునండి, అది మాత్రం నిజం.
1: ఓకేనండి, చాలా థ్యాంక్స్ అండి మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు.
3: సాయిరామ్,
1: ఇప్పుడు మనతో తన అనుభవాన్ని పంచుకోవడానికి వచ్చిన ప్రసన్న గారితో మాట్లాడదాం. సాయిరామ్ ప్రసన్న.
4: సాయిరామ్ స్వప్న గారు,
1: మీరేం చేస్తుంటారండి?
4: నేను ఇంతకు ముందు జీఈలో వర్క్ చేసేదాన్ని, ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఫ్యామిలీ కన్స్ట్రెయిన్స్ వల్ల రిజైన్ చేశాను. ప్రస్తుతం ఈశ్వరమ్మ సదన్ లో అయ్యే సర్వీస్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో హైదరాబాద్ యూత్ గర్ల్స్ కండక్ట్ చేసే యాక్టివిటీస్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నానమాట.
1: అంటే ఈశ్వరమ్మ సదన్ లో ఎటువంటి సేవా కార్యక్రమాలు అవుతుంటాయో కొంచెం మా శ్రోతలకు చెప్తారండి.
4: ఇప్పుడు ఈశ్వరమ్మ సదన్ లో ఎకనామికల్లీ పూర్ పిల్లలు ఉంటారు కదా గర్ల్స్ కి, వాళ్ళకి కంప్యూటర్ బేసిక్స్, స్పోకెన్ ఇంగ్లీష్, అలాగే వాళ్ళు జాబ్స్ లో సెటిల్ అవ్వడానికి ఏమైనా వొకేషనల్ ట్రైనింగ్ ఇలాంటివి బ్యాచెస్ వైజ్ గా కండక్ట్ చేస్తుంటాము. అంటే ఎంఎస్ ఆఫీస్ ఇలాంటివి ఆల్రెడీ చెప్తున్నాము. ఈ మంత్ ఎండింగ్ నుంచి టాలీ కూడా స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేశామన్నమాట. ఇది ప్రోగ్రెస్ అవుతూ ఉంది, అంటే ప్రాసెస్ అంతా రన్ అవుతూ ఉంటుంది.
1: మీరు అంటే ఎలాంటి వాళ్ళని తీసుకుని సెలక్షన్ ఎలా చేస్తారండి? ఎలాంటి
4: బేసిక్ క్రైటీరియా ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్, వాళ్ళ రేషన్ కార్డ్ అది చూసి, వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ తక్కువ అంటే ఎఫర్ట్ చేయలేని పిల్లలు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మంచిగా వర్క్ చేసి వాళ్ళ ఫ్యామిలీని పోషించాలనుకునే లాంటి పిల్లలు, అంటే వాళ్ళకి ఎంతుసేసం ఉంటుంది కానీ
1: అవకాశం
4: ఉండదు, వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు, అలాంటి పిల్లల్ని సెలెక్షన్ చేసుకుని వాళ్ళకి కేర్ఫుల్ గా వాళ్ళు మొత్తం వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యేలాగా గైడెన్స్ ఇస్తామన్నమాట.
1: అంటే మీ క్లాసెస్ ఇవన్నీ చెప్తున్నారు, ఇవి వీకెండ్స్ లో ఉంటాయా లేకపోతే ఎలా ఉంటాయండి?
4: ఇవి డైలీ క్లాసెస్ అండి, ఎందుకంటే కాలేజ్ కి వెళ్లే పిల్లలు ఇందాక కిరణ్మయ్య చెప్పినట్టు గవర్నమెంట్ కాలేజ్ పిల్లలు ఉంటారు, వాళ్ళకి 10 o'clock కి కాలేజ్ కి వెళ్లాల్సి వస్తుంది. సో 8 to 10 కంప్యూటర్ క్లాసెస్ ఉంటాయి, 10 to 12 స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ఉంటుంది. ఆ తర్వాత కూడా ఒక 1.5 hours మేము అవైలబుల్ గా ఉంటాం అనమాట, ఎందుకంటే వాళ్ళు ఇంటికి వెళ్లి వర్క్ చేసుకోలేరు కదా. సో వాళ్ళు కంప్యూటర్స్ మీద వర్క్ చేసేటప్పుడు గైడ్ లైన్స్ ఇవ్వడానికి, గైడెన్స్ కోసం
1: డౌట్స్ ఉంటే
4: విల్ స్టే బ్యాక్. సో ఆల్మోస్ట్ లైక్ 2 వరకు కూడా మేము ఉండాల్సిన పరిస్థితి వస్తుంది.
1: అంటే ఇవి కండక్ట్ చేసినప్పుడు ఎటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొంటూ ఉంటారండి?
4: మెయిన్ గా పిల్లలందరూ అంత అకాడమిక్ గా వాళ్ళకి అంత బ్రైట్ గా ఉండరు, అండ్ మోర్ ఓవర్ అందరూ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ పిల్లలు. సో కంప్యూటర్ కోర్స్ అనేసరికి అన్ని ఇంగ్లీష్ లో ఉంటాయి కదా,
1: సో మీకు చాలా కష్టమైన పని.
4: అంటే అది కూడా స్వామి గ్రేస్ వల్ల చేయగలుగుతున్నాము. ఏంటంటే వాళ్ళకి స్లోలీ అసలు వాళ్ళకి రిలెవెంట్ గా, అంటే మన బాడీ పార్ట్స్ ని వాళ్ళకి చెప్తూ, సరే లైక్ బ్రెయిన్ అంటే సిపియు ఇలాగనమాట, అలా
1: వాళ్ళకి గుర్తుండేటట్టు
4: అలాగా వాళ్ళకి కంపేర్ చేస్తూ చెప్పి స్లోలీ వాళ్ళని డైలీ రొటీన్ ఇంటి దగ్గర అంతా ఇంగ్లీష్ లో రాసుకురమ్మని, చిన్న చిన్న సెంటెన్సెస్ లో, అలాగే వాళ్ళకి క్వశ్చన్ ఏదైనా పోస్ట్ చేయాలంటే ఇంగ్లీష్ లో అడగమని, ఆ భయం పోయేలాగా గ్రాడ్యువల్ గా వాళ్ళకి ఎండ్ ఆఫ్ ది కోర్సు కొంచెం ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేసేటట్టు, ఇటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకుని వాళ్ళు సెటిల్ అయ్యేలాగా అలాగా స్లోలీ గైడెన్స్ ఉంటుందన్నమాట.
1: ఇక్కడ మీ దగ్గర క్లాసెస్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఫ్యూచర్ లో ఇది ఎలా ఉపయోగపడుతుందండి?
4: ఇప్పుడు తను చెప్పినట్టు వర్క్ షాప్స్ అవుతాయని చెప్పారు కదా, సో సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈ వర్క్ షాప్స్ అన్ని అయ్యొచ్చు. వాళ్ళకి కూడా కమ్యూనికేషన్ ఇస్తాము మన దగ్గర కోర్స్ చేసిన పిల్లలకి. సో వాళ్ళు అవి కూడా అటెండ్ అవుతారు. అటెండ్ అయ్యి మొత్తం అంతా గ్రూమ్ అయిన వాళ్ళంతా గర్ల్స్ ఏం చేస్తారంటే జాబ్ మేళాస్ కూడా కండక్ట్ చేస్తారు శివంలో. ఇలాగ మన డివోటీస్ వాళ్ళకున్న కంపెనీస్ వాళ్ళు అవనివ్వండి, బయట నుంచి వచ్చే కంపెనీస్ కి కూడా మన పిల్లలంటే ఒక డిసిప్లిన్ బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు గ్రూమ్ అయిన పిల్లలు కాబట్టి వాళ్ళు దే ప్రిఫర్ అనమాట.
1: వాళ్ళ దృష్టి బాగా ట్రైన్ అయిన పిల్లలు వాళ్ళకి దొరుకుతారు,
4: లాయల్ గా వర్క్ చేస్తారు అనే ఒక ఫీలింగ్,
1: ముఖ్యంగా వాల్యూ బేస్డ్ తో మీ ట్రైనింగ్ చెప్తారు కాబట్టి
4: అందుకని వాళ్ళు దే కమ్ ఫార్వర్డ్. సో వాళ్ళందరికీ జాబ్ మెలాస్ అవి అవుతాయి. సో అలా సెటిల్ అయ్యే వాళ్ళు ఉంటారు. బట్ ఇక్కడ నేను ఒక పర్టికులర్ గా ఒక చైల్డ్ గురించి నేను ఐ వాంట్ టు షేర్.
1: తప్పకుండా చెప్పండి.
4: ఏంటంటే ఆ పాప డొమెస్టిక్ సర్వెంట్ బేసికలీ. ఒక 7 ఇళ్లలో బట్టలు ఉతుక్కుని 8 o'clock క్లాస్కి వచ్చేది. పాప పేరు మమత. అయితే నౌ కోర్స్ అంతా చక్కగా ఫినిష్ చేసిన తర్వాత ఇప్పుడు తను ఆక్వాగార్డ్ లో, ఆక్వాగార్డ్ ఐడియా అని అంటుంది కదా, అందులో కస్టమర్ సర్వీస్ లో షీఈస్ డ్రాయింగ్ 5K నౌ. సో వాళ్ళ ఫ్యామిలీ అంతా తను సపోర్ట్ చేయగలుగుతోంది. ప్లస్
1: స్టేజ్ లో
4: ఆ ఫుల్ఫిల్మెంట్ మాకు కూడా స్వామి
1: క్లాసెస్ వల్ల తను ఆ స్టేజ్ రాగలిగింది.
4: అంటే ఒక ఇంకా చేయాలి, ఇలాంటి పిల్లల్ని ఇంకా తయారు చేయాలన్న దానికి మాకు అదొక స్ఫూర్తి అనమాట.
1: అంతే.
4: సో అలాంటి సాటిస్ఫాక్షన్ చాలా ఉంది.
1: మీరు చేస్తున్నప్పుడు మీ కుటుంబం నుంచి ఎటువంటి ఇబ్బందులు ఏమైనా వస్తాయా, లేకపోతే సహకారం ఉంటుందా?
4: కొంచెం ఇబ్బందులు ఉంటాయండి. అంటే కొన్ని సాక్రిఫైసెస్ చేయాలి, పేషెన్స్ ఉండాలి. అయితే స్వామి ఇచ్చిన అవకాశం మనం యూటిలైజ్ చేసుకోకపోతే స్వామి ఇంకొకళ్ళ చేత చేయించుకుంటాం.
1: అది కరెక్ట్ అండి.
4: అందువల్ల డెఫినెట్ గా కమిట్మెంట్ తో చేయాలి, ఆ ఫోకస్ ఉండాలి, ఎండ్ వరకు అంత జీల్ ఉండాలి అన్నది పెట్టుకుంటే మిగతావన్నీ నెగ్లిజిబుల్ అనిపిస్తాయి. మెయిన్ గా నాకేమంటే మార్నింగ్ 8 o'clock కల్లా పిల్లలు ఇద్దరిని స్కూల్ పంపించి హస్బెండ్ ఆఫీస్ వెళ్ళిపోవాలి, అత్తయ్య గారికి అన్ని రెడీ
1: చేయాలి. లేడీస్ షెడ్యూల్ అదే అనమాట, మార్నింగ్ వెరీ టైట్.
4: సో అండ్ నాకేం ఎటు కానీ డిస్టెన్స్ 2-wheeler రాదు.
1: అయ్యో.
4: సో ఒక 1.5 to 2 kilometers ఉంటుంది మాకు క్లాస్ వెళ్లాల్సింది. సో వెళ్లడం, క్లాస్ తీసుకుని మళ్లీ 2 వరకు స్టే బ్యాక్ అయ్యి ఇంటికి వెళ్లడం కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కాకపోతే ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత నేను అవన్నీ షేర్ చేసుకుంటాను కదా ఎక్స్పీరియన్స్. సో ఫ్యామిలీ అందరూ కూడా
1: వాళ్ళు కూడా మీరు వెళ్ళడం వల్ల వాళ్ళు దే ఆర్ హ్యాపీ.
4: ఎస్. అండ్ మా అబ్బాయి యాక్చువల్ గా నేను వెళ్లడం రావడం ఇవన్నీ చూసి తను అప్పుడు 7th కంప్లీట్ అయ్యి 8th వచ్చాడు. సో తనకి ఏమంటే తనకి హార్డ్వేర్ కంప్యూటర్ అంతా సెట్ చేయడం ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అనమాట. సో సండేస్ తను స్పెండ్ చేసి సిస్టమ్స్ అన్ని సెట్ చేసి ఇంకా దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏమైనా లోడ్ అయ్యి లేకపోతే ఎంఎస్ ఆఫీస్ టీచ్ చేయడానికి, అలాగే వాళ్ళకి వచ్చే డౌట్స్ అన్ని నాకు చెప్పి ఇలాంటివి చెప్పమ్మా అని. సో వాళ్ళు దే స్టార్టెడ్ ఇన్వాల్వ్. అది చాలా బెస్ట్ పార్ట్ అనమాట. ఏంటంటే పిల్లలు కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు.
1: అంతేనండి, మనం రోజు ఇంట్లో కూర్చొని సేవ చేయాలరా, వాళ్ళకు ఉపయోగపడాలి, వీళ్ళకి సాయం చేయాలి అని మనం క్లాసెస్ తీసుకోలేదు, స్పీచెస్ చెప్తే వాళ్ళు వినరు, అంత పాటించాలనుకోరు. వాళ్ళ కళ్ళ ముందు మీరు ఇంట్లోంచి ఇంత కన్స్టిట్యూన్స్ బయటకు వచ్చి సర్వీస్ చేసి మీరు ఆనందాన్ని వాళ్ళతో పంచుకుంటున్నారు కాబట్టి ఓకే మా అమ్మగారు చేస్తున్నారు కాబట్టి మేము చెయ్యాలి అన్న ఇది వాళ్ళకు వచ్చిందండి. కాబట్టి మీలాగే అందరి తల్లులు కూడా సేవలో పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫ్యామిలీకి ఆదర్శంగా ఉండాలని కోరుతున్నామండి. మీరు ఇంతటి మంచి అనుభూతులు మాతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలండి. మీరందరూ ఈరోజు రేడియో సాయి స్టూడియోకి వచ్చి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ యొక్క 2వ వార్షికోత్సవంలోని మీ అనుభూతులను అనుభవాలను పంచుకున్నందుకు రేడియో సాయి తరపున సాయిరాం.
3: సాయిరాం.

0: యువతల సేవా కార్యక్రమాలపై చర్చాగోష్ఠి విన్నాక ఇతర రంగాల్లో సాయి మహిళలు ఏ విధంగా పాలు పంచుకుంటున్నారో తెలుసుకోవడం సముచితంగా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే శ్రీ సత్యసాయి సేవా సంస్థల మహిళా విభాగ కార్యక్రమాలపై సమీక్షను మీకు అందిస్తున్నాం. సమీక్షకులు ప్రొఫెసర్ శకుంతల, శ్రీమతి అమ్మాజీ, శ్రీమతి కిరణ్మయి.
1: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి తెలుగు ప్రసారాలు 2 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి సేవా సంస్థలు మహిళా విభాగ్ చేయబోతున్న సేవా కార్యక్రమాల గురించి చర్చించడానికి ఈరోజు జోనల్ ఇన్ఛార్జెస్ గా శ్రీమతి అమ్మాజీ గారు విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్ జిల్లాల్లో చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి వివరించడానికి ఆవిడ ఈరోజు మనకి వచ్చారు మన స్టూడియోకి. చాలా సంతోషం అండి. అదేవిధంగా శ్రీమతి కిరణ్ గారు కర్నూలు, కడప, అనంతపూర్ జిల్లాల యొక్క సేవా కార్యక్రమాల గురించి తెలియచేయడానికి మన ముందుకు వచ్చారు. స్త్రీ గురించి స్వామి ఒక సందర్భంలో చెప్తూ, స్త్రీలు మగవాళ్ల కంటే ఏ విషయంలో అల్పులు కారు, వాస్తవిక స్వభావరీత్యా వాళ్లకి ఓర్పు, భక్తి, ప్రేమ, క్షమ ఉంటాయి. ఆత్మ నిగ్రహ శక్తి ఆధ్యాత్మిక పథానికి మార్గదర్శకులు స్త్రీలని చెప్తూ, స్వార్థరహిత పరిశుద్ధ ప్రేమకు వాళ్లు నాందిగా ధార్మిక చింతన కలిగిన స్త్రీలు, గృహానికి లక్ష్మి వంటి వారని స్వామి చెప్తూ, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలని మనం ఈరోజు తెలియజేయటానికి స్టేట్ సర్వీసెస్ లో ముఖ్యంగా మహిళా విభాగ తరఫున స్వామి మాకిచ్చినటువంటి గొప్ప వరం 19th. ప్రతి నెలా కూడా నవంబర్ 19th అని స్వామి మహిళా దినోత్సవంగా జరుపుకోమని చెప్తూ, ఒక నవంబర్ 19th కాకుండా ప్రతి మాసం కూడా 19వ తారీఖున ఒక పవిత్ర దినంగా భావించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా చక్కటి కార్యక్రమాల్ని రూపుదిద్దుకుని స్వామి సేవా పుష్పంగా సమర్పిస్తున్నారు. ఆ 19th ప్రోగ్రామ్స్ గురించి మనకి ఇప్పుడు అమ్మాజీ గారు తెలియజేస్తారు. అమ్మాజీ గారు, మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద 19th ప్రోగ్రామ్ కింద 19వ తారీఖున పవిత్ర దినంగా భావించి చేస్తున్నటువంటి కార్యక్రమాలను కొన్ని తెలియజేస్తారని కోరుకుంటున్నాం.
2: సాయిరామండి, తప్పకుండా చెప్తాను. భగవాన్ దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఈ విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందదాయకంగా ఉంది. ముఖ్యంగా భగవాన్ యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులతో మహిళలకు అనేక సందర్భాల్లో గృహ ధర్మాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా వారికి ఉన్న టైంలో సమాజంలో ఏ విధంగా చేయాలి, ఎటువంటి సేవలు చేయాలి అనే దాని గురించి అనేక ప్రబోధనల్లో తెలియజేశారు. దానికి స్ఫూర్తిగా మహిళలు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా 19వ తారీఖు స్వామి మనకు ప్రసాదించిన పవిత్రమైన దినంగా మనం చూస్తున్నాం కాబట్టి, ఆ రోజు మొత్తం మార్నింగ్ నగర సంకీర్తన నుంచి ఈవినింగ్ భజన కండక్ట్ చేసి అంతవరకు కూడా మహిళలు అన్ని సమితుల్లో, ఇంచుమించుగా చాలా జిల్లాలలో చేస్తున్నట్టే నాకు తెలుసు, అన్ని కార్యక్రమాలు కూడా మహిళలే హ్యాండ్ ఓవర్ చేస్తున్నారన్నమాట అంతా కూడా. ఆ సందర్భంలో ఆ రోజు చేసే యాక్టివిటీస్ కొంతమంది కొన్ని కొన్ని హాస్పిటల్స్ లో తీసుకుంటున్నారు. హాస్పిటల్లో ఆ రోజు పుట్టిన బేబీలకి అందరికీ కూడా చక్కగా చిన్న చిన్న జుబ్బాలు అవి ఇవ్వడము, అంటే స్వామి యొక్క రక్షా కవచంగా వాళ్ళకి పుట్టిన వెంటనే ఈ స్వామి యొక్క ఈ బట్టలు తీసుకునేటప్పుడు ఆ తల్లులు పొందే ఆనందం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే తల్లులకి వీలైనంత వరకు శారీస్ అయ్యి అందివ్వడము, అలాగే స్వామి ఫోటో, విభూది, బిస్కెట్స్ అయ్యి పంచడాలు, ఇటువంటి కార్యక్రమాలు. ఇంకా కొన్ని హాస్పిటల్స్ లో ప్రెగ్నెంట్ లేడీస్ కి, అంటే వాళ్ళు లైన్లో నిలబడి అనేక రకాల టెస్టులు చేయించుకోవడం కోసం వస్తూ ఉంటారు కాబట్టి, వీక్లీ వన్స్ వాళ్ళు వాళ్ళకి బ్రెడ్ మిల్క్ అలాగే అక్కడ కొంచెం అవసరమైన సేవలు అయ్యి కూడా నిర్వహించడం జరుగుతోంది. ఇంకా స్పెషల్ గా పిల్లలకి ఈ నవంబర్ 19th రోజున ఇంకా స్పెషల్ యాక్టివిటీ చేయాలి అనుకుంటే ఈ పిల్లలకి చక్కని బేబీ కిట్స్ అందివ్వడం జరుగుతుంది. అందులో బేబీ ఆయిల్ అని, బేబీ పౌడరు, ఇక టవలు, సోపు, ఇంకా చిన్న దోమతెరలు, ఇలాగే బొంతలు, ఇటువంటివన్నీ కలిపి కూడా చేయించడం ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అలాగే ఆ రోజున ఇంకా ఈ జైల్లో కూడా వాళ్ళకి పరివర్తన వచ్చే విధంగా ఒక స్టడీ సర్కిల్ లా నిర్వహించడాలు, ఓల్డ్ ఏజ్ హోమ్ సర్వీసులు, లెప్రసీ హోమ్లోని బ్లైండ్ హోమ్స్ లో కూడా ఈ సర్వీసులన్నీ కూడా సేవలు నిర్వహించడం, కొన్ని కొన్ని చోట్ల వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి కూడా మనం సర్వీస్ చేయడం జరుగుతుందన్నమాట. ఇంకా కొంతమంది అయితే పూజలు ఆ రోజు మార్నింగ్ చేసే ఏంటంటే పూజలు, వ్రతాలు, అభిషేకాలు, నారాయణ సేవలు, ఇటువంటి సేవలన్నీ కూడా నిర్వహిస్తూ ఈవినింగ్ ప్రతి భజన మండల్లో, నాకు స్టేట్ లెవెల్లో జరుగుతున్నది, అన్ని భజన మండలు, అన్ని సమితులు, అన్ని జిల్లాల్లో కూడా జరుగుతున్నట్టుగా నాకు తెలిసింది. ఎవరిని అడిగినా అట్లనే చెప్తున్నారు. ఒక లేడీని మటుకు ఆ రోజును సన్మానించడం అనేది ఒక పూర్తి చేయించడం ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అలాగే ఆ రోజున ఇంకా ఈ జైల్లో కూడా వాళ్ళకి పరివర్తన వచ్చే విధంగా ఒక స్టడీ సర్కిల్ లా నిర్వహించడాలు, ఓల్డ్ ఏజ్ హోమ్ సర్వీసులు, లెప్రసీ హోమ్లు

0: జరుగుతున్నట్టుగా నాకు తెలిసింది. ఎవరిని అడిగినా అట్లనే చెప్తున్నారు. ఒక లేడీని మటుకు ఆ రోజున సన్మానించడం అనేది ఒక పూర్ లేడీకి ఉచిరా జాకెట్టు అమృత కలసాలు వాళ్ళ కుటుంబ పరిస్థితిని బట్టి వాళ్ళ యొక్క ఐదుని బట్టి వాళ్ళకి ఏవైనా కొంచెం ఒక కుట్టు మిషన్ ఇవ్వడం కానీ లేదా వెట్ గ్రైండర్ కానీ ఇంకా అటువంటివి కూడా ఆ 19th సందర్భంగా ఆ రోజున చేయడం జరుగుతుంది. ఇంకా స్లమ్స్ లో కూడానండి ఈ ప్రెగ్నెంట్ లేడీస్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారన్నమాట. బాగా పూర్ కుటుంబంలో ఉండే లేడీస్ కి మనం హెల్ప్ చేసుకోవడము, ఎందుకు వాళ్ళకి మంత్లీ చెకప్ చేయించడము, వాళ్ళకి ఫ్రూట్ ఒక ఎగ్ అవసరమైతే ఎగ్ మిల్క్ అలాంటివి కూడా సప్లై చేసి ఐరన్ క్యాప్సిల్స్ కాల్షియం టాబ్లెట్స్ ఇటువంటి వాటితో పాటు మంత్లీ చెకప్ చేయించడము, ఇంకా వాళ్ళకి శ్రీమంతాలు అవి కూడా చేయడము అట్లా చేయడం జరుగుతుంది. ఇందులో ఈ కార్యక్రమంలో ఎక్కువ చాలా మంది ముస్లిం స్త్రీలు కూడా ఇందులో ఉంటున్నారన్నమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ఫీలింగ్ ఏంటి అంటే బాబా పుట్టిన తర్వాత వాళ్ళ పేరు పెట్టేటప్పుడు సాయిరామ్ అని సాయి అని వాళ్ళ పేరుకి అంటే వాళ్ళ పేర్లు ఏముంటాయి వాటిలో ఇవి కలుపుకుని వాళ్ళు చాలా ఆనందంగా ఏదైనా సేవలుంటే కూడా చెప్పండి అనే ఉద్దేశంతో కొంచెం ఎదురుకు రావడం కూడా జరుగుతుంది. ఈ విధమైన యాక్టివిటీస్ అన్ని కూడా 19th కార్యక్రమంలో చేయడం జరుగుతుందండి. ఇలా హెడప్ చేసుకుని చేయడం జరుగుతుంది.
1: ఇప్పుడు స్వామి ఒక రోజు 19th ఒక సండే వచ్చింది అనుకోండి, కొన్ని జిల్లాలలో ఏం చేస్తున్నారంటే మెడికల్ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు, గైనిక్ క్యాంప్స్ అని, క్యాన్సర్ డిటెక్ట్ చేయడం, వాళ్ళని తీసుకెళ్లి పెద్ద హాస్పిటల్లో చూపించడం, ఇలాంటివి కూడా మన మహిళా విభాగ కార్యక్రమాలు కొన్ని చేపడుతున్నట్టుగా నాకు తెలిసింది. ఆ తర్వాత అలాంటి కార్యక్రమాలు ఇంకేదైనా మనం 19th కార్యక్రమాల కింద చేయొచ్చు, ఇంకా మనం ఇంకా విస్తృతం చేసుకోవచ్చు ఈ కార్యక్రమాలని అని మీకేమైనా కొన్ని సలహాలు ఏమన్నా మన రాష్ట్ర అంటే రేడియో సాయి ప్రసారాలను వింటున్నటువంటి మన మహిళలకి ఇంకేదన్నా మీరు సూచన ఇవ్వగలరా?
0: అంటే మహిళా సాధనా క్యాంపులు ఒకటి నిర్వహించడం జరుగుతుంది. ఆ సాధనా క్యాంపుల్లోనే వీళ్ళు కొంచెం డాక్టర్స్ హెల్త్ టిప్స్ గురించి అవి మాట్లాడడం, అలాగే గ్రామాల్లో కూడా మెడికల్ క్యాంప్ నిర్వహించడం కూడా అంటే గ్రామ సర్వీస్కి వెళ్ళినప్పుడు కూడా మనము దీని మీద కూడా ఇది చేయడం జరుగుతుంది. అంటే దాన్ని ఇంకా విస్తృతం చేయాలి అనుకుంటే
1: ఎందుకంటే మనకి 1978 లోనే స్వామి మనకు చక్కటి అవకాశాలని వినియోగించుకోమని మంచిగా చేయమని చెప్పి గ్రామ సేవల గురించి, ఎందుకంటే నగర వాతావరణంపై మెరుపులు చూసి గ్రామీణ ప్రజలు మోసపోతున్నారు, సినిమా హాళ్లు కార్ల మధ్య నగరవాసులు ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నారని వాళ్ళు అపోహపడుతున్నారు, వారు బాహాడంబరాలనే చూసి ఆ కలుషితమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారని ఈ నగరవాసులు పట్టణవాసుల మోజులో పడి గ్రామవాసులు తెలుసుకోలేకపోతున్నారు. అందుకోసమని మీరు వాళ్ళకి ఈ జోదము త్రాగుడు ఇలాంటి వాటినన్నింటినీ కూడా దూరం చేసి వాటి నుంచి దూరం చేసి ఈ భయంకరమైనటువంటి శబ్దాల నుంచి మీరు ఆనందంగా ఉన్నారు, మంచి వాతావరణంలో ఉన్నారని వాళ్ళని కొంచెం ఉత్తేజపరిచి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలను చూసి వాళ్ళకి సేవ చేయమని చెప్తూ స్వామి ఆ రోజు చెప్పినటువంటి కొన్ని ఆధ్యాత్మిక విషయాలు కూడా మనం చూస్తే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో ఏం తీసుకెళ్లాలని స్వామి మనకు ఆధ్యాత్మికంగా కొన్ని విషయాలు చెప్పారు. విచక్షణ వైరాగ్యం అనేటువంటి గొలికలను తీసుకెళ్లండి, 1-2 ఔన్సుల ఇంద్రియ నిగ్రహాన్ని తీసుకెళ్లండి, 1 పట్లం ప్రేమ క్షమ అనబడే బ్యాండేజ్ క్లాత్ ని మీ వెంట తీసుకెళ్లండి, అప్పుడు మాత్రమే మీరు అహంకారం దురాశలతో బాధపడే వారికి, పచ్చకామర్ల వంటి దృష్టి కల వారికి సేవ చేయడం అంటే అయిష్టత కలవాళ్లు కూడా సరైన ప్రథమ చికిత్సను చేయగలుగుతారు అని చెప్పి స్వామి మనకు చక్కటి ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి అంటే పరివర్తన అనేటువంటిది మనిషిలో కావాలని, మనం ముందు బాగా ఉద్ధరింపబడి తర్వాత అంటే ఆ దైవభావాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామ సేవలు చేయండి అని మనకి చాలా ఇదిగా చెప్పారు. సో మనం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనలో పరివర్తన వచ్చిన తర్వాత మనకి ఆనందం సేవ చేసే ఆనందాన్ని కలిగజేసేటువంటి విషయాలు స్వామి చాలా చక్కగా చెప్పారు. కనుక ఈ 19th ప్రోగ్రామ్స్ లో మనం కొన్ని స్వామి వీడియో ప్రోగ్రామ్స్ ని కొన్ని మహిళలకు ఇచ్చినటువంటివే కాకుండా స్వామి గ్రామాల్లో సేవ చేయాలనే దృక్పథాన్ని ప్రజల్లో చూపిస్తే బాగుంటుందేమో, కొన్ని 19th లో స్వామి వీడియోస్ ను కూడా తీసుకెళ్తే బాగుంటుందేమో కొంచెం ఆలోచించండి.
0: అలాగే తప్పకుండానండి. ముందు మనల్ని మనం సంస్కరించుకునే జనంలోకి వెళ్ళమని స్వామి చెప్తారు కదా, ఆ విధంగా మనం మనల్ని మనం సంస్కరించుకుంటూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఎదురుకు తీసుకెళ్లడానికి చూస్తాం.
1: అలాగే ఈ 19th ప్రోగ్రామ్స్ లో మనం అమృత కలశాలని, మెడికల్ క్యాంప్స్ అని, తర్వాత పూజలు వ్రతాలని ఇలాంటివన్నీ కూడా చేసుకుంటున్నట్టుగా మీరు చెప్తున్నారు మనం వింటున్నాము. తర్వాత మనం మహిళా విభాగ తరఫున కొన్ని వొకేషనల్ కోర్సెస్ అని కూడా కండక్ట్ చేస్తున్నాము. ఆ వొకేషనల్ కోర్సెస్ ఆంధ్ర రాష్ట్రంలో ఎలా జరుగుతున్నాయి వాటి గురించి మనకి

0: కిరణ్ కుమార్ గారు తెలియజేస్తారు.
1: సాయిరమ్మక, ఈరోజు ఇటువంటి అవకాశం ఇచ్చిన స్వామికి శతకోటి వందనాలు సమర్పిస్తూ, స్వామి ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలలో చెప్పడం జరిగింది, నేను మీ నుండి ఆశించేది పూజా పునస్కారాలే కాదు, సమాజ సేవలో పాల్గొనండి, సేవ అత్యుత్తమైనటువంటి ఆధ్యాత్మిక సాధన అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఆర్థికంగా వెనుకబడిన మహిళలకి ఎన్నుకోవడము, వాళ్ళకి టైలరింగ్ క్లాసెస్, ఎంబ్రాయిడరీ, తర్వాత కుట్లు, అల్లికలు, పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్, తర్వాత సోప్స్, డిటర్జెంట్స్ మేకింగ్, తర్వాత బ్యాగ్స్, పాత జీన్స్ ప్యాంట్స్ కానీ, తర్వాత థిక్ బట్టలు ఉంటాయి కదా అవి తీసుకుని వాటితో బ్యాగ్స్, తర్వాత గ్రీటింగ్ కార్డ్స్ కూడా తయారు చేయడము, శారీ రోలింగు, బ్యూటీషియన్ కోర్సెస్, రీసెంట్ గా మెహందీ క్లాసెస్, ఇవన్నీ కూడా జరపడం జరుగుతోంది. ఇవన్నీ కూడా 4 వారాల నుండి 16 వారాలు డ్యూరేషన్ లో జరపడము, వాళ్ళకి ఆ కోర్సు అయిన తర్వాత సర్టిఫికేట్ అందజేయడము, తర్వాత ఇంకా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి టైలరింగ్ మెషిన్స్ కానీ, తర్వాత రోలింగ్ కిట్స్ కానీ, బ్యూటీషియన్ కిట్స్ కానీ, ఇవన్నీ కూడా అందజేసి వాళ్ళు ఆ వృత్తిలో కాస్త సెటిల్ అయ్యేంత వరకు కూడా మోరల్ సపోర్ట్ ఇవ్వడము, అవసరమైన చోట ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం కూడా జరుగుతోంది. అలాగే నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకొని ఈ రోజుల్లో ఎలా అయిందంటే, వాళ్ళు చదివిన చదువుకి తర్వాత బయట ఉండే విద్యా అర్హతలకు, జాబ్ ఉద్యోగ అర్హతలకు కానీ కొద్దిగా గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ను ఫిల్అప్ చేయాలి అనే ఉద్దేశంతో యువతికి, నిరుద్యోగ యువతికి కొన్ని ట్రైనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతోంది. కమ్యూనికేషన్ స్కిల్స్ మీద, కమ్యూనికేషన్ మెథడాలజీస్ మీద, తర్వాత రెజ్యూమే బిల్డింగ్, రెజ్యూమేని ఎలా బిల్డ్ చేసుకోవాలి, తర్వాత ఇంటర్వ్యూయింగ్ స్కిల్స్ మీద, తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్, ఓవరాల్ గా వాళ్ళ బయట బిహేవియర్ ఎలా ఉండాలి, తర్వాత ఒక జాబ్ లో చేరిన తర్వాత ఎలా ఉండాలని, తర్వాత గ్రూప్ 1 అండ్ 2 కోచింగ్, తర్వాత ట్యూటోరియల్స్ ఇక్కడ అవసరమైన చోట పీజీ నుండి, కేజీ నుండి పీజీ వరకు కూడా ట్యూటోరియల్స్ ఇవ్వడము, తర్వాత బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ వర్డ్, తర్వాత ఎక్సెల్ మీద కండక్ట్ చేయడము, తర్వాత ఫైనాన్షియల్ టూల్స్ లైక్ టాలీ వాటల మీద కూడా 2 to 3 months కోర్స్. ఈ కోర్సెస్ అన్ని కూడా ఆల్మోస్ట్ 3 to 6 months ఉంటాయి. ఈ కోర్సెస్ అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటు జాబ్ ప్లేస్మెంట్స్ కూడా, ఎక్కడెక్కడ ఎలాంటి జాబ్స్, ఏ సెక్టర్ లో ఎలాంటి జాబ్స్ వేకన్సీస్ ఉన్నాయని చెప్పేసి గైడ్ చేయడము, ప్లేస్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా యువత పాట తీసుకున్నారంటే 100% ప్లేస్మెంట్ జరుగుతోంది, 100% బెనిఫిట్ పొందుతున్నారు. అలాగే ఈ వొకేషనల్ ట్రైనింగ్ ద్వారా గానీ, దీని ద్వారా గానీ, యువత ట్రైనింగ్ ద్వారా గానీ ఆల్మోస్ట్ 5000 మినిమం 5000 ఎర్న్ చేయడానికి సాధ్యం అవుతోంది. వీటన్నిటితో పాటు ఇంతకుముందు అక్క చెప్పినట్టుగా మెడికల్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎలా గ్రామానికి తీసుకెళ్లాలంటారో, ఈ వొకేషనల్ కోర్స్, ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏం చేస్తున్నామంటే, ఈ ఆయుర్వేదిక్ తర్వాత హోమియోపతి మెడిసిన్ ఇస్తాం కదా, కాస్త మెడిసిన్ ఉంటుంది, ఎక్కువ స్వీట్ పిల్స్ ఉంటాయి అన్నమాట మందు పిల్లల్లో. సో అలా మానవతా విలువల గురించి, స్వామి గురించి, స్వామి అవతార తత్వాన్ని గురించి చెప్పడం ద్వారా వాళ్ళలో ఆర్థికంగా ఆల్రెడీ నిలబడ్డారు కాబట్టి ఆర్థికంగా వాళ్ళకి నమ్మకం ఏర్పడింది, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఏర్పడింది, స్వామి మీద కూడా నమ్మకం ఏర్పడి వాళ్ళు సభ్యులుగా సమితిలలో కానీ భజన మండలి సభ్యులుగా కావడం, ప్రశాంతి నెల సేవల్లో పాల్గొనడం కూడా జరుగుతుంది అన్నమాట.
2: అంటే కిరణ్ గారు, ఇక్కడ ఒక చిన్న విషయం, ఇప్పుడు గ్రామీణ యువత ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనం చాలా వరకు చేస్తున్నాము, ఇక్కడ మెయిన్ గా మహిళలు అంటే ఆర్థిక స్వావలంబనం కోసం మనం టైలరింగ్ శిక్షణ శిబిరాలు అన్నాం కదా, అంటే గృహంలో ఉండి అంటే ఉద్యోగం చేసుకున్నటువంటి మహిళలకి మనం ఇస్తున్నటువంటి చాలా ప్రోగ్రాంలు చేశాం మన ఆంధ్ర రాష్ట్రంలో, మీ అందరికి కూడా తెలుసు. ఈ చేస్తున్నటువంటి ఈ యొక్క టైలరింగ్ శిక్షణ పొందినటువంటి మహిళలు వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా బాగుపడ్డ విశేషాలు కానీ అదే అలాంటివి, అంటే వాళ్ళ ఆర్థికంగా పుంజుకున్నటువంటి విశేషాలు ఏమన్నా ఒకటి రెండు ఉంటే బాగుంటుందేమో చెప్తే.
1: ఆర్థికంగా అంటే టైలరింగ్ సెషన్స్ కానీ, తర్వాత ఎంబ్రాయిడరీ, ఇప్పుడు మెహందీ సెషన్స్ తీసుకోండి, రీసెంట్ గా హైదరాబాద్ లో 15 డేస్ కోర్సు చేశారు, 25 మెంబర్స్ ట్రైన్ అయ్యారు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, ఒక మెహందీ ఒక చేయక కానీ ఏదైనా ఫంక్షన్ లో ఒకటి రెండు చేయలకు పెట్టాలంటే గనక కనీసం 3000 చార్జ్ చేస్తున్నారు. సో అలాంటి మనకు వాళ్ళకి సహాయం చేయగలుగుతున్నాము అని అంటే గనక అది వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండేది. తర్వాత వాళ్ళకు ఆర్థికంగా బలం పుంజుకుంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా మిగతా సేవా కార్యక్రమంలో అయినా కానీ మిగతా కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా ఇష్టపడతారన్నమాట.
3: అలాగే ఇప్పుడు ఈ కంప్యూటర్ ట్రైనింగ్ క్యాంప్ లో కూడానండి, రీసెంట్ గా జరిగిన ఒక అమ్మాయి వి కుమారి అని చెప్పి, తను ఇంటర్మీడియట్ చదివిన అమ్మాయి, తనకి పాపం ఏదో ఒంట్లో బాగుండక మొత్తానికి స్పైనల్ రిలేటెడ్ దెబ్బతిని మొత్తానికి ఆరోగ్యం కూర్చోలేకపోతుంది, ఎక్కువ నుంచోలేకపోతుంది, కాళ్ళు చేతులు లాగడం ఆ పరిస్థితిలో ఉంది. తల్లిదండ్రులు ఎక్కడో పొలం పనిలో ఉంటారు. ఆవిడ వచ్చి ఇక్కడ కంప్యూటర్ ట్రైనింగ్ జరుగుతుంది ఏదో విధంగా విని వచ్చింది, చూద్దామని వచ్చింది. నేను కూర్చోగలనా, చేయగలనా, నేర్చుకోగలనా అని అనుకుంటూనే వచ్చింది. కానీ అలా అనుకుంటూనే ఆ 2 నెలలు ట్రైనింగ్ పొందింది, సర్టిఫికేట్ తీసుకుంది, ఆ అమ్మాయికి జాబ్ వచ్చింది. జాబ్ కన్నా ఆ అమ్మాయి రోగం మాయమైపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయికి జాబ్ వచ్చిన ఆనందం కన్నా తనకి ఎన్నో లక్షలు అవుతుంది ఆపరేషన్ అవుతే, అవి పెట్టుకోలేక ఫిజియోథెరపీ చేయించుకుందాం అని వచ్చాను నేను, అసలు కూర్చోలేను 2 నెలలు కూడా చాలా బాధపడింది. కానీ ఈ అయిపోయి సర్టిఫికేట్ తీసుకుని తనకి జాబ్ రావడం ఐసీఐసీ బ్యాంక్ లో ఈ తన రోగం మాయమైపోవడం, దానికి జాబ్ వచ్చిన ఆనందం కన్నా తనకి ఈ హెల్త్ బాగుందనే ఆనందం అమ్మాయిలో చాలా ఎక్కువయ్యి తర్వాత ఎంఈపీ ట్రైనింగ్ లో ఉందన్నమాట. ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, వస్తామండి, నేను తప్పకుండా యాక్టివిటీస్ లో పాల్గొంటాను, కోటి కృతజ్ఞతలు అని చెప్పి ఏడ్చేసింది అన్నమాట అమ్మాయి. అటువంటివి కూడా చాలా.
2: అదేవిధంగా మనం అంటే మనం మెయిన్ గా మనకు కావాల్సింది వాళ్ళ పరివర్తన వచ్చి సమాజ సేవలో పాల్గొనేటువంటి భాగ్యానికి వాళ్ళు నోచుకుంటున్నారనమాట ఈ కార్యక్రమాల వల్ల. మెయిన్ మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటిది.
1: అవును. తర్వాత ఈ వీటితో పాటు వేసవి కాలంలో మందిరాల్లో, తర్వాత బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్ లో, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో గొడుగులు, క్యాప్స్, తర్వాత కాళ్ళకి చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు పంచడము, తర్వాత మంచినీరు మజ్జిగ సప్లై చేయడం కూడా, పంపిణీ చేయడం కూడా జరుగుతోంది. అలాగే ప్రీనాటల్, ముఖ్యంగా మహిళలకి ప్రీనాటల్ చెకప్స్, తర్వాత క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్స్, అవి కూడా రెగ్యులర్ గా ఆల్మోస్ట్ అన్ని సమితిలోనూ జరుగుతున్నాయి. తర్వాత ఈ అమ్మాజీ గారు చెప్పినట్టుగా ఆధ్యాత్మికంగా పరివర్తన చెందిన వాళ్ళు, తర్వాత ఇలా వొకేషనల్ ట్రైనింగ్ కానీ, తర్వాత యువత ఈ కంప్యూటర్ క్లాసెస్ వల్ల కానీ, వీటిల వల్ల లబ్ది పొందిన వాళ్ళు ప్రశాంతి నిలయం సేవకు రావడానికి కూడా ఇష్టపడుతున్నారు చాలా మంది. తర్వాత అందుకే మనకి ఇప్పుడు ఈ మధ్యలో చూస్తుంటాం ప్రశాంతి నిలయ సేవకు కూడా ఎక్కువగా కొత్త డివోటీస్ వస్తూ ఉంటారు. ఆ కొత్త డివోటీస్ ని మేనేజ్ చేయడం కానీ, వాళ్ళకి స్వామి గురించి సూచనలు ఇవ్వడం కానీ అది మనకి ఛాలెంజింగ్గానే ఉంది. ఒక 2 అనుభవాలు చెప్పి ఒక నేను ముగిస్తాను. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టుగానే పరివర్తన ఎలా వస్తోందని అంటే గనక, స్వామిని వాళ్ళ ఇంటికి ఆహ్వానించిన తర్వాత, వాళ్ళ హృదయం లేక ఆహ్వానించిన తర్వాత, వాళ్ళు ఇక్కడికి రావడానికి ఎన్ని కష్టాలు, ప్రశాంతి నిలయం సేవకు రావడానికి కష్టమైనా మొదటిసారి ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నాడో, 2-3 సారికి కాస్త ఫ్రీగానే రాగలుగుతున్నారు, వాళ్ళు ఆర్థికంగా లబ్ది పొందుతున్నారు, వాళ్ళకి మనశ్శాంతి దొరుకుతోంది. దాంతోపాటు వాళ్ళ పిల్లలు గాని, తర్వాత భర్తలు గాని ఏదైనా చెడు అలవాట్లు ఉన్నా కూడా వదిలేసి ఆ ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని ఏర్పరుస్తోంది అని చెప్పేసి వాళ్ళ అనుభవాలు పంచుకుంటున్నారు. వచ్చిన వాళ్ళు సేవాదల మహిళలందరూ కూడా వాళ్ళు చెప్పిన అనుభవాలు ఇవన్నీ కూడా. రీసెంట్ గా ఒక అమ్మాయి గురించి నేను మెన్షన్ చేయాలి. స్వామి ఆరాధనోత్సవాలకి మనకి స్పెషల్ బ్యాచ్ ఉండింది, 3 డేస్ బ్యాచ్కి వచ్చింది అమ్మాయి. వాళ్ళు 6 మెంబర్స్ వచ్చారు ఒక సమితి నుండి, 5 మెంబర్స్ మాత్రం 10 డేస్ చేస్తామన్నారు, ఈ అమ్మాయి మాత్రం 3 డేస్ చేసి వెళ్లిపోతానని చెప్పింది. అలాంటి అమ్మాయి లేదంటే నేను కూడా 30th వరకు ఉంటాను, 10 డేస్ చేస్తానని. సరే, ఇక్కడ అవసరం లేదు నిజానికి, కాకపోతే అమ్మాయిని నిరుత్సాహపరచకూడదనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. 30వ తేదీ మన స్పెషల్ దర్శనం అయిన తర్వాత ఆ అమ్మాయి ఇంకా ఏడుస్తోంది, ఐ మీన్ కళ్ళలో నీళ్లు వస్తున్నాయి, ఏడ్చడం అంటే కళ్ళలో నీళ్లు వస్తున్నాయి. జనరల్ గా ఆనంద బాష్పాలే వచ్చేది ఇక్కడ ప్రశాంతి నిలయంలో, వెరైటీ రావు. ఎంత అడిగినా కూడా నాకు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. తర్వాత ఇది జస్ట్ 2 వీక్స్ బ్యాక్ ఫోన్ చేసి చెప్తుంది, ఆంటీ స్వామి ఏం చేశారో నాకు తెలియదు కానీ నేను ఫస్ట్ టైం రావడం అసలు ప్రశాంతి నిలయం. ఆ అమ్మాయి ఇంకోటి ఏంటంటే ముస్లిం అమ్మాయి అన్నమాట. నేను చాలా డిస్ట్రెస్ లో ఉన్నాను, ఎంబీఏ అయిపోయింది, నాకు జాబ్ లేదు, మా పేరెంట్స్ చూస్తే చాలా పూరుగున్నారు, తర్వాత ఇది పెళ్లి చేయాలంటే గనక సాధ్యం కావడం లేదు, ఎంత డిస్ట్రెస్ అయిపోయానంటే గనక ఇంక లైఫ్ ఎండ్ చేసుకుందాము అని అనేసి ఫ్రెండ్స్ పిలిచారు కదా కాస్త ప్రశాంతికి వచ్చి స్వామి దర్శనం చేసుకుని వెళ్లిపోయేసి నా పని నేను చేద్దాము, స్వామిలో ఐక్యమైపోదాము అని అనుకున్నట్లే వచ్చాను ఆంటీ. కానీ నాకు అక్కడ ఉన్న మీరు స్వామిని మనసులో ఉంచుకొని స్వామి నామస్మరణ చేసుకుంటూ మీరు సేవ చేసుకోండి చాలు, మీకు ఏం కావాలంటే ఆ స్వామి ఇస్తారు అని మీరు చెప్పిన మాటలు ఆ ఇంట్రడక్షన్ లో ఉంటాయి, మామూలుగా మేము సూచనలు ఇక్కడ కూడా ఇస్తుంటాం కదా. సో ఆ చెప్పిన మాటల్ని మనసులో ఉంచుకొని సేవ చేయడం వలన నాకు ఇప్పుడు జాబ్ ఆఫర్ వచ్చింది, అలాగే పెళ్లి కూడా నిశ్చయం అయింది. కాకపోతే నేను చేసింది ఏదంటే సంతోషంగా నేను సేవ చేశాను, అంతే సంతోషంగా నేను వచ్చాను, మళ్లీ మళ్లీ వస్తాను అని చెప్పారు. ఇలాంటి అనుభవాలు మనకు
2: అంటే
1: పంచుకున్నప్పుడు
2: ఈ సేవాదల్ అంటే వీటితో పాటు కూడా వొకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, 19th మహిళా డే ప్రోగ్రామ్స్, వీటితో పాటు కూడా మనం కొన్ని వర్క్ షాప్స్, సెమినార్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేసుకుంటున్నాము. అంటే ఎస్పెషలీ టీచర్స్ కానీ లాయర్స్ కి, డాక్టర్స్ కి, ఇట్లా మహిళా విభాగం కొన్ని కార్యక్రమాలను చేపట్టి నర్సెస్ కి వీళ్ళందరూ కూడా వర్క్ షాప్స్ కొన్ని కండక్ట్ చేయటం, సెమినార్స్ కండక్ట్ చేయటం, వాళ్లలో పరివర్తన తీసుకొచ్చి సమాజానికి ఉపయోగపడే విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా మహిళా విభాగం చాలా చేస్తుంది. వాటితో పాటు ముఖ్యంగా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా నాకు తెలిసి సేవాదళ ట్రైనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేయటం, కండక్ట్ చేసి వాళ్ళని ఇక్కడికి సేవలకు తీసుకురావడం, ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు.
1: సేవాదళ ట్రైనింగ్ ఒక సమితి లెవెల్లో, డిస్టిక్ట్ లెవెల్లో జరుగుతున్నాయి. తర్వాత కొత్త సేవాదళ వస్తున్నారు కాబట్టి డిస్టిక్ట్ ఇన్ఛార్జెస్ వచ్చే ముందు ట్రైనింగ్ ఇస్తున్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా గ్రూప్ లీడర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు.
2: దానికి తోడు ఎన్నో అనుభవాలతో కూడినటువంటి, ఇప్పుడు చెప్పినటువంటి అనుభవాలు కూడా చాలా మంది వ్యక్తపరుస్తూ స్వామి యొక్క మాటలో పయనిస్తున్నారు. దీనికి అంతటికి కూడా కారణం స్వామి స్త్రీ ఒక శక్తి స్వరూపిణి అని గమనించి పురాతన కాలం నుంచి స్త్రీకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పిస్తూ స్వామి పురాతనమైన కథలన్నీ చెప్తూ శక్తి స్వరూపిణి అని, ఆయనే శివశక్తి స్వరూపిణి కనుక స్త్రీకి ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించాలని మన తన బాధ్యతగా, అంటే ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక భార్యగా, ఒక కోడలుగా, కూతురుగా చక్కగా నిర్వర్తిస్తున్నటువంటి గృహిణీలుగా మన మహిళా విభాగాన్ని తీర్చిదిద్దినటువంటి స్వామికి మనం అందరం కూడా కృతజ్ఞులము. ఎందుకంటే ఆర్థికంగా కూడా పరిస్థితులు బాగలేని పరిస్థితులు కూడా ఉన్నటువంటి స్త్రీలు కూడా ఎంతో ముందుకొచ్చి ఈ కార్యక్రమాల్లో అన్నింటిలో పాల్గొని స్టేట్ ప్రోగ్రామ్స్ లో అన్నింటిలో కూడా పాల్గొంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా మనం స్వామికి ఎంతో కృతజ్ఞులం. సత్యసాయి సేవ ఆర్గనైజేషన్ లో స్వామి స్త్రీకి ఒక ముఖ్యమైనటువంటి పాత్రనిచ్చి ఒక మహిళా విభాగ, సత్యసాయి మహిళా విభాగం అనేటువంటి పాత్రని పోషించడం మనందరి యొక్క అదృష్టంగా భావిస్తూ అన్ని విభాగాల్లో మహిళా విభాగని, బాల వికాస్ అని, తర్వాత ఏ కార్యక్రమం జరుగుతున్నా కూడా మహిళలు ముందుండి అన్ని కార్యక్రమాల్లో పాల్గొనటం ఇది స్వామి మనకిచ్చినటువంటి ప్రసాదంగా మనం స్వీకరించి మున్ముందు ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ ఈరోజు మనకి రేడియో సాయి వారు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశానికి మనం అందరం కూడా కృతజ్ఞులుగా ఉండి ముందు మనకి ఇంకా మంచి అవకాశాలు ఇస్తే మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా తెలియజేస్తామని తెలియజేస్తూ సాయిరాం.
0: మీరింతవరకు శ్రీ సత్యసాయి సేవా సంస్థల మహిళా విభాగ కార్యక్రమాలపై సమీక్ష విన్నారు. సమీక్షకులు ప్రొఫెసర్ శకుంతల, శ్రీమతి అమ్మాజీ, శ్రీమతి కిరణ్మయి. సాయి సంస్థల్లో ఏ కార్యక్రమం జరిగినా దానికి ప్రేరణ భగవాన్ శ్రీ సత్యసాయియే. ఎందరినో ఎన్నో రకాలుగా స్ఫూర్తిని రగిలిస్తున్న స్వామి తత్వాన్ని గురించి తెలుసుకోవడం మరింత మందికి ప్రేరణ కాగలదు. సాయి పంచిన పంచామృతం పేరిట రేడియో సాయి అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో శ్రీమతి కల్పన సాయి తత్వాన్ని వివరించబోతున్నారు.

ఈ పంచామృతము, ఈ పదం వినడానికి ఎంత మధురమో రుచికి అంతే మధురం. పంచామృతాలు లేని పూజ ఉండదు. ఎంతో పవిత్రతతో పూజింపబడే దైవాన్ని అభిషేకించి ఆ అమృతాన్ని ప్రసాదంగా భక్తులకి పంచుతారు. దాన్ని ఆస్వాదించిన ప్రతి భక్తుడు అమృత మానసుడవుతాడు. శ్రీ సత్యసాయి తమ మాటల్లో, తమ ఆచరణల్లో, ఆదేశాల్లో అన్నింటా ఈ పంచామృత రసాన్ని తన భక్తులకి అందిస్తూ వచ్చారు. ఎలా? అమృతమయమైన గుణాలని అలవర్చుకోమని, వాటిని ఆచరణలో పెట్టమని చేసి చూపించారు. సాయికి స్వార్థం లేదు, కోరికలు లేవు, కోపం లేదు, ద్వేషం లేదు, దుఃఖం లేదు, మమకారమూ లేదు, అహంకారం లేదు, అసూయ లేదు. ఒక్క వ్యక్తిలో సత్యధర్మ శాంతి ప్రేమలు పొంగి పొరలి ప్రపంచాన్నే ముంచెత్తి తనలోకి ఇముడ్చుకుంది. ఒకే ఒక దివ్య శక్తి, అదే ప్రేమ. ఆ ప్రేమ యొక్క ఇతర శాఖలే క్షమ, సహనం, శాంతి, సంస్కరణ, జీవకారుణ్యం ఇలాంటివి. స్వామి ప్రసాదించిన పంచామృత ధారలని ఎలా జీవన స్రవంతిలోకి అన్వయించుకోవాలి? తమని తాము భక్తుడు అనుకునేవారు కనీసం ఒక్క గుణాన్నైనా తీసుకుని దాన్ని జీవితాంతం ఎట్టి పరిస్థితిలోనూ అతిక్రమించను అని, ఆచరిస్తాను అని నియమం పెట్టుకోవాలి. ఇది ఎవరికోసం? మనకోసం, మన వ్యక్తిగత పురోభివృద్ధి కోసం, స్వయం సాధన కోసం. స్వామి అన్నీ ఎవరికోసం చేశారు? మనకోసమేగా. ప్రతివారు అనుకోకుండా ఏదో ఒక మాట అలా నోట జారేస్తారు. వెంటనే అయ్యో అనుకుంటారు కూడా. కాని అలా అనాలోచితంగా మాట్లాడే ముందు ఓ క్షణం ఆగి ఏమి అనబోతున్నాము అని ఆలోచించి అనగలిగితే ఈ తప్పు జరగదు. ఇలా చేస్తుంటే ఆ అలవాటే నిగ్రహంగా మారి సహనాన్ని అలవరుస్తుంది. ఆ సహనశక్తే క్షమని ప్రేమని నేర్పుతుంది.

0: ప్రేమదాయి సచ్చ సాయి.
1: భగవాన్ బాబా తన మాతృమూర్తిని ఎలా చూసుకున్నారు? ఆమె ప్రతి మాటకు విలువ ఇచ్చారు. ఆమెని ఎన్నడూ ఒక్క మాట అని ఎరగరు. ఆమె ఆఖరి క్షణాల వరకు తాను దైవమే అయికూడా ఆమెకు బిడ్డగా ఇయ్యవలసిన సంతోషాలన్నీ పంచి ఇచ్చారు. తల్లి కోరికలైన ఆసుపత్రి, స్కూలు, జలధారల్ని పర్తికి అందించి తద్వారా ప్రపంచంలోనే సాటిలేని స్థాయికి తీసుకువెళ్లారు పుట్టపర్తిని. అయితే అంతటి సాయిమాతకి కూడా 3 కోరికలున్నాయట. పర్తిలోని నిరుద్యోగులైన యువకులకు ఆటోరిక్షాలను, కడుపేద రైతులకు ట్రాక్టర్లను, నిస్సహాయ స్త్రీలకు ఉపాధికై కుట్టు మిషన్లు. ఈ కోరిక కూడా సాయిమాత తన బిడ్డల కోసమే కోరుకుంది. స్వామి 70వ జన్మదినాన సాయి కుటుంబం ఈ కోరికలను నెరవేర్చి సాయిని ఆనందపరిచారు. ఇంక మన సంగతికొద్దాం. మనలో ఎందరో మనస్సాక్షిగా పెద్దల్ని ఆదరిస్తున్నాము. ఇది ప్రతి కుటుంబంలోని సమస్యే. ఎందుకంటే వయసు మీరటం అనివార్యం కనుక. మనం చూపించాల్సిన కనీస ధర్మం గౌరవించటం. వయసు పైపడ్డవాళ్లు చాదస్తంగానే అనిపిస్తారు, విసిగిస్తారు. అలాగని డబ్బుతో కనీస అవసరాలు తీర్చేస్తే చాలనుకుందామా? ముసలివాళ్లు తప్పించేది తిండి కోసం కాదు, తీపి మాటల కోసం. తమతో కాస్త సమయం గడిపేవాళ్ల కోసం పరితపిస్తారు. ఈరోజు ఏ ఇంటిని కదిలిచ్చినా ఎన్ఆర్ఐలే. వీళ్లకి స్వదేశంలో సరైన ఉద్యోగాలు లేక వెళ్లిపోతున్నారా? లేక పెళ్లిళ్లయ్యాక వచ్చే బాధ్యతలు, అంటే అత్తాకోడళ్ల వాదాలు లేదా తల్లిదండ్రుల బాధ్యత పైన పడుతుందనే భయంతో వెళ్లిపోతున్నారా? దీనికి ఏ ఇంట్లోనూ జవాబుల్లేవు. డబ్బు పంపించి చూసుకోవటం లేదా వంతుల వారీగా చూసుకోవటం పరిపాటి అయిపోయింది. తల్లిదండ్రులు మాత్రం వాళ్లు పోకమునిపే అన్ని చక్కపెట్టాలి, పంపిణీలు చేసేయాలి. కాని వాళ్లకి మాత్రం ఏం కావాలి అన్నది గుర్తించే టైము ఎవ్వరికీ ఉండటం లేదు. దహోత్రుడు ఉండి కూడా ఒక వృద్ధుడు, అది 93 సంవత్సరాల వయసు పండిన వ్యక్తి, నాకు ఎవరూ కర్మ చెయ్యొద్దు, ఒక అనాథ చేత చేయించండి అని లేఖ రాసి ఉంచాడు అని విన్నాను. ఎంత విసిగిపోయి ఉంటే ఉంటాడో ఆ పిచ్చి వృద్ధుడు. మానసికంగా ఆ వయసులో ఎంత క్షోభ అనుభవించి ఉంటాడంటారు. ఇటువంటి ప్రగతి కాదు సాయి నేర్పినది, ఇటువంటి ప్రగతి కాదు సాయి కోరేది. అహమునంత విడి

సత్యసాయి క్షమకు మారురూపు. వారు చూసేది హృదయాన్ని, ఆ హృదయంలోని నిర్మల భావాన్ని. మాటలు లేని హృదయం కావాలి నాకు అన్నారట స్వామి. తన చిన్నతనంలోనే తనకి విషం పెట్టిన స్త్రీని క్షమించారు, పర్ణశాలకు నిప్పు పెట్టిన వాళ్లని క్షమించారు. ఎందుకు క్షమించగలిగారు? స్వామి చూసింది వారిలోగల పశ్చాత్తాపం, వారికి కావలసినది పరివర్తన. తన వద్దకు వచ్చే ప్రతివారిని ప్రేమతో ముంచెత్తి వారిలోని తప్పులను మన్నిస్తూనే అవి వారు గుర్తిరిగి మారేలాగా చేస్తారు స్వామి. బలహీనతల్ని మార్చేలాగా చూడాలిగాని అవహేళన చేసి గాయపడేలా ప్రవర్తించితే మనిషి మారకపోగా వ్యతిరేకిగాను సంఘ విద్రోహిగాను మారే అవకాశం ఉంటుంది. క్షమించరాని నేరాలకి చట్టం ఉంది, కాని అటువంటి సందర్భాల్లో కూడా మానవతా విలువలకే విలువ ఇచ్చి క్షమించి స్వామి ప్రతి మనిషిని మనీషిగా మార్చిన సంఘటనలు అనేకం. వీటి ముందు నిత్యం మనకి తారసపడే తప్పొప్పుల పట్టికలెంతా, మనమెంత. ఎప్పుడన్నా తప్పు మనదే అయినా క్షమించమని అడగటమా? ఇంకేమన్నా ఉందా? మన పరువు, మన ప్రతిష్ట, అహంకారం అన్నీ దెబ్బతినేవో? ఒక మనిషి తప్పటడుగు వేస్తున్నప్పుడు క్షమించి ఆదరిస్తే అతను ఎంతటి ఉన్నత దశకు చేరగలడో హలగప్ప జీవితమే నిదర్శనం. కావేరీ తీరాన శ్రీరంగ పట్టణంలో అతను నడుపుతున్న అనాథ ఆశ్రమమే నిదర్శనం. అతన్ని స్వామి ఎంత ప్రేమిస్తారో ఆశ్రమంలోని ఫొటోల మీద ఉన్న విభూతి, తేనె ధారలు నిదర్శనం. సాయి పంచామృతాలు తీరాలు దాటగలవు.

సేవ చేసి చూపిన వారు సత్యసాయి. సౌత్ ఆఫ్రికాకి వెళ్లినప్పుడు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల కస్తూరి గారు ఉన్న కారు లోయలో పడి తలక్రిందులైంది. వాళ్లంతా మెల్లిగా మరో టాక్సీ ఎక్కి స్వామిని చేరాక స్వామి స్వయంగా టాబ్లెట్లు, ఆయింట్మెంట్లు సృష్టించి అందరికీ ఇచ్చారట. కస్తూరి గారికైతే స్వామే దెబ్బలన్నీ శుభ్రం చేసి ఆయింట్మెంట్ రాసి కట్టుకట్టారట. ఇది సేవ, ప్రేమ. బెంగళూరులోని ఒక భక్తుడికి అతని స్నేహితుడితో ఇలా కబురు చేశారు. ఇప్పటికీ 3 సార్లు అతన్ని హార్ట్అటాక్స్ బారి నుండి కాపాడాను, కాని అతను మారలేదు, అస్సలు మారలేదు. అతను అస్తమానం పిలిస్తే పలకడానికి నేనేమైనా అతని సర్వెంట్నా? వెళ్ళు, వెళ్లి అతనికి చెప్పు అన్నారట. ఆ స్నేహితుడు వెళ్లిపోయాక పక్కనున్న వాళ్లతో, నేను సర్వెంటునేగా అందరికీ అన్నారట. ఏమిటి ఈ మాయ? ఇది హెచ్చరిక, ప్రేమ, సేవ. 1977 నవంబర్ 23 ఉదయం స్వామి పుట్టుపండుగ వేడుకలు ఆగిపోయాయి. పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఉన్న జన ప్రవాహంలో నేను కూడా ఉన్నాను. వేదికపైకి వస్తూనే స్వామి ప్రసంగించారు. దివిసీమలో ఉప్పెన వచ్చిందని, రాత్రికి రాత్రి ఊళ్లు కొట్టుకుపోయాయని, అందరూ అనాథలై అల్లాడుతున్నారని, ఏనాడు ఇది కావాలి అని అడగని స్వామి ఈరోజు మీ అందరినీ మీకు తోచింది ఇచ్చి సహాయపడమని అడుగుతున్నారు. అందరం వెళ్లి వారికి తగిన సహాయం చెయ్యాల్సిన సమయం ఇది అన్నారు. దివిసీమకు అందిన సహాయ సహకారాలు, కార్యక్రమాలు శ్రోతలకు తెలియనివి కావు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా శ్రీ సత్యసాయి సేవా సముతుల సేవా నిరతిని వేనోళ్ల కొనియాడారు. 2001 ఫిబ్రవరి 8 గుజరాత్ భూకంప బాధితులకు 33 లారీల నిత్యావసర వస్తువులని పంపించారు. ఒరిస్సాలో 1000 ఇళ్లు కట్టించారు. ఇలా సామూహిక సాంఘిక సేవా కార్యక్రమాలు ఎన్నో అందించారు స్వామి. ఎన్నని మనం చెప్పుకోగలము? మన స్వామి నేర్పిన సేవ యొక్క ఆనందాన్ని ఈరోజు సాయి కుటుంబంలోని వారంతా ఒక్కటై నిలబడి చేసి చూపిస్తున్నారు. వాటిలో పేర్కొన తగినది తమిళనాడు. తమిళనాడులో కుగ్రామాలలోని రైతులకు సహితం మంచి విత్తనాల వినియోగం, నూతన వ్యవసాయ విధానాలు, వాటి వల్ల రైతుకు అందే ప్రయోజనాలు మొదలైనవి ఎంతో విశదంగా నేర్పించి వారు వాటన్నింటినీ ఉపయోగించేలాగా మన సాయి సేవా బృందాలు సేవ చేస్తున్నారు. 8 ఉపశాఖలున్న గ్రామ ఉన్నతి పథకాలకు విరివిగా ప్రచారం చేసి వాటిని అమలు చేయిస్తున్నారు. ఇది అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతోంది. సాంకేతిక నిపుణుల బృందాలు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు మంచినీటిని ఎలా జాగ్రత్త చేసుకోగలగాలి, నీటిలోని క్లోరిన్ని ఏ విధంగా నిరోధించగలగవచ్చు, ఇలాంటి అనేక ముఖ్య అంశాలను విశదీకరించి నేర్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నో చోట్ల సరికొత్తగా మంచినీటి సరఫరా పథకాలు ప్రారంభించారు. టీవీల ద్వారా కలకత్తా, ఒరిస్సా వంటి ప్రాంతాలలో అనేక చోట్ల డాక్టర్లు రోగులకు చికిత్స చేయటం, మందులు ఇవ్వటం జరుగుతోంది. స్వామి ఆసుపత్రులలో అత్యంత ఆధునిక వైద్య విజ్ఞాన పరికరాలని, అతి నూతన చికిత్సా విధానాలని అమల్లోకి తెచ్చారు. దీనికి గాను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు భారీ ఎత్తున ధనాన్ని వినియోగం చేసింది. 1 నెల క్రితం ఉత్తరాఖండ్లో జరిగిన ఘోర ప్రకృతి విపత్తుకు పరిస్థితులు వ్యతిరేకిస్తున్నా కూడా సత్యసాయి సేవా సంస్థ వారు ముందుకు వెళ్లి కొంత మిలిటరీ వారి సౌజన్యంతో అనేక వేల మందికి ఆహారం, కంబళ్లు, సామాన్లు, బట్టలు పంచి ఇచ్చారు. ఎన్నో చోట్ల శిబిరాలు ఏర్పరిచి రక్షణ కలిగించారు. వైద్యులు, మందులు, చికిత్స వంటి సహాయ సహకారాన్ని అందించారు. అనాథలైన పసివారిని, పిల్లల్ని సాయి సంస్థల్లో, స్కూళ్లల్లో నివాసం, విద్యా సదుపాయాలు కల్పించారు. కొత్త ఇళ్లు కట్టి ఇవ్వటం హిమాలయాల మీద అంత సులువైన పని కాదు. అయినా ప్రయత్నలోపం లేకుండా ఈ పథకాన్ని అమలుపరచాలన్న ఆలోచనల్లో ఉన్నారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీ వి శ్రీనివాసన్ గారు. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తోంది? స్వామి ఎక్కడ లేరు, అంతటా ఉన్నారు.

దైవత్వం ఊహించ శక్యం కానిది. దైవతత్వము తమ తమ ఆలోచన పరిధిని బట్టి అర్థం చేసుకుంటూ అనుభవంలోనికి తెచ్చుకోగలిగినది. దీనినే సాధన అంటాం. శాంతి, ప్రేమ, సహనం ఇవన్నీ అలవర్చుకోవాలంటే మనలోని కోపాన్ని, ఈర్ష్యని, అసూయని పాలత్రోలడానికి నిరంతరం అహర్నిశలు కృషి చెయ్యాలి. వీటన్నిటికీ మూలం కోరిక. కోరికలన్నీ పెరుగుతూ ఉంటాయి. పెరుగుతున్న కొద్దీ ఎన్నో దాహాలు పెరుగుతాయి. అందుకే నెమ్మదిగా వీటన్నిటినీ ఒక దారిలోకి తెచ్చుకుంటే భగవంతుని సామీప్యానికి మనం చేరతాము. అప్పుడే తత్వం గోచరిస్తుంది. నా తత్వాన్ని గ్రహించటం మీ తరం కాదు, గ్రహించేసరికి ఆలస్యమై తలుచుకుని ఏడ్చే సమయం వస్తుంది అన్నారు స్వామి. నిజంగానే మనం ఈ అవతారాన్ని సశరీరంతోనే ఉన్నప్పుడే దర్శించి, దరిచేరి, చూసి ఆనందించి ప్రేమించే అవకాశం లభించింది. మన ఆలోచన, మాట, ప్రవర్తన మూడు ఏకీభవించబడి ఆ విధంగా ప్రవర్తించేదే సాధన. ఇదే స్వామి కోరిన తపస్సు. అవే స్వామి మనకు అందించిన పంచామృతాలు. స్వామి మనకు పంచి ఇచ్చిన కొన్ని లక్షల వేల అమృత ధారలలో ఇవి పంచ అమృతాలు మాత్రమే. వీటిని మనం అనుభవించుదాము. అందరికీ పంచవలసిన బాధ్యత కూడా ఇది మనకే.

0: స్వామి పంచిన పంచామృతం సాయితత్వంపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి కల్పన.
1: ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు బృందం తమ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2013 సంవత్సరంలో అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 2వ భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.